0: సీతని మీరు శిక్షించకూడదు అని.
1: హనుమాన్ అండర్స్టుడ్ ది బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ సీత అండ్ అప్రీషియేటెడ్ హర్.
0: కనుకనే లోకం లోపల ఉపకారం పొందినటువంటి వాడు కూడా అపకారం చేస్తుంటాడు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ ది పీపుల్ హూ రిసీవ్డ్ హెల్ప్ విల్ హార్మ్.
0: వాడే ఒక రాక్షస కృత్యుడు.
1: హీఈస్ అ వెరీ డెమన్.
0: ఉపకారి అపకారి కూడా ఉపకారం చేసేటువంటి వాడే దైవ స్వరూపుడు.
1: ఈజ్ ద డివైన్ హూ హెల్ప్స్ ద పర్సన్ హూ యాక్చువల్లీ హార్మ్ హిమ్.
0: కనుకనే ఈ విధంగా తాను చేసి అనేక విధములుగా రామును సంతృప్తిపరిచి ఆ
1: విమానున్నారు.
0: వచ్చినారు. ఈ వచ్చేటప్పటికి మధ్యలో
1: ఆన్ ద వే
0: భారద్వాజ ఆశ్రమంలో దిగారు. భారద్వాజ ఆశ్రమంలోనే విందుని తీసుకుని పోయారు.
1: వైల్ గోయింగ్ ఓవర్ దేర్ దే స్టాప్ దేర్ ఇన్ భరద్వాజ.
0: ఆ భరద్వాజుడు ఎంతో ఆనందించాడు.
1: భరద్వాజ వాజ్ ఎక్స్టాటిక్.
0: చాలా సంతోషించి అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రములు కూడా ఇచ్చాడు.
1: వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ గేవ్ సమ్ వెపన్స్ టు రామ.
0: తరలోపల్లే శుభస్త శీఘ్రం అనేటువంటి దీంట్లో మీ యొక్క పట్టాభిషేకం జరుగుగాక అని ఆశీర్వదించాడు.
1: అండ్ హీ బ్లెస్డ్ హిమ్ దట్ హీ వుడ్ బి కరోనేటెడ్ వెరీ సూన్.
0: అయోధ్యకు సమీపించే ముందుగానే
1: అదో రీచింగ్ అయోధ్య
0: 14 సంవత్సరం కరెక్ట్ గా జరిగింది.
1: 14 ఇయర్స్ ఎండెడ్ ఎగ్జాక్ట్లీ టు ద డేట్.
0: సిద్ధముగా ఉంటున్నాడు ఈ యొక్క భరతుడు.
1: భరత వాజ్ రెడీ.
0: 14 సంవత్సరం దాటిన తర్వాత క్షణమైన నేను ఇంకా బ్రతకను.
1: ద మూమెంట్ ఐ పాస్ సెకండ్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఐ విల్ నాట్ లివ్.
0: అగస్త్యాశ్రమం లోపల కొంత ఇదిగా ఉంటుంటే చేత
1: బికాస్ యూస్ దేర్ అగస్త్యాశ్రమ
0: కొంత ఆలస్యమైంది.
1: దేర్ వాజ్ సమ్ డిలే.
0: భరతుడు స్థితి పెంచుకున్నాడు. చితి
1: భర్త వాజ్ రెడీ.
0: అందులో అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
1: వాజ్ అబౌట్ టు జంప్ ఇన్ టు ద ఫైర్.
0: అప్పుడే హనుమంతుని వేగంలో పంపించాడు.
1: అండ్ హనుమాన్ ఇస్ సెంట్ దేర్ టు రీచ్ ద స్పాట్ వెరీ ఫాస్ట్.
0: వాయు వేగం విమాన వేగం కంటే అధికమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది ఫాస్ట్నెస్ విత్ విచ్ విండ్ మూవ్స్ ఇస్ ఫాస్టర్ దెన్ ద ఫ్లై.
0: విమానం ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో ఏమిటో.
1: ఐ మే బి డిలేడ్ ఫర్ సమ్ రీజన్.
0: హనుమంతుడా నీవు ముందు పోయి వస్తున్నాడు రాముడు అని ఈ వార్తను తెలపమని చెప్పాడు.
1: సో హనుమాన్ యు గో వెరీ ఫాస్ట్ అండ్ కమ్యూనికేట్ దిస్ మెసేజ్.
0: భరతుడు కాచుకున్నాడు. అన్నిటినీ సిద్ధం చేశాడు.
1: భరత వాజ్ వెయిటింగ్ అండ్ రెడీ విత్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఇక్కడ రెండు సత్యాలు చక్కగా గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ ట్రూత్స్ హియర్.
0: భరతుడు భక్తి ప్రపత్తుడు.
1: భరత స్టాండ్స్ ఫర్ డివోషన్ అండ్ సరెండర్.
0: లక్ష్మణుడు సేవక నాయకుడు.
1: లక్ష్మణ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సర్వీస్.
0: లక్ష్మణుడు సాకార స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడు.
1: లక్ష్మణ వర్షిప్ ద గాడ్ విత్ ఫామ్.
0: భరతుడు నిరాకార స్వరూపుడు.
1: ద వన్ వర్షిప్ ద వన్ వితౌట్ ఎ ఫామ్.
0: నిరంతరం కూడాను రాత్రి పగలు కన్ను మూయకుండా కూడాను రామ సీతను కాపాడుకుంటూ వచ్చాడు.
1: డే అండ్ నైట్ హీస్ సేఫ్ గార్డెడ్ రామ అండ్ సీత.
0: 14 సంవత్సరంలో నిద్ర అనేటువంటిది ఎరుగడు.
1: ఫర్ 14 ఇయర్స్ హీ నెవర్ స్లెప్ట్.
0: అలాంటి మహాత్యాగి అయినటువంటి సోదరుడు సాకార స్వరూపుడు.
1: ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ద వన్ హూ వర్షిప్ గాడ్ విత్ ఫామ్ ఈజ్ లక్ష్మణ.
0: ఇంకా నిరాకార స్వరూపుడు భరతుడు.
1: భరత వర్షిప్ గాడ్ వితౌట్ ఫామ్.
0: భరతుణ్ణి అయోధ్య వాసులు ఎవ్వరు కూడా ఈ 14 సంవత్సరం చూడలేదు.
1: The inhabitants of Ayodhya never looked at Bharata.
0: గ్రామంలో చిన్న కుటీరం వేసుకుని అందులోనే రామ్ రామ్ రామ్ రామ్ అని రామచింతన చేసుకుంటూ కూర్చున్నాడు.
1: He built a small hut in that Nandi village and ruled the kingdom.
0: భరతుని మనసంతా రాముల పైన పెట్టాడు.
1: భరతాస్ మైండ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ రామ.
0: లక్ష్మణ దేహమంతా రాములకు అందించాడు.
1: లక్ష్మణ సరెండర్డ్ హిస్ బాడీ టు రామ.
0: ఇది యొక్క వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
0: ఇతను దేహాన్ని రాములకు అందించాడు.
1: He has surrendered his body to Rama.
0: నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: సర్వ విధంలో నన్ను ఉపయోగపెట్టుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: అంటే మరొక ప్రాణం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్.
0: నేను నీకు 6వ ప్రాణము అన్నాడు.
1: ఐఎమ్ యువర్ 6th life principle.
0: ఇక్కడ భరతుడు అట్ట కాదు.
1: భరత ఇస్ నాట్ లైక్ దాట్.
0: నా దేహమే లేదు.
1: ఐ హావ్ నో బాడీ.
0: నేనంతా నీలోనే ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ
0: అని రామచింతన చేస్తూ వచ్చాడు.
1: He went on thinking of Rama all the while.
0: Ide brahma vit brahmaiva bhavati.
1: Nor the brahman becomes the brahman himself.
0: Ee 14 samvatsaramulu kudu ramachintana chestu raga ramunu vale ee bharatudu kudu neelamega shyamudaipoyadu.
1: As bharata went on thinking of Rama for 14 years he looked like Rama exactly.
0: Ratamu teesukoni ee okka tarayunadi teeramunaku vellaadu ishtaka dinnala paina.
1: He went in a chariot along the shores of Saryu river.
0: Akkada kuchu pettukunnadu ramunnu.
1: There Rama sat there.
0: ఈ భరతుడే దాని రథము నడుపుతూ వస్తున్నాడు.
1: భరత ఇస్ డ్రైవింగ్ ద చారియట్.
0: అయోధ్య వాసులు చూచారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య
0: ఆశ్చర్యం వేసింది.
1: ఎవరు సర్ప్రైజ్.
0: ఎవడు రాముడు ఎవడు భరతుడు.
1: హూ ఇస్ రామ అండ్ హూ ఇస్ భరత.
0: అన్ని విధాలు కూడా రాములు వలె తయారైపోయాడు.
1: భరత ఇస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ రామ.
0: యతి వేషమును ధరించాడు.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సేజ్.
0: ఈ యొక్క వెంట్రుకలంతా కూడా చాలా జడలు కట్టినాయి.
1: హెయిర్స్ ఆఫ్ విత్ ఆల్ ఫుల్ ఆఫ్ ఫోర్ లాక్.
0: రామునుకు జడలు కట్టినాయి.
1: రామ ఆల్సో లైక్
0: అంత సాక్షాత్ రాములుగా తయారైపోయాడు.
1: ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ రామ.
0: ఆ పురవాసులంతా వచ్చి రాములకు గార్లాండ్ లో మాలలు వేసి నమస్కరించి స్వాగతం చేయాలని వచ్చారు.
1: ఆల్ సిటిజన్స్ కేమ్ ఓవర్ దేర్ టు గార్లాండ్ రామా అండ్ వెల్కమ్ హిమ్ టు యువర్
2: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
0: ఆ సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచాడు. అందరూ భరతునికి మాలను వేయడానికి వచ్చారు.
1: ఇంటెలిజెంట్ భరత వాచ్ దిస్. ఎవ్రీవన్ వాస్ ప్రిపేర్డ్ టు గార్లాండ్
0: భరత. ఆ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి భరతుడు అన్నగారు వెనుక విన్నారు, వారికి వేయండి అన్నాడు.
1: భరత అండర్స్టూడ్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్.
0: అప్పుడు అతను రాముడు ఇతను భరతుడు అని అందరికీ తెలిసింది.
1: భరత పాయింట్
0: రాములకు గార్లాండ్ లో మాలలు వేసి నమస్కరించి స్వాగతం చేయాలని వచ్చారు.
1: ఆల్ సిటిజన్స్ కేమ్ ఓవర్ దేర్ టు గార్లాండ్ రామా అండ్ వెల్కమ్ హిమ్ టు యువర్
2: సూక్ష్మ బుద్ధి.

0: అన్నగారు వెనుక విన్నారు, వారికి వెయ్యండి అన్నాడు.
1: భరత అండర్స్టూడ్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్.
0: అప్పుడు అతను రాముడు, ఇతను భరతుడు అని అందరికీ తెలిసింది.
1: భరత పాయింటెడ్ అవుట్ టువర్డ్స్ రామ, దెన్ పీపుల్ అండర్స్టూడ్ హూ ఇస్ రామ.
0: కనుక అంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు ఆ సోదరులు.
1: That's so intelligent.
0: అందరూ దైవాంశ సంభూమితులే.
1: All are smarts of divine.
0: ఎవరు సామాన్యులు కారు.
1: They are not ordinary.
0: అక్కడి నుంచి వెళ్లాడు. మీరందరికీ అభ్యంగ స్నానం చేశారు, భరతుడు కూడా చేశాడు.
1: They all had head bath.
0: వశిష్ఠ వామన అదన్ వీరందరూ కూడా అన్ని విధములైనటువంటి యొక్క ఈ నగలు ధాన్యములు అన్ని తీసుకుని వచ్చారు.
1: All sages brought all types of grain.
0: కాలమే లేదు, ఇదే దినమే పట్టాభిషేకం చేయాలన్నారు.
1: He should be coronated this day itself.
0: ఆ విధంగా
1: like that
0: అందర్ని తీసుకుని వెళ్లి అనేక విధములైన ఆభరణములతో ఈ విధంగా చేశారు.
1: All were taken, all preparations
0: were made. There's
1: one mystery here.
0: వానరులందరూ నరులుగా మారిపోయారు.
1: All monkeys transformed into human beings.
0: ఏనుగులపైన, ఒంటెలపైన, గుర్రాలపైనంతా కూడా ప్రొసెషన్లో వస్తున్నారు.
1: They were all coming in a procession on horses and elephants.
0: ఎవరు వానరులు, ఎవరు నరులు?
1: And who are human beings and who are
0: monkeys? వివేకం గలవాడే నరుడు, అవివేకం గలవాడే వానరుడు.
1: The one who are intelligent are humans. The one who are
0: chanchala chittude, chanchala chittude vanarudu. స్థిరచిత్తుడే నరుడు.
1: ద వన్ విత్ వేవరింగ్ మైండ్ ఇస్ అ మంకీ, ద వన్ విత్ స్టడీ మైండ్ ఇస్ హ్యూమన్.
0: ఇట్టి సత్యాన్ని నిరూపించే నిమిత్తమై రాములు అనేక అనుగ్రహములు నిరూపిస్తూ వచ్చారు.
1: డెమోన్స్ట్రేట్ దిస్ ట్రూత్, రామ విల్డ్ సర్వ్.
0: పట్టాభిషేకం జరిగింది.
1: కరోనేషన్ వాజ్ ఓవర్.
0: ఈ పట్టాభిషేక సమయం లోపల
1: డ్యూరింగ్ ద
0: అనేక మంది అనేక విధమైనటువంటి బహుమతులు ఇస్తూ వచ్చారు.
1: మెనీ స్టార్టెడ్ రిసీవింగ్ గిఫ్ట్స్.
0: 100 కోట్ల కాసులు, బంగారు కాసులు బ్రాహ్మణులకంతా పంచాడు రాములు.
1: 100 crores ఆఫ్ గోల్డ్ అండ్ కాయిన్స్.
0: ఒక కోటి కాదు, 100 కోట్లు.
1: నాట్ 1 crore, 100 crores
0: అందరికి ఇచ్చాడు. కొన్ని లక్షల గోవులంతా కూడా దానం చేశారు.
1: లాక్స్ ఆఫ్ కౌస్.
0: భరతుడు పట్టలేకపోయాడు.
1: భరత వాజ్ వెరీ హ్యాపీ.
0: ఇవంతా ఎవరి కోసం ఇవ్వాలి?
1: For whose sake?
0: రాముడు రావటమే నా భాగ్యము.
1: It's my very life.
0: అంతా దాన ధర్మం చేస్తూ వచ్చారు.
1: So he never wanted to keep anything for himself.
0: ఉపరాజులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: All others sat on one side.
0: మంత్రులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: Ministers on one side.
0: రాముడి యొక్క గౌరవము, బహుమతులు ఎట్టివి?
1: What type of gifts?
0: ఋషులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: Sages on one side.
0: ఈ ఋషులు కూర్చున్నటువంటి వైపున తల వంచాడు.
1: Along the direction where sages sat, he bent his
0: head.
1: And he had no practice of doing
0: namaskar. తల వంచాడు.
1: He saw sages there and bent down.
0: విధేయుడను అని. విధేయుడను.
1: It means he is humble.
0: రాజును చూచాడు.
1: He looked at kings.
0: నవ్వినాడు.
1: He smiled.
0: అది అతని బహుమానము.
1: That is the smile is the gift.
0: ఇంకా ప్రజలను చూచాడు.
1: He looked at people.
0: ఆశీర్వదించాడు.
1: He blessed them.
0: ఇంకా కొంతమంది స్త్రీలను చూచాడు.
1: There were women there.
0: స్త్రీలను చూచేసి తల అర్ధభాగం మాత్రమే వంచాడు.
1: And he has bent his head halfway.
0: ఈ విధంగా రాముని యొక్క గౌరవం అనేటువంటిది అనేక విధమైనటువంటి యొక్క చర్యలతో నిరూపిస్తూ వచ్చింది.
1: The respect that Rama had towards all the classes of people is demonstrated like this.
0: నందు కూడాను రాములు ఒక చక్కని కొన్ని కోట్ల విలువైనటువంటి యొక్క ముత్యాల హారము సీతకు అందించాడు.
1: And there Rama presented a necklace worth of few crores to Sita.
0: అప్పుడు ఆమెను కోరాడు. నీకు ఎవరికి ఇష్టమో వారికి దీన్ని అందించమని చెప్పాడు.
1: Rama said you can give this necklace to anybody whom you like.
0: అక్కడ ఒక పరీక్ష.
1: That's a test for her.
0: ఎవరు నాకు ఇష్టము? నాకు రాములే ఇష్టము.
1: ఐ లైక్ రామ ఓన్లీ.
0: కానీ అది కూడా చెప్పాడు రాములు.
1: బట్ రామ సేడ్
0: నేనంటే నీకు ఇష్టమే కానీ నాకు కాదు, ఈ జనంలో ఎవరికి నీకు ఇష్టమో వారికి అందించమని చెప్పాడు.
1: ఐ నో యూ లైక్ మీ బట్ గెట్ యూ కెన్ ప్రెజెంట్ దిస్ నెక్లెస్ టు ఎనీ వన్ అమంగ్ దిస్ ఆడియన్స్.
0: పాదాల దగ్గర కూర్చొని పాదములు ఒత్తుతున్నటువంటి హనుమంతునికి అందించింది ఆమె.
1: హనుమాన్ హూ వాస్ దేర్ ప్రెసింగ్ ది ఫీట్.
0: రఘుపతి కార్యం వీడే చిన్న కపిరాజ శిఖామణి నీవయ్యా.
1: యు ఆర్ ది కింగ్ అమంగ్ ద మంకీస్. యు ఫుల్ఫిల్ ద టాస్క్ ఆఫ్ రామ.
0: రఘుపతి కార్యం వీడే చిన్న కపిరాజ శిఖామణి నీవయ్యా.
1: యు ఆర్ రియల్ ద నోబుల్ కింగ్ అమంగ్ ద మంకీస్. యు ఫుల్ఫిల్ ది టాస్క్ ఆఫ్ రామ.
0: పురికొని జగమున వెలసిన హన్మద్గురుడు నీవయ్యా.
1: యు ఆర్ ది వెరీ ప్రిసెప్టర్ టు దిస్ ఎంటైర్ వరల్డ్ ఎస్ హనుమాన్.
0: హరి పరి లంకాపురమున జొచ్చిన పురవర శౌర్యుండీవయ్యా.
1: యు కుడ్ గో టు లంక విత్ ఆల్ ద వాలర్.
0: లంకా హనుమంతుని అనేక రకంగా వర్ణిస్తూ వచ్చింది.
1: హి వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ హనుమాన్.
0: హనుమంతునికి ఈ వర్ణన ఏమీ తెలియటం లేదు.
1: హనుమాన్ ఇస్ నాట్ బాదర్డ్ all this.
0: ఆ ముత్యములు తీసుకున్నాడు.
1: స్కాచింగ్ ది పర్ల్.
0: ఒక్కొక్కటి కొట్టి కొరికేది, చెవుల దగ్గర పెట్టుకునేది పారేసేది.
1: హీ వాజ్ బైటింగ్ ఈచ్ డైమండ్ అండ్ జస్ట్ పుట్ ది క్రాస్ ఇయర్ అండ్ స్టార్టెడ్ థ్రోయింగ్ ఇట్
0: అవుట్.
1: రామ సా దిస్.
0: హనుమంత,
1: హనుమాన్,
0: ఇంకా నీ పాత లక్షణాలు ఇంకా పోలేదా అన్నాడు.
1: హనుమాన్, యూ హావ్ నాట్ గివెన్ అప్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్.
0: ఈ కోతి గుణములు ఇంకా నీకు పోలేదా అన్నాడు.
1: మంకీ క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
0: కాదు కాదు రామ.
1: హీ సెడ్ నో నో రామ.
0: నేను నిరంతరం కూడా రామచింతనలో ఉండేటువంటి వాడిని.
1: ఆల్ ద టైమ్ ఐ
0: రామనామ

0: నేనే స్నానం చేసేటువంటి వాడిని,
1: చాంట్ యువర్
0: నేమ్ చేసేటువంటి వాడిని.
1: దట్స్ వాట్ ఐ డూ.
0: నాకు నవ విధమైన మార్గములు ఎందుకు కూడా ఇదే నాకు చాలా ముఖ్యమైనటువంటి.
1: Among the nine paths of devotion, chanting
0: దాసుడనైనాను.
1: దట్స్ వై ఐ హావ్ బికమ్ యువర్ సర్వెంట్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదన,
1: సరెండర్.
0: నీ దాసత్వాన్ని నేను పొందేటప్పటికే నేను నీకు స్నేహితుడైపోయాను.
1: That once I have surrendered to you, I have become your friend.
0: నీ దాసత్వమే నేను పొందకపోతే నేను నీకు స్నేహితుడు కాదు.
1: If I am not your servant, I wouldn't have been your friend.
0: నీకు నేను స్నేహితుడు అయిన తర్వాతనే నేను ఆత్మ నివేదన చేస్తున్నాను.
1: The moment I became your friend, I have surrendered myself to you.
0: కనుక రామనామము తప్ప ఏ శబ్దమును నేను వినడానికి ఇష్టపడను.
1: I am not ready to hear any other sound other than your name.
0: రామనామము ఉందో లేదో అని చూస్తున్నాను అన్నాడు.
1: I am just watching whether your name is there in this precious gem or not.
0: హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తులంతా జగత్తునికంతా వ్యాప్తి చేయించే నిమిత్తమై ఈ రామును చెప్తున్నాడు, పిచ్చివాడా, ముత్యములో రామనామం ఉంటుందా అన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ద వరల్డ్ నో ద సిన్సియర్ ద డివోషన్ స్టెట్ పర్సన్ హనుమాన్,
0: నేను ముత్యమంతా రామనామంగానే మారాలి.
1: ఎవ్రీ జెమ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు
0: రామనామము లేనటువంటి ఈ ముత్యం రాళ్లతో సమానమని పారవేశాడు.
1: బిరెఫ్ట్ ఆఫ్ రామాస్ నేమ్, ఎవ్రీ జెమ్ ఇస్ జస్ట్ ఎ స్టోన్.
0: నా దేహమంతా రామనామంతోనే ఉంటుందా స్వామి అన్నాడు.
1: మై బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామాస్ నేమ్.
0: వేలిపై ఉన్నటువంటి ఒక వెంటుకను తీశాడు.
1: హీ జస్ట్
0: రాముల యొక్క చెవు దగ్గర పెట్టాడు.
1: హీ ప్లక్డ్ అవుట్ ఏ
0: హెయిర్. ఆ వెంటుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటుండాలి.
1: హీ ప్లక్డ్ అవుట్ ఏ సింగిల్ హెయిర్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, కెప్ట్ వెరీ క్లోజ్ ద ఇయర్ ఆఫ్ రామ్.
0: అనుకుని
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: పరమ భక్తుడు హనుమంతుడు,
1: సచ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఇస్ హనుమాన్.
0: అందువల్లే భగవంతుడికి సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా మారిపోయాడు.
1: దేర్ ఫోర్ హీ కుడ్ బికమ్ ఎన్ ఇంటిమేట్ ఫ్రెండ్.
0: ఎవరు ఎంత దూరంలో ఉండినా గానీ రాములు మాత్రం దూరంగా, హనుమంతుడు దూరంగా ఉండేవాడు కాదు.
1: వన్ మే బి ఎట్ ఎ డిస్టెన్స్ బట్ నెవర్ హనుమాన్.
0: కనుక అందరికంటే సమీపుడు హనుమంతుడయ్యాడు.
1: హనుమాన్ వాజ్ వెరీ క్లోజ్ టు రామ్.
0: తోబుట్టినటువంటి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా కొంత దూరంగా ఉన్నారు, కానీ
1: హిజ్ ఓన్ బ్రదర్
0: సీత కూడా దూరంగా ఉంది, కానీ హనుమంతుడు దూరం కాలేదు.
1: హిజ్ ఓన్ బ్రదర్స్ లక్ష్మణ, భరత, శత్రుఘ్న, కాన్స్టెంట్ సీత
0: నిరంతరము ఆ రామచింతనే, రామసేవని. తన దేహము రామదేహము ప్రత్యేకమైంది కాదు.
1: ఫర్ ద రీజన్ ఈస్ హనుమాన్ సర్వ్డ్ హిమ్.
0: రామ, ఓ హనుమంత, నీకు నేనేం బహుమతి ఇవ్వగలను?
1: ఓ హనుమాన్, వాట్ గిఫ్ట్ కెన్ ఐ గివ్ యూ నౌ?
0: నీకేమి ఇవ్వడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ యు.
0: నన్ను నేనే ఇచ్చుకుంటున్నానని కౌగిలించుకున్నాడు.
1: ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ టు యూ దేర్. హీ హగ్డ్ హిమ్.
0: ఈ దృశ్యంతో హనుమంతుడు మయమర్చిపోయాడు.
1: హనుమాన్ వాజ్ ఎక్స్టాటిక్.
0: సమాధి,
1: దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్
0: సమాధి. ఇది ఎప్పుడు కుదురుతుంది?
1: వాట్ ఈస్ సమాధి వెన్ ఇట్స్ పాసిబుల్?
0: 10 సెకండ్లు ఒక వస్తువు పైన దృష్టి ఇచ్చినప్పుడు ధారణము అంటుంది. 12 సెకండ్లు
1: 12 seconds if you concentrate on a body, it is dharana.
0: Oka vastu paina,
1: on an object.
0: Oka vastu paina 12 secondlu sthiramga manchinchinappudu deeniki dharana antaru.
1: If you concentrate on an object for 12 seconds, it is dharana.
0: 12 dharanalu okka dhyanamu antaru.
1: 12 dharanas are equal to one dhyana.
0: 12 dhyanamule oka samadhi antaru.
1: 12 dhyanas constitute one samadhi.
0: Kabatti dharana, ధ్యానము, సమాధి, ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఇదియే.
1: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ధారణ, ధ్యాన అండ్ సమాధి.
0: ఒక్క నిమిషంలో ధారణాశక్తిని పోయాడు.
1: ధారణ
0: మరీ తెలిసి చూసేటప్పటికే సమాధి స్థితిలో ఉన్నాడు.
1: లేటర్ ఈ రీచ్ సమాధి.
0: ఇటువంటి హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తులు జగత్తునికంతా చాటుతూ వచ్చింది ఈ యొక్క నామనము.
1: ఇట్స్ ఓన్లీ రామ మేడ్ ద వరల్డ్ నో ద డివోషన్ ఆఫ్ హనుమాన్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 11th డిస్కోర్స్ ఆన్ గీతా, భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th ఆగస్ట్ 1984. This is an intense and inspiring lesson of vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Tadrusyate vastuni tatra doshah. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మదించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిస్ విజన్, టు హ్యావ్ హిస్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలంకి మనకృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము చే నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రే టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ, if you can resort to practice and detachment you'll be able to control the mind.
1: Gajamu chala balamainatundi,
2: elephant is very strong and powerful,
1: chala kruramainatundi kudanu,
2: it can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu enteyana kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశం.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది,
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్,
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే టోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది అది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్, ఆర్ ఇట్స్ ఇయర్, ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఆర్ ది లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatur chamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్. దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువులపైన మనస్సును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటాచ్డ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యం కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలము షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దుశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైననే మరల్చినాయి కాని జగత్తు వైపును మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభువుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి ఇట్ అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధనగనక వస్తు వాహనాలతో తులుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: Kevalam vastu yokka doshamunu gurtinchinanta matramuna vairagyam kaaneradu manchini sweekarinchali kuda.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of these objects, but you have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta matramna prayojanam ledu aanandamunuku tayinatunti krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఇస్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes we develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganiga oka manishi maraninchadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bastham chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
2: ఇట్ వాజ్ వెరీ.
1: ఈ దృశ్యం చూసే సమయంలో ఎట్టి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomenon, a temporary feeling.
1: ఒక గృహిణి ప్రసవ వేదన సమయంలో లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కర్లేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని, తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలని ఆశిస్తుంది.
2: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: The first type of detachment is detachment which arises in cremation ground when he sees the sights there. And the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day-to-day life for people. This is not real.
1: Konni manavuniki tama abhishtamulu viruddhamainappudu kudanu jeevitham paina oka vidhamaina visugu butti idi kudanu oka vairagyamga bhavistuntadu.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: Kani ivanni kodunu oka tatkalikamainatundi vairagyamle.
2: All these things may be described as temporary and not permanent type of vairagyam.
1: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
2: Detachment may be described and classified as two types.
1: తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని.
2: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
1: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
2: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ the next day of 2 days later and all that.
1: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
2: This kind of attitude comes only in case of doing good things and good deeds.
1: బద్రికి వెళ్దామా, కేదార్నాథ్కి వెళ్దామా, ఇంకా కాశీకి వెళ్దాం అనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యర్థం చేస్తారు.
2: If it is a decision relating to going to Badri, Kedarnath or Kasi, the tendency is to postpone it from next month we will go.
1: Ikevaina chedda paniye cheyalanukunte rependuku ippude chedam ippude chedani ilanti durmargamainatunti vaatiki oka vidhamainatunti drohamunu kalipetteyatunti vaatiki chedda karyamulaku ee yokka vairagyamu chaala mundugane untuntadi.
2: On the other hand, if it is bad activities, the with treacherous activities, then there will not be postponement. One would like to just do it immediately.
1: ee kaalamu vyaktham gaavinchi manchi karyamuni yandu taanu saarthakam ayyetunte okka vishayanni poonukotam idi evaru kudanu anta prayatninchar.
2: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
2: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెండ్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
2: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
1: Idi buddhudu nirupinchinatvanti oka rajabata.
2: This is a right royal path which was laid down for all by Buddha.
1: Okkaturi idi sariyainatvanti kaadu. Dehamu nasinchetvantidi. మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి, ఆరుబిడ్డలను త్యజించి, రాజ్యమును కూడాను విసర్జించి, తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
2: గౌతమ బుద్ధ వన్స్ హి రియలైజ్డ్ the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought. He gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.
1: మహా చక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
2: సత్య హరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై unfortunate events he had to just become katakapari in the cremation ground.
1: Atanu modati munchu kudanu teevra vairagyam ainappatikani ee vidhamainatu vruttulanni kudanu prati chana chanam kudanu taanu teevra vairagyam vaipane prayanam chestu vellaadu.
2: Although he was emperor, he had intense sense of sacrifice and detachment, and even earlier he had practiced these things.
1: Okanati sayankalam shrimantuni yokka dehamunu వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
2: When he was in the cremation ground doing performing his duties, on a particular day the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఎండకు వెళ్లారు.
2: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
1: Deham yokka swabhavam emtante kontha sepu aa spinal column vennamukaku vedi tagileteppatiki deham koncham lestundi. Aa leyakoodane rommu paina pedda karranu kuda unchutaru.
2: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu mitru evvaru leru akkada, okka Harishchandra maatrame unnadu.
2: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular
1: thing. Kattelanta vestunnadu paapam.
2: He was putting a little fuel.
1: Okka chanam lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
2: సడన్లీ హీ జస్ట్ సా దట్ దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఈమె ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
2: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
2: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto nayillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamlaintundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
2: సత్య హరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హీ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: ఆబ్జెక్ట్స్. వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు,
2: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
1: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastuvulu anetundi kaani vishayamulu anetundi kaani maarakunda undavu.
2: any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
1: ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు.
2: The changes are not artificial and they are not imagined.
1: ఊహాజనితములు కావు.
2: They are not imaginary either.
1: సహజ సిద్ధమై దీనికి స్వయం స్వరూపమైనటువంటివి ఈ మార్పులు.
2: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
1: కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిది ఈ జగత్తు అని దీని దోషములు గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రము వీలుండదు.
2: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
1: paamunu vishamunnadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
2: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
1: Telulo vishamunnadani gurtinchinatundi vyakti telu paina kaalu pettadu.
2: A person who recognizes that poison is in a scorpion, she would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
2: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడా దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఇస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వి డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
2: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు వల్లి అలసిపో.
2: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
2: Whatever seeds you have sown and wherever you are, you will be getting back the consequences in their fullness.
1: విత్తనం ఒకటేనా ఏదైనా ఫలములు ఫలించుట ఎట్టు సాధ్యమగును?
2: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల అన్నాడు.
2: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
2: వైల్ being born from the womb of the mother, there will not be any garland which can be seen.
1: Manchi mutyaku saru machunakunu levu.
2: Garlands of pearls will not be there even for sample.
1: Melni bangaru danda medaku ledu.
2: Golden garlands also will not be there round the neck.
1: Ratnala haramu ranjimpagaledu.
2: The pearls and gems will not be also there.
1: Pachala gollanu potakaledu.
2: The other types of precious stones, garlands also will not be there.
1: Kaladu. Kaladokka mala mee kanthamandu.
2: But then, there is one garland, one definitely one garland around your neck.
1: Janma janmala karmalu pogu jesi.
2: The activities and the deeds which you have done over a number of births.
1: Karmalanni ruchina kanthamala.
2: The fruits of all the actions would be in the form of a garland round your
1: neck. Brahma meekichi pampunu baruvumala.
2: This weighty garland is given to you by Brahma.
1: Kanuka manamu kantiki kanipinchakapoyinappatikini ee karmala mala anekuntadi mana kantamlo nirantaramuku aadutune untundadi.
2: It may not be seen by the physical eye, but the garland of the fruits of action is round your neck all the time.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణములు స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
2: Persons who recognize the truth that there will be consequences for actions will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
1: Brahmajnanam anetunte perulo mahapraveenata Janaka Maharaja.
2: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
1: Itanu vaidehi అనగా విదేహ మహారాజు, దేహం యొక్క ఏది సంబంధము లేదని ఆత్మజ్ఞానము పడినటువంటి వాడు.
2: దిస్ పర్టికులర్ కింగ్ హాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
2: On a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
1: Kunta aalasyanga padaka gadiki vellaadu.
2: He went to the bedroom a little late.
1: Dasa dasilu paadaseva chestu, vinjamarlu veestu, maharani kudanu prakkana untunnaru.
2: The maid servants were doing seva and service to the princess.
1: Rajulaku nidra vachindi.
2: Janaka got asleep.
1: ఈ యొక్క సమయాన్ని పరిష్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
2: In this particular context, the queen asked the servants to quit the room.
1: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని, అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా, అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
2: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
1: Kontasepatiki Janaka Maharaja lechadu. Lechi pichi pichiga adinijama idinijama ani kekala vestu vachadu.
2: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is this the truth?
1: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
2: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth, is that a fact, is this a fact?
1: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
2: She brought the ministers and the other important people over there.
1: అందరూ వచ్చి, మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుస్తున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా.
2: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
1: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
2: All these ministers got Vasishtha to the court.
1: Vasishtha kuda vachi maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu andarki adi nijama ee prashnane vesukuntu vacharu.
2: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking? What is your doubt? May I clarify? And whatever question he was asking, king began repeating, is that truth? Is this truth? Is this a fact? Is that a fact?
1: Vasishtha varu kunta kannu moosi, Triloka Gnani kanaka, deeniki kaaranam emtani yochinchadu.
2: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
1: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు, అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు,
2: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: అతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
2: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
1: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు.
2: హీ వాస్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ. హీ వాస్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
2: And he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in the leaves.
1: అయ్యో ఎవరో మహారాజు అటువంటి వాడు వచ్చినాడని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది.
2: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
1: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినాని అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
2: హీ రియలైజ్ దట్ హీ వాస్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకాయిట్స్ ఆల్సో. అండ్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్ ఓ వాట్ హాస్ హ్యాపెన్డ్ ఐఎమ్ హంగ్రీ.
1: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలికా పాంపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
2: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen. And then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
1: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
2: మహర్షి వశిష్ఠ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ ది రీజన్ ఫార్ దిస్ క్వశ్చన్ విచ్ వాస్ బీయింగ్ పుట్ బై కింగ్ జనక. హీ సెడ్ కింగ్ జనక నైదర్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ట్రూత్ నాట్ దిస్ ఈస్ ట్రూత్ బట్ ది ట్రూత్ ఈస్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద ట్రూత్.
1: స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు.
2: దెర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ అండ్ దెర్ ఇస్ నో వేక్ఫుల్నెస్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
1: స్వప్నంలోనా నీవున్నావు, జాగ్రత్తలోనా నీవున్నావు.
2: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ యు ఆర్ ఎ రియాలిటీ.
1: కనుక ఏ రెండింటి అన్ను నీవు కలవో అదే అని నీ ఓమ్ని ప్రజెంట్ అదే సత్యమైనటువంటిది అన్నాడు.
2: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్ డ్రీమ్ స్టేట్ అస్ వెల్ అస్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ రియాలిటీ యు ఆర్ ఎగ్జిస్టింగ్.
1: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
2: ద లైఫ్ ఇన్ ది బ్రాడ్ డే లైట్ ఇట్ ఈస్ డే డ్రీమ్ అండ్ ఇన్ ది లైఫ్ ఇన్ ద నైట్ ఇట్ ఈస్ ఏ నైట్ డ్రీమ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీన్ని నిరూపిస్తూ వచ్చాయి.
2: బోత్ వేక్ఫుల్ స్టేట్ అండ్ డ్రీమ్ స్టేట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ ఇల్యూషన్.
1: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
2: యాజ్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫెక్ట్స్ దట్ ఇల్యూజన్స్ ది గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ దట్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్ అండ్
1: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
2: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
1: Tapasanaga emiti talakinda vetti kaaru paiku pettadama kaadu idu oka vidhamaina kasrat ani cheppochu.
2: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
1: adiniki sirasasanamu gurinchi cheptuntaru.
2: It could be an exercise. It is an asana, sirshasana.
1: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
2: This is only an exercise for acquiring some health.
1: తపస్సనగా దైవమును కూర్చి తాపము, ఆ తాపమే తపస్సు.
2: Tapas refers to the extreme anguish which one experiences for God.
1: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనిటువంటి తపస్సే పెద్ద తపస్సు. తాపమే ఒక తపస్సు.
2: that anguish which arises on account of separation of from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
1: Ilanti tapas samayamunandu moodu gunamulu undavu.
2: During this particular period of anguish and aspiration for reaching the God,
1: tamassu kani rajassu kani sattvikam kani moodu pratyekanga manaku kalpinchavu.
2: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
1: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamaipothayi.
2: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunamu yokka ekatvame tapas ani kuda nu cheppavachchu.
2: The unity or union of all these three gunas can be described as tapas.
1: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
2: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
1: Manam nitya jeevithamlo current varala manam anubhavistunnam.
2: In every day to day life we enjoy the benefits of electricity.
1: Fan untundadi.
2: There is a power, rajas and tamo.
1: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamaipothayi.
2: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunamu yokka ekatvame tapas ani kuda nu cheppavachchu.
2: They

0: ఉన్నాము.
1: ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్ వీ ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
0: ఫ్యాన్ ఉంటుంది,
1: దేర్ ఇస్ అ ఫ్యాన్,
0: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
0: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రము లేదు.
1: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: వెన్ ద సర్కిల్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్, దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
0: కాబట్టి బ్రీజ్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లేడ్స్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్కిలింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ ది మర్జ్ దెమ్సెల్స్ ఇంటూ వన్, యు గెట్ రియల్ బ్లిస్.
0: మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ రూమ్.
0: మూడు గుణములే సత్తరజోతమ గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధియే స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తియే కరెంట్.
1: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ మే బి ఇట్ మే బి కంపేర్డ్ టు పుట్టింగ్ ఆఫ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమే ఈ యొక్క ఆనందము.
1: That anguish itself becomes bliss.
0: కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే, మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
0: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunaku taalam vesi untaru.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked
0: kaani andulo key petti edam vaipun trippite terchukuntundi kudu vaipun trippite moosukuntundi.
1: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
0: మన మనసే కీ.
1: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు
0: దైవం వైపున తిప్పితమే మోక్షము.
1: ఇవి
0: ప్రకృతి వైపున తిప్పితమే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukare mana eva manushyanam karanam bandhamochyam.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasharamaina jagat paina prasarimpakunda shashtamaina entundi daivattam paina dinni lagnam gavinchukuneetundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God, who is a permanent entity, and taking our mind away from the world.
0: Ee vairagyamu teevramainatundi vairagyanga manam abhivruddhi parchukovali.
1: This detachment or sacrifice must be developed into very intense type of one.
0: Next ani pokoddu manam.
1: We should not go on postponing to next day, next day, next day.
0: Oka pendike emaina manu vellalanukuntunte ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాం. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitham aneetundi next aneetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having a assured span of life?
0: Appudu teevra vairagyamto samshi

0: సిద్ధమై ఉంటుండాలి.
1: ఆల్వేస్ అండ్ ఎవర్ రెడీ, వి మస్ట్ బి కంప్లీట్లీ రెడీ టు యాక్సెప్ట్ వాట్ కమ్స్ అవర్ వే.
0: కాలం ఎవరి కోసము ఆగదు.
1: టైమ్ వెయిట్స్ ఫర్ నన్.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలము ప్రవాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీంట్లో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వమును మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
1: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: టుడేస్ డిస్కోర్స్ భగవాన్ బాబా టెల్స్ అస్ టు రికగ్నైజ్ ద సేమ్ డివినిటీ ప్రెసెంట్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ ఇన్ అదర్స్. ఆర్ ట్రూ సాధన ఇస్ టు కాన్స్టెంట్లీ కంటెంప్లేట్ ఆన్ గాడ్ విత్ అ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ హార్ట్. లెట్ అస్ నౌ లిసన్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ద డివైన్ డిస్కోర్స్ బై భగవాన్ బాబా డెలివర్డ్ ఆన్ 9th October 2005 డ్యూరింగ్ ది దసరా సెలబ్రేషన్స్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: పని లేక దినమంతా పరులతో మాట్లాడి ఇది సాధనయని ఎచ్చినారా?
2: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి త్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? Do you think so?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత ముక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: Caring for food, filling the belly, eating thrice a day, do you think that it is spiritual practice?
1: Not thrice a day.
2: Do you think it is spiritual practice?
1: Pagalu, gali, leka, ratri andu neevu edo galini teesukuntu tamakkamena ఇది ఏ సాధనారా?
2: As you are restless in the day, while you sleep at night, breathing full well, do you consider it as spiritual practice?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్రయందు ఇది ఏ సాధనని ఎంచినారా?
2: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: కాలమంతయు వెతగారు గడిపవచ్చు.
2: You can spend any length of time.
1: సాధన కాదు.
2: దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కాలమంతా ఈ ఊరికి గడపలేదా?
2: వై షుడ్ యూ వేస్ట్ యువర్ టైం?
1: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా.
2: ప్లీజ్ నౌ ఆన్ వర్డ్స్ నో గాడ్, అండర్స్టాండ్ హిమ్.
1: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
2: Consider this as the spiritual practice, sadhana.
1: Prema swaruplara,
2: embodiments of love.
1: Prapanchamantai kudanu unadi edi?
2: What is it that is in existence all over the world?
1: Ee kinchittai kudanu shakti ledu.
2: In fact, there's no fraction, no element of power or shakti there.
1: కింద చూసినను ఎక్కడ చూసినను కింద మీద చుట్టూ కూడాను కొట్టి గాలి మాత్రం ఉన్నది.
2: యూ విల్ ఫైండ్ దిస్ ఎయిర్ అబౌవ్ బిలో అరౌండ్.
1: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: They were arguing that God is present in all beings.
1: Everywhere. Kani evaru chusina varu leru.
2: But none have seen God.
1: Purushudu anetuvanti vadu kevalamu okka manava jeevitamunandu maatrame unnadi.
2: Element of Purusha is present in human life.
1: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవశక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: However, some do not accept this view.
1: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: The divinity shines in every being, in every creature.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు.
2: Not only among human beings.
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: The divinity shines in all living creatures, in all living beings.
1: Aithe andari hrudayamu nirmalanga nishchaatanga undali.
2: However, the heart has got to be pure and peaceful.
1: Andukosamane prathi okkaru kodanu peddalu tellavari sayankalamu bhagavad chintana cheyandi, ee hrudayamu చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
2: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
1: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: The moment heart turns sacred, you'll be able to visualize God.
1: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: In fact, God is not there in the process of meditation.
1: భగవంతుడు క్రిమికీట గాదులు ఎందు కూడాను మానవుడు ఎందు కూడాను సమంగా ఉంటున్నాడు.
2: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందు కూడా ఉన్నాడు.
2: If you put a question, where is God? There is God in you.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
2: టు గెట్ దిస్ ఆన్సర్ ద గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదనం అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారదా సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతూ వచ్చాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: Then only you can experience the manifestation of God.
0: ఇట్టి జ్ఞానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: Man undertakes different modes, different methods of spiritual practices.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాదు.
1: You cannot experience God by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain the purity of your heart.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: Then only God will manifest.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken.
0: నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపవాసముల వల్ల సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: But it's not possible for anybody to see God without purity of heart.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: In order to see God, one should have purity of their heart.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: Therefore, we undertake, follow so many spiritual practices to make our hearts sacred.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: We pray to God so that our hearts would be sacred.
0: కానీ ప్రార్థించినటువంటి వారికి దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
0: కనుక మీరు హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై మీ సర్వసాధనలు చేయాలి.
1: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: ఈ హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you.
0: He
1: is around you.
0: ఎన్నో సాధనలు చేయాల.
1: టు సీ సచ్ గాడ్ యు ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
0: కానీ మిమ్మల్ని మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
0: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నా యందు నీ యందు సర్వుల యందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాల.
1: వి షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
0: కానీ ఇటు ధ్యానం ఎవరు కూడా చేయటలేదు.
1: నో వన్ ఈజ్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bhagavantuni chudalanukunnappudu kevalamu atmasuddhi kavali parishuddhi kavali chittam.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: Tandriga kanipistuntadu.
1: God appears in the form of mother.
0: Idigo daivam ee reethiga raakuddu సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: అండ్ వీ ఫీల్ దట్ గాడ్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్
0: తండ్రి,
1: అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: అండ్ నాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్, అషేమ్డ్ ఆఫ్.
0: సర్వలో హృదయమంతా ఉన్నటువంటిది ఆత్మనే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self atma, is present everywhere, is verily the very same here, atma and not the father.
0: Kani marriage jarputadu marriage,
1: but we also find the system of marriage.
0: Kani vachinatundi ame na bharya antadu,
1: and he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
1: He says, I am not your wife.
0: Nenu atma swarupunni.
1: I am the very personification of atma.
0: Aa dehamulo nenu chuttalkani vachanu.
1: I have taken upon this vesture, the body, to see you.
0: Kanuka nenu nee bharyani kaadu.
1: I am not your wife.
0: Chinna pillavaadu vastadu.
1: A tiny tot child comes close to you.
0: Kani naa kumara ani aavini muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్,
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: అండ్ ఇట్ సేస్, మదర్ ఐ యామ్ నాట్ యువర్ సన్.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: ఐ యామ్ ఇన్ యువర్ వూంబ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ is between the spirit and atma, the self itself.
0: Jeeva brahmamle aikyame nijamainatvanti atma sakshatkaram.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: Evvarini chusinappatikini atanu devude devude devude,
1: and he is God, verily God only.
0: Atti gaade lekapothe meeru manushulu ee reethiga tayaravutaru.
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said before the descent that I would certainly come and appear to everybody. He made a promise.
0: కనుక నేను అందరి ఎందు ఉండేటువంటి ప్రతిబింబమే కాని నేను ఈ సంబంధ బాంధవ్యముల కింద నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: దేర్ ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణం,
1: కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంత ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: బాలుడు నా కుమారుడు, నా యొక్క బావమరిది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్ యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: In the whole world they have demonstrated the relationship they had with God. Some called him as brother, some called him as uncle. They had that intimate association and relationship.
0: నాకు గోచరమయ్యేది నిమిషం కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.
1: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్ అంతా కూడా బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: However the divinity is experienced at the individual level self also.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: Therefore the cosmic self is experienced as the individual self.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: Therefore all that you see with a name and form is artificial and attribution.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగడపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస spent his lifetime worshipping goddess.
0: కాని ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీ ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: One day the goddess said, Ramakrishna, you seem to be a mad cat.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
0: ఈ ఫార్ములంతా కూడాను కేవలం మా కల్పితములే కానీ

0: The forms are superimpositions, but not the reality. It is only the Atma God.
1: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మాత్రం ఏమాత్రమూ నీకు గోచరం కాదు.
0: Therefore, in order to see God, it is only the nature of the self Atma which is essential and no other thing.
1: ఎవరిని చూసినా కూడా ఇతను దైవమే దైవమే అని భావించు.
0: Whosoever you come across, consider him as God.
1: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞుడు అని ఈ రకంగా మనం భావిస్తూ ఉంటుంటాం.
0: We consider one as the farmer, one as a businessman. We identify with various vocations, professions.
1: కనుక మనం ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
1: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
0: God has no attributes. God has no form. He is formless and attributeless.
1: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
0: Therefore, human is the very reflection of the divine.
1: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
0: we should consider every human as God.
1: అతన్ని గౌరవించి,
0: we should respect him.
1: అతనికి సంతోష పెట్టాలి.
0: And make everyone happy.
1: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాల సేవ చేస్తున్నాడు.
0: God is everywhere, but however he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
1: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
0: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
1: రాధా యొక్క సిస్టర్ ఉండేటువంటి ఆమె,
0: వన్ సిస్టర్ ఆఫ్ రాధా,
1: చంద్రిక అని, చంద్రిక,
0: చంద్రిక,
1: ఆమె అన్ని విధాలుగా కూడాను రాధకు కనిపించేటువంటిది.
0: And she appeared to Radha in all forms.
1: Sister Lopal Ravagane ana talpu vesedi.
0: The moment sister gets in, she used to bolt the door.
1: Appudu Radha cheppetundi Chandrika.
0: Then Chandrika said,
1: sister, neevu kevalam nannu mosam cheyadaniki vachavu.
0: Sister, you have come here to deceive me.
1: You are not my sister.
0: You are not my sister.
1: You are my Krishna.
0: You are my Krishna.
1: Krishna ee roopanga vachi nannu maya chesi indulo mayalo munchutunnadu.
0: Krishna has come in this form and is deluding me.
1: Kaluka ninnu nenu nammanu vellu.
0: I am not going to believe you. Better you return.
1: Okanaadu,
0: one day,
1: bhartana marchite bhare kuda maarutundi kada ani aame bhartana techundi endiga bhartana.
0: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
1: Chuchindi.
0: She watched him.
1: Idi evaru na Chandrika bhartha.
0: Who is he? He is the husband of Chandrika.
1: Kani itanu na bhartha kadu.
0: He is not my husband.
1: Ani cheppi atanto aanandanga maatladutundali.
0: And she was conversing with him happily.
1: Appudu ayana రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
0: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్డ్ టు హిమ్.
1: మనం ఇద్దరు బయట వెళ్దాము,
0: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
1: జగత్తు చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
0: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
1: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
0: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
1: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
1: అప్పుడు దాన్ని గుర్తించి,
0: దిస్ ఈస్ రియలైజ్డ్,
1: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
0: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
1: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
0: షీ కన్సిడర్డ్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాజ్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
1: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
0: అండ్ హీ సేస్ ఐఎమ్ యువర్ హస్బెండ్
1: కానీ చంద్రిక భర్తను కాదు
0: బట్ నాట్ ద చంద్రిక
1: అని చెప్పాడు
0: హీ సెడ్ సో
1: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు
0: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్ హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ
1: అందు ఇందు ఇందు లేదు సందేహం వలదు
0: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్
1: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని
0: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
1: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు
0: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడి
1: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది
0: ఆల్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ మై ఓన్ మేకింగ్
1: నేను మోహస్వరూపుడై పుట్టాను
0: అండ్ ఐఎమ్ హియర్ ద వెరీ ఫార్మ్
1: జీవుడు మోహము కృష్ణుడు దేవుడు
0: అండ్ యూ ఆర్ దిస్ మోహ ఆర్ ద రిల్యూషన్ అండ్ కృష్ణ ఈజ్ డివైన్
1: ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: కానీ ప్రతి ఒక్కరు కూడా మానవుడు కాదు
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్స్
1: భగవంతుణ్ణి చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి
0: వీ నీడ్ ఎ డెఫినెట్ పాత్ టు రీచ్ గాడ్
1: కనుక నేను ఈ విధంగా రూపొందుతుంది అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను
0: Therefore I have taken this form and I am seen in all forms around.
1: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
0: Therefore only two exist, the individual and the universal.
1: మిగిలిన రూపనామములు అన్ని కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
0: All the names and forms are the very reflections of Krishna.
1: Reflection, reaction, resound.
0: Reflection, reaction and resound.
1: కనుక ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
0: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
1: Kanuka, nenu oka cosmic power.
0: Therefore, I am cosmic power.
1: Ante kani, nenu oka jeevudini kani, nenu oka manavudu kani, nenu oka bhoomulu kani, nenu oka chatramu kani kaadu.
0: Therefore, I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
1: Ee vidhanga chepte kani, vaaru danini angikarincharu.
0: This is the way how things were revealed and they accepted.
1: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారం తెలియదు.
0: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
1: వీరందరినీ నేనే కల్పించిన వాడను.
0: And in fact, I made you all.
1: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబట్టే అందరు కూడా మనకు చిక్కుతారు.
0: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
1: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
0: దేర్ఫోర్ వీ షుడ్ అడాప్ట్ అండ్ ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ గాడ్ హ్యాపీ, టు ప్లీజ్ గాడ్.
1: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
0: అట్ వన్ టైమ్ యూ గో టు మధురా అండ్ సి.
1: ద్వారక వెళ్ళి చూడండి.
0: గో టు ద్వారకా అండ్ సి.
1: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
0: All of them appear like Gopikas.
1: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు లేడే.
0: When you go and see, you will suddenly understand their Gopikas. Then you will be surprised to know where Krishna is.
1: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
0: Where is Krishna? He has left for Dwaraka long ago.
1: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
0: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
1: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్.
1: కానీ దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవుడు జీవుడిగానే భావిస్తారు.
0: దోస్ దట్ understand the human, they consider him as an individual only if they don't know the divinity.
1: Individual anetvanti vaadu ee lokamlone ledu.
0: In fact, there is no individual in this world.
1: Nenu cheptunnanu.
0: Bhagavan is telling you.
1: Kaani nenu bhagavantuni anukuntunnaru meeru.
0: And you think Bhagavan is Bhagavan, God.
1: Naa maatalu vineetvanti vaaru kuda nu bhagavantudi.
0: Those that listen to Bhagavan are also divine.
1: మీరు వేరుగా భావించకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
1: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
0: We are all the children of God.
1: భగవంతుని స్వరూపములే.
0: We are all the very form of God.
1: అది భావించండి, తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
0: When once you entertain the thought that you are divine, you will certainly see God.
1: దీన్ని పురస్కరించుకుందే యద్భావం తద్భవతి అని పెట్టారు.
0: Basing on this it is said, as is the feeling, so is the experience.
1: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చూస్తాడు.
0: If you consider yourself as divine, you will experience divinity.
1: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
0: As we do not understand the divinity in depth, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child.
1: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం అనేగా వచ్చేసేస్తున్నారు.
0: We establish relationships basing on the form.
1: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
0: God said in the beginning itself is Parabrahman.
1: కనుక ఈ సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
0: But if we establish physical relationship, you are going to be deceived.
1: కట్టగలబడికి చంద్రికను లేదు.
0: అల్టిమేట్లీ దేర్ ఇస్ నో చంద్రిక ఐదర్.
1: చంద్రిక భర్త అసలే లేదు.
0: ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక వాజ్ ఆల్సో నాట్ దేర్.
1: కేవలము ఈ రాధ భవిష్య నిమిత్తమై ఆమె హస్బెండ్ కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ షో ద డెల్యూషన్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ షీ హాస్ షోన్ ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
1: అందువలననే గోపికలను ఎవరిని కూడా ఏ విధంగా కూడా తాను టచ్ చేయలేదు.
0: Therefore, he has not touched any Gopika.
1: వారందరూ కూడా పరకాయ స్వరూపుడు.
0: In fact, they have that parakaya, that beyond the body.
1: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: There are none other than God.
1: ఏకం సత్ విప్ర బహుధా వదంతి.
0: Truth is one, scholars interpret in different ways.
1: కానీ ఒకటి ఒకటే.
0: But one is one.
1: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
0: But when you add 3, you say 4.
1: ఈ 4 ఎట్ అయిపోయింది?
0: హౌ డూ యూ గెట్ దిస్ 4?
1: మూడు అంకెలు చేర్చేటప్పటికే 4 అయింది.
0: వెన్ వన్స్ యూ యాడ్ 3, ఇట్ టోటల్స్ టు 4.
1: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ
0: లైక్ దిస్ వీఆర్ గో ఆన్ యాడింగ్.
1: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది పెట్టింది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద వన్ టు బి యాడెడ్.
1: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
0: The God and the individual, no.
1: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
0: The individual self is the cosmic self. Then why is it that we die?
1: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీలు లేదు.
0: Since we have not recognized and experienced the atmic self, we cannot declare so.
1: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
0: Therefore, the one who has recognized, totally understood, God will be so close to him.
1: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
0: Those that do not have such an understanding will consider individual separate from the divine.
1: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
0: There is no difference whatsoever between the individual self and the cosmic self.
1: నేను నీవే, నీవు నేనే.
0: I am you and you are I.
1: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
0: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
1: రెండవది లేదు కనుకనే.
0: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్.
1: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
1: అని చెప్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది డిక్లరేషన్.
1: ఇది వేదవాక్యము.
0: దిస్ ఈస్ ది వేదిక్ డిక్టమ్.
1: తత్వం అసి.
0: తత్వం అసి
1: అనగా అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం ఎవరు?
0: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
1: అతనే గాడ్.
0: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
1: కానీ తత్వం అసి.
0: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
1: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములను కనిపిస్తాడు.
0: However, God manifests in different forms.
1: కాని చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
0: But however, people have mistaken when they think that he is a seeker or an aspirant.
1: Kani paragula vaadu kaadu.
0: And in fact he is not a seeker nor an aspirant.
1: Parakaadu tana kaluka itunu naavade annappudu nenu neeku sambandhamainatundi vaadine kaani peru kaadu.
0: So when once I say you are mine, it means you are attached to him. He is not separate from you.
1: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
0: This truth is not understood by everybody.
1: కానీ గుర్తించినంత మాత్రమే నా వారికి సాక్షాత్కరిస్తాడు.
0: A very recognition of this fact will give him the experience.
1: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
0: As they
1: పరుల వారు కాదు.
0: And in fact he is not a seeker nor an aspirant.
1: పర కాదు తన కనుక ఇతను నావాడే అన్నప్పుడు

0: కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డు నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాల,
1: మేక్ వన్ ఇంటూ హండ్రెడ్,
0: ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10, 10 into 10 like that.
0: కాని ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివి కానీ,
1: they will be added on and on.
0: ఇవన్నీ చేర్చుతూ వచ్చేటువంటివి కాదు.
1: But they don't mix with it.
0: కనుక మనం కోరవలసింది ఒకటే.
1: What we desire, should desire is only one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: Not observe differences between Rama and Krishna. They are not separate.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వానికి దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పక దొబంతు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టెన్లీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుల్లో పుట్టినది.
1: దేర్ఫోర్ ద డ్యూయల్ ఫీలింగ్స్ ఆర్ ఇన్ యూ అండ్ నాట్ ఇన్ గాడ్.
0: కానీ భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God neelone unnadu.
1: God is in you.
0: Nive God.
1: You are God.
0: Atle lekapothe vedavalanta kodanu tat tvam asi ani enduku cheptai.
1: Why should Veda declare this way, tat tvam asi?
0: Ekam eva advitiyam brahmani enduku parugutundi?
1: Why should Veda declare ekam eva advitiyam brahma?
0: Nenu okade okadu.
1: I am only one.
0: Rendu kaadu.
1: Not two.
0: Ekam eva advitiyam annadu.
1: Only one without the second.
0: Rendu kaadu kalavichedi.
1: Not two that you see.
0: Iddaru okate.
1: Both are one in fact, unity.
0: Okate anetundi eppudu bhavistaro appude variki chaala aananda vestundi.
1: That oneness will make you blissful.
0: Adi kemakkaina sadhakulainatundi varikandarki kanipinchindi.
1: And this is made apparent, cognizable to seekers.
0: Appudu Sitanu kudanu సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత నీవు 10 నెలలంతా కూడా నువ్వు లంకలో ఉంటావు కదా.
1: సీత యు స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: ఆమె చెప్పింది నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: And in fact, he is with Sita only.
0: Sita, Ravanudu, iddaru kudunu okkate.
1: Sita, Ravana are one and the same.
0: Kani Ravanuki oka vidhamainatundi pichchi pattinche nimittam.
1: Because of the madness of Ravana,
0: atanni pichchi pattinche nimittam.
1: In order to make him mad,
0: aa vidhanga pariklayaru gani lekapothe Ravanudu pratyekanga ledu.
1: And this was the declaration, in fact Ravana is not separate.
0: Kaluga Ravanudu kudunu separate ga ledu.
1: Rama is also not separate.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణుడు నన్ను తీసుకునిపోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్. ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్, వీల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యూయాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చు

0: పెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు,
1: గాడ్ ఈజ్ వన్,
0: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: Therefore, this oneness is absolutely essential to be one with God.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: All students of mathematics will be knowing well.
0: ఒకటికి ఎన్ని చేస్తే పది అవుతుంది?
1: How many you add to one in order to make 10?
0: పది ఒకటి చేస్తే పది అవుతుంది.
1: If you go on adding 1, 1, 10 like that, you will get the number 10.
0: ఒకటే మీరు పెట్టుకోండి, పది ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: If you have got only one, how can you make it 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికి అది 10 గా మారిపోతుంది.
1: Therefore, if you go on adding, you'll make a total of 10.
0: కానీ 10 కానే కాదు.
1: And in fact, it is not the reality either.
0: 10 కి నైపతే ఏకం సత్ విప్రా బహుదా వందంతి. సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు విధంగా పెట్టుకో.
1: Therefore, be with that one.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అయిపోతాయి.
1: యూ కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి మాత్రం విలువ లేదు.
1: ఏ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఇస్ ఓన్లీ వన్.
0: అతను ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యూయలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపరమెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చేటప్పటికి దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యూయల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా అన్ని సాయిబాబాలే.
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో మనం టోటల్ చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్, యూ విల్ నో ద ట్రూత్.
0: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండది.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటి అంతా కూడాను అసత్యములే.
1: All spiritual texts speak of that eternal truth.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: But all the rest are for the devotees to be.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: And in fact, all the devotees will know that God is one.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: Then once you have that total faith, you can understand and experience the truth.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: Make every effort to inquire truth and know the truth.
0: Satyam telusukunte ee doubts anta em matram meeku chikkalu.
1: When once the truth is known, there will be no doubts.
0: Kanuka meer satyanni telusukondi.
1: Therefore know the truth.
0: Andukosame evadi kuda manamu dushinchakoddu.
1: Therefore we should never accuse anybody.
0: Dushana bhushana niraskaram puraskaram anni kudanu lokanike kaani meeku kaadu.
1: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
0: Dushana bhushana tiraskaram anni kudanu manam kalpinchukunnatundi padamule.
1: And the praises and the blames are of your own making, nothing original.
0: Inaadu virodhiga untuntadu.
1: Today one may be enemy.
0: Mani repatiki meeriddu snehithudiga kavachu.
1: And tomorrow హీ మే బి యువర్ ఫ్రెండ్.
0: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండినటువంటి ఫ్రెండ్సే కానీ దూరమైన వారు కాదు.
1: దేర్ఫోర్ యు ఆర్ ఆల్ వన్, యు ఆర్ నాట్ సెపరేట్, యు ఆర్ నాట్ డిఫరెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: యు హావ్ బీన్ ప్రేయింగ్ టు గాడ్ విత్ ఆల్ ద డెప్త్ ప్రొఫండిటీ ఆఫ్ లవ్.
0: కనుక అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకోండి.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: Then you will be able to understand everything else.
0: ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: Don't give scope for any doubts.
0: కనుక డౌట్స్ కు మీరు చోటు ఇవ్వద్దండి.
1: Never entertain doubts.
0: డౌట్స్ అంటే అది డ్యుయలిజం చేసినటువంటిది.
1: Where there is doubt, it means it is duality.
0: అతను నేను అది రెండుగా వచ్చేసింది అది డ్యుయలిజం.
1: Because of the doubt there is duality, he and I, dualism.
0: He and I రెండు లేనేదేవు.
1: In fact, there are nothing like two, he and I.
0: All I.
1: Everything is this I-ness only, I alone.
0: అటువంటి భావాన్ని, ఏకత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: And we should go with this non-dual feeling, the feeling of oneness.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: When one, that feeling of non-dualism, oneness arises. Understand that all are one, only one, not two. Ekam advitiyam, no two, no second.
0: Venga bel bhavinchukunappude sarainatvanti oka artham telustundi.
1: Once you go in this direction, you will know the correct meaning.
0: Enni gantalu unnai? 12 gantalu untunnaru.
1: There are 12 hours.
0: 12 kani 12 levu.
1: In fact, there are no 12.
0: ఒకే గంట.
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: ఆఫ్టర్ 1 hour ఇట్ ఇస్ 2 o'clock.
0: ఇది దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్ యూ కమ్ అక్రాస్ అనదర్ వన్.
0: రెండవది ఉండదు అని భావించకూడదు.
1: Never consider there is a second one.
0: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెలికి వస్తుంది.
1: However, for our living, you may need the dualism, the second.
0: కనుక రెండవది లేనే లేదు.
1: There's nothing like the second.
0: నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: Hey Swami, night 12 o'clock.
1: Then they say, Swami, it's night 12 o'clock.
0: Night 12 o'clock, day 12 o'clock. It's 12, 12, 12, 12,
1: and
0: it's 10,000.
1: And if you just add night 12 o'clock, day 12 o'clock.
0: I think 24 gantalu unnaya.
1: Do you find 24 hours like that?
0: 24 gantalu etta telustundadi, day and night raavatam valla 24 gantalu telustundadi.
1: How do you know that 24 hours? Because of the day and night.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: దెన్ హౌ మెనీ అవర్స్ యూ
0: ఫైండ్? గడియారంలో కనిపించేటువంటి 1 to 12 వరకు.
1: యు ఫైండ్ దేర్ ఓన్ ద క్లాక్ ఓన్లీ 1 to 12.
0: కాబట్టి 12 అవర్స్ అని చెప్పింది.
1: దేర్ ఫోర్ సే 12 అవర్స్.
0: నువ్వు 24 అవర్స్ అని చెప్పకూడదు.
1: యూ కెన్ నాట్ సే 20 to 24 అవర్స్.
0: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 అవర్స్ పెడతారు.
1: బట్ రైల్వే పీపుల్ కాల్ ఇట్ 24 అవర్స్.
0: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్దీ వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ ద రైల్వే స్పెండ్ దర్ లైఫ్ బేస్డ్ ఆన్ టైం.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: Day and night are one and the same.
0: So it ekatvanni meer bhavinchukoni anniti endu kuda ekatvanni meer visheshinchandi.
1: Therefore we should go by this oneness and understand it everywhere in every aspect.
0: Daivam okade,
1: God is one.
0: Appudu cheppinappudu meer inkoka gaadunu dushinchadamo leka inkoka gaadunu poojinchadamo ee rendittu ede okati jarugutundi.
1: When once you say God is one, you cannot consider that God, another God. You cannot observe any kind of differences.
0: కనుక మనం డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ డిఫరెన్సెస్ వీ షుడ్ హ్యావ్ దిస్ వన్నెస్.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ ద ప్రైమార్డియల్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: దిస్ వన్నెస్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్.
0: దీనిని మాత్రం మీరు పట్టుకోండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ సుప్రీం ట్రూత్.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: అండ్ స్టే దేర్ వన్ బట్ డోంట్ గో టు టూ.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
1: ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్ యూ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు. అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు, రెండు అని మీరు మాతో వాదించకండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువలిజం వన్నెస్ బెటర్ యూ గివ్ ఇట్ అప్ బట్ నెవర్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ డ్యువల్ ఆర్ టూ.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించద్దండి.
1: నెవర్ కన్సిడర్ డివైన్ గాడ్ యాజ్ టూ డ్యువల్.
0: డ్యువల్ కానీ ఏకమే కానీ డ్యువల్ కాదు.
1: గాడ్ ఈజ్ నాన్ డ్యువల్ వన్, హీస్ నెవర్ డ్యువల్ టూ.
0: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: ఐఎమ్ వన్ అండ్ వన్ అండ్ వన్ అలోన్.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: అండ్ యు ఆర్ ది ఓన్లీ వన్ బోర్న్.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారా?
1: బట్ హియర్ వీ సే దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ హియర్.
0: నేను ఒకడే.
1: ఐఎమ్ వన్.
0: ఒకటే ఒకటి నేను.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
1: అండ్ యూ షుడ్ ఆర్గ్యూ విత్ ఫర్మ్ ఫెయిత్ లైక్ దాట్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటిది తప్పగా అర్థమవుతుంది.
1: Then only you will certainly understand this oneness non-dualism.
0: Ekatvam sarvajivatvam.
1: This oneness is the principle of life, jivatva.
0: Kanuka meer ekatvanni matram penchukondi.
1: Therefore you should develop this oneness, ekatva, more and more.
0: Emti idi?
1: What is this?
0: Pula bunch.
1: It's bunch of flowers.
0: Kani naa uddesham entante idi oke pushpam.
1: But according to Swami, it is only single flower.
0: One flower.
1: Only one flower.
0: ఈ వన్ ఫ్లవర్ అన్నిటిందు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: వెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్, పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఇస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
0: మీరు ఇప్పుడు దీన్ని డ్యుయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యుయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇచ్చింది మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యు హావ్ రికగ్నైజ్డ్. ఆల్ ఆఫ్ దెమ్ హావ్ జాయిన్డ్ టుగెదర్ అండ్ మేడ్ ఇంటు వన్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ మెనీ.
0: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ పర్సన్ వీ కాల్ జస్ట్ ఇస్ వన్ హ్యూమన్ బీయింగ్.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
1: వెన్ మెనీ జాయిన్ దేర్ వీ కాల్ ఇట్ ఏ గ్రూప్.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక ఫ్లవర్కును ఎంత భేదం ఉంటుంది?
1: What the difference is there between the single person and a group?
0: Group ante enta mandi aina undachu.
1: In a group there may be any number of people.
0: Evaran nivu navaadu ani cheppagalavu?
1: Whom you can claim as your own?
0: Edi kaadu.
1: You cannot accept any.
0: Anni naave antunte nenu kaadu povunnatta.
1: When you say all are mine, you may find the other one denying that statement.
0: Kanuka nee ekatvanni vaatu నువ్వు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ, వీ డెమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సెపరేట్ గా చూపగలే కూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ దిస్ వ్యూ ఆఫ్ సెపరేట్.
0: పాండవులంతా ఎవరు?
1: హు ఆర్ దే?
0: ఒక్క పాండవులంతా కూడాను కేవలం ఒక కుంతీదేవి పుత్రుడే.
1: ఆల్ ది పాండవాస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కుంతీదేవి.
0: ఒకే మదర్.
1: ఓన్లీ వన్ మదర్.
0: కానీ 15 మంది కుమారులు.
1: బట్ యు ఫైండ్ 5 సన్స్ పాండవాస్.
0: కానీ 5 అక్కడ ఉంటుంటే నీ ఒకడే చెప్పగలవు?
1: దర్ 5 సన్స్ హౌ డు యు సే దర్ వన్?
0: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ we may represent by numerical value, but yet we are one only.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేయాలి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: బట్ ఐఎమ్ ఓన్లీ వన్.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ గాడ్, yes, I am also the same person.
0: కాబట్టి ఈ 10 మంది కూడా నేనేను.
1: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికి.
1: వెన్ వీ స్టార్ట్ ఫీలింగ్ సో ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీబడి ద హోల్ వరల్డ్.
0: కానీ ఈనాడు మీకు అది అర్థం కాదు. కానీ
1: టుడే యూ మే నాట్ అండర్స్టాండ్ వెల్.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ దిస్ వన్నెస్ ఇట్ విల్ బి వెరీ వెల్ క్లియర్లీ అండర్స్టూడ్.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదట మనం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వి షుడ్ ఎస్టాబ్లిష్ అవర్ సెల్వ్స్ ఇన్ దట్ వన్నెస్.
0: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ట్రూత్ అంటే ఏమి? ఉంటుంది.
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి. కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్ వీ థింక్ ఇట్స్ మెనీ.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
0: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి. కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ప్లెంటీ బట్ ద క్లాత్ ఈజ్ వన్.
0: కనుక అట్టి దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్ యూఆర్ ఏబుల్ టు వై.
0: కనుక మనము ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ oneness only.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీంగ్?
0: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నారు.
1: Say that we are studying in Sat Sai Baba's college.
0: కానీ పిల్లలంతా వేరు వేరుగా కనిపిస్తున్నారు. కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college.
0: ఈ విధంగా ఏకత్వాన్ని పెంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాయ కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినయ కూడా చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి.
1: For all people to join, how many strutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో బై దాట్.
0: ఒక్క శృతి చాలు.
1: వన్ శృతి ఇస్ ఎనఫ్.
0: ఇంతమంది కంటెంపరీ ఒకే శృతి పెట్టింది.
1: ఆల్ వాయిసెస్ కెన్ జాయిన్ ఇన్ యూనిజన్.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: దెన్ యూల్ హ్యావ్ బ్లిస్.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంది.
1: భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ యెట్ హీస్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kuda maatalu yokka bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Kani naka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ రోలులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి శక్తి ఇముడు కొంచును కానీ అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును
1: Paul wanted high education. The one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజం కాదు.
1: It's not natural to man to lead the physical life with infinite powers and lead an long life.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: The one with sense control is true man.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: The one with sense control is a true philosopher.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: The ancient saints are those who have realized the true form and infinite power.
0: న్యాయ వైశేషిక దర్శనములను పదార్థముల యొక్క సిద్ధాంతములను అణుశక్తి యొక్క సిద్ధాంతములను ఈ సాంఖ్యము అంగీకరించలేదు.
1: The theory propounded by Nyaya Vaisheshika Darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Sankhya propounds the theory that the whole world is full of contradictory forces.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: The composer of Sankhya is Saint Kapila.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: The Sankhya Darshan, as it is composed by Saint Kapila, is also called Kapa.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: As it is absolute coordination of numbers, it's also called Sankhya.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: This nature is divine with absolute integration, coordination with numbers.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
1: as there is oil in till seeds,
0: కర్రలలో నిప్పుండినట్టుగా,
1: as you find the fire in the wood,
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
1: as there is fragrance in a flower,
0: ఈ యొక్క ప్రకృతి యందు కూడాను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
1: In this nature, the divine power is present in the form of cause.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవి నా భావ సంబంధములు.
1: గాడ్ ఈజ్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ మెంట్ దాట్ విచ్ ఎండోస్ యు ద ఫ్యాకల్టీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: ఒక్క పదార్థము చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ది ఎంటైర్ క్రియేషన్ అవుట్ ఆఫ్ వన్ మ్యాటర్.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is a combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దం ఏర్పడదు.
1: With one hand, you cannot make sound.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: Similarly, for the creation, it is a combination of God and nature.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: So it is ignorance to consider nature separate.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యూ దట్ దేర్ ఈస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్.
0: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హస్ గాట్ దిస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ ది 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దే కెనాట్ బి ఫైర్.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ విండ్ యు డోంట్ ఫైండ్ ఫైర్. ఈ
0: ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆపోజిట్స్.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్యయోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: With all the 24 faculties of nature together with creator,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: All these 24 are taught as విషయము.
0: Matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం కలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్ హావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ద ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ. 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు.
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడియందే ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: Is only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడు ఉండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కానీ భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చు.
1: దేర్ఫోర్ సాంఖ్య టాట్ దట్ ది హ్యుమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివినిటీ, ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యుల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్.
0: కల్పవృక్షము కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములు అనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is Chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది రేడియేషన్?
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గావిస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే
1: బికాస్
0: జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore bhurbhuva soha, the radiation vibration materialization is the human life.
0: కనుక మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience the three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు,
1: when you enquire in a different way,
0: మోక్షము అనేటువంటిది,
1: the liberation,
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు,
1: is not to be acquired separately.
0: నమోక్షో నమసృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం, శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: Liberation does not come from Patala, down below.
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: It doesn't descend from the top.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: When once the ignorance is dispelled, you'll get the liberation.
0: కనుకనే మోక్షమునకు
1: for liberation
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: Sankhya teaches that you don't need to make many efforts.
0: ఏ విధంగా?
1: How?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: when you realize your true form,
0: అది మోక్షం అవుతుంది.
1: That is liberation.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: So long you don't realize your true form,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: the moment you know the truth, the entire attachment goes.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: The decline of attachment is liberation.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: without realizing the true form,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: having full faith that his physical body is the true form,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: making all efforts for the pleasure of this body,
0: కాలమునంత వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: Man is wasting his time.
0: కాని తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్ మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైన కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్ థింగ్స్.
0: సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్, యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచినే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్డ్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మానసును అనగా లోయర్ మైండ్,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ivanni daatin tarata over mind lopala ee satva sarvasvamu kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: Kanuka manasuku atheetudu kaabani,
1: so one should beyond the mind.
0: Sankhyato koodinatvanti anta kudanu kevalam sankhyame avutundani.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti sakshatkaristundani.
1: When you withdraw from the world, you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattam anetundi aatmatattvamto koodinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: the true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: it is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: whether body exists or not,
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ది ట్రూ సెల్ఫ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మొన్న చెప్పారు.
1: స్వామి సెడ్ ద అదర్ డే,
0: సర్వత్రా కరెంటు వైర్లంతా మనం వేసుకున్నాం.
1: వి హావ్ పుట్ ఆన్ ది ఎలక్ట్రిక్ వైర్స్ ఎవ్రీవేర్.
0: కానీ ఆ వైర్లలో ఉండినంత వరకును విద్యుత్ శక్తి మనకి ఏమాత్రము గోచరించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ కరెంట్ ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్స్ యూ డోంట్ విజువలైజ్ ఇట్.
0: బల్బు పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: వేర్ యూ కీప్ ద బల్బ్ యూ గెట్ ది ఇల్యూమినేషన్.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడా పోలేదు, అక్కడే ఉంటుంది.
1: It has not gone anywhere. It is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb there is
0: current. బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుంది.
1: The moment you take away the bulb there is current.
0: కాబట్టి మన దేహములు బల్బు వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self there is
0: ee dekhamaneetvanti yokka bulb pettinappudu kudanu vidyut shakti untundadi aatmane.
1: When the body the bulb is connected there is a self.
0: Ee deham cheerinchina tarvata kudanu akkade aatma shakti untundadi.
1: The moment body decays still there is a self.
0: Raaka pokalu lenatvanti aatma tattvamu.
1: The self neither comes nor goes.
0: Kevalam deha branch cheta gurtinchinattugaanu ani lenappudu poyinattugaanu manam bhavistunnam.
1: Because of body attachment we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీటి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్ బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: దే మస్ట్ rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వము కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని ఎందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కర్లేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof! Ani hoopite nimuru pothundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini, manam ememo yantra tantramalato kaani, japa japa janalato kaani, danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina kappina paachini manam pakkaku netti, neeru manaku saakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
0: దానిని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
0: you should blow off.
1: Then you will find the manifestation.
0: చాలా సులభమైన మార్గం ఇది.
1: It is the easiest path.
0: కనుకని హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ నాస్త్యవ గతి నిందా. ఈ కలియుగము లోపల నామస్మరణకు మించినటువంటిది మరొకటి లేదని చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ టాట్ వెరీ క్లియర్లీ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ నథింగ్ మోర్ దాన్ ది నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శ కొంతవరకు విస్మరించాలి.
1: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిడ్యువల్ అండ్ గాడ్.
0: 24 తత్వములు ప్రకృతివి,
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిడ్యువల్ గాడ్ అండ్ ద క్రియేటర్
0: రామదాస్ చెప్పాడు.
1: దిస్ వాట్ హీ సెడ్,
0: మాయకు లోనవును,
1: సబ్మిట్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
1: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattvamulanu chakkaga manam artham chesukunte
1: when you understand the 25 traits clearly
0: 26 tattvam maname ayipotham.
1: We become the 26.
0: Idi ee sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
1: the nature within us, the five senses, inner senses,
0: dooram chesukunnataku veelu kaadu,
1: it's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali,
1: but we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali,
1: we should observe discipline.
0: Neemamu lenappude
1: when there is no discipline
0: manam ee indriyamulanu sakravena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamunu anusaristu neemanusaranga pravartistunnayi.
1: Day night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క
1: సృష్టి along the right way.
0: సృష్టి యొక్క చిత్తం ఎంత విచిత్రంగా ఉన్నదో విచారించవచ్చును.
1: We can understand the mystery of nature.
0: రాత్రిం పగలు ఋతువులు ఇవన్నీ కూడా

0: When there are no seasons, you don't get food.
1: కనుకనే నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, discipline is very important.
1: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
0: Therefore, Sankhya, all the nature with the 25 traits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
0: Human beings should recognize what will happen if the discipline is not followed.
1: England lo oka raitu,
0: a farmer in England,
1: paala vyaparam chestu vachadu.
0: He is doing business milk.
1: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
0: He observes all the rules of the government.
1: Atanu satya hrudayudu.
0: He has got all truth in his heart.
1: Atanu dharma reetiya tana yokka pasuvul nundi paalam teesi ammutu vachadu.
0: He draws milk out of the cows and sells them.
1: కాని కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
0: But he observed the change in the milk.
1: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
0: Those that noticed the change in the quality of the milk has taken a matter to the court.
1: ఇటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
0: They reported that he is not selling good milk.
1: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
0: Thereafter, court proceeded.
1: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
0: The farmer was summoned to the court and judge started questioning him.
1: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
0: This farmer explained the fact what had all happened.
1: కానీ దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
0: The judge personally investigated, observed the milk.
1: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
0: He also decided it's not good milk.
1: ఈ రైతు యొక్క దోషము కాదనియు,
0: it's not the mistake of the farmer.
1: ఇది కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
0: it's only the very cow that is,
1: నిర్ణయించి
0: he decided so.
1: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
0: Later he made thorough inquiry.
1: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
0: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
1: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: So he was drawing the water, the milk out of the udder of the cow.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
0: those with all hatred, jealous and wicked qualities in heart,
1: తాను అన్నము తినే సమయమునందు,
0: as he eats food,
1: ఆ యొక్క జీర్ణకోశమునందు ఉండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
0: All that is present in the digestive system will reach the brain.
1: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
0: When all this foul smell goes to the brain, he will have bad habits.
1: కనుకని ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
1: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: Where from the mind originates.
1: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
0: The mind is originated out of food.
1: మనం ఎట్టి ఆహారం భుజించుతామో,
0: as is the food,
1: అట్టి మనసుగానే పోతుంది.
0: So is the mind.
1: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: What is our life?
1: త్రాగే నీరే ప్రాణం.
0: The water is life.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
0: The gross part of the food is left excreted.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మజిల్.
1: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మైండ్.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వీ డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది

0: రక్తంగా రూపొందుతుంది.
1: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: ద సటిలెస్ట్ పోర్షన్ ఇస్ ద లైఫ్.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చ వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
1: వి సీ ఇన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీవన్ ఫెయింట్,
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: వి స్ప్రింకిల్ వాటర్ బికాజ్ దేర్ ఇస్ పవర్ ఇన్ వాటర్.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: సో యాజ్ వీ డ్రింక్ యాజ్ వీ ఈట్ వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్
0: మనం భుజించే ముందుగా
1: బిఫోర్ ఈటింగ్
0: అపానం చేసేటువంటి ప్రాణాయ నమః ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పణం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
0: పంచ ప్రాణమునప్పుడును అర్పితము చేసి
1: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
0: అది ప్రసాదంగా భుజించటం చేత
1: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
1: దేర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములైనటువంటి ఈ పంచ ప్రాణములకు మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: సాంఖ్య దర్శన టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
0: భుజించేక ముందుగా
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్
0: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
0: ఎందుకోసం అర్పితం చేయమని?
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైన దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ బి త్రీ డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
0: పాక శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి
1: అండ్ ద మెటీరియల్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్. ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు
1: when there are three are not pure
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: There will be no purity within us.
0: కనుకని పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: So we can keep the vessel clean.
0: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: It's not possible to inquire how the material is brought, whether it is stolen or bought.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: వాట్ ఫీలింగ్స్ దట్ ది కుక్ హ్యాస్ అట్ దట్ టైం,
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటిది. కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
1: What is the reason for its purification?
0: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: If we don't offer prayer before eating, all that will be waste.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ రకమైన ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
0: way. ఈ నాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసునా?
1: You know how the dining today?
0: పాప సంవత్సరం అంతా కూడా పుట్టబర్తిలో పిలవలేక బెంగళూరు లోపల అనంతపురంలో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా, బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: As children studying here in Vrindavan, Prashanthi Nilayam and Anantapur campus, they have no chance to watch TV.
0: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
1: Parents serve food to their children in front of TV.
0: బయటపోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
1: This is the only reason why students are spoiled in vacation.
0: ఎందుకంటే తినే ఆహారం ఏమాత్రం కూడా నువ్వు భగవత్ అర్పితం గావించడం లేదు.
1: Because food eaten is never offered to God.
0: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ కొట్లాడుతున్నాయి.
1: Therefore, as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
1: Therefore, Sankhya explained very clearly the purity of food is
0: ఎందుకంటే పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
1: The food is the inner current for all the five life principles.
0: ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: ద బాడీ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఇది ఆహారమే.
1: దట్స్ ఫుడ్.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: And hence food consumes food.
0: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
1: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: The body is the form of food.
0: తిరిగి భుజించేది కూడా అన్నమే.
1: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: So Sankhya taught that food is very
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: In very small these things, very important things are present.
0: Chinnadigana mane alakshyam chesthe adi pedda samudra vale alaluga roopanduthundi.
1: If you neglect because they are fractional, they become gigantic.
0: Chinna chinna oka vidhamainatundi yokka chedulu karraku padutundi.
1: We find the pests attacking the wood.
0: Chinna chedule karraku batti chanal lopala karananta bhasmam chestundi.
1: The pests will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atoms.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
1: Sankhya did not bring in this word atom.
0: Prapanchamanta anumayamaina swaroopame.
1: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full
0: of atoms. Prati vishayamu anumayame.
1: Everything is
0: panchabhootamulu anumayame. పంచభూతములు అణుమయం.
1: All the five elements are full of atoms.
0: అంత అణువైనప్పుడు దీనికి అణు అని ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: Then why should we name it separately atom?
0: అంత అణుమే.
1: Everything is full of atoms.
0: అణువే భగవత్ స్వరూపము.
1: Atom is the very form of God. దీనిని
0: అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
1: The divinity is present in this atom.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: The three darshanas taught the divinity doubtlessly.
0: Aithi sankhya yogamulo undinatvanti yokka satya swaroopanni,
1: however the true nature as a proposed
0: sankhya darshanamulo undinatvanti satya swaroopanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayam,
1: the nyaya,
0: ee nyayam aneetundi,
1: this nyaya
0: satya swaroopamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: Satyame nyayam.
1: Truth is justice.
0: అదియే ప్రకృతి.
1: That is nature.
0: ప్రకృతి సత్య స్వరూపము.
1: Nature is the form of truth.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: You feel that you are deceived by nature. It is mistaken view.
0: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
1: Nature is not deceiving
0: you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుంది.
1: ఇన్ దిస్ టంబ్లర్ దేర్ ఇస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏ మాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము
1: దిస్ ప్యూర్ వాటర్
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యు కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుందో ఈ జలము ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్ వాటర్.
0: జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: They are glass bottles.
0: ఎప్పుడు పగులుతుందో,
1: when they break,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: what will happen to them,
0: చెప్పలేము.
1: No one can say.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: the feelings with which we fill the bottle,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: The feelings will assume the color.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: if the education enters into wicked heart,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: It will be egoistic.
0: కానీ సజ్జన హృదయం లోపల ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్ ఇట్.
0: వినే విజేతను అనుభవిస్తుంటే
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్
0: ఎడ్యుకేషన్. అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనములకు విభేదము లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
1: యాజ్ దే ఎంటర్ ఇన్ టు ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: అహంకారములకు,
1: ఈగో
0: ఆడంబరములకు,
1: పర్ఫామ్
0: అసూయకు,
1: జెలసీ
0: అశాంతికి,
1: రెస్ట్లెస్
0: అక్రమములకు, అనాచారములకు అవకాశం అందించరాదు.
1: స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ దే గెట్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
1: డ్రాప్స్.
0: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
1: But there are drops.
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore, if we give scope to these small feelings,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములు పెంచుకోవాలి.
1: Therefore, we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములు మనం పెంచుకొనుటకు,
1: to develop good thoughts,
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వి షుడ్ గో త్రూ అవర్ సేక్రెడ్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
0: చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్దర్శన teach those without any differences.
0: కరకరే భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for differences.
0: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
1: We are all the children of same mother.
0: అదే భూదేవే తల్లి.
1: That is mother earth.
0: ఒక్క తీగి పూలమే మనము.
1: We are the flowers of the same creeper.
0: తీగి ఒక్కటే,
1: creeper
0: వేరు వేరు.
1: Flowers are different.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
1: We are the birds of the same nest.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షట్ దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివే వాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెంట్.
0: నిశ్చలంగా ఉండి జలము లోపల
1: ఇన్ స్టడీ వాటర్
0: సూర్యుడు గారి చంద్రుడు గారి నిశ్చలంగా కనిపిస్తారు.
1: సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ
0: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా.
1: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్
0: జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
0: ఆఫ్ మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ
1: ద గుడ్ అండ్ బ్యాడ్
0: మంచి చెడ్డలు ఏమాత్రమూ మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్
0: అని నేను చూచాను అనుకుంటున్నావు.
1: యు సే హావ్ సీన్
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్
0: కనుకనే యత్ భావం తత్ భవతి
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద రిజల్ట్
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं।

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 17th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 22nd ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టాక్స్ అబౌట్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్టెప్ టు స్పిరిచువల్ సక్సెస్, విచ్ ఇస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. హి ఆల్సో రీవిజిట్స్ సాంఖ్య యోగా ఇన్ దిస్ డిస్కోర్స్. శ్రీ భగవాన్ ఉవాచ,
1: సర్వత్ర పంచభూతాని షష్టం కించిన్న విద్యతి. పాతాళలోకమునందు కాని, భూలోకమునందు కాని, మరి ఏ స్వర్గలోకమునందైనప్పటికీ పంచభూతములు తప్ప ఇంకా ఆరో భూతమనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించదు.
2: Wherever you see, be it on earth, in heaven or in another world, you have these five elements and nothing else exists.
1: Kanuka deenini aashinchinappatikini, deenini visarjinchinappatikini, deenito samyogam kaliginappatikini, deenito viyogam sambhavinchinappatikini, panchabhutamulu yokka parinamamu tappa anyamu kaadu.
2: Whatever you desire, whatever you get, whatever you aspire for, whatever you lose, whatever is the separation, all these things are nothing but changes and manifestations of five elements.
1: ఈ పంచభూతములు నశ్వరమైనటువంటివి.
2: These five elements are impermanent.
1: నిరంతరము మార్పు చెందేటువంటివి.
2: Continuously they will be undergoing change.
1: నేడు వికసించినటువంటి పుష్పము రేపటికి వాడిపోతుంది.
2: The flower which has blossomed today gets dried up tomorrow.
1: రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది.
2: The flower which is dried up tomorrow, that a day later it gets rotten.
1: నేడు వండిన అన్నము రేపటికి పాసిపోతుంది.
2: Food which is cooked today, it becomes stale tomorrow.
1: పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
2: Food which has become stale, again it will not get back its original state.
1: తదుపరి అది ఏ విషముగా మారిపోతుంది.
2: The same food becomes poison in the next stage.
1: నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది.
2: The form which is all beautiful today becomes ugly after a few years.
1: నేడు చంద్రుని యందున్నటువంటి అణువు రేపు భూలోకానికి దిగవచ్చు.
2: The atom in the moon, it may get down to earth.
1: నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి దినము చంద్రమండలాన్ని చేరవచ్చు.
2: The atom which is prevailing in the earth today, it may go to moon tomorrow.
1: ప్రతి 7 సంవత్సరములకు కూడాను మానవనీయ దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి.
2: Once in 7 years, all the atoms which constitute the human body undergo a total change.
1: ఇట్టి అణువుతో కూడినటువంటి యొక్క ఇంద్రియములను స్థిరముగా భావించి అవే సత్యములను విశ్వసించి వాటి వెంట వెంటాడటం ఇది సరి అయినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద మ్యాన్ టు థింక్ దట్ దీస్ ఎలిమెంట్స్ అండ్ దిస్ బాడీ అండ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ దీస్ ఆటమ్స్ విచ్ అండర్గో ఏ చేంజ్ టు థింక్ దట్ దే ఆర్ స్టడీ అండ్ దే విల్ బి పర్మనెంట్ దిస్ ఇస్ రాదర్ ఫూలిష్.
1: ఇవి కేవలము బాహ్య సంబంధమైనటువంటి విషయములను మాత్రమే వెంటాడుతూ ఉంటాయి.
2: ఓన్లీ ది ఎక్స్టర్నల్ సెన్సెస్ విల్ బి హ్యాంకరింగ్ ఆఫ్టర్ దేమ్.
1: వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ దిస్ పర్టికులర్ ఫెనామినన్ కన్సిస్ట్ ఆఫ్ 24 ప్రిన్సిపల్స్.
1: ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడా నిరూపించాడు బాలరాజు.
2: బాలరాజు హెస్ ఆల్సో సెడ్ దట్ అలాంగ్ విత్ ఆత్మ దిస్ బికమ్స్ 25 ప్రిన్సిపల్స్.
1: వీటిని మనం సులభంగా అర్థం చేసుకునే వలన 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ చేరితే 24 తయారవుతుంది.
2: టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ, దీస్ 10 సెన్స్ ఆర్గన్స్ అండ్ 5 ఎలిమెంట్స్ అండ్ 5 షీట్స్ ఇంటెలిజెన్స్ మైండ్ అండ్ అహంకార ఈగోయిజం
1: బుద్ధి
2: ఇంటెలిజెన్స్ ఆల్ దిస్ విల్ మేక్ 24.
1: ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25 రూపొందుతుంది.
2: అలాంగ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ 25.
1: ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువులను లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకార అయినటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది.
2: దిస్ చాప్టర్ ఇస్ కాల్డ్ సాంఖ్యయోగ బికాస్ దిస్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ దీస్ 24 ప్రిన్సిపల్స్ విచ్ రిఫ్లెక్ట్ ఇన్ అవే ఇగ్నోరెన్స్.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం,
2: సౌండ్, టచ్, సైట్ అండ్ శబ్ద స్పర్శ రస, టేస్ట్ అండ్ స్మెల్, దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్.
1: ఇంకా కర్మేంద్రియమైనటువంటి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం.
2: ది 5 కర్మేంద్రియాస్ ఆర్ ఐ, ఇయర్, టంగ్, స్కిన్ అండ్ నోస్.
1: కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కానీ దృష్టి లేకపోవచ్చు.
2: దేర్ మే బి అన్ ఐ బట్ యూ మే నాట్ హ్యావ్ సైట్.
1: కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము.
2: ఐ ఈజ్ కర్మేంద్రియ అండ్ ది సైట్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: నోరు ఉండవచ్చును, కానీ మాట్లాడలేకపోవచ్చు.
2: యూ మే హ్యావ్ మౌత్ బట్ యూ మే నాట్ బి ఏబుల్ టు స్పీక్.
1: నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం.
2: మౌత్ ఈజ్ కర్మేంద్రియ, స్పీచ్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కానీ వినిపించవు.
2: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే మే నాట్ బి ఏబుల్ టు హియర్.
1: కనుక నీ కర్మేంద్రియముతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములతో చేరినటువంటివి కర్మేంద్రియములు.
2: Therefore, there is an inextricable relationship between కర్మేంద్రియాస్ అండ్ జ్ఞానేంద్రియాస్.
1: కనుక కర్మేంద్రియములు 5, జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు 5, ఇవి 10.
2: కర్మేంద్రియాస్ మోటర్ ఆర్గన్స్ దే ఆర్ 5 అండ్ ది అలాంగ్ విత్ దిస్ ది ఇన్నర్ వన్స్ అండ్ ది సటిల్ వన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్ దే ఆర్ 5.
1: ఇంకా కోశములు 5,
2: షీట్స్ ఆర్ 5,
1: అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
2: అన్నమయ రిలేటింగ్ టు ద బాడీ, ప్రాణమయ రిలేటింగ్ టు ద లైఫ్ బ్రెడ్, మనోమయ మైండ్ అండ్ విజ్ఞానమయ ఇంటెలిజెన్స్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచభూతములు, పంచప్రాణములు.
2: పంచ ప్రాణస్ ఆర్ ప్రాణపాన, వ్యాన, ఉదాన, సమాన,
1: ఇవన్నీ చేర్చి 20 అవుతుంది.
2: ఆల్ దీస్ పుట్ టుగెదర్ విల్ బి 20.
1: మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అహంకారము, ఈ 4 చేర్చి 24 అవుతుంది.
2: మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్, ఇంటెలిజెన్స్ అండ్ అహంకార ఈగోయిజం,
1: ఇవన్నీ కూడాను కేవలము అవిద్యా ప్రభావంతో ఉండినటువంటి వస్తువులు కనుక వీటిని లెక్కించడం వల్ల దీనికి సాంఖ్యము అని వచ్చింది.
2: ఆల్ దీస్ 24 ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇగ్నరెన్స్ అండ్ యాజ్ దీస్ ఆర్ కౌంటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ అసోసియేటెడ్ ద నంబర్ దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ సంఖ్యయోగ.
1: కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకి ఏ రీతిగా లభిస్తుంది?
2: విత్ ది హెల్ప్ ఆఫ్ అండ్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ విచ్ అండర్గో ఏ చేంజ్, హౌ కెన్ వీ అరైవ్ అట్ అండ్ అటైన్ ఏ బ్లిస్ విచ్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ థింగ్స్.
1: మనం అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి.
2: ఆల్ ది జాయ్స్ వి ఎక్స్పీరియన్స్ ఆర్ లైక్లీ టు జస్ట్ గెట్ అస్ సారో ఓన్లీ.
1: కనుక ఇవి శాశ్వతములైనటువంటివి కావు.
2: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ థింగ్స్.
1: ఇవి వచ్చి పోయేటువంటివి.
2: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ లైక్లీ టు కమ్ అండ్ దెన్ దే గో.
1: కనుక వీటిని మాత్రం నీ విశ్వసించి నీ ఇంద్రియమును పెడమార్గం పట్టించుకోవద్దు అని శ్రీకృష్ణుడు బోధించాడు.
2: కృష్ణ హెస్ టాట్ డోంట్ బిలీవ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ అండ్ గో ది రాంగ్ వే విత్ దట్ బిలీఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ, ఇంద్రియములను నిగ్రహించుకుని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు.
2: హౌఎవర్ మచ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బి, వాట్ ఎవర్ పొజిషన్ హీ మే హోల్డ్, వాట్ ఎవర్ ఆఫీస్ హీ మే హోల్డ్, హౌఎవర్ రిచ్ హీ మే బి, అన్లెస్ హీ హాస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ హీ విల్ నాట్ బి హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుక శాంతి అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే మనకు లభిస్తుంది.
2: దెర్ఫోర్ వన్ కెన్ ఒబ్టెయిన్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ సాంఖ్యయోగంలో అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ టాట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం,
2: హౌ టు కంట్రోల్ ది సెన్సెస్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు.
2: ఇట్ ఈస్ జనరలీ థాట్ దట్ కంట్రోలింగ్ సెన్సెస్ ఈజ్ రాదర్ డిఫికల్ట్.
1: ఇక్కడ అనార్యష్టం అని అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ ఎంప్లాయ్డ్ యూజ్ ద వర్డ్ అనార్యష్టం.
1: అనార్యజుష్టం,
2: అనార్యజుష్టం
1: అనగా ఆర్యులని అనార్యులని రెండు తెగల వారు ఉంటున్నారు.
2: ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్, ఆర్యన్స్ అండ్ అనార్యన్స్.
1: సన్మార్గమును,
2: ఫాలోయింగ్ ద రైట్ పాత్,
1: పవిత్రతను,
2: సేక్రెడ్నెస్,
1: ప్రకాశమును,
2: ఎఫల్జెన్స్
1: ఆశ్రయించి,
2: టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ దీస్
1: ఆచరించి,
2: ప్రాక్టీసింగ్ దెమ్
1: అనుభవించేటువంటి వారు ఆర్యులు అని.
2: పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దీస్ థింగ్స్ దే ఆర్ ఆర్యన్స్.
1: ఇంకా అపవిత్రమైనటువంటి భావములతో,
2: దెన్ పీపుల్ విత్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్
1: అశుద్ధమైనటువంటి హృదయాలతో,
2: ఇంప్యూర్ హార్ట్స్,
1: వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి,
2: పీపుల్ హూ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ ఇగ్నరెన్స్
1: అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని.
2: పీపుల్ హూ లివ్ ఎన్ అన్రైచియస్ లైఫ్ దే ఆర్ అనార్యన్స్.
1: సన్మార్గమునకు విరుద్ధము దుర్మార్గము.
2: బ్యాడ్ బిహేవియర్ ఈజ్ అపోజిట్ ఆఫ్ గుడ్ బిహేవియర్.
1: పవిత్రతకు విరుద్ధము అపవిత్రము.
2: అన్సేక్రెడ్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
1: ప్రకాశమునకు విరుద్ధము అంధకారము.
2: డార్క్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ ఎఫల్జెన్స్ లైట్.
1: వీరందరూ కూడాను వీరే దేవతలు రాక్షసులు అని పిలువబడుతూ వచ్చు.
2: దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్స్ అండ్ డెమన్స్.
1: పవిత్రతతో కూడి,
2: అసోసియేటెడ్ విత్ సేక్రెడ్నెస్,
1: సద్గుణములతో ఉండి,
2: లివింగ్ విత్ గుడ్ క్వాలిటీస్,
1: ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు,
2: పీపుల్ హూ ఎంటర్ ఇన్ టు క్వాలిటీస్ ఆఫ్ ఎఫల్జెన్స్ అండ్ ప్రిన్సిపల్స్,
1: వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది.
2: ఇట్ హాజ్ కన్క్లూడెడ్ దట్ దీస్ ఆర్ ఆర్యన్స్.
1: అర్జున, నీ ఇంతవరకు నేను ఆర్యుడని భావించాను.
2: అర్జున, ఐ థాట్ టిల్ నౌ దట్ యు ఆర్ ఎన్ ఆర్య.
1: నీవు దుర్మార్గమనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
2: బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ది రాంగ్ అండ్ బ్యాడ్ పాత్.
1: అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు.
2: యు ఆర్ ఫాలోయింగ్ ఎన్ అన్సేక్రెడ్ పాత్.
1: అంధకారంలో మునిగి ఉంటున్నావు.
2: యు ఆర్ గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ డార్క్నెస్.
1: నీవు అనార్యుడిగా నిరూపిస్తూ ఉంటున్నావు.
2: యు ఆర్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ అనార్య.
1: ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుల చేటు అన్నాడు.
2: ఇట్ వుడ్ బి రాంగ్ అండ్ షేమ్ఫుల్ టు కాల్ సచ్ పీపుల్ యాజ్ ఆర్యన్స్.
1: కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
2: కృష్ణ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టు మేక్ అర్జున ఎన్ ఆర్యన్.
1: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము.
2: ది ప్రైమరీ కాజ్ ఫర్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ అటాచ్మెంట్.
1: ఈ మోహమునకు పునాది అజ్ఞానము.
2: ఫర్ అటాచ్మెంట్ ది బేసిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకుని వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ గ్రీఫ్, సారో అండ్ అటాచ్మెంట్, దెన్ యూ షుడ్ రిసార్ట్ టు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
2: యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి.
2: ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ లైక్ హార్సెస్ విచ్ కెన్ టేక్ యూ టు ది గోల్.
1: ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది.
2: ఓన్లీ వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ హార్సెస్ ద చారియట్ ఆర్ ద పర్సన్ హూ ఈస్ రైడింగ్ ఇట్ విల్ బి సేఫ్.
1: ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానులకు కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు.
2: If you let them uncontrolled and free, it is likely that the chariot and the person, the resident of it, they may come to grief.
1: Kanuka mottamota neevu gamyanni suchyamanga cheravalanna ee gurramulu modalu neevu adupulo pettukovali.
2: Therefore, if you want to reach the goal safe, have absolute control over these horses.
1: Ee yokka indriyamulaku మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ గివన్ ఎ న్యూ నేమ్ ఫర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ బై ది మాత్రహ.
1: మాత్ర అనగంటే ఏమిటి? యా మాయా ఇది మాత్రహ అని దీనికి అర్థం. ఏది కొలచునో దానికి మాత్ర అని.
2: మాత్ర మీన్స్ ద వన్ విచ్ మెజర్స్.
1: ఇక్కడ ఇంద్రియములు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యం మనం నిరూపించగలము?
2: How can we prove that these sense organs have the capacity to measure?
1: నాలుక ఉంటుంది.
2: Take the tongue.
1: ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి?
2: What is it that measures and identifies that such a thing is sweet and such a thing is bitter?
1: ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక.
2: ఇట్ ఈస్ ఎ టంగ్ విచ్ మెజర్స్ అండ్ విచ్ డిటర్మిన్స్ ది టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఐటమ్ యాజ్ స్వీట్ ఆర్ బిట్టర్.
1: మనిషి బాగానే ఉన్నాడు కానీ ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది.
2: వైల్ డిస్క్రైబింగ్ ఎ పర్సన్స్ ఫేస్ హీఈస్ క్వైట్ ఆల్ రైట్ బట్ హిస్ నోస్ ఈస్ లాంగిష్.
1: ఈ కొలతను చేసినటువంటిది ఏమిటి? కన్నులు.
2: What is it that measures its the length of the nose? It is the eyes.
1: ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డని నిర్ణయం చేసినటువంటిది చెవి.
2: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిటర్మిన్స్ అబౌట్ ది మ్యూజిక్ వెదర్ ఇట్ ఇస్ మెలోడియస్ ఆర్ ది.
1: అదే విధంగా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
2: ఇన్ దిస్ ఫ్యాషన్ ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ మెజర్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ డిక్లేర్ దేర్ టేస్ట్.
1: అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
2: దెర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర.
1: ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి.
2: దెర్ ఇస్ వన్ మెజర్మెంట్.
1: పరిమితి,
2: పరిమితి,
1: లిమిట్.
2: దెర్ ఇస్ వన్ లిమిట్.
1: ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు.
2: దెన్ వీ కెన్ జస్ట్ డిసైడ్ హౌ దిస్ లిమిట్ కెన్ బి అప్లైడ్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ముక్కునిచ్చాడు భగవంతుడు.
2: గాడ్ హెస్ గివన్ నోస్.
1: శ్వాసము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు.
2: ఫర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఫర్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఫర్ స్మెల్లింగ్ దిస్ నోస్ హెస్ బీన్ గివన్.
1: ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు.
2: యూజ్ దిస్ పర్టికులర్ నోస్ ప్రాపర్లీ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఫీల్ హ్యాపీ, బీ హ్యాపీ విత్ ఇట్.
1: ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారం అవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారం అవుతాం.
2: If we use this nose properly, then we will have obeyed the command of the Lord and also would have used it in the most appropriate way as such.
1: ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది.
2: కండక్టింగ్ అవర్ సెల్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ఒబేయింగ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ బై డూయింగ్ దీస్ టూ థింగ్స్ వీ గెట్ గుడ్ రిజల్ట్స్.
1: అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటి శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారం అవుతాం.
2: సచ్ బీన్ ద కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఫార్ బ్రీతింగ్ అండ్ ఫార్ స్మెలింగ్ గుడ్ థింగ్స్ యూ యూజ్ ది నోస్ ఫార్ స్నఫింగ్ దెన్ ఇట్ వుడ్ బి
1: తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం.
2: బై యూజింగ్ ఇట్ ఫార్ టేకింగ్ స్నఫ్ వుడ్ హ్యావ్ మిస్యూజ్డ్ ది నోస్ విచ్ హెస్ బీన్ గివెన్ బై గాడ్ అండ్ నాట్ మెయిన్లీ దాట్ వుడ్ హ్యావ్ డిజోబేయర్ ది కమాండ్ ఆఫ్ ద గాడ్.
1: నాలుగునిచ్చాడు,
2: టంగ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
1: నాయన, నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు.
2: Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts.
1: Budhu madhuramainatunte maatalato vaarini aanandinchali, aananda pettali.
2: Should give them joy by speaking sweet.
1: Hrudayaniki baadha kaligeetunte maatalu ee yokka naaluku dwara pravesha pettakoddu.
2: You should not use words which hurt the feelings of others.
1: Badanda ante kaakunda saattika aaharamunu పవిత్రమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు.
2: నాట్ మెయిర్లీ దాట్ యూజ్ దట్ టంగ్ టు టేక్ సాత్విక్ అండ్ హెల్తీ ఫుడ్.
1: దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా భుజించమని చెప్పాడు.
2: టేక్ ఫుడ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ విచ్ కెన్ గివ్ యూ ది స్ట్రెంగ్త్ ఫర్ ద బాడీ.
1: అంతేకాని ఈ నాలుగుతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రాగటము, మద్యపానమును సేవించటము, మాంసమును భక్షించటము ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం అవుతాం.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూజ్ ద టంగ్ ఫర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టేకింగ్ మటన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ వుడ్ హావ్ మిస్యూజ్ అండ్ డిసోబేడ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: ఇదే విధంగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధముగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియమును సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు.
2: వాట్ ఎవర్ టాస్క్ హావ్ బీన్ అసైన్ టు ది వేరియస్ సెన్స్ ఆర్గన్స్ బై గాడ్ ఇఫ్ యూ యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ అలోన్ దెన్ దెర్ విల్ బి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్గన్స్ ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్.
1: ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గం చేత సుఖదుఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి.
2: దీస్ సెన్స్ ఆర్గన్స్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ దెన్ దే గెట్ హీట్ అండ్ కోల్డ్, దే గెట్ జాయ్ అండ్ గ్రీఫ్.
1: కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖదుఖములు ఏమాత్రం కూడాను కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖదుఖాలకు కారణమవుతుంది.
2: బై మియర్లీ హ్యావింగ్ సెన్స్ ఆర్గన్స్ యూ డోంట్ గెట్ ఎయిదర్ జాయ్ ఆర్ గ్రీఫ్. ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూ గెట్ ది జాయ్ ఆర్ గ్రీఫ్.
1: నీవు ఇక్కడ ఉన్నావు,
2: యూ ఆర్ హియర్ ఇన్ ద హౌస్.
1: నీ చెవు ఇక్కడే ఉంటుండాలి ఇంద్రియం.
2: యువర్ ఇయర్ ఆల్సో ఈస్ హియర్ విత్ యూ.
1: ఏదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి.
2: Something has happened in your village.
1: Manchi kaani, chedda kaani.
2: Be it good or bad.
1: Akkada vishayam undi, ikkada indriyam undi.
2: There is something which has happened there and your ear is here.
1: Kaani neeku sukham kaani, leka dukham kaani, aanandam kaani, leka vicharam kaani, rendu levu.
2: Happiness or grief, joy or sorrow, you don't get from this.
1: Adi edina oka phone egina vachi, అయ్యా ఈ మంచి విషయం జరిగిందంటే చాలా ఉప్పొంగిపోతున్నావు, ఈ చెడ్డ విషయం జరిగిందంటే విచారంలో కుంగిపోతున్నావు.
2: ఇఫ్ యూ గెట్ ఎ ఫోన్ కాల్ అండ్ కమ్ టు నో వాట్ హాస్ హ్యాపెన్ ఇన్ ద విలేజ్, ఇఫ్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ దెన్ యూ గెట్ జాయ్, ఇఫ్ ఇట్ ఇస్ అ బ్యాడ్ థింగ్ యూ గెట్ గ్రీఫ్.
1: ఇంద్రియములకు విషయం చేరినప్పుడే సుఖదుఖములకు కారణమైపోతాం.
2: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆర్గన్ దట్ లీడ్స్ టు జాయ్ ఆర్ గ్రీఫ్.
1: కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువని ఇంద్రియములకు దానికి ఏ మాత్రం కూడా చేర్చుకోకుండా చూసుకోవాలి.
2: దేర్ మే బి సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ యూ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ సెన్స్ ఆర్గన్స్ డూ నాట్ కమ్ ఇన్ టచ్ విత్ సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి.
2: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
2: దీస్ ఆర్ రియలీ నాట్ పర్మనెంట్ వన్స్.
1: ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
2: బై టేకింగ్ స్మాల్ థింగ్స్ దో అవర్ లైఫ్ బికమ్స్ ఇంప్యూర్.
1: ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇక్కడ కొన్ని కొన్ని కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి.
2: These living beings become victims of one or two of these sense organs.
1: Kuranga, matanga, patanga, neena brungamulale annadu. Kuranga, matanga, pitanga, anga kurangam. Kurangam anga jinka.
2: Kuranga means deer.
1: Idi shabdamutone thambinchipothundata.
2: This is controlled and this is a victim of the sound.
1: Shabdamutone konchi varaku thanu kattubadipothundi.
2: It is bound by this sound.
1: మాతంగ ఏను,
2: మాతంగ ఎలిఫెంట్,
1: ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది.
2: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ బౌండ్ బై టచ్.
1: ఈ విధంగానే కొన్ని కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో.
2: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ ఎనిమల్స్
1: ఈయన బృందముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగము, కురంగం అనగా జింక.
2: కురంగము మీన్స్ డియర్.
1: ఇది శబ్దముతోనే స్తంభి

0: అనే కొన్ని కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో.
1: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ ఎనిమల్స్ డిఫరెంట్ ఎనిమల్స్ ఆర్ బౌండ్ బై డిఫరెంట్
0: పతంగము అని. పతంగం అనగా మిడత.
1: పతంగం ఈజ్ ది నెక్స్ట్ వన్.
0: అది లైట్ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది.
1: ద మోమెంట్ ఇట్ హ్యాపన్స్ టు సీ లైట్ ఇట్ లైక్ గెట్ ఇట్ సెల్ఫ్ బర్న్ట్ అండ్ జాయిన్ బై జాయినింగ్ ఇట్.
0: మీనము చేప.
1: నెక్స్ట్ వన్ ఇస్ ఫిష్.
0: చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూస్తులకి అది బంధింపబడిపోతుంది.
1: ఫిష్ ఈజ్ బౌండ్ బై ఇట్స్ టేస్ట్ అండ్ టంగ్.
0: తుమ్మెద.
1: బి
0: ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది.
1: బై ది పవర్ ఆఫ్ స్మెల్ ఇట్ ఎంటర్స్ ది ఫ్లవర్ అండ్ గెట్స్ బౌండ్.
0: కురంగ, మాతంగ, పతంగ, మీన బృంగముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి.
1: All these five, they are bound by, each one of them is bound by one sense organ.
0: Kani manavudu annintiki kattubadipothunnadu.
1: But man is bound by five of them.
0: Shabda sparsha roopa rasagandhadulaku kattubadipothunnadu.
1: Sound, touch, taste and all these five types of organs he is controlling.
0: Kanka ee yokka cheta kante tummeda kante yenu kante జింక కంటే మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు.
1: దేర్ ఫోర్ హీఈస్ బికమింగ్ లోవర్ అండ్ మీనర్ దాన్ ఆల్ దీస్ ఫైవ్ ఎనిమల్స్.
0: దీనికి ఒక చిన్న కథ.
1: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ దక్షిణామూర్తి అండర్ టుక్ ఎ టూర్.
0: అందుకే ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
1: ఇన్ దిస్ ట్యూర్ హీ కన్సిడర్ ఈచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యాజ్ హిస్ గురు.
0: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు.
1: సమ్ పీపుల్ సే దక్షిణామూర్తి హ్యాడ్ 34 టీచర్స్. సమ్ పీపుల్ సే దట్ హీ హ్యాడ్ 64 టీచర్స్.
0: ఒకనాడు వస్తూ ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు.
1: వన్స్ హీ హ్యాపెన్ టు గో టు ద షోర్ ఆఫ్ ఎ ఓషన్ అండ్ హీ వాజ్ ఎంజాయింగ్ ద వేవ్స్ అండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఓషన్.
0: ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో.
1: వన్ వేవ్ బ్రాట్ అండ్ త్రూ ఎ డస్ట్ ఆన్ ద షోర్.
0: తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టును గట్టుకు నెట్టించింది.
1: అండ్ ది మూమెంట్ దిస్ డస్ట్ ఫెల్ ఇన్ టు ది ఓషన్ వేవ్స్ కేమ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ త్రూ దిస్ డస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
0: దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము? ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు.
1: దక్షిణామూర్తి థాట్ ఫర్ ఎ వైల్, ఓషన్ సచ్ వాస్ట్ అండ్ సచ్ డీప్ యాజ్ ఇట్ ఈస్, వై షుడ్ ఇట్ త్రో అవే స్మాల్ లిటిల్ డస్ట్, కుడ్ ఇట్ నాట్ అబ్జార్బ్ అండ్ టేక్ ఇట్.
0: తదుపరి ధ్యాన నిష్ఠ అయ్యాడు.
1: దెన్ హీ వెంట్ ఇన్ టు మెడిటేషన్.
0: చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
1: ఇన్ దట్ మెడిటేటివ్ మూడ్ హీ అండర్స్టూడ్.
0: ఈనాడు కొంత చెత్త వచ్చి తన పైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టవైపటికి సముద్రం రూపుణమని కూడా మరిపింపు చేస్తుంది.
1: ఇఫ్ సచ్ స్మాల్ డస్ట్ ఈస్ అలౌడ్ బై ది ఓషన్ అండ్ ఇట్ మే అక్యుములేట్ డే ఆఫ్టర్ డే డస్ట్ మే అక్యుములేట్ అండ్ ఇట్
0: సముద్రాన్ని కప్పి వేస్తుంది.
1: ఇట్ మే కవర్ ది ఎంటైర్ ఓషన్ ఇట్సెల్ఫ్ అండ్ చేంజ్ ఇట్స్ ఫార్మ్.
0: కనుకనే మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానికి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
1: హీ కన్సిడర్డ్ అండ్ హీ థాట్ దట్ ఓషన్ హాస్ బీన్ థింకింగ్ దట్ హీ షుడ్ నాట్ అలౌ డస్ట్ టు అక్యుములేట్ లైక్ దట్. ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ ఇట్ ఇస్ థ్రోన్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ బి సేఫ్.
0: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము, చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు.
1: రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇఫ్ యు టేక్ కేర్ టు సీ దట్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ డు నాట్ కమ్ ఇన్ టు అస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్.
0: ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలలు మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్

0: is bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out.
1: Yedu idi chinna vishayam kada, chinna vishayam kada ani manamu daniki pravesham isthe kramakramina adi peddadiga maaripothundi.
0: If you think that it is a small thing and it could be excused, and if you give room for it in the heart, it starts growing in the heart.
1: Kanukane indriyam yokka panulanu chakkaga gurtinchi idi manchida cheddada అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు.
0: Therefore, if we understand the functioning of these sense organs and if we understand how we'll have to use these sense organs, then we'll be able to just get the benefit out of it and we would be...
1: ఐదింటికి వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోలుకొనలేడు.
0: A person who is bound by all the five sense organs, how would he...
1: దానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యం కావు.
0: He would not be able to have joy and peace of mind at all.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
0: There is a small story to illustrate this.
1: ఒక మహారాజు ఉండేటువంటి వాడు.
0: There was a great king.
1: ఆ మహారాజుకు 5 మంది భార్యలు.
0: He had 5 wives.
1: ఈ 5 మంది భార్యలు కూడా ఎవ్వరూ చెప్పినట్టు వినేటువంటి వారు కాదు.
0: ఆల్ దీస్ 5 వర్ సెడ్ దట్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు మహారాజా.
1: ఈ మహారాజు రాజులకు మహారాజే కాని చాలా బాధలతో కూలిపోతున్నాడు.
0: హీ మే బి కింగ్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ హీ వాజ్ సఫరింగ్ అగోని ఇమెన్స్.
1: తలపైన కిరీటము, తలలోపల విచారము.
0: హీ హ్యాడ్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్ బట్ ఇన్ హిస్ ఇన్సైడ్ హిస్ హెడ్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: ఈ విధంగా వీరికి వశం కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వసులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు.
0: As I become a slave of these wives, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular matter.
1: ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా నువ్వు విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటది, ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
0: To enquire this openly and directly, it may not be quite nice. But anyway, he wanted to just have it.
1: ఈ సమావేశానికి పురప్రజలందరూ కూడాను రావాలి అని ఆహ్వానం చేశాడు.
0: He held a meeting and invited all the citizens of that particular country.
1: ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు.
0: There were 2 pandals, one on one side, the other on the other side.
1: ఒక పెండారు లోపల, పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
0: ఆఫ్టర్ దాట్ హీ అనౌన్స్ దాట్ దేర్ ఆర్ 2 pandals, వన్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ దేర్ వాయిస్ అండ్ ది అదర్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ కంట్రోల్ బై ది వాయిస్.
1: వచ్చారు, అందరూ వచ్చారు, భార్యకు వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
0: సిటిజన్ స్టార్టెడ్ పోరింగ్ ఇన్ అండ్ దే వెంట ఇన్ టు దట్ పర్టికులర్ పెండాల్ వేర్ దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ వైఫ్.
1: చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు, ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, నేను ఒక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు.
0: హీ అబ్జర్వ్డ్ దిస్ ఫెనామెనన్ అండ్ హీ గాట్ ఎ లిటిల్ కరేజ్ అండ్ టోల్డ్ టు హిమ్సెల్ఫ్ దట్ హీస్ నాట్ ద ఓన్లీ వన్, దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ లైక్ హిమ్.
1: ఒక సభ ప్రారంభం కావడానికి ముందుగా ఒక్కడు మాత్రం వచ్చి భార్యను వశము చేసుకున్నటువంటి పెండాల్లో నిల్చుకున్నాడు.
0: జస్ట్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది మీటింగ్ వన్ పర్సన్ టికల్డ్ ఇన్ అండ్ హీ జస్ట్ వెంట్ ఇన్ టు దట్ పెండాల్ విచ్ వేర్ హీ హస్ ఇట్ ఈస్ మెంట్ ఫార్ పీపుల్ హూ హావ్ కంట్రోల్ దర్ వాయిస్.
1: చాలా సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు కదా అని.
0: కింగ్ వాస్ ఓవర్ జాయ్డ్ థింకింగ్ దాట్ అట్లీస్ట్ దర్ ఇస్ వన్ హూ హాస్ కంట్రోల్.
1: అతని దగ్గరికి పోయి స్వాగతం చేసి, మహానుభావుడవు నువ్వు, నీవు ఈ భార్యను వశం చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నావు అని అతను అనేక రకంగా వర్ణించాడు.
0: హీ వెంట్ టు హిమ్, అడ్రెస్డ్ హిమ్, హీ వాస్ సో హ్యాపీ. హీ సెడ్ దట్ యు ఆర్ వన్ హూ హాస్ కంట్రోల్ ద వైఫ్.
1: ఈమెను వశం చేసుకోవటానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించావు అని ప్రశ్నించాడు.
0: వాట్ ఇస్ ది పాత్ అండ్ వే టేకన్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ వైఫ్, హీ క్వశ్చన్ హిమ్.
1: చెప్పాడు, మహారాజా, నేను భార్యకు వశమే కానీ భార్య నా వశం కాదు అన్నాడు.
0: He said, no, no, I am controlled by her and I have not controlled her.
1: Aithe mari ee pendalni enduku vachi nilchukunnav annadu.
0: Then king asked, why did you come into this pendal?
1: Maa bhare cheppindi.
0: My wife commanded me to go to this particular pendal and therefore I have obeyed and come here.
1: పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో. అక్కడ నువ్వు ఉండకూడదు. మై వైఫ్ ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
0: మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ నాట్ జాయిన్ అండ్ గోయింగ్ the pandal where all the people go, I should be separate and I should go to a separate pandal, therefore I obey.
1: Atta undadaniki veelu kaadu, veerandaru poyin chote neevu kuda poi undalani maharaju chaala gattiga cheppadu.
0: Maharaja told very firmly, no, you cannot be in this pandal, you go and just be in the other pandal only.
1: Appudu ee manishi chaala kathinanga kuda namaskaram chestu, swami maharaja meeru shikshinchina paravaledu, naa pranam teesina paravaledu, naa bharya maatam vinta.
0: This citizen declared to the Maharaja, Maharaja, he told in very strong terms, you may punish me, you may do anything, but I am not prepared to disobey my wife and go to the other pandal.
1: అప్పుడు మహారాజా అనుకున్నాడు, లోకములు దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధలకు గురి అయిపోతున్నామని అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు. అతనికి 5 మంది ఈ ఇంద్రియములే భార్యలు. ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడి బాధలకు తప్పినవి కావు.
0: That king then thought that there are no people who are not slaves of their wives, and that particular king is the mind.
1: And itni tipti cheyataniki evar taramu kaadu.
0: It is not possible to satisfy them.
1: Kannu korutundi nen andamainatunte dinanta chudali, nen aneka vidhamainatunte yokka prapancham yokka saundaryanni nen parikinchali, nannu akkada teeskellu ani tondara pedutundi.
0: I commands and demands that you take me to a place where all the beautiful things are there, beautiful sights are there. I want to see the beauty of the world.
1: Manaku korutundi naaku ruchikaramainatundi padarthamanta techi pettu ani oke peedistundi.
0: The tongue demands that all the tasty foods should be supplied to it.
1: Mudumaduramainatundi gaanam nenu aalakinchalani chevulu korutayi.
0: Ears command that I would like to listen to all melodious and sweet songs.
1: Sugandhani nenu anubhavinchalani mukku korutundi.
0: Nose wants to smell all nice things.
1: Kanuka veetannitini tripti parchukomaneetundi evaru taramavutundi. Okati oka vaipunu povalantundi, marokati maroka vaipunu povalantundi.
0: For whom is it possible to satisfy all these things at
1: once? Dintlo okadaniki okati e maatram kudanu oddika ledu.
0: There is no coordination and cooperation between them.
1: కనుక ఈ ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి.
0: ఇఫ్ వి ఈల్డ్ టు దీస్ సెన్స్ ఆర్గన్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యు హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మెథడ్ అండ్ మెజర్ ఆఫ్ కంట్రోలింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: నీ స్వాధీనంలో ఇవి ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు.
0: యు షుడ్ హ్యావ్ దెమ్ అండర్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
1: కచ్చిత్ ధీరహ, వాడే నిజమైనటువంటి ధీరుడున్నాడు.
0: హీ అలోన్ ఈజ్ ధీర అండ్ కరేజియస్ ఫెలో.
1: కనుక నీవు ఇంద్రియాలను నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనసులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి.
0: Whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You'll have to listen to your mind. Ask your mind to contact intelligence, and whatever intelligence tells, the mind will command, and then the senses will have to obey.
1: Manasu nadharamuga gonna manavundu.
0: A person who bases his life on the mind,
1: mashivu kantenu heenamai patanamagunu,
0: he would come to ruin worse than an animal.
1: Buddhi nadharamuga gonna budhajanundu.
0: The intelligent one and the pundit who makes his life on intelligence,
1: ayokka buddhini adharanga chesukunnatunti vaadu maha purushottamudiga maaripothadu,
0: and he would become a purushottama.
1: Kanuka manamu buddhi anaga emi, nitya anitya vishaya parisilana chesetunti shaktito koodindi.
0: Then we will have to just base all our life on intelligence. Intelligence means discriminating power.
1: Idi బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతిమ వరకు కూడా ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
0: ఇఫ్ యూ బేస్ యువర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్, ఇట్ విల్ బి ఏబుల్ టు టేక్ యూ రైట్ అప్ టు ద గోల్.
1: మనసును ఆధారంగా చేసుకుంటే ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా ఇది మారిపోతుందో చెప్పడానికి వీలు కాదు.
0: ఇఫ్ యూ బేస్ యువర్ లైఫ్ ఆన్ మైండ్, విచ్ మోమెంట్ వాట్ చేంజెస్ విల్ కమ్ అబౌట్, ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే.
1: ఇది రాతి తెప్పని ఎక్కి నీరుని దాటడానికి ప్రయత్నించినట్టు అవుతుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ క్రాసింగ్ ఏ ఓషన్ ఆర్ క్రాసింగ్ ఏ రివర్ ఇన్.
1: ఇది ఎక్కడ ముంచుతుందో ఎక్కడ మునిగిపోతుందో.
0: ఇన్ ఏ స్టోన్ బోట్ యూ డు నాట్ నో వెన్ ఇట్ గెట్స్ డ్రౌన్ and when you also get drowned in it.
1: Hazrat Muhammad undeetunti vaadu,
0: there was one Hazrat Muhammad.
1: ఇతను చాలా మహా సద్గుణవంతుడు, మహాజ్ఞాని.
0: He is an extremely virtuous person and a wise man.
1: ఇతను పూర్ణంగా ఇండియాను నిగ్రహించుకున్నటువంటి వాడు.
0: He had completely controlled his senses.
1: ఇతనికి అంత్యకాలము ఆసన్నమైంది.
0: His end came.
1: అతని యొక్క శిష్య ప్రశిక్షులంతరూ కూడా గుమిగూడినారు.
0: All the disciples and their disciples assembled there.
1: ఇక్కడ వాతపిత్త శేషాదులంతా కూడా గొంతును చుట్టినాయి.
0: He was suffering from intense pain in the throat.
1: కానీ దాని నుంచి తప్పించుకోవడానికి హజ్రత్ ముహమ్మద్ అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు.
0: He made heroic efforts to escape himself from that pain.
1: కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయటకు రావటం లేదు.
0: He was trying frantically to tell something, but he could not do it.
1: శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదవి బయటకు రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు.
0: The disciples were rather eager to find out what the teacher wanted to tell. They were making every effort to find out what the word was.
1: అప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి.
0: హజరత్ went into a meditative mood and with the grace of God he was able to
1: మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది.
0: He was able to speak.
1: అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పదన్నని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలని అన్నారు.
0: All the disciples went to him and asked him, Swami, you wanted to say something, please let us know what it was.
1: అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ.
0: Children, I was followed by illusion.
1: అది చెప్పిందట, మహమ్మద్ లోకంలో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కులుకొని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయం జయించావు అని చెప్పిందట.
0: Illusion told Hazrat, Hazrat, you have, all the other people have become slaves of me, but you have somehow conquered me.
1: అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇండియానికి వశమైపోతానో అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
0: మొహమ్మద్ రిప్లైడ్ ఇల్యూజన్, వెల్ డోంట్ డిక్లేర్ దట్ ఐ ఆల్రెడీ కాంకర్డ్ యూ, స్టిల్ ఏ లిటిల్ లైఫ్ ఇస్ లెఫ్ట్, ఏ ఫ్యూ బ్రీతింగ్స్ ఆర్ లెఫ్ట్. ఐ డోంట్ నో,
1: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.
0: ఈవెన్ 2 seconds are left. I do not
1: have శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు.
0: Until the last breath comes, it is difficult to believe illusions.
1: కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది.
0: Till now I have been able to conquer Maya illusion, but in the last minute I do not know whether I will be able.
1: అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు.
0: In this last minute also, in order to free myself from Maya, I was thinking of Allah, praying to Allah.
1: Kanuka manam kadapati varaku kudanu ee indriyulaku emaattam kudanu vasulu kaakunda danini mana vasam chesukuneetuvanti margamlo manam prayatninchali.
0: Till the last, therefore, we should not yield to these sense organs.
1: In all this sankhi yogam lopala ఇంద్రియమును నిగ్రహించుకునేటువంటి విధానమని అధికంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ ది సాంఖ్య యోగ ఇన్ అట్ లెంగ్త్ హౌ టు కంట్రోల్ సెన్సెస్.
1: ఇంద్రియాన్ని నీవు నిగ్రహించుకుంటేవా తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగం అయినా కూడా సులభం అయిపోతుంది.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ సెన్సెస్ దెన్ భక్తి యోగ కర్మయోగ అదర్ యోగాస్ యూ బి ఏబుల్ టు జస్ట్ డూ ఇట్ ఈజీలీ.
1: ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి.
0: అంటిల్ యూ లెర్న్ స్విమ్మింగ్ యు నీడ్ స్విమ్మింగ్ ఎయిడ్స్.
1: ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
0: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్.
1: ఇంద్రియ విగ్రహం అయ్యేంత వరకు కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి.
0: అంటిల్ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
1: ఇంద్రియ విగ్రహం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రమూ నీకు అభ్యంతరం ఉండదు.
0: వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ విచ్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్.
1: ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది.
0: ఇన్ ది బిగినింగ్ you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles.
1: Car driving nechukovali anukunnappudu ఒక విశాలమైన గ్రౌండ్ లో పోయి మనం దీనిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డ్రైవ్ లెర్న్ డ్రైవింగ్ ఆఫ్ కార్, యూ హావ్ టు గో ఇంటూ ఏ ఓపెన్ ఫీల్డ్ అండ్ దెన్ ప్రాక్టీస్.
1: సూటింగ్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఈ చిన్న సందుగొందుల్లో కూడా నువ్వు సులభంగా ప్రయాణం చేయవచ్చు.
0: ఆఫ్టర్ యువర్ మాస్టర్ డ్రైవింగ్ దెన్ యూ కెన్ గో ఇంటూ ఎనీ స్ట్రీట్ యూ బి ఏబుల్ టు డ్రైవ్.
1: అయితే నీవు నేర్చుకోవటమే సందుగొందుల్లో కూడా నేర్చుకుంటే ఇంకా ఎన్ని విధములైనటువంటి దీంట్లో అయినా నీవు ప్రవేశించవచ్చు.
0: Once you have understood the broadness of the wisdom, whatever field you enter, there is no worry, no problem.
1: Kanuka, you mottamota ee nitya nitya vishayam aatma aatma vishayanni chakkaga gurtinchukoni tadwara ee indriyamulu nasharamainatundi oka satyanni telusukovannadu.
0: Therefore he has just said, first you will have to develop this spirit of inquiry and find out things which are atma and anatma, and after developing this discriminating power, then you can enter into any field.
1: Chalinchetvanti yokka indriyamulu manaku sthiramainatundi aanandanni andinchavu.
0: The wavering sense organs can never give you permanent joy.
1: Marpu chindetvanti vastuvulu shashtamainatundi sukhanni andinchavu.
0: Changing objects cannot give you permanent joy.
1: కనుక చెలించేటువంటివి చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి.
0: మూవింగ్ అండ్ వేవరింగ్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ట్రాన్సియెంట్ జాయ్.
1: నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి.
0: ఇంపర్మనెంట్ థింగ్స్ కెన్ గివ్ యూ ఇంపర్మనెంట్ జాయ్ అలోన్.
1: కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: అటైన్ అండ్ ఎంజాయ్ ట్రూ అండ్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ ఆత్మతత్వం.
1: ఇది ఆత్మజ్ఞానం.
0: This is knowledge of atma.
1: ఈ ఆత్మ జ్ఞానమే గని లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానములు ఉండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
0: If you do not have knowledge of atma, whatever other education, other knowledge you have, it is absolutely useless.
1: ఈ చదువులన్నీ కూడాను కేవలం పట్టకోటి చదువులని బోధించాడు.
0: All these educations are education to eke out a livelihood.
1: ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు.
0: Knowledge of atma alone is true education. This is what has declared.
1: ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: You will be able to just enjoy unity.
1: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉన్నప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు.
0: Once you identify yourself with everything, there is no question.
1: ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావం కనిపించవచ్చు.
0: Only when there are two entities, there could be some kind of difference and clash between them.
1: ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
0: Once you experience that there is only one object, you don't waste time and the question of discrimination then does not arise.
1: అంత ఒక్కటి.
0: All is one.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The entire world is full of.
1: ఈ సత్యాన్ని నువ్వు గుర్తించవలనంటే మొట్టమూట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమూట అరికట్టమన్నాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్, దెన్ యూ షుడ్ కంట్రోల్ మైండ్స్ విచ్ ఆర్ వేవరింగ్ అండ్ విచ్ ఆర్ అన్స్టడీ.
1: ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ డేంజరస్.
1: ఇది చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి.
0: దే ఆర్ సంథింగ్ లైక్ హార్సెస్ విచ్ ఆర్ వెరీ ఫాస్ట్.
1: ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకుని పోతే రథమును పాడు చేస్తుంది, మనమల్ని కూడా భ్రష్టుని భావిస్తుంది.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెయిన్స్ ఇన్ ఫుల్ కంట్రోల్ దెన్ ఇట్ ఇస్ లైక్ దట్ ది చారియట్ అండ్ ఆల్.
1: కనుక దేహమునే రథంగా భావించుకుని
0: ట్రీట్ బాడీ యాజ్ చారియట్.
1: ఇంద్రియముల్నే గుర్రముగా పెట్టి
0: సెన్స్ ఆర్గన్స్ యాజ్ హార్స్.
1: మనసునే పగ్గములుగా తీసుకుని
0: మైండ్ యాజ్ రెయిన్స్.
1: బుద్ధిని సారథిగా పెట్టుకుని
0: ఇంటెలిజెన్స్ యాజ్ ది.
1: జీవుడు ఇందులో ప్రయాణమైపోవాలి.
0: And the jiva as the resident of this world also has to travel.
1: ఈ ఇంద్రియములనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
0: దిస్ హార్సెస్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రీన్స్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే వేర్ ఇట్ లీడ్స్ అస్.
1: దీనికి ఆకారమే లేదు.
0: ఇట్ డజంట్ హ్యావ్ ఫార్మ్ అట్ ఆల్.
1: ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనం జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది.
0: వెన్ వీ బేస్ అవర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్మ్లెస్ మైండ్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమూట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి.
0: అవర్ ఫుడ్, అవర్ స్మెల్, అవర్ సైట్, అవర్ లిజనింగ్, అవర్ టచ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్.
1: పిల్లలకు చెప్తుంటాను, దృష్టి దోషం రాకుండా చూసుకోమని.
0: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి వుడ్ బి టెలింగ్ దట్ యు షుడ్ నాట్.
1: ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు.
0: ఓన్లీ వెన్ యూ సీ ఎ పర్టికులర్ థింగ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది.
0: వన్స్ యూ థింక్ ఆఫ్ ఇట్ యూ అటాచ్.
1: ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు.
0: ఇఫ్ యూ హియర్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ అబౌట్ ఇట్.
1: దాన్ని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు.
0: ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్ యుడ్ లైక్ టు ప్రొసెస్ ఇట్.
1: ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురికొల్పుతావు.
0: వన్స్ యూ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్.
1: కనుక ప్రతి ఒక్కటి ఎందుకు కూడాను దోషం అనేటువంటిదే దోషరహితమైనటువంటి దాన్ని విచారణ చేయాలి.
0: దేర్ ఫోర్ వాట్ ఎవర్ బి ది ఆబ్జెక్ట్ ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు సీ ఇస్ డస్ ఇట్ హ్యావ్ డిఫెక్ట్స్.
1: నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనద్దోషం, పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ రీచ్ గాడ్ యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎ డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ స్పీచ్, డిఫెక్టివ్ టచ్, డిఫెక్టివ్ స్మెల్, డిఫెక్టివ్.
1: కనుక మాటను మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కంట్రోల్ యువర్ టాక్.
1: కారణం ఏంటంటే నాలుగుకు రెండు పవర్స్ ఉన్నాయి.
0: The reason is tongue has two functions.
1: కన్ను చూచేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూచే శక్తి మాత్రమే ఉంది. కానీ నాలుగు అట్ట కాదు, మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, రెండు ఉంటున్నాయి. మొట్టమొదటి దాన్ని జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఈ రసమెరిగినటువంటి నాలుక, సత్యం ఎరిగినటువంటి నాలుక, నీవు అతి జాగ్రత్తగా మేలు, నీకు తగినటువంటి ఒక భగవత్ చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యము ఎందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
0: జయదేవ హాస్ జస్ట్ సెడ్ ఐ హాస్ ఓన్లీ వన్ పవర్ ఆఫ్ విజన్, ఇయర్ హాస్ పవర్ ఆఫ్ హియరింగ్, నోస్ హాస్ పవర్ ఆఫ్ స్మెల్, బట్ ది టంగ్ హాస్ టూ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్. ఇట్ కెన్ స్పీక్ అండ్ ఇట్ కెన్ టేస్ట్.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ మంచి చెడ్డను నువ్వు విచారించి మంచిని అభివృద్ధి పరుచుకో, చెడ్డను దూరం చేసుకో.
0: యూ థింక్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యూ, డెవలప్ గుడ్ అండ్ డిస్ట్రాయ్ బ్యాడ్.
1: ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా నువ్వు నీకు లేదు.
0: యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనిటువంటి విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నీవు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది.
0: If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others?
1: Kanuka motta motta ninnu neevu tarinchuko.
0: Therefore first get fulfillment in your own life.
1: Appudi nee itharulu kuda nu tarimpa cheyadaniki arhuda avutavu.
0: Only after you save yourself you can become a instrument to save others.
1: Kanukani evvari endu kuda nu మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి.
0: Therefore we should not use bad words against any person and bad look at any person.
1: ఇదిన మంచి మాటలు యందు, భగవత్ చింతన యందు, గానములు యందు, పాటలు యందు ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా గావించుకో.
0: We will have to use all the time in good things, good music and good listening, good talk etc.
1: కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశమునందించుకొనుటకు సాధన.
0: In order to exercise certain amount of control,
1: అభ్యాస వైరాగ్యం దీనికి కూడా అత్యవసరం.
0: ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హావింగ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్.
1: ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి.
0: యూ విల్ ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, దెన్ యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
1: ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా నువ్వు కొంతవరకు నువ్వు పూనినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది.
0: విల్ బి ఏబుల్ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ ఓన్లీ ఆఫ్టర్ వి రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ ఆల్సో డిటాచ్మెంట్.
1: మనం ఆర్యులము కాని అనార్యులము కాదు.
0: వీఆర్ ఆల్ ఆర్యన్స్ అండ్ నాట్ అనార్యన్స్.
1: సన్మార్గంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ అండ్ కల్చర్డ్ పాత్.
1: పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సేక్రెడ్నెస్.
1: ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి.
0: వీ షుడ్ రిసార్ట్ టు ఎఫల్జెన్స్.
1: కనుకని మనము సన్మార్గంలో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం.
0: ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ లైట్, ద లైట్ ఆఫ్ విజ్డమ్, యూ బి ఏబుల్ టు జస్ట్ ఎయిట్ టు అండ్ రిసార్ట్ టు గుడ్.
1: వారే దేవతలు.
0: దోస్ ఆర్ గాడ్స్.
1: వీటికి విరుద్ధమైనటువంటి వాడే రాక్షసులు.
0: Things and people are opposite to this are demons.
1: Durmargamunu kaani apavitrata kaani andhakaramunu kaani manam aashincharadu.
0: Badness, darkness and wrong things we should never aspire for.
1: కనుక నీ రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ డెమన్స్ సీక్ డార్క్నెస్.
1: ఈ చీకటి రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపేసిన సమయం లోపల విభీషణుడు వచ్చి పడ్డాడు. విభీషణుడు వచ్చి రాముని పాదం పైన పడ్డాడు.
0: విభీషణ కేమ్ అండ్ ఫెల్ ఆన్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: సుగ్రీవుడు చెప్పాడు, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
0: సుగ్రీవ వాంట్ రామ, రామ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రావణ, హీస్ ఎ డెమన్, హీ వుడ్ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ డార్క్నెస్ జస్ట్ బికాస్ హీ హాస్ జస్ట్ క్వారల్డ్ విత్ హిస్ బ్రదర్ అండ్ కమ్ హియర్, షుడ్ నాట్ బిలీవ్ హిమ్.
1: అన్నను ద్వేషం చేసుకుని ఇచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమే అని అన్నాడు.
0: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు బిలీవ్ యువర్ బ్రదర్ హూ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ కమ్స్.
1: రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా?
0: రామ
1: విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తుంచుకోమన్నాడు.
0: రామ త్రూ ఏ స్వీట్ స్మైల్ అట్ సుగ్రీవ అండ్ టోల్డ్ సుగ్రీవ, హ్యావ్ యూ నాట్ బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రదర్, ఫస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ డిఫెన్స్.
1: ఎవరైనా సరిగే నాకు, నీవాడని ఒకవరైనా, స్వామి నేను నీవాడినని పాదముల పైన పడ్డాడు, వాడు నావాడి. ఏ వాడైనా సరే వాడు నావాడే, వాడికి నేను అభిమిస్తాను, వాడు నేను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
0: రామ డిక్లేర్ దట్ ఐ వుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ఎనీ పర్సన్ హూ సేస్ అండ్ ఫాల్స్ అట్ మై ఫీట్ అండ్ సరెండర్ హిమ్సెల్ఫ్ అండ్ సేస్ దట్ ఐఎమ్ యువర్స్, ఐ డు నాట్ కేర్ హూ ఇట్ ఈస్.
1: తర్వాత అంగదుడు ప్రశ్నించాడు.
0: దెన్ అంగద్ ఆల్సో క్వశ్చన్డ్ రామ,
1: స్వామి అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకను పట్టం కడతానని చెప్పని చెప్పావు, కానీ రేపటి నేను రావణుడే వచ్చి స్వామి నేను నీవాడు అంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు.
0: స్వామి యూ హ్యావ్ గివన్ ప్రొటెక్షన్ టు హిమ్ అండ్ యూ అష్యూర్డ్ హిమ్ దట్ యూ వుడ్ బి మేకింగ్ హిమ్ ది కింగ్ ఆఫ్ లంక, బట్ సపోజ్ రావణ హింసెల్ఫ్ కమ్స్ అండ్ సరెండర్స్ టు యూ అండ్ వాట్ కింగ్డమ్ విల్ యూ గివ్ హిమ్?
1: రావణుడికి అంత మంచి బుద్ధేగిని కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకుని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకే అతని రాజుగా చేస్తానన్నాడు.
0: అండ్ ఇఫ్ రామ గెట్స్ సచ్ గుడ్ ఐడియాస్ అండ్ హీ సరెండర్స్ దెన్ ఐ విల్ ఆస్క్ అండ్ బిసీచ్ భరత అండ్ మేక్ రావణ కింగ్ ఆఫ్ అయోధ్య ఇట్సెల్ఫ్.
1: నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: ఐ నెవర్ ఆస్క్ ఎనీవన్,
1: అడుక్కోవడం నా స్వభావం కాదు.
0: ఆస్కింగ్ ఇస్ నాట్ మై.
1: కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధేగిన వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను.
0: ఇఫ్ హీ రావణ హింసెల్ఫ్ టు గెట్ సచ్ గుడ్ థాట్స్ దెన్ ఐఎమ్ ప్రిపేర్ టు ఆస్క్ భరత హింసెల్ఫ్ అండ్ గెట్ కింగ్.
1: కనుక దైవత్వములో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు, విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు.
0: బికాస్ ది అవతార్స్ హ్యావ్ ఫిల్డ్ దెమ్సెల్స్ విత్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ సచ్ బ్రాడ్ ఐడియాస్, దే హావ్ బీన్ ఏబుల్ టు సెట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వరల్డ్.
1: కనుక ఇవన్నీ కారణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహమే.
0: వాట్ ఈస్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్ దిస్? ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు.
0: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్
1: ఎవరు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యైనా చేయడానికి సమర్థుడే అవుతాడు.
0: హూ ఎవర్ కంట్రోల్స్ హోమ్,
1: వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఎ పర్సన్ హూ కంట్రోల్స్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ అచీవ్ ఇన్ ద వరల్డ్.
1: ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
0: హీ కెన్ ఈవెన్ క్రియేట్.
1: ఇంద్రియాలకు వశుడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు.
0: If any person becomes a slave of sense organs, he is
1: also... Asaku dasudaina jagamantatikintanna dasude kada.
0: If he becomes a slave of desire, he is a slave of the entire world.
1: Asa jeenchu vaniki anayammunu dasulu lokulella. Asane jeenchina vaniki lokamanta vaniki dasulaipotharu.
0: If he can conquer desire, he will have conquered the entire world and everyone else.
1: Asaku lokaineetunti vaadu deshanikanta lokoyipothadu.
0: If a person becomes a slave of desire, he is a slave of the entire world.
1: Kanuka neevu indriyalaku neevu dasudu kaaradu, neeku indriyalu dasutvanni pondali.
0: Therefore you should not become a slave of sense organs. Sense organs should become your slave.
1: Appudu naa karyamulo neevu pradhanamainatunti oka kartaga roopondutavu.
0: Then only you will be able to become an instrument in my mission.
1: అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
0: అర్జున అరైజ్, ట్రై టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్
1: శోకంతో నీవు కుంగి పొంగిపోవద్దు.
0: డు నాట్ గెట్ ఎలేటెడ్ అండ్ డు నాట్ గెట్ డిజెక్టెడ్ బై దిస్ పర్టికులర్ గ్రీఫ్.
1: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము, ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
0: ది ప్రైమరీ రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ ఈజ్ ఇగ్నరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ ది ఆత్మ అండ్ అనాత్మ అండ్ దెన్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
2: That was the 17th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 22nd August 1984, he spoke about the first and foremost step to spiritual success, which is control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Shri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the bag of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyamu tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema evarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema evarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema niswarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai paritapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga నిస్వార్థము త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ ద బెస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ షుడ్ డెవలప్ ద డివినిటీ విద్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: వన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ ఫుల్ వ్యూ ద డివైన్ లవ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ దట్ కమ్ ఆన్ ద వే.
1: కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: బట్ యూ ఈవెన్ సచ్ లవ్ యూ కెనాట్ కాల్ ఇట్ ద వన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
0: వీ సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: ఇందులో కూడాను స్వార్థమున్నది.
0: Even this fraternity, brotherhood of man,
1: ఇందులో కూడా స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకనే విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: ఈవెన్ అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎడ్యుకేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైట్స్.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: నా యందు, నీ యందు, వారి యందు, వీరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
0: The true form of this love lies in entertaining the feeling or the atmic principle which is uniform in everyone.
1: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటియే.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటియందు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: We should take this spirit of oneness in all aspects.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనం విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమ తత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: When we abide this principle of unity, oneness, you can understand the spirit of divine love.
1: మన హృదయము నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: We should fill our heart with love.
1: కేవలము హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్, వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time, under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku, institute lo chadiventa varaku nu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu, parivaram chetanu, konni sanghadha dosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్, బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరియైన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్,
1: ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరం.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్,
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ, క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్, ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్, బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ, బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వానికి ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: Therefore the love with which you fill it up in your heart, no one can change.
1: ప్రేమ మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: It's not the mind, it's the heart you have to fill.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: The mind is the combination of thoughts.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: The thoughts will come and go, pass off.
1: కనుక హృదయములోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవరికిని భయపడదు.
0: One angle, fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema nimittame premistundey kani maroka padartha nimittame kaadu.
0: The love is for just for love's sake.
1: Kanuka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulukunu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi yokka trigunamto koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo,
0: at one time,
1: oka raju,
0: a king,
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అరసిపోయాడు.
0: హి వాస్ వెరీ మచ్ టైర్డ్ వైల్ హంటింగ్.
1: దాహం వేసింది.
0: హి వాస్ థర్స్టీ.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: దేర్ హి కుడ్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ నియర్ బై.
1: అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ టు నో హూ ఇస్ దేర్.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని నియమాత్యం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process.
1: అక్కడనే కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, "I am the king of a kingdom."
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైనా కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out of our kingdom and accept our hospitality.
1: కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint, being total renunciant, did not accept this invitation.
1: కానీ రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had bath.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king entered into sanctum sanctorum.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
0: The saint also followed him.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: The king was praying.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small kingdom.
1: నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు,
0: the saint was
1: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
0: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
1: స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
0: The king said, "You are leaving this place, saint. You are leaving this place without eating. Please stay on."
1: నేను బిచ్చగాళ్ళ దగ్గర నేను బిచ్చం ఎత్తడానికి రాలేదు.
0: The saint said, "I have not come here to beg another beggar."
1: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are a beggar.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
1: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణే నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చేయడు.
0: ద వన్ విత్ ట్రూ లవ్,
1: భగవంతుని ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు ఆస్క్.
1: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
0: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
1: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking is not shabari given.
1: Adugakatanakai madayu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love,
1: God will run. ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ఇది ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward path.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మీన్ థింగ్స్.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు హైయర్ థింగ్స్.
1: అన్నిటికీ కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
0: సో యు జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్, సరెండర్ టు హిమ్.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
0: దెన్ గాడ్ విల్ గ్రాంట్ యు వాట్ ఆల్ దట్ యు నీడ్.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: వాట్ యు నీడ్ అండ్ వాట్ యు డోంట్ నీడ్.
1: ఏది మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: వాట్ ఈస్ గుడ్ ఫర్ యు అండ్ వాట్ ఈస్ నాట్. యు డోంట్ నో.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is
1: అయినటువంటి దానిని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: యూ డోంట్ నో వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ ద వాల్యుబుల్స్.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మీన్ థింగ్స్.
1: అధికమైన దాన్ని తాను సంకల్ప

0: నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
1: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
0: ye
1: what is ideal, God will give you.
0: Ekkada ye vidhanga andistado adi athanike sankalpam.
1: God only knows when to give, what to give, how to give, where to give.
0: కనుకని అన్నింటిని కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
1: విత్ ద టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్, వెన్ వన్స్ వి లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్, గాడ్ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు మీ.
0: విశ్వాసం ఈనాటి మానవుల యందు లేదు.
1: Such strong faith is not present today.
0: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
1: Therefore, all his thoughts are along the wrong path because of the absence of such faith.
0: అన్నింటికీ విశ్వాసం చాలా ప్రధానం.
1: For everything, faith is essential.
0: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
1: Therefore, we go by these two principles, devotion.
0: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
1: Therefore, we should have full faith on love.
0: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
1: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
0: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
0: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
1: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
0: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
0: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
1: ఇట్స్ ట్రాన్సెండెంటల్, బియాండ్.
0: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇంతటి ప్రేమ తత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
0: పిల్లలు ఉంటుంటారు.
1: There are children.
0: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
1: As examinations approach, they pray more intensely.
0: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
1: Why do they pray?
0: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
1: It's only for examination purpose.
0: కాదు కాదు.
1: No.
0: అది సరైన ప్రార్థన కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
0: నాట్ బెగ్గర్.
1: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
0: యు ఆర్ బిగ్గర్.
1: బట్ యు ఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యు ఆర్ ఎ బిగ్గర్.
0: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
1: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
0: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
1: Without entertaining any desire, if you pray for God, himself will give you.
0: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
1: సిన్స్ వి కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వి మే హావ్
0: టు డిజైర్. అమ్మాయి నా భూమి పెట్టదట. అడగకుండా అమ్మాయి నా భూమి పెట్టదు.
1: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యు ఫుడ్.
0: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం.
1: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
0: కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు.
1: బట్ ది డివైన్ మదర్ ఇస్
0: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
1: ఇట్స్ ఇన్వర్డ్.
0: ఈ ప్రవృత్తికంతా కూడా నువ్వు అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం.
1: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీన్.
0: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు.
1: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
0: ఏది చేసినా అందుకో.
1: Whatever is given,
0: ఏది ఇచ్చినా అందుకో.
1: Whatever is given,
0: మంచా చెడ్డా అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
1: డోంట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
1: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మైట్ లుక్ బ్యాడ్.
0: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
1: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి గుడ్.
0: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
1: ద వన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా
0: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
1: డాక్టర్ గివ్స్ హిమ్ క్వినైన్ మిక్చర్.
0: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
1: ఇట్స్ వెరీ బిట్టర్ టు టేస్ట్.
0: కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి. కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: Though the taste is bitter, but it will improve your health.
0: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
1: ఇట్ ఈస్ ప్రాపర్ క్యూర్ ఫర్ మలేరియల్ డిజీజ్.
0: కనుకనే ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటది.
1: దేర్ఫోర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యూ మే ఫైండ్ సర్టన్ డిఫికల్టీస్ ఆన్ ద వే.
0: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దీస్ ట్రబుల్స్.
0: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ది డివోషన్.
0: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
1: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoil.
0: The pleasure is an interval between two pains. Rendu badhala madhyalone sukham untundadi.
1: Pleasure is an interval between two pains.
0: Badhalu lekunda manaku sukham manaku praaptinchadu.
1: You cannot have happiness without pain.
0: Kaka ee badhala vallane mana sukham kudanu praaptistundi.
1: Out of the pain only you will have pleasure.
0: Pilachi aduga cheraku pettuna bellambu.
1: By mere asking the sugar cane, will it serve you the jaggery?
0: Tippigatti rasamu peelchakunna.
1: You have to squeeze it, extract the juice.
0: Oka vajramulaina kodanu manam aneka kotalu kosinappude daniki sariyina viluva labhistundi.
1: Even the diamond, you have to cut it across several faces to make it shine.
0: Aa cutting cheyakapothe daniki sariyina viluvine raadu.
1: If you don't cut the diamond, it will not have
0: value. Oka bangaramulaina manam nippulo vesi kaalchi

0: చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: సో గోల్డ్ హ్యాస్ గాట్ టు బి బర్న్ట్ ఇన్ ఫైర్, ఇట్ మస్ట్ బి హ్యామర్డ్.
0: కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణ మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
1: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
0: Sulakanga manam bhavincharadu.
1: You should not take it, mistake it in another way.
0: Sulakanga.
1: You should not take it in easy way, lighter way.
0: Kani adi chala pavitramainatundi.
1: But it's highly sacred.
0: చూచికి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
1: ఇట్ మే అపియర్ టు బి సింపుల్.
0: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
1: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్లీ ఎక్స్‌పీరియన్స్.
0: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
1: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
0: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడాను పొందాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
0: నేను చెప్పాను, ఆత్మకు పుట్టినటువంటిది అహం.
1: అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
0: ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు.
1: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ అహం.
0: మనసుకు పుట్టినటువంటిది వాక్.
1: అండ్ ది వర్డ్ ఇస్ బోర్న్ టు దిస్
0: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్
0: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
1: అండ్ ది మైండ్ ఇస్ ది సన్ ఆఫ్
0: అహము ఆత్మ బిడ్డ.
1: అహం ఇస్ ది సన్ ఆఫ్
0: కాబట్టి ఆత్మకు అహం సన్.
1: And therefore, అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్.
0: ఆత్మకు వాకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దిస్ వర్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే.
1: దేర్ఫోర్ ద ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ బిలాంగ్ టు సేమ్ ఆత్మిక్ ఫ్యామిలీ. అందరి
0: యందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమ తత్వము.
1: సిన్స్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఇట్ ఇస్ ట్రూ లవ్.
0: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
1: దేర్ మే బి ఏ పర్సన్ విదౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఆత్మ.
0: సర్వుడు యందు ఉండినటువంటి ఒక ఏకత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
0: అదే సచ్చిత్ ఆనందం.
1: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
0: అదే దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు.
1: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
0: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
1: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
0: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
0: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
0: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
0: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
1: సిన్స్ యూ కాంట్ సీ కెన్ యూ డినై దట్?
0: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
1: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్ కెన్ యూ నెగేట్ ఇట్?
0: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద ప్రెసెన్స్ ఆఫ్
0: గాడ్. లేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు.
1: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్ యూ కెనాట్ డినై
0: దట్. ఉన్నది ఉన్నది
1: ఇట్ ఈస్ ప్రెసెంట్.
0: దీనిని బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
0: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
1: దిస్ బీయింగ్ ఈజ్ సత్.
0: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్లీ.
0: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నార్
0: గోస్. రాకపోకలు లేనటువంటి ఒక దివ్యత్వము ఈ యొక్క సత్.
1: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
0: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనం ఇచ్చాడు అనుకుంటారు.
1: వి సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
1: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
0: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
1: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
0: ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనం ఇచ్చి ఎక్కడికో పోలేదు.
1: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. హి హస్ నాట్.
0: అక్కడే ఉన్నాడు.
1: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
0: మీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
1: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
0: అంతే కానీ రావటం పోవటం లేదు.
1: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో,
0: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
1: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
0: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
1: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
0: అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్ధరము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ హి ఎంటర్డ్ ద ఫారెస్ట్ హి హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
0: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
0: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
1: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
0: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
1: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: కానీ బాలుడు,
1: బట్ ఎ బాయ్,
0: లౌకికం తెలియనటువంటి వాడు.
1: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
0: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
0: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారడవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికి మీరు వచ్చారు.
1: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
0: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
1: ధ్రువ సెడ్, ఓ గాడ్ యు నో వేర్ ఐఎమ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
0: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
1: గాడ్ ఈస్ నాట్
0: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీస్ మోర్ నాలెడ్జబుల్.
0: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
1: God said, oh boy, I know where you are,
0: the
1: what you are doing.
0: The study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Thoughts, words, action, moodu okati kavali.
1: There should be harmony of thought, word and deed.
0: Appude nenu mee avishtanni nerveerchadaniki samsiddhanga untanu.
1: Then I am ready to fulfill your desire.
0: Neevu inti daggara bhagavantunni darshinchi chesi atanni praaptinchi atanni daggara nunchi naa tandri todapaina kurchuneetundi varamunu teeskoni ostavani nuvu akkada cheppavu.
1: At home you have determined that you will go to the forest, undertake penance and return with all the boon granted, that will sit on the lap of the father.
0: Talachinattuga tapas chesavu
1: and you did penance as you thought.
0: Kani aa tapasuku aa yokka sankalpamunaku taginatundi matalu unda ledha anetundi nenu parikshinchali.
1: I should test whether you speak appropriate your thought and penance.
0: Dhruvudu cheppadu, swami.
1: Dhruva said, swami,
0: nee edo oka chinna penkutu okkati deeni kosam vetukutu vachanu.
1: రాజముక్క
0: కోసమే వెతుకుతూ వచ్చాను.
1: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
0: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
1: ద వరల్డ్లీ థాట్ హస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హస్ నో వాల్యూ.
0: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
1: బట్ యువర్ డివైన్ దర్శన్,
0: ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
1: ఇస్ ఇట్ మై గుడ్ లక్ ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
0: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
1: And there that point was caught by God.
0: సంకల్పించడం ఒక్కటి,
1: యువర్ థాట్ ఈస్ వన్.
0: ఆచరించడం ఒక్కటి,
1: ప్రాక్టీస్ ఈస్
0: వన్. రెండు ఒక్కటైపోయినాయి.
1: బోత్ ఆర్ వన్.
0: కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
1: బట్ ది ప్రేయర్ ఈస్ సెపరేట్.
0: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
1: అమంగ్ ది త్రీ, టూ ఆర్ వన్, వన్ ఈస్ సెపరేట్.
0: కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ.
1: సో మెజారిటీ గో బై ది టూ.
0: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
1: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ద అదర్ వన్.
0: కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
1: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
0: చూచారా, త్రికరణ శుద్ధి,
1: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
0: ప్రతి భావమునకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
1: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. తలచటం ఒక్కటి,
0: అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
1: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
0: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే.
1: దో ధ్రువ హ్యాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
0: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
1: బికాజ్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్ టు.
0: ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
1: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈస్ ది సన్ ఆఫ్ ది
0: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే, మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
1: Mind gets polluted because of thoughts.
0: కనుకనే తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
1: And therefore the thoughts have come to the son.
0: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చింది రాలే మనసుకు.
1: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
0: రాలేదు.
1: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
0: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
1: సో వెన్ ఫాదర్ ఇస్ ఇన్ వన్ వే,
0: సంబంధమేమో కొడుకు తండ్రే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ది సన్ టు ద ఫాదర్.
0: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
1: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: హిరణ్యకశిపుడు మహాదుర్మార్గుడు.
1: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
0: దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
1: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్, ప్రహ్లాద.
0: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
0: రూపనామమును నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
0: నామ రూపముల చేతనే మగ్ధమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless. కనుకనే మనం
0: నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి.
1: దో ఇట్ హస్ ద నేమ్ అండ్ ద ఫామ్ బట్ ఇట్ సాక్రిఫైస్.
0: ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది.
1: వన్ డే ఆర్ అదర్ ద బాడీ హస్ గాట్ టు బి సాక్రిఫైస్డ్.
0: కానీ త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ సాక్రిఫైస్?
0: కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు.
1: Is not giving up the body.
0: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
1: Is not leaving
0: the ఆస్తిపాస్తులను వదలటం కాదు.
1: Is not giving up properties.
0: ఏ దేన్ని త్యాగం చేయాలి?
1: What is to be sacrificed?
0: మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చేయాలి.
1: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
0: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
1: And the human,
0: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: Humanity is encompassed by these three, the covering. One has to throw it aside.
0: కన్నుకు పొర వచ్చింది.
1: Suppose
0: I తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది.
1: The eye is suffering from cataract. నీవు
0: దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
1: You don't need to acquire new vision.
0: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
1: Therefore the heart is covered by
0: వాటిని క్రమక్రమేణా
1: attachment hatred.
0: ఇదే త్యాగం.
1: Giving it up these three is sacrifice.
0: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
1: Not giving up properties.
0: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
1: You have to give up bad qualities.
0: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
1: When once you get away from the bad qualities, you will have the realization from the spirit.
0: అది నీ రైట్.
1: That is your right.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
1: So human being is the product of God himself.
0: దైవం నుంచినే వచ్చినటువంటిది.
1: He originated from the divine.
0: దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
1: Having come from God, he forgets God.
0: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
1: All clouds are born of the sun.
0: మేఘములు తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
1: Clouds cover the very sun.
0: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
1: బట్ ద సన్ హ్యాస్ నో హేట్రెడ్ ఆన్ ద
0: క్లౌడ్స్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘములు? పాసింగ్ క్లౌడ్స్, కొంతలో కదిలిపోతాయి. దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
1: The sun feels so not to have a kind of any anger because clouds will pass off.
0: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: At times our heart is covered by means of bad
0: thoughts. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
1: And therefore the love that shines is covered by jealousy.
0: అప్పటిలో శాంతిని వహించాలి.
1: Then we should maintain peace.
0: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
1: When we are peaceful, the clouds will pass off.
0: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి.
1: Clouds have come here because of the wind, and the same wind will take them out.
0: మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
1: The clouds have come here, they will vanish because of the wind.
0: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
1: That whirlwind is the spirit of love.
0: ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు
1: when once there is the meghamulu
0: kudanu padigittuntai,
1: all clouds will go.
0: Aavarinchina meghamulu kudanu kadiripothuntai,
1: all clouds will go.
0: Premaku asadhyamainatundi yokka karyam ee jagatlo lene ledu.
1: There's nothing that you cannot accomplish without love.
0: Deninaina sadhinchalekapovachunu.
1: You cannot achieve anything.
0: Ani premacheta sadhinchaleneatundi prakruti lene ledu.
1: There's nothing you cannot
0: achieve.
1: Sarvamunu
0: premacheta sadhinchavachunu.
1: Everything you can achieve with this
0: love. Kalukane prema ishwara hai, ishwara prema hai. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
0: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
0: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
0: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యు లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
0: కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
1: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
1: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
0: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
0: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
0: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
1: As is your feeling, so also the feeling of others.
0: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
1: As is my suffering, so also the suffering of others.
0: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
1: As is my misery, so also the grief of others.
0: నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
1: I consider myself pure, so
0: అన్నింటిని కూడా పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
1: And we should go by this measure of sacred love.
0: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: Then there is no scope for hatred.
0: ఇంకా అసూయకు అదిలే స్థానం లేదు.
1: Then no scope for jealousy.
0: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
1: Therefore, in order to give up the attachment, the hatred and jealousy,
0: నిస్వార్థమైన ప్రేమను,
1: you should have selfless love,
0: నిరహంకారమైన ప్రేమను,
1: and the love which is egoless,
0: మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop that.
0: ఇదే నిజమైనటువంటి భక్తి.
1: This is the true devotion.
0: అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం, ఇవన్నీ కూడా కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణిగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
1: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady. That's all.
0: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
1: In order to climb up the staircase, you will have the ladder there.
0: ఈ ladder పైన దానికి కర్చుకొని ఉండాలి, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
1: The ladder should lean on the top.
0: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకొని పోవచ్చు.
1: Then only it is possible to climb up the steps.
0: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
1: The lower end is the basis of faith.
0: ఆ విశ్వాసం పైన ఈ ల్యాడర్ ను ఆధారం చేసుకోవాలి.
1: So the ladder should just be based on this.
0: పైన టాప్ కర్చుకున్నటువంటిది ప్రేమ.
1: The top one leans on love.
0: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనా కూడా మనం ఎక్కిపోవచ్చు.
1: Therefore, with the faith and love, you can climb up to any extent.
0: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
1: Without these two, you can never climb the ladder.
0: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
1: Even if anyone tries, you'll find it impossible.
0: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
1: You should have the basis here and also the top one that leans on love.
0: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
1: You should have strong faith.
0: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
1: You should have sacred love.
0: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనకు చేయనక్కర్లేదు.
1: Once you have these two, you don't need to undertake any penance or meditation.
0: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
1: What for all this?
0: ఈ రెండింటిని పొందే కోసమే.
1: Everything is done.
0: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
1: Then once you have these two, why should you need?
0: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
1: The one you are in search for is waiting at your doorstep.
0: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
1: Many say they are in search of God. You don't need to search.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచే శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమావృత్తి శక్తి. ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, why do you need to search for him?
0: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
1: In the first instance, do you search for yourself?
0: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
1: You don't.
0: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి.
1: If you say that you are in search of your own self, others will take you
0: there. భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
1: If you say that you are in search of God,
0: భగవంతుని నీ వెంటనే గంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is with you, in you, above you, below you, around you, everywhere.
0: భగవంతుడవు.
1: You are God.
0: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని, ఈ ఉపాధులను పురస్కరించుకుని, నేను పలాని వాడిని నీవు చెప్పుకుంటున్నావు.
1: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యూ హావ్ పుట్ ఆన్ యూ ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్.
0: అనేక మంది మహర్షులు, అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
1: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
0: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
1: There are so many words there.
0: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుందా?
1: What is the meaning in finding this question, who am I?
0: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
1: We generally ask, if anyone comes to you, you'll say, who are you, where have you come from?
0: అందరినీ ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
1: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ, వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
0: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
1: దెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
0: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
1: What is required for
0: first confidence kavali?
1: First self confidence is required.
0: ee confidence valane satisfaction vachestundi.
1: Out of the confidence you'll have satisfaction.
0: ee satisfaction valane sacrifice chestavu.
1: The satisfaction will lead to
0: sacrifice valane realization vastundi.
1: Out of the sacrifice you'll attain realization.
0: First self confidence the foundation.
1: So self confidence is the foundation.
0: Self satisfaction is the wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice is the roof.
1: Self sacrifice is the roof.
0: Self realization is the life.
1: Self realization is the life.
0: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
0: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ యూ కెనాట్
0: లివ్ దేర్. లేకపోతే మనం నివసించలేము.
1: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యూ కెనాట్ లివ్ దేర్.
0: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఫస్ట్.
0: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి స్టేబుల్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ లైఫ్, కాన్ఫిడెన్స్ వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్. ఆ
0: విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ ఎంజాయ్ ద బ్లిస్.
0: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
1: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ ద బ్లిస్ఫుల్ స్టేట్
0: నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
0: అప్పుడే అన్నిటినీ త్యాగం చేస్తావు.
1: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
0: ఎప్పుడు త్యాగం చేస్తావో త్యాగేనేకి అమృతత్వ మానసు. న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ మనం చేయలేకపోతున్నాం.
1: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ అభిమాన మమకారములు రెండు కట్టివేసింది.
1: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్ దట్ బైండ్ యు.
0: రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
1: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
0: అందుకోసమని ఎవరో చెప్పారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్
0: ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
1: వి సే ద గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ఎ రోప్.
0: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
1: When God has created all these things, all creatures, Yama drives out the body.
0: తీసుకోవడానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
1: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
0: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు.
1: Well, he has not.
0: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
1: హీఈస్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
0: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
1: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
0: అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
1: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
0: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
1: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
0: కనుకనే
1: సో
0: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చుతున్నాడని కానీ భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్.
0: సుఖ దుఃఖములకు అంతా మన సంకల్పములే మూల కారణము.
1: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
0: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణము.
1: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
0: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
1: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
0: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
1: We'll have low satisfaction when we feel so-and-so is responsible for our
0: pleasure. అల్పతృప్తులకు మనం ఏమాత్రం కూడా లొంగిపోరాదు.
1: We should never submit ourselves to
0: అన్నిటికీ మనమే కారణం.
1: For everything we are
0: మంచి చెడ్డలకు మనమే కారణం.
1: For good and bad.
0: సుఖ దుఃఖములకు మనమే కారణం.
1: For pleasure and pain.
0: పాప నష్టములకు మనమే కారణం.
1: For profit and loss. నిందాస్తుతులకు
0: మనమే కారణం.
1: For everything we are responsible.
0: అన్నింటికీ మనమే కారణం.
1: For everything we are responsible, the main cause.
0: మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
1: When once we feel that we are the main cause, we don't need to have fear.
0: లభిస్తుంది, కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
1: When once you feel that troubles are because of others,
0: నిర్భయం,
1: you will be fearful.
0: నిర్భయం. ఎప్పుడు వస్తుంది నిర్భయము?
1: When you will be fearless.
0: పరిపూర్ణ ప్రేమ ఉండినప్పుడు నిర్భయం వస్తుంది.
1: When there is total love, you will be fearless.
0: దోషం ఉండినప్పుడే భయం ఆవరిస్తుంది.
1: When there is no love, you will be fear stricken.
0: మనలో దోషములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give scope for any mistake.
0: సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ is it good or bad, is it right or wrong అని డిస్క్రిమినేషన్ చేయి.
1: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
0: Time తీసుకో.
1: Take time.
0: తొందర పడవద్దు.
1: Don't be in a hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: So never be in a hurry. Discriminate.
0: Tondara padavaddu. Edo ochinappudiki ni shantanga ni undu.
1: Anything may come. Maintain peace.
0: Devani smarinchu.
1: Think of God.
0: దైవ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ డివైన్ లవ్.
0: ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
1: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్.
0: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
0: అంకితం చేస్తుంది.
1: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
0: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
1: This is the proper education we should
0: learn.
1: The worldly education we can have.
0: కానీ ఇది కూడా ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: This is also physical secular education.
0: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
1: This is very basis for our external worldly life.
0: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
1: Therefore worldly knowledge for this worldly life.
0: ఈ రెండు విద్యలు ఉండాలి.
1: ఈ
0: రెండు విద్యలు ఎట్టివి?
1: What sort of knowledge?
0: Negative, positive వంటివి.
1: They are like negative and positive.
0: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడా నువ్వు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
1: All this worldly education is negative.
0: కనుకనే మన హృదయం నిండి నువ్వు నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
1: Therefore we filled our hearts with the negative
0: thoughts. కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము.
1: But we expect positive from God.
0: Impossible.
1: It is impossible.
0: కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: నెగటివ్స్ నింపుకుంటున్నాం మనం.
1: బికాజ్ యు ఫీల్
0: నెగటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ యు గెట్ నెగటివ్ థాట్స్ అవుట్ ఆఫ్
0: ఇట్. నెట్ట కోరడానికి నీకు అధికారం ఉంది. హౌ
1: యు స్పీక్ ద పాజిటివ్?
0: నీకు అధికారం లేదు.
1: యు హావ్ నో రైట్.
0: నీ మొట్టమొదట హృదయంలో పాజిటివ్ నింపుకో.
1: దేర్ఫోర్ ఫిల్ యువర్ హార్ట్ విత్ ద పాజిటివ్.
0: అప్పుడు అన్ని కూడా నువ్వు లభిస్తాయి.
1: దెన్ యు విల్ హావ్ ఎవ్రీథింగ్.
0: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
1: దేర్ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ ఇన్ ద వరల్డ్.
0: పరతత్వానికి సంబంధించినటువంటివి హేమతారక విద్య, సారక విద్య.
1: Therefore, spiritual knowledge will give you liberation.
0: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
1: ఇట్ హెస్ నో అబ్జెక్షన్ వాట్సెవర్.
0: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
1: We have to lead our life in between these two.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
1: Many of you play football.
0: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
1: There is a system in this football game.
0: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
1: On one team six, another team six this side.
0: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
1: Last there will be goal at the end.
0: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
1: There will be one limit this side, another limit other side.
0: ఈ రెండింటికి నీ మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
1: When the ball goes in between the two, it's a goal.
0: అదే విధంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యం.
1: Likewise,
0: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
1: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
0: ధర్మ శాంతి, అసత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వము కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
1: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
0: వీరు వారు లైఫ్ అనేటువంటి బాల్ ను కొడుతున్నారు అటు ఇటు.
1: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య, ఇదే మన లిమిట్లు.
1: Therefore, the goals, the limits are, one is
0: physical
1: education, another is spiritual
0: education. మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితిమా మనం గోల్ అయిపోయినాం.
1: Therefore, if you kick the ball that passes between the two, it's the goal.
0: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది, కానీ గోల్ కాదు.
1: But if it crosses the boundaries, even it goes to one furlong, it's out but not goal.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి విద్యను చదవండి.
1: Therefore, study the worldly
0: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
1: And good, have good positions.
0: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
1: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: Of all, it's only the spiritual education.
0: లౌకిక విద్యలన్నీ కూడా చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
1: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
0: చేరేది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
0: నదీనాం సాగరో గతిహి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్
0: ఓషన్. సాగరమే గతి.
1: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
0: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఆ విశ్వాసం చేత,
1: with that faith,
0: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
1: with that determination,
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: Develop love.
0: ప్రకృతిని మనం ఏమాత్రమో విమర్శించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
0: ప్రకృతిని ఏమాత్రమో మనం వదలడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
0: భగవస్వరూపమే.
1: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
1: ద హోల్ నేచర్
0: పరమాత్మ కారణము.
1: గాడ్ ఈస్ ది కాజ్.
0: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: మీరు చూడాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
0: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణు అణువును కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
0: Kana,
1: but
0: kevalam laukika vidyaltone mana jeevithanni antyam gaavinchukodadu.
1: We should not end our lives learning the formal physical education only.

0: If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskruti anupamanamainatundi atyunnatamainatundi.
0: The culture of Bharat is noblest and second to none.
1: మనిషి అంటే మనసే.
0: మనిషి మ్యాన్ మీన్స్ మనస్ ద మైండ్.
1: మనస్ అంటే సంకల్పముల యొక్క చేరికే.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: సంకల్పముల యొక్క ప్రభావమే నడతలు.
0: థాట్స్ లీడ్ ఇన్ టు యాక్షన్.
1: నడతల యొక్క ఫలితమే సుఖదుఖములు.
0: యాక్షన్ రిజల్ట్స్ ఇన్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ద కేస్ మే బి.
1: ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే.
0: ద ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే.
0: ఇట్స్ ఓన్లీ థాట్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ద యాక్షన్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు.
0: యాజ్ ద మ్యాన్ హ్యాస్ దిస్ మనస్ ద మైండ్ ఈస్ కాల్డ్ మనిషి హ్యూమన్.
1: మనసే లేకపోతే మనిషే కాదు.
0: Without the mind, he is no human at all.
1: Manasu galavade manushi.
0: Therefore, the one with manas mind is manushi, human.
1: Pashupakshimrugadulaku manasu ledu.
0: Birds and animals, they have no mind.
1: Kanukane ee manasu dwarane vaakku aavirbhavistu unnadi.
0: The words originate out of the mind.
1: Ee manasu aham tattvam nundine aavirbhavinchindi.
0: This mind originated out of this ego.
1: Ahamo aatma yokka pratibimbame.
0: The ego is the reflection of the spirit, Atma.
1: కనుక వాక్కు మనసు అహము ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే.
0: Therefore, the word, the mind, ego and the spirit belong to the same family.
1: ఇందులో మనసు వాక్కు అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది.
0: The human life would attain divinity if it only has the combination of these three. The word, mind and ego.
1: ఈ మూడు కూడను అన్యోన్య అనురాగ సంబంధ బాంధవ్యంతో కూడినప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని పొందుతుంది.
0: When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వానికి భిన్నం జరిగినప్పుడు ఇది అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతుంది.
0: When there is disharmony among these three, it leads to restlessness.
1: ఒక ఇంటిలో ముగ్గురు సోదరులు ఉంటారు.
0: There in a house there are three brothers.
1: ee mooru kudanu okarinokaru anusarinchi preminchi okarinokaru anyonyamga kalasi undinappude ee intilo oka vidhamainatundi shanti yerpadutundi.
0: When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home.
1: Kaani ye kaaranam chetanenu ee muggariki manasunandu abhipraya bhedamulu aavirbhavinchinappudu okarikokaru dveshinchi భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది.
0: ఫర్ సమ్ రీజన్ అదర్ వెన్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ది హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము.
0: యూనిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్
1: ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది.
0: దిస్ యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్ and absence of peace.
1: ఇక్కడ ఇల్లు ఏమిటి? ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
0: Who are these three brothers and what's this house?
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిది ఒక ఇల్లు లేక ఒక దేవాలయము.
0: Body is the temple and body is the residence here.
1: Or
0: residence.
1: కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు.
0: In this residence of this body there are three brothers.
1: Thoughts, words and action.
0: Thoughts, words and action.
1: Anaga sankalpamulu, vaakku, kriya shakti, veeti moodu perlu.
0: Here we find three, thoughts, words and action.
1: Ee mooru kudunu anyonyataga, aikamatyanga, aanandanga kalisi melisi undinappude ee karyamulaina kudunu vijayavanni sadhinchochu.
0: When all the three brothers mingle happily in joy and bliss, in unity they will accomplish success.
1: కానీ థాట్స్ ఒకవైపున పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడా మనం సాధించలేము.
0: When thoughts and the words and action go in different directions, there will be no success at all.
1: కనుకని ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు.
0: The harmony or the unity of these three is called త్రికరణ శుద్ధి.
1: కనుకని మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహ ఉత్సాహములను మనం పురికొల్పాలి.
0: Therefore, we should encourage and foster the unity among these three.
1: నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండేటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతూ వచ్చాడు.
0: Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities.
1: తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి.
0: He had all wicked thoughts.
1: నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది.
0: And it has taken the very vile form.
1: కర్మ శూన్యమే కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.
0: Therefore he has become a very big robber on the wayside.
1: వీరు వారు అనే భేదం లేకుండా అందరిని కూడా నువ్వు చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them.
1: ఈ దుర్గుణములను, దురాలోచనలను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్తఋషులను దర్శించటం చేత, ఆ దర్శనం చేతనే పాపనాశనమై.
0: Such a Ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages Saptarishis,
1: వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు.
0: రత్నకార మేడ్ ఎన్ అటెంప్ట్ టు కిల్ దీస్ సేజెస్ ఈవెన్.
1: నాయన, చంపటం గొప్పతనం కాదు.
0: దే సెడ్, లుక్ హియర్, నథింగ్ గ్రేట్ ఇన్ కిల్లింగ్.
1: చిన్న కీటకాదులు కూడాను మానవుని కీడు చేస్తుంటాయి.
0: దే ఆల్సో హార్మ్ యు వన్ వే ఆర్ అదర్.
1: మేలు చేసినటువంటి వాడే మనిషి.
0: ద వన్ హూ హెల్ప్స్ ఈజ్ హ్యూమన్.
1: మేలు మహేశుడైనా చేయగలడు.
0: The help could be done even by God.
1: కనుకనే మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హెల్ప్ బట్ నాట్ టు హార్మ్.
1: ఎందుకోసం ఈ పని చేస్తున్నావు?
0: వై డూ యూ డూ దిస్?
1: జాన్

0: టు ఫిల్ దిస్ స్మాల్ లిటిల్ బెల్లీ వీ జానడు
1: పొట్ట నింపుకొన
0: టు ఫిల్ దిస్ స్మాల్ బెల్లీ
1: చిక్కుల నుండుచు
0: వీల్ బి కన్ఫ్రాంటింగ్ ప్రాబ్లమ్
1: కోటి విద్యలను పూనిక మీర నేర్చి
0: we study hard all various forms of knowledge
1: paripurna sukhamunu pondaleka
0: and we don't get total happiness
1: ee manava jati lokamuna braggaga netiki
0: why should we spend time in this world?

0: ఓ మ్యాన్, వై డోంట్ యు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద డివోటీస్ హూ మెడిటేట్ ఆన్ గాడ్.
1: పిచ్చివాడా,
0: మ్యాడ్ క్యాప్,
1: ఈ చిన్న కూటి నిమిత్తమై కోటి మందికి బాధ పెట్టి నీ పొట్ట నింపుకొని నీవు అనుభవించేటువంటి సుఖం ఏమిటి?
0: ఓ మ్యాడ్ క్యాప్, యు సఫర్ మెనీ పీపుల్, యు హార్మ్ మెనీ టు ఫిల్ యువర్
1: నీ కుటుంబం ఏ సుఖమును అనుభవిస్తుండాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యువర్ ఫ్యామిలీ ఎంజాయ్స్.
1: ఇటువంటి పాపకృత్యములకు మూలు కొట్టకూడదు.
0: Never submit yourself to sinful acts.
1: కనుక నీవు నేటి నుండి శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మంగా ఆచరించి కరచరణాది అవయవములతో కర్మలు ఆచరించి
0: Having taken upon yourself this body, do your duty with all
1: the means. నీవు భుజించు.
0: And you chant the name and then partake food.
1: అని ఈ సప్త ఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.
0: Because of this teaching of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara.
1: కనుకని సత్సంగము అనేటువంటిది మానవునికి ప్రధాన లక్ష్యం.
0: Therefore, for every man, good company is essential.
1: ఈ సత్సంగము చేతనే ఒక విధమైనటువంటి యొక్క ఏకాంతాన్ని ఏకాగ్రతను మనం పోషించుకోవచ్చు.
0: Only in good company we can develop concentration.
1: ఈ సత్సంగం చేత మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలన గావించుకోవచ్చు.
0: We can also kill all our bad thoughts within us.
1: చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణము.
0: Giving up bad thoughts is the main cause for
1: liberation. కనుకని ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి.
0: Therefore every man should entertain very good thoughts.
1: ఆనాటి నుండి ఈ సప్త ఋషుల యొక్క ప్రబోధ చేతను ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామంను చింతిస్తూ కూర్చున్నాడు.
0: After being taught by all the seven sages, Ratnakara started chanting the name of God.
1: కట్టకడపటకు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామం చేతనే తన యొక్క జీవితము ధన్యమైపోయింది.
0: His life is redeemed by repeating God's name, Ram.
1: Lokadata bhagavantudainappudu slokadata valmikiga maaripoyadu.
0: The giver of this creation is God Lokadata, while Valmiki is the composer.
1: Lokanathaku sambandhinchinatuntiga Lokanathudu kudanu abhiruddhi pondadu.
0: And therefore he could improve himself in this composition of verses.
1: Lokanathude lekapothe Lokanathuni yokka prachara prabodalu jagattuniki vyapinchi undechuntivi kaadu.
0: Without this divine composer Lokadata, you wouldn't have had the God divinity being spread so wide.
1: Kanuka Lokadata ainatunti Valmiki goppa lokaniki oka aadarshavantamainatunti aadarshanni nirupinchadu.
0: The greatest divine composer Valmiki is an ideal to the world.
1: Kanuka prati manavudu kudanu oka vidhamainatunti manchi aadarshaprayuduga tayaru kavali.
0: Every man should mold himself into an ideal one.
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది.
0: ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
1: మానవుని యందు లేని శక్తి మరొక దేని యందు ఏమాత్రము కనిపించదు.
0: ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: సర్వ శక్తులు కూడా మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ద పవర్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
1: అయితే దానిని సరైనటువంటి రీతిగా సంస్కరింప చేసుకోవాలి.
0: హౌఎవర్ ఇట్ హస్ గాట్ టు బి రిఫైన్డ్.
1: దోషమును నిర్మూలము గావించి
0: Removing all the
1: defects.
0: When we develop
1: పోషించుకున్న గుణములు ఆచరణలో పెట్టినప్పుడు ఆనందానికి సరైన ఆలవాలమైపోతుంది.
0: One has to give up the bad qualities, develop virtues and then take them to practice.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి.
0: Everyone
1: గుణపోషకుడు కావాలి.
0: No one should have any kind of defect or mistake.
1: అప్పుడే మానవుడి యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది.
0: Then he will never be subjected to misery and he will be blissful always.
1: నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి చెడడు.
0: If anyone having full faith and worship wholeheartedly, he will never be a failure any time.

0: There are people who have spoiled themselves, who are failures for lack of faith.
1: వారు ఈ లోకాన లేరు లేరు.
0: In this world there are none who are a failure having faith.
1: ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు.
0: Today man has lost the eye of faith.
1: నమ్మరాని వాటిని అన్నిటిని నమ్ముతున్నాడు, నమ్మ తగినటువంటి దాన్ని నమ్మలేడు.
0: He reposes faith in everything where he is not supposed to.
1: అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు.
0: He believes everyone but he has no faith in himself.
1: అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు.
0: It only means he has no faith in himself, therefore he has no faith in God.
1: ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో.
0: There in the calendar it's written this
1: ఈ క్యాలెండర్ లో ఒక సిద్ధాంతి రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాము.
0: This is written by Siddhanti. We observe the practices
1: accordingly. ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతమును ఆచరిస్తున్నావు.
0: That which is written by some Siddhanti, that today is Ekadashi, you observe all practices.
1: Inadu Sunday ani oka calendar lo peru vaste aa Sunday anetundi dani aadharam chesukoni neevu Sunday kosam leave teeskuntunnavu.
0: As you find on the calendar, this day is Sunday, you enjoy the leisure.
1: Ee Sunday anetundi ni ekkada nunchi vachindi?
0: Where from you got this Sunday?
1: Ekadashi anetundi ekkada nunchi vachindi?
0: Where from you got Ekadashi?
1: Neevu deenini etta namminavu?
0: How do you believe it?
1: ఒక సిద్ధాంతి క్యాలెండర్ లో రాసినటువంటి ఒక పేరును చూచి నీవు నమ్ముతూ ఉన్నావు.
0: You have got full faith because it's the one written by one Siddhanti.
1: లేకపోతే తెల్లవారిన తక్షణమే నేను సండే అని ముఖం పైన రాసుకుని వచ్చిందా?
0: That day has not appeared with the label that this day is Sunday.
1: లేక టుడే ఈస్ ఏకాదశి అని రాసుకుని వచ్చిందా?
0: Nor today appeared with ఏకాదశి on his forehead.
1: ఒక సిద్ధాంతి వ్రాతనే ఇదంతా ఆధారం.
0: It's just the writing of a Siddhanti.
1: ఒక సిద్ధాంతి రాసినటువంటి వ్రాతనే మనం ఇంత విశ్వసిస్తున్నాము.
0: We have full faith in that written by
1: Siddhanta. Sakshat Vedamule Tattvam Asi. Naya, Neeve Atma Swarupudavu.
0: The Veda declares that you are Atma, the Spirit.
1: Prajnanam Brahma.
0: That you are Prajnana, the Avayam.
1: I am Atma Brahma.
0: That I am Brahma.
1: Aham Brahma Asmi.
0: I am.
1: Ane 20 mukhyamaina vishayalu enduku neevu nammalekapothunnavu?
0: Why don't you believe these declarations of Veda?
1: ఇది ఏ మానవుని యొక్క బలహీనత.
0: దిస్ ఇస్ ద వీక్నెస్.
1: సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు.
0: వీ డోంట్ బిలీవ్ వాట్ ఈస్ ట్రూత్.
1: కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు.
0: వీ బిలీవ్ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు, కష్టములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: మిజరీ. దైవ వాక్యమును కూర్చా నమ్మాలి.
0: వీ షుడ్.
1: నీవే ఆత్మస్వరూపుడవు.
0: ద వేదా డిక్లేర్స్ దట్ యు ఆర్ ఆత్మా, ద స్పిరిట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: That you are Prajnana, the
1: I am Atma Brahma.

0: కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: Therefore man is subjected to all sorts of misery and anxiety. We should have full faith in God's word.
0: ఈ దైవవాక్యాన్ని మనం నడుచుకోవాలి.
1: We have to conduct ourselves accordingly.
0: అప్పుడే వీనికి సరైనటువంటి ఒక స్థితి కలుగుతుంది.
1: Then we will reach proper positions.
0: కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు.
1: But man is not reposing faith.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: షిర్డీ లోపల భక్తుడిగా ఉండినటువంటి
1: నానా a devotee there in Shirdi,
0: తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి.
1: And his daughter was suffering from the pains, labor pains.
0: 3 దినములు 4 దినములు అయిపోయింది.
1: 3 days, 4 days passed.
0: చాలా టైర్డ్ అయిపోయింది.
1: She was very much tired.
0: ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది.
1: People doubted whether she would survive or not.
0: 100 సంవత్సరముల పూర్వము ఎట్టి వైద్యము, ఎట్టి హాస్పిటళ్లు, ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు.
1: Long back, there were no facilities of hospitals or nursing care.
0: కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు.
1: Nana prayed in front of picture of Baba, praying so that Baba, you should protect my daughter.
0: భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుంటుంది.
1: Devotee may pray anywhere.
0: వైర్లెస్ వలె కనిపే చేరుతుంది. వైర్లెస్ అయినా కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ వైర్లెస్ కంటే వేగంగానే చేరుతుంది.
1: Wireless communication may reach rather late, but the connection between devotee and God is sooner than that.
0: Heart to heart, love to love.
1: The connection between God and devotee is heart to heart, love to love.
0: This is communication.
1: This is communication.
0: ఈ కమ్యూనికేషన్ ఏర్పడిన తక్షణమే బాబాకు తెలిసింది.
1: Baba could come to know what is happening.
0: అక్కడనే ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు.
1: There is a person by name Babu.
0: రంగు బాబు అని. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు.
1: బాబా యూస్ టు కాల్ హిమ్ బాబు.
0: బాబు రా అన్నాడు.
1: హి సెడ్ కమ్ ఆన్,
0: ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి.
1: టేక్ దిస్ విభూతి.
0: జామూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు, నానాకు అందించు అన్నాడు.
1: గివ్ దిస్ విభూతి టు నానా దేర్ హూ ఇస్ రిసైడింగ్ దేర్ ఇన్ దట్ విలేజ్ జామూర్.
0: ఆజ్ఞ.
1: ఇస్ ఎ కాన్స్ కమాండ్.
0: విన్నాడు.
1: హి హర్డ్ ఇట్.
0: జోబులో చూసుకున్నాడు, 2 రూపాయలు ఉన్నాయి.
1: In his pocket, he could find only 2 rupees.
0: ఇక్కడ చూచాడు, బెల్గాం వరకు మాత్రం రైల్లో పోవచ్చు అక్కడ.
1: He can reach up to Belgaum by
0: train. జంగాం అనేటువంటి దానికి పోవడానికి తన దగ్గర డబ్బు లేదు.
1: He doesn't have enough of money to reach the village.
0: బాబా నా దగ్గర కాసు లేవు, నన్ను ఎలా వెళ్ళమంటారు అన్నాడు.
1: He said, Baba, I don't have money. How can I go?
0: వరే పిచ్చివాడా, నేనన్నీ చూసుకుంటాను, పొమ్మని ఎప్పుడు చెప్పినాను దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను.
1: సందేహం
0: ఏమాత్రము నీవు చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ వెయిట్, నెవర్ డౌట్.
0: ఇదియే రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ రామ వెన్ హి కమాండెడ్ హనుమాన్.
0: నీ వెళ్ళి సీతాన్వేషణ సల్పాలి.
1: హనుమా గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుండదో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కుని రమ్మన్నాడు.
1: గో టు లంకా, ఫైండ్ అవుట్ వేర్ సీత ఈజ్ అండ్ హర్ పొజిషన్.
0: హనుమంతుడు సందేహించాడు.
1: హనుమాన్ డౌటెడ్.
0: ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి?
1: హౌ కెన్ ఐ క్రాస్ దిస్ మైటీ ఓషన్?
0: నన్ను పొమ్మని చెప్తున్నాడు.
1: హీ కమాండ్స్ మీ టు గో
0: అని కొంత సందేహించాడు.
1: హీ డౌటెడ్ ఫర్ ఎ మోమెంట్.
0: తిరిగి రామనామాన్ని స్మరించాడు.
1: హీ చాంటెడ్ రామాస్ నేమ్.
0: ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు.
1: ద వన్ హూ కమాండెడ్ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
0: నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదే.
1: హీ కమాండెడ్ మీ సో దట్ ఐ వుడ్ అచీవ్ ద టాస్క్ ఎంట్రస్టెడ్.
0: కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు.
1: God has commanded me to undertake the task and he will do all the needful to be successful.
0: గాఢమైన విశ్వాసము.
1: That is strong
0: faith. అచంచలమైన విశ్వాసము.
1: Unwavering faith.
0: కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను.
1: బావు ఆల్సో క్వశ్చన్ బాబా.
0: నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా, నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి? జన్గాం నుంచి 30 మైళ్ళు దూరం పోవాలి. 33 నేను ఏ విధంగా పోవాలి టాంగా ఎక్కి?
1: బాబా, ఐ హావ్ విత్ మీ ఓన్లీ 2 రూపీస్.
0: ఆనాడు టాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు టాంగా.
1: దెర్ వర్ నో టాక్సీస్ ఆర్ కార్స్, ఓన్లీ టాంగా వాజ్ అవైలబుల్.
0: 30 మైళ్ళు టాంగాలో పోవాలి.
1: Yes, to travel 30 miles.
0: వాడి కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు.
1: Without paying money, then
0: నడిచైనా పోవాలి.
1: Or I must walk the distance.
0: 30 miles నేను నడచగలనా?
1: Can I walk 30 miles?

0: miles long.
1: ఈ టాంగాలో నేను ప్రయాణం చేయగలనా?
0: Can I travel by tanga?
1: అని సందేహిస్తూ ఉండగా బాబా ధైర్యాన్ని ఇచ్చాడు.
0: When he was doubting, Baba gave him
1: నా
0: the courage.
1: మాటను విశ్వసించు.
0: Have faith in me.
1: నా ఆజ్ఞను శిరసా వహించు.
0: Follow my command.
1: నీవు వెళ్ళున్నాడు.
0: Go.
1: సరే, జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోపల తిరిగి ట్రైన్ లో ఎక్కాడు.
0: Without giving any reply, he started moving, traveling.
1: వచ్చింది బెల్గాం చేరింది.
0: He reached that place.
1: రాత్రి 1:30 దిగాడు.
0: It was night 1:30.
1: నేను ఎక్కడ పోయేది ఈ చీకట్లో?
0: Where am I to go in this dark night?
1: ఏ విధంగా నేను ఈ కాలం గడపాలి అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా బాబా బాబా అని ప్రార్థించాడు.
0: He prayed to Baba, closing his eyes.
1: ఒక బిళ్ళ జవాన్ వచ్చాడు.
0: Suddenly,
1: పాతకాలంలో తహసీల్దార్ వెంట ఒక బిళ్ళ వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు.
0: There used to be the peons with cross belts.
1: ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాన బాహుడు వచ్చేసాడు.
0: A mighty personality with a turban on the head and a cross belt appeared.
1: ఎవరు ఈ ట్రైన్ లో దిగారు? షిడ్డీ నుంచి బావు బావు బావు అని కేకలు వేసుకుంటూ వచ్చాడు.
0: This man went on shouting, who came from Shirdi, who got down from the train?
1: అతను వచ్చాడు. నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు అని.
0: He said, I really got down and I'm sent by Baba.
1: రండి రండి రండి, మీకోసం టంగా కాచుకొని ఉంటుండాలి అన్నాడు.
0: He said, come along, there's tanga waiting for you.
1: ఎక్కడ నుంచి వచ్చింది అన్నాడు.
0: Where from it came?
1: నానా సాహెబ్ పంపించాడు.
0: It is sent by Nana Sahib.
1: కనుక మంచి టాంగా.
0: It's a very good tanga.
1: గుర్రం చాలా పవర్ఫుల్ గుర్రం.
0: The horse is powerful.
1: చూచే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుండాలి.
0: So beautiful to look at.
1: ఆ టాంగాలో కూర్చున్నాడు.
0: He sat there.
1: నిజంగా తాను పోతూ ఉంటే టాంగా నడిచినట్టే కనిపించలేదు. అంత స్మూత్ గా, అంత వేగంగా పోతుండాలి.
0: As he was journeying, traveling, it appeared as if it was not moving. It's so smooth running.
1: కారు ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారి చేసినటువంటి గుర్రం అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు.
0: He was so happy appreciating the horse and the speed it maintained.
1: ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు.
0: As he was thinking so, he reached the village.
1: అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు.
0: And he has shown that is the residence of Nana.
1: ఆయన దిగాడు.
0: He got down.
1: నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంటూ ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు.
0: He just turned back to say something. He didn't find tanga nor tanga wala there.
1: సరే, ఇంటికి వచ్చి చేరాడు.
0: He reached home.
1: నానా చేరాడు. నానా సాహెబ్, ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు.
0: He said, Nana Sahib, this is Vibhuti sent by Baba.
1: ఎప్పుడు పంపాడు?
0: When did he send?
1: నిన్న సాయంకాలమే పంపాడు.
0: ఓన్లీ yesterday evening.
1: రాత్రి 1:30 నేను స్టేషన్ చేరాను.
0: I reached station at 1:30.
1: మీకు ఎట్ట తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను.
0: I don't know how you came to know that. You sent the tanga, therefore I could reach here in time.
1: Nana was surprised.
0: Nana was surprised.
1: నా దగ్గర టాంగా లేదే.
0: I have no tanga with me.
1: నేను ఎవరిని పంపలేదే.
0: I never sent anybody.
1: నీ వచ్చేది కూడా నాకు తెలియదే.
0: I don't know your arrival either.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు? ఎక్కడ ఉంది ఆ టాంగా చూపమన్నాడు.
0: Why do you speak like that? Where is the tanga? Show me.
1: అయ్యా, దిగిన తక్షణమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు.
0: The moment I got down, I didn't see the tanga nor the pilot.
1: అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు.
0: But he said that he is sent by you.
1: సరే, ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు. మొట్టమొదట పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్లాడు. ప్రసాదం ఇచ్చాడు.
0: And Nana said, let's not talk anymore.
1: బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు.
0: And he prayed intensely in front of the picture of
1: Baba. బాబా బాబా బాబా అని అరిచాడు.
0: He shouted Baba Baba.
1: ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది.
0: As he was shouting, he could listen to the shouts of baby.
1: కొడుకు పుట్టాడు.
0: He got his son.
1: ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బావు దగ్గరికి వచ్చేసి, బావు ఏమేం జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇదిగో 2 రూపాయలతో నేను వచ్చాను.
0: He came back to Babu.
1: బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు.
0: He asked, how did you reach here? What is that Baba said? He said, I reached this place with 2 rupees. You'll never give up those with faith.
1: కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది.
0: సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నమ్మకమను 2 నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయినాం ఈనాడు.
0: People are blind because they have lost the eyes of faith.
1: నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు.
0: In full faith, whatever you do, you are bound to be successful.
1: కనుకని ఈ నమ్మకం చేతనే నానా అంతటి ఆనందాన్ని పొందగలిగాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫెయిత్ నానా కుడ్ బి బ్లెస్డ్ ఫర్.
1: 3వ దినమే
0: థర్డ్ డే
1: నానా బావు ఇద్దరు చేరి షిరిడీకి వెళ్లారు.
0: సరే నానా బాబు కేమ్ టు షిరిడీ.
1: బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది.
0: బాబా వీ కెనాట్ డిస్క్రైబ్ ఇట్స్ బియాండ్ కాంప్రిహెన్షన్ యువర్ డివినిటీ అండ్ మిరకిల్.
1: ద్వాపర యుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: వానరాస్ అండ్ గోపికాస్ దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్డ్ గాడ్ లైక్
1: నానాకు చక్కని కంఠం.
0: Nana has got very good voice.
1: చక్కగా పాటలు పాడేటువంటి వాడు.
0: He sings very well.
1: కనుకని అక్కడికి వెళ్ళి చాలా ప్రార్థన చేశాడు.
0: And he prayed.
1: నిను గను గొన్న గల్లమా బాబా, నిను గను గొన్న గల్లమా
0: బాబా, కెన్ వీ నో యూ, కెన్ వీ అండర్స్టాండ్ యూ.
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి గణనీయుడవు.
0: యు ఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు తృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదుటవట. నిను గను గొన్న గల్లమా.
0: You are there.
1: Ninu ganu gonna gallama.
0: You are there in the all the 84 lakhs of living creatures.
1: Antattu pokunda ganamagu dongalalo gajadongavu. Ninu ganu gonna gallama.
0: Among thieves you are a very big thief. Can we know you?
1: Baba anni neeku telusu.
0: Baba you know everything.
1: Kaani telinetunti vaadi vale neevu natistunnavu.
0: But you act as if you don't know.
1: నీవు చాలా దొంగవు, బడా చిత్త చోరుడవు.
0: యు ఆర్ ఎ వెరీ బిగ్ థీఫ్.
1: ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు నో ఎ సీక్రెట్ హియర్.
1: ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా అంటే మనకు కోపం వస్తుంది.
0: ఇఫ్ ఎనీవన్ అడ్రెసెస్ యూ దట్ యు ఆర్ ఎ బిగ్ థీఫ్,
1: ఏం చేశాను నేను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు.
0: యు విల్ బి యాంగ్రీ అండ్ స్టార్ట్ ఫైటింగ్. వాట్ ఇస్ ద
1: అదే పదములతో పాటగా పాడుతుంటే

0: బడా చిత్తచోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ యు అడ్రెస్ గాడ్ యాజ్ ఎ బిగ్ థీఫ్ ఆల్ ఆఫ్ us జాయిన్ ఇన్ కోరస్.
0: గానములో ఉండేటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి.
1: That is the sweetness in the melody of music.
0: ప్రేమ రసమును తాగినటువంటి మానవుని యొక్క ఉన్మత్తంతో పాడినట్టుగా ఉన్మత్తుడై మత్తుడై చదువున్మత్తుడైపోతుంటాడు.
1: One is intoxicated and loses all consciousness, carried away by the music.
0: కనుక పాటల యందు మాటల యందు ఉండేటువంటి యొక్క మాధుర్యమును ఇట్టిది అట్టిదిని ఎవరు వర్ణించలేరు.
1: No one can clearly estimate the melody and beauty of words and songs.
0: తెలుసుకోవాలి.
1: A small example.
0: భగవంతుణ్ణి గానప్రియుడు అని పిలుస్తూ వచ్చారు.
1: We say that God loves music.
0: భగవంతుణ్ణి పద్యముల రోతిగా పిలిస్తే ఒక రీతిగా ఉంటాడు, మాటల రీతిగా పిలిస్తే మరొక రీతిగా ఉంటాది, పాటల రీతిగా పిలిస్తే ఎంతో మాధుర్యంగా ఉంటాది. ఓ రామా ఎంత దయామయుడు అయ్యా నీవు అని మాటలతో చెప్తే అంత మనసు కరగదు.
1: We can speak to God by words or poems or songs. If you say, "Oh Rama, you are compassionate," his heart will
0: melt. Oh Rama, nannu kaapadu ani oka padyamto chepte adi kuda anta goppaga undadu.
1: But if you put it by way of poem, well, it will not draw his attention.
0: Rama, nannu kaapadu. ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు స్టార్ట్ సింగింగ్, వెల్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే గాన లోలుడు, గాన ప్రియుడు,
1: సో
0: గానానందుడు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్ అండ్ హి సబ్మిట్స్
0: అక్కడికి వెళ్ళి నానా గానం చేస్తూ ఉన్నాడు. ఆ పటం ముందు
1: Nana started singing in front of picture of Baba.
0: Baba kudanu unmattudayyadu.
1: Baba also lost himself.
0: Mattuto tala ooputunnadu.
1: He was nodding his head all the time.
0: Aa paatalo taanu kuda chorus paadutunnadu.
1: He too joined the chorus.
0: Ee vidhanga gaanam aneetvantedi,
1: this music,
0: paadevaanni tanmayattam chestundi.
1: It will make the singer to forget himself.
0: Vineetu vatti varni taandavam aadistundi.
1: The listener also starts.
0: Daivanni kuda taandavam aadutundi.
1: The listener starts dancing and also
0: మాధుర్యం ఈ గానంలో ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడా ఈ భజనకు ఇంత విలువ ఇవ్వటానికి కారణం ఇదియే.
1: యాజ్ వి ప్రే టు గాడ్, సో మచ్ ఆఫ్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు భజన్.
0: కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి.
1: సో వీ షుడ్ డూ భజన్స్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముల యొక్క జీవిత కాలంలోనే రామచరిత్రను రచించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హాస్ కంపోజ్డ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్ టైం.
0: తన కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామసభలో పలుకుడను పాడించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్ వాజ్ వాల్మీకి హూ మేడ్ లవర్ అండ్ కుచ సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: కనుకనే నిరంతరం కూడాను దయారహితుడై క్రూరుడై కఠినుడై హింసిస్తున్నటువంటి యొక్క ఈ వాల్మీకి ఇంత రాళ్లను కూడాను కరిగించేటువంటి యొక్క గానము చేత ఈ దివ్యమైనటువంటి రామచరిత్రను ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు.
1: వాల్మీకి హూ వాజ్ అట్ వన్ టైమ్ హ్యాడ్ నో కంపాషన్, సో వికెడ్ అండ్ క్రూయల్, లేటర్ హీ కుడ్ కంపోజ్ రామాయణ.
0: కఠినమైన రాయిని కూడాను కరిగించి పెరిగించి ఒక ఫలమునిచ్చేటువంటి యొక్క మానవత్వాన్ని ప్రసాదించేటువంటిదిగా మారుస్తుంటుంది ఈ దివ్యమైన నామము.
1: It's the divine Lord's name that would make the heart stone melt and make.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: a good example.
0: చాలా మంది సైన్స్ బాయ్స్ అంతా ఉంటారు.
1: There are many boys of science.
0: కఠినమైనటువంటి ఒక గుండు ఉంటుంది.
1: Here is a strong boulder.
0: ఆ గుండు పైన కొన్ని విత్తనాలు పెడితే వెండిపోతాయి, లేక ఏ పక్షులు ఎత్తుకుని పోతాయి.
1: On this hard stone, if you keep few seeds, they get dried.
0: ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు.
1: No plant would germinate.
0: క్రమక్రమేణ ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి కరిగి కరిగి కరిగి కరిగి కింద మట్టిగా మారిపోతుంది.
1: ద వెరీ స్టోన్ ఈ సబ్జెక్టెడ్ టు ది హీట్ ఆఫ్ ద సన్ అండ్ ఆల్సో బికాస్ ఎక్స్పోజ్ టు ద రెయిన్.
0: ఈ మట్టిలో విత్తనం పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది.
1: దెన్ యు సో ద సీడ్ ఇన్ ది సాయిల్ ఇట్ జర్మినేట్స్
0: ఇంటూ ఎ ప్లాంట్. మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: ద ప్లాంట్ గ్రోస్ ఇంటూ ఎ
0: ట్రీ. ఆ వృక్షంలోనే ఫలములు లభిస్తాయి.
1: అండ్ ద ట్రీ
0: ఆ ఫలమును మానవుడు భుజిస్తాడు.
1: మ్యాన్ ఈట్స్.
0: ఆ ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది కన్సిక్వెన్స్ ఆఫ్ ది
0: కఠినమైన రాయి కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయే.
1: It's the very stone that has made man finally at the end.
0: అదే విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారం యొక్క హృదయము మారిపోయింది రత్నాకరణి హృదయం.
1: లైక్వైజ్ ది స్టోన్ హార్టెడ్ వాల్మీకిస్ హార్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ లేటర్.
0: అది ఒక తపస్సుగా రూపొందింది.
1: దట్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పెనన్స్.
0: అది వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది.
1: ఇట్ హస్ షేప్డ్ ఇంటూ వాల్మీకి యాంట్ హిల్.
0: ఆ వాల్మీకమైనటువంటి పుట్ట పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ వర్షములో తిరిగి కరిగి కరిగి కరిగి కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు.
1: As this ant hill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki came out of it. As he is born there in ant hill, Valmikam, he is called Valmiki. ఇది రత్నకార అర్లియర్.
0: కఠిన హృదయుడు.
1: ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కానీ పాము పుట్టకు వాల్మీకి అని పేరు.
1: ఇట్స్ యాంట్ హిల్
0: కరిగిపోయింది. వర్షానికి కరిగి కరిగి కరిగిపోయింది.
1: ఇట్ ఇస్
0: డిసపియర్ కరిగిపోయేటప్పటికి ఇతను బయటపడ్డాడు.
1: అండ్ వాల్మీకి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే వాల్మీకి నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పేరు వాల్మీకి అని పేరు పెట్టింది.
1: సిన్స్ హి కేమ్ అవుట్ ఆఫ్ దిస్ యాంట్ హిల్ వాల్మీకి ఇస్ కాల్డ్ వాల్మీకి.
0: ఇంతటి గొప్పవాడుగా రావడానికి కావడానికి ఏది కారణం?
1: What is that responsible that made him so great?
0: Maharshali yokka darshana sparshana sambhashanam le deeniki moola karanam.
1: The main cause are these three factors. He could see, he could converse and also talk to the sages.
0: Peddalanu darshinchali.
1: You have to
0: peddalanu gauravinchali.
1: You have to respect elders.
0: Peddala aashirvadamulu pondali.
1: You should receive their blessing.
0: Andarikante goppa peddalu talli dandrule.
1: Of all, mother and father are greatest.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: సో మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వారికి నిత్యము నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి.
1: యూ షుడ్ డూ నమస్కార్ అండ్ రిసీవ్ దేర్ బ్లెస్.
0: ఆ విధంగా ఉండినప్పుడు సాక్షాత్ దైవమే నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వెన్ యు ఆర్ సో, గాడ్ విల్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుకనే విద్యార్థులకు కఠినమైనటువంటి యొక్క భావములు, క్రూరమైనటువంటి సంకల్పములు హృదయములో చేరకుండా చూసుకోవాలి.
1: Those students should see that they will not have any wicked and cruel thoughts.
0: Sadbhavamulu satchintanlu sadalochanlu manalo penchukovali.
1: So we have to develop the good and sacred thoughts within.
0: Appude kathinamaina valmiki ratnakarudu goppa muniga marinattuga మన హృదయం అనేటువంటిది కాఠిన్యంగా ఉండినటువంటిది మృదు మధురమైన రీతిగా మారిపోతుంది.
1: జస్ట్ ఎస్ క్రూయల్ రత్నాకార కుడ్ బికమ్ వాల్మీకి లేటర్.
0: ఆ హృదయం భగవంతుడి నివాసంగా రూపొందుతుంది.
1: దట్ బికమ్స్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ అవర్
0: లార్డ్. హృదయం అనేటువంటి రక్తపీఠం ఎవరిది?
1: టు హూమ్ డస్ ఇట్ బిలాంగ్ ద హార్ట్?
0: ఎవరిదో కాదు, భగవంతుండే ఆ పీఠము.
1: ఇట్ ఈస్ ది వెరీ సీట్ ఆఫ్ గాడ్.
0: ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు.
1: నో వన్ హ్యాస్ అథారిటీ టు బి సీటెడ్.
0: నీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో.
1: You can make anyone sit in
0: your mind. ఎంత మందికైనా చాటు చోటు ఉంటుంటది.
1: You can give place to anybody.
0: హృదయము ఒక్కటే, ఓన్లీ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా.
1: హార్ట్ ఈస్ ఓన్లీ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్ ఐదర్.
0: ఒకరిని ఒక పర్యాయం, ఇంకొకరిని ఇంకొక పర్యాయం, ఈ విధంగా మార్చుకోకూడదు.
1: You cannot change people in turns.
0: ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి.
1: Only you should give place for God.
0: ఎప్పుడు కూడా నువ్వు రిజర్వ్ గా ఉంటుండాలి.
1: And that should be there always.
0: అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది.
1: That's what we are supposed to do today.
0: ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో అనుభవిస్తున్నాము.
1: ఎక్స్పీరియన్స్.
0: ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి.
1: వి సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి, కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్, నాట్ ఆఫ్ ఎనీబడీ ఎల్స్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ శాంక్టిఫై అవర్ థాట్.
0: మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టిన తక్షణమే వాచి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది మంచిదా చెడ్డదా అని టైం తీసుకో.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్.
0: నీకు ఇది మంచిది కాదనుకుంటే తక్షణమే దాన్ని వదిలిపెట్టాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో ఇట్స్ బ్యాడ్, గివ్ ఇట్ అప్ ఇమిడియట్లీ.
0: ఈనాటి మానవులకు అంత ఓపిక కూడా లేదు.
1: బట్ టుడే పీపుల్ డోంట్ హ్యావ్ పేషెన్స్.
0: ఏదైనా సంకల్పం వస్తే తక్షణమే పని చేయడానికి ప్రయత్నిస్తాడు.
1: ద మూమెంట్ థాట్ స్టార్ట్స్ హి రిజార్ట్స్ టు యాక్షన్.
0: రాముల యొక్క అస్త్రం తగిలి రావణుడు కింద కూలాడు.
1: బికాస్ ఆఫ్ ది ఆరో షాట్ బై రామ రావణ.
0: కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
1: రావణ వాస్ టు డై ఇన్ ఎ మోమెంట్స్ ఆఫ్ టైమ్. హి వాస్ సరౌండెడ్ బై మెనీ.
0: ఇంత గొప్ప సైంటిస్ట్,
1: ది గ్రేట్ సైంటిస్ట్,
0: ఈ గొప్ప మహనీయుడు,
1: ఇస్ ఎ గ్రేట్,
0: గొప్ప తపస్వి,
1: వన్ ఆఫ్ పెనన్స్,
0: అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు.
1: హెస్ గాట్ ఆల్ ద పవర్.
0: ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో,
1: వాట్ ఈస్ హిస్ చీఫ్,
0: తెలుసుకోవాలని అందరూ చేరారు.
1: ఆల్ కాంగ్రిగేటెడ్ దేర్.
0: మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: దే ఆల్ హావ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, రావణ వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు డూ, వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్.
0: అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది.
1: హి సెడ్ బికాస్ I'm here being shot by arrow one. ఆవిర్భవిస్తూ వచ్చాయి. All my sins are atoned.
0: చేతులు ఎత్తలేక ఎత్తలేక నమస్కారం చేశాడు.
1: With great difficulty he could lift up both hands.
0: ఓ గ్రేట్ లార్డ్ చెప్పుదు.
1: What shall I say?
0: నా సంకల్పములు ఎన్నో ఉన్నాయి.
1: I had many thoughts.
0: కానీ
1: but
0: అవి కాలేకపోయినాయి.
1: I could not fulfill them.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: Basing on my life,
0: మంచి
1: చేయాలని
0: సంకల్పం మంచి సంకల్పమే వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు.
1: The moment there's good thought, never delay.
0: తక్షణమే నీ పని లోపల ప్రవేశించాలి.
1: Immediately start acting on that.
0: మంచి పనికి ఏమాత్రము వాయిదాలు వేయకూడదు.
1: To do any good activity, never postpone.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు.
1: Never take time to do anything good.
0: సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి.
1: The thought and action should happen simultaneously.
0: నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో.
1: If any other thoughts come, they take some time more.
0: నేనట్టే సంకల్పించుకున్నాను.
1: I thought so.
0: నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రం అంతా తీయని నీతిగా మార్చాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to convert all the saline sea water sweet.
0: కానీ తర్వాత తర్వాత తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను.
1: I was postponing.
0: కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను.
1: ఐ కుడ్ నాట్ అకంప్లిష్ ది టాస్క్ ఐ వాంటెడ్.
0: నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను.
1: ఐ థాట్ టు మేక్ ఆల్ దోస్ పీపుల్ దట్ సఫర్ ఇన్ హెల్ గో టు హెవెన్ అండ్ బి హ్యాపీ దేర్.
0: తరువాత తరువాత తరువాత అని వాయిదా వేసుకుంటూ
1: ఐ వాస్ పోస్ట్పోనింగ్.
0: ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను, కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను.
1: I was postponing all good acts.
0: ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను.
1: I could not do anything good.
0: కనుక మీరైన కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపము ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి.
1: అట్లీస్ట్ యూ వెన్ ద మూమెంట్ గుడ్ థాట్ ఈస్ దేర్
0: మంచి పనులకు ఏమాత్రం కూడా కాలం వ్యర్థం చేయకండి.
1: ఫర్ గుడ్ యాక్షన్స్ నెవర్ వేస్ట్ టైం టు డూ దెమ్.
0: చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్.
0: అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం.
1: దట్ ఇస్ ది మైటీ థింగ్ దట్ ది మోడర్న్ యూత్ మస్ట్ టేక్.
0: ఈనాటి యువకులంతా కూడాను భావి భారతోద్ధారకులు.
1: You are the future citizens of this country.
0: Kanuka meeru ee sadbhavamunu abhivruddhi parchukoni
1: you should develop these good thoughts.
0: Sanmargamlo praveshinchi
1: tread along the right path.
0: Aadarshavantamainatundi pauruḍu aneṭundi peru teppinchukovali.
1: And you should a good name that you are an ideal citizen.
0: Ee aadarshavantamaina pauruḍuga unnappudu inkentaina manam aadarshanni manam anubhavinchochu. Sadbhavamunu poshinchukovali.
1: We should develop good thoughts.
0: Deenini vyaktigata seelamu unnaru.
1: This is called individual character.
0: ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు కావచ్చు.
1: And once we have this individual character, we'll be leaders.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి.
1: We should develop the individual character.
0: క్రమక్రమేణ కూడాను నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు.
1: It leads to national character.
0: కనుకనే ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్ వ్యక్తిగతమైనటువంటి శీలము దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము.
1: So one is individual character, the other is national character.
0: కనుక జాతీయమైనటువంటి ఒక తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should also develop the spirit of patriotism.
0: యువకులకు జాతీయ భావమే పోయింది.
1: There is no spirit of nationality whatsoever.
0: నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా
1: పోయింది. They don't know what nationality is.
0: నేను నా వారు నా కుటుంబమే అంతవరకే వీరు ప్రయాణం చేస్తున్నారు.
1: They just travel to the extent of I and my family
0: alone. కాదు కాదు మన దేశము.
1: Our country.
0: ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుంగకండు వసుదను కలడా.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ వుడ్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ అండ్ ది గౌ ఈ దేశాభిమానమే లేకపోతే
0: నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు.
1: యూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ యువర్ జస్ట్ డెడ్ కార్.
0: కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి.
1: సో డెవలప్ ది సెన్స్ ఆఫ్ పెట్రియాటిజం.
0: దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము.
1: జస్ట్ యాజ్ హావ్ అటాచ్మెంట్ టు ది బాడీ యు షుడ్ హావ్ అటాచ్మెంట్ టు దిస్ కంట్రీ.
0: దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే.
1: అండ్ దిస్ కంట్రీ ఇస్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ బాడీ.
0: దేశము బింబ ప్రతిబింబాలే.
1: దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు తమ పవిత్రమైనటువంటి శీలము చేతను గుణము అభివృద్ధి చేతను సంకల్పములు చక్కగా మార్చుకోవాలి.
1: Therefore all students with their individual character.
0: చెడ్డ సంకల్పములు అసలే అవకాశమే ఇవ్వకూడదు.
1: Never give scope for any bad thought whatsoever.
0: కొంచెం చోటిస్తే అది పెంచుకుంటుంది.
1: If you give little scope it will grow on.
0: కనుక ఏమాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు.
1: Never entertain any bad thoughts.
0: అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి.
1: If they come, brush them aside.
0: ఎట్లా?
1: How?
0: మన హృదయ కవాటాన్ని మూసివేయాలి.
1: క్లోజ్ ది డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మనం ఒక ఇల్లు కట్టాము,
1: యువర్ కన్స్ట్రక్ట్
0: ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము.
1: ఇట్ ఇస్ విండోస్ అండ్ డోర్స్.
0: కానీ ద్వారం ఎందుకోసం పెట్టాము?
1: వాట్ ఫార్ ఇస్ ద డోర్?
0: మనం బయట పోవటం రావటం కోసం ఉపయోగించుకోవడానికి పెట్టాము.
1: ఫర్ అస్ టు గో అండ్ కమ్ బ్యాక్.
0: మన బంధువులు మిత్రులు లోపల రావడానికి పోవడానికి పెట్టుకున్నాం.
1: డోర్స్ ఆర్ దేర్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ టు కమ్ అండ్ గో.
0: కదా, బజార్లో పోయేటువంటి పందులు కుక్కలు గాడిదలు అంతా వదలటామా?
1: బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వి హావ్ డోర్స్ వి వుడ్ నాట్ పర్మిట్ ఆల్ ది స్ట్రీట్ డాగ్స్ అండ్ ద పిగ్స్ అరౌండ్. డాంకీస్ అరౌండ్.
0: కనుకనే మనము ద్వారములుంటున్నాయి, మనకు 10 ద్వారములుంటున్నాయి.
1: We have 10 doors.
0: ఈ ద్వారము లోపలంతా కూడా నువ్వు బయటపోయేటువంటివన్నీ ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు.
1: We should not permit all the rotten things outside.
0: ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తళ్ళాలి.
1: We should drive them out.
0: కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి.
1: With all the courage, we should achieve these goals.
0: కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి.
1: Keep all the bad
0: qualities. లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు.
1: Don't wait until they go into you.
0: కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు.
1: రత్నకార ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ నోబుల్ సోల్.
0: ఇటువంటి దుర్మార్గుడే ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు మానవులై పుట్టి
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్
0: విద్యావంతులైపోయి
1: బీయింగ్ ఎడ్యుకేటెడ్
0: విజ్ఞానవంతులైపోయి
1: వన్ ఆఫ్ విజ్డమ్
0: సుగుణములంతా ఉంటుండి కూడాను
1: బీయింగ్
0: వర్చువస్ ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి.
1: సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్ విజ్ఞాన
0: సుజ్ఞాన ప్రజ్ఞానంతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి.
1: దాట్ విచ్ ఇస్ స్పిరిచువల్ which is present in the mankind should help him to attain the divinity.
0: Kanuka aa divyamainatundi bhavam cheta
1: with the divine thoughts
0: manavatvanni manam chakkaga teechidukoni
1: human life has to be molded properly
0: divinanga roopondali
1: and should transform into the divine.
0: Etta manam roopondutamu?
1: How?
0: Shivuniki munduga nandi untuntai.
1: In front of Shiva there is bull nandi.
0: Nandi ante ee pasuvu.
1: Nandi is animal.
0: Aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి?
1: వేర్ డస్ ఇట్ లుక్?
0: ఎవరిని చూస్తుండాలి?
1: హూ డస్ ఇట్ లుక్?
0: భగవంతునే చూస్తుండాలి.
1: ఇట్ లుక్స్ అట్ గాడ్ కంటిన్యూస్.
0: ప్రకృతిని చూడటం లేదు.
1: నాట్ నేచర్.
0: కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతునిపైనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది.
1: ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము.
1: దేర్ ఫార్ వీ వర్షిప్ నంది.
0: ఈ పూజ అర్హత ఎత్తగలిగింది దానికి.
1: హౌ డస్ ఇట్ డిజర్వ్?
0: తన దృష్టి దైవం పైనే మరల్చింది.
1: బికాస్ ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది.
1: దౌ బీయింగ్ అన్ అనిమల్ ఇట్ receives worship.
0: కనుక మన దృష్టి మంచి దృష్టిగా కావాలి.
1: సో వీ షుడ్ హావ్ వెరీ గుడ్ లుక్స్.
0: పవిత్రమైన దృష్టిగా కావాలి.
1: వీ షుడ్ హావ్ సేక్రెడ్ లుక్స్.
0: అది ఏ సుదర్శనము?
1: దట్ ఈస్ సుదర్శన గుడ్ లుక్.
0: మంచి దృష్టి.
1: ఇట్స్ అ గుడ్ విజన్.
0: కనుక అలాంటి దృష్టిని కావడానికి దైవంను చింతిస్తూ దైవంను చూస్తూ దైవంను ఆరాధిస్తూ దైవం యొక్క భావం చేతనే మానుష్య భావం మార్చుకుని దైవ భావంలో మనం చేరాలి.
1: Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him.

0: peace, peace, peace. Everyone wants peace. Where is this peace? What is the means to achieve it? Find it out in this summer course discourse, Bhagwan delivered on 26th May 1993.
1: లేత వయస్సునందే ఈ తరుణమునందే యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిత చేకూరకున్నచో

చిత్తమునకు స్థిరత చేకూరకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనొందు. లేత వయసునందు ఈ తరుణమునందు యువకులైన వారు యుక్తగతిని

0: at this tender age, at this moment, youth, in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Swarupunaina Vidyarthi Vidyarthiniyulara.
0: Embodiments of divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti Atma Swarupame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: Idi divyamanamunaku aabharanamu.
0: This is a precious jewel to divine human beings.
1: Idi swarthaparulanu chudaledu.
0: It will never be there with selfish people.
1: Nishwarthulaku hrudayame deeni nilayamu.
0: The center of this is the heart of the selfless people.
1: Itti nitya satyamainatunti shaktini pavitramaina aabharanamunu manavudu ee naadu kolipoyi aneka vidhamulainatunti yokka ashantalaku guri avutunnadu.
0: This eternal permanent truth, the precious jewel, is lost, and therefore the human beings are restless.
1: Ee drishyakalpitamaina ee prapanchamu,
0: this world which is temporary,
1: tigunala vikaramu chetane srishtimpabadi poshimpabadi samharimpabadutunnadi.
0: Is created, sustained and annihilated because of the three attributes.
1: Ee maya leelavati aina ee prapanchamunaku ee trigunamule pranamudu.
0: This world which is full of illusion, the three attributes are the very life.
1: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: కానీ మానవుడు దుష్టగుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ రియలైజ్ హి హస్ ఫుల్ ఫెయిత్ ఆన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ and he forgets the true self, the peace.
1: Manavudu dusangamunaku ati dooramuga undutuku prayatninchali.
0: Man should make an attempt to be away from the bad company.

0: run away from the bad company, join the good company, day and night do good activity, ever all the time fervently think of the eternal and ephemeral things.
1: దుర్జన సంసర్గాన్ని దూరం చేసుకోవాలి నేటి యువకులు.
0: The modern youth should get away from the bad company.
1: దుస్సంఘము కేవలము దుష్టత్వమును మాత్రమే అందించడం కాదు.
0: The bad company not only makes you
1: మానవత్వాన్ని నిర్మూలముగా విస్తుంది.
0: It ruins the human quality.
1: మానవుని యొక్క విలువలను కేవలము నిరర్థకము చేస్తుంది.
0: The human values are devalued.
1: ఈనాడు మానవుని యొక్క విలువలు కోల్పోవటం చేతనే ఆకార మానవునిగా రూపిస్తున్నాడే కాని ఆచరణ మానవుడిగా కనిపించటం లేదు.
0: As the human values are lost, he is just a human being by form but not in reality.
1: ఇది దుర్జన సంసర్గము విషపురుగుతో సమానం.
0: The bad company is equal to a poisonous germ.
1: రాముని కూడాను విభీషణుని చూచినప్పుడు విభీషణ దుర్జనుల యొక్క సంహాసము కంటే నరకములో నివసించటమే హాయి అన్నాడు.
0: Rama said to Vibhishana, instead of living in the bad company, the hell is much better.
1: దుర్జన సంసర్గము చేత తనలో ఉండినటువంటి యొక్క సద్గుణములను సదాచారములను సత్ప్రవర్తనను కూడాను క్షణములో నిర్మూలము గావించుకుంటాడు.
0: Because of the bad company, all the good behavior, good thoughts, good feelings are lost in a moment of time.
1: ivanni kudunu manasika vikaramulu yokka swabhavamuli.
0: That's all the nature of the aberrations of the mind.
1: Manassu aneka vidhamulu gainatunte swaroopanni dharinchi manavattumulo praveshinchi manavude anetunte sarthaka namaniki nirarthakam chestundadi.
0: Mind assumes different forms and enters into human life and then spoils the human quality.
1: దుర్జనుడి యొక్క మాటలు అతి మధురంగా ఉంటాయి.
0: The words of bad people are sweet.
1: మాటలందు మాత్రమే మధురం కాని మనసంతకుడను విషస్మయమైనటువంటిది.
0: Their words are sweet but their mind is poisonous.
1: కాని మానవుడు వాడు కాదు.
0: They are no human beings.
1: చెప్పు మాటలకును చేసేది చేతలకును సమ్యమున్నది వాడే మానవుడు.
0: He is only a true human being when he has got this unity between what he says and what he does.
1: మనసులోని మాట మాటలో క్రియయులు చేతుయందు చేర్చ చేరు మనిషి.
0: What is there in the mind, what he says must be there in action.
1: మనసు మాట చెయ్యి మూడు ఏకం కావాలి.
0: There should be perfect unity between the thought, the word and deed.
1: ఇది మంచివాని యొక్క సుగుణములు.
0: This is the good quality of a good man.
1: అతనే నిజమైన మానవుడు.
0: He is a true human being.
1: The proper study of mankind is man.
0: That's what Swami says, proper study of mankind is man.
1: కనుక ఈనాటి యువకుడైనటువంటి మీరు,
0: youth today,
1: దివ్యమైన భావాలను పెంచుకొని,
0: develop divine feelings,
1: నవ్యమైనటువంటి యొక్క గుణములను చేర్చుకుని,
0: హ్యావ్ న్యూ థాట్స్,
1: పవిత్రమైనటువంటి క్రియల్లో పాల్గొని,
0: పార్టిసిపేట్ ఇన్ సెక్రెడ్ యాక్టివిటీ,
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కానీ దుష్ట సంబంధం అనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
0: ద బ్యాడ్ కంపెనీ డజంట్ మీన్ మియర్లీ అసోసియేషన్ విత్
1: భావములను చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
0: టు హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ ఇస్ బ్యాడ్ కంపెనీ.
1: అహంకారము ఆడంబరము అసూయ అసత్యము ఇత్యాది దుష్టభావములను కూడాను హృదయంలో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడాను ప్రయత్నించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు ఎంటర్టైన్ దీస్ ఫీలింగ్స్ ఈగో పాంప్ జెలసీ అండ్ లైస్.
1: దుష్టభావములు మానవునికి ప్రధానమైన శత్రువులు.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ద మెయిన్ ఎనిమీ టు ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ శత్రుత్వములు పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
0: When you kill the enemy totally, the human life will shine.
1: కనుకనే శత్రు శేషము అగ్ని శేషము రుణ శేషము రోగ శేషము లేకుండా చూసుకోమని చెప్పి బోధించింది వేదాంతం.
0: Therefore Vedanta said, you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
1: రుణమంతా తీరినప్పటికీ ఏ కొద్ది మాత్రము ఉండినప్పుడు క్రమక్రమేణ ఇది వడ్డీ రూపంలో పెరిగి తిరిగి స్థానము చేరుతుంది.
0: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest.
1: పూర్తి దానిని తీర్చుకోవాలి. ఏ మాత్రం కూడా నువ్వు శేషం ఉంచుకోరాదు.
0: You should pay back the loan completely. There shouldn't be left any trace.
1: రోగ నివారణ అయి ఆసుపత్రి యందు ఉంటుండి డాక్టర్ యొక్క సలహాతో ఔషధములు సేవించి నివారణ అయినదని ఏ కొద్ది మాత్రమో జ్వరం ఉండినప్పుడు ఇంటికి వస్తే అపత్యం చేసి అలక్ష్యం చేసి తిరిగి రోగం ప్రారంభం కావచ్చు.
0: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure. The fire is extinguished, put off. If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
1: కనుక అగ్నిశేషం కూడా ఉండకూడదు.
0: Therefore there shouldn't be remnants of fire.
1: మూడవది శత్రుశేషం.
0: Third enemy remains.
1: ఈ శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవులకు శాంతి చేకూరుతుంది.
0: When you remove the enmity in full, man will be peaceful.
1: శాంతి అనగా ఏమిటి?
0: What do you mean by peace?
1: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొని చేసినప్పుడు అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: పీస్ రియల్లీ ఒరిజినేట్స్ విత్ ఇన్ అస్ వెన్ వీ సబ్డ్యూ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద పాయస్ డల్నెస్ అండ్ ప్యాషన్.
1: ఈ మూడు గుణముల పైన
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ
1: విరక్తి ఉపేక్ష అనాసక్తి ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
0: దెన్ వీ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ త్రీ క్వాలిటీస్ డిటాచ్మెంట్ అండ్ ది నెగ్లెక్ట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్.
1: సర్వ పదార్థములు కూడాను భయమును చేకూర్చుతున్నవే కాని ఒక్కటి మాత్రమే అభయాన్ని అందిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ ది హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము.
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వానికే ఈ భయభ్రాంతులు.
0: ద వన్ విత్ అటాచ్మెంట్ విల్ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఇల్యూజన్.
1: ఎందుకు ఇది భయం చేకూర్చుతున్నది?
0: వై ఈస్ ఈ ఫియర్ స్ట్రికెన్?
1: ఈ రాగముగా ప్రారంభమై క్రమక్రమేణ రోగంగా రూపొందుతున్నది.
0: ఇట్ స్టార్ట్స్ విత్ అటాచ్మెంట్ రాగ, ఎండ్స్ విత్ రోగ డిజీజ్.
1: కనుక కామక్రోధములు అనేటువంటివి చిన్న చిన్న అలలుగా ఉండినప్పుడే దానిని అణిచివేయటానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వెన్ దే స్టార్ట్ ఏ స్మాల్ వేవ్స్ వీ మస్ట్ హావ్ ఫుల్ కంట్రోల్.
1: వాటిని మనం మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణ ఒక సముద్రంగా రూపొందుతుంది.
0: When we neglect them at the beginning, later they shape into a mighty ocean.
1: Chinna daane indi mokka ivanganappudu chettai ivangutunda antaru. Kalakini mokka ga undinappude daanu chakkane intuti margamulo pravesha pettali.
0: When it is a tender plant, you should keep it straight. Later you cannot correct it. Idi
1: pedda vruchamaina tarvata dinini ye maatram kodunu manamu adupulo pettutaku veelu kaadu.
0: When it grows into a gigantic tree, it is impossible to control it.
1: Kalakini leta vayasunandu ఈ తరుణము నందే యువకులైన వారు యుక్తమైన.
0: సో ఎట్ దిస్ టెండర్ ఏజ్, ఎట్ దిస్ మూమెంట్ ద మోడర్న్ యూత్ ఇన్ ద ప్రాపర్ వే
1: చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
0: దే షుడ్ హ్యావ్ ద స్టెడీనెస్ ఇన్ ద మైండ్. దట్ ఇస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
1: జ్ఞానము అనుకుంటారు.
0: వీ థింక్ ఇట్స్
1: కాదు కాదు చిత్తమును శిక్షింపజేసుకోవటమే విద్య.
0: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఎన్ని విద్యలు నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్. యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యూ నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్.
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Therefore, the purity of the mind, what for is worship?
1: Atma shuddhi leni pakamela.
0: Without the cleanliness of the container, why cooking?
1: Atma shuddhi leni acharam adiyela.
0: Without the purity of the self, why tradition?
1: Kanuka mottamota manamu chitta shuddhi gavinchukovali.
0: Therefore, we should have purity of mind.
1: Durbhavamulanu duralochanalu duschintanalu hrudayamulo praveshinchukunda chuchukovali.
0: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
1: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
0: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
1: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
0: Either we should catch hold of it and throw it out or kill it completely.
1: కనుకని చిత్తమనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
0: Therefore this mind which is a poisonous germ is moving about.
1: దీనిని మనము కొంతవరకు దూరము గావించుకున్నట్టు తగిన కృషి చేయాలి.
0: We should make an effort to keep it at a distance.
1: ఈనాటి యువకులు,
0: the youth today,
1: చిత్తం అంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసు అంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
1: ఎవరు ఈ మనిషి?
0: Who is man?
1: మనసు గలవాడే మనిషి.
0: The one with mind is a human being.
1: ఈ మనసు అంటే ఏమిటి?
0: What do you mean by mind?
1: సంకల్ప వికల్పం యొక్క స్వరూపమే మనసు.
0: The mind is a bundle of thoughts.
1: ఈ సంకల్పము ఎట్టివో మన ప్రవర్తన అట్టివిగా ఉంటాయి.
0: As is the thoughts, so is our behavior.
1: కనుక ఈ సత్సంకల్పమును మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు మన నడతలు సరి అయినట్టివిగా ఉంటాయి.
0: Therefore when we develop good thoughts, our behavior will be correspondingly
1: good. కానీ హృదయం పవిత్రమైనప్పటికీ దుస్సంగము చేత అనేక విధమైనటువంటి దుర్గుణములను ప్రవేశిస్తాయి.
0: The heart may be pure. Because of bad company, bad thoughts begin.
1: ఇది నిప్పు.
0: This is fire.
1: ఇది బొగ్గు.
0: This is coal.
1: ఇది బొగ్గు బొగ్గుగానే ఉంది, నిప్పు నిప్పుగానే ఉంటుంది.
0: Fire and coal remain as they are.
1: ఇవి దగ్గర చేర్చినప్పుడు,
0: when you bring them together,
1: ఈ బొగ్గులో ఉండినటువంటి యొక్క అంధకారం పోయి నిప్పు యొక్క ప్రకాశం అందులో ప్రవేశిస్తుంది.
0: The black color of the coal will go and the red color of the fire will enter into the coal.
1: అయితే ఎంతవరకు ఇది ప్రవేశిస్తుంది?
0: To what extent they enter?
1: ఈ నిప్పుతో ఎంతవరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
0: The part of the coal which is present with the fire only converts.
1: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
0: When you put on the fan above, the coal and fire become one.
1: దీనిని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is called the knower of Brahman.
1: సత్సంగమునందు ఈ విధమైనటువంటి ఒక సద్భావములు ఏర్పడుతుంటాయి.
0: In good company you will have good feelings.
1: సత్సంగమునకు సమీపుడు కావాలి.
0: One should be close to good company.
1: సమీపుడైనంత మాత్రమే కాదు, సత్సంగాన్ని ప్రేమించాలి.
0: It's not enough if you are close to good company, you should love good company.
1: కనుకని near fan dear, near and dear గా ఉండినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
0: Therefore two should be near, they should be dear, then the knower of
1: Brahman. సత్సంగం కూడాను ఆ విధంగా జరుగుతుంది.
0: It happens in the case of bad company.
1: Oka pushpamunu mana chethilo pettukunnam.
0: You have flower on hand.
1: Aa pushpamulo sugandhame untunte,
0: if there is fragrance in the flower,
1: aa sugandhamu mana chethulaku, mana vastramulaku, mana intiloni godalu kudanu ee sugandham praveshistundi.
0: If the flower has got good smell, the same smell will have to the hand and the cloth and all the walls.
1: Adhe dugandhamga untunnappudu,
0: if it has foul smell,
1: aa dugandhamu mana vastramulaku, mana dehamulaku, మన ఇంటిలోని గోడలు కూడా ప్రవేశిస్తుంది.
0: ద సేమ్ ఫౌల్ స్మెల్ విల్ గో టు అవర్ బాడీ, ది హ్యాండ్.
1: కనుక మంచి చెట్టును రెండు కూడా ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
0: Therefore good and bad has got the property of percolation.
1: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణం ఏమిటి? దుష్టంగమే దీనికి మూల కారణం.
0: When you are bad, what is the reason? Bad company.
1: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే, నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
0: To decide what you are, it can be said. Taking care of your company.
1: Kanukune Einstein cheppadu, tell me your company, I shall tell you what you are.
0: So Einstein said, tell me your company, I shall tell you what you are.
1: Kanuka mana yokka manchi chettalu mana sanghamutone yerpadutundadi.
0: Therefore our good and bad rest on the company.
1: Bujabalambu manchi buddhi balambundi daiva balamu leka dasudagunu.
0: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
1: Karnudantati vaadu kadapatike vayye.
0: Such a mighty one, Karna, what happened ultimately?
1: Marachi pokuditti manchi maata.
0: Never forget such good word.
1: Marachi pokudu itti manchi maata.
0: Do not forget this good word.
1: Karnudu mahabalashali.
0: Karna is mighty, powerful.
1: Mahabuddhimantudu.
0: He is intelligent.
1: Mahavidyashaktivantudu.
0: He is highly educated.
1: కానీ దుష్టుల సంగత్వం చేతనే,
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ,
1: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసన యొక్క సహవాసం చేతనే,
0: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్,
1: దైవాన్ని విస్మరించి,
0: హి ఫర్గాట్ గాడ్,
1: దుస్సంగాన్ని విశ్వసించి,
0: హాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ,
1: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
0: హి బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
1: దైవమును దూరం గావించుకున్నాడు.
0: హీస్ అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా చేకూరుతాయి.
0: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్,
1: ధర్మ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా మనకు చేకూరుతాయి.
0: ఇఫ్ హస్ ద డివైన్ పవర్, ద అదర్స్ విల్ ఫాలో.
1: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
0: అండ్ టుడే వీ డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైట్.
1: బలములను పెంచుకుంటున్నారు.
0: We develop the strength of the mind.
1: దురాలోచనలు మునుగుతున్నారు.
0: We drink ourselves in bad thoughts.
1: దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
0: We have bad behavior.
1: జీవితమే ఒక విధమైన దుర్గంధమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుండాలి.
0: The life has become a foul life.
1: ఇది కాదు మానవుని యొక్క వికాసము.
0: This is not blossoming of human life.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
0: This is not the light of life.
1: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
0: This is not greatness of life.
1: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
0: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ది అదర్స్ విల్ ఫాలో.
1: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
0: అండ్ టుడే వీ డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైట్.
1: బలమును పెంచుకుంటున్నారు.
0: వీ డెవలప్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్.
1: దురాలోచనలో

0: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
1: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
0: శాంతి,
1: పీస్
0: ఎప్పుడు మనకు చిక్కుతుంది? శాంతి,
1: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
0: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను, ప్రతి సభల యందు కూడాను లోకములో శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
0: ఇది శాంతి,
1: వేర్ ఇస్ దిస్ పీస్?
0: అస్తమున అణుబాంబు ఉంచుక,
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
0: అరచుచుందురు శాంతి శాంతి అని
1: పీపుల్ షౌట్ పీస్ ఇన్ పీస్.
0: చంద్రు చేయడగా కలిగి కూడాను చంద్రజాలలు శాంతి సుఖములు.
1: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: ఏమిటిది దుర్మార్గం అనేటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చిక్కుతుంది శాంతి?
1: హావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
0: దుష్టభావమును విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
1: వెన్ యూ డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ పీస్.
0: కనుక మొట్టమొదట వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
1: Therefore, individual must have peace.
0: వ్యక్తిలో ఉన్నటువంటి దుష్టగుణాలను దూరం చేయవ గావించుకోవాలి.
1: You should get away from all bad qualities.
0: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
1: When the individual is at peace, there will be peace at home.
0: కనుక మొట్టమొదట వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
1: Therefore, peace at the individual level must go to the family.
0: గృహం అంతా శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
1: When there is peace in the family, it will go to the village.
0: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయమవుతుంది.
1: If their entire village is at peace, the whole state is
0: peaceful. రాష్ట్రాలన్నీ శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: When states are peaceful, the country will have peace.
0: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయటానికి పూనుకోవటం లేదు.
1: But today we are not spreading the peace at the
0: country. తనకేమైనా వ్యక్తికి అశాంతి కలిగితే ఆ అశాంతి ఇంటి అంతా కూడాను అశాంతిమయం చేస్తుంటాడు.
1: The restlessness of the individual spreads to the family.
0: ఆ ఇల్లు అశాంతిమయమైనప్పుడు గ్రామమంతా అశాంతిమయంగా కనిపిస్తుంది.
1: When the family is disturbed, the whole country is disturbed.
0: ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యాధికారులు కూడాను కేవలం అశాంతిని ప్రసరింపజేస్తున్నారే కానీ శాంతి సుఖములను ప్రసరింపజేయడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Therefore, human beings, the educated people, people in authority spread restlessness, not peace.
0: కనుక ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: Therefore, students today are the leaders tomorrow.
0: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాత పైన ఆధారపడి ఉంటుంది.
1: ది గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ యూత్.
0: కనుక ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ టుడే
0: మనస్సును అదుపులో ఉంచుకొని
1: కంట్రోలింగ్ ద మైండ్,
0: సత్యభావమును అభివృద్ధి పరచుకుని
1: డెవలపింగ్ గుడ్ థాట్,
0: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
0: విద్యార్థులకు కర్తవ్యమే ప్రధానమైనటువంటి ధర్మము.
1: దిస్ ఈస్ ది మెయిన్ రైట్స్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులు
1: బట్ స్టూడెంట్స్ టుడే
0: కర్తవ్యాన్ని విస్మరించారు.
1: దే హావ్ ఫర్గాటన్ దట్
0: రైట్ కై ఫైటపడుతున్నారు.
1: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
1: Students, men and women, man has no authority.
0: ee adhikaram anetundi manaku maname panchukuntunname kani manavuniki kartavyame pradhanamaitundi yokka dharmam.
1: Authority is the one that we develop ourselves.
0: adi ye nijamainatundi yogamu.
1: That is true yoga.
0: kanukane kartavyam yogam ucchati.
1: Discharging duty is yoga.
0: kartavyanni vismarinchi,
1: forgetting the duty,
0: adhikaranni viswasinchi,
1: having faith on the position,
0: manavatvanni padamargam pattistunnaru.
1: Human life is on perversion.
0: kaadu kaadu kaadu.
1: No,
0: mana kartavyanni chakaga nirvartinchukuntu pothe adhikaram manamalle varistundi.
1: When we discharge our duty properly, the positions will run after you.
0: Right and responsibility rendu kudalu pachiki rendu rekkala vantivi.
1: Right and responsibility are the pair of wings of a bird.
0: రథములకు రెండు చక్రముల వంటివి.
1: దట్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్.
0: అదే మానవ జీవితానికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రైట్‌నెస్ ఫర్ హ్యూమన్ లైఫ్.
0: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి.
1: సో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్.
0: కానీ ఈనాడు రెస్పాన్సిబిలిటీ అనే రెక్కను తెగగొట్టారు.
1: బట్ టుడే వి హావ్ కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని ఏమి చేస్తున్నాం మనం?
1: What responsibility we
0: discharge? కర్తవ్యాన్ని పూర్తి విస్మరిస్తున్నాము.
1: We have forgotten responsibilities totally.
0: Right, right, right అని ఫైట్ చేస్తున్నాము.
1: We fight for rights.
0: ఇది కేవలం అధర్మ సంబంధమైనటువంటి ఒక యుద్ధమే.
1: This is unrighteousness battle.
0: ఈ రైట్ కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
1: You have no right to fight for rights.
0: నీవు అధికారాన్ని సంపాదించాలంటే
1: if you want position,
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: You must do your duty.
0: ఏమిటి నీ కర్తవ్యము?
1: What is your responsibility?
0: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా తీసుకుని పోవాలి.
1: టు టేక్ ది హ్యూమన్ లైఫ్, ది హ్యూమన్ నేచర్ టు ది స్టేట్ ఆఫ్
0: ఈక్వాలిటీ. నేను నా కుటుంబం అనేటువంటి యొక్క సంకుచితమైన మార్గంలోనే నిలిచిపోరాదు.
1: యు షుడ్ నెవర్ రిమైన్ స్టేబుల్ బిట్వీన్

0: అండ్ మై ఫ్యామిలీ.
1: దీని సమాజం వరకు కూడా మన యొక్క ప్రారంభం నడక ప్రారంభం కావాలి.
0: వీ షుడ్ ట్రావెల్ టు ద పొజిషన్ ఆఫ్ సొసైటీ.
1: సమాజం నుంచి కూడా మనం దేశంలో ప్రవేశించాలి.
0: రైట్ ఫ్రమ్ సొసైటీ వీ షుడ్ గో టు ద కంట్రీ.
1: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారమవుతాం.
0: దెన్ హ్యూమన్ లైఫ్ ఆబ్జెక్టివ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: శరీరవాద్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
0: బాడీ ఇస్ ఫార్ రైచువస్ యాక్షన్స్.
1: శరీరం ఎందుకోసం వచ్చింది?
0: వాట్ ఫార్ ద బాడీ ఇస్ గిఫ్టెడ్.
1: మనం కర్మాచరణ కోసం వచ్చింది.
0: టు డిశ్చార్జ్ ది డ్యూటీ.
1: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
0: ఇట్స్ దట్ రీజన్ బుద్ధ ఆల్సో సెడ్ ఇన్ ద బిగినింగ్.
1: ఏమిటి? ధర్మం శరణం గచ్చామి.
0: ద ఫస్ట్ థింగ్, ధర్మం శరణం గచ్చామి.
1: ఇది కట్టకలపడది.
0: దిస్ ది అల్టిమేట్.
1: ఎప్పుడు మనం ధర్మం కోసం మనం ప్రవేశించాలి?
0: When should we take this righteous act?
1: Buddham saranam gachyami. Motta motta neevu buddhiki saranagutudu kavali.
0: First you should surrender to the intellect.
1: Ee buddhini pavitramaina yokka chittanga marchukovali.
0: You should make this intellect sacred.
1: Appude neevu buddhimantudu avutavu.
0: Then only you will be intelligent one.
1: Ee buddhini sarini margamlo penchukuna tarvata సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘములో ప్రవేశపెట్టాలి.
0: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
1: సంఘములో సమాజాన్ని సక్రమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరి నీవు ధర్మం శరణం గచ్చామి.
0: ఆఫ్టర్ షేపింగ్ ది సొసైటీ అలాంగ్ ది రైచస్ వే,
1: ఈ సమాజం ధర్మ మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: దిస్ ఇన్ సొసైటీ దేర్ షుడ్ బి రైచస్నెస్.
1: సరిక మొట్టమొదట బుద్ధి,
0: ఫస్ట్ ఇంటెలెక్ట్,
1: రెండవది సమాజము,
0: సెకండ్ సొసైటీ,
1: మూడవది ధర్మము,
0: థర్డ్ రైచువస్నెస్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకము. ధర్మంలో ప్రవేశించాలంటే దీనికి ముందుగా కర్మములో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ ఇఫ్ ది బాడీ ఇస్ టు గో ఇన్ టు రైచువస్నెస్, ఈ షుడ్ ఎంటర్ ఇన్ టు ధర్మ.
1: దీనిని ఉపనిషత్తులన్నీ కూడాను,
0: దేర్ఫోర్ ఆల్ ఉపనిషత్స్,
1: ఈ కర్మములకు ప్రధానమైనటువంటి ఒక స్థానం నందించారు.
0: హావ్ గివెన్ స్పెషల్ ప్లేస్ టు కర్మ యాక్షన్.
1: ఈ కర్మమును ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ బై గివింగ్ స్పెషల్ ప్లేస్?
1: ధర్మం అంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
0: ది ఎంటైర్ రైచువస్నెస్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్షన్.
1: ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
0: యు థింక్ ఆఫ్ బ్రహ్మన్ ఆఫ్టర్.
1: బ్రహ్మ జిజ్ఞాస మనకు కావాలంటే ముందుగా మనం ఏం తయారు చేసుకోవాలి?
0: యు హ్యావ్ ది ఎంక్వైరీ ఆఫ్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఇట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: ఒక పెళ్లికి మనం పోవాలనుకుంటుంటే ఏదో కొన్ని నగలు, వస్త్రాలు, కొన్ని బ్యాగ్లో ఏదైనా పెట్టుకుని మనం తయారవుతున్నాం.
0: టు అటెండ్ ఎ వెడ్డింగ్ వి గెట్ రెడీ విత్ ఎ బ్యాగ్ క్యారింగ్ ది జ్యువెలరీ అండ్
1: క్లోత్స్. ఒక సినిమాకైనా వెళ్ళాలంటే ఏదో 5 రూపాయలు 10 రూపాయలు జోబులో పెట్టుకుని సిద్ధమవుతున్నాం చెప్పులు ధరించి.
0: టు గో టు సినిమా వీ క్యారీ నవర్ పాకెట్ 5 రూపీ 10 రూపీ.
1: వాకింగ్ అయినా మనం చేయాలనుకుంటుంటే చెప్పులు, వాకింగ్ స్టిక్ అయినా మనం చేతిలో పెట్టుకుని దానికి సిద్ధమవుతున్నాము.
0: ఈవెన్ ఫర్ వాకింగ్ యూ నీడ్ ఎ వాకింగ్ స్టిక్ అండ్ ఆల్సో చెప్పల్.
1: ఈనాడు నీవు పెళ్లికి పోవాలనుకుంటే ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: వి డోంట్ వాంట్ అటెండ్ వెడ్డింగ్ యూ కెన్ క్యాన్సిల్ యాజ్ వెల్.
1: లేక సినిమాకు పోవాలని సంకల్పించుకుంటే నీవు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, రేపు దినం పోవచ్చునని.
0: వెన్ యూ వాంట్ గో టు సినిమా యూ కెన్ పోస్ట్ పోన్.
1: కానీ ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు ప్రసిద్ధము?
0: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్ పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్ జర్నీ. లాస్ట్ జర్నీ
1: యా చింతా భూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి.
0: That kind of thought you have got on the business and the daily life, on the family and
1: prosperity. Dhanadhanya bhogayasya sabhaye sada jayate.
0: You always think of the family and the reputation, the wealth.
1: Kachinta yavaraj bhima sadadvara prayane prabho.
0: At the time of last journey.
1: Sachinta bhuvi nandanandana padadvandvara vinde chane chane chane.
0: Out of all that, if we spend for a moment.
1: Sambandhamaina yokka vishayamulanu sadinche nimittamai neevu enta shrama padutunnavu?
0: How much you exert yourself?
1: ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు?
0: How you suffer?
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు?
0: How much of effort?
1: ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు?
0: How much of time you're wasting?
1: కానీ భగవంతుని చింత చేయడానికి 2 నిమిషాలైనా కూడా నీవు దాన్ని వ్యర్థం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
0: To think of the Lord, you don't spend even 2 precious moments.
1: ఎంత కాలమో వ్యర్థం చేస్తున్నావు?
0: So much of time you
1: waste. ధనమును వ్యర్థం చేస్తున్నావు.
0: You waste money.
1: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు?
0: యూ సఫర్.
1: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
0: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ది లీస్ట్.
1: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు ఎందు మాత్రమే మన కాలమును, కర్మను, కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
0: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
1: విద్యార్థి విద్యార్థినీయులారా,
0: Therefore students, men and women,
1: మీ జీవితము క్షణభంగురమైనది కాదు.
0: Your life is not momentary.
1: Long journey, దీర్ఘ ప్రయాణము.
0: Your life is a long journey.
1: దేహాలు మారినా కూడాను జీవుడు మారుట మారటం లేదు.
0: బాడీస్ మే చేంజ్ బట్ బీయింగ్స్ వోంట్ చేంజ్.
1: ఈ దేహములు అనేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
0: బాడీస్ యూ జస్ట్ డ్రాప్ లైక్ క్లోథింగ్.
1: దట్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
0: డెత్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
0: యూ చేంజ్ బట్ యువర్ లైఫ్ జర్నీ వోంట్ కమ్ టు ఎన్ ఎండ్.
1: సాగిపోతుంటుంది.
0: ఇట్ గోస్ ఆన్.
1: కనుక ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఏమి చేయాలి? సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే,
0: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ, వాట్ షుడ్ యు డు?
1: లగేజ్ని తక్కువ చేసుకోవాలి.
0: యూ షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఈ లగేజ్ ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ లగేజ్?
1: డిజైర్స్ ఏ లగేజెస్.
0: Desires are luggages.
1: మన డిజైర్స్ తగ్గించుకోవాలి.
0: We should reduce our desires.
1: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
0: We should have the desires necessary.
1: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
0: Because of excessive desire we are restless.
1: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
0: Man should have a control over the desires.
1: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
0: You can have the desires needed for life.
1: దురాశలుగా మారకూడదు.
0: It should not be excessive.
1: కనుకని శంకరుల వారు కూడా చెప్పాడు.
0: సో శంకర్ ఆల్సో సెడ్,

0: ఓ మ్యాన్, యు విల్ నెవర్ క్వెంచ్ ద థర్స్ట్ ఫర్ వెల్త్.
1: ఎంతవరకు ధనదాహం ఉంటుండాలి? కొంతవరకు మాత్రమే ప్రయాణం చేయాలి ధనంలో.
0: టు సాటిస్ఫై ద థర్స్ట్ ఆఫ్ వెల్త్ యూ షుడ్ హ్యావ్ ద లిమిటెడ్

0: Have satisfaction with all the lot you have. O foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? దుఃఖంకరణే దుఃఖంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈస్ రిపీటింగ్ దుఃఖంకరణే.
1: అతని దగ్గరికి పోయి ఇదే చెప్పాడు, భజ గో.

0: నహి నహి నహి రక్షతి దుఃఖంకరణే భజే గోవిందం.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaj Govindam, O foolish man, at the time of death, the last journey, the last minute,
0: Ancha
1: this grammar will not come to your rescue.
0: Ye vidhamain putti Govindudu neeku addam raadu.
1: At the last moment, no one will come.
0: Neevu chesinatvanti yokka manchi karyame neeku adupulo unchukoni deeni saakshatkaristundi.
1: It's only good you have done will manifest in front of you.
0: Kanaka ee vidyalanni kuda nu kevalam prakrutamain putti vidyale.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడాను ఈ జగత్తునకు మాత్రమే జీవించడానికి అనుపాయం చేసేటువంటివి.
1: దే మేక్ యూ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇవన్నీను అవిద్యలే కాని విద్యలు కావు.
1: దే ఆర్ జస్ట్ అవిద్య, నో ఎడ్యుకేషన్ బట్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆత్మవిద్యను కూడా నీవు కొంతవరకు అభ్యసించాలి.
1: బట్ యూ షుడ్ లెర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మవిద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ గివ్ యూ గుడ్ థాట్స్.
0: ఇవన్నీ కూడాను ఆ లౌకిక విద్యలు తలతో చేరినటువంటివి.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ రిలేట్ టు ద హెడ్.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: తలతో వచ్చినటువంటివి ప్రవృత్తులు.
1: ద హెడ్ ఈస్ అవుట్ వర్డ్.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: ద హార్ట్ ఈస్ ఇన్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
0: కనుక కామ క్రోధ లోభ మోహమద మాత్సల్యములు అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టున్నాయి.
1: దేర్ఫోర్ యాంగర్ అండ్ ద లస్ట్ అండ్ ద గ్రీడ్ దే ఆర్ అవుట్ వర్డ్.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడా హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్
0: ఫ్రమ్ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనం సాధనంగా తీసుకున్నప్పుడే ఈ ప్రవృత్తిలో మనం సాత్వికతను మనం పొందవచ్చును.
1: వెన్ వీ టేక్ దీస్ వర్చ్యూస్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ విత్ఇన్ దెన్ వీ కెన్ ఎంటర్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: కనుక ప్రవృత్తి కూడాను మనకు ఉండవలసింది.
1: Therefore, the outer world is also necessary.
0: ఇహమును సుఖింప హేమతారక విద్య పరమును సుఖింప బ్రహ్మ విద్య.
1: To enjoy the world of knowledge, we should learn all these things. And to enjoy thereafter, Brahma
0: knowledge.
1: We should be successful in both the aspects.
0: ఉత్తీర్ణుడు కావాలంటే మనం ఏం చేస్తున్నాము?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: We exert and start reading.
0: ఇది కాదు.

0: Having learnt a lot, the foolish one does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని.
0: If we inquire, the education is merely argumentation.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: Why should we study and die? We should study to reach
1: immortality.
0: All this education
1: చావటం అంటే ఏమిటి?
0: What is death?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: All that we learn, we forget.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: Nothing is in the time.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: What is that education which is deathless?
1: సోహం. సోహం. ఆ విద్యను నేర్చుకోవాలి.
0: We should know that education, సోహం.
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: What is the significance of this education?
1: సోహం. సోహం. నేనే అది తత్వం.
0: సోహం. ఐ ఎమ్ దట్ తత్వం.
1: నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము. ఈ సహజమైనటువంటి విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలుగుచుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్. దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయములు నీకు ప్రబోధిస్తుండాలి.
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము. నేనే దైవము. నేనే దైవని ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: Every day 21,600 times this lesson that I am God is taught.
1: కానీ ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ను మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యు స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: This is not true education.
1: Practical knowledge kavali.
0: You need practical knowledge.
1: Nitya jeevitamlo aanandanni andinche vidya kavali.
0: You need education that confers
1: bliss. Ee bhautika vidyanto paatu atma vidyanu kuda nuvu abhyasinchali.
0: Along with formal education, you need education of the self.
1: Kanuka ee vidyalannitiki kuda nu laukika vidyalaku manase kaaranam.
0: For the worldly knowledge, mind is responsible.
1: Atma vidyaku premane kaaranam.
0: The knowledge of the self relates to love.
1: Ee prema tattvanni manam penchukovali.
0: We should develop love.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో దేర్.
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ద కంట్రీ.
1: ప్రేమతత్వము హలో హలో హలో హలో ఇది కాదు ప్రేమతత్వము.
0: The nature of love is not merely saying hello hello.
1: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the feeling of oneness.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి దాని ఆత్మను ప్రేమిస్తివా సర్వుల్ని ప్రేమించిన వాడవుతావు.
0: Knowing fully well the same self is in everyone. If you love that, then you can love everyone.
1: దీనిని ఉపనిషత్తులందు కూడాను
0: this Upanishad
1: sarvajeeva namaskaram keshavam pratigacchate anindi. Anaga evariki neevu namaskaram chesina కేశవుడికి నమస్కారం చేసినట్టి. ఎందుకంటే అతని యందు ఈ ఆ కేశవుడు ఉంటున్నాడు.
0: ది ఉపనిషత్ సే హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్స్ దే గో టు లార్డ్.
1: మానవుని యందు కూడాను ఆత్మస్వరూపుడిగా ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నీవెవరికో వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: వీఆర్ నాట్ పేయింగ్ అవర్ రెస్పెక్ట్స్ టు ఎన్ ఇండివిజువల్.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: వీఆర్ ఆఫరింగ్ అవర్ సెల్యుటేషన్స్ టు ద సెల్ఫ్ ఇన్ ద బాడీ దట్ ఇస్ ద టెంపుల్.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా స్థిరమైన దేవాలయం కాదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఈస్ నాట్ స్టడీ.
1: మూవింగ్ టెంపుల్. కదిలిపోయేటువంటి దేవాలయం.
0: బాడీ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో సున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ రౌండ్ ద టెంపుల్ మేడ్ అప్ ఆఫ్ రాక్ అండ్ స్టోన్ అండ్ ద మోర్టార్ వై డోంట్ యు గో ఆఫ్ ద లైవ్ టెంపుల్.
1: దానికంటే సజీవమైనటువంటి ఒక జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్వ్ అండ్ వర్షిప్ ది లివింగ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఈ
1: విద్యార్థులలో ఈ జాతీయత భావం అనేది క్షీణించిపోయింది.
0: ద ఫీలింగ్స్ ఆఫ్ నేషనలిజం ఆర్ లాస్ట్ అమంగ్ ద యూత్.
1: మన దేశము,
0: అవర్ కంట్రీ,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డివినిటీ. వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు అస్.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: వీ ఆర్ ఆల్ బోర్న్ హియర్.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students, broad feelings should develop.
1: అందువల్ల ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore, if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనము తిరస్కరించినప్పటికీ మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్ సో ఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్ సో ఎవర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ ఫర్ ద లార్డ్.
1: ఈ మధ్య లోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలోకి చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow of the river may merge in ocean grace.
1: కానీ దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: కనుక ఈ ప్రవాహములకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొకవైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరనామం ఒకవైపున గట్టు.
0: The one bun is eight-headed.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం ఈ ఎనిమిది అక్షరాలతో కూడిన శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bun on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షర రావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకం లేకపోతే క్షణమైనా మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If we have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాం.
0: You live in full faith.
1: మార్కెట్ కి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నువ్వు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నువ్వు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in
1: faith. భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: ఇది మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there is nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: The entire universe is the form of God.
1: సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive divinity.
1: అల్పమైన తుచ్ఛమైన విషయాలను మనం నమ్మి జీవిస్తున్నాము.
0: We carry our daily life having in full faith the routine, mean, low thing.
1: జగత్తు జగత్తు
0: the universe.
1: ఇదంతా కూడా దైవముగా భావించుకోవాలి.
0: We have to take the universe as a form.
1: నీవే దైవము.
0: You are God.
1: నీకంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop your God.
1: ఆ యొక్క సుగుణములు నీలో లేకపోతే నీవే దయ్యం.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్గుణములే దైవములకు సాక్షి.
0: Virtues are the witness
1: to demon. దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to demon.
1: దయ్యం కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైనటువంటి గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: student,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of
1: సర్వములకును దైవమే సాక్షి.
0: God is eternal witness.
1: సర్వములకును దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వులను ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.

0: Radio Sai now brings you Bhagwan Baba's Divine Discourse, where he explains about the twofold path, the worldly way and the inward way. The Ramayana is the story of the divine union between Prakriti and Paramatma, that is, the divine union between Sita and Rama. This excerpt is taken from Bhagwan Baba's address to the students of the summer course on the 22nd of May 1996.
1: సత్యవాక్కువలన సన్మానమునుగల్గు సత్యవాక్కువలన సన్మానమునుగల్గు సత్యయుతుడు యుందు సౌఖ్యమెసెసు. సత్య జీవితమనకన్నా సత్య జీవితమునకన్నా

0: by uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Palamuloni madurasam tarutanu yeruguna.
0: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
1: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
0: The nectar of the flower is not tasted by the creeper.
1: Nivrittisara sahityamu pravrutti panditunde terugunu.
0: A scholar who is outward cannot know the inward essence.
1: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
0: All the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravrutti margamaniyu nivrutti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths. One is outward, another is inward.
1: Kani pravrutti nivruttulu yokka nijasthanam okkate.
0: Actually the point is one and the same for both the ways.
1: భౌతికంగా లౌకికంగా ప్రాకృతికంగా అనుభవించేదంతా కూడాను ప్రవృత్తులని, దీనికి అతీతమై అంతర్ముఖమై ఆనందమయమై అమృతమయమై ఉన్నటువంటిదంతా నివృత్తి మార్గమని భావిస్తున్నారు మానవులు.
0: పీపుల్ కన్సిడర్ దట్ ఆల్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్ దట్ ఈస్ ఇన్నర్ అండ్ ఇన్వర్డ్ blissful, immortal.
1: ప్రవృత్తి నివృత్తుల యొక్క స్వరూపము ఒక్కటే.
0: Actually the outward and inward paths are one and the same.
1: అదే మానవత్వము.
0: That is the human life.
1: ఈ మానవత్వమునందు ప్రవృత్తి వృత్తులని కొన్ని నివృత్తి వృత్తులని కొన్ని విభజించుకుంటూ వచ్చారు.
0: We classify into two categories, the outward and inward, in human sojourn.
1: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్వర్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్వర్డ్.
1: ప్రతిధ్వనులే,
0: రిజౌండ్,
1: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపమునైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు ఎంక్వైర్ ఇన్వర్డ్లీ ద నేచర్ ఆఫ్ దట్ విచ్ ఇస్ రిసౌండ్ అండ్
1: భగవంతుడు మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
0: దో గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్, వై ఇస్ ఇట్ దట్ వీ గో బై దిస్ క్లాసిఫికేషన్?
1: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
0: ఓవర్ జనరేషన్స్ ఆఫ్ పాస్ట్ లైవ్స్ people have been spending time with external approach.
1: కనుకనే ఒకే పర్యాయము నివృత్తి మార్గములో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Therefore it's not possible to proceed inward.
1: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
0: As one follows the outward, one has to follow the inward path.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
0: ఆల్ ద ఫెస్టివిటీ ఇన్ ద గేట్ యూ ఆర్ రెడీ టు పర్ఫార్మ్ ద వెడ్డింగ్ ఆఫ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న హియర్ ఇన్ మిథిలాపురం.
1: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: ఇన్ ఆల్ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ దేర్ ఇస్ ఇన్వర్డ్ సిగ్నిఫికెన్స్.
1: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకుని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
1: మొదటి దినము వరప్రహేమము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
0: On the first day, the wedding invitation will be taken in procession by all purohits and will be handed over to the bride's
1: తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
0: On the following day, the bride's party, all ladies will go in a procession.
1: ఇదే తెల్లవారు మొదలుకొని సాయంకాలం వరకు కూడాను ఇదే వేడుకలో జరుపుతూ వచ్చారు మొదటి దినము.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటం.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
0: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: Gadachina rajulandaru kudanu satkirtini సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథునకు దక్కేటువంటిది కాదు.
0: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద రెప్యుటేషన్, దశరథ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టుడే వాట్ హీ ఈజ్.
1: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు, ధర్మపరులు, సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: కనుకని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
1: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
0: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
1: మిథిలాపుర నగరమును మొట్టమొదటి నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
1: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
1: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: దేర్ఫోర్ ఆన్ ఆల్ ఆస్పీషియస్ ఒకేషన్స్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీయగలేదు.
0: దేవర్ నెవర్ ఈగోయిస్టింగ్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ టుడే ఐఎమ్ ద కింగ్, హౌ ఐ బాదర్డ్ ఆర్ ద పాస్ట్ కింగ్స్.
1: కనుక గడిచిన రాజులకందరికి నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: It's our responsibility and duty to express gratitude.
1: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండిన మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ ద రొటీన్.
1: ఇంకా మూడవది
0: థర్డ్
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ ఫోర్త్ థర్డ్ డే కీపింగ్ ది వెల్ఫేర్ and the reputation, the esteem of the four sons to benefit the society. They were indulged in the acts of charity and distributing the cows and the calves, and the cows decorated with the gold in the around the horns.
1: నాలుగు విధములైనటువంటి మాతలు ఉంటున్నాయి.
0: The four types of mothers.
1: మొదలు భూమాత.
0: The first mother earth.
1: రెండవది వేదమాత.
0: Second mother వేద.
1: మూడవది గోమాత.
0: Third one mother cow.
1: నాలుగవది దేహమాత.
0: The fourth one the physical mother.
1: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
0: It's our duty to express our gratitude to all these four mothers.
1: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
0: Everyone has these four mothers.
1: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీదజనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: On third day, they were so happy distributing the cows to the poor people.
1: నాలుగవ దినము
0: Fourth day.
1: కన్యాదానము.
0: Wedding, కన్యాదాన.
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
1: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక brought Sita along with Urmila.
1: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంకిరువురు కూడాను.
0: The other two are the daughters of the brother of Janaka.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: Is Kushikumara who brought these two.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు.
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక.
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasharatha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
0: సీత, ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్.
1: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటం.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
1: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
0: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ది బ్రైడ్.
1: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
1: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
1: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
0: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత. సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెడ్, మై డాటర్ సీత ఇస్ హియర్, యూఆర్ లుకింగ్ ఇన్ దాట్ డైరెక్షన్.
1: కానీ వినిపించుకోలేదు.
0: బట్ రామా డిడ్ంట్ హియర్ ఆల్ దిస్.
1: తిరిగి రెండు మూడు పర్యాయమే చెప్పాడు, ఇదం సీత ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: అండ్ జనక రిపీటెడ్ ట్వైస్ ఆర్ థ్రైస్, హియర్ ఇస్ సీత, యూఆర్ లుకింగ్ ఇన్ అదర్ వే.
1: కారణమేమిటి?
2: వాట్స్ ద రీజన్?
1: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
2: హి హస్ నాట్ టైడ్ దట్ మంగళసూత్ర, ద సీక్రెట్ థ్రెడ్.
1: వివాహం కానటువంటి స్త్రీని చూడటం మహాపాపము.
2: ఇట్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు లుక్ ఎట్ అన్ అన్మ్యారీడ్ వుమన్.
1: ఇక్ష్వాకుల వంశమునకే అపకీర్తి తెచ్చినటువంటి వాడు అవుతాను.
2: విల్ బి బ్రింగింగ్ ది ఇక్ష్వాకు క్లాన్ టు డిస్రిప్యూట్.
1: కనుక నేను చూడను ఉన్నాడు.
2: సో ఐ వాంట్ లుక్ ఎట్ హర్.
1: దీనిని పట్టియే ఏకపత్ని అనేటువంటి పేరుకు సార్థకమైంది.
2: For that reason he got this name, that he had one wife.
1: Okay, mata.
2: One word.
1: Okay, patni.
2: One wife.
1: Okay, ambu.
2: One arrow.
1: Idi Ramachandranaku pratyaksha pramanam ayinatundi okka birudu.
2: These are the titles of Rama that he had.
1: Inka vaidyamulu vaastunnaru.
2: And instruments were played.
1: Vacharu Janaka Maharaju okka asthanam nunchi anek mandi sumangallu.
2: Many ladies came from the court of Janaka emperor.
1: Veelu minchina mikkutalu streelaku ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutadu iddarin okka eedu joduga gucchinaadu sitaku taguvaadu sri ramudu rare chudaga podamu రాముల పెళ్లి రారే చూడగ పోదాము స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
2: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్.
1: ముందర దర్బార్లు.
2: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్.
1: సీతకు రాముడు.
2: అండ్ రామ ఫర్ సీత.
1: సూత్రము గట్టుతాడు.
2: హి ఇస్ రెడీ టు టై అప్ మంగళసూత్ర.
1: ఇద్దరి నొక్క ఈడు.
2: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
1: జోడుగా గుర్చినారు.
2: అండ్ ఇస్ అప్రోప్రియేట్ సెలెక్షన్.
1: సీతకు తగువాడు శ్రీరాముడు.
2: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత.
1: చూడగ పోదాము రాముల పెండి రారే చూడగ పోదాము.
2: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
2: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళసూత్రం కట్టారు.
2: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తరువాత
2: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
2: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా ఆజానుబాహుడు.
2: Rama is so tall.
1: Sita adani kante chaala takku height.
2: Sita is comparatively short.
1: Kanuka dasiru techinatvanti kaharamnu Sita pattukundi.
2: Sita held in her hands the garland brought by the seven maids.
1: Chaala daivam yokka rahasyamulainatvanti inta sookshmanga untuntai.
2: The divine secrets are so subtle.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
2: అండ్ షీ సీత వాస్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
2: షీ డిడ్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
2: రామ ఇస్ సో టాల్.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
2: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
1: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
2: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లాండ్.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
2: నోటీసింగ్ దిస్ Rama signed to Lakshmana.
1: Anaga yemani saygu.
2: What is the sign?
1: Idi Lakshmanuku tappa ee rahasyalu marokariki teliyadu.
2: These secrets are known to Lakshmana and else.
1: Andukosamne Tyagaraja kudunu cheppadu.
2: So Tyagaraja also said.
1: Endukante inta sookshma buddhi kaliginatvanti oka Lakshmanaku evvaru kudunu cheppanakkaledu.
2: Nobody need to tell Lakshmana who is so intelligent.
1: Taanu kudunu sign chesadu. అన్నాడు. వీలు కాదన్నాడు.
2: హీ టు గేవ్ ఎ సైన్ సే నో.
1: అనగా ఏమిటి ఈ సైగ చేయటం?
2: వాట్ ఇస్ ది సైన్?
1: నీవు ఆదిశేషుడు కదా.
2: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
2: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాస్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానమును మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
2: And Lakshmana said, it's not possible to lift that part only. The whole earth has got to be lifted.
1: Aite, Ramuni yokka pratigna emiti?
2: But what is the vow of Rama?
1: Bhaktuliki ekkadaina nenu shirasu unchutanu.
2: I'll bend my head before a devotee.
1: Kaani streela mundu nenu shirasu unchanu.
2: But before women, I don't bend my head.
1: Ee pratigna pattadu.
2: That's the vow.
1: Appudu,
2: then,
1: veeru lekunda paristhitini patti, లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
2: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
2: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
1: కనుకనే
2: సో
1: ఈ లక్ష్మణుని యొక్క యుక్తి రాముని యొక్క శక్తి ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
2: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: తక్కువనా కాదు,
2: ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత,
2: షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికీ మెత్తగా గార్లాండ్ వేసేసింది.
2: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
2: The moment garlanding is over, wedding is finished. నలుగురు
1: అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
2: They were going round the fire.
1: తదుపరి ఒక చెలికత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
2: A servant maid brought the water from Sarayu river.
1: కాని ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
2: Rama's feet had to be washed with this water.
1: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
2: She brought the vessel, but she is not washing the feet as expected.
1: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకొని కూర్చుంది.
2: She was holding the vessel for a long time.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
2: Then she started
1: thinking. జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
2: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: సీత చేతుల నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
2: Sita was wearing bangles, very big bangles.
1: ఇప్పుడే మన యొక్క మిథిలాపురంకు వచ్చేక ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
2: అహల్య వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్.
1: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
2: బికాస్ ఆఫ్ ద లార్డ్స్ ఫీట్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ కుడ్ కమ్ బ్యాక్.
1: నేను మారను కాని ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
2: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
2: This truth is known.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
2: Lakshmana has taken the cloth he was wearing.
1: రాముని పాదాలను తుడిచాడు.
2: He was wiping the feet of Rama.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
2: Later he said, wash his feet.
1: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
2: The secret of every incarnation is so subtle.
1: ఈ పాదములు కడిగింది.
2: She washed the feet.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
2: She also sprinkled few drops on her head.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
2: She went round and she made all vows.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల,
2: after taking oath,
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీవు అందుకో అన్నాడు.
2: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
2: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
2: ఈ సే ఐ యాక్సెప్ట్.
1: కానీ చెప్పటం లేదు.
2: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
2: పురోహిత్ కేమ్.
1: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
2: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
2: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మా ఇక్ష్వాకుల వంశము.
2: Ours is Ikshvaku clan.
1: మేము ఇచ్చేటువంటిదే మా యొక్క వాడుకు, కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
2: Our practice is only to give, not to take.
1: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసం.
2: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
2: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
2: It's offering one's own daughter, not any material, you know.
1: కన్యకుడను ఒక పదార్థమే.
2: Even woman is also matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడా పదార్థ స్వరూపులే.
2: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
2: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు,
2: దెన్ ఎంపరర్ జనక,
1: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
2: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
2: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
2: షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
2: దెన్ ప్రీస్ట్,
1: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
2: And he went on telling the Purohita.
1: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
2: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
2: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
2: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
1: సంబంధం లేదు.
2: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
2: Both have the same problem.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
2: దట్ వెరీ డివైన్ ఫామ్.
1: పుడమి పరమాత్మ.
2: This earth is
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
2: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మేచ అర్థేచ కామి, ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama said,
1: దీనికి నేను అంగీకరించను.
0: I am not going to accept this.
1: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
0: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని, ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కానీ తాను చాకల వానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హి సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హి డిడ్ంట్ పనిష్ దట్ వాషర్మన్.
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకు కూడాను ఆనాడు ప్రతి దాని ఎందుకు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
0: వాట్ కైండ్ ఆఫ్
1: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
0: వాట్ ఈస్
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకొని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్, హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్, సమ్టైమ్స్ రిజెక్టెడ్.
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం,
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము, మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా, yes yes.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
1: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో, ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామా సెడ్ లీవ్ మీ అలోన్, లీవ్ ఇట్ టు మీ, ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహం.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are
1: well. జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime విశ్వామిత్ర came.
1: రామలక్ష్మణ,
0: రామలక్ష్మణ,
1: ఇది నా కడపటి ఆశీర్వాదము.
0: This is the ultimate blessings I am conferring.
1: నేను ఇక్కడి నుంచి హిమాలయంకు వెళుతున్నాను.
0: From here I am proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ దశరథ మహారాజు అందరూ కూడాను భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమే నేను ఇంతవరకు నిచ్చగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవి అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
0: How lucky I am. What else I want? I have performed the marriage of Vari Narayana and Adilakshmi.
1: భాగ్యము అక్కర్లేదు.
0: I don't want anything more.
1: ఎట్టి స్థానము నాకు అక్కర్లేదు.
0: I don't want any position.
1: ఈ శరీరాన్ని వదలటమే నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: Now the only thing is to drop this body.
1: ఆనాటి నుండి ఈ రామాయణంలో ఎక్కడ కూడా ఇంకా విశ్వామిత్రుని పేరే లేదు.
0: Later you don't find Vishwamitra name anywhere in Ramayana.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి దశరథ మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ
0: దశరథ వాస్ షెడ్డింగ్ టియర్స్,
1: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని, ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏముందని.
0: హౌ లకీ ఐ యామ్, వాట్ ఎల్స్ ఐ వాంట్, ఐ హావ్ పర్ఫార్మ్డ్ ద మ్యారేజ్ ఆఫ్ వెరీ నారాయణ్ అండ్ ఆదిలక్ష్మి.
1: భాగ్యము అక్కర్లేదు.

0: కంటిదారలు కార్చుకుంటూ
1: Blessed thou art shedding tears.
0: నా కుమారునికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: Blessed thou expressed his gratitude saying that he cannot thank him adequately for all that he did to his son.
0: రామచంద్రునికి అందించాడు విశ్వామిత్ర.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ ఫర్ హిస్టరీ.
0: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: ఎక్సెప్టింగ్ ఆరో రామ వాజ్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ పవర్ఫుల్ వెపన్స్.
0: కనుకనే శబ్ద ప్రమాణంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
1: రామ విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
0: రామ దేనికోసం నీకు ఇస్తున్నాను?
1: Why am I giving?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: In fact, you gave all.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: You know all.
0: సర్వవ్యాపకుడవు.
1: You are all pervasive.
0: సర్వశక్తిమయుడవు.
1: Powerful.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కాని నా దగ్గర ఉండవలసింది కాదు.
1: These powerful weapons should be with you.
0: ఎందుకనగా
1: రీజన్
0: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చినాను.
1: సో ఐ గేవ్ యూ.
0: నావి కాదు ఇవన్నీ.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు
1: రామచంద్ర
0: భరత శత్రుఘ్నులు
1: భరత శత్రు
0: తమ తమ పత్నిలో చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి శత్రుఘ్ని భార్య శృతకీర్తి మేము ఇంకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: As she is the one of reputation, she is called శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
0: అతని స్వరూపము.
1: ద టైమ్ ఇస్ హిస్
0: కాలం అంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: టైమ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్.
0: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంట ఉండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
1: ఈజ్ ద టైమ్ ఇస్ బియాండ్ టైమ్. యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్స్టికల్స్ ఆన్ ద వే, రామా విల్ టేక్ కేర్ ఆఫ్ అస్.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
1: He said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడా కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహాకర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
1: He has no trace of attachment.
0: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: No day he was worried of anything.
0: జనక మహారాజు కూడాను
1: such an emperor Janaka.
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది ఏ యూనిటీ.
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికే అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: అనేక మంది దాసులను పంపించాడు.
1: He sent so many servants.
0: రథమును, గజమును, తురగమును, వేణుకు అంతా కూడాను పంపించాడు వీరితోనే.
1: And he sent the chariots and horses and
0: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
1: They started moving from Mithila.
0: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
1: Loud sound around.
0: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
1: As they reached the halfway, they heard very loud sound like thunder.
0: నిలు నిలు అన్నాడు.
1: ఇస్ ఇట్ స్టాప్?

0: స్టాప్.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: ద మూమెంట్ దే గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ దే సా పరశురామ.
1: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తిని ఇంతకుడు నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
0: రామ బికాస్ యు ఆర్ సో పవర్ఫుల్ యు కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఐ సెటిల్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
1: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ ఎట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రునివి.
0: 12 బిలాంగ్ టు శ్రీరామ.
1: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణునివి.
0: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
1: 15 అయిపోయినాయి.
0: 15 ఓవర్.
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ, దీనిని వినేటువంటి వారు కానీ రాముని పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దాట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: కనుకనే 16 కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
1: కానీ పరశురామను చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్.
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: ఎవరు వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చంద్రుడు దొక్కుతున్నాడు.
0: బట్ రామ వాజ్ స్మైలింగ్ ఆల్ ది టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation.
1: He
0: is always in a state of bliss.
1: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను అతని తేజస్సు మారదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద బ్రిలియన్స్.
1: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుండారు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ
0: ఇస్ ఓన్ ది డివైన్ హూ హాస్ గాట్ ఆట్ ఆల్ దట్ రేడియన్స్ ద బ్రిలియన్స్.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వము.
0: It's only God who delights himself because of the divinity they manifest expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధమైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
0: Each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలు.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రామ నీ దయ రాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామ
1: ఆనంద నిలయ, రామ నీ దయ రాధా.
0: ఓ రామ డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్ యువర్ కైండ్నెస్.

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాలపైన పడింది.
1: So singing they fell at the feet of Rama.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: He blessed her.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: And then he stepped into his palace.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 days full of festivals.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా ఇతన్ని గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటది.
1: So his hand will always be upward.
0: ఒక్క దానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: But for one thing only he stretches.
0: అదే ప్రేమ.
1: That's love.
0: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: God always treads along the path of truth and righteousness.
0: మానవుని ఎందుకును దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: In order to demonstrate divinity is only possible by observing
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is truth there is
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is dharma there is God.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: Where there is no truth and dharma there is no daiva god but there is daya the demon.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: In order to acquire these twins, the truth and righteousness, we should offer surrender to God. As time passed by,
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: కేకయ రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chikara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
1: That was those days when they could know that divine
0: power
1: within. Naa
0: indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadani inta rajyanni nenu eritiga yelagalanu.
1: How can I administer?
0: Naa parahata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠులు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికి వాళ్ళు ఇంకా రాజ్యమేళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: Raayadaniki kuda chethulu raadu.
1: They cannot even write.
0: Chudadaniki kuda files chudadaniki kuda kannulu levu.
1: They don't have even proper
0: eyesight. Evaraina emem chepthe vinadaniki chevulu levu.
1: They can't listen properly.
0: Ivanti angahinulainatundi vaadu rajyamlo cheratam chethane ee deshamanta ee vidhamainatundi okka durbhikshaku guri ayipoyindi. Uttam tagipoyindi kanuka nenu arhudanu kaadani taane taane visarjinchukunnadu.
1: Dasharatha dropped. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠుల వారు చెప్పారు.
1: వశిష్ఠ said,
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, భరత శత్రుఘ్నులు are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషం ఏం కాదు.
1: There's no mistake in what I
0: did. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యములకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడా రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడా రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రాములకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: గాడ్ హ్యాస్ ఓన్లీ దిస్ క్వాలిటీ లవ్.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: దిస్ ఇస్ నాట్ అండర్స్టూడ్ బై ఆల్.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ వర్ రెడీ.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యములకు ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతూ ఉంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దర్ బి ఆబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూమ్ కు వెళుతుందాది రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: The palaces were separate then.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుగులు అవర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: When Rama had hit the ball, it touched the back of Mandara.
0: రాములు నవ్వలేదు.
1: రామ దీని లో.
0: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ద లా?
0: మందర వీపు ఇంకా తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర
0: చూసి నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ద లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: Rama has put me to shame, since then she was angry with
0: him. ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: with an anger
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: She became just the opposite.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: Anger should not be there any trace.
0: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: సూర్పణక కామము,
1: the desire of ఈ
0: కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
1: The krodha, the anger, kama, the desire are responsible for Ramayana.
0: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముని అరణ్యానికి పంపించింది.
1: It's only this anger that sent Rama to exile.
0: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: అనగా ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
1: It led to the separation of nature and God.
0: ఈ వియోగమైన బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
1: All the suffering that we find in Ramayana is because of the separation.
0: కలుకలి మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొట్ట తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles.
0: Tana kalini banga putchunu.
1: And he will lose his wealth.
0: Tana kungala gauravambu dagdamu seyunu.
1: He will lose his respect.
0: Tana varala keda cheyunu.
1: He will be separated from his own people.
0: Kopambu valana sarvamu chedugun.
1: Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే
1: because of this reason
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
1: రామ ఇస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటెడ్ టు ద హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
1: వశిష్ఠాద బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక,
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యు విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యు డిజైర్
0: రామునే మొట్టమొదట కైక చెప్పాడు.
1: సో రామ టోల్
0: రామాయణంలో కూడా లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ
0: రామాయణం. చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లైక్. భరతుని కంటే రామునంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఈ రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. ఆమె సామాన్యురాలి.
1: షీ ఇస్ ఆర్డినరీ వన్.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ది వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ
0: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏంటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు. సుమిత్రకు చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రామునితో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows. Here is Rama lying on Lakshmana Adisesha. Lakshmana is Adisesha.
0: అతని పైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
1: సో రామ వాస్ రిక్లైనింగ్ ఆన్ అదిశేష.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: సో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టూ.
0: ఈ ఇరువురిలో ఉండినటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
0: వెళ్లారు.
1: దే వెంట్.
0: సరియు తీరం దాటారు.
1: అక్రాస్ సరియు రివర్.
0: సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరాము.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్.
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: దే డిడ్ నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్ కౌసల్య. లోకంలో కూడా అంతే
0: జరుగుతుంటాది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: Ayodhya. Aranyamu.
1: For me, this Ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ రిటర్న్.
0: కూర్చుంది.
1: షీ సాట్.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి.

0: సుందరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman live?
0: ఎందుకు నా బ్రతుకు
1: being separated from?
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను,
1: and one way I am not,
0: ఒకవైపున శుద్ధునికి దూరం అయ్యాను,
1: another way I am,
0: నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి,
1: why should I live, for whose sake should I live?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: She sacrificed the food and drink and she was feeling so sad.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత,
1: after the death of Dasharatha,
0: వశిష్ఠుల వారు కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ద కేకేయ కింగ్.
0: దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో, ఏ కార్ లో, ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములు రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: It will take 15 days to reach.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో, ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేసారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachinta varaku noonilo tarip pettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu unchukoni edustunnayi.
1: By the time they reach the shore, Ayodhya, everybody bent their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమున కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత,
0: తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డైడ్,
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: హీ ఫెల్ట్ దట్ ఎట్లీస్ట్ హీ వాస్ హ్యాపీ దట్ రామలక్ష్మణ వర్ దేర్ ఆన్ ద బెడ్ సైడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దశరథ.
0: కట్ట కనపడే తండ్రిని చూసేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: రామలక్ష్మణ కుడ్ బి దేర్ వెన్ దశరథ వాస్
0: డైయింగ్. చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఫెల్ సో సాడ్ దట్ హీ వాస్ నాట్ దేర్ ఎట్ ద టైం బెడ్ సైడ్.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
1: ఇమీడియట్లీ వెంట్ టు కౌసల్యాస్ ప్యాలెస్.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసుకొచ్చినట్టు చెప్పింది.
1: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్.
0: అమ్మ అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ హస్ నాట్ రిటర్న్డ్ యెట్.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
0: Anaga oka dani kante adhikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi. Oka dani kante adhikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento premaga undinatunte varu Bharata Shatrughna.
1: Bharata Shatrughna loved their father.
0: కాని అతని కంటే మరింత ప్రేమ రామలక్ష్మణులపైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: వశిష్ఠ
0: నాయన ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
0: రైట్. నీ వివంత కూడా కర్మకాండను ఆచరించే మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యు ఆర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: ఆల్ ది లవ్ దట్ దే హావ్ టు
0: స్పెండ్, అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసి,
1: యాజ్ దే కుడ్ నాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ రామ లక్ష్మణ, దే హాడ్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ మదర్ కైక.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: సో వన్ గ్రీఫ్ ఈస్ కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్. వాట్ సార్ట్ ఆఫ్ ఇట్?
0: పుట్టుట ఒక చింత.
1: ద బర్త్ ఈస్ వన్ గ్రీఫ్.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ వన్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: ఆల్ దీస్ ఆర్ వరీస్ బట్ వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ అదర్ వరీస్ విల్ బి సాల్వ్డ్.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ హైయర్ లెవెల్.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ దిస్.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: ద మూమెంట్ యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ గో.
0: కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్ యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఎంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లుడు కూడా ప్రార్థించారు.
1: దట్స్ ఆల్సో ప్రేయర్.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్
0: తీసుకెళ్ళమని.
1: నాట్ హియర్. టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యములో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: సీతారామ
0: లక్ష్మణుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటునా

0: చూచుకొనుచున్నా సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that like he wants God is
0: well?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athanu teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pachulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pachulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water there
0: is Rama. Ani ee vidhanga sukshma buddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్ట్
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ ది ట్రీ టాప్ అండ్
0: నోటిస్డ్. ఆదిశేషుడు
1: లక్ష్మణ ఆదిశేష
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ వెరీ ఫార్మల్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మీ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామా స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ
0: ఇంతకాలం పెరిగి కూడాను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్ ఆఫ్
0: మహా శాంతి స్వరూపుడు
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు భరతుడు పరిగెత్తి వచ్చాడు రాముల పాదాలపైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు రక్షించు క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: బ్రదర్ ప్రొటెక్ట్ మీ పాడన్ మీ సార్.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
0: ఇక్కడ సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సెడ్
0: అన్న
1: brother
0: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation.
0: Bhasmam ayipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
0: Viyogagni,
1: what is that? It is the fire of separation.
0: Tachchane vinnadu.
1: He heard it.
0: Naluguru cheraru.
1: All the four assembled.
0: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rite.
0: Vachina tarvata ee Bharatunaku Ramulaku chala vaadopavadam jarugutundadi.
1: Later there is argument.
0: Neevu raaka tappadu.
1: You were bound to return.
0: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return I will stay there.
0: Nenu kuda ikkada aranyamlone untam.
1: Or else I will stay with you in the forest.
0: Kani
1: but
0: Ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు, నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: యర్ మై కింగ్డమ్
0: అంతా ఋషులే.
1: ఆల్ ఆర్ కోపన్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతని
1: బట్ హి డిడ్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్
0: యాజ్ సీతారాము ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దేవర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్ లక్ష్మణ్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
0: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్.
0: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
0: ఏనాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
0: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the children.
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: And if you say that I should build on my own
0: choice. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవి చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You
0: don't feel so sad." Nenu chaminchu annadu Ramudu.
1: He sought his pardon for hurting him.
0: Idigo balana chotlo oka nevu deeni parnachali nirminchamannadu.
1: And he has shown the spot where the hurt is to be built. Lakshmana was
0: happy. Nee agnane naaku pradhanamu.
1: Your command is important.
0: Emaina sari nenu siddhanga untanu.
1: I am ready for anything.
0: Jawab anetunte ledu.
1: No reply whatsoever.
0: Akkada kuda ante Bharatudu.
1: Em Bharata?
0: Bharatudu kudanu inka Rama agnane meer lekunda tirigi vachadu.
1: భర్త ఉభయ
0: ఒక్క మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్ రామ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్ అయోధ్య.
0: నంది గ్రామం లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఎ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదములను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలంటే దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భర్త మాట భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: And the student is not respecting the teacher.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గురువును కూడాను గమనించటం లేదు.
1: And the teacher is not observing the student.
0: ఇలాంటి లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: This is the main duty on the part of every one of us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama.
0: భర్త శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భర్త శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు. అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు. దైవాజ్ఞ శిరసావహించాలి. మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ ఫాలో.
0: దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్
0: డివైన్. దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: is a true sadhaka or aspirant? Do spiritual practices actually take us close to divinity? Let's get answers to these questions from a divine discourse delivered by Bhagavan Baba on 21st March 2004 in Prashanthi Nilayam on the auspicious occasion of the Telugu New Year Day, Yugadi.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు. మంచి చెడ్డలు రెండును కలిసి వీధి విడదీయం నెవరి తరము కాదు. వీటి విడదీయం నెవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
2: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. It is impossible for anyone to separate them and sort them out. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Idi Nutana Samvatsaram.
2: This is the new year.
1: ఈ విధముగా నూతన సంవత్సరములు ఎన్నియో గడిచినప్పటికీ మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
2: దో వీ హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
1: దీనికి కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
1: రెండును కలిసి ఉండు.
2: దట్ గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్ట్.
1: ఇట్టి కలియకను వేరు చేయటం ఎవరి తరము కాదు.
2: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్.
1: ఇట్టి ప్రేమ స్వరూపము, ఇట్టి దైవ స్వరూపము ఎడల ఉండును.
2: ద డివినిటీ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ రిమైన్ ఫర్ ఎవర్ యాజ్ ఎగ్జిస్టెన్స్.
1: అట్టి నిలిచిన శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి తత్వమును మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
2: విల్ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హోల్డ్ ఆన్ టు దిస్ ఎటర్నల్ principle of love.
1: అది మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
2: This is the true search for mankind.
1: దేనిని వెతుకుతున్నావు?
2: What is it that you're searching for?
1: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
2: You are searching for that which has to be searched for, which is to be obtained.
1: Itti nirantaramu man venta janta inta undi kodappadikini manavudu gurtinchukolekapothunnadu.
2: Though it is with you, in you, around you, you are not able to recognize it.
1: Karanam emiti?
2: What's the reason?
1: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి యొక్క రూపము.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
1: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
2: ట్రూత్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించింది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
2: Meditation does not mean the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
1: ఏది మనతో కలిసి ఉన్నదో అదియే మనం వదిలేదు.
2: That which is with us has to be given up.
1: తనతో కలిసి ఉండినప్పటికీ కానీ తను దాన్ని వదిలిపెట్టి కలిగినటువంటి దానికోసమై అనేక అపోహలు జరుపుతున్నాము.
2: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
1: నిత్యమైన సత్యమైన అద్భుతమైన ఆనందమైన ఆ సత్యమే సర్వత్రా ప్రాకి ఉన్నది.
2: That eternal, mysterious, wonderful, mystical truth is present everywhere.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి ఒక మార్గము.
2: The main part of humanity lies in searching for that truth.
1: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారం చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
2: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
1: నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది.
2: That eternal bliss is present in us throughout to eternity.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
2: That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize? In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded

0: ఏ రీతిగా చూడగలము?
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ డివినిటీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు విజువలైజ్?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ట్రూత్.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్స్ మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు రికగ్నైజ్ ట్రూత్.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: That truth is in you, with you, around you, after you.
0: కాని ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండినట్టు నీవు భావిస్తున్నావు.
1: As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it.
0: కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలు చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్వేషణ జరుపుతున్నామని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఇట్ ఎయిదర్.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ యూ.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ యూ.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఆఫ్టర్ యూ ఇన్ యూ అరౌండ్ యూ. And if you search for it, it is meaningless.
0: Yama, niyama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. And samadhi ni matrame pratyekanga ni bhavistunnavu.
1: Samadhi, which is the ultimate among all the different steps, yama, niyama, asana, pranayama, pratyahara, ending with samadhi as the ultimate reality, you consider it so.
0: Kani deeniki samadhi ani peru pettam manchidi kadu.
1: The term samadhi is not appropriate.
0: Samadhi.
1: Samadhi.
0: Anaga annintu yendu kudanu samamga undeetvantidi.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: Itti pavitramainatvanti tattvam andari yendu untunadi.
1: This sacred principle is present uniformly in all.
0: Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchadani anukotam pedda parapaatu.
1: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
0: నీ తత్వాన్ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for your own self outside?
0: నీ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for yourself outside in the external world?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
1: The one who searches himself in the outer world is a fool.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ ఎందే వెతకాలి.
1: To know thyself, you have to go inward.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: To move outward is a mistake.
0: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
1: That what you are searching for is imminent in you.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అతిగా దూరంగా చేసుకుంటున్నాము.
1: The sacred principle has got distanced yourself because of your search and spiritual practices.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: You don't need to search for it anywhere.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: You are searching that what is not your own identity.
0: ఇట్టి పిచ్చి మనసును కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతుంది?
1: This madness will never take you anywhere.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నీ యందు ప్రేమ ఉన్నది.
1: There is love within.
0: కానీ ఆ ప్రేమను ఎక్కడి నుంచి నువ్వు కొని తెచ్చావు?
1: Where from have you got it?
0: అది ఎక్కడికి పోతున్నది?

0: ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఇట్ ఫ్లో?
1: ఎక్కడికి రావటం పోవటం లేదు, రాకపోకలు లేనట్టు శాశ్వతండు ఆ యొక్క.
0: ఇట్ నెదర్ గెట్స్ ఇన్ నార్ లీవ్స్ యూ, నెదర్ ఎంట్రెన్స్ నార్ ఎగ్జిట్.
1: కనుక మనం సాధన అనేటువంటిది కేవలం కాలంలో వ్యర్థం కావించుకునే నిమిత్తమే మనం చేస్తున్నామే కానీ నిజంగా సాధన చేయటం అంటే నేను నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు వాడికి ఇంకా మరొక సాధన అక్కర్లేదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ద మూమెంట్ యూ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఐ, దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్ రియాలిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: దిస్ టర్మ్ ఐ, వాట్స్ ఇట్స్ ఆరిజిన్?
1: తన యందే ఉంటున్నది.
0: ఇట్ ఈస్ విత్ హిమ్,
1: తానే కల్పించుకుంటున్నాడు.
0: ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్,
1: ఈ కల్పితమైనటువంటి నేనును తాను కల్పించుకుని అమితంగా భావిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ హిస్ ఓన్ ఇమాజినేషన్ అండ్ హీ మ్యాగ్నిఫైస్ ఇట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరము.
0: Therefore, it's most essential for every man to turn inward and know his true nature.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Tane yokka tattvamu tanade kaani parulodi kaadu.
0: In fact, your nature belongs to your own self, not to any foreign person.
1: Nee self ni neevu enduku yetukutunnavu?
0: Why do you search for your own self?
1: అది నీ యందే ఉంటున్నది.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
1: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అని సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
0: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
1: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
0: దేర్ఫోర్ ది సర్చ్ ఇన్ ద కామన్ పార్లన్స్ is a sign of madness.
1: Than nasati endunnatvanti chottunu thanu vedakatam enduku?
0: When it's all around, why should he search for it?
1: Kanuka manam vedikeetvanti anetvanti chaala chedu margame.
0: Therefore it's wrong path, wrong procedure to search for divinity.
1: Kannulu musukoni dennu ni yojana chestunnavani anukovatam adi kuda pedda parpaate.
0: Though you have written, you are thinking that you are, you'll find sometime later is also a sign of ignorance.
1: Kanuka manam satyanityamainatundi man needanu mana vedayatam avasaram ledhu.
0: Therefore that which follows you doesn't need to be searched.
1: Meeru vedikeetundi yokka satyamu mee ende ninchi unnadi.
0: That truth for which you have been searching for all along is in you.
1: కృష్ణ తత్వం నందు అనేక విధములైనటువంటి యొక్క సాబోధనలు, అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
0: ఇన్ రిలేషన్ టు లార్డ్ కృష్ణ దేర్ హ్యావ్ బీన్ మెనీ పాత్స్ ఫాలోడ్, మెనీ పాత్స్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ప్రాక్టీసెస్.
1: కానీ అవన్నీ కూడా కట్టగడపతికి వ్యర్థమైపోయినవి.
0: ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ వెయిన్ ఫైనలీ.
1: కృష్ణుడు ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ కృష్ణ?
1: దైవం ఎక్కడున్నాడు?
0: Where is God?
1: Anta tanayende untunnadi.
0: In fact everything is with him.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ee prema aneetundi puttinadi kaadu.
0: Love is not born.
1: Adi man nunchi aavirbhavinchinatundi.
0: It emanates within you.
1: Aa aavirbhavinchinatundi oka premanu aavirbhavamga cheskunnappude nee satya bhavam neeku dakkutundi.
0: When once the love that emanates in you should manifest, then there is justification.
1: Idi batta.
0: This is cloth.
1: Idi batta kaadu.
0: No.
1: Patti.
0: It's cotton.
1: Ee vidhanga pothu pothu vaste katta kattiki okkate nichipothundi.
0: Ultimately the cotton remains one.
1: Kanuka manam vicharana cheyatam anetundi chaala porapadutunnam.
0: What we are bothering ourselves in the name of inquiry is wrongly directed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థమవుతుందో మీకు గుర్తించాలి.
0: యు మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది మనకు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి లవ్ ఆల్.
1: తినే తిండి పైన,
0: ద ఫుడ్ దట్ వి పార్ట్,
1: కట్టే బట్ట పైన,
0: అండ్ ద క్లోత్స్ వి వేర్,
1: చూచే చూపులో,
0: అవర్ లుక్స్,
1: అన్నింటి యందు ఒకటే ఉన్నది.
0: దేర్ ఇస్ లవ్ ఇండీడ్.
1: అయితే మనము మన చూపులు వ్యత్యాసంగా ఉంచేదా?
0: బికాస్ There's some difference in our looks.
1: మన భావములు వ్యత్యాసంగా ఉండటం చేత,
0: because of variety in our thoughts,
1: వేరు వేరుగా మనం భావించుకుంటున్నాం.
0: We find the duality or separateness.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: నేను నేనే.
0: I am I.
1: అదే మనం వెతకవలసినటువంటి.
0: That's the message which is necessary.
1: నీవు నీవే కాని నీవు నేను కాదు.
0: In fact, you are you and I am I.
1: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి యొక్క పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
0: బికాస్ ఆఫ్ అవర్ వొకాబులరీ నామెన్క్లేచర్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్ గివింగ్ స్కోప్ ఫర్ డ్యుయాలిటీ.
1: లోకంలో అనేకం కనిపిస్తుండే మనకు.
0: ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ.
1: కాదు కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
0: వి కన్సిడర్ దెమ్ మెనీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: అనేకంగా కనిపించేటువంటి అంత కూడాను ఏకమైనటువంటివి.
0: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
1: Kanuka anekanga unnatundi edi kudanu okati kanipinchadu varaku.
0: Therefore that which is a variety of multiplicity is not variation.
1: Kanuka niki ekanga kanipinchetundi neevu.
0: In fact that which is one is your true self.
1: Atti ekatvam ainatundi yuka vyaktiye nijamainatundi daivatvam.
0: This fundamental principle of unity, the real I, is divine.
1: కానీ నేను అనేటువంటిది అది ఫండమెంటల్.
0: దిస్ ట్రూ ఐ ది సెల్ఫ్ ఇస్ ఫండమెంటల్.
1: మనము అనేటువంటిది అంతా కూడాను భిన్నమైనటువంటివి.
0: ది వి ఇస్ వేరియేషన్ డ్యుయాలిటీ.
1: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
0: వెన్ యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్,
1: అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
0: హౌ మెనీ ఇమేజెస్ యు ఫైండ్?
1: లేదు.
0: నో.
1: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరు వేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
0: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
1: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
0: All the reflections stand for only one, the main object.
1: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: This fundamental principle of unity, oneness, is this I-ness.
1: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
0: This tumbler is full of water.
1: దీన్ని నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి.
0: When you look in, you find your own image, reflection there.
1: కానీ నీ ముఖం వేరే కాదు.
0: Your face is not separate.
1: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
0: You see your own face as reflection.
1: అదే విధంగానే,
0: similarly,
1: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
0: You see your own reflection.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: meer telusukovalsinatundi egatvamainatundi oka divyatvanni.
0: What you are supposed to know is this, the point oneness, the unity, divinity.
1: Aa okadanani meer kalusukunte anni chusina vaaru avtaru.
0: If you know this fundamental one divinity, you will be knowing rest.
1: Prapachikanga bhinnanga kanipinchinappudigani,
0: this world may be dual.
1: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
0: బట్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
0: యు సీ త్రీ పిక్చర్స్.
1: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
0: యు సీ యువర్ ఓన్ పిక్చర్.
1: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
0: అండ్ సమ్ టైమ్స్ యు కన్సిడర్ సమ్
1: వేరుగా చూసిన బొమ్మ నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
0: ద పిక్చర్ ఆఫ్ యువర్ ఓన్ విచ్ యు కన్సిడర్ సెపరేట్ ఆర్ టూ నౌ.
1: కనుక ఇవన్నీ కూడాను నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
0: దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ ద థాట్స్ ఇన్ యూ ఓన్లీ.
1: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
0: యు కెన్ సర్టన్లీ విజువలైజ్ ద డివినిటీ అట్ వన్స్.
1: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
0: వి మేక్ సెవెరల్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
0: Divinity is not varied.
1: Anta oke roopame.
0: It's only one form.
1: Ekam satya prabodha vadanti.
0: It's only the truth is one which is spoken referred to as many.
1: Kaane taan chustunnatundi taane ainappudikini.
0: Though he sees himself.
1: Adi bhinnatvanga bhavistunnavu.
0: He considers as many.
1: Adi e maya.
0: This is illusion.
1: Ekatvanni anekatvanga chupinchetundi maya.
0: It is this illusion which makes one look as many.
1: Kaani adi anekatvam kaadu.
0: In fact it is not.
1: Nee ekatvame.
0: It's one only.
1: Bhinnatvam anetundi kevalamu nee yokka bhramtale.
0: Diversity is of your own making, imagination.
1: Kanuka nee bhinnatvanni nee marchipo.
0: Forget this plurality.
1: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
0: Think of the divine.
1: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామమైనా పెట్టు.
0: Call it by any name. Give it any form whatsoever of your choice.
1: కానీ ఒకనొక సమయంలో,
0: at one time,
1: రాధ కృష్ణుని చూసుకొని,
0: వాచింగ్ కృష్ణ,
1: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము.
0: షీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ ఓన్.
1: కాని అనుకుంది, కాని మరి తక్షణమే, ఇయో కృష్ణుడు వేరు, నేను వేరు.
0: బట్ దేర్ ఆఫ్టర్ నెక్స్ట్ మోమెంట్ షీ థాట్ దట్ షీ సెపరేట్ ఫ్రమ్ కృష్ణ.
1: అది పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్.
1: అది తానే కాని తాను వేరు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ అండ్ కృష్ణ ఆర్ వన్, నాట్ సెపరేట్.
1: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుడిని భిన్నత్వంగా భావించుకోవటము తన మనోదోషమే తప్ప వేరు కాదు.
0: ద మిస్టేక్ లైస్ ఇన్ అవర్ థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్. కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ఓన్లీ వన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అంత దైవత్వంగానే భావించండి.
0: కన్సిడర్ ఆల్ ఎసెన్షియలీ యాజ్ డివైన్ వాట్ ఎవర్ యూ సీ.
1: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఆర్ ఛాన్స్ ఫర్ డిఫరెన్సెస్.
1: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పంచిపోతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ ఫీలింగ్ సచ్ అస్ మైన్ అండ్ థైన్, దెన్ నేచురలీ యు ఆర్ ఇన్ ద రాంగ్ వే.
1: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబమునే కాని మరొకటి కాదు.
0: దే ఆర్ ఆల్ జస్ట్ రిఫ్లెక్షన్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. Not separate.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధం అంటే.
0: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ బిలాంగ్ టు ది ఓన్లీ వన్ బేసిక్ ప్రిన్సిపల్.
1: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
0: సో కన్సిడర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ యాజ్ యువర్ ఓన్.
1: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
0: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
1: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
0: యు లుక్ ఇంటు ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
1: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
1: తన యందే ఉండినటువంటి దైవత్వం,
0: డివినిటీ విదిన్ హర్,
1: పరాయి వ్యక్తిని ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే,
0: when it appears as though it is another person,
1: paraya vyaktulu kaadu,
0: then it's not true.
1: Tanantana marchi paraya vyaktunu daivanga bhavistunnadu.
0: One is forgetting his own self and considers the other as divine.
1: Kanuka dinine naradudu cheppadu.
0: This is what Narada said.
1: Amma Radha,
0: Radha,
1: neevu evaru anukunnavu?
0: Who are you?
1: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
0: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
1: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
0: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
1: నీవు కానే కాదు ఇది.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
1: ద నేమ్. అంతా కృష్ణుడే.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
1: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
0: Reaction, reflection, resound are responsible for differences.
1: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వర్చు.
0: Just go near the hill and shout oh.
1: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
0: Then you will have the echo, the same sound oh.
1: కనుక ఆ సౌండ్ తందే కాని పరలు కాదు.
0: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
1: ఇటు తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
0: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
1: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబమునే మనకు కనిపిస్తున్నాయి గాని,
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్స్.
1: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
0: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
1: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
0: యు consider the reflections as reality.
1: అది ఏనాడు నీవు వదులుతావో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
0: ద మూమెంట్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ యు విల్ నో ద ట్రూత్ ఆఫ్ వన్నెస్.
1: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక అద్దం తీసుకొని నీ ముఖాన్ని నీవు చూసుకో.
0: వాచ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
1: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
0: Then is this my face? A question may come.
1: అయితే నీవెవరు?
0: Then who are you?
1: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే.
0: When you say that's your face, The one there is not
1: separate. Rendu okate.
0: Both are one actually.
1: Itti ekatvamunu vinnatvanga bhavinchi parapadutundedi neeve.
0: In fact, this oneness is mistaken. It's because of your own mistake in thought.
1: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know our true nature.
1: నీవెవరు?
0: Who are you?
1: నీవే తాను.
0: In fact, you are
1: తానే నీవు.
0: In fact, you are.
1: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
0: You and he are one.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకొని మనమే పొరపడిపోతున్నాము.
0: Therefore, we are mistaken. Considering this unity as
1: ప్రతి విషయం నందు కూడాను ఇట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ చేసినట్లోనే
0: ఎవ్రీ మ్యాటర్ యూ కమ్ అక్రాస్ దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
1: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు చోట ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్
1: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
0: ఎ పర్సన్ ఇస్ టేకింగ్ కౌస్ అలాంగ్ విత్ హిమ్ టు ఎ నియర్ బై ఫారెస్ట్
1: రూట్ కు పెట్టుకుని పాట పాడుతున్నాడు.
0: Well, he went on playing on a flute there.
1: ఆ పాట పాడుతున్నంత సేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించాడు.
0: As he went on playing on the flute, he could listen to the voice and he thought that is someone else's voice.
1: వాడి పైన కోపం వచ్చింది.
0: He was so angry with the person.
1: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
0: He just brought them home, all the cows.
1: అమ్మా, నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
0: He said, Mother, I'm not going to rear cows tomorrow.
1: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
0: I come across a person who's responding.
1: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
0: There is a person there in the forest.
1: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
0: Whatever I sing, he sings back.
1: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
0: I'm insulted.
1: అప్పుడు ఆమె చెప్పింది, నాయన,
0: Then she says,
1: ఇది నీ పొరపాటే.
0: It's your mistake.
1: నీకు నీవే పలుకుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ వాయిస్.
1: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
0: ఇట్స్ జస్ట్ యువర్ ఓన్ సౌండ్.
1: నీ పాటనే వాడు పాడి పాడటం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనీ పర్సన్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ యువర్.
1: అయితే రేపటి దిన రా అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ హిస్ మదర్ టు ఫాలో హిమ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: తెల్లవారేటప్పటికి తల్లిని తీసుకున్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్
1: నిన్న పోయినటువంటి కొండలు ఉన్న చాటుకు తాను పోయాడు.
0: అకంపనీడ్ బై హిస్ మదర్ హీ వెంట్ టు ద సేమ్ ఫారెస్ట్.
1: ఒక పాట పాడాడు.
0: And then he started playing on the instrument.
1: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
0: And also voice came.
1: చూడు, ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
0: Then he points to his mother and says, someone is heckling at me, making fun of me.
1: ఆ కుమారుడు దగ్గర తీసుకొని,
0: And then mother called him close.
1: నాయనా, ఇది నీ ప్రతిబింబమే కానీ నీ సౌండే కానీ బయటవాడు కాదు.
0: And the mother tells him, look here, my dear son, that's all your reaction, reflection, resound. That's just echo, nothing else.
1: ఎక్కడ పోయినప్పటికీ నీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటుంది.
0: Wherever you go, you certainly know your resound.
1: బయట వారు ఎవ్వరూ నీకు పోటీ చేయరు.
0: There's no person alien to you, different from you.
1: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
0: So saying, she brought her son home.
1: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
0: వీఆర్ మిస్టేకెన్ లైక్ వాయిస్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిఫ్లెక్షన్స్.
1: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
0: డిటర్మిన్ కంప్లీట్లీ వన్స్ టు సీ గాడ్.
1: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
0: యూ హ్యావ్ బాడీ ఐడెంటిఫికేషన్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ ద బాడీ.
1: ఈ దేహం నీవు కాదు.
0: You are not the body.
1: నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటుంది.
0: It is only your own feeling of body identification.
1: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు.
0: This is only your illusion, imagination. Where else you exist?
1: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవుగా కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంకెక్కడుంది?
0: Where is your reflection then?
1: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడాను మీ యొక్క ప్రతిబింబమే కానీ వేరు కాదు.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్.
1: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
0: యు ఆల్ సే సాయిబాబా.
1: కానీ నేను సాయిబాబాని కాదు.
0: భగవాన్ ఇస్ నాట్ సాయిబాబా.
1: నేను మీరే, మీరు నేనే.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి ఇస్ యు ఆర్ భగవాన్.
1: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
0: నౌ దిస్ ట్రూత్ clearly
1: gurtinchukunte inga bhedamane meekundavu.
0: Then there will be no differences at all.
1: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
0: జస్ట్ స్లాప్ యువర్ సెల్ఫ్.
1: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
0: దెన్ హూ ఇస్ హర్ట్? స్లాప్ యువర్ సెల్ఫ్.
1: నీకే దెబ్బ తగిలింది.
0: Yes, you are hurting yourself.
1: వాడిని ఎవరినో నేను కొట్టారనుకుంటున్నావు.
0: You think that you are slapped by someone else.
1: ఎవరినో కాదు, నిన్ను నీవే కొట్టుకున్నావు.
0: In fact, you are hurting yourself.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఒకరిని మనం దూషించావు.
0: You have accused someone.
1: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: You considered it so.
1: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
0: You are criticizing, accusing your own self.
1: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
0: All our actions are of our own making. They don't belong to anybody.
1: మీరందరూ కూడాను పరులు కానీ భావిస్తున్నావు.
0: You consider that someone else or
1: పరులే లేరు.
0: There are no other person.
1: అంతా ఉన్నది ఒక్కరే.
0: Only one that exists.
1: మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు?
0: How do you say that you are one when there are so many around?
1: కనుక ఇవన్నీ కూడాను ఈ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ యువర్ అప్రోచ్, యువర్ అవుట్లుక్ దట్ మేక్స్ యూ ఫీల్ దైవ్.
1: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
0: అండ్ యూ బ్రాట్ సమ్ లడ్డూస్.
1: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
0: అండ్ యూ సే దట్ యూ హావ్ డిస్ట్రిబ్యూటెడ్ 5,000 లడ్డూస్ టు ఎవ్రీబడి.
1: ఆ 5,000 మందికి కూడా నువ్వు పోయావు. ప్రశ్నించు.
0: యూ ఆస్క్ ఆల్ 5,000 పీపుల్.
1: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
0: వాట్ హ్యావ్ యూ ఈటన్?
1: లడ్డు.
0: లడ్డు.
1: నువ్వు తినేది ఏమిటి? లడ్డు.
0: వాట్ హ్యావ్ యూ ఈటన్?
1: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
0: యూ ఆస్క్ ఎవ్రీబడి, దే విల్ సే ఐ హావ్ ఈటన్ లడ్డు. దే డోంట్ సే దట్ ఐ హావ్ ఈటన్.
1: అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకు నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
0: దేర్ఫోర్ యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్ ఈజ్ అపియరింగ్ యాజ్ రిఫ్లెక్షన్.
1: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
0: సో నో యువర్ ట్రూ నేచర్, యువర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమతత్వము ఒక్కటే.
0: లవ్ ఇస్ వన్.
1: ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ ఓన్లీ వన్.
1: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
0: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
1: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కచ్చుకుంటుంది.
0: దెన్ వన్స్ యూ లుక్ ఎట్ యువర్ చైల్డ్ యూ హగ్ హర్.
1: ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యూ సీ యువర్ సిస్టర్.
1: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: రెండు అనేటువంటి ఆత్మ లేవు.
0: దే ఆర్ నో టూ సెల్ఫ్.
1: ఈ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించు.
0: నో దిస్ ఓన్లీ వన్ సెల్ఫ్.
1: ఎవరికెవరు భేదములు కూడా ఉండవు.
0: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
1: ఎవరికెవరు ద్వేషములు కూడా ఉండవు.
0: యు డోంట్ హేట్ ఎనీబడి.
1: ఈ ద్వేషములు భేదములు పోవాలనుకుంటే ఇవన్నిట్లో ఉన్నా అంటూ భావించు.
0: దేర్ఫోర్ కన్సిడర్ that the same self exists in everybody. There will be no differences at all when once you know the self.
1: Kanuka ee ekatvam ani matra nu gurtinchu.
0: So recognize this oneness.
1: Appude ee satyam ani gurtinchadaniki veela avutundi.
0: Then it's possible for you to know and experience the truth.
1: Pillalandaru kudanu ento premaga unnaru.
0: All children, students are full of love.
1: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
0: యు మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
1: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
0: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
1: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి.
0: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
1: కనుక నేనే మీరు, మీరే నేను.
0: Bhagavan belongs to you. You and Bhagavan are one.
1: ee ekatvanni meer drudhamga nammandi.
0: Strengthen this unity.
1: Rendu anetundi kare maatram kanipinchavu.
0: There is no duality at all.
1: Appude meeku ekatvam anedi gurtinchadaniki veel avutundi.
0: Then only is possible to experience this.
1: Konni aadharalu teesukunnappudu meeku kontha kaalamuniki idi meeru artham chesukuntaru.
0: When you go by certain evidences, you will be able to understand, comprehend clearly.
1: Kanuka meeru kontha hope pettukondi.
0: Be patient enough.
1: Na kanipinchadam ledhu, naaku em matram darshanam ivvatam ledhi ani meeku meeru nirasha padakandi.
0: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with him.
1: Kanuka ఏకత్వాన్ని నీవు గుర్తించుకొని ఆ ఏకత్వాన్ని దృఢంగా వారి పెట్టుకున్నప్పుడే నీకు నీవే సాయిబాబా అవుతావు.
0: When once you know the principle oneness of the self as the true reality, then you will know that you are divine.
1: నీవు డివైనే కానీ నీవు వేరే కాదు.
0: యు ఆర్ బేసికలీ డివైన్, నథింగ్ ఎల్స్.
1: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
0: దిస్ డివైన్ యు గో యు థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
1: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు. డివైన్,
0: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
1: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: నేను మీరే, మీరు నేనే.
0: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
0: గో ఆన్ థింకింగ్ ఇంప్రూవింగ్ దిస్ ఐడియా.
1: నాకంటే మీరు వేరుగా లేరు.
0: You are not separate from Bhagavan.
1: Nenu meekante veruga lenu.
0: Bhagavan is not separate from you.
1: Nenu neevu iddaru okate.
0: In fact, you and I are one.
1: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
0: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
1: Appude meeku ee bhedam poorthi nasinchipothundi.
0: Then the differences will certainly vanish.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
0: When once you know this truth, understand the reality, you can experience.
1: భజన బినా సుఖ శాంతి.

రెండు దోషాలు వెంటాడుచుండు నరుని, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషంపు నలుసును.

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ధన్యులు, పుణ్యులు, ధార్మికులు అయినటువంటి ఇద్దరి వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది.
0: ఇన్ ద సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ రామాయణ, ద హిస్టరీ ఆఫ్ ది టూ ఇండివిజువల్స్ హు ఆర్ నోబుల్, ద వన్ ఆఫ్ ఛారిటీ, ద మెరిటోరియస్ ఇన్ దేర్ క్యారెక్టర్ ఆర్ రివీల్డ్.
1: ఒకడు సుగ్రీవుడు,
0: వన్ ఇస్ సుగ్రీవ,
1: రెండవడు విభీషణుడు,
0: ద సెకండ్ ఇస్ విభీషణ.
1: ఈ సుగ్రీవ విభీషణుల యొక్క చరిత్రలు మహాపవిత్రములైనటువంటివి.
0: ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ సుగ్రీవ అండ్ విభీషణ ఆర్ సీక్రెట్.
1: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
0: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు.
0: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
1: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ విభీషణ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ రామచంద్ర.
1: రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు.
0: ఆఫ్టర్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ వీ కుడ్ నో ది హ్యూమన్ ఆస్పెక్ట్ దేర్.
1: కానీ రాముని యొక్క ఆశ్రయం చిక్కక పూర్వమే విభీషణుడు రాముడు దయామయుడు అని గుర్తించాడు.
0: విభీషణ కుడ్ కమ్ టు నో ది క్యారెక్టర్ ఆఫ్ రామ దట్ హీస్ కంపాషనేట్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్నేహితులు రామునకు కలగటం చాలా ఆనందమని అనిపించింది రామాయణం.
0: రామాయణ టెల్స్ us that it is a matter of bliss to have a friend who is really safe.
1: మహాభారతము 18 దినములు జరిగింది.
0: The భారత వార్ టుక్ ప్లేస్ ఫర్ 18
1: కానీ రామ రావణ యుద్ధము 75 దినములు జరిగింది.
0: బట్ రామ రావణ war went on for 75 days.
1: భౌతికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా ఇవి దినములకు మాత్రమే లెక్క చేరినవి.
0: We count them by days, by way of physical worldly sense.
1: ఇవి కేవలము ప్రవృత్తి యొక్క అంకెలు.
0: This number is just worldly way.
1: కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి, నేటికి, ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు, పాండవులు, రాములు, రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు.
0: బట్ ఇఫ్ యూ రియల్ అండర్స్టాండ్ ది ఇన్వర్డ్ మీనింగ్ దేర్ విల్ ఫైండ్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ వార్ బిట్వీన్ కౌరవస్ అండ్ పాండవస్, రామ అండ్ రావణ ఆన్ ద బ్యాటిల్ఫీల్డ్ ఆఫ్ వార్.
1: నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
0: There is a conflict between truth and falsehood.
1: Dharma adharmamulaku hrudayamundu nirantaramu sangharshanalu jarugutune untunnayi.
0: In the battlefield of heart there is constant conflict between righteous and unrighteous.
1: Ee yokka sangramamulu, ee sangharshanalu ee naatiki maanunu, ee naatiki ee manavattamu dhanyamavunu idi evvarunu cheppaleru.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీవన్ టు రికగ్నైజ్ ది డివినిటీ.
1: అందులో పరధనాభరణ అన్న పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు, పరస్త్రీని ఆశించేటువంటి వాడు, ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడానూ అర్థం కాదు.
0: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
1: Mahaniyula yokka tattvam aneetundi kevalamu hrudaya tattvanga bhavinchukoni gurtinchinatundi varike ఇది అర్థమవుతుంది.
0: దోస్ దట్ విల్ అండర్స్టాండ్ ద ఇన్నేట్ డివినిటీ విల్ బి ఏబుల్ టు నో దిస్.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధంలో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: In the 75 long days of war, thousands on either side
1: ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజన్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణుడు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చకుడను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చోబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Ah, Indrajit mandalinatundi kopamuto.
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi, ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishana kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajittu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడా రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమోనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins.
1: ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total
1: ruin. నీ రాజ్యమునే నీవు మంట కలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదు, మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇది ఒకానొక సమయములో.
0: This at one time.
1: కుంభకర్ణుడు.
0: కుంభకర్ణ.
1: రావణుడు.
0: రావణ.
1: సూర్పణక.
0: సూర్పణక.
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said.
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: Ravana himself expressed.
1: అనగా
0: meaning
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం కావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteousness.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very life.
1: Itti durbhavamulo durshangamulato koodinatundi ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of ravana to change with all the wickedness?
1: Tana chetulara taanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his
1: own kingdom. Naasam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not only this.
1: Indrajitu maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kaani virodhulu ayinatundi varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajitu satya satyamlu eruganaatundi murkudavu neevu.
0: You are a fool, you don't know what is truth and what is
1: dharma. Dharmamulu eriginatvanti vaadu nenu.
0: ఐ నో వాట్ ఇస్ రైచస్ అండ్ రైట్.
1: ధర్మాధర్మములు తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు.
0: హావింగ్ నోన్ వాట్ ఇస్ రైట్ ఐ కెనాట్ బి న్యూట్రల్.
1: ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనమవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కానీ నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు.
0: Is not possible to be neutral.
1: నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం.
0: Is my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము.
0: It is the merit of the past that made me to be with Rama.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: I could have his lotus feet at the right time.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: His very proximity is my
1: wealth. ఏమైనా భావించు అన్నా.
0: You may think in any way.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడే కాదు.
0: Not only Vibhishana.
1: ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గములకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman,
1: nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: The whole Lanka is full of demons.
1: Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life with a tongue? Yenaadu
1: Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I have been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణా నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
1: మహనీయులకు, తపస్సులకు, అవతారములకు, అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి, దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: వన్ యూ రికగ్నైజ్ వెల్.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: దిస్ టంగ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: ది టీత్ కేమ్ లేటర్.
1: అనగా
0: మీనింగ్
1: సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
0: ద టంగ్ దట్ సిగ్నిఫైస్ ద పైస్ క్వాలిటీ రైచస్నెస్ అండ్ నాన్ వయలెన్స్ ఇస్ బోర్న్ ఫస్ట్.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టంగ్, యు ఆర్ రియల్లీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇట్స్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుట్టు వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఈజ్ సరౌండ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్, బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: Kani,
1: point in time.
0: Naluka antartho visvarinchadu.
1: But the tongue doesn't give up its duty anyway.
0: Pedavulu aaripoye samayamlo edo oka samayanni chuchukoni naluka mettaga bayitiki vachi pedavunu aaripoyina pedavunu challabarustu untuntadi.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: anaga mahaliyulaku enni vidhamainatundi aapattulu sambhavimpachesinappatikini ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి.
1: The noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that there will become fervent security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore tongue represents
0: దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపము.
1: The teeth represent the bad people.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కాని సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They'll know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: Such a noble soul, విభీషణ is put to suffering.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: విభీషణ has got an aspiration.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: But he never wanted to be a king.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: The son of Ravana, Indrajit, accused, charged Vibhishana in varied ways.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: ఈ యుద్ధ భూమి లోపల,
1: this war field,
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: taking Hanuman,
0: అతనితో పాటు లక్ష్మణుని కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: Lakshmana is also taken along with him.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి,
1: the son of Ravana,
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: The power of his penance is shown in a particular direction.
0: నల్లటి మారేడు చెట్టు.
1: It's a dark tree, మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి.
1: Under the tree, many are sacrificed, many are killed.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణ కుమారుడు,
1: the son of Ravana,
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: He went on rejecting all the ideas of
0: నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజీత్ సైడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no spirit.
0: రామను నీ లంక కావాలని ఆశించటం లేదు.
1: Rama never wanted.
0: అయోధ్యని త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంకపైన తనకెందుకు అభిష్టం?
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your Lanka?
0: కేవలము సీత నిమిత్తమే నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రామునికి ఏ ఆశ లేదు.
1: Rama is here in Lanka only for Sita, not any other ambition. అతను
0: నిర్మల చిత్తుడు, నిస్వార్థ పరుడు, శాంతమూర్తి.
1: ఇది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ పీస్, ప్యూరిటీ.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు నో.
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్ హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: They like that.
0: అవియే వారికి ప్రాణము.
1: That they take it as their breath.
0: వారి చింతనలు చేయటమే వీని యొక్క శ్వాస.
1: They go on thinking of it as life breath.
0: ఇలాంటి రావణాసుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: There are many, many noble souls and sages, saints who are waiting for darshan of Rama.
0: చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఇట్.
0: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
1: One day as he was watering a tree,
0: ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది.
1: దేర్ కేమ్ అవుట్ ఎ పెక్యూలియర్ ఫామ్.
0: తులసిదాస్, నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం చదువుతున్నావు.
1: యూ గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ డే.
0: ఆ ప్రబోధం సలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
1: There as you read this text you find a very old man sitting over there.
0: అతను కన్నీళ్లు కార్చుతు నీ యొక్క ప్రబోధను చక్కగా ఆనందంగా వింటున్నాడు.
1: That old man is shedding his tears and listening to all that you read.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: You don't know him.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: Tomorrow you approach him, catch hold of his feet and ask for a peculiar form.
0: తులసిదాసు, నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం చదువుతున్నావు.
1: యు గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ

0: తరమును నీవు కోరుకోమన్నాడు.
1: టుమారో యు అప్రోచ్ హిమ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్ అండ్ ఆస్క్ ఫర్ బోన్.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: అండ్ దట్ ఫామ్ డిసపియర్డ్.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజ ముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: He's just grinding the sandal wood, obtaining sandal paste.
0: Ramachandra krupalo dayanidhi. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: He went on praying to Rama. You are the ocean of compassion.
0: పక్కన పెట్టి
1: He kept it aside.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: He approached the old man and caught hold of his feet.
0: ఆ వృద్ధుడు, నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: Old man asked, what is it that you want?
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: I don't want anything.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: I should see that beautiful form of Rama once.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: Then he said,
0: రామచంద్రుని దర్శనం నా హస్తములో లేదు.
1: Is not in my hands to make you see.
0: కాని నీకు లభ్యమవుతుంది.
1: And yet you will have it.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: Wait for some time.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: Who is that old man?
0: హనుమంతుడే.
1: That old man is Hanuman himself.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: where the glory of Rama is,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: where the task is fulfilled,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: where this conversation,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: There you find Hanuman.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: Listening to the story of Rama, he is forgetting himself.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: Third day, this తులసిదాస్ went on the grinding the sandal.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: A boy came.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్, గ్రాండ్ ఫాదర్ వుడ్ యు గివ్ మీ దట్ శాండల్ పేస్ట్.
0: తప్పక నాయన తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాల రూపం లోపల గంధమును తీసుకుంటుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
0: రూపములో వస్తాడు
1: God, in what
0: ఎప్పుడు వస్తాడు,
1: when,
0: ఎక్కడ వస్తాడు,
1: where,
0: ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవుల యందున్న,
1: you may be in the forest.
0: ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీద నున్న, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్.
0: అడవుల యందున్న,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్.
0: ఆకాశముననున్న,
1: ఆర్ యు మే బి ఇన్ స్పేస్.
0: పట్టణముననున్న, పల్లెనున్న,
1: సిటీ ఆర్ ఎ విలేజ్.
0: గుట్ట మీద నున్న, నట్టేటబడి ఉన్న,
1: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ.
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: యు మే బి ఎనీవేర్, గాడ్ విల్ బి విత్ యూ.
0: అలాంటి రామచంద్రుడిని ఏ రూపంలో వస్తాడు,
1: ఇన్ వాట్ ఫార్మ్ రామ వుడ్ కమ్,
0: ఎక్కడ వస్తాడు,
1: వేర్,
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము,
1: అండ్ ది సెకండ్ డే,
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన, నిన్నటి దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్, డిడ్ యు సీ యెస్టర్డే?
0: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్
0: తానే, అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata paadi padam tas sarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalamu Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala viritanam nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your
0: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peethamu.
1: That heart is the altar.
0: Aa peetham paina athaniki tappa marokariki nee chotu ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికి తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ములకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఏ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: భగవంతుని హృదయవాసి అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ డ్వెల్
0: ప్లస్ దయా, హృదయ దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: దేర్ఫోర్ హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దేర్
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to Vibhishana.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకుని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచిన దేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడు దాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మే టు ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దాట్
0: ఇంకా

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడి కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: Because he has got attachment to his kingdom and its penance.
0: Chinna vayasu lopale Vibhishanudu tapassu gavinchadu.
1: Sugriva did penance at a tender age.
0: Aa tapas samayam lopala Brahma pratyakshamayi.
1: At that time Brahma appeared, manifested.
0: Vibhishana neekem kavalo korukomannadu.
1: He said, Vibhishana, what do you want?
0: Kumbhakarnudu ememo korukunnadu, nidra aharamuku dandiga kavaleni.
1: Kumbhakarna asked for food and sleep.
0: Kaani korukotamlu ettaipoyindi, nidranu koraledu paapam Kumbhakarnudu.
1: In fact, it's not the sleep that he asked for.
0: ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నాని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: Since I am wicked, he wanted to be compassionate.
0: నిర్దయ నిర్దయ లేకుండా పోటం.
1: ఓ స్వామి, see that there won't be any compassion at all.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. Instead of saying నిర్దయ వితౌట్ కంపాషన్,
0: నిద్రాడు వెళ్ళాడు.
1: Brahma said, let it happen.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హి షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష, కిన్నెర, కింపురుష.
0: మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: But he never wanted that he shouldn't die in the hands of man.
0: Chakkaga Vishnu danni patti,
1: Vishnu caught hold of this
0: secret. Nenu manavadaramunu dharinchi tadwara vitanni atamarustanu annadu.
1: Vishnu decided to come in human form and to kill him.
0: Appude Ravanudu gurtinchadu.
1: Then Ravana,
0: idi naa chetulara chesukunnatundi dosame.
1: It's only of my making.
0: Manavuni maatane nenu hecharinchaledu.
1: I never.
0: Manavudu chaala alpudani bhavinchukunnadu aa raakshasudu.
1: And I considered man so low.
0: Vibhishanudu tapas chesadu.
1: Vibhishana did penance.
0: Naina neeku em kavali korukomannadu Brahma.
1: Brahma said, ask for a boon now. I'm ready to confer.
0: Swami.
1: Swami.
0: Naaki emi akkaraledu.
1: I don't want anything.
0: Nirantaram kudanu dayamayudinai. Ee dayanu andariki panchutu నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయం కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: అండ్ ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: హి వాంటెడ్ టు బి కన్ఫర్మ్.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: Therefore Vibhishana remained compassionate.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: రావణ అక్యూజ్డ్ హిమ్.
0: తన కుమారుడు అనేక విధముగా బాధించారు.
1: His sons also have hurt him.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: But he was not angry.
0: దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటుపడుతూ వచ్చాడు.
1: He was compassionate and worked to earn God's grace.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore at any point of time we should never lose compassion.
0: దయచేతే ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేతే ధన్యులు కావలరా.
1: Any mighty man will have to be redeemed because of compassion. Asurudaina
0: bhusurudaina akanda telivi kalavadaina dayacheta dhanyulu kavalera.
1: Then there may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన ముక్కుచు బాగా నిలుచుండిన మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిదినను నీకు కరుగదు మనసు దయచేత ధనులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ be the angels or kings, they can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యుడు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యుడు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you.
0: దయచేతనే ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you.
0: దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కాని ధన్యుడు కాడు.
1: Without this you're a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టగట్టుగా రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, దయ సత్యం, అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. కనీనాటి మానవులకు రామరాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want this రామరాజ్య, we should have these two, సత్య and ధర్మ.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుకిచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసజ్ఞి మధురప్రియత్వం, నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్, రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర,
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: వన్ ఆఫ్ ది సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ ఇస్ టేకెన్ ఇన్ దిస్
0: నేమ్నందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్,
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరియైనటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్య ధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals of
0: the kramakramida kudanu ee okka sugreevunakunu vibhishanunakunu ramulu lakshanudu ee hanumantudu cheppinatundi aadhyatmika bodhalu ee yuddham lopala inka anekanga vastayi.
1: This is the sacred spiritual teaching taught to Sugriva and Vibhishana there in the war field.
0: Kalpetti sadhakulakaina kudanu madhyalo durmargulu yokka avantaralu anekanga untayi.
1: All aspirants will necessarily have obstacles
0: untayi. ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: The obstacles because of the bad people, wicked people will be there in the family, outside, in society, everywhere.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue, so also.
0: కాని నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కాని నాలుకు కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people
0: are దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కాని నీకు ఎట్టి ప్రమాదము ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God will protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: భగవంతుడు ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా చామగోచరుండని. కాలుడు కొనిపోయిన గురుపుత్రి తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణు విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని. చెప్పు ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ డౌన్ కన్ఫర్ గ్రేస్ బికాస్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is your
0: head office? Ekkada?
1: Where is your head office?
0: Ekkadikudu branch office dandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntham antaru, Kailasam antaru, Swargam antaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch offices.
1: Narayana said they are all branch offices.
0: Idho na nijamaina address istunnanu raskomannadu.
1: Take down, I am giving the exact address.
0: Madhvattah యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఇస్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటకం లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దే ఆర్ బాల
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో అనే అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద
0: ఏద వయస్సు నీది, తపస్సు చేయలేవు,
1: కారణములు
0: కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina okanaatiki povasindi.
1: Whether I am there or here, I am bound
0: Kani
1: to die.
0: Kani daiva chintanlone naa dehaanni vadaltaanannadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara in wanted teaching.
0: Om namo bhagavate vasudevaya. Ani namaskara oka naamaanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్రకాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫామ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ మేటి వస్తువునందున మేటియగుచూ అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టూ.
0: అణోరణీయాన్ మాతో మహీయాన్. ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుచూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ది వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వీ ఫైండ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఫ్రాగ్రెన్స్ అండ్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హాస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్ ద
0: అడవులు ఉన్నవి,
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి,
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి,
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది,
1: సీ
0: నదులు ఉన్నవి,
1: రివర్స్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వి ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వి కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వి.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetunte teinu teinu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatunte yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose, and the eye.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact, they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of.
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of.
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: the earth? పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore, the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore, God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: Shabda sparsha roopa rasa gandhadu ee aidu gunamulu kudanu bhoomi endu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: Kanukane bhoomini itti teesi attu pettadaniki attu teesi itti pettadaniki veelu kaadu.
1: So it's not possible to shift earth from one place to another.
0: Kramakramena daniki rendavo angamainatundi rendavo bhootamainatundi jalamu.
1: The second one is the fire, is water.
0: Ee jalamu leni sthanam ledu.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికి సర్వత్రా భూమి అందు ఉంటున్నది.
1: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక జలము సర్వమయము.
1: సో వాటర్ ఇస్ ఆల్ ప్రొవైజ్ అగైన్.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
0: ఏం గుణం తగ్గిపోయింది?
1: వాట్ ఈస్ దట్?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
0: Kanukane ee water kontha varaku kadaladaniki prarambhistu vachindi.
1: That makes the water possible to move to
0: light
1: some extent.
0: Light aipoyindi.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: The third one is fire.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: Fire is highly powerful.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: It loses two of the attributes.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: It has no rasa, the taste, gandha, the fragrance.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called జఠరాగ్ని.
0: జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against
0: jadamaina
1: the fire emanates.
0: Rai untundadi raatilo kudunu agni untundadi.
1: Fire is latent in a stone.
0: Oka raatiki kottinappudu agni prarambham avutundi.
1: When you strike two of the stones against each other, the fire starts.
0: Kalukune ee moodava bhootamainatundi agni yandu kudunu sarvamu imidi untundadi.
1: So the third element, fire, has all.
0: Kaani gunamulu rendu taggipothunu vachantaru. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: క్రొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణములకు మూల కారణం అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. Shabda sparsha rendu maatrame unnav kaani roopa rasa gandhaadulu levu.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: Okay, nalugodainatidi aakasham.
1: The final one is the space.
0: Aakasham anetvantidi sarvatra vyapinchinattiga kanipistundi.
1: The space, you will notice, is
0: kaani manam chusedanta kudunu clouds kaadu adi kaadu aakashamu.
1: Is not the ground that you find.
0: Aakasham yokka gunam emiti?
1: What is the attribute of ether?
0: Shabdame aakasham yokka gunamu.
1: Sound is the attribute of
0: chaala mandi amayakulu aakasham ekkada undante paiku chuptaru.
1: Many of the innocent people point out the sky.
0: Aakashamu.
1: No, it's not there.
0: Ikkada kuda undi aakasham.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: జస్ట్ ఫ్రమ్ ద డెత్
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: వేర్ దర్ ఇస్ సౌండ్ యూ ఫైండ్ ద స్పేస్.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: ది అట్రిబ్యూట్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ది సౌండ్.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: ఇట్స్ ఎంప్టీ, యూ డు నాట్ నోటీస్ ఇట్.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హస్ గాట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హాస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీ.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యూ ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: అయినటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హాస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖమన్నట్టు సర్వ మూలముని యందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and hands.
0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతముల యందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికును ఒక అంశం ఉంటుండాలి. మమ ఇవ అంశం జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటినన్నింటినీ దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశదేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ ఇన్
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి నీ పంటనే మేము భుజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్ ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది క్రియేచర్స్.
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాతకు అనుకుని భూమాతను మొట్టమొట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth and so it was worshiped in earlier days.
0: కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider?
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained there.
0: నేను టేబుల్ని గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నిన్ను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and
0: resound.
1: Man born in this nature has got these three, reaction, reflection, and
0: resound.
1: You go near a mountain and start repeating,
0: oh.
1: There you find the resound. As is the sound, so is the resound.
0: కనుకొని ప్రతి దాని ఎందుకు పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: Because of creator, you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are is so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుంది.
1: The fire is so powerful, created by God.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful, created by God.
0: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములు చూసినప్పటికీ చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ అస్.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: even if it is killed, well,
0: burden
1: cannot be lessened.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డన్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డన్, సో
0: నీలోని భారం ఏంటి?
1: బర్డన్ వాట్ ఇస్ ద హెవీ?
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డన్ ఇన్ యూ.
0: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్, నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact, he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపై వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీవన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హి ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీయింగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అది ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొనగలమ.
1: Can we know you?
0: Krishna, నిను గను గొనగలమ.
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: You are subtler than atom.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబునన్ను నబాయకుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 84 లక్ష. అణువురేణు
0: శునకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుడవట.
1: యు ఆర్ ది
0: మగ్నిఫిసెంట్
1: యు ఆర్ ద మ్యాగ్నిఫిసెంట్ ఫామ్ రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది లార్జెస్ట్.
0: వీలవుతుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్.
0: చెప్పాడు ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమని.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యు డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం, కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ద ఫైవ్
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యు go through almanac,
0: andulo kodu shabda sparsha roopa rasa gadadu untunnai.
1: There you find out the five elements.
0: Aa panchabhootamulu yokka angame kanukane daniki panchaangamu ani peru pettaru.
1: Panchaanga, the almanac has got five angas. Panchaanga,
0: ekkada choochinappudiki nee panchaangamulu untunnai.
1: Everywhere you find this panchaanga five.
0: Kanuka ee angamulu yokka swaroopanni manam chakkaga gurtinchukoni vartinchali.
1: So we have to know in detail the nature of the elements.
0: Shabdamu mottamodati aakashamulaku.
1: The first sound.
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
1: Then where do you hear the sound?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: It is the ear that hears.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుండాలి?
1: How does it come?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: Not any silly sounds.
0: అనే శబ్దంగా వస్తుంది.
1: The primal sound, ఓంకార్.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార ఉకార మకార ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దమే ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ listening to the sound.
0: కనుకనే ఆ ఊం ఈ మూడింటి యొక్క శబ్దము తరంగమే మానవుని యొక్క స్వరూపము.
1: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువు యొక్క స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్? ద ఫామ్.
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చటమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యూ కెనాట్ లివ్, కంటిన్యూ టు లివ్ విదౌట్ ఎయిర్.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ షుడ్ టేక్?
0: సో తీసుకోవాల్సింది సో, వదలవలసింది హమ్.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్,
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్,
1: హమ్ రిప్రజెంట్స్
0: కార్బన్ డైఆక్సైడ్ ని వదలపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్,
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్,
0: చెడ్డను వదలపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్,
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్,
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్,
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్,
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్,
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner
0: significance. గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి,
1: trees.
0: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
1: You don't feel that they have life.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికీ అందిస్తుంది.
1: But trees supply oxygen to all.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: And the trees receive carbon dioxide that we
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
1: And trees give you good and accept bad.
0: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి,
1: and we're born a human.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: To give up all that is bad and accept good.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంకా అగ్ని,
1: then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: ఫైర్ బర్న్స్ ఆల్.
0: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: ఇట్ హెస్ నో డిస్క్రిప్షన్.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
1: We should take fire that represents wisdom.
0: మన యందు ఉన్నది బడబాగ్ని.
1: And that which is present.
0: చెడ్డాగ్ని ఉంటుందది.
1: We find the fire within.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: And we are not knowing any lesson.
0: మానవ యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: Man has got all forms of knowledge.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: All qualities are there.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: But he has no awareness.
0: Atmatattvame nijamainatti bodha.
1: The self knowledge is true teaching.
0: Atmagnanam atyavasaramu.
1: Self knowledge is very essential.
0: Laukika gnanamu, bhautika gnanamu, aadhyatmika gnanamu anni untunnayi.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: Kaani atmagnanam ledu.
1: But you do not have self knowledge.
0: Atmagnanani prabodhinchetundide agni.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpa chesetmide agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
1: Lead us from darkness to light like the lamp.
0: Kanukane agni manaku tamasam dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోని రామనామం కూడా చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్స్
0: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామ నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా
1: రా. మెటీరియల్ నాలెడ్జ్.
0: కానీ ఆత్మజ్ఞానం లేదు.
1: బట్ యూ డు నాట్ హ్యావ్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ టాట్ బై ఫైర్.
0: సర్వత్రా ప్రకాశింపజేసే

0: చేయండి రామ.
1: రామా నేమ్ హ్యాస్ త్రీ త్రీ లెటర్స్. రా ఆమా,
0: రా ఆమా,
1: రా ఆమా,
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్ సన్.
0: రా ఆమా,
1: రా ఆమా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that?
0: సర్వలోకపు ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: సన్ షెడ్స్ లైట్.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: డిస్పెల్స్ డార్క్నెస్.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: సస్టైన్స్ ది లైఫ్.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: అండ్ గివ్స్ యు లైఫ్ టు.
0: కనుక మా
1: మా
0: ఇంకా చంద్రుడు
1: మూన్
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ అమౌంట్.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ డిఫికల్టీ.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇది రా ఆ.
1: సో రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండినటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సిన్.
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kaluka ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu,
1: and here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi cheekatini pogortundi surya tattvamu,
1: and the nature of the sun dispels
0: ra agnane prati paapani bhasmam chestundi.
1: Fire burns
0: prati paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: డిస్పెలింగ్ ద డార్క్నెస్. దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గాడ్గుడు రామ అని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది
1: నెక్స్ట్ ఫోర్త్ వన్
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
0: అందుకోసమని అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
1: ఫుడ్
0: ఎవరున్నారు ఇక్కడ లోపల?
1: Who is there?
0: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారంటే లోపల నుంచి పోతుండాలి.
1: Who is there inside you?
0: అహం వైశ్వానరో భూత్వ ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
1: No, understand that I am there as Vaishwanara in you.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: Understand that I am in the form of Vaishwanara.
0: నీ ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: In fact, I am the cause for the digestion.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: I give you the strength.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: Understand the nature, the power of water in me.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: Water helps you so
0: much. ఇంకా పృథ్వీ సర్వవిధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు.
1: Oh, you also the bricks there.
0: Chettanu penchutundadi.
1: Also tree.
0: Aharanni andistundadi.
1: Supplies food.
0: Ottanu pandistundadi. Sarva vidhamulaitundi oka shaktini manaku bodhisthundadi.
1: And earth gives you all comforts and convenience.
0: Bhoomi ivvanatvanti phalam okkati ledu. Sarva phalamulu kuda nu bhoomi andistundadi.
1: And earth gives you all good things.
0: Kaani ee naadu
1: today
0: manam andichavasatvanti gunamulu andichateyakapotam chetane.
1: In fact, man is not having his value.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈస్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలున్నాయి.
1: అర్నింగ్ మెనీ మెనీ.
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: వన్ రూపీస్ ఎనఫ్.
0: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no

0: మస్కిటోస్ ఇన్ హౌస్.
1: ఉమైన మార్గం ఇదంతా.
0: వాట్ ఎన్ ఈజీ వే ఇట్ ఇస్.
1: ఒక్క రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
0: విత్ 1 rupee ఐ విల్ సీ దేర్ విల్ బి నో మస్కిటో.
1: అందరూ మునియాడు చేశారు. రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ సెండింగ్ రూపీ.
1: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
0: ఫెలో కుడ్ హావ్ లాక్స్ ఆఫ్ మనీ.
1: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
0: దెన్ హి స్టార్ట్ గివింగ్ రిప్లై. వాట్ ఇస్ ఇట్?
1: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము చచ్చిపోతుంది అన్నాడు.
0: Wherever you find the mosquito, press it there, it will die.
1: ఇంత సులభం ఆ మార్గము?
0: ఇస్ దట్ సింపుల్?
1: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
0: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు అర్న్ మనీ.
1: ఇన్ని మార్గాలు ఉండి కూడాను
0: విత్ ఆల్ ద టెక్నిక్స్
1: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
1: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
0: హిస్ కాండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
0: అండ్ ఫర్ గుడ్ కాండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
1: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
0: బీయింగ్ వర్చ్యువస్ యు కెన్ అకంప్లిష్.
1: గుణము లేని స్తుతుడు, గురి లేని విద్యయు ఏమి ప్రయోజనము?
0: ద సన్ వితౌట్ వర్చ్యూస్ అండ్ ద నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ గోల్ ఓరియంటెడ్.
1: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
0: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ లైఫ్ వితౌట్ వర్చ్యూస్?
1: కాబట్టి శుద్ధుడంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: సన్ షుడ్ బి వర్చు.
1: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ద ట్రూ లైఫ్.
1: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
1: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
0: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
1: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
0: అండ్ హిస్ డిస్టెన్స్ ఫ్రమ్ దట్.
1: గాలి కూడా వాడి వైపు సోకటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ ఎంజాయింగ్.
1: ఎలా వస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్?
1: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడా పొల్యూషన్ అయిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ పొల్యూటెడ్.
1: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
0: ఫర్ ది పొల్యూషన్ మ్యాన్స్ కాండక్ట్ బిహేవియర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: తిండి లోపల పొల్యూషన్.
0: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
1: త్రాగే నీటిలో పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్.
1: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
0: ఎయిర్ పొల్యూషన్.
1: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
0: ఆల్ ద 5 ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
0: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
0: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
1: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
0: మ్యాన్ హ్యాస్
1: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
0: బ్యాడ్ బిహేవియర్.
1: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
0: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్.
1: ఇలాంటివంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ దెమ్ హియర్.
1: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness, compassion or
1: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
0: అండ్ therefore virtues have declined.
1: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
0: అండ్ they are afraid of this wicked man.
1: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
0: Virtues are not ready to approach you.
1: పంచభూతములు కూడా మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతున్నాయి.
0: The elements are afraid of man today.
1: కనుక ఈ పొల్యూషన్ కంత మూల కారణం మన ప్రవర్తనే.
0: Our conduct behavior is the main cause for pollution.
1: ఈ పంచభూతములో ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: And 5 elements are in fact are pure.
1: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ దే ఆర్ పొల్యూటెడ్.
1: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కానీ ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
0: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దే.
1: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యు యువర్ బ్యాడ్నెస్.
1: జలం ఉంటుండాలి.
0: హియర్ వాట్?
1: గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
1: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
0: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ బ్లాక్
1: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంటాయి.
0: ఇన్ యెల్లో బాటిల్
1: ఆ జలం
0: యెల్లో ఇన్ కలర్.
1: ఆ జలం శుద్ధమా? ఆ జలం ఎర్ర రెడ్ కాదు.
0: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
1: అన్ని పరిశుద్ధమైన
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
1: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
0: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
1: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
0: బికాస్ ది బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
1: బాడీ దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
1: వేసిన దోషం.
0: అండ్ ది మెటీరియల్ దేర్.
1: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
0: బ్యాడ్ ఫీలింగ్.
1: దురభ్యాసములు పోస్తున్నాము.
0: బ్యాడ్ హ్యాబిట్.
1: దుష్టంగాని చేరుతున్నాము.
0: బ్యాడ్ కంపెనీ.
1: దుశ్చర్యలు నడుస్తున్నాము.
0: బ్యాడ్ యాక్షన్.
1: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నాము. సత్యాన్ని గుర్తించాలి.
0: వి ఆర్ స్పాయిల్డ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్. వి షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
0: ఇట్ ఇస్ సో సింపుల్.
1: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
0: ఇట్ ఇస్ వెరీ సటిల్.
1: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుండాలి.
0: Because of the effects of Kali, it has ended in conflict.
1: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
0: Man should have pure thoughts.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
0: ఆర్డన్ స్టూడెంట్
1: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
0: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
1: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడా సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి గుణములు కూడా సద్వినియోగపరచుకోవాలి.
0: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
1: ఇప్పుడు భజన ఎందుకు కోసం చేస్తున్నాం?
0: వై డు యూ డు భజన?
1: చక్కగా విచారణ చేయండి.
0: ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
0: యూ రిపీట్ గాడ్స్ నేమ్ నైస్.
1: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
0: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
1: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్ట భావాలంతా భస్మం చేస్తుండాలి.
0: ది సౌండ్ వేవ్స్ విత్ ది నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ది పొల్యూషన్ దేర్.
1: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం ఎట్టి మంట వేస్తున్నామో
0: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
1: అట్టి పొగ వస్తుంది.
0: సో ఇస్ ద స్మోక్.
1: ఎట్టి పొగ వస్తుందో
0: యాజ్ ఇస్ ద స్మోక్
1: అట్టి మేఘం కలుగుతుంది.
0: సో ఈజ్ ద క్లౌడ్.
1: ఎట్టి మేఘమో
0: యాజ్ ఇస్ ద క్లౌడ్
1: అట్టి వర్షము.
0: సో ఇస్ ద రెయిన్.
1: ఎట్టి వర్షమో
0: యాజ్ ఇస్ ద రెయిన్
1: అట్టి పంట.
0: సో ఇస్ ద క్రాప్.
1: ఎట్టి పంటనో అట్టి వంట.
0: యాజ్ ఇస్ ది క్రాప్ ది పంట.
1: మంట మంచి మంటగా వేస్తాం.
0: అండ్ ఇట్స్ ఏ గుడ్ ఫ్లేమ్.
1: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
0: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్ క్లౌడ్.
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
0: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సీక్వెన్స్.
1: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
0: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
1: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
0: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
1: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
0: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
1: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
0: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
0: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ది సీ టు వేపర్.
1: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
0: వెన్ సన్ కన్వర్ట్స్
1: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
0: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
1: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
0: యాజ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ వేపర్ ద టేస్ట్ ఇస్
1: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
0: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
1: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
0: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
1: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
0: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
1: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
0: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ వర్షమే
0: ద రెయిన్ ఆఫ్ లవ్.
1: గంగా జలంగా మారుతుండాలి.
0: ఈస్ ద గ్యాంజెస్.
1: కనుక మన దుర్భావం అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
0: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
1: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
0: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్
1: క్వాలిటీ.
0: Therefore, what you should have, the love.
1: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
0: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
1: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
0: లవ్ డ్రాప్స్
1: అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
0: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
1: కనుక మనం
0: చేసే
1: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
0: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
0: వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
1: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
0: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
1: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
0: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
0: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ మన దగ్గర రేడియో హియర్.
1: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
0: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
1: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
1: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
0: Develop good sound waves.
1: దాంతో మంచి గాలి వస్తుంది.
0: There you get good air.
1: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
0: And then the good air.
1: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
0: And you are inhaling this.
1: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
0: And as you inhale good air, it just entertains good ideas in you.
1: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
0: Lead the life of love.
1: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్తంతా.
0: When you lead the life of love, the whole world gets it transformed into love.
1: దానికి నేనే మీకు సాక్షి.
0: భగవాన్
1: మనం ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాయి.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
1: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
0: నథింగ్ వాట్ సో ఎవర్.
1: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
0: At times it's cold.
1: కానీ అది కూడా ప్రేమనే.
0: It's also love.
1: వర్షం కురుస్తుండాలి.
0: ఇట్ రైన్.
1: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
0: అండ్ యూ ఫైండ్ హెయిల్ స్టోన్.
1: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి.
0: హెయిల్ స్టోన్.
1: అది కూడా నీరే.
0: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి నేను బుస్ అనేది కూడా వడగంత వర్షం వంటిదే.
0: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
1: అది కూడా ఒక జలం వంటిదే.
0: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
0: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: నాదంతా నకసక పర్యంతము ప్రేమమయమే.
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
0: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి.
0: యు బి యువర్ లవ్.
1: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
0: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: నీ కర్తవ్యం నీవు ఉత్తరించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
0: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
0: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
1: విత్ అనేటువంటిది నుంచి పుట్టినటువంటి వేదం.
0: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్
1: డెరివేటివ్. అదే విద్య కూడాను.
0: అండ్ దట్ ఈస్ విద్య.
1: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
0: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
1: అది అనేక మంది మహర్షుల యొక్క
0: ఇట్ ఇస్ సెయింట్స్
1: ప్రబోధనల యొక్క చేష్టల చేతను.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్
1: ప్రచారం యొక్క చర్యల చేతను.
0: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
1: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
0: ఆఫ్ దేర్ కాండక్ట్
1: అంత వేద రూపకంగా రూపొందింది.
0: అండ్ ఇట్ హస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
0: వేద కన్ఫర్మ్.
1: వేదము ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
0: వేద నెవర్ టీచెస్ ఎనీథింగ్ బ్యాడ్.
1: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
0: టీచెస్ ఎవ్రీథింగ్ గుడ్.
1: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
0: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
1: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు పీచే గాలి లోపల.
0: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
1: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
0: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
0: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
0: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
1: కనిపిస్తుంది.
0: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
1: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ గాడ్
1: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
1: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
0: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
1: సర్వేంద్రియములకు తీయదనమే మనకు గోచరం.
0: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
1: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
0: వెన్ వన్స్ వి ఎంజాయ్ ది స్వీట్నెస్ వి కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
1: తీపులో మనం కల్పన అక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
1: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
0: ఇన్ ఫ్యాక్ట్
1: తల్లిపాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
0: ద చైల్డ్ హాస్ గాట్ ఎవ్రీ అథారిటీ.
1: కానీ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
0: మదర్ ఇస్ నాట్ మిక్సింగ్ అప్ ఎనీ షుగర్.
1: యొక్క నైజం.
0: ఇట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్.
1: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
0: మదర్స్ మిల్క్
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా.
0: జస్ట్ యాజ్ ది హనీ బీ సచ్ ద
1: మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
0: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
1: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోలుతుంది.
0: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సచ్ ద నెక్టర్.
1: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
1: Satsangani manam cherali.
0: Join the good company.
1: Teja duddhyana samsargam.
0: Give up, run away from the bad company.
1: Teja duddhyana samsargam.
0: Run away from the bad company.
1: Baja sadhu samagamam.
0: Join the good company.
1: Kuru punya mahoratram.
0: Day and day out, do good action.
1: Yappudu chusna nivu manchi chetsu avali.
0: Do good always.
1: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
1: ఎప్పుడు చెడ్డ తలంపులే, చెడ్డ తలంపులే, చెడ్డ తలంపులే.
0: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
0: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
1: మంచిని తీసుకోండి.
0: Take good.
1: Sulabanga, freega ichetundi manchini meer enduku teeskovatam ledhu?
0: Why don't you receive that which is given?
1: Dabbu vetti kudunu chettanu meer korukuntunnaru.
0: And you want to purchase things.
1: Idi chaala parapaatu.
0: You are mistaken.
1: Manchi chettanu teliyinatundi murkuduga unnappudu vaade ilanti chettanu kontunnaru.
0: In fact, he is a fool who does not know what is good, what is bad.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Mee ninduku premane undali.
0: And you should be of love.
1: Premaku oka roopam ledhu.
0: Love has no form.
1: Prema okadani koradu.
0: It doesn't desire.
1: దానికి వడ్డీకి ఇవ్వదు.
0: అండ్ ఇట్ డజన్ గివ్ ఎనీ.
1: అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
0: అండ్ ఇట్ డజన్ గివ్ యు లోన్ ఆర్ మేక్ ఎనీ డెట్స్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ లవ్ ఓన్లీ బై లవ్.
1: కనుక ప్రేమ స్వరూపులైన మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
0: బీయింగ్ ఎంబాడీ ఆఫ్ లవ్ కన్సిడర్ ఎవ్రీవన్ ఎస్ ది ఎంబాడీమెంట్.
1: పంచభూతములు కూడా ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్.
1: ఈ పంచభూతములు కూడా పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్రెట్.
1: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
0: నథింగ్ బ్యాడ్ వాట్స్ ఎవర్.
1: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
0: బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బ్యాడ్.
1: ఒకనొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
0: డోంట్ మిస్టేక్ దట్ వే. ఈవెన్ సర్టన్ థింగ్స్ హావ్ గాట్ టు బి సెడ్.
1: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
0: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
1: అప్పుడు విష్ణువు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
0: Smilingly Vishnu questioned Narada, where do you come from?
1: Swami nakem illa vakala bharya biddala ekkada chusna tirugutuntanu.
0: Narada said, I don't have any family. I go around the entire universe.
1: Sancharistunnava manchide.
0: Oh, you know about fine. Naa
1: rahasyamaina gurtinchava.
0: Have you understand the mystery of my creation?
1: Swami mee charitra nenu gurtinchukolena. తప్ప గుర్తించారన్నాడు.
0: I have understood the mystery of your creation.
1: ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
0: And Vishnu said, I have created good.
1: నా సృష్టిలో ఏమైనా చెడ్డని నీవు చూచొచ్చావా?
0: Have you noticed anything bad in my creation?
1: నారదు యోచించాడు.
0: నారద thought over.
1: స్వామి క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
0: Pardon me, I have noticed something bad in my creation.
1: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
0: In my creation is anything bad? No, nothing whatsoever.
1: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
0: నారద సెడ్ yes, there is one that bad. అన్నాడు. What is it?
1: మలము అన్నాడు.
0: He said fecal matter. నారద సెడ్ fecal matter.
1: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
0: It's not possible to go anywhere near excreta. అది తెలియని
1: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
0: And it is there within the stomach, no doubt.
1: కానీ చూస్తే సహించలేము.
0: ద మూమెంట్ యూ వాచ్ వెల్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్.
1: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
0: వై హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీటా.
1: అది చెడ్డదే కాదు.
0: ఇట్స్ నాట్ బ్యాడ్ రిమే.
1: ఒక తూరిపై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
0: హీ సెడ్ యూ గో అండ్ ఆస్క్ టుమారో.
1: తిరిగి నేను దగ్గర పోను స్వామి అన్నాడు.
0: నా
1: ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకో.
0: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ గో.
1: సరే ఇంక ఇష్టం ఆజ్ఞ ఏం చేసేది. వెళ్ళాడు.
0: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
1: దగ్గర పోతూ ఉండకనే ఆ మలం చెప్పింది, చీ నారద అని దూరం ఉండి ఉండింది.
0: వెన్ హీ వాజ్ అప్రోచింగ్ ఫీసర్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
1: నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు దూరం ఉండు,
0: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
1: ఏం చెప్తుండది?
0: And what is it?
1: Enduku nenu daggara raagurudanu?
0: Why not?
1: Nenu ento pavithramaina putti danni.
0: I'm so sacred.
1: Ninnadi dinamu
0: yesterday
1: manchi vantaga unnanu.
0: I was
1: manchi palaga unnanu.
0: I was a very good
1: manchi paayasanga unnanu.
0: I was a rice pudding.
1: Manchi perugga undinanu.
0: I was a form and curd.
1: Pavithramga undinanu. Bhagavantuniki arpitam gaavinchetundi vastuvuluga undinanu.
0: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
1: Okka thuri ee manavulu sangam chertina naa gati ee gati.
0: The moment I join your company, this is my plight.
1: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
0: ఇఫ్ ఐఎమ్ వర్ టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ అవైటింగ్ ఫర్ మీ?
1: కనుక మానవ యొక్క సంగదోషంతో చెడ్డగా మారిపోతుండాలి, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
0: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
1: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
0: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
1: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
0: And a father has got only son.
1: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
0: And he was bitten by a
1: scorpion. నా తేలు కుట్టింది, తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: The son started crying because the scorpion bite.
1: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
0: And the father ran to the doctor. ఏకైక
1: పుత్రుడు, అమితమైన ప్రేమ.
0: Oh, he has got intense love.
1: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
0: Well, he cannot bear the pain.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
0: He went to the doctor.
1: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
0: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
1: ఆయన చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
0: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
1: తెచ్చాడు పాపం.
0: ఫాదర్ బ్రాట్ ది.
1: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది?
0: యాస్ వేర్.
1: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
0: అండ్ దే సెడ్ ఇన్ దట్ కార్నర్ ఐ వాస్ బిటన్ స్కార్పియన్.
1: అర్థం చేసుకోలేనటువంటి వ్యర్థం.
0: దిస్ ఈస్ ది వే హౌ
1: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు, కానీ నొప్పిపోలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
1: నాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
0: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
1: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
0: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
1: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
0: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
1: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
0: యూ బ్లేమ్ అదర్స్.
1: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
0: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
1: ఇతరులు ఎట్టి దోషము లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: నీలో ఉన్న దోషమే.
0: It's only your mistake that pains you.
1: కనుకా నీ బాధను నీవు పరిహారం చేసుకో.
0: యు వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
1: నీ బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
0: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
1: ఈ పంచభూతములు యందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
0: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
1: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
0: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
1: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై ది
1: స్పర్శ రూప రసగంధాదులు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
0: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
1: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
1: సరైన భావంతో మనం అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
1: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
0: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఒక్కటి మన యందు ఉన్నటువంటి భావదోషములే తప్ప.
0: Everything lies in you. The mistake is in you.
1: Padartha dosha evi levu.
0: Nothing wrong with the material.
1: Anni manchive.
0: All are good for
1: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
0: Because of bad feelings within you, you consider everything bad.
1: Kanuka manalo manchi bhavani abhivruddhi parchukondi.
0: Develop good feelings.
1: దైవ భావాన్ని మీరు చింతించండి.
0: ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: దైవ నామాన్ని స్మరించండి.
0: థింక్ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ నేమ్.
1: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులను దూరం చేస్తుంది.
0: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
0: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
1: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
0: డోంట్ బ్లేమ్.
1: అవి కూడా గాలిలో చేరిపోతున్నాయి.
0: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
1: గాలిలో చేరిపోయి ఎవరో ఒక గాలి లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
0: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్వన్ ఎల్స్.
1: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుండాలి.
0: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
1: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
0: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
1: మనం కూడా చెడ్డ చెడ్డ పదములను ఉపయోగపెట్టకూడదు.
0: And we too should not act in a bad way.
1: చెడ్డ చెడ్డ చూపులంతా మనం చూడకూడదు.
0: We should not have bad looks.
1: చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం?
0: Why bad looks?
1: కీచకుడు చెడ్డ చూపు చూచాడు.
0: కీచక had bad looks.
1: భీముతో తలబొగలు కొట్టుకున్నాడు.
0: And ultimately died at the hands of Bhima.
1: చెడ్డ మాటలంతా వినింది.
0: And all bad looks heard.
1: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
0: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ.
1: కైక.
0: కైక
1: మందరి చెప్పినటువంటి దుర్బోధనంతా వినింది.
0: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మందర.
1: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
0: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
1: ఈనాడు సమాజంలో ఎవరైనా కానీ కైకమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు.
0: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
1: కైక పేరే ఎవరు వచ్చింది?
0: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
1: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
0: బికాస్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
1: కనుకనే కైక మంచిది కాదు.
0: సో కైక ఇస్ నాట్ గుడ్.
1: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
0: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
1: చెడ్డ శ్రవణం
0: అండ్ బ్యాడ్ లిసనింగ్.
1: మంచి శ్రవణం చెయ్యాలి.
0: ఆల్వేస్
1: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
1: ధర్మమూర్తులైన పాండవులు
0: ఆల్ బ్యాడ్ వర్డ్స్
1: చేయటం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ రైచ్యూస్నెస్. కట్టగడపటికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడప వంశమే నాశనం చేస్తారు.
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన ఎంటైర్ క్లాన్.
1: చెడ్డ మాటలు వినకూడదు.
0: నెవర్ లిసన్ టు బ్యాడ్.
1: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
0: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
1: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
0: సంబడీ మే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్.
1: అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
0: యు ఫీల్ సో హర్ట్.
1: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీవు కష్టపెట్టాలి.
0: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యు దెన్ అగైన్ రిపీట్ షేర్?
1: మీ అమ్మా నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
0: ఇఫ్ సంబడీ అక్యూజ్ యువర్ పేరెంట్స్.
1: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
0: అండ్ యు రిపోర్ట్ ద మ్యాటర్ యువర్ పేరెంట్స్.
1: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
0: దే టు ఫీల్ సాడ్.
1: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
0: అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్.
1: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకొకరు చెప్పకూడదు.
0: అండ్ ఇఫ్ యు హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
1: ఎవరికి
0: చెప్పకూడదు. ఎనీబడీ.
1: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేసి
0: ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ నో దట్
1: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
0: యాక్సిడెంటల్ యూ మే
1: లిసన్. నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
0: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: మీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
0: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
1: కనుక చెడ్డ మాటలు వినకుండా, చెడ్డ మాటలు చేయకుండా, చెడ్డ పనులు చేయకుండా, చెడ్డ చూపు మనం పవిత్రమైన భావాలు.
0: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్. డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్. డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
1: స్వామిని చూడని కనులేలరా.
0: What for? Eyes, you cannot see God. You know why eyes are gifted? Is it only to see the
1: beauty?
0: Eyes are gifted to see the beauty of God.
1: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
0: No, not stay.
1: దానికోసం ఇవ్వలేదు మన కన్నులు.
0: No, not for that purpose.
1: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
0: Eyes are so sacred, vision is sacred.
1: ఈ విధంగా పంచభూతములు కూడాను,
0: the five elements,
1: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: The creation as a whole is so noble.
1: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
0: We are born in this.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క అంగము.
0: And this nature is the limb of God.
1: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనమందరం కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
0: Having been born in this nature, which is the limb of the creator, we should merge in God.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
0: Certainly you are attaining divinity.
1: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
0: There is nothing bad in this world.
1: భావాలే చెడ్డది.
0: Our feelings are bad.
1: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది?
0: There is nothing bad in creation.
1: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదుడు చూచింది కూడా తప్పు.
0: And in fact, the Narada's observation to
1: Vishnu చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు.
0: There is nothing bad in this world.
1: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
0: If the bad matter is not excreted, your health will get spoiled.
1: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
0: So even that is done for your own good.
1: ఎందులో కూడా చెడ్డనే లేదు.
0: There is nothing whatsoever bad.
1: కాబట్టి అన్నిటిని మంచిగా తీసుకోండి.
0: Consider everything good.
1: నీకు ఏదైనా బాధ కలిగింది, this is good for me, good for me, good for me అనుకో.
0: Even if you suffer, consider that it is good for you.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
0: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
0: టేక్ దెమ్ బ్లిస్.
1: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
0: And there's no one can.
1: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
0: And there's no one that who can excel
1: you.
0: And your greatest of all.
1: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
0: And that state you should attain.
1: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
0: You should the one of sacrifice.
1: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
0: And you should have sacred heart.
1: ఈ విధంగా పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా విచారించి,
0: you should investigate the five elements.
1: పంచభూతములు నాయందు కూడా ఉంటున్నాయి.
0: They are within me.
1: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: And I should make proper use
1: of them. నా విశ్వాస విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
0: As I breathe, I should sing his glory.
1: అని భగవత్ నామాన్ని చింతించు.
0: So one should sing the glory of God.
1: భజన బినా సుఖ

0: దినకరుడు శాంతుడైతోచే దినకరుడు శాంతుడైతోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు వచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగుదురు జనపచేలకు ముత్యాల సరులు కూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొహము అల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన పుష్య మాసంబు వచ్చే
1: ద సన్ అపియర్డ్ కూల్ అండ్ సెరీన్ ద డే స్టార్టెడ్ గెటింగ్ షార్టర్ ద కోల్డ్ విండ్ బ్లూ ఫియర్స్లీ The fields were filled with golden harvest. The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ మెన్ అండ్ విమెన్ యంగ్స్టర్స్,
0: ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది.
1: ద ఫెస్టివల్ ఆఫ్ దిస్ డే హ్యాస్ స్టెప్డ్ ఇన్ విత్ ఆల్ ది గెయిటీ అండ్ ఫెస్టివిటీ.
0: యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: దిస్ లెడ్ టు ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద మైండ్ బికాస్ ఆఫ్ ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్.
0: ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు.
1: దిస్ సేక్రెడ్ డే ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: This is also called the sacred day of travel towards the north, Uttarayana Parvadina.
0: Sarvottamainatvanti yokka gunamulanu andistu sarva satkarmalanu kudunu chekurustu sarva sampadalanu kudunu andistu aanandamunu andisteetvanti yokka dinamu ee maha parvadinamu.
1: The holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts, giving us plenty and prosperity and the bliss.
0: ఈనాడు ఇంతటితో కాక పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఈనాడు.
1: This day also coincides with the celebration of Mukkoti Ekadashi.
0: ప్రకృతిని మదించగా రాక్షస దేవతలకు అమృతాన్ని అందించినటువంటి యొక్క దినము ఈ దినము.
1: దిస్ ద డే వెన్ ద నెక్టార్ వాస్ పాస్డ్ ఆన్ టు ఎవ్రీబడి ఇన్ ద చర్నింగ్ ఆఫ్ ద మిల్క్.
0: కానీ ఈనాటి మానవుని యందు ఇట్టి ఉత్తమమైన పవిత్రమైన దివ్యమైన భవ్యమైన భావాలు కలిగి ఉండి కూడాను మానవుడు అలౌకికమైనటువంటి భావముల చేత హృదయమును నింపుకొని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తలంపులను వెదజల్లలేకపోతున్నాడు.
1: Though man is gifted with all nobility, endowed with sanctity, But he is after the worldly, ephemeral, transient things of the world, having been filled his heart with the world.
0: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Duryodhanudu, Dushyasanadudu, veeru samanyamainatundi purushulu kaadu.
1: Hiranyakashipa, Hiranyaksha, Duryodhana, Kamsa, they are not ordinary ones.
0: Sharira manasika shaktulu anantamai undi kudanu వారి యందు ప్రాకృతమైనటువంటి యొక్క భావములు చేరిపోవటం చేతనే వారు బలహీనులైపోతూ వచ్చారు.
1: Though they were physically strong and mentally alert, they were weak at the end because they are full of the worldly thoughts.
0: కనుక మానవుడు తన సంకల్పములను ఉత్తమమైనటువంటి సంకల్పములుగా మార్చుకున్నప్పుడే యావత్ ప్రపంచమే తన యొక్క హస్తగతం అవుతుంది.
1: Therefore, when man is successful to transform all his thoughts in noble, then he would be able to win over the world.
0: Hiranyaksha, Hiranyakashipu, goppa scientists.
1: Hiranyaksha, Hiranyakashipu are great scientists of eminence.
0: Hiranyudu chandramandalam kudanu velatame kaaka suryuni kudanu cheraadu.
1: Hiranyakashipu not only reached moon, he could also reach the sun.
0: ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడుకు కడపటికి తన హృదయం అంతా కూడాను పాంచ భౌతికమైనటువంటి యొక్క భావముల చేత నింపుకోవటం చేత అన్నింటి ఎందు కూడా తాను బలహీనుడైపోయాడు.
1: హిరణ్యకశిపు విత్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ ఎనర్జీ కెపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ బికాస్ హీ హాడ్ గాట్ హిస్ బాడీ అటాచ్మెంట్ హీ లాస్ట్ అట్ ద ఎండ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను గొప్ప బలవంతుడే, గొప్ప శక్తివంతుడే, గొప్ప మేధావియే, కానీ ప్రాకృతమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క భావములను మన హృదయంలో నింపుకోకూడదు.
1: ఎవ్రీ పర్సన్ నో డౌట్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎండౌడ్ విత్ హై ఇంటెలెక్ట్ బట్ వన్ షుడ్ నాట్ ఫిల్ ద హార్ట్ విత్ వరల్డ్లీ ఫీలింగ్స్.
0: ఈనాటి యువతి యువకులే యావత్ ప్రపంచమును పోషించేటువంటి నాయకులు.
1: యంగ్స్టర్స్ టుడే ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ లీడర్స్.
0: ఈనాటి యువతి యువకులే దేశ సౌభాగ్యం యొక్క సంపదను నిలబెట్టేటువంటి యొక్క వ్యక్తులు.
1: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద ప్రాస్పెరిటీ అండ్ ద ఫ్లూయెన్స్ ఆఫ్ ద సొసైటీ.
0: దేశ సౌభాగ్యము యువతి యువకుల పైననే ఆధారపడి ఉన్నది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ ది యంగ్స్టర్స్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతలు, సద్భావములు నింపుకొని ఉండాలి ఈ యువతి యువకులు.
1: Youngsters, men and women should have all these noble features, good sentiments, the virtues and the sterling character.
0: Atti pavitramaina bhavamulu cheta hrudayamulu pongimpa chesukunnappude atti vyaktulu etti sashaktivantamainatundi yokka dinni kodanu sadhinchagalaru.
1: With all these sacred thoughts they would be able to achieve and accomplish anything they undertake.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: ఈనాడు ఆటపాటలు అన్ని కూడాను ఆనందము చేత కాని, ఆహ్లాదం చేత కాని, ఉత్సాహం చేత కాని ఇవి అభివృద్ధి అవుతుంది వచ్చింది.
1: The music, sports and games that have been very successful because of bubbling enthusiasm and your dynamism.
0: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు.
1: In fact, for the whole world, the youngsters set a role model.
0: ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: The virtues are most important.
0: సౌజన్యము, సౌశీల్యము, ఉత్కృష్టత ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు.
1: The mighty power among youngsters lies in the heights of nobility, the character and also that of perfect
0: understanding. విద్యార్థులు అన్నింటినీ సాధిస్తూ ఉన్నారు.
1: Students today could achieve everything.
0: కాని దేనిని సాధించినా, సర్వమును సాధించిన వారవుదరో దానిని మాత్రము ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు.
1: In fact, we have not been publicizing nor sharing that important thing. If we accomplish that, the rest would be accomplished.
0: మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి ఒక భావములు ఉర్రు తొలుగుతున్నవి.
1: In fact, there have been tremendous beautiful sentiments in every man.
0: అతి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకు కూడాను కానరావు.
1: దిస్ మైటీ స్ట్రెంగ్త్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీబడీ.
0: అది అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు.
1: ఇట్ ఇస్ ద మైండ్, ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేనినైనా కూడా సాధించగలడు.
1: The one who can win over the mind can win the rest of the world.
0: మనసుకు మించినటువంటి శక్తి ఈ జగత్తులో కానరాదు.
1: There is no other greater power than the mind.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో అని, మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము.
1: Mind is the primal cause. It is responsible for the bondage and the liberation.
0: ఇట్టి మనసును మానవుడు ఈనాడు సాధించలేకపోతున్నాడు.
1: Man should not control his mind today.
0: కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: Therefore, he could not be the recipient of the bliss for which he has to strive.
0: మనసును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడాను సాధించగలడు, అనుభవించగలడు.
1: If you control your mind, you can be successful in any of the task and you can be reputed.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి.
1: Achieve that state of the mind which is pure.
0: ఈ మనసును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడాను సాధించగలడు.
1: If you control your mind, you will be able to accomplish anything.
0: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
1: Today we are in sports and games.
0: కాని ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
1: You should never consider them as worldly, physical acts.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడాను విశ్వసించాలి.
1: You should consider them as acts of morality, righteousness and spiritual deeds.
0: ఇట్టి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he achieves excellence in the fields of the morality, the spirituality and righteousness.
0: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
1: We should not merely struggle for the physical strength only.
0: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should strive hard for our mental strength.
0: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
1: We should control our mind.
0: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
1: And we should make the mind our slave.
0: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
1: If you are a slave to your mind, with all your strength you will be weak.
0: Kanuka manasse neeku oka balasiga maaripovali.
1: Therefore the mind should be your slave.
0: Manasunandunnatundi shakti samarthyamulu ee prapanchamulo ye padarthamunandu kuda nu kanaravu.
1: The power and the strength of the mind is not noticed anywhere in this world.
0: Andunundi ye manavuni yokka maha viluvalainatundi yokka gunamulu aavirbhavistayi.
1: And there in the mind the great features, the traits find their origin.
0: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు.
1: ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ బై స్ట్రగుల్ అండ్ స్ట్రెయిన్ హీ కెన్ గెట్ బ్యాక్ ద లాస్ట్.
0: ఆరోగ్యమునే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చు.
1: ఇఫ్ ది హెల్త్ ఈజ్ లాస్ట్ బై కన్సల్టింగ్ ఫిజీషియన్స్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ స్ట్రెంగ్త్.
0: కానీ మానవుని యొక్క విలువను మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమేమి నిలవదు.
1: When once the character is gone, the value is gone, human life is a waste.
0: ee naati manavata viluvalu athyavasaramainatvanti vi.
1: Human values are most important today.
0: Manavunitene aavirbhavinchinatvanti vi ee manavata gunamulu.
1: In fact, the human values had their origin in man.
0: Manavata gunamulu ekkado grantham nunchi gaani, guruvu nunchi gaani bodhimpapadi sadhinchetvanti vi kaadu.
1: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
0: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
1: When once you follow the path of the truth and undertake the truthful activities, then you will have the human values with you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: మీరు నేర్చే విద్యల కంటే,
1: more than the education you acquire,
0: చేసే శక్తుల కంటే,
1: more than your actions,
0: మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి.
1: When once you uphold the human values, all the rest will follow automatically.
0: కనుక సత్యమేమనా ప్రత్యక్ష దైవము.
1: ట్రూత్ ఇస్ గాడ్,
0: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
1: Righteousness is the very foundation.
0: దీనిని పురస్కరించుకునియే భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మ.
1: Basing on this, the culture of Bharat said, there is no greater righteousness other than the truth.
0: కనుక ఇట్టి సత్యధర్మమును మనం కాపాడే నిమిత్తమై మన జీవితమంతా కూడా దారబోసి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our lives.
0: ఈ ప్రాప్తమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు.
1: All the prizes that we receive, they are not prizes in the true sense.
0: ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్లకు గురి అవుతున్నాడు.
1: One with mati mind faces so many problems.
0: బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే పీడవుతాడు.
1: బహుమతి, many mindedness, diversified mind will have greater trouble.
0: కనుక మనం అందుకోవాల్సినటువంటిది బహుమతులు కాదు.
1: It's not the wayward nature of bahumati.
0: నిజమతిని మనం అందుకోవాలి.
1: We should have the true state of mind, nijamati.
0: నిజమతి అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తి.
1: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
0: Sarva shaktulu kudunu manobhavam nundi manaku aavirbhavistunnayi.
1: All potentialities are the reflections of the mental feelings.
0: Manasunu mana friendship chesukovali.
1: We should control our mind.
0: Aa manasu yokka friendship annintiki ni moola kaaranamga chestundi.
1: When once you develop friendship with your mind,
0: Bharatiya sanskruti yandu nijamaina mitrunni sampadinchukunnappude భగవంతుడు సులభంగా వశులవుతాడు.
1: Then once you have true friendship, you can really experience God.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును.
1: ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ లీడ్స్ టు ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ యొక్క ఫ్రెండ్షిప్ పతంతో చేయకుండా ఉన్నంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
1: Without friendship, you cannot reach the state of self-surrender. If you say that it is only verbal or vocal declaration,
0: kriya roopam kante kudanu bhava roopame chaala balavantaramainatundi.
1: Therefore,
0: evanam
1: service,
0: vandanam
1: salutation,
0: archanam
1: worship,
0: dasyam
1: servitude,
0: sneha.

0: ఆర్ వోకల్ డిక్లరేషన్.
1: క్రియారూపం కంటే కూడా భావరూపమే చాలా బలవంతరమైనటువంటిది.
0: Therefore, the experience is greater than imagination or
1: feeling. ఏదో గొప్ప శక్తి సామర్థ్యం సాధించామని మీరు భావించవచ్చును.
0: You may feel that you are one of the strength and capacity.
1: అది క్రియారూపమే.
0: And it's also a form.
1: ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది.
0: It ends with that accomplishment.
1: భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది.
0: But the feeling within unifies the diversity, plurality.
1: కనుక మనం భావములను, ఉత్తమమైన భావములను మన హృదయమునందు పోషింప చేసుకోవాలి.
0: So the good prompting of the good feeling sentiments should be entertained.
1: కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
0: సో మోర్ దెన్ ద డీడ్స్ అకాంప్లిష్మెంట్స్ ద ఫీలింగ్స్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో, ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
0: హియర్ ఆర్ ఎనీవేర్ యు షుడ్ హావ్ సేమ్ నోబుల్ ఐడియా, ద సీక్రెట్ థాట్స్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The whole universe is divine.
1: Sarvam kalividam brahma.
0: Everything is essentially brahma.
1: Daivattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
0: God is not separately located
1: elsewhere. Intane kantane untundi, kantine pavare kaapadutu untadu.
0: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
1: Atti divyamaina bhavyamaina pratti oka shaktini manam ee naadu enduku odulukunnam.
0: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
1: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం.
0: Because of the loss of the human values we have become very weak.
1: ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
0: You may have mark, high percentage of mark.
1: కానీ ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
0: యూ మే గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
1: దేశంలో ఎందరో విద్యార్థులు, ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
0: In this country and in this world, youngsters strive hard.
1: ఈ చదువుల నిమిత్తమై దేశమును కూడా తిరుగుతున్నారు.
0: For education, they go around the world.
1: నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
0: In order to have human values, one should turn within, get into the heart.
1: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవు కానీ బయట ప్రదేశం కానరావు.
0: The true wealth and affluence is present in our own heart, not outside.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
0: So every mind, every person, students should make an attempt to turn the mind inward.
1: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
0: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
1: యువతులైనటువంటి భావతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
0: ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్, ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ షుడ్ హ్యావ్ దీస్ ఐడియాస్ అండ్ నోబుల్ సెంటిమెంట్స్.
1: కనుక మొట్టమొదట మానవతా విలువలను మనం సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ హ్యూమన్ వాల్యూస్ టు బిగిన్ విత్.
1: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
0: You may lose money, but you can get it back.
1: ఎంతటి ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
0: You may lose your health, but you can get back your health.
1: కానీ మన విలువలే మనం కోల్పోయిన సర్వమును కోల్పోయిన వారు అవుతాం.
0: When once the values are lost, you'll be losing everything of this life.
1: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
0: Therefore, we have to protect and safeguard our innate values.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీలు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
0: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ ఆల్ యువర్ స్ట్రగుల్, ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు హావ్ అండర్ గాన్ డ్యూరింగ్ ద పాస్ట్
1: అన్నపానాదులు బదలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు.
0: యు వర్క్ సాక్రిఫైస్ ఇన్ ద ఫుడ్, డ్రింక్ అండ్ ఈవెన్ స్లీప్.
1: కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకు, మన విద్యార్థులు చేసేటువంటి పనులకు కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఆల్ దోస్ థింగ్స్ డన్ బై ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
1: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
0: స్టూడెంట్స్ అవుట్ సైడ్, దే హావ్ గాట్ ఓన్లీ వన్ పర్పస్, టు విన్ ఏ ప్రైజ్ ఆర్ మెడల్.

0: మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటుపడుతున్నారు.
1: The only aim of our students is only to please Bhagavan.
0: కనుకనే స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి?
1: How to please Bhagavan?
0: సద్గుణమును మనం మొట్టమొదట నింపుకోవాలి. మనం
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ గుడ్ వర్చ్యూస్.
0: నేడు ఒక విధంగాను రేపు మరొక విధంగా కూడాను మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ డే టు డే.
0: చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ వీల్ హ్యావ్ ది అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీనెస్ ఇన్ అవర్ విజన్.
0: నిజముగా విద్యా విధానం లోపల మూడు విధమైనటువంటి గుణములు ఎందుకు బోధించింది మన భారతీయ సంస్కృతి?
1: ది కల్చర్ ఆఫ్ భారత్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ త్రీ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వం కలివిదం బ్రహ్మ అని
1: ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ సర్వం కలివిదం బ్రహ్మ.
0: అనగా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ అచీవ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకాన్ని సాధించినప్పుడే మనం అన్నిటినీ కూడా సాధించమారవుతాం.
1: విత్ దిస్ స్ట్రాంగ్ ఫెయిత్ యు విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ there is love, there is truth, there is peace, there is bliss, there is God. కనుకనే మొట్టమొదట విశ్వాసం.
1: So we begin with confidence.
0: కడపటి ఫలము మనకు ఆనందం.
1: The result at the end is bliss.
0: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే
1: in order to be blissful
0: oka vittanam bhoomilo natinappudu
1: when we sow a seed in the ground
0: adi kramakramena mokkaga maarutundi
1: it germinates sprouts up into a
0: sapling tiri vrutchanga tayarayi
1: then it becomes a tree
0: phala pushpamu manaku andistundi
1: and bears the fruits
0: ade vidhamgane
1: likewise
0: manavuni oka sankalpam anetundi beejamunu
1: the seed of human thought
0: మన హృదయమునందు బాగా నాటినప్పుడు
1: షుడ్ బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్
0: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి
1: ఇట్ జర్మినేట్స్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ట్రీ
0: అందు నుంచి సుఖ సంతోషములు ఆనందమైనటువంటి ఒక పుష్పములు అందిస్తుంటారు.
1: అండ్ దట్ విల్ హ్యావ్ ద ఫ్లవర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పీస్
0: శాంతి అనేటువంటి ఫలాన్ని నీకు భుజింపచేస్తుంది.
1: అండ్ ఇట్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్
0: కనుకనే మీరు శాంతి కావాలని కోరుతున్నారు.
1: You want to be peaceful.
0: ఈ శాంతి బయట ఎక్కడనో మనకు కనరాదు.
1: Peace is not outside.
0: మన యొక్క విశ్వాసం నుండియే ఈ శాంతి మనకు లభిస్తుంది.
1: You can attain peace out of confidence.
0: కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు.
1: The modern man has no strong confidence or faith.
0: వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు.
1: He just pretends in front.
0: ఈనాడంతా కూడాను నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు.
1: We have only acting in the field of devotion but not in reality in daily life.
0: నటన కాని శాస్త్రం కాని రెండు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: Good and bad they find their origin in you only.
0: నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటుంది.
1: If you have steady mind you will have steady faith.
0: నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ఫలంగా నీకు లభిస్తుంది.
1: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యు గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
0: విద్యార్థులారా, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు
1: యు అస్పైర్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ బ్లిస్.
0: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి.
1: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
0: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టెడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
0: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము, భగవంతుని ప్రేమిస్తున్నాము,
1: ఐ లవ్ గాడ్
0: అని చెప్తున్నారు, కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపడటం లేదు.
1: దే ఓన్లీ డిక్లేర్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లవ్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ఎ ట్రూ
0: హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంపదమే ప్రేమ.
1: అండ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లవరింగ్ ద ఫ్రూషన్ ఆఫ్
0: ఒక పదార్థం ఎందుకు కానీ ఒక వ్యక్తి ఎందుకు కానీ ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎ సపరేట్ ఇండివిజువల్ ఎయిదర్.
0: నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి ఒక ప్రేమతత్వము గాలిగా వీచుకుంటూ
1: along the firmament of human heart, it blows like the wind.
0: ఇది నీ చుట్టూ ఉంటుంది, నిన్ను పోషిస్తూ ఉంటుంటది.
1: The love is around you and safeguards you.
0: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: This spirit of love,
0: ఇది ఏ శాస్త్రమైనటువంటి ప్రేమ తత్వము.
1: This is the nature of true love.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచో లభించేటువంటి కాదు.
1: ప్రేమ, లవ్ కెనాట్ బి అక్వైర్డ్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
0: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్, ప్రేమ, ఇస్ ధర్మ, రైచియస్నెస్.
0: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
1: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
0: వే ఆఫ్ లైఫ్.
1: It's way of life.
0: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: This love, which is the way of life, one has to foster.
0: ఇది వస్తువాహనాదుల నుంచి వచ్చేటువంటిది కాదు.
1: You cannot get out of conveniences and comforts.
0: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
1: It arises from the very navel of the human heart.
0: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు,
1: when we have that spirit of love,
0: ఎంత శక్తి సామర్థ్యం లేని కూడా మనం పొందవచ్చును.
1: You can be mighty. హిరణ్యాక్షుడు,
0: హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ హిరణ్యాక్ష, హిరణ్యకశిపు,
0: నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతం అయిపోతారు.
1: When once you have got this fullness of love in totality,
0: Hiranyakasipu and Hiranyaksha
1: stand nowhere. All other powers are so mean and low in front of it.
0: Kalkune prachinulanta kudanu bharatiya samskrutini ento pavitramaina reetiga varnistu vacharu.
1: All ancients extolled the culture of Bharat.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ మే బి మెనీ ఫార్మ్స్ అండ్ మెనీ నేమ్స్, బట్ దేర్ ఇస్ వన్నెస్ ఇన్ డివినిటీ.
0: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
1: మెనీ పీపుల్ కంపోజ్ పోయిన్
0: లక్షలు లక్షలంతా కూడా పోయిన్ రాసుకుంటుంటారు.
1: ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కంపోజిషన్స్.
0: కానీ ఈ పోయిమ్స్ అంతా కూడాను ప్రేమ తత్వము ప్రాణ సమానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ దిస్ కంపోజిషన్స్, లవ్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
1: This sort of human mind is not possible for everybody.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: Man is not ordinary.
0: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: Man is full of courage, the valor and the strength and mighty one.
0: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో,
1: when once one fills his heart with the divine feelings,
0: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి,
1: హనుమాన్ హు హస్ స్టెప్డ్ ఇన్ టు లంక,
0: లంక వాసులందరూ కూడాను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated, praised Hanuman as the one of sterling character
0: Shantudu,
1: and mighty strength, peaceful,
0: gunavantudu,
1: virtuous,
0: balavantudu,
1: and strong
0: Hanumantudu.
1: That is Hanuman.
0: ఈ అన్నింటికి కారణం ఏమిటి?
1: What is the cause behind?
0: మూలాధారమైనటువంటి ఒక తత్వము రామ నామమే.
1: It is matchless holy name of Rama which is the strength.
0: ఆ రామనామం చేతనే, ప్రియమైనటువంటి ఒక భక్తి చేతనే, ఆ ప్రేమ చేతనే ఇంతటి సముద్రాన్ని కూడా దాటుతూ వచ్చారు.
1: Because of the chanting of the holy name and the devotion of the faith, he could just cross this ocean.
0: Eenadu
1: today
0: mukkoti ekadasi
1: is the festival of mukkoti ekadasi.
0: Vaikuntha ekadasi anu kuda antaru,
1: also called vaikuntha ekadasi.
0: Bhishmudu
1: bhishma
0: 46 dinamulu ampaseyapai pandugundi.
1: He was resting on the bed of arrows.
0: Kani తన దేహమంతా కూడాను అంబులు పొదలగానే నించిపోయాయి.
1: అండ్ ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇన్ టు,
0: దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
1: ద బాడీ ఈజ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ బట్ ద హెడ్ వాజ్ రిక్లైనింగ్.
0: అంత్యము లోపల అర్జునుడు, భీముడు, నకులు, సహదేవరాజులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
1: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva followed by Draupadi went to see the great grandfather.
0: Pitamaha,
1: oh grandfather,
0: enduku meeri avasthalu guri ayipoyaru,
1: how is that you are suffering now?
0: Idi naa kartavyamu annadu.
1: He said that has to be so.
0: Deham vachinatundi,
1: the body is there.
0: Desa chemamunaku, dharma chemamunaku, satya vratamunaku arpitam gaavinche nimittam vachindi.
1: The body is gifted to be sacrificed for the country, for the service, and for the
0: శరీరం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the body?
0: దీన్ని కేవలం ఒక సధర్మానికి ఉపయోగపెట్టాలి.
1: ద బాడీ హ్యాస్ టు బి పుట్ టు యూజ్ ఫర్ గుడ్ థింగ్స్.
0: కానీ అర్జున, నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగినవి.
1: Arjuna, all the arrows that you shot at me are in my body.
0: కాని నా శిరస్సుకు మాత్రం చేరలేదు.
1: They have not reached my head.
0: కనుకనే శిరస్సు వాలిపోయింది.
1: Therefore the head is bent downward.
0: బెడ్ మాత్రం వేశావు నాకు.
1: In fact you laid the bed.
0: కాని పిల్లో లేదు.
1: But I have no pillow.
0: దీనివల్ల తల వారిపోయింది.
1: And therefore the head is bent.
0: నాకు ఇంత చేసినటువంటి వాడు నా పిల్లో కూడా అందించమని చెప్పాడు.
1: Having done so much, give me a pillow.
0: ఆ మాటల చేత అర్జున్ యొక్క మనసు కరిగిపోయింది.
1: The heart of Arjuna melted.
0: పితామహ, నేనేం చేయాలి అన్నాడు.
1: Grandfather, what should I do?
0: రెండు అర్జునుల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు. ఒకటి ఇటు, ఒకటి అటు.
1: Two arrows are shot in the reverse direction.
0: రెండింటి మధ్య లోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు.
1: In between the space of the two arrows shot against the other,
0: he rested. శిరస్సుకు రెస్ట్.
1: And there the head rested there.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: Arjuna, నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
1: I lost my mother long back.
0: నేను పుట్టిన సమయమే నేను కోల్పోయినాను.
1: In fact, I lost her at the time of my birth.
0: నేను గంగాదేవి పుత్రుడను.
1: I am the son of Ganga.
0: కనుక నా పేరు గాంగేయుడు అని పేరు.
1: So I have the name Gangeya.
0: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
1: And as I leave my body, I want to have Ganga, water.
0: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
1: Make every attempt so that I would merge in my mother.
0: సర్వశక్తి సంపన్నుడు, మహావీరుడు, భక్తుడు, శక్తి సామర్థ్యుడు కలిగినటువంటి వాడు కనుకనే అతను ప్రక్కనే ఒక అంబును విచ్చాడు.
1: అర్జున, బీయింగ్ ఆల్ మైటీ విత్ ఆల్ హిస్ ఎక్స్పర్టిస్ ఇన్ ఆర్చరీ, కుడ్ షూట్ ఎన్ యారో.
0: భూమి నుండి చక్కని నీరు బయలుదేరి వచ్చింది.
1: దేర్ స్టార్టెడ్ ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్.
0: అది ఫౌంటెన్ మాదిరి వచ్చి భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
1: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
0: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
0: కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
1: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
0: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
1: Then Arjuna could have so many titles.
0: Arjuna palguna pativa kiriti sitvana vibhishaya jay krishna savisachi dhanunjaya annadu.
1: All these titles Arjuna could have at that moment.
0: Kalukani ee dhanasu cheta naaku aanandanni andinchavu.
1: Because of this mighty deed you made me happy.
0: Cheppi pandavulu digvijayapai vijayanni sadinchiruvaka annadu.
1: He blessed them with victory and success towards the end.
0: Peddala yokka aashirvadanni pondavalante,
1: in order to be the recipient of the blessings of the elders,
0: తృప్తి చేయాలి.
1: We should please them and satisfy them.
0: అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడాను స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు.
1: All students have played very well to please Bhagavan.
0: నా తృప్తితో పాటు మీరు కూడా తృప్తి పడాలి.
1: Bhagavan is satisfied, let you be satisfied.
0: ఈ తృప్తి ఒక ఆటల్లో మాత్రమే కాదు.
1: This spirit of satisfaction should not be limited to
0: maatalayendu paatalayendu annintiyendu kuda tripti kavali.
1: Limited to sports and games, it should be extended to the areas of your talk and other deeds too.
0: Kanuka meer jeevithamanta kuda aanandanga jeevinchali.
1: Let you lead your life in bliss,
0: nityanandam,
1: eternal bliss,
0: parama sukham,
1: supreme happiness.
0: Kevalam gnanamurtim
1: is non-dual,
0: dvandvatitam
1: non-dual,
0: gagana sadrisham
1: ethereal,
0: tattvamasya adilakshyam
1: the ultimate,
0: ekam
1: is the motive,
0: nityam
1: one,
0: vimalam
1: pure,
0: achalam sarvadi sachibhutam bhavatitam trigunalagitam.
1: Three attributes are missing there.
0: ఈ విధమైనటువంటి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అందుకోవాలి.
1: This sort of a bliss one should be able to receive and experience.
0: దేహాన్ని వచ్చింటున్నాయి.
1: We have the body.
0: దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము.
1: With this body we do every act.
0: కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: It's not that important.
0: ఈ దేహమునందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి.
1: We should purify our mind.
0: ఈనాడు ఏ మానవుని ఎందు కానీ మనసు ఉంది కానీ దానికి పవిత్రత లేదు.
1: In fact, every man has the mind,
0: ఎక్కడ
1: but no purity.
0: కానీ పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. తినే తిండి ఎందు, త్రాగే నీరు ఎందు, పీల్చే గాలి ఎందు, నడిచే నడక ఎందు, అన్నిటి ఎందుకు పొల్యూషన్, విషమయంగా ఉంటుండాలి.
1: నథింగ్ ఈజ్ ప్యూర్ టుడే. వీ కమ్ అక్రాస్ ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్.
0: కనుకనే మనము ఈ దుర్భావముల చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్ బై బ్యాడ్ థాట్స్.
0: ఇది నెగిటివ్ గా ఉండకూడదు.
1: మైండ్ షుడ్ నాట్ బి నెగిటివ్.
0: ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి.
1: మైండ్ షుడ్ ఆల్వేస్ బి పాజిటివ్.
0: ఈ నెగిటివ్ మైండ్ ఎంతకాలం ఉన్నప్పటికీ, వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు.
1: You may be a great man with all the achievements, with a negative mind, it is, you will not yield positive result.
0: Positive mind kavali.
1: Turn into positive mind.
0: Eppudu nee aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
1: Your mind should be blissful all the time.
0: Ee aanandanni andarikunu panchali.
1: This sort of bliss should be shared with many.
0: Adi ye nijamaina manavattvam.
1: That is true human quality.
0: Manavudu manavudu anaga emiti artham?
1: What is the meaning of manava?
0: Manava.
1: Human, three letters.
0: మా లేకుండా వా వర్తించడము. వా మా నా, నా అంటే లేకుండా వా వర్తించడము. అన్యాయం లేకుండా, అశాంతి లేకుండా, అక్రమం లేకుండా, అనసత్యం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, వితౌట్ ఎనీ ఇల్యూషన్, వితౌట్ ఎనీ మిస్కాండక్ట్, నా వితౌట్ ఇట్ వా వన్ హ్యాస్ టు
0: కనుక ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానిటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఎంతయో చదువులు చదివారు.
1: యూ హావ్ లెర్న్డ్
0: ఎన్నో గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు.
1: యూ గాట్ వెరీ హై డిగ్రీస్ ఇండీడ్.
0: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
1: యూ టు హ్యావ్ త్రీ టు ఫోర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
1: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
1: అక్వైర్ ద డిగ్రీ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనం సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
1: Then once you have that title, Amrutasya Putra, that you are the son of immortality, it is the right degree.
0: Atti pavitramainatvanti birudunu mannu pettukoni kudanu alpamaina swalpamainatvanti birudulu kosamai manu aatalaatukuntam.
1: Having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Mee hrudayanni premato nimpukondi.
1: Fill your heart with love.
0: Manasunu satyamto penchukondi.
1: See that you grow truth in your mind.
0: Maatalanu దివ్యమైనటువంటి యొక్క కర్మల చేతి ఆచరించండి.
1: లెట్ ఆల్ యువర్ యాక్ట్స్ బి సీక్రెట్.
0: ఇది మీరు నేర్చవలసినటువంటి చదువులు.
1: దిస్ ఇస్ ది ట్రూ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు అక్వైర్.
0: ఈ చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్.
0: కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు,
1: ద ట్రూ ఎడ్యుకేషన్,
0: సర్వుల యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే.
1: షుడ్ ఎంపవర్ యూ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat emphasizes on this unity.
0: అనేకత్వాన్ని మనం తీసుకోవటం కాదు.
1: It's not the multiplicity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: It is not the diversification of the unity.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోండి.
1: We have to consider the unity in diversity.
0: అదే నిజమైనటువంటి ఒక కల్చర్.
1: That is the true culture.
0: కల్చర్ కల్చర్ కల్చర్ అంటే ఏమిటి అనుకున్నారు?
1: What do you think of culture?
0: ఇది ఒక విధమైనటువంటి మతంకు సంబంధించినటువంటిది కాదు.
1: It is not anything to do with the religion.
0: ఇది కేవలం హృదయానికి సంబంధించినటువంటిది.
1: It has related religion.
0: ఇది మతం కాదు, కులం కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు. ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
1: ది కల్చర్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఐడియాలజీ ఆర్ రిలీజియన్ వాట్స్ ఎవర్. ఇట్ ఈస్ ఇట్ రిలేట్స్ టు ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇంత మీరు అనుభవించినటువంటి పేరు మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
1: యూ షుడ్ బి మేడ్ హ్యాపీ for all that you have done.
0: ఈ ఆనందాన్ని మీ జీవితమంతా మీ హృదయంలో నింపుకోండి.
1: అండ్ సీ దట్ యుల్ హ్యావ్ యుల్ మెయింటైన్ దిస్ హ్యాపీనెస్ త్రూ అవుట్ యువర్ లైఫ్.
0: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ట్రూ లవ్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ.
0: స్వామి స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
1: యు లవ్ స్వామి, యు లవ్ భగవాన్.
0: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
1: బట్ దట్ లవ్ షుడ్ నాట్ వేవర్, షుడ్ నాట్ చేంజ్.
0: స్వామి నా వాడు, నేను స్వామి వాడను.
1: I belong to Swami and Swami is mine.
0: అప్పుడు ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అవుతాడు.
1: Then you can experience this unity.
0: కనుక అటు ఏకత్వాన్ని మీరు సాధించండి.
1: Achieve that oneness with Swami, with Bhagavan.
0: అది నిజమైనటువంటి సత్యమైన మార్గము.
1: That is the truthful path.
0: సత్యము నందుండి,
1: being in truth,
0: సర్వము సృష్టించే,
1: he created the rest.
0: సత్యము నందు అనగే
1: ఎవ్రీథింగ్ మర్జెస్
0: సర్వ సృష్టి,
1: ది హోల్ క్రియేషన్
0: మర్జెస్. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా.
1: Where is the ఎనీ స్పాట్ వితౌట్ ట్రూత్
0: చూడరయ్యా.
1: దట్ ఇస్ ది ప్యూర్ అన్సల్లీయబుల్ ట్రూత్.
0: అది ఏ మన యొక్క ధర్మం, అది ఏ మన యొక్క జీవితం.
1: దట్ ఈస్ ది ట్రూత్. దట్ ఈస్ అవర్ కోడ్ ఆఫ్ లైఫ్.
0: అది ఏ
1: అండ్ దట్స్ అవర్ లైఫ్.
0: ట్రూత్ ఈస్ గాడ్ అన్నారు.
1: వాట్ ఈస్ మెంట్ వెన్ వీ సే ట్రూత్ ఈస్
0: గాడ్. ఏ దేశం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ, సత్యం అందరికీ ఒక్కటే.
1: Let him be of any country, of any nationality. Truth is one.
0: ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు.
1: There cannot be American truth and Pakistan's truth.
0: Truth
1: is truth. Truth is truth.
0: సత్యము సత్యమే.
1: Truth is truth.
0: ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒకటి.
1: The truth is one and the same for all nations.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: సత్య జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: నిత్య జీవితంగా మీరు జీవించండి.
1: లీడ్ ఇట్ ఇన్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ లైఫ్.
0: అందరికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
1: దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ హార్ట్ ఇన్ ఏ బుక్.
0: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
0: ఇది ఒక మస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
0: ముస్తకము పుస్తకము కాదు మనకు.
1: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: హృదయ ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
1: యువర్ డివైన్ లైఫ్,
0: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
1: You might not have expected.
0: ఎలాంటి సమయంలోనైనా కూడాను,
1: at any point,
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా,
1: under any circumstance,
0: సర్వతా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం,
1: everywhere, under any point of time of stress and strain,
0: దైవాన్ని మాత్రం మరవకండి.
1: Never forget God.
0: దైవాన్ని మాత్రం విడువకండి.
1: Never give up God.
0: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
1: And in fact, without daiva God, it is daya the demon.
0: దైవం కావాలి కానీ దైవాత్మకంగా కాకూడదు.
1: And in fact, you should be daiva the divine, not daya demonic.
0: మీరు ధన్వంతరి శ్రీ అమృతస్యపుత్ర.
1: అండ్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి.
1: సీ దట్ యువర్ లైఫ్ విల్ బి బిఫిటింగ్ ద టైటిల్.
0: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే,
1: వెన్ యు హోల్ లివ్ అప్
0: టు యువకులు,
1: యంగ్స్టర్స్ టుడే,
0: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యం,
1: ది ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: వ్యర్థం చేయకండి.
1: నెవర్ వేస్ట్ దెమ్.
0: అంతా దైవార్పితంగా భావించండి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడాను భవ్యశక్తియే ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, యూ బికమ్ ఎ బిట్రేయర్, ట్రైటర్.
0: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
1: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
0: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
1: యూ షుడ్ బీ ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
0: నడిచే నడక ఎందు,
1: ఇన్ యువర్ వాకింగ్,
0: పలికే పలుకునందు,
1: వర్డ్స్
0: వినే వినికిడి ఎందు,
1: లిసనింగ్,
0: తలచే తలుపులు ఎందు,
1: థింకింగ్,
0: చేసే పనులు ఎందు,
1: యువర్ యాక్షన్,
0: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్ దిస్.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: That is Bharat.
0: Satyam vada dharmam chara anindi Bharatiya sanskruti.
1: The culture of Bharat said, speak always truth and walk along the path of dharma.
0: ఈ రెండింటిని మాత్రం మీరు మరువకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan says that we should uphold and maintain the twin principles of satya and dharma, lead an ideal life. So saying, blessing everybody, Bhagavan concludes his divine discourse.
0: Bhajan bina sukh shanti nahi.
2: Sai bhajan bina sukh shanti nahi.
0: Hari bhajan bina sukh shanti nahi.

0: విచిత్ర యవత భార్య ఇంకెవడో బిడ్డడు, యవత భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత చిత్రమో ఈ సంసారం.
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo, yavadatenuntimo, tattvamu indulo terayutamuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 దినముల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి, తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతం ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానములో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ది హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యు మస్ట్ రీకాల్ దట్ హూమ్ యు నౌ కాల్ యువర్ వైఫ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. ఆఫ్టర్ షీ ఈజ్ మ్యారీడ్ టు యూ, యూ బిగిన్ టు డెవలప్ ఎ కనెక్షన్ which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రాంతములలో అవి రెండునూ చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను, సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్, స్ట్రీమ్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మలు కూడాను ఆ యొక్క సంసారమనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తార తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ వన్ పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అనదర్ బ్రాంచ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అనదర్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ అనదర్ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
2: Kanuka veeri nimittamai neevu bhramtini padi nee yokka swastharupani neevu dooram cheskonaku bidda ani Shankarula varu kaate kaantaha annaru. Evaru nee bharya ani prashnincharu.
1: For this intermediate coming together, do not take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
2: Kahate putraha, yavaru nee putrudu?
1: Who హూ ఈజ్ యువర్ చైల్డ్.
2: కేవలము ఒక జన్మాంతర కర్మ ఫలితము చేత రుణానుబంధం వల్ల నీకు ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యు షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ యూ మే హ్యావ్ డన్ ఆర్ హీ మే హ్యావ్ డన్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్. ఇట్ ఈస్ ఓన్లీ టు రిడీమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ డెట్ విచ్ హీ మే హ్యావ్ ఓడ్ యూ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్ దట్ హీ హ్యాస్ కమ్ యాజ్ ఎ సన్. దిస్ సిచ్యువేషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భాగవత ఇన్ సమ్ వాట్ లిడుక్రస్ మేనర్ బై సేయింగ్ దట్ ది సన్ కమ్స్ టు యూ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ సన్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ. హీ డస్ నాట్ కమ్ బై ఎనీ కనెక్షన్ విత్ యువర్ ఆత్మ.
2: సుతులు రుణస్తులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: There is also a title given to these children by saying that they are indebted persons.
2: మానవుడు మరణించిన తరువాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్షబిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీని వల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents. And through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the Atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చానో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku matti pellaku etti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి కూడా అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
2: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టినరుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
2: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
1: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరీ ఎవరు? మిత్రులెవరిలను? శత్రులెవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము పూర్వం అందచ్చటుంటిమో తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? We do not know who we are. We do not know where we will be or where we have come from.
2: Itti maya sambandhamainatvanti yokka ee jagattunandu mamatalanu penchukoni madhavuni dooram chesukoni divyattamunaku ati dooramai ee bandhamunaku lobadi mana jeevitamunu kevalamu ashantimayamainatvanti jeevitanga manam abhirudhi chesukuntunnam.
1: In this illusory world we go on prompting and increasing our attractions and our attachments. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకై మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. So long as we are in this world, we should be able to make of our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
2: Dehamu pancha bhautikamu. Dehamu koolaka tappadu eppudun. Dehi niramayundu. Ganutimpaka dehiki chaavu, puttukal, moha, nibandha bandhanala mudralu levu. Nijambu chuda, aa dehiye deva devudu. Madin తలపోయగా ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. దేర్ ఈస్ నో స్టాంప్ ఆన్ ది బాడీ టు టెల్ యూ వెన్ హీ విల్ డై ఆర్ వెన్ హీ విల్ బి బోర్న్. డూ నాట్ బి లెడ్ అవే బై దిస్ ఇంపర్మనెంట్ బాడీ. థింక్ ఆఫ్ ది ఆత్మ విచ్ ఇస్ ది పర్మనెంట్ వన్.
2: దీనికి ఒక చిన్న కథ.
1: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
2: ఒకనొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్ డే ది యువరాజ, ది రాజాస్ సన్, విత్ ఎ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
2: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: వైల్ మూవింగ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ హీ వాజ్ టైర్డ్, హీ బికేమ్ థర్స్టీ, హీ వాంటెడ్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్, మూవ్ హిదర్ అండ్ థిదర్ అండ్ రీచ్డ్ అన్ ఆశ్రమ్.
2: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు, తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ అండ్ సమ్ కోల్డ్ వాటర్ టు డ్రింక్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు టేక్ రెస్ట్.
2: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
2: Tacharame aa rajakumarunni aa ashrama vasiyelopla aneka rakamulainatvanti peddalu undinappatikini ashrama adhikari ainatvanti yokka pedda swami chintaku teeskonu vellaru.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
2: అక్కడికి వెళ్ళిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయనా నీవెవరు అని ప్రశ్నించాడు.
1: this Swami, who was the head of the ashram, asked this young man, "Who are you?"
2: Jitendriya rajyam nunchi nenu vachanu annadu.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
2: Nee pere emi annadu.
1: He asked him, "What is your name?"
2: Jitendriya rajakumar annaru.
1: He said that his name was Prince Jitendriya.
2: Mee tandri gari pere emti annaru.
1: He asked him, "What is his father's name?"
2: Jitendriya maharaj annadu.
1: He said it was the Maharaja Jitendriya.
2: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: ది స్వామి ఆస్క్డ్ హిమ్, హౌ ఆర్ ది పీపుల్ ఇన్ యువర్ కింగ్డమ్.
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: హి సెడ్ ఆల్ ది పీపుల్ ఆర్ హ్యావింగ్ ది జితేంద్రియ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్.
2: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, "Where is your kingdom? How does one go to your kingdom? Please let me know." And he asked him to stay there.
2: Antadito poka, nayana, nee dustunu naaku vadilipetti ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
2: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: ది ప్రిన్స్, బికాస్ హీ ఇస్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
2: దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహాస్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హి రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
2: రాజ్యానికి వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హి రీచ్డ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హి టోల్డ్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
2: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు.
1: జితేంద్రియ
2: రాజ్యమునకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై

0: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన, మీ రాజకుమారు ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హీ టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
0: Aa mantri itanu cheppinatundi vaartalaku ye maatramu kuda nu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kaashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్ టోటలీ అన్చేంజ్డ్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్, లుక్, యు ఆర్ ఎ సన్యాసి, యు ఆర్ వేరింగ్ ఎ యెల్లో రోబ్, ఇట్ లుక్స్ రిడిక్యులస్ దట్ యూ షుడ్ గ్రీవ్ ఫర్ ది డెత్ ఆఫ్ ఎ ప్రిన్స్. However, since you want me to convey this news to the king, I shall do so.
0: Vellini tachaname rajunu darshinchi aa dustulu rajunuku appa cheppi golluna yechadu. Yechina tachaname raju pakkuna navvadu.
1: As soon as this sanyasi was led to the presence of the king, he handed over these blood stained clothes to the king and he began weeping very loudly. When the sanyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: Nayana sayankalam nandu oka vruchavu paina aneka pachulu vachi valutuntai aa valinanta matramana aa vruchavu painanta kalamu aa pachuluku etti sambandham kudanu ledu tellavarina tachaname ఏ ఏ పచ్చి ఏ ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పచ్చి తెల్లవారిన తక్షణమే పచ్చులు లేచి వెళుతుంటాయి. ఒక పచ్చికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్లు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పచ్చి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్ బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవెరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య, ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హాస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. హీ మే బి హ్యావింగ్ అనదర్ వైఫ్, హీ మే బి హ్యావింగ్ ఎ సన్ బై అనదర్ వైఫ్ టు హూమ్ హీ హాస్ గాట్ మోర్ అటాచ్మెంట్. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news.

0: should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
1: Antapuramulo dasilu aa sanyasini Rajamata daggariki teeskuni vellaru. Rajamata daggariki teeskuni vellina takshaname aa dustulu Rajamataku appajeppi, "Talli, నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు" అని గట్టిగా ఏడ్చాడు.
0: The attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger." And he started weeping loudly.
1: అప్పుడు రాజమాత, "సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడా కారణము లేదే. ఏదో ఒక చట్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు. కానీ ఆ చట్రములో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చట్రం వంటిది. ఈ చట్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చట్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటం చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
0: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, "ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chautri a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chautri, take rest and go their own way to reach their respective destinations? This world is like a chautri. Into the chautri of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common understandable incident?"
1: "Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళిత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారాలు కారుస్తుంది ఏమో అని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
0: He thought in his illusion about the worldly attachments that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed and she will have to grieve about this matter."
1: అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్లి, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడా నశించిపోయింది. నీ సుమంగళత్వమంతా కూడా ఈనాటితో క్షీణమైపోయింది. నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది. కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
0: He went to the wife of the prince and he told her that your Mangalya is at an end. You cease to be a Sumangali from today. You will have to live as a widow." And he started crying and weeping in her presence.
1: ఆ రాజకుమారుని భార్య చాలా గట్టిగా నవ్వి, "సన్యాసి, ఏదో ఒక్కొక్క అరణ్యము లోపల వర్షముల ద్వారా గాలి ద్వారా కొన్ని చెట్టు కొమ్మలు విరుగుతుంటాయి. తిరిగి అది ప్రవాహంగా వచ్చినప్పుడు ఆ ప్రవాహములో ఆ కొమ్మ ఒకటి చేరిపోతుంది. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహము చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదే విధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ. ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక దేవుడికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
0: దిస్ వైఫ్ యాజ్ సూన్ యాజ్ షీ లిసన్ టు ది సన్యాసి షీ స్టార్టెడ్ లాఫింగ్ వెరీ లౌడ్లీ అండ్ షీ టోల్డ్ ది సన్యాసి వాట్ ఈస్ దిస్ Can you not understand that in a big forest there may be a tree and on account of rain and wind one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
1: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు, రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
0: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హి రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
1: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడాను జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
0: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
1: Vellina tachaname aa rajakumaru daggariki velli nayana kumar raja nee rajyamanta pararadulu mee yokka rajyam paina padi danini vaari vasam chesukoni nee talli tanulanu aneka reetuluga himsinchi adavula paalu chestunnaru vaalanu aneka reetuluga mukkala mukkala kotti vaarini himsistunnaru mee prajalanu kanuka ee samayamlo neevu ikkada undadaniki veelu kaadu neevu rajyamunaku vellu ani prashninchadu.
0: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
1: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధము, కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
0: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
1: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
0: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత, గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
1: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
0: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమాంగ్స్ ది కౌరవర్స్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
1: Kanuka vaari vaipuna 7 mandi, mana vaipuna mugguru maatrame nilichiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilipinchi enniyo vela mandi ni lakshala mandi nanta kudanu ee yuddham aneetundi mirigi vesa kada ani partapistu untuntadi.
0: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, all together there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
1: Daniki Sanjayudu chakkani jawabun cheptu vachadu. Sanjayudu anaga samjithem ithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vadu Sanjayudu.
0: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
1: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana sunna anaga ee sunna aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
0: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshwara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
1: Bhumi sunna swarupamu, Suryudu sunna akaramu, Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశం అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనం ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్న కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వత ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడా నువ్వు చెందుతుంటాది.
0: ది ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఈజ్ స్ఫెరికల్. ది సన్ విచ్ గివ్స్ అస్ ది షైనింగ్ లైట్ ఈజ్ స్ఫెరికల్. ది మూన్ హూ గివ్స్ అస్ ఆల్ ది కూల్నెస్ ఈజ్ స్ఫెరికల్. ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ థింగ్స్ విచ్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ ఎ స్ఫెరికల్ షేప్. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
1: Then,
0: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
1: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నువ్వు నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
0: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్. ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
1: Idi antai kudanu maya.
0: All this is just illusion or maya.
1: Ee maya ante Shankarulu vaaru kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
0: Even this maya has been described by Shankara as that which does not exist.
1: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కాని ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయింది చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయా అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
0: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
1: Daniki Shankarulu vare chakkane udaharanam cheppadu. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
1: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదే విధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
0: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యు వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో యు సీ సో మెనీ థింగ్స్ వైల్ యు ఆర్ వేకింగ్ అప్ బై యువర్ ఫైవ్ సెన్సెస్ అండ్ యు ఎక్స్పీరియన్స్ దెమ్, బట్ వెన్ యు స్లీప్ in the dreaming state these things do not exist.
1: Kanuka idi pagati kala adi ratri kala rendu rendu kalale kalalanta kalale annadu.
0: It means what you now see is day dream and the other one is night dream. All dreams are untrue.
1: Kanuka mana jeevitam aneetvanti danini idi satyamu adi mithyamu ani cheppadaniki veelu kaadu. Mana jeevitamulo ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
0: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth, and search for what is the truth amongst what you see.
1: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatundi yokka anubandhamulu kani unnanta varaku mana yokka kartavyanni matramu nirvartinchukuneetundi prayatnanike manam poonukovali kani వాటిని
2: ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము, ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
0: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
2: Mata nasti, pita nasti, nasti bandhu sahodaraha, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani Shankarulu vaaru kuda marokatari hecharinchadu. Janma dukkham, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో రిలేషన్, దేర్ ఇస్ నో వెల్త్, దేర్ ఇస్ నో హౌస్, బివేర్ బివేర్, ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ ఆర్ బై గ్రోత్ ఆర్ బై డెత్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ బట్ the death is a great pain. Beware. This is what Shankara has said.
2: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali, undinanta varaku mana manasunu nischalamainatuntidiga pettukovali, chalinchinatuvanti manasunu bhraminchinatuvanti drushtini manam abhiruddhi parichukoni shashvatamainatuvanti aatmanandamunu anubhavinchukoneatuvanti yokka lakshyam lopala mana jeevitamunu ankitam cheyali.
0: So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
2: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu పరాధీనము కాక స్వశక్తితో తమ కర్మను తాను చేసుకునేటువంటి యొక్క శక్తిని కూడాను మనం పెంచుకోవాలి. దేహము ఒక పడవ వంటిది, ఇహము ఇటువైపున పరము అటువైపున, మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితమనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
0: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ and neglect it so as to fall into the hands of others and become dependent on others. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
2: అయితే మధ్య మార్గము లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది, మనము గమ్యమును చేరలేము.
0: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
2: Enta kalamu ee padava jalamulo undina etti pramadamu ledu, kaani jalamu padavaleki praveshinchina pramadam vastundi.
0: There is no danger if this boat remains in water as long as you like, but if water enters this boat, then there is danger.
2: Kanaka neevu samsaramulo undu, kaani సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
0: విచ్ మీన్స్ యూ బీ ఇన్ ది ఫ్యామిలీ బట్ డూ నాట్ లెట్ ది ఫ్యామిలీ కమ్ ఇన్ టు యూ.
2: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తీయ పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
0: ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మేనర్, దెన్ యూ విల్ బికమ్ ది ఆత్మ, యూ విల్ బి ది ఇఫల్జెంట్ సెల్ఫ్, you will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

సాయిరాం, రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 2 April 2003 ఇన్ బృందావన్ ఆన్ ది హోలీ అకేషన్ ఆఫ్ ఉగాది. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ బాబా స్ట్రెస్సెస్ ఆన్ ది నీడ్ టు ప్రాక్టీస్ ద నోబల్ క్వాలిటీ ఆఫ్ గ్రాటిట్యూడ్.

0: దుష్కృతం బిలన్. శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: There is no fear of sin. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the feet of the Lord for all comfort, safety and security.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: నిత్య జీవితంలో మన జనన మరణాలతో అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి యొక్క ప్రాణదేవత.
1: ద వెరీ నేచర్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇన్ సక్సెషన్ రిపీటెడ్లీ.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి యొక్క రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ దట్ డెల్యూట్స్ మ్యాన్కైండ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది పదార్థమే.
1: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈజ్ ద మెటీరియల్.
0: పదార్థముల యొక్క చేరికనే ఈ ప్రపంచము.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpacheyinadi pradarthamule.
1: Be that as it may, it is a material that is drawn, highly attractive.
0: Ee pradarthamulu shashtamainatundi kavu satyamainatundi kavu.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్?
0: యత్ దృశ్యం తద్ నశ్యం. కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
1: ఆల్ దట్ ఇస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
1: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ జాయ్?
0: అహం యత్ తత్ నా. ఇది ప్రపంచ మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: The main principle of wisdom for this world is aham tat na.
0: Parabrahma tattvamu kevalamu oka swaroopamto koodinatvanti kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham anetvanti padamulaku vedamunandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, అహం మీన్స్ ఆత్మ, ద సోల్.
0: ఏ తత్ నా, అది నేను కాదు.
1: ఏ తత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దాట్.
0: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
1: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ as permanent. That very sight is responsible for the visualization of the body, which is also temporary. కనుక దుష్టకల్పితమైనటువంటి
0: ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
1: This body which is the form is also temporary.
0: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం, విశ్వసించటము, ఇది మానవుల యొక్క పొరపాటే.
1: It is a mistake of man to consider this body as permanent. In fact, it is temporary.
0: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి, వరించి, తరింపచేయటం దానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక ఇట్టి అశాశ్వతమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: So we have to make every attempt to know that the principle of permanence in this temporary material world.
0: Bhagavad Gita yandu mamai vamso jeeva loke jeeva bhuta sanatana. Prati padarthamu prati manavudu prati prani na yokka amsame. Mamai vamso jeeva loke jeeva lokamanta kudanu na amsame annadu.
1: God has declared in Bhagavad Gita, this entire creation is only my spark, the material, the organic world, and all the living creatures as well.
0: Kanuka prati vyakti kudanu bhagavad amsame kanuka prati manavudu kudanu bhagavad amsame.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
0: Bhagavad amsame anetvanti manavudu కేవలము అనిత్యుడు, అశాశ్వతుడు అని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ దెన్ టు సే దట్ మ్యాన్ ఈస్ ఓన్లీ టెంపరీ వెన్ హీస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మన ప్రాచీనులు భగవచ్చింతన చేస్తూ భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ, భావిస్తూ, ఆరాధనలు సలుపుతూ వచ్చేవారు.
1: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్, ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
0: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు, దేవతా స్వరూపుడు అన్నారు.
1: గాడ్ అస్యూమ్స్ మెనీ మెనీ ఫార్మ్స్, 3 crores ఆఫ్ ఫార్మ్స్.
0: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
1: డూ యూ ఫైండ్ ద 3 crores ఆఫ్ డైటీస్ దేవతాస్?
0: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే, జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
1: ఇట్స్ నాట్ సో. The population in those times was only 3 crores.
0: దానికి పూర్వము సహస్ర శీర్ష పురుషః, అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
1: Prior to that it was said God has many heads.
0: అనగా ఆనాటి ప్రపంచము లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
1: It only meant the population was in thousands.
0: తరువాత 3 కోట్ల ప్రజలు, జీవులు కనిపించేటువంటి వారు.
1: లేటర్ ద పాపులేషన్ రోజ్ అప్ టు క్రోర్స్.
0: నేడు చూస్తామా అంటే 580 కోట్ల జీవరుసులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
1: ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 580 crores.
0: వీరంతా ఎవరు?
1: వర్ దే
0: సహస్ర శీర్ష పురుష, అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
1: All heads represent the Godhead.
0: మానవుడిని భ్రమించకూడదు.
1: Can't consider him as mortal.
0: ప్రతి జన్మము కూడాను భగవత్ అవతారమే.
1: Every birth is the advent of God.
0: ఈ అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా, నిర్వియోగం చేస్తున్నాము?
1: Man being essentially divine is wasting his life.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి జీవి కూడాను దైవమే.
1: So every individual is God.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: We should never consider that God is separate from us.
0: ఏకం సత్య ప్రభవదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
1: God is one, truth is one, that's all.
0: దాని పేరే ఆత్మ, అహం అహం అహం అన్నారు.
1: That very name is అహం అహం.
0: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
1: This aham, atma, is present in all of the beings.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
1: Therefore, every creature, every form represents God.
0: ఒక్క చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే,
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఇస్ గాడ్,
0: నా హృదయంలో ఉన్నాడు అంటాడు.
1: హి సేస్ దట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ మై హార్ట్.
0: నీ హృదయంలో ఉన్నాడంటే అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉండినట్టు.
1: వెన్ యు సే గాడ్ ఈస్ ఇన్ మై హార్ట్ దెన్ వేర్ ఇస్ హి,
0: అప్పుడు ఎవరు భగవంతుడు అయినట్టు.
1: హూ ఇస్ గాడ్ ఇన్ ఫ్యాక్ట్.
0: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది, నా చేతిలో ఉన్నది.
1: వేర్ ఇస్ దిస్ కర్చీఫ్, ఇట్స్ హెల్డ్ ఇన్ మై హ్యాండ్.
0: నా చెయ్యి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
1: మై హ్యాండ్ ఈస్ బిగా వైల్ ద కర్చీఫ్ ఇస్ స్మాలర్.
0: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
1: When you say God is in me, it means you are big and God is small.
0: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
1: God is not in you.
0: నీవే భగవంతుడు.
1: You are in God.
0: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
1: In fact, everything is in God. Don't say that God is in you.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా వృత్తిష్టతి. ప్రపంచం అంతా కూడాను మానవుని యొక్క హృదయం నందే చిత్రింపబడినటువంటిది.
1: అండ్ దెర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ పిక్చరైజ్డ్ విత్ ఇన్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండేటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
1: All forms like Rama and Krishna are human.
0: Anaga manavaakaramle manaku kanipistunnayi.
1: God incarnates in human form.
0: Itti manavatvamto undinatvanti oka daivatvanni manam vismarinchi manavaatitamainatvanti daivatvaniki praapulaadutunnam manam.
1: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
0: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: For that reason, we are not able to know truth.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఏకం సత్.
1: Truth is only one, not two.
0: ఇదియే దీనిని వేదమునందు ఋతం అన్నారు.
1: This in Veda is called ఋతం.
0: ఋతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
1: ఋతం మీన్స్ వన్నెస్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిది.
1: That which is changeless in all periods of time and space.
0: అట్టి మార్పు చెందినటువంటి ఒక సత్యము ఒక్కటే.
1: The changeless truth is one.
0: అది సర్వలయందు ఉండినటువంటిది ఒక్కటే.
1: That is present in everyone.
0: ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ is one.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
1: But we divide it. We go by diversity, plurality, multiplicity and adore.
0: భారతీయులకు పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: All festivals, all days are sacred.
0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: That which is eternal and
0: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
1: Which is beyond attributes.
0: దీనికి గుణమే లేదు.
1: It has no attribute.
0: దీనికి ఆకారమే లేదు.
1: It is formless.
0: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
1: It only manifests in different forms.
0: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: We are forgetting that unity in diversity.
0: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ క్లియర్ ప్రూఫ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: బట్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద యూనిటీ వ్యూడ్ యాస్ డైవర్సిటీ.
0: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: ద ప్రజెంట్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ సెగ్మెంటేషన్ డివిజన్ ఫ్రాగ్మెంటేషన్ దే ఆర్ నాట్ ఫర్ యూనిటీ.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
1: అవర్ ఎండివర్ టుడే షుడ్ బి టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఫండమెంటల్ ఆధారమైనటువంటిది ఒక్కటే.
1: The fundamental is only one.
0: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
1: In fact, the fundamental one assumes many forms.
0: బల్బులు ఎన్నో కనిపిస్తున్నాయి.
1: There are many bulbs.
0: ప్రతి బల్బు నందుకును ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
1: You have the light in every bulb.
0: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంటు ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
1: Bulbs may be many, but the current is one.
0: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: Likewise, we should experience this oneness in this multiplicity.
0: ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: At home, we have got bulbs that shed light.
0: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకునవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: You should put on the main switch so that the bulbs will illumine.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీవి ఆరిపోతాయి.
1: Then once you put off the main switch, you don't get the light.
0: కనుకనే ఇవన్నీ కూడా కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: సో దే ఆల్ డిపెండ్ ఆన్ ద మెయిన్ స్విచ్.
0: ఆత్మ యొక్క సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతములు యందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
1: దిస్ ఆత్మ మీన్స్ ద పవర్.
0: అది ఏ బ్రహ్మానంద శక్తి.
1: That is super.
0: అది ఏ నిత్యానంద శక్తి.
1: That's eternal.
0: అది ఏ యోగానంద శక్తి.
1: It is one of spirituality.
0: అది ఏ అద్వైతానంద శక్తి.
1: That is the power of non-duality.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక,
1: without making an effort to know the strength of non-duality, we get drowned in duality.
0: అనేకత్వమును పెంచుకొని,
1: and we go by plurality.
0: అంతకారము అనుభవిస్తున్నాము,
1: and we experience the same till the end.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
1: Understand clearly that the self, atma, is one.
0: దేశభేదములు ఏమాత్రం కూడా నువ్వు పెంచుకొనకండి.
1: Don't have any differences whatsoever.
0: ప్రేమతత్వం ఒక్కటే.
1: The principle of love is one.
0: ఆనందతత్వం ఒక్కటే.
1: Bliss is one.
0: దీని ప్రభావము సర్వులకు కూడా మనము ఒక విధమైనటువంటి యొక్క ప్రకాశంగా నిరూపించాలి.
1: The effect of the bliss will be in the form of effulgence to everybody.
0: కానీ ఈనాటి ప్రజలు స్వభావానికి రుచిపరి ప్రభావాన్ని మర్చిపోతున్నారు.
1: Today people go by swabhava, the form, but they have forgotten prabhava, the effect.
0: Swabhava nama samvatsaram.
1: This year is swabhava nama samvatsaram.
0: Swabhavam mana atmabhavame mana prabhavam.
1: Swabhava, the bhava, the feeling.
0: దానిని మీరు అనుసరిస్తూ రావాలి.
1: We should follow this.
0: అది పెరగదు తరగదు.
1: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నాట్ డిమినిషెస్.
0: సత్యనిత్యమై ఉంటుంటుంది.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూ అవుట్.
0: అట్టి ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
0: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
1: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ అవేర్నెస్ చైతన్య ఇస్ ఎవ్రీవేర్.
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: This awareness is in you, with you, above you, below you, around you.
0: Sarvatra unnade ee yokka atmatattvame.
1: It's only the self atma everywhere.
0: Ee vibhajinchadaniki ekkada veelavutundi.
1: How is it possible to divide it?
0: Kanuka manam deenini vibhajinchadaniki ee matramu vibhajinchukoddu.
1: Never divide this principle of the self.
0: Annintini okkate aneetvanti satyanni gurtinchukovadam chaala sulabham.
1: It's quite easy to know oneness in this plurality.
0: Oka chinna vishayanni meeru chudandi.
1: Consider a small man.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
1: వేర్ ఈస్ గాడ్? హీఈస్ ఇన్ మై హార్ట్.
0: నీ హృదయంలో ఉండినటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కాని పెద్దవాడు కాదు కదా.
1: గాడ్ ఇన్ యువర్ హార్ట్ మస్ట్ బి నెసెసరీ స్మాలర్ దెన్ యూ.
0: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడుగా నీవు భావిస్తున్నావు.
1: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
0: నీ హార్ట్ కూడా నువ్వు భగవంతుడిలోనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ your heart is in God.
0: Sarvata paanipadam annaru.
1: Yes, God is feet everywhere.
0: Kanuka daivam sarvalo unnadu kani daivam neelo ledu.
1: So we are all in God. Don't consider that God is in you.
0: Neevu nee prema chetanu nee bhavam chetanu nee utsaham chetanu bhagavantudu naalo unnadu ani bhramistunnave kani bhagavantudu neelo ledu. Neevu nenu vaaru veeru andaru bhagavantunlone unnaru.
1: It's only your love, your sentiment, your bubbling enthusiasm that make you consider that God is in you. No, all of us are in God.
0: పాప పీటని పెట్టుకొని మానవుడు ఇన్ని విధమైనటువంటి పెద్ద మార్గములు పడుతున్నాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
0: పాప భీతి లేని పామరత్వం పట్టి,
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యు
0: ఫర్గెట్ ద ప్రీతి లేని దాని పట్టి,
1: because there is no conduct whatsoever,
0: manavattam anega manavulanduna
1: the humanness is gone.
0: Daiva okkade manavuni endu ee devattam aliganaaniki idiye kaaranam.
1: So the absence of the human quality is mainly due to the absence of fear of
0: sin. Andari endu unnadi okkate.
1: Is only one same God.
0: Ekam satya ipra bahudha vadanti unnadi okkate.
1: Truth is only one, truth is one.
0: ఆ సత్యమే దైవము.
1: And the truth is God.
0: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
1: This truth is everywhere.
0: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
1: The whole world rests on
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God created the whole
0: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
1: The whole creation merges back in truth.
0: సత్య మహిమ లేని స్థలవేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వవేది చూడరయ్యా.
1: If you watch clearly, you will know that it is pure, unsullied
0: truth.
1: In fact, the whole creation emanated
0: of
1: truth. It's only in truth we see everything. All get merged finally in truth. Therefore, truth is God.
0: నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
1: God is embodiment of truth.
0: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
0: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ సిన్సియర్లీ ట్రై, యూ విల్ సీ ట్రూత్.
0: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
1: గాడ్ ఈజ్ ది పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం.
1: దే స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ ప్యాలెటబుల్ యాక్సెప్టబుల్ వే.
0: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
1: ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్
0: అక్సెప్టబుల్. ఆ ప్రియం కూడాను ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
0: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
1: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
0: మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: అది దైవత్వమైనటువంటి సత్యము.
1: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
0: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
1: We know that God is everywhere in this world.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు నిజమే.
1: Yes, it is true.
0: కానీ మృదుమధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
1: But God shines with all brilliance in soft, tender.
0: కఠినమైనటువంటి సత్యము సత్యం కాదు.
1: Truth should never be harsh.
0: నప్రూజాత్ సత్యం అప్రియం.
1: So never speak truth harshly.
0: అటువంటి ప్రియమైనటువంటి సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
1: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి
0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుడు కూడా ప్రేమస్వరూపుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: స్వరూపమే.
1: ఎవ్రీ క్రీచర్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రతి ప్రాణికుడును భగవస్వరూపమే.
1: ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: కూడాను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి.
1: The birds and animals also want to be blissful, happy.
0: అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: They too experience joy.
0: కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్ష మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసమును గుర్తించాలి.
1: There is little difference between the happiness. So never speak truth harshly.
0: అటువంటి ప్రియమైన సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
1: That truth which is nectarine should be
0: spread out. ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.

0: అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసమును గుర్తించాలి.
1: దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్కైండ్ అండ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్.
0: పశుపక్షి మృగాదులు,
1: బర్డ్స్ అండ్ యానిమల్స్
0: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
1: ది యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ నాట్ ఇలేటెడ్ బై జాయ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ అదర్వైజ్.
0: సమత్వాన్ని గుర్తించి ఉంటాయి.
1: దే రికగ్నైజ్ ది ఈక్వానిమిటీ ఇన్ బోత్ ది సిచ్యుయేషన్.
0: మానవుల యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
1: There is no equality in man.
0: పశుపక్షి మృగాదులు యందు కూడాను సమత్వం ఉంటుండాలి.
1: In birds and animals there is equanimity.
0: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
1: And this desire and anger.
0: వృక్షమునకు క్రోధము శత్రువు, వేరు పురుగు.
1: And this anger is a pest that disturbs.
0: ఇంకోటి చీడ పురుగు.
1: And also we find another pest that is
0: krodhamu.
1: And there's anger.
0: Krodhamu, asuya. Ee rendu cheresesi manava jeevithamane vruchanni siddhilam chestundayi.
1: Therefore, this anger and jealousy ruin, spoil the tree of life.
0: Prati manavuniki ee naadu krodham adhikamaipothundadi.
1: Today we find man is full of afflictions.
0: Aa krodham cheyinappudu aneka vidhamainatundi bedhamulu kanipistuntayi.
1: The afflictions of anger is the cause for difference.
0: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే అనిపిస్తుంది.
1: We find hatred everywhere, rampant.
0: మీకు తెలుసు, నిత్యము మనం బేపస్సంత చూస్తుండేటువంటి యొక్క క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాదింతా కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
1: ఇన్ డైలీ న్యూస్ పేపర్ యు ఫైండ్ మెనీ కాలమ్స్ అండ్ ఐటమ్స్ స్పీకింగ్ ఆఫ్ యాంగర్, జెలసీ అండ్ హెట్రెడ్.
0: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
1: The anger and hatred are enemies.
0: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
1: And there are many planets.
0: కానీ ఇన్ని గ్రహములో రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
1: Of all the planets, two planets are really harmful.
0: క్రోధం అనేటువంటి గ్రహము,
1: the planet of anger,
0: వాంఛ అనేటువంటి గ్రహము,
1: and the planet of desire.
0: ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
1: The planet of anger and the planet of desire spoils human life.
0: మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
1: And it's only the desire that will put you in danger.
0: Desires ఉండవలసిందే.
1: They are necessary indeed.
0: నస్యయో నియమం వినా, ఒక ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్స్.
1: But the desire should be under control, under some limits.
0: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
1: You should not have limitless desires.
0: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
1: In a moment you will be in a bit of anger. In a bit of moment you will be full of love.
0: అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
1: The love and anger that find their birth as in a moment.
0: ఈ మానవుని ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
1: And such tendencies are the consequences of our habits and food.
0: ప్రతి దానికి కూడాను ఒక కాలమును నియమించుకోవాలి.
1: For everything we should have stipulations.
0: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
1: Today is the advent of new year.
0: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
1: We observe festival.
0: అనేక రకాలుగా ఆనందిస్తాము.
1: It's all full of gaiety and festivity.
0: ఎంతవరకు?
1: To what extent?
0: ఒక దినం కూడాను పూర్తి ఉండదు.
1: It's not even for one full day.
0: ఇది కాదు మన ఆనందము.
1: This is not celebration.
0: ఇది కాదు మన నూతన సంవత్సరము.
1: This is not true celebration.
0: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
1: If it's true bliss, it should remain with you permanently.
0: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
1: The true bliss neither comes nor goes.
0: ఇది కేవలం passing clouds కాదు.
1: The real bliss is not like a passing cloud.
0: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
1: That which comes to you should remain with you.
0: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చాం, ఆనందంతో వచ్చాం.
1: In fact, you are born with bliss.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, there's nothing like a chain around our neck.
0: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
1: There are no traces of precious stones and pearls.
0: మేలిమి బంగారు దండ మెడకు లేదు.
1: There's no golden chain either.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: The gems and stones are not there, precious stones.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: There's no diamond chain there.
0: మేలిమి పూల దండ మెడకు లేదు.
1: There's no garland of flowers.
0: కలదు, కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is definitely one chain round your
0: neck. జన్మాలై గలపరను పొందుపరిచి.
1: With all the consequences of the past
0: life. యమ మీకిచ్చి పంపిన బరువు మాల.
1: God sends you that with the chain which is so heavy.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of the results of the past lives.
0: ఏమిటి మన కంఠమాల ధరించుకొని వస్తున్నాము?
1: What chain you have now?
0: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మలనేటువంటి

0: మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
1: It's all the sins of the past lives accrued in the form of a chain around your neck.
0: ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
1: Every action will have a reaction.
0: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
1: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ విదౌట్ రియాక్షన్.
0: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
1: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
0: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
1: విత్ ఎ నీడిల్ యు ఆర్ ట్రైయింగ్ టు స్టిచ్ ఎ క్లాత్.
0: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
1: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యు.
0: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దాని ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
1: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
0: ఆ క్షణమే వస్తుంది రక్తము.
1: It starts bleeding immediately.
0: ఈనాడు మనం భోంచేశాము.
1: Today have partaken food.
0: ఇప్పుడు భోంచేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
1: The food you have partaken requires 2 hours time to have it digested.
0: ప్రతిఫలానికి.
1: So the results will come to you in 2 hours time.
0: కొన్ని మనం భూమిలో నాటినాము.
1: You have sown a seed in soil.
0: అవి ఒక వారానికి కాని మొక్కలుగా రావు.
1: In a week's time it sprouts.
0: కావి అని వారం తీసుకుంటుంది.
1: బట్ ఇట్ టేక్స్ ఏ వీక్.
0: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని క్షణములు, కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
1: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీ టైమ్ లైక్ మొమెంట్స్ అవర్స్ డేస్ మంత్స్ ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్స్.
0: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
1: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
0: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడా బాధించదు.
1: When we undertake such actions as and when we should do, you don't expect
0: any result. తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
1: Let him be anyone. One is bound to face the consequences of reactions.
0: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
1: So you may think that you can never escape from the bonds of reaction.
0: తప్పుతుంది తప్పుతుంది.
1: But it's possible to
0: escape. హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధ అంతా కూడాను మరిగిపోతుంది.
1: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
0: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకొని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
1: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
0: ప్రతి ఫలము కూడా మన యొక్క ఆలోచన చింతనపైనే కాచి ఉంటాయి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ రిజల్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ థాట్స్.
0: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది థాట్స్ సో ఇస్ ద రిజల్ట్.
0: కర్మ ఎట్టిదో కాయం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది
0: కాయం ఎట్టిదో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాయా ద బాడీ స్ట్రాంగ్ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ డీడ్స్.
0: ఆ సత్కర్మను ఆచరించినప్పుడే సత్ప్రమ కలుగుతుండేది.
1: వెన్ వన్స్ యూ డూ గుడ్ డీడ్స్ యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్.
0: దుర్మార్గ భావంలో లోపలుంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గానీ అది ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
1: ద సీడ్స్ సోన్ విద్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్ అవుట్వర్డ్.
0: పట్టినటువంటి యొక్క విత్తనము మొక్కలు రాదు.
1: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
0: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
1: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
0: లోపల నీవు నాటుకొని పోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంది.
1: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్ ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విద్ ఇన్ సో యాస్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్వర్డ్.
0: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
0: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
1: In fact, we pass through several experiences every day.
0: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కాని తరుగుటకు వీలు కాదు.
1: In fact, good and bad actions, they go on increasing ever and ever.
0: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
1: Every man should do good action.
0: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
1: We should necessarily join satsanga, good company.
0: Satsangam ante emiti?
1: What is satsanga?
0: Sat anaga emi? Trikala bhajyam satyam.
1: Sat means that which is indivisible.
0: Moodu kalamulu endukudunu maarpu chendinatvante sat.
1: Sat which does not change in all three periods of time.
0: Sat yokka sanghani manam koodali.
1: We should be in the company of such sat.
0: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
1: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఎ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
0: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
1: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
0: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచివి ఇది విషయంలో కర్మలు ఆచరించు.
1: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ గుడ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
1: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ మను టు హ్యుమానిటీ.
0: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మను శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
1: దిస్ ఇస్ కోడెడ్ ఇన్ మను ధర్మ శాస్త్ర.
0: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రము నిత్య జీవితంలో అనుభవించాలి.
1: Man should experience these three mantras.
0: Manchini chudu, manchini cheyi, manchini talanchu.
1: See good, do good, think good.
0: Inte kaadu, entakante maniki em kavali.
1: What more you want?
0: Ee moodinti dwarane manam manchi varem aipotham.
1: By following these three you are bound to be good.
0: Motta motta manam manchini chudu.
1: First see good.
0: Sunvantrivise amrutasya putraha. Manchini vinu.
1: Hear good.
0: మంచిని చేయి.
1: Do good.
0: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
1: When you act like that, you are bound to be good.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు.
1: In this world, man undertakes many actions.
0: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గం సంకల్పం లే.
1: Only the wicked thought which is responsible for all the fear and cruelty that we find in the world.
0: ee durbhavamlo manu nunchi duram kavalante dushtangamlo manam cheri koncham abhirudhi parchukuntunnam.
1: In fact you are in bad company and promoting bad evil thoughts in you.
0: ee naati kudunu chinichadu.
1: Well you never be able to be
0: satsangamlo develop chesko.
1: Develop satsang,
0: abhirudhi chesko.
1: Develop it more and more.
0: సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
1: When you are in satsanga, whatever that you see is good.
0: గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
1: You face your enemy.
0: ఆ ఎరు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు మరి దుర్మార్గుడా నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
1: When once you face your enemy, don't be angry, saying that you are the victim of his cruelty.
0: Plus, plus, plus.
1: It only adds
0: ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికే కోపం మరింత మర్చిపోతుంది.
1: ఇట్ విల్ గో ఆన్ యాడింగ్ ప్లస్ అండ్ ప్లస్.
0: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
1: దెన్ యూ ఫేస్ యూర్ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యుల్ బి హ్యాపీ.
0: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
1: అండ్ హీ టు బికమ్స్ యువర్ ఫ్రెండ్.
0: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
1: అండ్ యూ ఆల్సో.
0: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
1: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
0: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలికించు.
1: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడా వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ టాక్ టు పీపుల్ లవింగ్లీ, దిస్ లవ్ వుడ్ మిక్స్ విత్ ద లవ్.
0: కనుక మనం ఈనాటువంటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు దేశములు చల్లార్చడానికి మృదుమైనటువంటి మాటలు రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు పాసిఫై హేట్రెడ్ అండ్ యాంగర్ వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
0: ప్రేమ పలిచేటప్పటికి శాంతి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
0: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్
1: వేర్
0: దేర్ ఇస్ లవ్.
1: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఇంక దేశం ఎక్కడుంది?
1: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
0: కాన్ఫిడెన్స్ నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నీవు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ద ఫెయిత్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యూ డెవలప్ పీస్.
0: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
0: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Develop this confidence, faith in God.
0: Devasarupulara vishwasame manaku nijamaina swasa.
1: Vishwasa faith is swasa
0: kani. Ee naati vidyarthulu kudanu balabalikalu kudanu chaala durmargamaina bhavalu abhikrutti avutunnayi.
1: Today the students, boys and girls, have got all evil thoughts behind.
0: Evil thought kaadu
1: crooked thoughts. Crooked thoughts.
0: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రూకెడ్ థాట్స్.
0: నీవు ఎంతో అనుభవించావు,
1: యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్,
0: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు?
1: డూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్
0: భగవంతుడు దేనికి కూడాను తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనింగ్ ఇన్ రిటర్న్.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: ద వన్ విదౌట్ గ్రాటిట్యూడ్ ఇస్ ద వర్స్ట్ రిచ్.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కర్తమలకు లోబడి అన్ని విధాలా నీకు సహింపచేసుకుని ఆ బాధలను నీవు భరింపచేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షుడ్ యూ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్?
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్,
0: ఆమె నీకు దేవత సమానం.
1: Mother is God, truly speaking.
0: Pitrudevo bhava.
1: Father is God.
0: Aa yokka tandri enniyo vidhamla chalivinchi abhivruddhi chesi dhanamu sampayinchi thanu kadapaina enda pettukoni pillalni poshisthadu.
1: In fact, father has taken care of you, sacrificing his own comfort, earning money.
0: Atti samaku vachinatundi tandiki nee em krutagnata andisthunnavu?
1: What gratitude you are showing to your father?
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: దేర్ ఇస్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ విత్ ఇన్.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: దిస్ ఇస్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
0: పగల పూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: సింబలైజ్ అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnati vise amrutasya putraha, manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu naam narajanma dullabham, manava janmam chala dullabhamainatu.
1: Human life is rarest.
0: Atti dullabhamainatu manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్ యువర్సెల్ఫ్.
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హి హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్. ప్రతి
0: మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సనిఫికేషన్ ఆఫ్
0: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరినీ మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమి.
0: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్.
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ది డిక్లరేషన్ ఆఫ్
0: భవతు సహనము పొందుతు.
1: The Veda says, let's grow together, live
0: kalasi
1: together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telusukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence
0: kalasi
1: together.
0: Kalasi melasi kalataleka chelivito jeevinchudam anindi.
1: Without any conflict or enmity, let us grow in friendship together.
0: Intati pavitramaina bodalu Vedam andinchinappatikini
1: Though that has been the sacred teaching of Veda,
0: అలాంటి పవిత్రమైన వేదనలు మర్చిపోతున్నారు.
1: People are forgetting them.
0: దుర్మార్గమైనటువంటి దుష్టభావంను పెంచుకుంటున్నారు.
1: They have been developing, fostering the bad thoughts.
0: మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
1: It is not befitting man.
0: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
1: In fact, you find this awareness in man.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
1: You should go on smiling.
0: ఆనందంగా ఉంటుండాలి.
1: You should be blissful.
0: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
1: Bliss is your true
0: nature.
1: And this is the year
0: of bliss.
1: May you all spend your life blissfully this year.
0: Lead
1: your life full of
0: love.
1: Live together in friendship and
0: coordination.
1: The true bliss you acquire there.
0: కనుక మనం నిత్యానందం,
1: ది ఎటర్నల్ బ్లిస్, సుప్రీం
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: ది వన్ ఆఫ్ విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యువల్,
0: గగన సదృశం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: ది అల్టిమేట్ ఇస్ ది ఎయిమ్, వన్
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అచలం,
1: అన్మోవబుల్,
0: సర్వదీ సాక్షిభూతం,
1: విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం, త్రిగుణరహితం,
1: ఇట్స్ బియాండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్లెస్.
0: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
1: When that bliss is true nature, why are you so wicked?
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It's contrary to human life.
0: కనుక అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
1: Consider that all of us are deities, devatas, divine.
0: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
1: Whosoever you love, consider that you love God.
0: అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా.
1: When you do namaskar, understand it goes to God only.
0: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
1: Offer respects, namaskar to everyone.
0: ప్రతి ఒక్కరిని ప్రేమించండి.
1: Love all.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
1: The hatred will come back to you as reflection.
0: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషం నిన్ను ఎన్ని విధాలుగా హింసిస్తుంది.
1: The hatred that comes to you as reflection will make you suffer.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
1: Develop love, foster.
0: ప్రేమని మీరు అనుభవించండి.
1: Experience love.
0: జీర్ణించుకోండి.
1: Digest.
0: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
1: The love digested and assimilated must be shared.
0: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము.
1: This is the chief and the main message of love for this year.
0: You're not human. మనం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ హ్యూమన్.
0: దైవ ప్రతిబింబాలు మనము.
1: వీఆర్ ది రిఫ్లెక్షన్.
0: ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
1: సో వీ షుడ్ లీడ్ ఏ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
1: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ 3 principles ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ,
0: నిత్య జీవితంలో తెల్లవారి లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగ చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవింద దాచుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు పొందితివి. ప్రీతికి తెలుపు మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫర్ గెటింగ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్, వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
0: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
1: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
0: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము?
1: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
0: కొట్టాడుతోనే లేస్తున్నాము?
1: వీ స్టార్ట్ ఫైటింగ్.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
1: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
0: ఇంట్లో బిడ్డ లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
1: బై ది టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
0: ఈ పోటీ
1: విల్ వాచింగ్ ద పేరెంట్స్
0: ఫైటింగ్ కొట్టాడుతూ వస్తారు.
1: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
0: యద్భావం తద్భవతి. తల్లిదండ్రుల యొక్క భావములే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
0: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్ర లేయాలి.
1: Therefore, parents should get up peacefully.
0: నవ్వుతూ మాట్లాడాలి.
1: They should talk smilingly.
0: అప్పుడే దీన్ని ప్రతిబింబింపజేసుకుని పిల్లలు కూడా నవ్వుతూ మాట్లాడతారు.
1: And that will come back in the form of reflection. Children speaking, smiling.
0: పిల్లలకు మంచి విద్యను నేర్పాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఆచరించాలి.
1: Therefore, if you want your children to be educated, the parents should be angry.
0: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడాను మనలో ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Under any circumstances, don't give scope
0: for hatred. కష్టాలు వస్తుంటాయి.
1: We have troubles.
0: కొన్ని దుఃఖాలు వస్తుంటాయి.
1: We have misery.
0: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
1: Don't be mindful of that.
0: ఏం చెప్పాను మొట్టమొదట?
1: వాట్ డిడ్ భగవాన్ టెల్ అస్?
0: అహం ఏతత్ నా అన్నారు. అహం ఏతత్ నా, నేను ఈ దేహం కాదు.
1: I am not the body. That's what Bhagavan said.
0: Aham Atmanu.
1: I am Atma the spirit.
0: Yetat na na na. Neni dehani kadu.
1: I am not the body.
0: Dinni adharam chesukunte na neni deham kadu.
1: I am not the body.
0: Dehaniki sambhavinchinatundi badalu kashtamulu mandi kadu.
1: The suffering, the trouble of the body.
0: Aa vidhanga dinni sadinchali.
1: So I should identify myself with the spirit. You all know.
0: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: భగవాన్ డస్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు అస్.
0: ఇది దేహము.
1: దిస్ ఇస్ ద బాడీ.
0: కానీ ఐఎమ్ నాట్ బాడీ.
1: భగవాన్ ఇస్ నాట్ ద బాడీ.
0: ఐఎమ్ ఆత్మ.
1: భగవాన్ ఇస్ సుప్రీమ్.
0: ఈ దేహానికి సంబంధించిన బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
1: సో నో ట్రబుల్ ఆఫ్ దిస్ బాడీ విల్ ఎవర్ బాదర్ హిమ్.
0: ఎన్ని విధమైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
1: సో మెనీ ట్రబుల్స్ డు కమ్.
0: బాధలకు సంబంధించినటువంటి మరి మనం లెక్క చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ బాదర్ యువర్ సెల్ఫ్.
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: అండ్ ఇట్ హస్
0: కష్టం అనుభవించక తప్పదు.
1: ఇట్ మస్ట్ ఫేస్ డిఫికల్టీస్.
0: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
1: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దీస్ ప్రాబ్లమ్.
0: ఇది దేహం యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
0: ఆత్మ యొక్క సహజము.
1: బట్ యు ఆర్ ద ట్రూ సెల్ఫ్.
0: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
1: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ, నాట్ ఆఫ్ ద బాడీ దేహ.
0: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
1: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: మనినపు కొంప
1: ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప
1: ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
0: జాతి సంచలనము పొందు దుంప
1: పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: సాగర మీద గలేని కంప
1: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్. అమ్ముల
0: పదలమ్మ మనమెప్పు దలంప
1: ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: ఓ మైండ్ నెవర్ థింక్ ఇట్స్ పర్మనెంట్.
0: హరిచింతన ఆచరించవే.
1: థింక్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: దైవ చింతన చేయి.
1: Think of God fervently.
0: ఈ అనిత్యమైనటువంటి దేహ చింతన నువ్వు ఎందుకు చేస్తావు?
1: Why do you think of the body which is
0: temporary? పోతాయి.
1: They come and go.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are all like passing
0: clouds. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు.
1: That's nature.
0: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
1: But the quality of Atma is permanent. అన్నిటిని
0: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
1: To develop the spirit of equanimity is the quality of the self.
0: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
1: The troubles of the body come and go.
0: ఎంత నొప్పి అయినా కూడా నేను నడుస్తూనే ఉంటుంటాను.
1: In spite of the pain.
0: అన్నిటిని చూస్తూనే ఉంటాను.
1: In spite of the pain.
0: అందరితో మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
1: In spite of pain, Bhagavan walks all of us watch.
0: Prana yuti, idi naadi ani anukunnappude, idi manaku anni baadalu kalugutayi.
1: Bhagavan has no feeling like this mind, my body.
0: Idi naadi kaadu.
1: This not mine.
0: Idi kerchief.
1: This kerchief.
0: Idi naadi kaadu. Bayatadi.
1: Kerchief is outside.
0: Kabatti deeniki enta malinamaithe neekemi.
1: It may be dirty. How are you bothered?
0: Enni baadalu kalugithe neekemi.
1: It may be spoiled.
0: Enni kattu kadithe neekemi.
1: Well, it may be a bandage.
0: Neevu kaadu vastram ve.
1: And it all belongs to
0: God. అదే రీతిగానే ఈ దేహంకు వచ్చినటువంటి బాధలు దేహమే కానీ నీవి కాదు.
1: So all the troubles belong to the body, but not yourself.
0: దేహము పాంచభౌతికము.
1: The body is full of sins.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కణుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor end.
0: Liberation
1: or bondage.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller is God.
0: స్వయంపగ ఆత్మ సాక్షియై.
1: And he remains as witness.
0: ఆ దేహి దేవుడు ఆత్మనే.
1: And that indweller.
0: దానికి రానిదానికి నువ్వు ఎందుకు యోచించావు?
1: Then why do you think of the body?
0: ఈ దేహానికి వచ్చిన దానికి నువ్వు ఎందుకు చింతిస్తావు?
1: Why are you worried of the body?
0: ఈ చింతపడటం మంచిది కాదు.
1: Don't.
0: ఎవరో నిన్ను తిట్టారనుకుంటావు.
1: You think somebody accused you.
0: తిట్టినాడని నువ్వు తెలుసుకుని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
1: Then if you go on worrying about all the accusations and charges, don't suffer like that.
0: తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో గడిచిపోయినాయి.
1: The critic who accuses you may say anything, but it will all go.
0: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
1: If all the praises will stay in you.
0: ఏవి నీకు తగలవు.
1: In fact, nothing
0: will touch. ఏవి నీ దగ్గరికి రావు.
1: Nothing will be near you.
0: ఆ రానటువంటి దాన్ని ఎందుకు పిలిచి జగడం వేసుకోవాలి?
1: Then why do you worry yourself?
0: This is not mine.
1: This is not mine.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
1: In this sort, you should reject this.
0: ఇలాంటి సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
1: వీ షుడ్ డెవలప్ దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, దెన్ విల్ బి ట్రూ హ్యూమన్.
0: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
1: టుడే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెక్రెడ్ ఇయర్.
0: అతి పవిత్రమైనటువంటి అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఫస్ట్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
1: లెట్ అస్ స్పెండ్ థ్రూఅవుట్ దిస్ ఇయర్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్.
0: ఒక సంవత్సరం మాత్రమే వచ్చినది కాదు.
1: ఇట్స్ నాట్ బీయింగ్ సింప్లీ లిమిటెడ్
0: హియర్. సంబంధించినటువంటివి
1: ఇట్స్ రిలేట్ టు ద హోల్ లైఫ్.
0: జీవితం జీవితం పాంచభౌతికము.
1: అండ్ ద బాడీస్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
1: అండ్ దిస్ బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: పడుతుంది పోతుంది.
1: అండ్ ఇట్ సఫర్స్ అండ్ లెట్ ఇట్ గో.
0: నీకు సంబంధం కాదు.
1: And
0: ఈ సత్యశక్తిని నీ సంపాదించుకోవాలి, అది నీ సాధన.
1: అండర్స్టాండ్ ది మెసేజ్ ఆఫ్ ట్రూత్.
0: సాధన నువ్వు చేసుకోకుండా సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నాను.
1: You say that you
0: ఏం సాధన?
1: స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: జపమాల తిప్పుతున్నాను సాధన.
1: యూ గో ఆన్ రొటేటింగ్ జపమాల తాలిస్మాన్.
0: వేళ్లతో జపమాల తిరుగుతుంటాది, మనసు ఊరంతా తిరుగుతుంటాది.
1: ఓన్లీ బీడ్స్ గో ఆన్ మూవింగ్.
0: ఇదో
1: జపమాల. ఇట్ కెనాట్ బి జప.
0: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
1: యూ సే యూ మెడిటేట్.
0: ధ్యానం చేస్తున్నావు, కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
1: యూ మెడిటేట్ యాజ్ యూ సిట్.
0: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
1: బాడీ స్టడీ.
0: కానీ నీ మనసు పరిపరి విధంలా పరిగెత్తిపోతుండాలి.
1: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
0: అట్ట కాదు.
1: యు షుడ్
0: చేసి ఒక నిశ్చలంగా చేయాలి.
1: డూ ఇట్ విత్ ఆల్ స్టడీనెస్.
0: స్థిరమైనటువంటి చిత్తము,
1: స్టడీ మైండ్.
0: చలించని మనసును, భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
1: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
1: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ.
0: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
1: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
0: అది మంకీ కాదు, అది మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి అవర్ షుడ్ నాట్ బి లైక్.
0: కానీ ఇప్పుడు మ్యాన్ ఏం చేస్తున్నాడు, మంకీ మైండ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ ఇస్ డెవలపింగ్ మంకీ మైండ్.
0: మంకీ మైండ్ ని దగ్గరనే చేర్చకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: It should be
0: kind. ga undali.
1: You should be kind.
0: Man ante etla undali, jaganga oka vidhamaitundi karunato oka kudi undali.
1: Man should be full of kindness because he belongs to mankind. And develop that kind of kindness.
0: Prema mudita manase ko.

0: ధర్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్ తాళ.
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: As per the tune, there should be appropriate
0: ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: The tone also should be appropriate to the tune.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: Bharat and Bharat.
1: It has three letters. Bharat. Bha.
0: Bhavamto.
1: Full of bhava, feeling.
0: Ra. Ratito.
1: Ra. Rati with attachment.
0: Ragamto undali.
1: With full of tune. Raga.
0: Ta. Talamto cherari.
1: Ta. Tala the beat. Bharat.
0: Talamto kudratmati. Bharatam.
1: Bharat represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కూర్చున్నంత నేర్చుకుంటున్నారు.
1: We learn Changaraja.
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటారు, తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటుండాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognition.
0: దశేంద్రియములతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, join both hands.
0: Ram.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action, they diversify. Naturally, our ideas, our thoughts will also go
0: varying. People
1: start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community singing.
0: Evaru tayaru chesaru?
1: Who started this?
0: Punjab lopala. గురునానక్ సమష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరు కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్, సింగ్ ఇన్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్. అవంతా
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్. గాడ్
0: ఇస్ ఇతి రామః, రమింపచేసినటువంటిది రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్.
0: రమింపచేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నాయని ఒకే ఒక్క భగవామే.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ, బట్
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
1: Likewise, we have many names here.
0: ఏ పేరు స్మరించండి, అది భగవంతుని యొక్క ప్రేమయే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్, హార్మనీ అండ్ వన్నెస్. డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his divine discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

0: శరీరం పునః పునః పునర్విత్తం ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలం అనంతమైనటువంటిది.
1: టైమ్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంత కాలంలో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం.
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ టైమ్ వీ పాస్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఈ అనుభూతులన్నీ కూడాను అప్పటికప్పటికి ప్రత్యక్షమై తిరిగి అగోచరమవుతున్నవి.
1: దీస్ ఎక్స్పీరియన్సెస్ కన్ఫర్ రిజల్ట్స్ అండ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
0: పునర్విత్తం, మనము కొన్ని సమయంలో ధనమును కోల్పోతున్నాం.
1: ఎట్ టైమ్స్ వీ లూజ్ మనీ.
0: కానీ దీనికి విచారించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్.
0: అది మరొక సమయం నందు ఈ ధనమే మనకు ప్రత్యక్షమవుతుంది.
1: ద సేమ్ మనీ కుడ్ బి అక్వైర్డ్ లేటర్.
0: పునర్మిత్రం, మనం అనేక మంది మిత్రులను కలుస్తుంటాం.
1: వి మీట్ మెనీ ఫ్రెండ్స్.
0: ఏ మిత్రుడు కూడాను మనకు శాశ్వతమైన మిత్రుడు జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ సింగిల్ ఫ్రెండ్ హూ రిమైన్స్ విత్ అస్ పర్మనెంట్లీ.
0: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన మిత్రుల్లో ఏ శాశ్వతమైన మిత్రుడు కూడాను మనకు ఉండటం లేదు.
1: ఇన్ దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ మొమెంటరీ ఫిజికల్ వరల్డ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ సింగిల్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అలాంటి మిత్రులను ఎన్ని మందిలో మనం కోల్పోతున్నాము, తిరిగి సంపాదించుకుంటున్నాము.
1: వీ లూజ్ సచ్ ఫ్రెండ్స్ క్వైట్ ఎ గుడ్ నంబర్ అండ్ దెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ లేటర్.
0: పునర్పత్రి పునర్వసు. ఈ జగత్తును ప్రతి వ్యక్తి కూడాను అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతుల నిమిత్తమై గృహస్థ ఆశ్రమను ఆశ్రయిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ ఎక్స్పీరియన్సెస్ ది స్టేజ్ ఆఫ్ హౌస్ హోల్డర్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్.
0: కానీ ఏ పత్ని కూడాను ఏ పతి కూడాను శాశ్వతం కాదు.
1: No husband, no wife is permanent.
0: Konta kaalamulo vaaru maarpu chendutunnaru.
1: They change after some time.
0: Patrini kolipoyina maroka patrini vivaham aadi taanu sukajeevanam cheyavachchu.
1: If the wife is gone dead, one can get remarried.
0: Punarvasuhu. Bhoomulu sampadichukuntunnam.
1: We acquire land property.
0: కానీ కాలకర్మ కారణ వశత్తు ఆ భూములను మనం కోల్పోతున్నాం.
1: బేసింగ్ ఆన్ ది టైమ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వీ మైట్ లూజ్ ది ల్యాండ్ ప్రాపర్టీ.
0: ధనమును కోల్పోతున్నాం.
1: వీ లూజ్ మనీ.
0: తిరిగి రావటం లేదు.
1: అండ్ వీ డోంట్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ ఫోర్.
0: మిత్రులను కోల్పోతున్నాము.
1: వీ లూజ్ అవర్ ఫ్రెండ్స్.
0: తిరిగి ఆ మిత్రుడు మనకు లభ్యం కావటం లేదు.
1: అండ్ వీ డోంట్ గెట్ సేమ్ ఫ్రెండ్స్.
0: భార్యను కోల్పోతున్నాము. తిరిగి అట్టి భార్య మనకు లభ్యం కావటం లేదు.
1: Same wife, we don't get her back after her death.
0: భూమిని కోల్పోతున్నాము. తిరిగి అట్టి భూమి మనకు లభించటం లేదు.
1: The land property once lost cannot be regained in the same way.
0: కానీ
1: but
0: నా శరీరం, ఈ శరీరధారి అయినటువంటి మానవుడు ఈ శరీరమును ఒక్కతూరి కోల్పోయినా తిరిగి ఈ శరీరం మనకు లభ్యం కాదు.
1: But when once the body is lost, dead and gone, it cannot be regained.
0: Kanuka shariram unnatre shashtamainatvanti oka aanandanni sampadinchi shariram dwara laukikamaina bhautikamaina dharmikamaina aadhyatmikamaina vaigyanikamainatvanti aanandanni anubhavinchali.
1: So long we are alive in this body, we should experience the worldly happiness, the righteousness, the spiritual bliss.
0: మానవుడు ఈ శరీరం ద్వారా అనేక సుఖశాంతులు పొందుతున్నాడు.
1: Through this body, man experiences peace and happiness.
0: ధన కనక వస్తువాహనాదులను అందుకుంటున్నాడు.
1: He also possesses conveniences
0: and comforts. అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
1: He passes through experiences of anxieties, worries, troubles and turmoil.
0: ఈ అన్నింటికి మూల కారణమేమిటి?
1: What is the cause behind this?
0: మూలాధారం ఏమిటి?
1: What is the basis?
0: ఇది ధనేశన, దారేశన, పుత్రేశన. ఈశనాత్రయములే మూడు కూడాను మానవులకు ఇన్ని విధమైనటువంటి యొక్క సుఖ సంతోషములను ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: Man is happy because of the three kinds of attachments that he develops as time passes by: the property, the family, the wife and children.
0: అనేక మంది రాజులు ఎందరో ఎన్ని విధమైనటువంటి ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: Kings acquired plenty of prosperity and property.
0: కానీ ఆ ధనమును వారి కనుముందే కోల్పోతున్నారు.
1: They lose the very same money they acquired right in front of them.
0: కనుక ధనము శాశ్వతం కాదు.
1: So wealth is not permanent.
0: ధనము ఎప్పటికీ కూడాను మానవుణ్ణి ఉద్ధరించలేదు.
1: Money will never emancipate you.
0: ధనము చేత మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందలేడు.
1: Wealth will never confer permanent bliss.
0: ధనము చేత మానవుడు పవిత్రమైన స్థితిని అనుభవించలేడు.
1: The sacred exalted state cannot be attained by money.
0: ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనము.
1: It is the spiritual wealth that is the true wealth in spirit.
0: కనుక ఇట్టి ధనేక్షణ వల్ల మానవుడు సుఖమునే మాత్రము అనుభవించటం లేదు.
1: So attachment to money will never give you happiness.
0: సుఖమును అనుభవించలేకపోయినప్పటికీ ధనము కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Though he cannot experience happiness through money, yet he wants to acquire.
0: ధనము ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కానీ ఎంతవరకు పరిమితమైనటువంటి రీతిగా మనం అనుభవించాలి.
1: Yet it is required to certain extent, under certain limits.
0: కనుక ధనేశన అనేటువంటిది మానవుడికి సత్యనిత్యమైనటువంటి యొక్క సొత్తు కాదు.
1: So attachment to money is not permanent wealth of bliss and truth.
0: ధారేశన.
1: Next, దారేశన.
0: కుటుంబ సంబంధమునందు ఆలుబిడ్డలను కలిగి అనేక సంపత్తుల చేత కొంతకాలం సుఖాన్ని అనుభవించవచ్చు.
1: విత్ ఫ్యామిలీ, ది వైఫ్ అండ్ చిల్డ్రన్, వన్ కెన్ ఎంజాయ్ లైఫ్ విత్ ఆల్ ద మనీ అండ్ కంఫర్ట్.
0: ఇది కూడా సత్యనిత్యమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎయిదర్ ఎ పర్మనెంట్ ఎటర్నల్ ప్లేస్.
0: ఇది కూడా అనిత్యమైనటువంటిది.
1: It is also a
0: అసత్యమైనటువంటిది,
1: passing phase,
0: అప్రమాణమైనటువంటిది,
1: and it's false.
0: కనుక దారేషన్ చేత సుఖాన్ని పొందుతామనుకోవటం చాలా వెర్రితనము.
1: It is foolishness to think that you will be blissful in this family life.
0: ఇక పుత్రేషణ.
1: Then comes పుత్రేషణ.
0: పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు.
1: One wants a son.
0: తప్పక అవసరమే.
1: Yes, it is necessary.
0: పుత్రుడి వల్ల అనేక సుఖములు పొందుతామని ఆశిస్తుంటారు.
1: Many want to be happy by having a son.
0: కానీ ఇది కూడాను సత్యమైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ ఎయిదర్.
0: ధృతరాష్ట్రకు అనేక మంది పుత్రులు పుట్టారు.
1: కింగ్ ధృతరాష్ట్ర హ్యాడ్ సో మెనీ సన్స్.
0: కానీ ఆ పుత్రుల వల్ల ఆ ధృతరాష్ట్రం ఏమైనా ఆనందాన్ని అనుభవించాడా?
1: వాస్ హీ ఎవర్ హ్యాపీ త్రూ హిస్ సన్స్?
0: పుత్రుల వల్ల అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడాను గురి అయ్యాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లేమ్, పాస్డ్ త్రూ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ హిస్ సన్స్.
0: కుమారుల వల్లనే రాజ్యము కూడాను భ్రష్టు పట్టించుకుంటాడు.
1: ద హోల్ కింగ్డమ్ వాజ్ సబ్జెక్టెడ్ టు టోటల్ రూయిన్ బికాస్ ఆఫ్ హిస్ సన్స్.
0: కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు, వారిచే నేగతిన్ బడిసిన్.
1: Though one may have many sons, do you think that they are happy?
0: Putrulene aa sukuna kun ponbandane durgatul.
1: But don't you think that Sukha without sons, was he not happy?
0: Karaga putrulu leni variki kashtamani, putrulu unnatundi variki sukhamani manam bhavinchakoddu.
1: We should never feel that by merely begetting a son that will be happy, that happiness is the distance.
0: Wow, periyagoladi dani kommunu kodunu perugutuntai.
1: And we also find the horns growing along with the buffalo.
0: కనుక పుత్రేషణ అనేటువంటిది సుఖాన్ని ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నారు మానవులు.
1: సో మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ విల్ బి హ్యాపీ బై బిగినింగ్ ఎ సన్.
0: ఒట్టి భ్రమనే.
1: దట్ వాస్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
0: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈశ్వరాత్రయములు మూడు కూడాను ముడివేసి మానవుణ్ణి అనేక విధమైనటువంటి చిక్కులకు గురి చేస్తున్నాయి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై ద త్రీ ఫోల్డ్ రోప్, ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ, ద వైఫ్ అండ్ సన్.
0: కానీ సత్పుత్రుడు ఒక్కడు ఉండినా కూడా చాలు.
1: వన్ గుడ్ సన్ ఇస్ ఎనఫ్. ఇన్ ఫ్యాక్ట్
0: దీనికి చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
0: ఇది చైత్ర మాసము.
1: దిస్ మంత్ ఇస్ కాల్డ్ చైత్ర.
0: రాముని యొక్క జన్మదినం మనకు ప్రధానమైనటువంటి యొక్క నెల.
1: దిస్ ద మంత్ గేవ్ బర్త్ టు దట్ లార్డ్ రామచంద్ర.
0: చైత్రశుద్ధ నవమి రోజే శ్రీరామచంద్రుడు పుట్టాడు.
1: ఆన్ ద చైత్రశుద్ధ నవమి డే రామ వాజ్ బోర్న్.
0: కనుక ఈ చైత్ర మాసము చాలా చిత్రమైన మాసము.
1: దిస్ మంత్ చైత్ర ఇస్ మిస్టీరియస్.
0: చిత్రంబులు,
1: peculiar,
0: త్రైలోక్య పవిత్రములు,
1: సీక్రెట్, ఆల్ ది త్రీ వర్డ్స్,
0: మనురాల విత్తములు,
1: అండ్ దట్స్ వెరీ ప్రోబబుల్,
0: సన్మిత్రములు,
1: సో క్లోజ్,
0: ముని జన వన పౌత్రములు,
1: అండ్ దే ఆర్ వెరీ మచ్ అడోర్డ్ బట్ ఆల్ ది సెయింట్స్ అండ్ సీయర్స్,
0: చరిత్రములు,
1: దట్ ఇస్ ద గ్లోరీ అండ్ ది హిస్టరీ ఆఫ్ ద లార్డ్.
0: అట్టి జనక మహారాజు యొక్క, దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలు ఎందు కూడాను రెండవ భార్య ఏమాత్రం కూడాను ఏ చరిత్ర ఎందు కూడాను మనకు కనిపించదు.
1: Of the three wives of Dasharatha, the second wife is the her story, history is not well narrated.
0: Ramula valla Kausalyaku satkirti kaligindi.
1: Kausalya was reputed because of Ramachandra.
0: Suprabhatamlode Kausalya Supraja Rama ani Kausalya peru motta motta pettaru.
1: We begin the day by extolling the mother Kausalya.
0: Kaika tana Bharatuni yokka rajyamunu andistadanetuvanti aasa chetane కైక భరతుణ్ణి అమితంగా ఆశించుతూ ప్రేమిస్తూ వచ్చింది.
1: కైక లవ్డ్ హర్ సన్ భరత బికాస్ షీ ఎక్స్పెక్టెడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ద కింగ్డమ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆంక్షలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్.
0: సుమిత్ర చాలా సద్గుణవంతురాలు.
1: సుమిత్ర వాస్
0: సదాచారవంతురాలు.
1: ఆఫ్ నోబుల్ ప్రాక్టీస్.
0: మితభాషి.
1: షీ టాక్స్
0: హితభాషి.
1: అండ్ షీ టాక్స్ ఇన్ ఏ ప్లీజింగ్ లిమిటెడ్ వే.
0: సుమిత్రకు పేరు తగినటువంటి ఒక ప్రవర్తన ఆ సుమిత్ర యందు ప్రదర్శించింది.
1: Sumitra behaved befitting her name given to her.
0: ఆమెకు ఇరువురు కుమారులు పుట్టారు.
1: She has two sons.
0: ఏమిటి వారి ఇరువురికి రాజ్యము దక్కదు.
1: In fact,
0: రాజ్యమును ఏలరు. ఎందుకోసం కుమారులు?
1: But for the two sons, they can't the legal heirs of the kingdom.
0: అప్పుడు ఆ సుమిత్ర యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి ఒక సేవాభావమును అందిస్తూ వచ్చింది.
1: It was the message of Sumitra, the message of service to the entire mankind.
0: Sri Ramachandrudu rajainappudu,
1: when Sri Rama was king,
0: na kumarudu Sri Ramachandruki pradhanamaina sevakudiga raavali anasinchindi.
1: Sumitra wanted her son to be the main servant of Sri Rama.
0: Yajamanu prakkalone sevakudu untuntadu.
1: The servant should be by the side of the master.
0: Na kumaruniki sevakatvame pradhanamaitundi rajyatvam.
1: That the kingdom, the greatness lies in being
0: servant.
1: My first son, Lakshmana, be in service to the Lord Rama.
0: రెండవ కుమారుడైనటువంటి యొక్క శత్రుఘ్నుడు,
1: ద సెకండ్ సన్ శత్రుఘ్న,
0: భరతుడు రాజైతే ఆ భరతునికి తాను సేవకుడిగా నిలిచాలి.
1: షుడ్ సర్వ్ భరత ఇఫ్ హీ వర్ టు బి ద కింగ్ టు ఫాలో.
0: కనుకనే సేవకత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని ఆ సుమిత్ర ఇంత పవిత్రమైన మార్గంలో తన కుమారుణ్ణి అర్పితం చేసింది.
1: దట్ వాజ్ ద సీక్రెట్ పాత్ చోజన్ బై సుమిత్ర, ద పాత్ డివైన్ సర్వీస్.
0: ఈ సుమిత్ర యొక్క భావములు ఎంత విశాలమైనటువంటివి, ఎంత ఘనమైనటువంటివి, ఎంత ఆదర్శవంతమైనటువంటివి ఒక్కతూరి రామచరిత్రను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యు గో త్రూ ద హిస్టరీ ఆఫ్ శ్రీ రామచంద్ర, యు నో ద క్యారెక్టర్ అండ్ ద రోల్ ఆఫ్ సుమిత్ర, విచ్ ఇస్ సో మైటీ ఫర్ హైలీ నోబల్.
0: రాములు అరణ్యవాసంలోకి వెళ్లే సమయం లోపల,
1: వెన్ రామా వాస్ గోయింగ్ ఇన్ ఫర్ ఎక్సైల్,
0: ఓడు అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: అండ్ షీ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ క్రైయింగ్.
0: ఆ సమయం లోపల ఏడ్చినటువంటిది ఒక సుమిత్ర మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ సుమిత్ర హూ డిడ్ క్రై.
0: అక్క ఎందుకు నీవు భర్త పెంచడం?
1: Why should you worry, sister?
0: నా కుమారుడు అయినటువంటి లక్ష్మణుడు రాముడికి సేవకుడిగా వెళ్తున్నాడు.
1: My son Lakshmana would certainly follow Ram.
0: ఎట్టి ఆపదలు సంభవించవు.
1: Therefore they will not face any difficulty.
0: ఎట్టి ఇక్కట్టును సంభవించవు.
1: There will be no problems for
0: Ramana. రాముడు కంటిరెప్ప వలె చూసుకొని కాపాడుతూ ఉంటాడు నా కుమారుడైన లక్ష్మణుడు.
1: My son Lakshmana will take every good care.
0: లక్ష్మణుడు వెళ్తున్నాడు కనుక నీవు దుఃఖించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: Don't grieve, don't feel sorry.
0: ఈ విధంగా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: Will any mother speak like that?
0: రాములకు వరం ఇచ్చాడు కాబట్టి తాను అరణ్యానికి వెళ్ళవచ్చును, నా కుమారుడికి ఏమత్రం ఉంది కనుక నా కుమారుడు వెళ్ళనక్కర్లేదని తాను అడ్డు తగలవచ్చు.
1: In fact, Sumitra can argue this way. In Rama should go to exile and not her son.
0: Sumitra అట్టు అడ్డు తగలలేదు.
1: Sumitra did not object.
0: రాములకు సేవ నిమిత్తమే పుట్టాడు.
1: In fact, he was born to serve Rama.
0: తన పనిముట్టును తాను వెంట తీసుకుని పోతున్నాడు.
1: Naturally, he is taking his instrument with him.
0: అది నేను పంపడం కాని లక్ష్మణుడు వెళ్ళటం కాని కాదు.
1: It is not anything great in sending him or Lakshmana following him.
0: రాముని యొక్క అధికారము.
1: And Rama has got every right.
0: కనుకనే లక్ష్మణుని ఆశీర్వదించి.
1: So he blessed Lakshmana.
0: నాయన నీవు సీతారామును చక్కగా చూసుకుని రా.
1: And mother blessed, let you take care of brother and sister.
0: ఆశీర్వదించింది.
1: That was her blessing.
0: కౌసల్యకు ధైర్యమును బోధించింది.
1: And she gave all the courage. In Rama should go to exile and not her son.
0: సుమిత్ర అట్టు అడ్డు తగలలేదు.
1: Sumitra did not object.
0: రాముకు సేవ నిమిత్తమే పుట్టాడు.
1: In fact, he was born to

0: దట్ వాస్ హర్ బ్లెస్సింగ్.
1: కౌసల్యకు ధైర్యమును బోధించింది.
0: అండ్ షీ గేవ్ ఆల్ ద కరేజ్ టు కౌసల్య.
1: ఇంకా భరతుడు తన మేనమామ ఇంటి కైకేయ రాజ్యమునకు వెళ్తున్నాడు.
0: భరత వాస్ ప్రొసీడింగ్ టు వర్స్ హిస్ అంకల్ ద కింగ్.
1: శత్రుఘ్నకు ఏ మాత్రము కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అనగా వార్తను అందలేదు.
0: ఇన్ఫాక్ట్ నో మెసేజ్ వాస్ కమ్యూనికేటెడ్.
1: రమ్మని కానీ పొమ్మని కానీ ఉండమని కానీ ఏమాత్రము చెప్పలేదు.
0: నో మెసేజ్ వాస్ సెంట్ టు హిమ్ ఈదర్ టు స్టే బ్యాక్ ఆర్ టు ఫాలో ఆర్ టు రిమైన్.
1: భరతుడు సంసిద్ధమై ఉన్నాడు.
0: అండ్ హి వాస్ రెడీ టు గో.
1: ఎందుకోసం?
0: వై?
1: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్నుడు సిద్ధమయ్యాడు.
0: శత్రుఘ్న వాస్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ భరత.
1: కనుక ఈ విధమైనటువంటి తల్లులు కుమారులు కన్నందుకు సేవ నిమిత్తమై అర్పితం గావించుకునేటువంటి తల్లులు గొప్ప గొప్ప మహనీయులు భారత చరిత్రలో పవిత్రమైనటువంటి రీతిగా ప్రబోధిస్తూ వచ్చారు.
0: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దర్ ఆర్ మెనీ మదర్స్ హూ సాక్రిఫైస్ దర్ సన్స్ టు స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ సర్వీస్.
1: ఇంకా పత్నులు
0: అండ్ దెన్ ద వైఫ్.
1: కానీ శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి సీత, జనక మహారాజు యొక్క కుమార్తె, నేను ఈ క్షణమైన కూడా ఈ జగత్తులో నేను ఉండలేను.
0: అండ్ సీత ద కాన్సర్ట్ ఆఫ్ శ్రీరామచంద్ర,
1: నీవే నా ప్రాణము, నీవే నా యొక్క తోడు.
0: కన్సిడర్డ్ హస్బెండ్ రామ యాజ్
1: హిస్ వెరీ లైఫ్. క్షణమైన నేను ఈ జగత్తులో ఉండలేను.
0: అండ్ షీ కాంట్ బేర్ ద సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: తను చాలా బాధపడింది.
0: అండ్ షీ వాస్ ఫెల్ట్ సో సాడ్ ఫర్ సెపరేషన్.
1: కానీ
0: బట్
1: ఊర్మిళ
0: దెన్ ఊర్మిళ.
1: ఈ ఊర్మిళ యొక్క పేరు కూడా నువ్వు రామాయణంలో ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
0: The name of Urmila is not also well narrated.
1: Urmila iruvulu kudunu chaala pavitramaitunte vyaktulu.
0: Sumitra and Urmila are noble souls. Adarshavantamaitunte
1: jeevitanni andinchinatunte vyaktulu.
0: They led ideal lives.
1: Nitya jeevitamni arpitam gaavinchukunnatunte vyaktulu.
0: They sacrificed their lives.
1: Kanuka ee Urmila ఏ విధమైనటువంటి యొక్క విచారం కూర్చు నోటు కాలేదు.
0: ఊర్మిళ వాజ్ నెవర్ వరీడ్ షీ నెవర్ క్రైడ్.
1: మీరు అరణ్యానికి పోతున్నారనే విషయమే ఆమెకు తెలియదు.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ నాట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ సెంట్ టు ఎగ్జైల్. ఆమె చిత్రకళ
1: చాలా ప్రవీణురాలు.
0: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్.
1: ఒక చిత్రమును చిత్రిస్తూ ఉండాలి.
0: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్సలెంట్ పెయింటర్.
1: ఇంక్ బాటిల్ అంతా పెట్టుకుంది.
0: అండ్ దర్స్ ఇంక్ బాటిల్ దేర్.
1: ఆ యొక్క కాలం అంతా కూడా ఆ చిత్రం లోపల నేను వినియోగిస్తూ వచ్చు.
0: షీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ పెయింటింగ్.
1: లక్ష్మణుడు వెళ్ళాడు.
0: లక్ష్మణ వెన్
1: ఊర్మిళ అన్నాడు.
0: హి సెడ్ ఊర్మిళ
1: భయపడిపోయి లేచింది.
0: షీ వాజ్ వెరీ మచ్ ఫ్రైటెన్డ్.
1: లేచేటప్పటికీ
0: దెన్
1: తన యొక్క చీర ఆ ఇంకు బాటిల్కు తగిలి వేసేటువంటి పెయింట్ పైన పడిపోయి ఆ యొక్క పెయింట్ కూడా చెదిరిపోయింది.
0: యాజ్ ది సారీ టచ్ ది వెరీ ఇంక్ బాటిల్ ది ఇంక్ బాటిల్ స్పిల్డ్ ఓవర్ ది ఎంటైర్ పెయింట్.
1: అయ్యో చెడిపోయినే.
0: అండ్ ది పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్. షీ ఫెల్ బ్యాడ్.
1: ఏం చేస్తున్నావు నీవు అన్నాడు.
0: అండ్ లక్ష్మణ సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్.
1: రేపటి దినము సీతారాముల యొక్క పట్టాభిషేకం కదా.
0: టుమారో ఇస్ ద డే ఆఫ్ కరోనేషన్.
1: ఆ చిత్రమును నేను చక్కగా చిత్రిస్తూ ఉన్నాను.
0: ఐఎమ్ పెయింటింగ్ ద కరోనేషన్ ఫంక్షన్.
1: ఈ చిత్రం నా తండ్రి అయిన జనక మహారాజు కూడా పంపాలి.
0: అండ్ ది సేమ్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు జనక.
1: ఈ పవిత్రమైనటువంటి దృశ్యమును ప్రపంచమునికే చాటాలి.
0: ద సీక్రెట్ సినారియో మస్ట్ బి పబ్లిసైజ్డ్
1: ఇన్ ది వరల్డ్. అందు సీతారాముల పట్టాభిషేకం నేను చిత్రిస్తున్నాను అన్నది.
0: దట్స్ ద రీజన్ వై ఐఎమ్ పెయింటింగ్ సీతారామ కరోనేషన్ ఫంక్షన్.
1: అప్పుడు లక్ష్మణుడు విచారంగా చెప్పాడు.
0: దెన్ లక్ష్మణ సెడ్ ఇన్ ఎ సాడ్ వే.
1: సీతారాముల పట్టాభిషేకం కైకేయి వల్ల నిలిచిపోయింది.
0: ది పట్టాభిషేకం ద కరోనేషన్ ఫంక్షన్ ఈజ్ స్టాల్డ్ నౌ.
1: ఈనాడు నీ యొక్క చిత్రకళను నా వల్ల నీకు చెదిరిపోయింది.
0: అండ్ బికాస్ ఆఫ్ మీ ది ఎంటైర్ పెయింటింగ్ ఈజ్ స్పాయిల్డ్.
1: మొత్తం పైన పట్టాభిషేకమే స్తంభించిపోయింది.
0: ద హోల్ కరోనేషన్ ఫంక్షన్ ఇస్ క్యాన్సల్డ్.
1: కనుక నీవు విచారించనక్కర్లేదు.
0: సో డోంట్ వరీ
1: అని చెప్పాడు.
0: హీ సెడ్ సో.
1: చెప్పి తక్షణమే నేను ఇప్పుడు వెళుతున్నాను శ్రీరాముల జతలో అన్నాడు.
0: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ ఫాలోయింగ్ శ్రీరామచంద్ర టుమారో.
1: భర్త శ్రీరాముల జత లోపల 14 సంవత్సరం అరణ్యానికి వెళుతున్నాడంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా?
0: దెన్ హస్బెండ్ వాస్ ప్రిపేర్ టు ఫాలో రామచంద్ర అండ్ సెపరేట్ ఫర్ 14 ఇయర్స్ విచ్ వైఫ్ విల్ యాక్సెప్ట్?
1: అతని వెంట నీవు వెళ్ళడానికి కారణం ఏమిటి?
0: వై షుడ్ యూ ఫాలో హిమ్?
1: నీకు ఎట్టి శాసనము లేదు.
0: యూ ఆర్ నాట్ కమాండెడ్ టు గో.
1: కనుక నీవు వెళ్ళనక్కర్లేదు అని వాదించవచ్చును.
0: అండ్ షీ కెన్ ఆర్గ్యూ యూ డోంట్ హ్యావ్ టు గో.
1: అప్పుడు చాలా ఆనందించింది.
0: సో బట్ యట్ షీ వాస్
1: నాథ, సీతారాముని యొక్క సేవ నీకు మాత్రమే లభ్యమైంది.
0: You are so lucky one that you are blessed with this service.
1: నువ్వు తప్పక క్షణమైనప్పుడు నువ్వు వ్యర్థం చేయకుండా నువ్వు వెళ్ళమని చెప్పింది.
0: Don't waste even a single moment of time. Follow them, she said.
1: అప్పుడు చెప్పాడు, 14 సంవత్సరాలు నీవు ఇంకా సీతారామును చూడలేవు.
0: For 14 years you cannot see them, Sita.
1: నీవు ఒక్కతూరి వెళ్ళి సీతాభవనమునకు వెళ్ళి సీతను దర్శించుకుని రా అన్నాడు లక్ష్మణుడు.
0: Lakshmana said, better you go to Sita and have her darshan.

0: ఈమె కట్టు కదలలేదు.
1: అండ్ షీ వెంట్.
0: కదలక పతికి ఆజ్ఞ ఇస్తుండాలి.
1: అండ్ షీ వాస్ కమాండింగ్ హర్ హస్బెండ్.
0: సీతారాముల యొక్క ప్రయాణములకు నా వల్ల నీకేమైనా అడ్డు జరుగుతుందో ఏమో.
1: I may be an obstacle on your way.
0: Aalasyame cheyavaddu.
1: Nothing of that sort should happen.
0: Sitaramana vetta tachanme neevu bayil deru.
1: You immediately follow them.
0: Vaaru sevalo neevu palugonu.
1: You serve them.
0: Kaani okka maata maatram naaku pramaanam ivvali annindi.
1: But you make one promise to me.
0: 14 samvatsaramulu aranyamulo untavu.
1: You are to stay there for 14 years.
0: Eppudaina naa yokka peru gaani naa yokka roopam gaani neevu chintinchavachunu.
1: You may think of me or my name.
0: Kaani atti daarini ye maatram manasulo pettukovaku.
1: Never give scope to such things.
0: Urmila yokka peru ne neevu smaranchavaddu.
1: Never think of my name.
0: Sitarama sitarama sitarama ani sitaramulu yokka seva yende neevu nimagnuduka.
1: Always spend all the time in serving sitarama.
0: ఏ సమయంలోనైనా కూడా నేను నీ వెంట వచ్చినప్పుడు వారి సేవలకు నేను అడ్డు తగలవచ్చు.
1: ఇఫ్ ఐ హావ్ టు ఫాలో యూ ఐ మే బి ఇన్ ఆబ్స్టికల్ ఇన్ ది పాత్ ఆఫ్ యువర్ సర్వీస్.
0: నీ పవిత్రమైన సేవలకు నేను అడ్డు తగలకుండా ఉండే నిమిత్తమై నేను ఇక్కడే ఉంటానని చెప్పి.
1: ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ యాజ్ యూ సర్వ్ సీతారామాయణ.
0: లక్ష్మణుడు పట్టలేని ఆనందాన్ని పొందాడు.
1: లక్ష్మణ వాజ్ ఎక్స్టాటిక్.
0: ఇట్టి పత్రులు కూడా ఉంటుంటారు ఆ లోకంలో.
1: Such wives are also there in this world.
0: అని ఆనందించి
1: that was his feeling.
0: నేను ఇప్పుడు వెళ్తున్నానన్నాడు.
1: He said, I'm going tomorrow.
0: ఆమె కూడా నువ్వు శుభంగా వెళ్ళిరామని చెప్పింది.
1: She also wished him well.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పత్నులు పవిత్రమైనటువంటి మాతృలు ఈవంటి లోకములో భారతదేశమునందు ఎందరో ఉంటున్నారు.
1: Such sacred house wives, sacred mothers.
0: భారతదేశం అనాది కాలం నుండి కూడాను ఎంతయో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క దేశం ఇది.
1: Bharat is highly reputed since ancient times.
0: భారతదేశమునకు ఉత్తర దిశయందు హిమాలయ పర్వతములు.
1: Towards the north you have got Himalayan range.
0: అనగా హిమాలయం అనగా ఏమిటి? చల్లదనము
1: ఇట్స్ సో
0: పవిత్రతతో కూడినటువంటి ఒక పర్వతములు భారతదేశమునకు ఒక ఎల్లలు.
1: The Himalayan range speak of the boundaries over there that represent all coolness and sacred.
0: Ganga Yamuna Saraswati ఈ త్రిమూర్తి స్వరూపులైనటువంటి యొక్క జీవనదులు ప్రవహిస్తున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ సీక్రెట్ రివర్స్ గంగా యమున సరస్వతి.
0: ఈ మూడు కూడాను భారతీయులకంత భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించే నిమిత్తమై ప్రవహిస్తున్నాయి.
1: దే రిప్రజెంట్ డివోషన్ విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామాయణ భారత భాగవతంలో కూడాను ఈ భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి చరిత్రలు.
1: And these are sacred histories and glory of Lord depicted in
0: Ramayana Bharata Bhagavatamulu moodu kodanu manamuniki aadarshavantamaina jeevithanni andistu vachayi.
1: They show the what an ideal life is to the mankind.
0: Inka moodu charitralu untunnayi.
1: We have the
0: Bhagavad Gita.
1: Gita.
0: ఈ యొక్క భగవద్గీత ప్రపంచం యొక్క సర్వవ్యాపకమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత స్టాండ్స్ ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఇలాంటి గ్రంథములు భారతదేశంలో ఆవిర్భవించినటువంటిది.
1: సచ్ స్క్రిప్చర్స్ ఆర్ బౌన్ హియర్ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఇటువంటి భా అనేటువంటి దానిని వరించినటువంటి వారే భారతీయులు.
1: Bharatiya sir after this letter bha.
0: Bha anaga kaanti.
1: Bha means effulgence.
0: Bha anaga velturu.
1: Bha means light.
0: Bha anaga prakashamu.
1: Bha means radiance.
0: Kabatti prakashanni velturunu aashinchetunte vare bharatiyulu.
1: Bharatiyas are after this brilliance, radiance.
0: Ee bharatini ratinchinatunte vare bharatulu.
1: And these are the bharatiyas that love.
0: Kabatti bharatiyulu ee naadu ratinchavalsindi భాకారమైనటువంటి యొక్క దీనిని మనం రచించాలి.
1: సో వాట్ వీ హ్యావ్ టు లవ్ అండ్ విజువలైజ్
0: ప్రకాశాన్ని రచించాలి, దివ్యత్వాన్ని వరించాలి.
1: అండ్ వీ షుడ్ బి ఆఫ్టర్ డివినిటీ,
0: పవిత్రంలో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ మర్జ్ ఇన్
0: సాంక్టిటీ. అటువంటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: ద హిస్టరీ ఆఫ్ దిస్ సీక్రెట్ ల్యాండ్ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్.
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్
0: ఎటువంటి యొక్క పవిత్రతను ఈ దేశము ప్రచారం చేసింది.
1: వాట్ ఎ సీక్రెట్ లైఫ్ ఇట్ పాస్డ్ ఆన్
0: అన్ని దేశములకు శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ అష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ బుద్ధుడు కూడాను ఈ దేశం నందే పుట్టి
1: లార్డ్ బుద్ధ వాజ్ బోర్న్ హియర్.
0: ధర్మో రక్షతి రక్షత అనేటువంటి సత్యాన్ని గుర్తించి
1: హీ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ రైచువస్నెస్ విల్ సేవ్ యూ.
0: కనుకనే ప్రపంచంలో ఈ ధర్మానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ రైచువస్నెస్.
0: అనాది కాలం నుండి భారతదేశము
1: సిన్స్ లాంగ్ భారత్
0: ఎంత ఆదర్శవంతమైనటువంటి యొక్క దృశ్యాలలో ఎంత ఆదర్శవంతమైనటువంటి విషయాల్లో ఈ ప్రజలకు అందిస్తూ వచ్చింది.
1: Taught the ideal things and gave what ideal principles are to humanity.
0: మరొక విషయము, సుమిత్ర ఊర్మిళ యొక్క దివ్యమైనటువంటి భావాలు మీరు కొంతవరకు గుర్తించాలి. రామాయణంలో ఎక్కడ కనిపించవు.
1: You don't come across in the sacred text Ramayana anywhere regarding the two characters, Sumitra and Urmila.
0: Rama Rama yuddham nandu moorchillinadu.
1: And Lakshmana fainted on the battlefield.
0: Adaniki Sanjeeva Parvatham kavalani cheppin cheppatam chethane Hanumanthudu okka turi aa Sanjeeva Parvatham nekkadu.
1: In fact, the Sanjeevani was required. Hanuman brought the whole mountain.
0: Velutunnadu.
1: And he was proceeding.
0: నంది గ్రామం పైన పోవలసి వచ్చింది.
1: అండ్ హి వాస్ టు పాస్ త్రూ దట్ నంది గ్రామ.
0: ఆ నంది గ్రామంలో ఆయన పోతున్నటువంటి ఈ యొక్క దృశ్యం చూచాడు భరతుడు.
1: అండ్ భరత నోటీస్ ద హోల్ సీన్.
0: ఎవడో రాక్షసుడు
1: అన్నదమ్ములను
0: సంహరించడమే కాకుండా నన్ను కూడా అపహరించడానికి వస్తున్నాడు.
1: ద డెమన్ హూ నాట్ ఓన్లీ కిల్డ్ మై పీపుల్ ఈస్ ప్రిపేర్డ్ టు కిల్ మీ రైట్
0: నౌ. పొంది అమ్ముని విడిచాడు.
1: అండ్ వాస్ రెడీ టు షూట్ హిస్ ఆరో.
0: హనుమంతుడు కింద పడ్డాడు పర్వంతో పాటు.
1: Hanuman fell down on the ground along the mountain.
0: అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి
1: హనుమాన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్
0: భరత నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: భరత ఐ ఆఫర్ మై ఒబిసాన్స్ టు యు.
0: నేను ఎందుకోసం వచ్చాను?
1: వై హావ్ ఐ కమ్?
0: ఈ యుద్ధము లోపల లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: ఇన్ దిస్ వార్ యు ఫైండ్ లక్ష్మణ
0: మూర్చిల్లినటువంటి లక్ష్మణుడు ప్రక్కన కూర్చొని రాముడు ఏడుస్తున్నాడు.
1: రామ వాస్ క్రైయింగ్ సిట్టింగ్ బై
0: విచారపడుతున్నాడు. ఈ విచారాన్ని పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఈ సంజీవ పర్వతం తీసుకుని పోతున్నాను.
1: టు సాల్వ్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఎగనీ ట్రబుల్ ఐ బ్రాట్ ఈ సంజీవని మౌంటైన్.
0: భరతుడు ఎంతో ఆనందించాడు.
1: భరత వాస్ బ్లిస్ఫుల్.
0: అందరినీ పిలిచాడు.
1: హీ సమన్డ్ ఎవ్రీబడీ.
0: తన తల్లులను కూడా పిలిచాడు.
1: హీ కాల్డ్ మదర్స్ టూ.
0: సుమిత్ర ఊర్మిళ కూడా వచ్చారు.
1: సుమిత్ర ఊర్మిళ కేమ్ ఓవర్ దేర్.
0: కానీ లక్ష్మణుడు మూర్చినున్నాడని కౌసల్య అందరు కూడా నువ్వు బాధపడుతున్నారు.
1: కౌసల్య అండ్ ఆల్సో ఫెల్ సాడ్.
0: సుమిత్ర కంటిదారాలు కార్చలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ షెడ్ ఎ టియర్.
0: ఊర్మిళ ఏమాత్రం కూడా నువ్వు విచారించలేదు.
1: ఊర్మిళ వాస్ నాట్ వోరీడ్.
0: తల వంచుకొని హనుమంతుడు చెప్పేటువంటి విషయాలంతా కూడా నువ్వు ఆలకిస్తూ ఉంటుండాలి.
1: షీ వాస్ లిజనింగ్ టు వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సెట్ టు హర్.
0: సుమిత్ర చెప్పింది.
1: సుమిత్ర సెడ్,
0: నాయన, నా యొక్క కుమారుడు రామసేవ నిమిత్తమే వెళ్లినటువంటి వాడు.
1: మై సన్ వెన్ టు సర్వ్ రామచంద్ర.
0: రాముడు విచారిస్తున్నాడు అనగానే కౌసల్య చాలా గోడమని ఏడ్చింది.
1: కౌసల్య ఫెల్ సో సాడ్ ఆన్ హియరింగ్ ద న్యూస్ దట్ రామ వాస్.
0: కౌసల్యను దగ్గర తీర్చుకుని సుమిత్ర బోధిస్తూ ఉంటుండాలి.
1: అండ్ సుమిత్ర కాల్డ్ కౌసల్య క్లోజ్.
0: నీ విచారించవలసినటువంటి విషయం కాదు ఇది.
1: డోంట్ వరీ, దిస్ నాట్ ద టైం.
0: ఎట్టి ఆపత్తులు సంభవించవు.
1: దే విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ అట్ ఆల్.
0: నా లక్ష్మణుడు అనేటువంటి వాడు, నా కుమారుడు లక్ష్మణుని అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నాడు.
1: మై సన్ లక్ష్మణ హ్యాస్ బీన్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: కనుక నీ విచారించనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు వరీ
0: అని ధైర్యం చెప్తూ వచ్చింది.
1: అండ్ హి థాట్ ఆల్
0: ఒకవేళ నా లక్ష్మణుడే మూర్చిల్లి శాశ్వతంగా మరణించినట్టుడైతే నా రెండవ కుమారుడైనటువంటి శత్రుడిని నేను నీ కుమారుడు యొక్క సేవకు పంపుతానని.
1: బై ఎనీ ఛాన్స్ మై సన్ లక్ష్మణ ఈస్ టు డై హావింగ్ బీన్ ఫెయింటెడ్ ఎర్లియర్, ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ శత్రుఘ్న టు ప్రొటెక్ట్ హిమ్.
0: ఏ తల్లి అయినా ఇంత త్యాగానికి పొనుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ బి ప్రిపేర్డ్ టు సర్వ్ సాక్రిఫైస్? డోంట్ వరీ,
0: నా కుమారుడు ఇద్దరు కూడా సేవ నిమిత్తమై పుట్టినటువంటి వారే.
1: ఐ హావ్ టూ సన్స్ హూ ఆర్ డెడికేటెడ్ టు సర్వ్.
0: కనుక లక్ష్మణుడు మరణించినప్పటికీ నా రెండవ కుమారుడు అయినటువంటి యొక్క శత్రుడిని నీ రామసేవకై పంపుతానన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ లక్ష్మణ వర్ టు డై ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ భరత.
0: తరువాత భరతుడు వెళ్లి
1: దెన్ భరత వెంట్
0: ఊర్మిళకి చెప్పాడు.
1: టోల్డ్ టు ఊర్మిళ
0: తల్లి
1: మాధ.
0: అక్కడ అందరు కూడా తల్లి తల్లి అని ప్రబోధించేటువంటి వారే.
1: దేర్ దే అడ్రస్ ఎవ్రీ లేడీ యాజ్ మాధ.
0: అప్పుడు వెళ్లి అమ్మా నీవేమైనా విచారిస్తున్నావయ్యేమో.
1: యు మే బి ఫీలింగ్ సాడ్.
0: లక్ష్మణుడు మూర్చిల్లినటువంటి విషయము నీ హృదయాన్ని కరిగించవచ్చును.
1: లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ దట్ మే మేక్ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: కుమారా,
1: సన్,
0: నేను లక్ష్మణ మూర్చకి ఏమాత్రము నేను విచారించలేను.
1: ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్.
0: రామచంద్రనే ఉంటున్నాడు.
1: రామ ఇస్ దేర్.
0: రామనామం నిరంతరం కూడాను కండ కరమలు ఎందుకును, కర కరమలు ఎందుకును, అణు అణువులందు కూడాను రామనామమే నిండి ఉంటుంది నా యొక్క భర్తకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మై సన్ ఇస్ ఫుల్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ రామచంద్ర, ఎవ్రీ సెల్, ఎవ్రీ ఆటమ్ ఆఫ్ హిస్ బాడీ.
0: కనుక అట్టి నామమును హృదయమునందు ధరించినటువంటి నా యొక్క భర్తకు ఎట్టి ఆపత్తులు సంభవించవు.
1: క్యారీంగ్ లార్డ్స్ నేమ్, నథింగ్ వాట్స్ ఎవర్ కుడ్ హ్యాపన్ టు మై హస్బెండ్.
0: లక్ష్మణుడు ఏం చేస్తున్నాడని కూడా మరి ప్రశ్నించింది హనుమంతుణ్ణి.
1: ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ లక్ష్మణ డూయింగ్ ఎట్ దిస్ మోమెంట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: మీ పతి మూర్చించినాడు.
1: యో హస్బెండ్ ఫెయింట్.
0: కానీ తిరిగి రావటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ టు కాన్షియస్.
0: తిరిగి బ్రతికి రావటం చాలా దుర్లభమే.
1: There is the survival is a problem.
0: అందువల్లే రాముడు చాలా విచారిస్తున్నాడు అనింది.
1: That's the reason why Rama is feeling sad.
0: అప్పుడు చెప్తుండాలి ఊర్మిళ.
1: Then Urmila said.
0: రాముడు విచారించడానికి ప్రేమనే దీనికి మూల కారణము.
1: Rama is feeling sad because of his love for Lakshmana.
0: లక్ష్మణునిగా రామునికి అమితమైనటువంటి ప్రీతి.
1: Lakshmana is loved by Rama intensely.
0: లక్ష్మణుడు రామునకు రెండవ శరీరము.
1: And Lakshmana is the second body of
0: రెండవ ప్రాణంగా భావించుకునేటువంటి వాడు రాముడు.
1: And Rama considered himself as
0: కాబట్టి లక్ష్మణుడు మూర్ఛించు చేత రామునికి దుఃఖము రావచ్చును.
1: Because he is wounded on the battlefield, well, that might lead to worry and anxiety.
0: అప్పుడు నవ్వింది ఊర్మిళ.
1: ఊర్మిళ laughed at one.
0: హనుమంత.
1: హనుమాన్.
0: రాముని యొక్క తత్వము, నా పతి అయినటువంటి లక్ష్మణుని యొక్క స్వభావము ఎవ్వరూ ఈ జగత్తులో గుర్తించలేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ కెన్ రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ రామా అండ్
0: రాముడు సాక్షాత్ పరమాత్ముడు.
1: Rama is very God himself.
0: అతను విచారించిన అవసరం లేదు.
1: He doesn't need to worry.
0: ఇదంతా ఏదో ఒక నాటక నిమిత్తమే తాను ఆడుతున్నటువంటి ఆట.
1: జస్ట్ ఎ డ్రామా.
0: నా పతి అయినటువంటి లక్ష్మణుని విషయమా?
1: అబౌట్ మై హస్బెండ్ లక్ష్మణ.
0: ఏ మాత్రము తాను విచారించకుండా ఉంటున్నాడు.
1: అండ్ హీస్ దేర్ వితౌట్ ఎనీ వరీ, ఎనీ ట్రేస్ ఆఫ్ వరీ.
0: మూర్చపోవటము ఇది మూర్చ కాదు.
1: సోనింగ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ నాట్ ఇన్ రియలీ.
0: ఈ రావణుడు రావణ కుమారుడు వేసినటువంటి అమ్ముల వల్ల రాముడు కొంతవరకు దెబ్బ తగిలి ఉండవచ్చును.
1: మేబీ దట్ హీ మస్ట్ హావ్ బీన్ హర్ట్ బై ది ఆరోస్ షాట్
0: ఆ దెబ్బ వల్ల విచారించవచ్చును.
1: సో దట్ మైట్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ రామనామే లక్ష్మణు యొక్క అణు అణువులందు కణ కణములందు కూడాను రామనామం చేర్చుకోవటం చేత లక్ష్మణికి ఏమాత్రం విచారం లేదు.
1: లార్డ్స్ రామాస్ నేమ్ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ.
0: విశ్రాంతిగా నిద్రిస్తున్నాడు. మూర్చ కాదు ఇది.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ లైక్ ఫెయింటింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఈస్ గుడ్ స్లీప్.
0: కనుక లక్ష్మణ యొక్క విషయాలు జగత్తులో ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఇస్ రికగ్నైజింగ్ అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాములు ఈ బాధను భరించుకోలేక చెప్పాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ హీ సెడ్.
0: శత్రుఘ్నుడు వచ్చాడు.
1: శత్రుఘ్న కేమ్.
0: అందరూ వచ్చేటప్పటికి
1: వెన్ ఆల్ కేమ్ క్లోజ్
0: చాలా బాధపడుతున్నారు.
1: హీ వాస్ ఫీలింగ్ సాడ్.
0: ఎక్కడైనా వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చును, కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు నాకు లభించడు.
1: ఇఫ్ ఐ కంటిన్యూస్లీ ఆన్ సర్చ్ ఐ మైట్ గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, బట్ ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ లక్ష్మణ.
0: నా ప్రాణ సమానము.
1: లక్ష్మణ ఇస్ మై లైఫ్.
0: ఈ విధంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడి విషయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి.
1: ద స్టోరీ ది హిస్టరీ ఆఫ్ లక్ష్మణ.
0: కానీ ఈ ప్రపంచం భౌతికమైనటువంటిది కనుకనే భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ ఉంటారు.
1: బట్ వీ హ్యావ్ ఓన్లీ వరల్డ్లీ ఐడియల్స్ నోన్ టు అస్.
0: రాములు సీత, రాములు సీత ఈ ఇరువురినే గురించి చెప్తూ ఉంటారు. కానీ వీరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీరి యొక్క భార్యలు వీరి యొక్క సంగతి ఏమాత్రం కూడాను ఎక్కడే కానీ నిరూపించరు.
1: పీపుల్ నో ఆఫ్ రామ అండ్ సీత, బట్ దే డు నాట్ నో అబౌట్ లక్ష్మణ శత్రుఘ్న.
0: అప్పుడు ఈమె చెప్తుండాలి, నాయన నీవింకా ఆలస్యం చేయనక్కర్లేదు.
1: She went on telling, son, don't delay.
0: Vellu, vellu.
1: Proceed immediately, follow.
0: Nenu Janaka Maharaja yokka kodalu, kumartanu.
1: I am the son of
0: Dasharatha yokka kodalu.
1: I am the daughter of Dasharatha.
0: Lakshmana yokka bharyanu.
1: I am the wife of Lakshmana.
0: Ee moodu kudanu satyamainatvanti nityamainatvanti yokka swaroopamle ainappudu naa yokka bhartaki etti paapataluku sambhavinchavu.
1: If they have to stand and represent the principle of truth, nothing can come in our way.
0: Patti వెళ్లే సమయం లోపల ఎక్కడ నిలిచి ఉందో అక్కడనే నిలిచి ఉంది ఈనాటి వరకు.
1: యాజ్ హస్బెండ్ ప్రొసీడెడ్ ఫాలోయింగ్ రామచంద్ర, షీ స్టూడ్ లైక్ దాట్ వేర్.
0: తిరిగి నీవు 14 సంవత్సరాలు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానని అదే స్థానంలోనే ఉండి చిత్రాలంతా కూడా చిత్రిస్తూ ఉంటుంది.
1: షీ రిమైన్ ఫర్ 14 ఇయర్స్ అట్ ద సేమ్ ప్లేస్ పెయింటింగ్.
0: కనుక కౌసల్య సుమిత్రులకైనా కొంతవరకు చలనం కలిగింది, కానీ ఈ యొక్క ఊర్మిళకి ఏమాత్రము బాధ కలగలేదు.
1: కౌసల్య అండ్ సుమిత్ర వర్ వరీ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నెవర్.
0: ఈ ఊర్మిళ యొక్క స్వభావము నిత్యశుద్ధమైనటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ
0: నిర్మలమైనటువంటిది.
1: ఇట్స్ ప్యూర్,
0: నిస్వార్థమైనటువంటిది,
1: సెల్ఫ్లెస్.
0: అలాంటి ఊర్మిళ యొక్క స్వభావాన్ని ఈనాటి వరకు కూడా భారతీయులు ఎవరు కూడా గుర్తించలేదు.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ, ద రోల్ ఆఫ్ ఊర్మిళ ఈజ్ నాట్ నోన్ టు
0: సుమిత్ర వంటి తల్లి కూడాను ఈనాటి వరకు లోకంలో ఎవరు గుర్తించలేరు.
1: ద వరల్డ్ హ్యాస్ నాట్ నోన్ ద మదర్హుడ్ ఆఫ్ సుమిత్ర.
0: ఆ తల్లి సేవ నిమిత్తమే కన్నదే కానీ నా అధికార నిమిత్తం కోరలేదని ఆశించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ హర్ సన్ టు స్పెండ్ ఆల్ ద లైఫ్ టైమ్ ఇన్ సర్వింగ్, ఇన్ సర్వీస్ అలోన్.
0: పవిత్రమైన చరిత్రలో పుట్టినటువంటి ఒక దినము ఈ చిత్ర సంవత్సరం.
1: అండ్ దిస్ ఇస్ ద మంత్ దట్ హస్ గివెన్ బర్త్ టు సచ్ నోబుల్ సోల్స్, సేక్రెడ్ పీపుల్. అండ్ దిస్ ఈ చైత్రమాస.
0: ఈ చైత్రమాసము లోపల
1: ఇన్ దిస్ మంత్ చైత్ర
0: రామాసీతను మాత్రమే స్మరించడం కాదు.
1: It's not enough if we think of Rama and Sita alone.
0: Lakshmana Urmilanu kuda manam smarinchali.
1: We should also think of Lakshmana and Urmila.
0: భరతుని కూడాను స్మరించాలి.
1: వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ భరత.
0: కనుకనే వీరు నలుగురు కూడాను నాలుగు వేదముల వంటి వారు.
1: ఆల్ ది ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ వేదాస్.
0: కనుక ఒకనొక సమయం లోపల కూడాను
1: ఎట్ వన్ టైం
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ సేడ్
0: వేదమును ఉచ్చరించడానికి స్త్రీలకు అధికారం ఉన్నదా అని ఎవరో ప్రశ్నించినప్పుడు
1: వెన్ సమ్వన్ ఆస్క్ కెన్ ఏ ఉమెన్ చాంట్ వేద.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్వరూపాన్ని ఎత్తి దశరథ మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నాయి ఈ నాలుగు వేదములు అన్నాడు.
1: వశిష్ఠ సెడ్ ద ఫోర్ సన్స్ ఆఫ్ దశరథ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దే రిప్రజెంట్ అండ్ స్టాండ్ ఫార్ ఆల్ ద ఫోర్ సీక్రెట్ వేదాస్.
0: కనుక మనం ఈనాడు చింతించవలసినటువంటిది భగవంతునికి ఎట్టి ఆపత్తులు కలగవు.
1: What we have to ponder over right now is God will never have any difficulty.
0: నాటకం నాడే నిమిత్తమై ఈ విధమైనటువంటి కథలు కల్పిస్తూ ఉంటారు.
1: It was all his only dramatic action, that's all.
0: ఏ మహనీయుల యొక్క హృదయం పవిత్రంగా చిత్రంగా ఉంటుందో వారికి మాత్రమే దీన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: Only noble people with sacred hearts would be able to know this truth.
0: లక్ష్మణ యొక్క పవిత్రమైనటువంటి చిత్తమును ఒక ఊర్మిళ మాత్రమే కనిపెట్టింది, కానీ మరి ఎవరు కూడా కనిపెట్టలేదు.
1: ఇట్ వాజ్ నోన్ ఓన్లీ టు ఊర్మిళ ద గ్రేట్నెస్ ఆఫ్ లక్ష్మణ, నన్ ఎల్స్.
0: కనుక లక్ష్మణ శత్రుఘ్న యొక్క గుణములు ఒక్క సుమిత్ర మాత్రమే కనిపెట్టింది, కానీ మరి ఎవరు కూడా కనిపెట్టలేదు.
1: ద గ్లోరీ ఆఫ్ లక్ష్మణ శత్రుఘ్న వాజ్ నోన్ ఓన్లీ టు సుమిత్ర, నన్ ఎల్స్.
0: కనుక తన కుమారుని యొక్క తత్వము తల్లికి మాత్రమే తెలుస్తుంది, కానీ మరొకరికి తెలియదు.
1: ఇట్స్ ఓన్లీ మదర్ హూ నోస్ ఫుల్ వెల్ ద నేచర్ ఆఫ్ హర్ సన్.
0: మాతృమూర్తులు పవిత్రమైన భారతదేశం నందు అనేక మంది జన్మించారు.
1: సచ్ నోబుల్ మదర్స్, ఐడియల్ మదర్స్ హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లి,
1: ఎన్ ఐడియల్ మదర్,
0: ఆదర్శవంతమైనటువంటి పత్ని,
1: ఐడియల్ వైఫ్,
0: ఈ భారతదేశం నందు అందించినటువంటి గొప్ప రత్నములు.
1: దే ఆర్ ది జెమ్స్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: రామాయణం నందు,
1: రామాయణ
0: ఇంకా రామాయణంలో తెలిపినటువంటి విషయాలు ఎన్నో చిత్ర విచిత్రములుగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ మిస్టరీస్.
0: కనుక వాటినన్నిటి కూడా మనం గుర్తించి వర్తించడము అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద టీచింగ్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్.
0: ఈనాడు మనం నూతన సంవత్సరం అని భావిస్తున్నాము.
1: యు థింక్ దిస్ ఇస్ ఎ న్యూ ఇయర్స్ డే.
0: ఇది నూతన సంవత్సరం కానే కాదు.
1: ఇట్స్ సర్టెన్లీ నాట్.
0: ప్రతి క్షణం కూడా నూతన సంవత్సరమే.
1: ఎవ్రీ మొమెంట్.
0: ఈ సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏమిటో,
1: what will happen later we don't know.
0: Rajakeeya paristhithulu etta untayo emto,
1: the political situation,
0: vyapara paristhithulu etta untayo emto,
1: the money transactions,
0: vastu dharmamulu etta untayo emto,
1: what will happen
0: ani aneka mandi vaari vaari sthayi nunchi vaaru vicharinchukuntu vastunnare, kaani nijanga etti markulu raavu.
1: They go on bothering themselves about the business.
0: మార్పులకు కొత్త సంవత్సరం రానక్కర్లేదు.
1: In fact, change need not necessarily follow.
0: చరిత్రలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటున్నాయి.
1: There are bound to be changes moment to moment.
0: కనుక ఈ కొత్త సంవత్సరంలో గొప్ప మార్పులు ఏం జరుగుతున్నాయని ఆలోచించవచ్చు.
1: You may just think of the changes to come.
0: జరిగిన సంవత్సరంలో ఏం జరిగినాయో ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే జరుగుతాయి.
1: వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద బైగాన్ ఇయర్ ఆర్ షుడ్ హ్యాపెన్ దిస్ ఇయర్ ఆల్సో.
0: వాటిని కాదు మనం చింతించవలసినటువంటిది.
1: నాట్ దట్ టు బి థాట్ ఓవర్.
0: ఎన్ని సంవత్సరం జరిగినప్పటికీ మన పాడుబుద్ధులు పవిత్రమైనటువంటి భావాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి.
1: ఇయర్స్ మే పాస్ బై ఎనీ నంబర్ బట్ ది బ్యాడ్ హ్యాబిట్స్.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటివంతా కూడా దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్బుద్ధులు త్యాగం చేయాలి.
1: వాట్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ టుడే ఇస్ ది సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్.
0: ఈనాడు నూతన సంవత్సరం కనుక పవిత్రమైన భావములను పెంచుకోవాలి.
1: లెట్ దిస్ న్యూ ఇయర్ గివ్ బర్త్ టు
0: దివ్యమైన చింతలను మనం పెంచుకోవాలి.
1: డివైన్ ఫీలింగ్స్,
0: దిత్యోచకమైనటువంటి యొక్క దర్శనం మనం కలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో నో ద మేనిఫెస్టేషన్
0: జగత్తును మరచి,
1: అండ్ వీ షుడ్ ఫర్గెట్ దిస్ వరల్డ్,
0: అదృష్టమైనటువంటి యొక్క ఆనందాన్ని మనం ఆత్మరీతిగా మనం అనుభవించాలి.
1: అండ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ లేటెంట్ ఇమ్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కలగవలసినటువంటి ఆనందములు, సుఖములు, దుఃఖములు ఇవన్నీ కూడా వస్తు వాహనాదుల వల్ల మనకు లభ్యం కాదు.
1: ద బ్లెస్ అండ్ ద హ్యాపీనెస్ వాట్ యు ఆర్ టు గెట్ వాట్ యు గెయిన్ లభ్యం
0: కాదు.
1: యు డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: కనుక మనకు కావలసినటువంటిది హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ హృదయం వైపున మనం దృష్టిని మరల్చుకోండి.
1: వీ షుడ్ హావ్ టు కాన్సంట్రేట్ ఆన్ అవర్
0: అంతర్బహిర్చిత సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్, అవుట్ సైడ్, అబౌ, బిలో, అరౌండ్ యూ.
0: కనుక మనం అంతర్దృష్టిని మనం పెంచుకున్నప్పుడు
1: వీ హావ్ టు డెవలప్ ఇన్నర్ వ్యూ.
0: ఆనందం మనం పిలువక మునిపోయి ప్రత్యక్షం అవుతుంది.
1: నేచురలీ బ్లిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: మనం ఆనంద పిపాసులు,
1: we aspire to be in
0: ఆనందాన్ని వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి, కాపాడుతూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ బ్లిస్ ఈజ్ విత్ యూ, ఆఫ్టర్ యూ, ఇన్ యూ.
0: కనుక ఆనందం మనకై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్ట్రగుల్ టు బి
0: బ్లెస్డ్. సుఖమా యేసుకము.
1: హ్యాపీనెస్ వాట్ సార్ట్?
0: భౌతిక సుఖమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్?
0: మరణపు కొంప.
1: The body is
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్ ఫుల్ ఆఫ్ ఎయిల్మెంట్స్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్.
0: భవసాగరమే ఈదగలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ దిస్ లైఫ్.
0: పదమము మనం ఎప్పుదలంప.
1: అండ్ యు కెనాట్ ప్రైజ్ ఇట్.
0: నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: నెవర్
0: కన్సిడర్ హరిపాదమును ఆశ్రయించవి.
1: నెవర్ కన్సిడర్ లైఫ్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి దేహంతో మనకు సుఖాలేమి జరుగుతుంటాయి?
1: డూ యూ థింక్ దట్ యు కెన్ బి హ్యాపీ ఫిజికలీ? No.
0: హరిపాదమే మనకు నిజమైనటువంటి సుఖము.
1: ఓన్లీ ద లాట్ హరిచింతనే నిజమైన, నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు భారతదేశంలో ఈ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ వచ్చాయి.
1: టుడే ఇన్ భారత్ వీ డు నాట్ హ్యావ్ దిస్ డివోషన్ అండ్ సిన్సర్.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలపైన మనసు భ్రమించిపోతుండాలి.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ డెల్యూటెడ్ బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ థింగ్.
0: ఏమిటి ఈ భ్రమరు?
1: What are these imaginations?
0: ఏమిటి ఈ భ్రాంతులు?
1: What are these delusions?
0: ఏమిటి ఈ ఆనందములు?
1: What is this happening?
0: ఇదంతా కూడా కేవలం బొమ్మలాటగా కనిపిస్తుంటుండాలి.
1: That is all a puppet show, nothing beyond.
0: ఈ లోకపు లీలా నటన ఒక బొమ్మలాటయే కాదా?
1: This is all a drama, it's only a puppet show.
0: అతడొక రాజా ఇతడొక కూలి కాదా నీ ఎవరైనా అదేగా అవున నీ ఎవరైనా ఇదేగా.
1: One may say king, other may say servant, one may say yes, other may say no, that's a drama.
0: Lokapuloni chikatijuda ee gati gada baga teliya. Lokapuloni chikati deliya ee gati gada baga teliya. Lokamlo anta chikate.
1: The world is full of pitch darkness.
0: Idi ajnaname.
1: The darkness of ignorance.
0: ఇది కేవలం తమోగుణం యొక్క స్వరూపమే.
1: It is the sign of all inertia.
0: ఇలా తమోగుణంలో మనం జీవిస్తూ
1: and we draw
0: సాత్వికమైనటువంటి ప్రభావాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది?
1: How is it possible to know the pious quality living in inertia?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ భారతదేశంలో పుట్టటము ఎంతో అదృష్టము.
1: You are lucky one to have been born in this sacred land.
0: ఈ భారతదేశంలో జీవించడం మరింత అదృష్టము.
1: And to live here is a fortune.
0: నేను భారతీయుడని చెప్పుకోవటమే మహా గర్వము.
1: To declare yourself that you are the son of Bharat is a matter of pride.
0: పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: And we have forgotten the principle of Bharat today.
0: నీ డిగ్రీ ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్స్ యువర్ డిగ్రీ,
0: నేను భారతీయుడను అని చెప్పడమే పెద్ద గొప్ప డిగ్రీ.
1: The highest degree lies in declaring that you are son of this Bharat.
0: ఈ భారతీయుడు అనేటువంటి దాంట్లో ఎంత పవిత్రమైనటువంటి అర్థం ఉంటుండాలి.
1: What a sacred meaning lies over there.
0: కనుక ఈ భారతీయ తత్వం ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to know the principle of Bharat.
0: భారతదేశంలారా, పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అన్ని దేశములకు అందించి అన్ని దేశముల వారికి ఈ సుఖాన్ని అందించి వారిని కూడా సుఖపరచడానికి తగిన కృషి చేయండి.
1: Citizens of Bharat, enjoy for yourself all the bliss. Share this bliss with the entire humanity and the fellow men all over the world.
0: Satyamunu, dharmamunu, shantini, premanu, ahimsanu, adarshaprayanga nirupinchi, acharinchi, anandinchi, andaruku andinchinatuvanti varu kotanu kottagalaru Bharat desamulo.
1: In this Bharat there are crores and crores of people who have understood, conducted along the path of the human values.
0: Kani,
1: the truth, righteousness, peace, love and non-violence. You don't see them.
0: Kanipincharu.
1: You don't see.
0: Ee pavitramaina bhavamulu kanipinchinadi kaadu.
1: The sacred feelings are non-apparent.
0: Vinipinchunadi kaadu.
1: You cannot listen.
0: Talapinchunadi kaadu.
1: You cannot think over.
0: Muripinchunade.
1: And they only demonstrate.
0: ఇట్టి పవిత్రమైన భావమును మనము ఎందుకు మనం మర్చిపోతున్నాం?
1: వై ఆర్ వి ఫర్గెటింగ్ దిస్ హ్యూమన్ వాల్యూస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైన చరిత్రను మనం మర్చిపోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ సీక్రెట్.
0: ఏదో పాత పురాణాన్ని ప్రక్కకు నెట్టివేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్రష్ దెమ్.
0: ఆ చరిత్రలో ఉన్నటువంటి మహత్తరమైన యొక్క తత్వములు ఎవరికైనా అర్థం కాదు.
1: ద మిస్టరీ బిహైండ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఇస్ నాట్
0: ఇంతకాలమైన మీరు రామాయణం చదువుతున్నారు.
1: యు హావ్ బీన్ గోయింగ్ త్రూ రామాయణ ఫర్ లాంగ్.
0: కానీ సుమిత్ర యొక్క భావం మీరు ఏదైనా అర్థం చేసుకున్నారా?
1: బట్ హావ్ యు ఎవర్ అండర్స్టుడ్ ద ఫీలింగ్?
0: ఊర్మిళ యొక్క పత్తి ధర్మంను మీరు ఏమైనా అర్థం చేసుకున్నారా?
1: ఐ హావ్ నెవర్ నోన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఊర్మిళ. నో నో.
0: ఊర్మిళ జనక మహారాజు యొక్క సొంతము బిడ్డ.
1: అండ్ ఊర్మిళ ఇస్ ది డాటర్ ఆఫ్ జనక.
0: సీత దున్నటములో దొరికినటువంటి బిడ్డ.
1: అండ్ సీత వాస్ ఫౌండ్ ఫ్రమ్ ద మదర్స్ మదర్.
0: కాబట్టి సీతనే ఇంకా ఆర్టిఫిషియల్ బిడ్డ కానీ రియల్ బిడ్డ ఈ యొక్క ఊర్మిళ.
1: ఊర్మిళ ఇస్ ద ట్రూ డాటర్ వైల్ సీత ఇస్ నాట్ సో.
0: కనుకనే వీరిరువురిని కూడాను నీ యొక్క సోదరులకు ఇద్దరు ఇవ్వాలని మొట్టమొదటి నిర్ణయం చేసుకున్నాడు జనకుడు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు టూ ఆఫ్ ద బ్రదర్స్ యాస్ డిసైడెడ్ ఎర్లీ. రామ లక్ష్మణ
0: ఇద్దరు కూడాను.
1: రామ లక్ష్మణ బ్రదర్స్.
0: ఈ రామ లక్ష్మణులకు ఇద్దరికి కూడాను తన యొక్క బిడ్డల్ని ఇద్దరిని కూడా ఇవ్వాలని.
1: అండ్ బోత్ ఆఫ్ ద డాటర్స్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు బోత్ ద బ్రదర్స్.
0: శక్తి స్వరూపుడి అయినటువంటి సీత.
1: they represent energy.
0: ఆ శక్తిని శక్తికి ఇచ్చాడు.
1: And the very same energy is offered to energy.
0: ఈ యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నెట్ పవర్.
1: And it is the power of man.
0: 100% magnet power.
1: And it's magnetic power.
0: కనుక అలాంటి రాములకి ఈ సీతను అందించాలి.
1: And Sita is to join company with Ram.
0: ఆదిశేషుడు.
1: And who is Adishesha?
0: ప్రపంచమే మోసేటువంటి వాడు.
1: And he just Adishesha.
0: అలాంటి మోసేటువంటి వాడు.
1: Carry the weight of this world.
0: ఊర్మిళ.
1: ఊర్మిళ.
0: ఊర్మిళ అనగా గొప్ప పవిత్రమైన గుణం కలిగినటువంటి.
1: ఊర్మిళ is highly virtuous.
0: తలుచుకుంటే చరిత్రనంతా కూడా ఒక్క క్షణంలో చిత్రించగలదు.
1: She can just paint the whole his scenario.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటిది ఊర్మిళ.
1: Such a noble soul is ఊర్మిళ.
0: ఈనాడు ఊర్మిళ పేరు కూడా ఎవరు పెట్టుకోవటం లేదు.
1: No one has bears the name of ఊర్మిళ today.
0: కానీ
1: but
0: కైక పేరు, మందర పేరు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు.
1: బట్ వీ హ్యావ్ ది నేమ్స్ ఆఫ్ కైక అండ్ మందర, నాట్ ఊర్మిళ.
0: మందర ఊర్మిళ కాదు మనకు ముఖ్యము.
1: అండ్ ఇస్ నాట్ మందర కైక ఇంపార్టెంట్.
0: అలాంటి పవిత్రమైనటువంటి కోటానుకోట మందిని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటిది ఈ యొక్క బిడ్డ.
1: ఊర్మిళ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ వాట్ అన్ ఐడియల్ లైఫ్ ఈజ్.
0: ఊర్మిళ యొక్క స్వభావము,
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ,
0: చాలా సున్నితమైన స్వభావం.
1: ఇట్స్ సో టెండర్ అండ్ సాఫ్ట్.
0: రాములు వదిలిపెట్టి పోయే సమయంలో ఏ రూమ్ లో ఉంటుందో,
1: దట్ ప్లేస్ వేర్ షీ స్టేడ్
0: తిరిగి వచ్చేంత వరకు కూడా అదే రూమ్ నందే ఉంటుంది.
1: షీ స్టేడ్ ఎట్ ది సేమ్ ప్లేస్ అంటిల్ లక్ష్మణ రిటర్న్.
0: ఏ విధమైనటువంటి యొక్క దీన్ని కూడా దుష్టకల్పితమైనటువంటి దాన్ని ఏమాత్రం వరించలేదు.
1: షీ డిడ్ంట్ స్టార్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దట్ ప్లేస్.
0: చెప్పవచ్చు కానీ
1: మెనీ పీపుల్ కెన్ సే,
0: అర్థం చేసుకోలేరు.
1: అండ్ మెనీ కానాట్ ఫాలో.
0: సీత పట్టాభిషేకంలో కట్టినటువంటి యొక్క యెల్లో కలర్ శారీ.
1: సీత వోర్ యెల్లో కలర్ శారీ ఎట్ ది టైమ్ ఆఫ్ కరోనేషన్.
0: ఆ చీరతోనే ఈ యొక్క 14 సంవత్సరాల అరణ్యంలో ఉంటుండాలి.
1: సీత స్టేడ్ దేర్ ఆల్ ది 14 ఇయర్స్ వేరింగ్ ద సేమ్ యెల్లో కలర్ శారీ.
0: ఊర్మిళ కూడా అంతే.
1: ఊర్మిళ ఆల్సో సేమ్.
0: లక్ష్మణుడు వదిలిపెట్టిపోయే సమయం లోపల ఏ చీరను ధరించిందో తిరిగి లక్ష్మణుడు వచ్చేంత వరకు 14 సంవత్సరములు అదే చీరని.
1: ద శారీ దట్ షీ వోర్ వెన్ లక్ష్మణ లెఫ్ట్ వెల్ స్టేడ్ విత్ హర్. షీ వోర్ ద సేమ్ శారీ ఫర్ ఆల్ ది 14 ఇయర్స్.
0: ఏకపత్ని ఏకవస్త్రం.
1: And one wife wearing same saree.
0: ఆ విధమైనటువంటి యొక్క బిడ్డలు జనక మహారాజు బిడ్డలు.
1: And that is the sort of the daughters the Janaka king.
0: అందుకోసమే వారికి వైదేహులు అని పేరు వచ్చింది.
1: Therefore they had the name Vaideha.
0: దేహభ్రాంతి లేనటువంటి వారు.
1: They had no body attached.
0: దేహాభిమానం లేనటువంటి వారు.
1: They did not have any attachment.
0: మరి అతనికి వైదేహరాజు అని పేరు వచ్చింది.
1: So he is the king of Vaideha.
0: సీతకును వైదేహి అని పేరు పెట్టారు.
1: Sita is also called Vaideha.
0: కనుక ఈ ఒక్కొక్క దానికి వచ్చినటువంటి పేరు సార్థకతను మనం విచారం చేస్తే ఎంతనో దాన్ని లోతు నీడుగా మనకు అనిపిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ గో డీప్ ఇన్ టు ద మ్యాటర్ వీల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ నేమ్ హ్యాస్ ఎ మీనింగ్.
0: కూడాను ఈ రామాయణం యొక్క చరిత్రను కించిత్తేనే కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ రామాయణ.
0: ఏదో సీతారాముల చరిత్ర రెండు చదువుతూ పోతుంటారు.
1: దే జస్ట్ రీడ్ ద స్టోరీ ఆఫ్ సీత అండ్ రామ.
0: సీత ఎవరు ఉంటుంది ఎవరో ప్రశ్నలు అడిగితే
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ హూ ఇస్ సీత,
0: ఎక్కడ చెప్పకూడదు. కానీ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక వ్యక్తి.
1: వన్ జెంటిల్మన్ వాస్ కామెంటింగ్ ఆన్ భగవద్గీత.
0: అప్పుడు రాముని యొక్క భార్య ఎవరు చెప్పిన అడిగితే,
1: వెన్ ఏ క్వశ్చన్ వాస్ పుట్ లైక్ దిస్ హూ ఇస్ ది వైఫ్ ఆఫ్ రామ,
0: పేరు రాలేదు.
1: అండ్ హీ కుడ్ నాట్ గెట్ ది నేమ్.
0: మిసెస్ రామ అన్నాడు.
1: అండ్ హీ సెడ్ మిసెస్ రామ.
0: చూచారా, ఆ పేరు కూడా వాళ్ళకి తెలియదు.
1: అండ్ హీ డిడ్ నాట్ హీ డజంట్ రిమెంబర్ ది నేమ్ ఈవెన్.
0: అంతటి అజ్ఞానంలో మునిగి ఉంటున్నారు ఈనాటి భారతీయులు.
1: Bharatiyas have drowned in state of ignorance today.
0: కనుక ఈనాడంతా ఆధునికమైనటువంటి యొక్క ప్రార్థనలో ప్రవర్తనలో పడిపోతున్నారు.
1: దట్స్ ఆల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మోడర్న్ సొసైటీ.
0: ఈ ఆధునికమైనటువంటి యొక్క ప్రవర్తనలో మనం మునిగిపోవడం చేత ప్రాచీనమైనటువంటి సంస్కృతి మనం ఈనాడు విస్మరిస్తున్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ది ఏన్షియంట్ హిస్టరీ బికాస్ ఆఫ్ మోడర్న్ ట్రెండ్.
0: కనుక మనకున్నది ఒకే మిత్రుడే.
1: వి హావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్,
0: అతనే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: ఉన్నది ఒకే గ్రంథమే,
1: గాడ్ ఓన్లీ టెక్స్ట్.
0: అదే భారతదేశము,
1: ద హోల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఈ భారతదేశమే మన యొక్క గ్రంథము.
1: ద హోల్ భారత్ ఈస్ ది సీక్రెట్.
0: ఈ భారతదేశం యొక్క చరిత్రనే మనం చదవవలసినటువంటిది.
1: అండ్ వి హావ్ గాట్ టు రీడ్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
0: అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి నావల్స్ అంతా మనం చదువుకొని దానిలో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో హత్తుకోవటం కాదు.
1: వీ షుడ్ నాట్ పొల్యూట్ అవర్ మైండ్స్ బై గోయింగ్ త్రూ ద రాటన్ స్టఫ్.
0: ఇవన్నీ క్రమక్రమేణ మాలిన్యాలు తెచ్చి చేరుస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ పార్టేకింగ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద ఫిల్.
0: ఏ మాత్రమో పరిశుద్ధం చేయలేము.
1: అండ్ దే విల్ నెవర్ ప్యూరిఫై.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నటువంటి వానికి ఈ పవిత్రమైన భావములు అందుతాయి.
1: ద వన్ విత్ ప్యూర్ హార్ట్ కెన్ కంటైన్ ది సీక్రెట్ ఫీలింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరం నుంచి,
1: ఆన్ దిస్ డే ఆఫ్ న్యూ ఇయర్స్ డే,
0: పవిత్రమైన రామచరిత్రను,
1: ద సీక్రెట్ స్టోరీ ఆఫ్
0: పవిత్రమైన ఆదర్శప్రాయులైనటువంటి యొక్క స్త్రీ పురుషుల యొక్క లక్షణాలను
1: ది క్వాలిటీస్ ఆఫ్ ద నోబుల్ సోల్స్ మన
0: హృదయంలో నిలుపుకొని
1: లెట్స్
0: వారి అడుగుజాడల్లో మనం జీవించాలి.
1: లెట్ అస్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్.
0: ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్
0: అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వి షుడ్ షేర్ ద ప్లేస్
0: దేశం ఇచ్చి పవిత్రమైనటువంటి దేశం అనేటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: వి షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కల్
0: కానీ దేశం యొక్క పేరు కూడాను ప్రఖ్యాతిని కూడాను పాడు చేస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ స్పాయిలింగ్ ద గుడ్ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ టుడే.
0: ఇది కాదు మనం చెప్పవలసింది.
1: దిస్ నాట్ వాట్ సో
0: భారతదేశం అనేటువంటిది నా పవిత్రమైనటువంటి మాతృభూమి.
1: ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: ఈ పవిత్రమైనటువంటి దేశాన్ని నేను మర్చను.
1: Well, I should never forget my mother.
0: నేను భారతీయుండి.
1: ఐఎమ్ భారతీయా.
0: అయ్యా నీ పేరేం పేరు అంటే రామయ్య కృష్ణయ్య గోవింద కాదు, నేను భారతీయుండి. అదొక్కటే చాలు మనకు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు సే యువర్ నేమ్ రామయ్య కృష్ణయ్య, సే దట్ యు ఆర్ భారతీయ.
0: అది పెట్టిన పేర్లు.
1: The names, other names are given.
0: Puttina peru.
1: Is the name that you get by birth.
0: Puttina peru Bharatiyude.
1: And by birth you get this name Bharatiya.
0: Bharati.
1: Bharati.
0: Bharati.
1: Bharati.
0: Bharaga kanti.
1: Bhar light.
0: Prakashamu.
1: Effulgence.
0: Divyattamu.
1: Divinity.
0: Dalin ratinchine vade Bharatiyude.
1: The one who loves this divinity.
0: Bharati.
1: Bharati.
0: కనుకనే అటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని ఎంతనో భరతుడు కూడాను ఆదర్శప్రాయంగా నిరూపించాడు.
1: భరత ఆల్సో ప్రూవ్ ద సేమ్ ఐడియల్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పే సమయం లోపల
1: వెన్ ది హిస్టరీ ఆఫ్ భారత్
0: భారత జాతి వంశముల ప్రద్దతైన పవిత్రమైనటువంటిది అని చెబుతూ
1: వెన్ ఇట్ వాస్ సెడ్ భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్.
0: ఈ భారతదేశం నందు ఉన్నటువంటివి మరి ఏ దేశం నందు కూడా లేదు.
1: What is that not present in Bharat is not available elsewhere.
0: అటువంటి కీర్తి ప్రతిష్టలు మరి ఏ దేశమునకు రాలేదు.
1: The name and the glory of this country present here is not available anywhere.
0: కనుకనే భారత దేశం యొక్క కీర్తిని ప్రఖ్యాతికంగా ప్రవర్తించారు.
1: Therefore the reputation and the glory of Bharat has been spread all the world over.
0: కనుకనే భారతదేశము
1: భారతదేశ
0: ఈ భారతదేశం యొక్క ప్రఖ్యాతిని మనం నిలబెట్టాలి.
1: The glory of this name has got to be upheld.
0: కనుక ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంతా కూడాను రామాయణంలో ఉండినటువంటి యొక్క ఆదర్శ పురుషులు ఆదర్శ స్త్రీ పురుషులను మనము స్మరించాలి.
1: టుడే వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఇస్ టు పాండర్ ఓవర్ టు థింక్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద డిఫరెంట్ రోల్స్ ఇన్ ఆఫ్ రామాయణ.
0: రామాయణం ఎంత గొప్ప ఉంటుండాలి.
1: రామాయణ
0: అన్ని చరిత్రలు మసిపారిపోయినాయి.
1: మెనీ అదర్ హిస్టరీస్ హావ్ బీన్
0: కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్
0: ఈనాటి కూడా రామచరిత్ర నూతనమైన చరిత్రగా కనిపిస్తుండాలి.
1: ఈవెన్ దిస్ డే రామాయణ ఇస్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ ఎవర్ బ్రిలియంట్.
0: రామ ఆ నామంలోనే ఉంటుండాలి. వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు.
1: అండ్ ద వెరీ బ్యూటీ లైస్ ఇన్ ద వెరీ నేమ్ రామ
0: అన్నారు.
1: రామా ఇస్
0: రా అనగా ఏమిటి? లోపల ఉన్నటువంటి ఒక దుర్గుణములు ఒక్కతూరి రా అని పిలిచటం.
1: Then once you say Ra, opening your mouth, all sin will get out.
0: Ram, anni bayata paddayi.
1: Then once you say Ra, out of the navel.
0: Bayata durgunamulu lopala pokunda mooseesindi.
1: And when once all bad qualities come out as you open your mouth and you say Ma, and close your mouth, they don't get in once again.
0: Rama namamulo enta antaratham untundadi.
1: That is in the meaning of Rama.
0: Ra, vachindanta bayata.
1: Ra, when you say so, all that exit.
0: Danni inka బయటికి పోకుండా కాపాడుతూ వచ్చి
1: వెన్ వన్స్ యూ సే క్లోజ్ యువర్ మౌత్ దే వాంట్ టు గెట్ ఇన్ అగైన్ దే క్లోజ్ దే క్లోజ్డ్.
0: కనుకనే ఇటువంటి పవిత్ర చరిత్రలంతా ఈనాడు మనకి మర్చిపోతున్నాం.
1: వి ఆర్ ఫర్గెటింగ్ ది సీక్రెట్ హిస్టరీ టుడే.
0: కనుక ఈనాడు మనం కొత్త సంవత్సరం అని కనుక్కోవటం ఏమిటంటే కొత్త విషయాలు తెలుసుకున్నాం.
1: ద న్యూ ఇయర్స్ డే వీ హావ్ నోన్ న్యూ థింగ్స్.
0: ఈ తెలుసుకున్నటువంటి కొత్త విషయాలను మనం ఆచరణలో పెట్టి
1: these new things have been known and we
0: have to సార్థకంగా గావించుకోవాలి.
1: And we should work for liberation.
0: ఈ రా సార్థకంగా గావించుకోవటంలో మన జన్మమే పూర్తి పవిత్రమైపోతుంది.
1: And then there lies the greatness of our life, the sanctity of our life.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు టమిళ్ న్యూ ఇయర్ అని, మలయాళం విషు అని, నిన్న దినం తెలుగు న్యూ ఇయర్ అని పేర్లు వేరువేరుగా పెట్టారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. యెస్టర్డే హ్యాపెన్ టు బి ఉగాది ఫర్ ఆంధ్రాస్, టుడే ఇస్ న్యూ ఇయర్ ఫర్ టమిళియన్స్. కానీ నేమ్స్ ఆర్ డిఫరెంట్,
0: అంతరార్థం ఒక్కటే,
1: బట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ యొక్క అంతరార్థాన్ని మనం తీసుకున్నప్పుడు అంతా న్యూ ఇయర్ అని.
1: దెన్ వన్స్ వీ గో బై ది ఇన్నర్ మీనింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి న్యూ.
0: న్యూ ఇయర్ అనగా కొత్త వస్త్రములు ధరించటము,
1: వేరింగ్ న్యూ క్లోత్స్,
0: అభ్యంగ స్నానాలు చేయటము,
1: హావింగ్ హెడ్ బాత్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించడము,
1: ప్రొసీడింగ్ అలాంగ్ ద గుడ్ పాత్ చోజన్,
0: తీయని ఫలములు పండు భుజించటము,
1: అండ్ పార్టేకింగ్ ఆల్ స్వీట్స్.
0: ఇదంతా ఒక పండుగకు గుర్తుగా తీసుకుంటున్నాం మనం.
1: వి గో బై దిస్ రిచువల్ యాజ్ అ ఫెస్టివల్.
0: కానీ ఇది కాదు.
1: బట్ దట్స్ నాట్
0: ప్రవహించునే పురి పరిధిగా పాయలై, ప్రవహించునే పురి పరిధిగా పాయలై,
1: దట్ విచ్ ప్రొసీడ్స్ ఎటర్నలీ,
0: చిత్రావతి నది విచిత్రగతుడు.
1: And that has been the way the Chitravati flows.
0: Karune pattana kalyana karamuga chuttunu melaina chutatarulu.
1: And we find the kind of beautiful trees all around that auspicious city.
0: Kaapundrune podi kadalalgiti endu Parvati sherulu eppudu payakunda.
1: And we find the presiding deities Parvati Parameshwara over there.
0: Mandaramani galatinchi mendu mahima.
1: And we find the mister in the glory.
0: Chikkavadiyaru gattina cherivu toda. చిక్కవడియరు కట్టిన చెరువు తోడ.
1: అండ్ ఇట్ వి ఫైండ్ ద కైండ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్
0: తిరిగి భువనమెంచ.
1: అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఆల్ ద గ్లోరీ.
0: చాటునేపురము ఆ పుట్టపురము అని.
1: అండ్ దట్ పుట్టపర్తి స్టాండ్స్ ఫర్ ఆల్ దిస్ గ్లోరీ అండ్ ఫర్ ఆల్ దిస్ గ్రాండియర్.
0: పుట్టపర్తి అంటే ఏమిటని అర్థము?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పుట్టపర్తి?
0: పర్తి అనగా
1: పర్తి
0: ప్రకాశమే,
1: మీన్స్ లైట్.
0: పుట్టినటువంటి యొక్క ప్రకాశమే పుట్టపర్తి.
1: అండ్ ఇట్ ఈస్ ది ప్లేస్ ద బీకన్ ఆఫ్ లైట్.
0: దీనికి పూర్వమంతా పుట్టవర్ధిని అని పేరు.
1: అర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ పుట్టవర్ధి.
0: ఎక్కడ చూసినా పుట్టలు పెరిగేటువంటివి.
1: అండ్ యూ ఫైండ్ యాంట్ హిల్స్ పుట్ట ఎవ్రీవేర్.
0: ఈ పుట్టల లోపల పాములంతా పెరిగేటువంటివి.
1: అండ్ యూ ఫైండ్ స్నేక్స్ ఓవర్ దేర్.
0: కానీ దానివల్లే పుట్టవర్ధిని అని పెట్టారు.
1: సో ఇట్స్ నేమ్డ్ అస్ పుట్టవర్ధిని.
0: ఎక్కడ చూసినా పుట్టలే.
1: ఎవ్రీవేర్ ది యాంట్ హిల్.
0: కానీ ఆ విధమైనటువంటి తత్వం లోపలే ఈ రామాయణం కూడాను అదే విధంగానే వచ్చింది.
1: రామాయణం ఆల్సో స్పీక్స్
0: వాల్మీకి.
1: వాల్మీకి
0: ఎక్కడి వాడు? పుట్టలో పుట్టినటువంటి వాడే.
1: వాల్మీకి ఇస్ బోర్న్ అవుట్ దిస్ యాంట్ హిల్ పుట్ట.
0: అతని పైన పుట్టంతా పెరిగింది.
1: అండ్ యాంట్ హిల్ హస్ గ్రోన్ ఫర్దర్.
0: ఆ పుట్టల పైనంతా కూడా పాములంతా సంచరించాయి.
1: అండ్ ది స్నేక్స్ వర్ దేర్.
0: ఆ పుట్టల నుంచి పుట్టినటువంటిది ఈ రామాయణము.
1: అండ్ దిస్ రామాయణ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్
0: కొనుకనే మన హృదయం అనేటువంటి పుట్ట లోపల.
1: అండ్ ద హార్ట్ విచ్ ఇస్ పుట్ట అండ్
0: దుర్గుణములు దురాచారములు అనేటువంటి పాములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ ద స్నేక్స్ విచ్ ఆర్ వికెట్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్.
0: దీనికి భగవత్ నామాన్ని అనేటువంటి ఒక స్మరణ చేయండి.
1: బై జస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైమ్ అండ్ అగైన్
0: అన్ని బయటపడిపోతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్.
0: అది ఏ నాదస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద మెలడీ.
0: అది ఏ నాగస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద మ్యూజిక్.
0: అది ఏ శివన స్వరము?
1: అండ్ దట్ ఈస్ ద సెలెస్టియల్ సాంగ్.
0: ఈ స్వరాన్ని మనం ఒక్కతోరి పంపితే అంత పుట్టలోని పాములంతా వస్తాయి.
1: విత్ దిస్ మ్యూజిక్ అండ్ మెలడీ ఆల్ స్నేక్స్ విల్ కమ్ అవుట్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవాలనుకుంటే దివ్యమైనటువంటి నామస్మరణ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్.
0: ఈనాడు నామం అంటే చాలా మంది ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు.
1: ద హ్యూమన్ లైఫ్ హాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ మాకరీ.
0: పొరపాటు పొరపాటు పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్
0: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతనిందా. ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటిది.
1: సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ హైలీ సీక్రెట్.
0: ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే
1: as we don't chant his
0: name దేశంలోని బాధలంత పెరిగిపోతున్నాయి.
1: we find the world is full of strife and
0: నామస్మరణ అభివృద్ధి చేయండి.
1: and sing his glory
0: వీధి వీధి ఎందు కూడను,
1: ఎవ్రీవేర్
0: అణువనందు కూడను,
1: in every village
0: కణ కణమునందు కూడను,
1: every cell
0: నామమును స్మరించండి.
1: sing chant his name.
0: నామములో ఉన్నటువంటి ఆనందము ధైర్యము సాహసము మరొక దాంట్లో కనిపించము.
1: వేలర్ ఇన్ ద కరేజ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఓవర్ దేర్ ఇన్ గాడ్స్ నేమ్ ఈజ్ నాట్ నోటీస్.
0: ఎవరైనా ఏమైనా హాస్యం చేయని.
1: లెట్ ఎనీబడి మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఏ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు.
1: ఏమేసే వాట్ యు ఆర్ సింగింగ్.
0: ఆయనైతే ఏమి పెద్ద మనిషి.
1: వాట్ ఈస్ ఇట్ ఇన్ వాట్ ఈస్ ఇట్?
0: నామస్మరణ చేయడానికి హృదయం అందరికీ ఒకటే.
1: అండ్ ద హార్ట్ ఈస్ వన్ ఇన్ ద సేమ్ టు ఎవ్రీబడి.
0: పెద్ద ఐసీఎస్ ఆఫీసరే.
1: హీ మే బి ఐసీఎస్ ఆఫీసర్.
0: ఐసీఎస్ ఆఫీసర్ అయితే నామస్మరణ చేయకూడదా?
1: డూ యూ థింక్ దట్ హీ షుడ్ నాట్ చాంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్?
0: ఎవరైనా సరే అందరూ చేయవలసింది.
1: లెట్ ఇట్ లివ్ ఎనీ వన్.
0: చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకును,
1: యంగరో
0: అల్పుని మొదలుకొని ఆనందం వరకును,
1: అండ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు
0: ఎండ్ వరకును, చిన్న వరకు కూడాను మనం నామస్మరణ చేయాలి.
1: యంగ్ అండ్ ఓల్డ్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: తెలియని మూర్ఖులు మాత్రం నామస్మరణను హాస్యాస్పదంగా చూస్తారు, కానీ
1: ఓన్లీ ఫూల్స్ మేక్ ఫన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ మళ్ళీ
0: హాస్యాస్పదంగా చూచేది.
1: దే మే మేక్ ఫన్ ఆఫ్ యూ,
0: కానీ ఫుల్ మైండ్ ఉండేటువంటి ఎవరు హాస్యాస్పదంగా చూడండి.
1: ఇట్ ఈస్ నాట్ ది మైండ్ ఆఫ్ ద ఫూల్, ఇట్ ఇస్ ఇట్ షుడ్ బి ఫుల్ మైండ్.
0: కనుకనే నామస్మరణ చాలా ప్రధానమైనటువంటి
1: నామస్మరణ.
0: లెట్
1: ఎనీబడి థింగ్ ఇన్ వాట్ దేర్
0: ఎవరైనా ఎవరైనా ప్రశ్నలు అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్
0: ఏమిటయ్యా నీకు కూడా భక్తి,
1: వాట్ ఈస్ ఇట్ ఆర్ యూ ఆల్సో
0: డివోటెడ్ దేవుడా,
1: ఓ యూ హావ్ గాడ్
0: దేవ నామస్మరణ మీరు కూడా చేస్తున్నారా,
1: ఓ యూ ఆల్సో రిపీట్ హిస్
0: నేమ్. అవును అవును నేనేం గొప్పవాడినా.
1: యూ కెన్ సే yes.
0: నీవు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవరైనా చేయవలసింది ఇది.
1: లెట్ యూ ఆర్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ విల్ హ్యావ్ టు రిపీట్ గాడ్స్ నేమ్ సమ్ డే ఆర్ అదర్.
0: భగవంతుని నామస్మరణ చేయడానికి లేకపోతే ఇంకా మానవుడై పుట్టేందుకు.
1: If we don't sing his glory of God, what for is the human life?
0: నాకు నమ్మకం లేదు అంటాడు.
1: The other man may say, I don't believe.
0: లేకపోతే నీ వదిలిపెట్టు.
1: You can have go by your own faith. But I have my own faith.
0: నా నమ్మకం ఏంటంటే నామస్మరణ నేను చేస్తాను.
1: Yes, I go by my own faith.
0: కనుకనే మనం వారితో వాదించాలి.
1: You have to argue vehemently.
0: అయ్యా నీకు లేకపోతే పోతుంది.
1: You may deny your God.
0: నీ దేవుడు నీకు లేడు.
1: You don't have your
0: God. నా దేవుడు నాకు లేడా?
1: Yes, I have
0: got my faith. Who are you? Neevevaru?
1: What authority have you to question my faith?
0: Neeke adhikaram untundadi?
1: What right have you?
0: Naa vishwasam naadi.
1: That this is my faith.
0: Aneetundi dhairyamto neevu enaadu namaswaranam chestavo aanaade neevu dikvijayanni pondutavu.
1: With this courage and conviction, that day when you chant his glory, your bond will be successful. Brush aside the rest.
0: Nirbhayanga neevu namaswaranam cheyi.
1: With all the fearlessness you proceed.
0: Appude neevu sariyaina aanandanni pondutavu.
1: Then you will experience the true state of bliss.
0: Ee naadu
1: టుడే
0: నూతన సంవత్సరము,
1: ది న్యూ ఇయర్
0: ఆదివారం నూతన దినము,
1: ఇస్ ది న్యూ ఇయర్
0: ఈ పవిత్రమైన దినం నుంచి మీరు ఇంకా ప్రారంభించండి.
1: యూ కెన్ కమెన్స్ రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్.
0: రాగ తాళాలు మనకు లేకపోయినా పర్వాలేదు.
1: వి మే నాట్ హావ్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్,
0: మనం హృదయంలో నుంచి వచ్చేటువంటి గ్రంగీతమే చాలు.
1: లెట్ లార్డ్స్ నేమ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: మనసే ఒక వీణ.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ వీణ.
0: మనసులో చెడ్డ భావాలు రాకుండా ఉండేటట్టుగా చూసుకోండి.
1: లెట్ us see that there will be no scope for bad.
0: అపస్మరణ రాకుండా చూసుకోండి.
1: లెట్స్ నాట్ సీ ఇట్ విల్ బి నాట్ అవుట్ ఆఫ్ ట్యూన్. ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: అది రాకుండా చూసుకోండి.
1: సీ టేక్ ఎవరీ గుడ్ కేర్.
0: దాన్ని చక్కగా నీవు భగవంతుని యొక్క నామస్మరణతో వీడ్చుకుంటురా.
1: ది ప్లే ఆన్ దిస్ వీణ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి భగవత్ శక్తి చెప్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ దట్ డివైన్ ఎనర్జీ.
0: ఒకానొక సమయంలో గోపికలంతా,
1: అట్ వన్ టైం గోపిక,
0: కృష్ణుడు లోపలికి పోయిన తర్వాత, మధురకు పోయిన తర్వాత
1: బాధపడుతున్నారు. ది గోపికాస్ ఫెల్ వెరీ బ్యాడ్.
0: అందరూ ఒక దగ్గర చేరారు.
1: దే ఆల్ అసెంబ్లెడ్ ఇన్ వన్ ప్లేస్.
0: కానీ భగవంతుడు నీకేం ప్రార్థించగలరు?
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దే కుడ్ ఆఫర్?

0: Oh Krishna, sing for us with all the melody, with all the beauty. You also talk to us so that our hearts would be happy.
1: Krishna, palukute nelulukunatule.
0: With all your nectar in words, make us happy, sing for us. Getting all the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into the divine sound.
1: Vedasaramantadisi.
0: Taking the essence out of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into divine sound.
1: Veduvandu Tirugavosi.
0: Filling the whole divine melody into the flute.
1: Nada Rupa Muganu Machi. Patapadu Ma Krishna.
0: Let it be transformed into divine melody, the beautiful celestial song.
1: Pata Krishna.
0: Sing for us once, Krishna.
1: Vakka pata niu padu.
0: One song you sing.
1: Ye pata?
0: What song?
1: Veda Saramantadisi.
0: The song that contains the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Which is transformed into the divine sound.
1: Venu Vandu Tirugavosi.
0: Which is filled in this flute, divine instrument.
1: Nada Rupa Muganu Machi.
0: And we hear to the divine sound.
1: Pata padu Ma Krishna.
0: Krishna, sing for us.
1: ఒక్కతూరి ఆ పాట విన్నారు ఒక్కతూరి మనిషి.
0: They heard that song and breathed their last.
1: అంత ఆనందంలో ఆ సాంగ్ లోపల ఆ యొక్క గానం లోపల ఎంతో ఆనందం వారికి కలిగింది.
0: They experienced that ecstasy there.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడా పడినటువంటి బాధలంతా వాళ్ళు మర్చిపోయినారు.
0: All the suffering they went through for over years.
1: గానంలో ఉన్నటువంటి యొక్క భావము ఇంత మధురమైనటువంటిది.
0: That is the uniqueness in singing, in music.
1: కనుక కేరళ వాళ్ళందరూ కూడా ఈనాడు విషు అంటున్నారు.
0: Kerala people call it
1: Vishu. మీకు ఆనందం కలుగుగాక.
0: Let you be blissful.
1: శాంతి కలుగుగాక.
0: Let you be peaceful.
1: దయ్యానందమును పొందుదురుగాక.
0: Let you have all the courage and happiness.
1: మంచి జీవితమును పొందుదురుగాక.
0: Lead a good life.
1: సుఖ సంతోషమును ఆనందంగా అనుభవించుదురుగాక.
0: Enjoy all happiness, peace and prosperity, security. This is Vishu.
1: తమిళనాడులో వచ్చినటువంటి నూతన సంవత్సరం.
0: And this also happens when you are of Tamil Nadu.
1: ఆయుర ఆరోగ్యంగా,
0: the health,
1: శాంతి సౌఖ్య సౌభాగ్యంగా,
0: the peace and prosperity,
1: ఢిల్లీ,
0: that you should live,
1: అన్ని విధాల ఆదర్శాన్ని మీరు ఇతరులకు అందించి,
0: and you should be ideal to the rest of the people,
1: నడకను మీరు కూడా నడిచి,
0: you should tread along the right path,
1: ధన్యులై పుణ్యులై ఆనందాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: And Bhagavan wants us to work for our own redemption, for our own liberation, lead an ideal life.
1: అందరూ ఆనంద శాంతి పొందుదురుగాక.
0: Let all of you be blissful. Let all of you live in safety and security, health and prosperity.
1: దాని లోపల నుంచి తీసుకొని మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Let you experience the bliss within.
1: దానికి మీరు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it outside.
1: కనుక ఈనాటి నుంచి,
0: right from this day,
1: భక్తులైనటువంటి వారు,
0: devotees,
1: ఎవరు దీనిని కూడా మనం లెక్క చేయకుండా,
0: be not mindful of what others say. అభివృద్ధి
1: పరచుకొని,
0: you develop your own faith and sincerity.
1: ఎక్కడైనా సరియే,
0: let it be anywhere.
1: భయంగా లేకుండా చేసుకోండి.
0: Sing the glory of God fearlessly wherever you are.
1: అది మన యొక్క నిజమైనటువంటి జీవితము.
0: That's our true life.
1: భారతీయుడై పుట్టినందుకు ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని మనం పొందాలి.
0: Being the citizen of Bharat, you should act in a befitting way.
1: ఇతర దేశములన్నీ కూడాను త్వరలోనే ఈ దేశాన్ని అనుసరిస్తాయి.
0: All other countries in this world are suit to follow Bharat.
1: మన భారతదేశం నాయకత్వాన్ని వహించాలి.
0: Bharat should be the leader for this entire world.
1: ఇది నేను ఆశించేది.
0: That's what Bhagavan wants.
1: ఆధ్యాత్మిక నాయకత్వము.
0: And Bharat should be the leader.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Tamil New Year's Day, April 14th, 2002.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హ్యాస్ బీన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ద మెసేజ్ ఆఫ్ డివోషన్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
0: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, మెడిటేషన్ ఆర్ ఎనీ రిచువల్.
1: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
0: డివోషన్ మీన్స్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల, నిర్మల, నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
0: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్, అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
1: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
0: This love has no regulation whatsoever.
1: Itti premaku etti haddulu levu.
0: This love is boundless.
1: Manavu nundi kevalam aavirbhavinchetundi yokka nijamainatundi prema tattvame ee yokka bhakti.
0: In fact, devotion is one's own experience of love.
1: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
0: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
1: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
0: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
1: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
0: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
1: లౌకికమైనా భౌతికమైనా ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఈ సంబంధం కాదు.
0: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desires.
1: కనుక తన ప్రేమకు, భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు.
0: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
1: Bhaktini hudaya bhavam nundi aavirbhavinchetundi yokka prema tattvamu direct ga daivamunike chendali.
0: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
1: Kashta sukhamulandu kaani paagalu endu kaani aanandamulandu kaani ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
0: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది డిఫికల్టీస్, లాసెస్, సో మెనీ ప్రాబ్లమ్స్, ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్సోఎవర్.
1: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
0: ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ హూ అటైన్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ with the one-pointedness.
1: Tana patni aina Draupadi ki aneka sabhalopala prabhavam jariginappatikini taanu ye maatramu vicharinchaledu.
0: Dharmaja has not wavered his devotion though his consort Draupadi was humiliated in an open court.
1: Tana tammudaina Arjuna kumarudu marinchinappudu kudanu Dharmaja ye maatramu vicharinchaledu.
0: Though Dharmaja has lost the son of his own brother, he is not worried.
1: Tana guru ayinatundi Ashwatthama, tana guru ayinatundi Dronacharya kumarudaina Ashwatthama upapandavulu gontulu kosinappatikini tanu vicharinchaledu.
0: Dharmaja has not worried though the son of his own guru Ashwatthama killed upapandava.
1: Rajabhogamulu visarjinchi karanamulu yendu కన్నమూనాదులు భుజించి

0: కాలం గడుపుచున్నప్పటికీ తాను ఏమాత్రమూ విచారించలేదు.
1: He was not worried, though he left all his kingdom, partaking only the leaves and the tubers there in the dense, thick forest.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of God, name of God.
0: ధర్మజుడు మాత్రమే కాదు, ధర్మజుడు ధర్మపతి అయినటువంటి ద్రౌపది కూడాను ఇలాంటి ఏకాత్మ భావంతో కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేది.
1: నాట్ ఓన్లీ ధర్మజ హియర్, హిస్ వైఫ్ ద్రౌపది ఆల్సో థాట్ ఆఫ్ కృష్ణ ఇన్సిస్టెంట్లీ విత్ వన్ పాయింటెడ్నెస్.
0: అర్జునుడు పాండవులను చంపిన తర్వాత ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉపపాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: ఉద్రేకంబున రారు,
1: they have not come out of agitation.
0: శస్త్రావధరులై యుద్ధావనిన్ లేరు,
1: they are not there in the battle field.
0: కించి ద్రోహమును నీకు చేయరు,
1: they have not hurt you, any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగా మగవారందరూ ముం బాణప్రయోగోప సంహరణాధ్యాయుడి విద్యలన్నీను ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: In fact, they have learnt all this excellence of archery from very guru Dronacharya.
0: ఉత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశమున్ కరుణాసంగము లేక శిష్యస్థితులను ఖండింపగన్ పాడియా.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే,
1: and he was praying like that,
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: Bhima could not bear this, his anger.
0: కొడుకును పట్టి చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: Because he has killed his own children.
0: విడుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: నిన్ను విడువగనేలా,
1: why should we leave them off?
0: సంపుటిటా,
1: kill them.
0: మీరిని మీరు చంపరేని నా పిడికిటి పోటున్న శరం భిన్నము చేసేది చూడు అన్నాడు.
1: If you are not prepared to kill them, I am here with my fist, I can handle them.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
0: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
1: You should not kill such a man.
0: విశ్వస్తుత్యుడు, చక్రచూరుడు, మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశవ్రాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రొబ్బు శిబిరోర్ విభాగమును పాసుకోను అన్ని.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Partha verachina vani,
1: Partha, the one who is afraid,
0: dainyamuna vedurunundina vani,
1: the one who has lost all his
0: strength, nitramay marachina vani,
1: the one who has forgotten himself,
0: saukhyamuga madhyamudravina vani, saukhyamuga madhyamudravina vani,
1: the one who is intoxicated,
0: paamudai nilchina vani,
1: and the one who wanted refuge,
0: సంపుట ధర్మము కాదు పలుగున అనింది.
1: ఇస్ నాట్ రైచువస్ టు కిల్ సచ్ ఎ పర్సన్.
0: ఇంతటి తమ పుత్రులను చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ, దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
0: ధర్మజుడు, ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ధర్మజ, ద్రౌపది, పాండవ ఆర్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: క్లీం కృష్ణాయ, గోవిందాయ,
1: క్లీం కృష్ణాయ, గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ,
1: గోపీజన వల్లభాయ.
0: స్వాహ. స్వాహ
1: స్వాహ
0: క్లీన్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీన్ అనగా పృథివీ.
1: క్లీన్ మీన్స్ పృథివీ ఎర్త్.
0: కృష్ణాయ జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని.
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: He considered Krishna as the very personification of the five elements.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: Draupadi has demonstrated to the rest of the world.
0: ధర్మజుడు కూడాను చాలా ఆకర్షించేటువంటి వాడు.
1: And Dharmaja also had such an intense devotion.
0: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు.
1: At any point of time he never blamed God.
0: లేక విసుగు చెందిన వాడు కాదు.
1: He was never disgusted.
0: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చని కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
1: హి వర్షిప్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అండ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అంటే ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: దిస్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing his glory alone.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంలో కనిపించేటువంటిది.
1: Therefore, devotion is that which will come out by way of tears, out of that ocean contained in your heart in the form of love.
0: కనుకనే వేదమునందు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ దట్ యు షుడ్ ఆఫర్ ద లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం
1: ద లీఫ్
0: ఏమిటి ఈ పత్రము?
1: వాట్ ఇస్ దిస్ లీఫ్?
0: విల్ల పత్రమా?
1: ఇస్ ఇట్
0: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్? ఇస్ ఇట్ లీఫ్ ఆఫ్ తులసి?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్ వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్ వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్ వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్ నో వన్ కెన్ సే.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ when the body would drop down.
0: కనుకనే పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్ మై బాడీ ఈస్ లైక్ ఎ లీఫ్ ఐ ఆఫర్ అంటు యు.
0: ఏ సరి అయిన పత్రం నీకు?
1: దిస్ ఈస్ ద ప్రాపర్ లీఫ్ ఐ కెన్ ఆఫర్.
0: బిల్వ పత్రము.
1: బిల్వ లీ.
0: తులసి దళము.
1: తులసి లీ.
0: ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: ఐఎమ్ ఆఫరింగ్ సచ్ లీవ్స్.
0: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: నీ విచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
1: The body is your gift. I am offering
0: that. ఈ హృదయమును సృష్టించే ఈస నాకు.
1: Oh God, that heart you have
0: మరి దానినే అర్పించు మహిత మూర్తి.
1: Oh God, I offer that heart.
0: తరగ వేరే విధిత నీ పాద అర్చనకును.
1: What else I am to offer to worship you?
0: అందలకింటూ అందుకోవయ్య నీవు అని.
1: I offer all my humble salutations unto your feet.
0: స్వామి.
1: స్వామి.
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: వాట్ సార్ట్ ఆఫ్ లీవ్స్ వుడ్ సాటిస్ఫై యు?
0: దేహమే పత్రము.
1: మై బాడీ ఇస్ ద లీఫ్.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: దట్ ఐ ఆఫర్ అన్ టు యు.
0: పుష్పం.
1: దెన్ ద ఫ్లవర్.
0: ఏమిటి ఈ పుష్పము?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్లవర్?
0: హృదయ పుష్పము.
1: హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: బజారులో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు మల్లె పువ్వు కాలడి పువ్వు ఇలాంటి పుష్పం కాదు.
1: These are the flowers which are not available in the market like rose flower or jasmine flower and so on.
0: అవన్నీ ఎల్లవారు తీసుకొస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి.
1: If you bring such flowers they fade out by evening.
0: నా హృదయ పుష్పము వాడనటువంటిది.
1: Whereas my heart is a flower that would never fade away.
0: పరిశుద్ధమైనటువంటిది.
1: It's so pure.
0: పరిపూర్ణమైనటువంటిది.
1: It's total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: It's full of fragrance.
0: నా హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: And it's full of nectar of love.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: Therefore my very heart is a flower.
0: ఫలము.
1: దెన్ ద ఫ్రూట్.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్?
0: జామ ఫలం కావాలా? ఆపిల్ ఫలం కావాలా? లేక జంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ యు వాంట్? ఇస్ ఆపిల్ ఫ్రూట్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్? ఇట్స్ నాట్ ది ఫ్రూట్ బాండ్ టు ఇట్.
0: నా మనసే పుష్పము.
1: అండ్ దెన్ మై మైండ్ ఇస్ ఎ ఫ్లవర్.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: దట్ ఐ ఆఫర్ అన్ టు యు.
0: తోయము.
1: దెన్ ద వాటర్.
0: తోయము అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ వాటర్?
0: ట్యాప్ వాటర్, లేకపోతే రివర్ వాటర్, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్? ఇది కాదు తోయము.
1: వాట్ వాటర్? ఇట్స్ నాట్ ద ట్యాప్ వాటర్ ఆర్ వెల్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్.
0: నిన్ను చింతిస్తూ, నీ యొక్క లీలను ఆనందిస్తూ, నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఏ ఆనంద భాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
0: experience,
1: I said tears of joy. That is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: This is what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది?
1: This is a devotee offers.
0: అంతేకాని
1: క్షణభంగురమైనటువంటి
0: యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన?
1: A prayer.
0: సత్యభామ కృష్ణుని కొనడాని కోసమని అనేక ధనములు పెట్టి చూచింది.
1: యు సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ యు టు వెల్త్. నో.
0: ప్రేమకు మాత్రమే తూగగలదు.
1: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వభక్తులు వసడు.
1: And in fact he submits
0: to all
1: devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying Rukmini followed Satyabhama.
0: నారదుడు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద, రూపమునకు నామమే సరైన తూకము, నామమునకు రూపమే సరైన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరైన తూగము.
1: So for Krishna's form the correct weight would be his name.
0: నారదుడు ఊరికెళ్ళాడు.
1: నారదు వాస్ నాట్ దట్
0: అమ్మా. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
1: In fact Krishna has got a definite form, whereas name is formless. What is it?
0: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
1: For a formful aspect you should also have a form there.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: Then she held the tulsi leaf.
0: పత్రము.
1: A leaf.
0: పుష్పము.
1: A flower.
0: ఫలము.
1: A fruit.
0: తోయము.
1: Water.
0: భక్తి కలిగిన వానికి వసుడవట సత్యమేని.
1: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
0: తులసి దళమునకు తూగుదుగా.
1: Let you weigh, let you balance to the weight of this tulsi leaf.
0: వేసింది పాపం.
1: He kept the tulsi leaf there.
0: కృష్ణాని వేసింది.
1: వైల్ సేయింగ్
0: కృష్ణ, కృష్ణనామం కృష్ణుని సూచించి సరియంగా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కృష్ణాస్ నేమ్
0: తులసి
1: వెయిట్ ఆఫ్ కృష్ణాస్ ఫామ్. అండ్ తులసి లీఫ్ ఇస్ ఎన్ ఎక్స్ట్రా వెయిట్.
0: ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
0: కనుక నీ భక్తికి చిక్కేటువంటి వాడు భగవంతుడికి అని దేనికి లభించడు?
1: యూ కెన్ క్యాచ్ గాడ్ బై యువర్ డివోషన్ బై నాట్ ఇన్ ఎదర్ వే.
0: భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు భారతదేశము
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: ఇన్ ఏన్షియంట్ డేస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: నథింగ్ ఈక్వల్స్ డివోషన్.
0: అతి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ సీక్రెట్ డివోషన్ ఇస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సెవెన్ చక్రాస్ వీల్స్.
0: షట్చక్రములు అంటారు.
1: దే ఆర్ కాల్డ్ షట్చక్రాస్.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దిస్ షట్చక్రాస్ సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము
1: వన్. హృదయ చక్రం.
0: రెండవది సహస్రార చక్రము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: ద సహస్ర చక్ర ఇస్ ద లోటస్ విత్ సహస్ర థౌసండ్ పెటల్ లోటస్.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: దెన్ వన్స్ వి అండర్స్టాండ్ దిస్ వీల్ టు
0: భగవంతుడు వారికి వశులవుతాడు.
1: నేచురల్లీ యుల్ హ్యావ్ గాడ్.
0: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: ది షట్చక్రాస్ హ్యావ్ గాట్ ఎయిట్ పెటల్.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రంలో.
1: అండ్ దిస్ చక్రాస్ హ్యావ్ గాట్ దిస్ చక్రము.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌసండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళమున కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక వెయ్యి దళముల యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
1: though there are 16,000 gopikas
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
1: They offered themselves to God.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: Then who is the master?
0: భగవంతుడే.
1: God is the master.
0: ఆ భగవంతునికి ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
1: By the command of Lord, everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్
0: భూజాత. ఈమె రాముని యొక్క పత్ని.
1: షీ ఇస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకని అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాములు.
1: రామ ఈజ్ సీతాపతి.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: వితౌట్ నోయింగ్ ద కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
1: సిన్స్ హీస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్.
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
0: కళాతురికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ సెడ్
0: రావణ.
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
0: ఈమె సీతా మాత.
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్
0: బ్రాట్. పొరపాటే కాదు తప్పు.
1: ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హ్యావ్ యూ బ్రాట్ హర్.
0: ఇప్పుడైనా కూడా నేను ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి. అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను
1: all the 16,000 gopikas
0: shodasa kalato nindinatvanti oka paramatmani oka sattude.
1: They are the property of God himself.
0: sahasrara padmamulu anni kudanu
1: all the 1000 petal lo
0: atta dalamanto kudinatvanti oka aakaramule.
1: They have got that very form of the flowers.
0: idi ye yogulanta
1: this messages
0: ee ashta dalamulu prayanam denni aashrayinchukoni
1: they are after this 8 petal
0: sahasrara padmamulo praveshinchi
1: they have gone into the 1000 petal one
0: taragani aanandani anubhavincharu
1: and they enjoyed
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్రార పద్మం నుంచి వచ్చింది.
1: అండ్ దిస్ ఎక్స్టసీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ థౌసండ్ పెటల్డ్ వన్ సహస్రార.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: When once we follow the command of God, you will attain the state of bliss.
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
1: The eight petaled one represent eight queens.
0: సహస్రదళములు యందు 16,000 గోపికలు ఉన్నారు.
1: The thousand petaled one with 16 aspects each, 16,000
0: గోపికలు. చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: They all represent the lotus, the heart of Krishna.
0: కమలములేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: And the lotus has so many petals.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: The petals and the flower are not separate.
0: కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్.
0: కర్మ ఫలరహితమైనటువంటి యొక్క పరమశాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్, నాట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్స్ టు అవర్ యాక్షన్స్.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that there is nectar in your heart. You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: Experience bliss.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్, నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధురకు
0: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ ఎట్ లీస్ట్ వన్స్, దే ప్రేడ్.
0: కానీ ఒక్కతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink. They sacrifice
0: చింతన లోపలే వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In fact, they offer their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు,
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధ సెడ్,
0: పాట పాడు మా కృష్ణ, పలుకుతే నెల్లొలుకునటుల, మాటలాడు మాముకుంద, మనసు తీరగా పలుకుతే నెల్లొలుకునటుల.

0: fill our hearts with your nectar in words, so that we'll be joyful.
1: Veda saramantadisi.
0: Collecting the essence of Vedas.
1: Nada Brahma Muganu Marchi.
0: Converted into the Brahman of the sound.
1: Venu Vandu Tirugabosi.
0: And filling it up in the flute.
1: Nada Rupa Muganu Marchi. Patapadu Ma Krishna.
0: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your flute.
1: Krishna,
0: sing for us. How do you sing? You collect the essence of Veda.
1: Nada Brahma Muganu Marchi.
0: And you converted. And you convert it into the sound of Brahman.
1: Tirugamosi.
0: And you fill it up there in flute.
1: Gana Rupa Muganu Marchi. Patapadu Krishna.
0: And you transform into melodious music and sing for us.
1: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి, ఎదురు ఎదురు తోట, ఎదురు తోటలో ఎదురు ఎదురు
0: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
1: కొమ్మను తుంచాడు.
0: అండ్ హీ దేచెస్ ప్లక్ ది బ్రాంచ్.
1: అక్కడ దానిని వేణువుగా మార్చాడు.
0: బ్యాంబూ ఇస్ కన్వర్ట్ ఇన్ ద ఫ్లూట్.
1: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
0: అండ్ దెన్ హీ మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెమ్.
1: ఆ వినిపించే సమయం లోపలే రాధ ప్రాణం వదిలింది.
0: As Krishna was playing on his flute,
1: Radha
0: left her body.
1: In fact,
0: I have been waiting for your music.
1: Okay, naaku chaalu.
0: This is enough.
1: Ani aa naatu nunchi Krishnudu inka venunu pattadame maanivesadu.
0: Krishna never touched that flute since that day.
1: Bhaktulu ee vidhamga bhagavantuniki arpitam avutunnaru, bhagavantudu kudunu bhaktuniki aa vidhamga arpitam avutuntadu.
0: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is
1: the feeling ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాయి.
0: As is your feeling, so is the feeling of God too.
1: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటాడు.
0: If you repeat the name of God again again, God also speaks of you, devotee, devotee, like that.
1: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
0: God has no other thought.
1: భక్తునికి భగవంతుని చింతనే.
0: Devotee thinks of God.
1: భగవంతునికి భక్తుని చింతనే.
0: God thinks of devotee only.
1: కనుక ఈ ఇరువురికి ఉండేటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
1: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్
1: ఎన్ని కష్టములకు అయిపోయారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానంలో భరించారు.
0: ఆల్ హ్యూమిలియేషన్.
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
0: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్ లైస్ ఇన్
1: నామమే మా యొక్క ఆహారము.
0: దట్ ఇస్ అవర్ ఫుడ్.
1: ఆ నామమే మా యొక్క దాహము.
0: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకం గావించుకున్న వారు పాండవులు.
0: పాండవ చాంటెడ్ They did penance, they repeated God's name again and redeemed their life.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kuda next.
0: Relations, battalions of army come next.
1: Pandavulu last.
0: Pandavas, we come in the last.
1: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
0: That was their feeling as they worshiped Krishna.
1: Kauravulu atta kadu.
0: Kauravas are not like that.
1: First Kauravulu.
0: We come first Kauravas.
1: Next relations. Last Krishnudu.
0: Krishna comes in the last.
1: Last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, L-O-S-T.
1: జీవితంలో దేవుడు ఫస్ట్.
0: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
1: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
0: When God comes first, you can expect the world.
1: లేకపోతే జగత్ ఎక్కడిది?
0: When there is no God, how do you expect the world to sustain?
1: దేవుడు ఉంటేనే జగత్తు.
0: When there is a creator, there is creation. దేవుడు
1: లేని జగత్తు జగత్తే కాదు.
0: There cannot be creation without the creator.
1: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
0: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
0: వన్ హూ డజంట్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
1: అతను ఒక్కడే శాశ్వతుడు.
0: ఈస్ పర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని ధ్యానములు ఎన్ని యోగములు చేసినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
0: వీ షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్స్ టు
1: పర్మనెంట్ దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ దెన్ యూ విల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్.
1: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్.
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్హుడ్.
1: ఈ జగత్ అంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్. కనుక
1: భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
1: అనిత్యం అసుకం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఎఫెమెరల్ అనిత్యం అసుకం
1: ప్రాప్య భజస్వమాం అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ సే.
1: ఇంత అనిత్యము అసుకము.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
1: వస్తుంది రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికి రాడు ఎప్పటికి పోడు.
0: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
1: రాక పోకలు లేనటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness in the divinity,
1: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love and divinity,
1: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific way.
1: ఎంత వర్ణించినప్పుడు అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it saturated.
1: అటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
1: కానా
0: సో
1: పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
1: forest. ఇక్కడ ఒక పండినటువంటి పండుగను చూచింది ఈ ద్రౌపది.
0: ద్రౌపది saw a very big fruit.
1: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికీ కూడాను ఆహారంగా ఉండొచ్చును.
0: In the 11th year when she noticed that very big fruit she wanted that fruit.
1: వీరిని వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు.
0: And Arjuna came in search of them.
1: కొట్టాడు అమ్ముతో.
0: And he had hit that fruit with an arrow.
1: పడింది.
0: It fell on the ground.
1: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: Arjuna was making an attempt to so heavy.
1: తిరిగి ధర్మజుడు వచ్చాడు.
0: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్.
1: కదిలించలేకపోయారు.
0: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
1: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోతేయును.
0: ఓ గాడ్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
1: కారణ అకారణ.
0: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
1: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, ఉదమ చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగెదరు. కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పం లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ విల్.
1: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకులు సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
1: భీముడు వచ్చాడే అనుకుని వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
1: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
1: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కానీ కదిలించలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
1: కనుక రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
1: ఏ మాత్రము చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
1: ఈ పంచ పాండవులు, ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద
1: హెవీ ఫ్రూట్. చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
1: shaking. In
0: fact, for the very same fruit Roma Rishi has been in deep penance.
1: Amrita phalamu.
0: It is immortal fruit.
1: Ee amrita phalanni mem bhujinchinappudu maaku inka aakal tappale undavu.
0: When once I partake this fruit, I will not need, I don't need to have any food or drink.
1: భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: కనుక ఈ ఫలమును అనుభవించడం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
1: రోమఋషి
0: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
1: క్రమక్రమేణా వెంటుకు లేస్తూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్
1: గెటింగ్ అప్. పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
1: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది వాస్ afraid of situation.
1: Krishna, ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: Krishna, you have been protecting us all along, but now it's more important now.
1: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: You saved us in several ways.
1: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: In all circumstances you have helped us.
1: నీవే తప్ప నీ తప్ప ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ, యూ హ్యావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దాన్ యు.
1: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్, షీ షౌటెడ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
1: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
0: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
1: మనల్ని కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
1: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్, ఈట్ ఇట్.
1: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
1: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్లా వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యూ హావ్ టు ప్రొటెక్ట్ అస్ అట్ దిస్ మోమెంట్.
1: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
1: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever he says, whatever simple word that he utters, it is for the devotee only.
1: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said it's not possible for me.
1: సంచారం నేను.
0: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
1: కనుక ధర్మజా, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు విశ్వనానికి పోండి.
0: So he said, Dharmaja, along with brothers and Draupadi, go to
1: the ashramaniki pondi.
0: You go to his ashram.
1: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
0: That sage is ready to curse you right now.
1: Meeru vellandi.
0: You go there.
1: Nenu vachin tarvata ee daniki meeru javabu cheppakandi.
0: By the time I reach there, don't reply.
1: Mounam vahinchandi anna.
0: Observe silence.
1: Ji jagrata jagrata annadu.
0: Said, be careful, careful.
1: Pandavulu vellaru.
0: Pandavas went.
1: ఆ రోమఋషి క్రోధంతో నిండి ఉన్నాడు.
0: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
1: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
1: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
1: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ ద అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్.
1: తక్షణమే,
0: ఇమీడియట్లీ.
1: ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ పద్యమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Romarishi and said, what a good fortune I have, how lucky I am.
1: ఈ రోమరుషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచపాండవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Romarishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
1: Arjuna ki namaskaram chesadu, Bhimuni ki namaskaram chesadu, Nakula Sahadevudu ki namaskaram chesadu, Draupadi ki kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
1: Draupadi ki kuda namaskaram chesetappudiki ee Romarishi ki chaala aashcharyam vesindi.
0: Romarishi was very much surprised watching this scene.
1: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరింకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
1: ఆయొక్క ఋషి కూడాను వీ పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandavas.
1: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన లొంగిపోయినట్టే.
0: And when once he does that prostration, it means he has submitted himself.
1: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
1: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, let there be peace and
1: peace. ఎందుకోసం మూడు పర్యాయం శాంతి అంటారు?
0: Why do you repeat this word peace thrice?
1: భౌతిక శాంతి.
0: And then at the physical level.
1: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
0: The mental peace and spiritual peace.
1: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
1: కనుక నీవు శాంతిని పొందునాయన
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
1: ఆ తర్వాత రోమఋషి విచారించాడు.
0: లేటర్ రోమఋషి వాజ్ ఎంక్వైరింగ్,
1: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: కృష్ణ, వాట్ ఇస్ దిస్ మిస్టర్?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా?
0: దేర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ డు యు మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
1: రోమఋషి, నేను భక్త మానసంచారిని.
0: ఓ సేజ్ అండర్స్టాండ్,
1: భక్త సులభుడను.
0: ఇన్ ఫ్యాక్ట్ I am after my devotee. I am in the hands of my devotee.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: They are great devotees.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను మరవనటువంటి వారు.
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: Then Roma Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్న.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: Long life, healthy life, happy life, peaceful life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: కనుకనే పాండవులు కట్ట కనపడే వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: So Pandavas enjoyed till the end happy life, healthy life, peaceful life.
1: ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
0: They were so healthy until they entered the doorstep of the very heaven.
1: ఈ అమృత ఫలము యొక్క
0: the meaning of this fruit.
1: ఋషి పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క ఆరోగ్యానికి పాత్రులైనారు.
0: They also got the blessings of this age.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: If you have got the steady devotion for God, you can achieve
1: it. మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: And God himself runs after you as a slave.
1: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: These things you come across at the time of Krishna's incarnation.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: That was going on.
1: 9వ దినము
0: on the 9th day
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: Bhishma took an oath.
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
0: By tomorrow's evening, I'll kill all Pandavas.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: Draupadi felt so sad.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: Krishna, how are you going to save my husband?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: You want me to live happily with my husband?
1: చూస్తానన్నాడు.
0: Krishna said, wait, wait, I'll take care of you.
1: అన్ని చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: Then he said, I'll take care of you, I'll certainly do it.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: They lost the battle that evening.
1: భీష్ముడు పడిపోయాడు.
0: Bhishma fell on the ground.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: at that time
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: It was night time, all were resting.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: Then he told Draupadi.
1: Draupadi.
0: Draupadi.
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: This is the right time.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్లో అటు ఇటు.
0: As Bhishma was restless, he could not get into sleep, so he was just moving.
1: ఎందుకంటే ధర్మమూర్తులైనటువంటి పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of Dharma. And I did curse them. How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock night. 10 o'clock night in those days, they were enjoying the sound
1: sleep.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he told
1: Draupadi, ippudu nee poi tachchame paadala paina padu unnadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthi kadagane aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: వేసుకుని పోతూ ఉండాలి.
0: తక్షణమే
1: ఆపినాడు మధ్య లోపల.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెన్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
1: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
0: Oh, she said it's enough. She immediately got up.
1: ఏ చేతుడికి భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
1: ఈ ద్రౌపది నీవా ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
2: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్, హూ టాట్ యు దిస్ స్నాక్, హూ టోల్డ్ యు దిస్?
1: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తాడు?
2: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
2: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
2: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
2: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
1: అది జరిగిందంతా చెప్పింది.
2: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఇక్కడ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
2: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒకటట్టు ఆనందించాడు.
2: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
2: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవ.
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
2: బికాజ్ దే ఆర్ రైచువస్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
2: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
2: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
2: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
2: సో భీష్మ, వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
2: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
1: స్టాక్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
2: Krishna, have you brought any food for me to eat?
1: ఇది సంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
2: What is that you are carrying on your shoulders? Please pass on.
1: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
2: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
2: To protect Draupadi, I was carrying her slippers now.
1: ఆ అంగవస్త్రాన్ని తీరించేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
2: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ది టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటి ధారలు కారినాయి.
2: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
2: స్వామి, యు రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: రక్షించే నిమిత్తమై, ఈమె పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
2: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యు ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
1: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
2: టు ప్రొటెక్ట్ డివోటీస్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
1: భగవంతునికి నీచము అధికము అనేటువంటి భేదం లేదు.
2: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
1: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
2: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
1: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
2: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈజ్ హిస్ చీఫ్ ఎయిమ్.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
2: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్.
1: పాండవులు కూడా
2: పాండవర్
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
2: దే వర్షిప్, దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసుకుంటారు.
2: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే, బట్ దే నెవర్ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
2: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్, ఇన్ ఆల్ డిఫికల్టీస్, ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
2: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ ఇస్తా ఉండే. భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా
2: పరితపిస్తుంది.
1: భగవంతుని యొక్క స్వరూపము.
2: రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ ఆఫ్ ద వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ గాడ్.
1: మనకు భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
2: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
2: యూ కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
1: రక్షించే నిమిత్తమై ఎలాంటి పని అయినా చేస్తాడు.
2: టు ప్రొటెక్ట్ డివోటీ, గాడ్ విల్ డూ ఎనీథింగ్.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
2: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
1: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
2: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
2: సో మెనీ
1: ఎందుకోసం వచ్చారు?
2: వై ఆర్ యూ హియర్?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
2: యు మే నో వన్ ఆన్సర్.
1: మీ దగ్గర లేనిది,
2: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
1: మీ ఇంట్లో చిక్కనది,
2: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్.
1: మీ గ్రామంలో దొరకనది,
2: దట్ విచ్ నాట్ అవైలబుల్. దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ ఇస్ నాట్ హియర్ హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
1: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
2: But you are not invited here.
1: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
2: That which is not in you is the love for Sai.
1: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
2: That which is not at home is Sai.
1: మీ గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
2: That which is not there in home town is Sai.
1: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం నేను వచ్చారు.
2: The Sai's love is very here. In order to have it, you have come here.
1: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
2: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
2: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్.
1: ఈ ప్రేమను హృదయాల్లో నింపుకోండి.
2: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu edabayinatvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Avina bhava sambandhamu anyonya aasrayamu.
0: They are interdependent and intimate.
1: Na yokka praname bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Praname Baba.
0: And devotee's life is Baba himself.
1: Iruvurdi oke praname.
0: And life is one.
1: Kanukane ee bhavanni meeru artham chesukoni meeru ekkada undinappudiki Baba rakshistune untuntadu.
0: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
1: Kanuka daiva bhaktulainatti variki elanti paristhiti endukodanu ye badhalu kodanu pondaru.
0: Devotees at any point of time will never suffer.
1: అనేక చరిత్ర ఎందు మీరు చదివి ఉంటారు.
0: యు మస్ట్ హవ్ గాన్ త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
1: స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
0: యూ షుడ్ హావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలలు మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
1: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది ఏ మీకు సర్వ విధంలో రక్షించేటువంటి.
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

maravilloso.

0: అయ్యే,
1: వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ పీస్,
0: అహము ఫ్యాషన్ అయ్యే,
1: ఈగో హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్,
0: అహము ఫ్యాషన్ అయ్యే,
1: ఈగో ఇస్ ద ఫ్యాషన్,
0: ఆర్తి అందం అయ్యే,
1: ద బ్యూటీ లైస్ ఇన్ మనీ,
0: స్వార్థంబునకు హృదయ స్థానమయ్యే,
1: సెల్ఫిష్నెస్ హెస్ ఆక్యుపైడ్ అవర్ హార్ట్స్,
0: మమత దిగజారిపోయే, దమము దగ్ధం బయ్యే, నయము హీనం బయ్యే,
1: దేర్స్ నో హ్యూమన్ క్వాలిటీ, దేర్స్ నో చారిటీ, హ్యూమిలిటీ ఇస్ టోటలీ మిస్సింగ్,
0: కపటమే జీవికి కాంతి అయ్యే,
1: ఆర్టిఫిషియల్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్లోరీ టు ది హ్యూమన్ లైఫ్,
0: ప్రేమానురాగము రోగాల పాలాయే,
1: లవ్ అండ్ అటాచ్మెంట్ హ్యావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఆర్ సిక్నెస్,
0: ప్రేమ అనురాగము రోగాల పాలాయే, ధర్మంబునకు హృదయము దూరమయ్యే,
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్,
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులకు గతులు దప్పే,
1: లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్డెన్, వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ అవర్ డెస్టినేషన్,
0: జాగు చేసిన కడకు ఏ గతి యునవును,
1: ఇఫ్ ఇట్ ఇస్ డిలేడ్ ఫర్దర్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్,
0: విద్యయందు నైతిక విలువ చేర్చి,
1: ది హ్యూమన్ వాల్యూస్ మస్ట్ బి దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా,
1: అక్వైర్ ది భారతీయ కల్చర్,
0: భారతీయ ధర్మంబు పడరయ్యా,
1: అక్వైర్ ద ధర్మ ఆఫ్ భారత్,
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాపోషకులారా,
1: మ్యాన్స్ పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోతున్నది.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: Anyaya, akrama, avaniti, aneetuvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnadi.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులు దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కానీ విజ్ఞాన విషయమునందు కానీ బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: Don't you find the parents feeling so sad if you are back, if you are backward in education?
0: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: If you trail behind, backward in morality and spirituality, motherland also will feel so sad crores and crores of times more than the human life.
0: జననీ జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరముగావించుటకు విద్యార్థులు ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ టు డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్ హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: They should determine to bring back the peace, safety and security in this country.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే.
1: The motherland does not mean the dust alone, assembly of human beings.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: How to change, transform the human being.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధన కానే అది.
1: Transformation is not a separate spiritual practice.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: Refinement or culture meant giving a bad thoughts, bad feelings, bad thoughts, entertaining good sentiments, good feelings and good behavior.
0: విద్య అనగా ఏమిటి?
1: What is meant by education?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard, yardstick?
0: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
1: What sort of education ensures progress of humanity?
0: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
1: What is the use of the present day education system?
0: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ గందించినో వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself is truly a knowledgeable person.
0: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
1: The value of a human being does not totally depend on education.
0: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
1: The culture of life should also accompany.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What do you mean by culture?
0: మానవత్వంలో ఉండనటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ రెసిడెన్స్ వితౌట్ లైట్.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించినటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: అట్ హోమ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లైట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ స్మెల్ బ్యాట్స్ మూవింగ్ అరౌండ్. There's no place for fragrance or good smell.
0: Samskaram anaga kevalamu taadu tirigina gaali patam vantide.
1: Culture meant is that like a kite without a string.
0: Ee gaali patamu ye padala paina padunu, ye indla paina padunu, ye munda paina padunu evarnu cheppaleru.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ కల్చర్ ఈస్ లైక్ ఎ కాయిన్ విచ్ ఇస్ యూస్లెస్ ఫేక్ వన్.
0: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: ఎ కాయిన్ విచ్ ఇస్ నాట్ జెన్యున్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్ ఈవెన్ బై ఎ బెగర్.
0: సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: నో వన్ వుడ్ బి రెస్పెక్టెడ్ వితౌట్ కల్చర్.
0: ఇలాంటి పరిస్థితులు యందు మానవుడుకు సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
1: అట్ దిస్ మూమెంట్ కల్చర్ అండ్ క్యారెక్టర్ ఇన్ పర్టికులర్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధమైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కానీ అందించినవి మాత్రమే కానీ ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కానీ అందుకోవటం కానీ ప్రయత్నించడం లేదు.
1: ఈవెన్ దిస్ డే నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో ది ఏన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
0: ఇట్ ఇట్టి విద్యా విధానము చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
0: Samasta ashantulaku moola karanamu vidyasthaname.
1: In fact, the education institutions have become centers of agitations and disturbances.
0: Vidya anaga gnanamu ani telusukovatamu.
1: Vidya, the education meant to know.
0: Deenini angla bhashanendu education annaru.
1: This in English language vidya is called education.
0: Education.
1: ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: వెలుపలకు తీవటము.
1: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ is it meant to bring out that which is latent, that which is hidden.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపలకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is earning daily bread living, other is the life itself in general.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: Along with living is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివి చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్ కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: జస్ట్ యాజ్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఒంటి చక్రము పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: టుడే ది హోల్ చారిటీ ఇస్ మూవింగ్ ఆన్ వన్.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ సెంటర్డ్ రౌండ్ దిస్ లివింగ్ ఆస్పెక్ట్.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: ఇట్ ఆల్సో విథర్స్ యాస్ టైమ్ పాసెస్ ఆఫ్.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ విథరింగ్ వీ బికమ్ టైర్డ్.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ the latent, inherent, immanent atmic principle and also to manifest the light of divinity.
0: Kanuka manavattamlo undinatvanti oka divyatvanni ye reethiga manam velupulaku teevali.
1: How to bring out the divinity out of humanity?
0: Stula jagattunandu,
1: in this gross world,
0: manaska simayandu,
1: and in the mental realm,
0: sanghika prabhavamunandu,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: ద ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఇన్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ ద లైట్.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ ఆస్పెక్ట్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: The students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the practical
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: You should travel in the direction along the path of truth, along the path of righteousness, to understand what is permanent and everlasting.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: Today we consider mammon, wealth as God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: Money will never confer mental peace.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలములను చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: It may give you physical worldly conveniences but not the mental peace.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గములో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: This truth is not understood by people in general nor the government. But yet they make certain recommendations in the education field.
0: ఈనాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి నొందిందని విశ్వసిస్తున్నారు.
1: We have full faith that education is progressing in Bharat today.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: What is this progress?
0: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
1: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him, who serves him.
0: మేలు చేసిన వానికి కీడు చేయు.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: విద్య నేర్పిన వానిని వెక్కిరించు.
1: In fact, they make fun of their own teachers who teach.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు?
1: This is the progress in education today.
0: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: sangham yokka cheemanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: Manavudu pradhananga aashinchavalsinadi sangha sankheemame.
1: In fact, what we should aspire and work for is the welfare of the progress
0: sarve loka hite rataha. సర్వే లోక హితే రతః.
1: అండ్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: సర్వజ్ఞాన సంపన్నః.
1: యే షుడ్ హావ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: సర్వే సమితా గుణైః. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్
0: మ్యాన్. చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
1: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమితా గుణైహి. అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి అందు ఉంటుండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థుల యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి? స్టూడెంట్స్. విద్యార్థిదా? కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడుదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: వెన్ టీచర్స్ ఫాలో ద కరెక్ట్ పాత్ ద స్టూడెంట్స్ నెసెసర్లీ ఫాలో దెం.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో వన్ టు వాచ్ హౌ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్, హౌ టీచర్స్ ఆర్ టీచింగ్.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 crores పర్ ఇయర్ ఆన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కమింగ్ అప్, నో వన్.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?
0: దీని ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
1: వాట్ చేంజ్ యు నోటీస్
0: అని విచారం చేసేటువంటి వారే లేరు.
1: నో వన్ ఈస్ దేర్ టు ఇన్వెస్టిగేట్.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్ మంచి రాజకీయమైనటువంటి ఒక మార్గము.
1: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: టుడే యూ డోంట్ ఫైండ్ పేరెంట్స్ ఎంకరేజింగ్ దేర్ వర్డ్స్.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు,
1: మై సన్ ఈస్ స్టడింగ్ వెల్,
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
1: ఈ సెక్యూరింగ్ హై మార్క్స్
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: Every parent should think like this, that my son should be good.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దాట్ ఆఫ్ రావణాసు.
0: దుర్యోధను యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్, ఇట్ వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
0: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance on the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదమునకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: వర్డ్స్. మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏ మాత్రము విలువ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్?
0: ఏ కళాశాలకు పోయినాయి?
1: విచ్ కాలేజ్?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్.
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మెలీ మియర్లీ ఫిల్లింగ్ ద
0: గుణమును పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్ ద కలిమి వెల్త్ బలిమి ద స్ట్రెంగ్ చలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణం

0: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
1: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
0: The modern education helps us to be more intelligent.
1: కొంచెమైనా గుణము పెంచబోదు.
0: The quality of life doesn't not improve anyway.
1: కోటి విద్యలుండి గుణము లేకున్నచో.
0: With all the umpty number of knowledge, without quality,
1: ఫలమదేమి వాణి విలువదేమి.
0: What is the result? Where does the value lie?
1: ఇవి కాదు మన విలువలు.
0: These are not the value.
1: గుణమే మన విలువ.
0: Character is the chief value.
1: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
0: Having lost the character, what is the fun of acquiring the
1: whole ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
0: We have degrees that range from A to Z, all alphabets.
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result by acquiring?
1: ఏమీ ఫలితం లేదు.
0: Nothing whatsoever.
1: కేవలం సమాజం ఒక భారము.
0: It is a burden to society.
1: తల్లిదండ్రులకు వ్యత.
0: Also it's suffering to parents.
1: సుఖమా శూన్యమే.
0: There's no happiness either.
1: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
0: What sort of education?
1: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
0: We should acquire that form of education to make the society happy.
1: సర్వలోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుద్విత్తమైనక అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
0: Our education should make everybody in society happy.
1: సొసైటీకి సహాయం లేనటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
0: After all, the education is useless if you cannot render service.
1: ఎవరు చూచినా స్వార్థము స్వార్థము స్వార్థము.
0: We find selfishness everywhere in everybody.
1: ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
0: Where there is selfishness, there is no trace of spirituality.
1: కనుకని ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
0: Unless the selfishness is totally driven out, you cannot have sacred love.
1: విద్యార్థినియులారా,
0: students, boys and girls,
1: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యు షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
1: వివేకము లేని విజ్ఞానము
0: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
1: లేనిటువంటి పాండిత్యము
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
1: మాధుర్యము లేని సంగీతము
0: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
1: వినయము లేని విద్య
0: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
1: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
0: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
1: కృతజ్ఞత లేని స్నేహము
0: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
1: సత్యము లేని మాట
0: అండ్ ది వర్డ్ వితౌట్
1: ఇవన్నీ నిరుపయోగము లేదు.
0: దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
0: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్.
1: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
1: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
0: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
1: విచక్షణ లేని పాండిత్యము
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
1: వివేకం లేని విజ్ఞానము
0: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
1: వినయము లేని విద్య
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: In fact, his humility is of greatest value in an educated man.
1: ఈ వినయం అనగా ఏమిటి?
0: What do you mean by humility?
1: కేవలము తల వంచుకుని తిరుగుతామా వినయము కాదు కాదు.
0: Humility does not mean walking all along bending your head.
1: మానవత్వాన్ని గౌరవించాలి.
0: You should respect the humanness or human quality.
1: మనము పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
0: You are not an animal to frighten others.
1: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
0: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
1: భయపెట్టేది మృగము భయపడేది మృగము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్ ఇట్ ఇస్ అనిమల్.
1: మానవుడవు.
0: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
1: నీవు భయపడకూడదు భయపెట్టకూడదు.
0: యూ షుడ్ బి ఫియర్లెస్.
1: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
0: టుడే వీ ఫైండ్ ఫియర్ ఫియర్ ఎవ్రీవేర్.
1: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
0: When are you fear stricken?
1: మనలో దుర్భావంలో దుర్గుణంలో దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
0: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
1: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
0: Education institutions have become centers of agitation.
1: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువను మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
0: Let's just look back the ancient cultural educational institutions.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
1: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
0: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
1: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవుల కంట పంపించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ from the medical centers, the students were asked to go to different places.
1: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనే దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
0: They were also examined now and then to what extent they have learned.
1: నాయన నీవు నిన్న వెళ్ళినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
0: They used to question this, oh boy, you have gone to that forest, tell me a useless tree that you have seen there.
1: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
0: Some answered, this tree is useless and that tree is useless.
1: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
0: The teachers never awarded marks to such students.
1: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
0: Ultimately they had to say all trees
1: are good. ఆయుర్వేదమే.
0: Every tree is of medicinal value.
1: రోగములు నివారణ సాధించేటువంటిది.
0: Every tree is of medicinal value.
1: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైన అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
0: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
1: కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
1: ప్రతి మానవుడు కూడాను ఒక జీవిత తత్వమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
0: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
1: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
0: దేర్ఫోర్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
1: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
1: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
0: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
1: ఈ సీట్ల యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
0: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
1: మా యొక్క సంస్థ యందు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లనట్లు లేదు.
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
1: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మేము ఆనందంగానే ఉంటున్నాం.
0: వి ఆర్ వెరీ హ్యాపీ.
1: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
0: టీచర్స్ ఆర్ హ్యాపీ.
1: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్.
1: సరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ ఆల్మా మేటర్.
1: మా పిల్లలకు ఒక పరీక్ష ఫీజు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ఏ ఫీజు కూడా లేదు.
0: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
1: ఫ్రీ ఫీజ్.
0: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఈ విధమైనటువంటి దీంతో విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
1: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
0: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
1: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
0: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
1: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
0: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
1: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: నిజమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
1: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
0: వి షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
1: సత్శీలవంతులుగా తయారు కావాలి.
0: వి షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ and ideal.
1: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
0: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
1: టాక్ లెస్, మోర్ స్టడీ.
0: టాక్ లెస్, స్టడీ మోర్.
1: కనుకని ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
1: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
0: Though Bhagavan does not say openly and publicly, భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్.
1: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్,
1: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
0: A student teaches his own father with all humility and obedience, father you shouldn't be like that.
1: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
0: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
1: ఏదిని నేను కోరటం లేదు.
0: In fact, Bhagavan does not expect anything from his students.
1: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: Boys should get a good name.
1: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు. ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
0: యాజ్ యు స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
1: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
0: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
0: From top to toe, he is full of doubts.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
0: Well, an intelligent man has no
1: self-confidence. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా
0: వస్తుంది? When there is no self-confidence, how do you expect
1: self-satisfaction? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
0: Without self-satisfaction, how do you expect self-sacrifice?
1: Self-sacrifice చేయనప్పుడు self-realization ఎట్లా
0: వస్తుంది? When you are not prepared for self-sacrifice, how do you expect self-realization?
1: కనుకనే మొట్టమొదటి self-confidence కావాలి.
0: So in the first instance, self-confidence is essential.
1: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
0: Our boys are very happy throughout.
1: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
0: This blissful state is beauty to their life.
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
0: This beauty is the one most important, and that is the nectar of human life.
1: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
0: Not the beauty of the body.
1: ఆనందం యొక్క స్వరూపమే అందము.
0: That is real.
1: అది ఏ జీవిత మకరందము.
0: That is the nectar.
1: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
0: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
1: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
0: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ సత్య అండ్ ధర్మ.
1: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సత్య అండ్ ధర్మ లెఫ్ట్
1: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
0: They left the society, they left the people by and large.
1: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుంది.
0: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
1: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
0: బికాజ్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
1: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
1: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
0: ద అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
1: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
1: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
1: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
0: So students should not consider earning money.
1: గుణ సంపాదన కావాలి.
0: You should all
1: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు.
0: And education without character is no life at all.
1: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
0: Is not a human life.
1: పశు బ్రతుకు.
0: It is the life of an animal.
1: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి టోటల్ హార్మనీ అండ్ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ఏ నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
0: దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
0: వెన్ హీ హాస్ గాట్ దిస్ హ్యూమన్ క్వాలిటీ హీ ఇస్ ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్.
1: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సచ్ థింగ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది బ్రెయిన్ ది హెడ్ ఇస్ ఎంప్టీ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
0: ఇది ఏ కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపన గుణ.
0: అన్లెస్ ది హెడ్ ఇస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
0: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
1: బుద్ధిలో తలలుండే.
0: యూ ఫైండ్ ది
1: బ్యాడ్ విను చెవులుండే.
0: అండ్ ది
1: ఎంత చూసి కనులుండే. పొంచి చూచు కనులుండే,
2: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
1: పంచల విను మనసుండే,
2: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
1: వంచిత గుణ చిత్తముండే,
2: అండ్ ద హార్ట్ దట్
1: వంచించే పలుకుండే,
2: అండ్ ద వర్డ్స్ దట్
1: ఈ వ్యక్తులు చూడగాని న్యాయం ఇక బ్రతుకుదన్నా.
2: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
1: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
2: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
1: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
1: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉంటా ఉన్నాయి.
2: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్.
1: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్.
1: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
1: అందరూ మానవులుగానే రూపొందుతారు.
2: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
1: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
2: He buffalo will have two horns.
1: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
2: Do you think the horns of a he buffalo would value as
1: much as an elephant? ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
2: The value of the tusks of an elephant is much more than the horns of a he buffalo. Do you expect all green birds can speak like that of a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
2: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
1: ఏనుగంత బల్జి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
2: A pig may be so mightier like that of an elephant, but it can never be an
1: elephant.
2: Therefore, the human heart, which is more important. Make your heart sacred. Speak divine words.
1: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
2: అండ్ అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్.
1: అందం ఏమిటి?
2: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్?
1: దానమే అందము.
2: చారిటీ ఇస్ ద బ్యూటీ.
1: నోటికి అందం ఏమిటి? కంఠములకు అందం ఏమిటి?
2: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్?
1: దానికి మాటనే అందము.
2: ఇట్ ఇస్ ఎ గుడ్ వర్డ్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: సమాజాన్ని ఉద్ధరించండి.
2: అండ్ వర్క్ ఫర్ ద మ్యాన్.
1: తోటి మానవులకు సహాయం చేయండి.
2: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
1: ఇది నిజమైనటువంటిది.
2: This is the truth.
1: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ఉన్న ప్రధానం కాదు.
2: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
2: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
2: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
1: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
2: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
1: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
2: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
1: నీకు గురువు కావాలా?
2: డూ యూ వాంట్?
1: నీ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
2: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
1: నీ హృదయమే నీకు గురువు.
2: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
1: నీకు ఒక స్నేహితుడు కావాలా?
2: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్.
1: మంచి స్నేహితుడు ఉన్నాడు.
2: యు హవ్ గాట్ ఎ వెరీ గుడ్.
1: అతనే దైవమే నీ స్నేహితుడు.
2: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
1: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
2: ఇఫ్ యు హవ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్
1: ఫ్రెండ్. ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు హలో హలో.
2: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
1: Athane kaadu nijamaina snehithudu.
2: He is not a true friend.
1: Daivame nee snehithudu.
2: God is your real friend.
1: Alanti daivanni snehanga teeskovali.
2: Develop friendship to go with
1: God. Prapanchamlo prati vishayanni kuda nu parishilana cheyali.
2: Examine everything in this world.
1: Aa andulo parishilana chesin dantu manchi bhavalni andukovali.
2: Observe everything and receive good knowledge out of it.
1: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
1: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
2: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
2: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీస్.
1: ఏం చేసినావు ప్రపంచానికి?
2: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
1: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
2: Today every man will think like this, I acquired this degree, what is it I am going to reward?
1: You society yokka income ni pracharam cheyaddu.
2: Never think of income out of the society.
1: Na chaduvu valla ee society ki em upakaram jarugutundi anekunte question vesukovali.
2: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
1: Na yokka grahamulaku na yokka sahayam em cheyali?
2: In what way am I going to help my family?
1: Toti manavulaku nenu ee vidhanga todpadali?
2: How am I to render service to fellow men?
1: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
2: We have to find out that kind of education.
1: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
2: Never be bothered of this feeling what kind of a job you
1: get. ఉద్యోగాల కోసం కాదు చదువు.
2: Your education is not for employment.
1: విద్య విజ్ఞానం కోసమని.
2: Education is for విజ్ఞానం.
1: కృషి కూటి కోసమని.
2: And you make all kind of effort.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
2: Unfortunately, we are making use of education to carry on our living.
1: కాదు కాదు.
2: Is not so.
1: కూటి కోసం కాదు విద్య.
2: Is not for food.
1: విద్య విజ్ఞానము కోసమని.
2: And this education is meant for wisdom.
1: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: We should make every effort to acquire that.
1: పెద్దలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
0: We should move one among the people without feeling
1: unity.
0: We should not hate anybody.
1: ఎవరికి మనం అపకారం చేయరాదు.
0: We should not harm anyone.
1: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
0: To the extent possible, try to help.
1: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
0: This is the culture of Bharat.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
0: If you work for these two things, your life would be redeemed.
1: చేతనైతే ఉపకారం చేయి.
0: If it's possible, help.
1: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: Or else shut your mouth and sit down.
1: అపకారం మాత్రం చేయవద్దు.
0: But never harm anybody.
1: అదే పెద్ద ఉపకారం.
0: That's the greatest help you can do.
1: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
0: You know what's happening all the world over.
1: ఎన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
0: You find very high jobs.
1: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
0: These professionals earn thousands and thousands of money.
1: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
0: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
1: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
0: ఐ రిసీవ్ 20,000 రూపీస్.
1: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ వర్కింగ్ ఈవెన్.
1: ఇది దేశ ద్రోహమే కానీ దేశ ఉపకారం కాదు.
0: యువర్ వర్క్ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు 20 రూపీస్. యువర్ చీటింగ్.
1: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ ఇఫ్ హీ వర్క్స్ ప్రపోర్షనేట్.
1: జీతాలు మాత్రం దండకి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
0: ఇఫ్ యూ రిసీవ్ హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యు ఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
0: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
1: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయ ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యూ డోంట్ థింక్ లైక్ దిస్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్?
1: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
0: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుటేషన్.
1: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
0: యూ షుడ్ నెవర్ స్టెప్ ఇన్ ది డైరెక్షన్.
1: కష్టపడి పని చేయాలి.
0: వర్క్ హార్డ్.
1: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
0: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
1: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్. అది
1: ఈ కాన్షియన్స్ పవిత్రత.
0: ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
0: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
1: నిజంగా మా యొక్క సంస్థలందు,
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
1: మా విద్యా విధానం నందు,
0: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
1: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
0: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
1: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
0: there may be any type of student here,
1: ఒక్క నెల లోపలే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
0: In a month's time, a student becomes an ideal student in our institution.
1: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
0: They don't need long time.
1: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
0: They develop pious qualities as to be ready to teach others.
1: సద్గుణములు,
0: గుడ్ క్వాలిటీస్,
1: ఇది ముఖ్యమైనటువంటిది.
0: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
0: Without virtues, what is the fun of studying?
1: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
0: Therefore, students, boys and girls should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
1: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
0: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
1: ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
0: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
1: Ninnu kanna thalli, mother-in-law.
0: Mother-in-law is mother-in-law.
1: Nee kanna thalli, mother-in-law.
0: Your own mother, physical mother, is mother-in-law.
1: Puchukunnatunte mother-in-law.
0: And the other one is mother-in-law.
1: And law.
0: There's love in law.
1: Ee law-lo law.
0: And there's law in this law.
1: Kadagatti rendittu kudunu love-e pradhanam.
0: So for both, love is important.
1: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
1: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
0: దట్ గుడ్ నేమ్ మేక్స్ us happy.
1: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
0: యూ మే గో
1: డ్యూటీ సిన్సియర్లీ.
0: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది మంచి ఆనందం.
0: దట్ గివ్స్ us happy.
1: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
1: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
0: This is the message of Bhagwan that makes him happy.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: విద్యార్థినియులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్,
2: యు నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
1: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
2: From a higher secondary school, 150 students appeared for the central examination.
1: First rank lone vacharu.
2: All of them stood in first rank.
1: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
2: If one student stands first in a state, you will find big publicity in newspapers.
1: Nenu maa pillalni adigalu, మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లు వేసుకోకూడదు అన్నాను.
2: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ద 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్.
1: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్లు వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
2: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
2: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
1: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
2: In fact, such valuable virtues are present among children.
1: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
2: Among children there are lofty ideals.
1: జగత్తంతా కూడాను సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
2: They got all the capacity to develop the whole world.
1: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
2: But they don't make an effort to bring out that latent capacity and capability.
1: ప్రపంచమంతా మీరు వేరు కాదు.
2: You are not separate from the world.
1: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
2: You are the world within you.
1: కనుక విద్యార్థి ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
2: So student does not need to be sad.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
2: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
1: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
2: In fact, the strength present in student is not noticed anywhere.
1: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
2: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
2: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
2: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
2: ఇట్స్ భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
2: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
1: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
2: There is nothing greater than the good name.
1: శంకర్ వారు కూడా చెప్పారు.
2: శంకర్ ఆల్సో సెడ్,
1: మా గురు ధన జన యౌవన గర్వం.
2: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
2: You may go anywhere, get a good name.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
2: Right from home to the country by and large.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్ట కనిపడికి వాళ్ళు నిశ్చేదింటి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా వెరవకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాజ్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యూ ఫీల్ సాడ్ నార్ రిలేటెడ్ యూ షుడ్ ఫేస్ లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడా ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan expects our students to go all over the world, work in different institutions everywhere, and set an ideal to everybody, and blessing every one of you.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయము.
1: Another advice to students.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter if you don't get a rank.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure marks.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: But don't get any remark.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure ranks.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మొట్టమొదట మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ది సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: The third aspect being the purpose of education.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: The fourth is the responsibility of all of us to teach the significance of education to our students.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: The fifth aspect is to know the benefits, the rewards of the education we received.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: When once we know all these five aspects, we'll be knowing all the details of education.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ది మీనింగ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: వి అక్వైర్ బై టూ ప్రొసీజర్స్.
0: ఎడ్యుకేషన్ అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకుని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించటం.
1: ది ఫస్ట్ మెథడ్ ఈజ్ టు కలెక్ట్ ఆల్ ది డేటా అండ్ ది స్టాటిస్టిక్స్ of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga lopalu nunchi antarbhavam nundi aavirbhampa cheskoni dalini vidyarthulaku vipulanga vivarinchali.
1: Educare wants us to know all that from within and explain to our students.
0: Kani ee naati vidya kevalam ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: టుడే వీఆర్ టీచింగ్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది గాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాత్రం మనం అభివృద్ధి పొందలేము.
1: వీ కెనాట్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ బై మియర్లీ receiving education. It's only culture that helps us to grow.
0: Kanuka ee vidyaku samskaram kudano atyavasaram.
1: Therefore education requires culture.
0: Ee naati samskaram lenetunte vidya chellani kaasu vantidi.
1: Education without culture is a fake coin.
0: Ee chellani kaasunu bichchagaadu kudano andukoledu.
1: The fake coin will not be received by even a beggar.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులైనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు?
1: How do you expect experienced experts to accept this kind of education?
0: కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చవాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధిగర్చుకోవాలి.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga dinni maroka reetiga meeru artham chesukovali.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kombu vantidi.
1: Education without culture is like a dark room.
0: ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు.
1: డార్క్ రూమ్ విల్ బి ఇన్హాబిటెడ్ బై బ్యాట్స్ ఓన్లీ.
0: ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo,
1: where it would fall,
0: evari kompalo kulustundo,
1: where it will fall,
0: ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo,
1: what harm it is going to do to others.
0: Kalukane deeni yokka manchi chedadu evaru kudunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kalukane chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: Samskaram anaga emiti?
1: What is culture?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి,
1: we have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked.
0: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు, I and you are one అన్నారు.
1: You heard in this morning songs a sentence saying I and you are one.
0: Narrow mind యొక్క లక్షణమే, narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటిది చాలా బాగుంటుంది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualistic.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane maniyandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఇస్ వర్ల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దిస్ ఈజ్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఈనాడు అందరూ కూడా ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chalachalamuku maaripothuntadi.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: Kanukane ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educate aneetundi daniki ee chadugunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educare with the inner awareness.
0: Aa educare aneetundide practical knowledge.
1: Educare confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ది ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జి అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జి, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నే నిత్య సత్యమైనటువంటి విద్య.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద రియల్ ఎటర్నల్.
0: ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ చేంజ్లెస్.
0: హృదయం ఏ విధంగా యస్యభూషితం నిరంతరము పూజింపబడినట్లుగా ఉంటుందో,
1: జస్ట్ యాస్ ద హార్ట్ ఈస్ వర్షిప్డ్ రిసీవింగ్ అడోరేషన్.
0: సదయం హృదయం అన్నాను.
1: ఇట్ ఈస్ సెడ్ ద హార్ట్
0: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: ద హార్ట్ హెల్ప్స్ అస్ టు గ్రో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ పీస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: ఇఫ్ హిస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ రిసార్ట్ టు ఈవిల్ డీడ్స్.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: ఎడ్యుకేషన్ విద్య ద మీనింగ్ ఇస్ జ్ఞాన.
0: ఎట్టి జ్ఞానము?
1: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ వరల్డ్లీ నాలెడ్జ్?
0: ప్రాకృత నాలెడ్జ్?
1: ఆర్ ఫిజికల్ నాలెడ్జ్?
0: లేక జనరల్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ దట్ జనరల్ నాలెడ్జ్?
0: కాదు.
1: నో,
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ఎఫ్టర్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు.
1: ద మ్యాన్ ఇస్ స్పాయిల్డ్ టోటలీ బికాస్ హీ రిలైస్ ఆన్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: You can have it experience so long you have memory.
0: ఇది కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జి మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: It's not at times possible to experience it in the practical field.
0: ఈ బుకిష్ నాలెడ్జి తల నింపుకొని
1: filling our head with the bookish knowledge.
0: Examination hall వరకు మాత్రం పోస్తుంది.
1: Will help us to proceed up to the examination hall.
0: ఆ examination hall లోపల ఈ తలలో ఉన్నటువంటి విషయమంతా కూడాను పేపర్ లో గుమ్మరిస్తాడు.
1: We empty our head there in the examination hall.
0: తిరిగి వెనుకకు వచ్చే సమయంలో ఎంప్టీ హెడ్ తో వస్తాడు.
1: అండ్ యాజ్ హి రిటర్న్స్ హీ విల్ బి ఎంప్టీ హెడెడ్.
0: ఇది ఎప్పుడు ఎంప్టీగానే ఉంటుంటది.
1: ది హెడ్ కంటిన్యూస్ టు బి ఎంప్టీ ఎనీవే.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జిగా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
1: బికాస్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే.
1: టు రీచ్ ద స్టేట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ద జనరల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్.
0: జనరల్ నాలెడ్జ్ లోపల ఒక సామాన్యమైనటువంటి యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి.
1: జనరల్ నాలెడ్జ్ రిక్వైర్స్ ఇంటెలిజెన్స్.
0: ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల
1: ఇన్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: కామన్ సెన్స్ కూడా ఉంటుంది.
1: కామన్ సెన్స్ ఈజ్ నెసెసరీ.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి.
1: వెన్ జనరల్ నాలెడ్జ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద కామన్ సెన్స్ యూ కెన్ హ్యావ్ ఆల్ అడ్వాంటేజ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధిపతులారా,
1: అండ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్,
0: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today
0: ఇది కూడాను కొంతవరకు మనకు ఉండాలి.
1: ఇట్స్ నెసెసరీ హౌఎవర్.
0: ప్రారంభంలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎసెన్షియల్ ఎట్ ద బిగినింగ్ స్టేజెస్.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: Adhyatma vidya vidyanam anindi Bhagavad Gita.
1: Bhagavad Gita declares that the spiritual knowledge is the right one of all the rest.
0: Samudramlo cheretvanti neeru anni neeru cheripothuntai.
1: All rivers merge in ocean.
0: Drainage water kuda cheruthuntadi.
1: Also even the
0: drainage water kuda cheruthuntadi.
1: Drainage water, sewage water.
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటది.
1: Water falls from the mountains, merge in ocean.
0: కానీ
1: but
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది.
1: That which comes out of the discrimination knowledge will flow like a pure river.
0: Life river.
1: Like life river of life.
0: Life. అది ఎప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: బట్ ఇట్ విల్ నెవర్ బి డ్రై వితౌట్ వాటర్.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఇన్ దీస్ రివర్స్ యు ఫైండ్ వాటర్ ఆల్ త్రూ. ఇట్ విల్ నెవర్ బి డ్రై ఎనీ టైం.
0: కనుక ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: Students will have to develop quality today.
0: మనం ఇంత గొప్ప చదువు చదివాం, ఇంత పెద్ద డిగ్రీ తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: Don't go by the quantity by acquiring degrees.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమై ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: Educare wants you to explore, investigate from within.
0: What is the meaning of education?
1: What is the meaning of education?
0: Education means not only knowledge, but it must be an act.
1: Education is not merely knowledge, it must take you to action.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి.
1: That education is needed.
0: చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in practice.
0: 10 మందికి దీనిని పంచాలి.
1: You have to share with others.
0: వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: It should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనటువంటిగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: ఆల్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్.
0: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు.
1: వీ కాల్ ద టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act.
1: We should put into action, we should act.
0: Tarvata, what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: Ee aim of education anetundi evaru vicharinchadam ledhu.
1: No one is bothered about the aim of education.
0: What is the aim of education?
1: What is the aim of education?
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for living.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపడుతున్నాము.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్.
0: కానీ లివింగ్ కోసం యూజ్ చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: If education is merely for a living, you find birds and bees, animals.
0: ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: They don't have education.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: For just living, do you need education? To carry out your life, do you need education?
0: చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: You find ants and mosquitoes living.
0: కాదు కాదు. మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్.
1: Our education should be for life.
0: ఆ విధమైన చూడాలి. What is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయము.
1: Not collecting facts and figures, that is not education.
0: ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా?
1: Why collection?
0: ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము.
1: At times we forget that.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
1: Here you have a washerman in a village.
0: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
1: He visits every resident.
0: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
1: Dobi washerman collects all clothes.
0: ఒక ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
1: The master of the house will note down all the clothes.
0: One bedsheet, one shirt, one pant, one banin and raasukuntadu.
1: He notes all the details of the clothes given to washerman. One shirt, one pant, and so on.
0: ఒక్కొక్క ఇంటి వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు.
1: Every householder goes on recording it in exercise notebook.
0: కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు.
1: The washerman doesn't record anything.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: టు ఎవ్రీ హౌస్ హోల్డర్. జనరల్ నాలెడ్జ్,
1: దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈనాడు వాషర్మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవాణికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: If you want to put four clothes to the washerman, we scribble on four papers.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: This is not general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: The general knowledge you have it right from birth.
0: What is the end of education?
1: What's the end of education?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: It is very important.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making effort to know this.
0: What is the end of education? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: If anyone asks what is the end of education, they say education has no end.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుంది.
1: There is an end to reading and writing.
0: Kani, end of education is character.
1: But the end of education is character.
0: Ee character lekapothe ee education e maatrame upayoginchadu.
1: Without character, education is useless.
0: Puram rishikulamlantu.
1: Earlier in hermitages,
0: aneka mandi rishulu,
1: many sages,
0: tellavari ratri anetundi samayamnu chudukunda,
1: they didn't go by the timing.
0: వారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంట శిష్యుని తీసుకుని పోయి,
1: they were accompanied by disciples,
0: నడుచుకుంటూ కూడా వారికి ఉపదేశం చేసేటువంటి వారు.
1: Even only walking they used to teach.
0: మనది అట్లా కాదు.
1: Ours is not.
0: తెల్లవారు 8 గంటల మొదలుకొని
1: 8 o'clock in the morning.
0: మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్.
1: We have classes till 12 o'clock in the
0: afternoon. తర్వాత 2 గంటల నుంచి
1: from 1 o'clock
0: 5 గంటల వరకు మరి క్లాసెస్.
1: We have classes till 5 o'clock.
0: ఈ విధంగా మనం అవర్స్ ని నిర్ణయం చేసుకుని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జి.
1: We base our studies on time table and hours. It is limited knowledge.
0: కాని మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: Ours is not limited knowledge.
0: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
1: Character has no limits.
0: కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అదే ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: దిస్ హ్యాస్ టు బి ఇన్ అవర్ బిహేవియర్.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ కాండక్ట్.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్.
0: మాటల్లో ఉంటుండాలి.
1: అండ్ సో
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: ఆల్ అవర్ వర్డ్స్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ స్వీట్ దట్ డు నాట్ హర్ట్ అదర్స్.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: క్యారెక్టర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కాండక్ట్.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in your words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడాను ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మన అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
1: The flame to what extent it would help.
0: వంటకు తగిన మంట మంటకు తగిన వంట.
1: The cooking process వంట requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు,
1: anyone visits
0: పెద్దలు ఇంటికి వచ్చారు,
1: elders visited you,
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ,
1: యు మే నాట్ ఆఫర్ ఎనీ ఫుడ్ అండ్ డ్రింక్.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: యు కెన్ ఇన్వైట్ దెమ్ కర్టియస్లీ.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: యు షుడ్ స్పీక్ టు దెమ్ సాఫ్ట్లీ టు ఆల్ ఎల్డర్స్ అండ్ మేక్ దెమ్ హ్యాపీ.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: అదర్వైజ్ యు సే వై ఆర్ యు హియర్?
0: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు లేరు వెళ్ళిపోండి అంటారు.
1: దో ఫాదర్ ఇస్ ఎట్ హోమ్ దే సే ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ బెటర్ యు గో.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: ఇట్స్ ఎ రియలీ బిగ్ మిస్టేక్.
0: మంచి మాటలు చెప్పు.
1: స్పీక్ సాఫ్ట్లీ.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: ఇఫ్ ఫాదర్ ఇస్ ఎట్ హోమ్ సే యెస్ ఆర్ ఎల్స్ నో ఇఫ్ ఇస్ నాట్ ఎట్ హోమ్.
0: దీంతో నేను చెప్పాను, నిజము సత్యము వృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: భగవాన్ మెన్షన్ త్రీ వర్డ్స్, నిజా ద ఫ్యాక్ట్, సత్యా ద ట్రూత్ అండ్ అల్టిమేట్ వృతము.
0: నిజము,
1: నిజము
0: ఏమిటి అది నిజము?
1: వాట్ ఈస్ దిస్ నిజము?
0: ఎప్పటికప్పుడు ఏ సమయంలో తాను చూసిన సమయంలో ఏ డ్రెస్ వేశాడో దాన్ని చెప్పడం నిజం.
1: ఫ్యాక్ట్ వాంట్స్ యూ టు సే థింగ్స్ యాజ్ యూ సీ యాజ్ యూ హియర్.
0: నీవు ఇక్కడికి వచ్చావు,
1: యువర్ హియర్ నౌ.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు,
1: యువర్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: భగవాన్ సీజ్ యూ వేరింగ్ వైట్ డ్రెస్.
0: సత్యము అంటా కాదు నిజము అంటాం.
1: యూ సే ఇట్ ఇస్ ట్రూత్, నౌ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్.
0: అయితే నీవు ఇంటికి వెళ్లిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: బై ది టైమ్ యూ గో హోమ్ యూ విల్ చేంజ్ దిస్ వైట్ డ్రెస్ అండ్ వేర్ బ్లూ కోట్.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagwan said to you is not
0: chusinappudu cheppinatundi nijamu.
1: The fact is said as it is.
0: Tanu tarvata maareetundi vanta kudanu nijam kaadu.
1: That which changes later is not true.
0: Anuga appadiki appadiku undinatundi dani bodhinchadame nijamu.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ట్రూత్? సత్యం
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: యూ హ్యావ్ బీన్ చేంజింగ్ యువర్ డ్రెస్.
0: కానీ నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: యూ కుడ్ నాట్ చేంజ్ యువర్ బాడీ.
0: అది మారినటువంటిది సత్యం.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ సత్యం.
0: త్రికాలం యందు కూడా ఉండేటువంటిది సత్యం.
1: సత్య చేంజ్లెస్.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: దిస్ భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: Yemta three.
1: Oh, what are
0: the
1: those?
0: The one you think you are. Adi nee vaishnatvanti dress.
1: The one you think you are is the dress you have
0: put on. Adi bhautikamainatvanti roopamu.
1: It is physical form.
0: The one others think you are. Adi mind.
1: The one others think you are is the mind.
0: Aya mind evarikudunu kanipinchadu.
1: No one can see your mind.
0: Nee chesina pannulu patti idi cheddadi manchidi ani nirnayam chestaru.
1: Your actions will help us to decide good or bad.
0: Kaani ee rendittikini minchinatvantidi untundali. అదే రుతం.
1: దేర్ సంథింగ్ బియాండ్ దట్ ఇస్ రుతం.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: రుతము ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: అదే ఆత్మ సంబంధం.
1: దట్ ఈస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: దేహ సంబంధము, మనస్సు సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: దిస్ రిప్రజెంట్స్ ఆల్ ద త్రీ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్.
0: కనుక బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: బాడీ చేంజెస్.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ రుతం.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: వేద కాల్స్ ఇట్ అస్ రుతం.
0: మార్పు చెందనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: అట్రిబ్యూట్లెస్.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: హౌ డిడ్ దే టీచ్ దిస్?
0: నిర్గుణం,
1: అట్రిబ్యూట్లెస్,
0: నిరంజనం,
1: ఎవర్ షైనింగ్,
0: సనాతనం,
1: ఏన్షియంట్,
0: నికేతనం,
1: షైనింగ్,
0: నిత్య,
1: ఎటర్నల్,
0: శుద్ధ,
1: ప్యూర్,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: అన్సలిడ్, ప్యూర్, క్రిస్టల్.
0: అటువంటి దానిని రుతం అన్నారు.
1: దట్ ఈస్ రుతం.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: వాట్ ఆల్ దట్ వీ స్పీక్ దే మే బి ట్రూత్ఫుల్ ఆర్ అన్ట్రూత్ఫుల్.
0: కనుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నానన్నాడు.
1: One says that he has three post graduate degrees.
0: ఏంటి ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్.
0: ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: హూ స్టడీడ్ ఆల్ దీస్ త్రీ?
0: ఐ
1: ఐ
0: అదే నిజమైనటువంటిది.
1: ఐ ఈస్ ట్రూత్.
0: ఈ పోస్ట్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: ద త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్.
0: ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ అక్వైర్డ్ దీస్ త్రీ డిగ్రీస్.
0: అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల
1: in day time when you are awake
0: nee dehamto prayanam chestunnavu
1: you go on moving about with your body
0: anni chustunnavu
1: you watch all
0: anni tintunnavu
1: you eat
0: anubhavistunnavu
1: experience
0: kaani idi emti
1: what's all this
0: idi neeve nenu anubhavistunnanu antavu
1: you say that I am experiencing
0: aithe swapnavastha lopala
1: in a dream
0: ninnu neevu srishtinchukuntunnavu
1: you create yourself
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గాన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గాన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటది.
1: ఇట్ ఈస్ మోషన్లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై వన్ అండ్ ద సేమ్ పర్సన్.
0: స్లీప్ లోపల అంతర్ధానంగా ఉండి ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent
0: in you.
1: In a dream, you create all. In fact, you imagine yourself and experience. This is the dreaming state. In wakeful state, you
0: కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్, మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
0: కనుకనే ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు,
1: when Adi Shankara wanted to develop his school of thought,
0: manavuniki enyo uhalu puttuntai,
1: he said that man has so many imaginations.
0: Aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku.
1: In fact, he wanted students to practice to be thoughtless.
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం, పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa.
0: Let the jyoti give. Jagrata, jagrata, jagrata, jagrata, jagrata, jagrata ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying jagrata, be careful.
0: అలాగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్యుల వారికి ఏదో పెద్ద భావం లోపల ఉప్పొందుతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్.
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి.
1: ఐ గాట్ ద బిగ్
0: హెర్మిట్. ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి.
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్.
0: దీనికంతా నేనే పెద్ద.
1: ఐ యామ్ ది హెడ్ ఆఫ్.
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్ జాగ్రత్త బి కేర్ఫుల్ బి.
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu.
1: Not only this.
0: Jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
1: There are several, many levels in
0: janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha. Janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha.
1: Repeatedly we'll have the misery tagged to our birth, the old age and withdrawal of this world.
0: Mahadukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata annaru.
1: And hence be careful, be careful.
0: Neenedo goppa vaadu anukuntunnavu.
1: You think you're great.
0: Ee jagratalo undinanta varaku nee peru prathishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: అట్ ద ఎండ్ యూ సఫర్, ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ సఫరింగ్.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: అండ్ హెన్స్ బి అవేక్, బి వేక్ఫుల్ టువర్డ్స్ ది ఎండ్.
0: తరువాత
1: లేటర్
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: హీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైం.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూసేవారు ఎవరు?
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అప్పుడు అనుకున్నాడు.
1: He thought.
0: ఏది జాగ్రత్త?
1: What is this జాగ్రత్త?
0: మాత నాస్తి.
1: No mother.
0: పితా నాస్తి.
1: No father.
0: నాస్తి బంధు సహోదర.
1: No relations. No brother.
0: అర్థం నాస్తి.
1: No money.
0: గృహం నాస్తి.
1: No residence.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: And therefore be wakeful, watchful of this, be careful.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమ లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: This has been the teaching of the ancient saints to their disciples.
0: కనుకని ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: The students of those days are heads of monasteries today.
0: కనుకని ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతము నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: The education started from the point of
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్ ఎడ్యుకేర్.
0: కేర్ కేర్
1: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్ల ఏబిసి మూడు వచ్చాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters ABC.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be careful.
0: కానీ always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet ABC. And in fact, we just end up with that. By teaching alphabets, we should know the significance too.
0: Always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే.
1: General knowledge is like a
0: negative.
1: It is negative.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: The current within is positive.
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: Then you will have illumination, brightness.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you'll have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా ఉపయోగపెట్టచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుండది?
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుండది.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుండది.
1: So powerful divinity is in everyone.
0: అదే పాజిటివ్.
1: That is positive.
0: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
1: The positive divinity within, but he is just collecting the negative.
0: పుట్టడం, చావటం, పెరగటం, తినటం, ఉండటం అన్ని కూడా నెగటివ్నే.
1: The birth, growth, death, eating, drinking, all are negative.
0: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: But you are eternal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: With no beginning nor the end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: ఆత్మతత్వం.
1: That is the principle of truth.
0: కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: Therefore spiritual awareness is the main principle.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: It is beyond the practical knowledge.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: Therefore this spiritual knowledge is much more than general knowledge.
0: Fundamental knowledge. Fundamental.
1: It is fundamental knowledge.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: దేర్ఫోర్ టుడే అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ వి నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటము గొప్పదే.
1: ఇట్ నో డౌట్ ఇట్స్ గ్రేట్ టు లీడ్.
0: కానీ ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ
0: మృత జీవితాన్ని గడపాలి.
1: We should lead the life of truth ruta.
0: Mana life ekkada pothundi deham anukuntunnam manamu.
1: You think you are the boss.
0: Chala parapaatu parapaatu.
1: It's a big mistake.
0: Oka talli 25 samvatsaramulu talli untundali.
1: We have a mother age of 25.
0: 15 samvatsaramulu oka kumaru unnadu.
1: She has a son aged 15.
0: Kani aa 15 years age vaadu ee 25 30 vayasulu ichinatundi talli maraninchagane
1: this boy soon after he finds his mother dead at the age of 30
0: appudu aa pillavaadu baadha padutunnadu.
1: He feels so sad.
0: Emani baadha padutunnadu?
1: In what way?
0: Amma nannu vadalipothiva nanne aa kavaru dikku nanne evaru chusukuntaru nannu vadalipothiva ani edustunnadu.
1: The son goes on crying, oh mother, you left me, who will take care of me?
0: Chakkaga vicharana chesthe
1: when he inquires clearly
0: tannu vadalipoyinatundi evidi.
1: Who is the one that left him?
0: ఇంతకాలం దేని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉందే.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతావని ఎందుకు అంటున్నావు?
1: Then why do you say you left me?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: You find this right in front of you.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: And this
0: నన్ను వదిలిపోతావా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: You say your mother died, but the body is there. So what is that left? It is life.
0: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: Therefore my mother is not this body, she is the very life.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the death of is the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది డెత్ ఆఫ్ లైఫ్.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నింటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: But for all this there's one basic thing.
0: అది ఫండమెంటల్.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గడపాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేళనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటాలి.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కాని దేహాన్ని లక్షణంగా పెట్టుకొని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self
0: education
1: is
0: education.
1: Along with education.
0: Educare kudunu atyavasaramu.
1: Educare is very essential.
0: Education lekapothe education manaku abhyam kaadu.
1: Without this education you cannot comprehend educare.
0: Kanuka
1: so
0: meerandaru chaduvulu prarambhamistunnaru.
1: You all commence your education activity.
0: Aneka deshamallo aneka rakamainaatvanti vidyanu abhyasistunnaru.
1: Many study in different ways.
0: కానీ దీనిని క్రమక్రమేణ మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైన దాంట్లో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: ఐదు పంచభూతములు మాత్రం మనకు తెలుసుకోవాలి.
1: First, we should know this.
0: పంచతంత్రాలను మాత్రమే గుర్తించాలి.
1: The five principles and five procedures.
0: ఏమిటి చదువు అంటే ఏమి?
1: What is education?
0: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
1: What sort of education we acquire?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: What is the fundamental principle of education?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: What is the significance of education?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the ultimate result out of the education?
0: ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to know the answers to these five questions.
0: ఇది పంచతంత్రముల యొక్క ప్రవేశము.
1: This is the beginning of getting into five aspects.
0: ఇది పంచతంత్రముల యొక్క వివేకము.
1: This is the significance of the
0: పంచతత్వముల యొక్క విచారము.
1: This is the inquiry of the five essentials.
0: చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి.
1: When you inquire and investigate, you will know the different procedures.
0: కనుక
1: so
0: మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: First you should know what is education.
0: కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Not merely bookish
0: knowledge. లేకపోతే బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
1: Not words written on the blackboard.
0: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
1: We say it's all education.
0: Education అనేటువంటిది
1: మీ
0: నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
1: It's not merely verbal or vocal expression.
0: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
1: The true education will open the doors of your mind.
0: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
1: the doors of
0: mind యొక్క డోర్స్ ను తెరిపించాలి.
1: The doors of the mind have got to be opened.
0: అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: That is true education.
0: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి,
1: the doors of the mind are closed.
0: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేదెట్టారు.
1: And you invite them, how do they get in?
0: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
1: You want pleasure.
0: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
1: You want convenience.
0: అనేక గుణములు ఆశిస్తున్నావు.
1: You want comfort.
0: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
1: And open the door so that you can get in.
0: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: As the doors are kept open, anybody can be ushered in.
0: కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ అక్వైర్ దిస్ ఋతం,
0: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
1: యూ హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: దెన్ దిస్ ఋత ద ఫండమెంటల్
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: దిస్ ఋత ఫండమెంటల్ ఈస్ ప్రెసెంట్
0: ఎవ్రీవేర్. మీకు, నాకు, వారికి, వీరికి, అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్ లైఫ్.
0: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
0: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ ఎట్ ఎవ్రీవేర్.
0: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
1: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
0: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా నువ్వు చేర్చాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
0: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
1: దెన్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ది డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
0: ఎడ్యుకేర్ షుగర్.
1: ఎడ్యుకేర్ ఈ షుగర్.
0: ఆ షుగర్ దాంట్లో వేయి.
1: మిక్స్ ది షుగర్.
0: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
1: Drink once.
0: కానీ నీకు ఆ రుచి తెలియదు.
1: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
0: కానీ ఒక స్పూన్ తీసుకో.
1: పిక్ అప్ ద స్పూన్.
0: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
1: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
0: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని వస్తుంది.
1: ద షుగర్ ఎట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది rest of the water in the container.
0: మన హృదయమే టంబ్లర్.
1: Our heart is the tumbler.
0: Divinity is sugar.
1: Divinity is sugar.
0: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
1: Secular knowledge is water.
0: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
1: And put the pick up the spoon of wisdom.
0: విచారణ అనేటువంటి కలుపు.
1: And stirring up mixing is wisdom, inquiry.
0: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: And this wisdom is all pervasive.
0: కనుక కేవలము
1: So
0: స్పూన్ కూడా కావాలి మనకు.
1: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
0: అది విజ్ఞానము.
1: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
0: ఆ విజ్ఞానం నుంచినే మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
1: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్రజ్ఞానం
0: అనేటువంటి ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ మీ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన.
0: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
1: యూ సే యూ ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడూ కాదు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యూ ఆర్ నాట్.
0: జ్ఞాని దానికి రూపం లేదు.
1: And wisdom has no form.
0: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
1: No one can demonstrate.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The experience of non-duality is wisdom.
0: ఒకటి.
1: All are one.
0: All are one.
1: All are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
1: The experience in its truth is wisdom.
0: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: We should know the unity in diversity.
0: ఏమిటి?
1: What is it? This kerchief.
0: ఇది ఒక గుడ్డ.
1: This is a cloth.
0: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
1: Not so.
0: మరి ఏమిటి?
1: Then what is it?
0: త్రాళ్ళు అంటాము.
1: And with threads.
0: Threads. ఇది త్రాళ్ళు కాదు అంటారు.
1: Not threads anyway.
0: కానీ ఇది ప్రత్తి అంటారు.
1: But you say it's cotton.
0: ఈ ప్రత్తి, దారము, వస్త్రము మూడు చేరి ఒక్కటే.
1: The cotton, the thread and the cloth are one and the same.
0: కానీ కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు.
1: Without cotton you cannot have yarn.
0: థ్రెడ్ లేకపోతే కాటన్ కాదు.
1: Without yarn you cannot have cloth.
0: ఒక గుడ్డ కాదు.
1: And it cannot be a cloth.
0: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
1: The combination of three is unity.
0: కనుకనే మానవత్వములో త్రిగుణం, త్రిదళాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: Therefore it is said, I offer unto God, surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
0: Sukham kani, dukham kani.
1: Either pain or pleasure.
0: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkhanni icchavu ani bhagavantuni pe nindisthamu.
1: You blame God when there is pain in life.
0: Kaadu kaadu.
1: No.
0: Daanlo kuda edo oka sukham pettadu.
1: There must have been some pleasure.
0: This is good for me. This is good for me.
1: You should have a spirit of acceptance that it is good for me.
0: Tarata sukham vachesindi.
1: Then you are happy later.
0: Ayyo idi bhagavantudu ichinatvanti gift anukuntamu.
1: You think this God's gift.
0: Kaadu kaadu adi kuda nee yokka manchi kosam ani.
1: That's also good for you.
0: Pain and pleasure both are your.
1: The pain and pleasure are both are good.
0: Good, good, good.
1: Both are good.
0: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
1: If you proceed along this line, you'll be broad minded.
2: That was the Supreme Teacher Bhagwan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.

0: with very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern story.

0: వెలయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, accepting textual knowledge, we don't have anything else.
0: ee naati vidya kevalam tana nimittamai vidyana abhyasinchutunnare kaani గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: టుడే వీ స్టడీ టు ఎర్న్ మనీ అండ్ నాట్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: విద్య చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ వెల్త్.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచన చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలము గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలము కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధముగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనములు రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్యలు రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth in the education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka shaurya sahasalu kudanu chala takkuva.
1: And from the point of the courage and the valor, it's also little.
0: Naitika dharmikamla netvanti gunamulu adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi samajamunu pavitramainatvanti margamulo praveshimpa cheyalani sankalpinchi paristhitulu prarambhamainappudu yuddhamunandu kudanu praveshinchadu.
1: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society and was ready to fight in the battlefield.
0: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamulaga samrakshistu vachadu Shivaji.
1: Because of this noble character of virtues, it's Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded. All the ladies were handed over to their people.
0: Shambhuku shauri sahasala adhikanga untunnayi gunam takkuvaga undedi Shivaji kumarudainatundi Shambhu.
1: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: Kalukane Shivaji vale Shivaji kumarudu కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: Therefore the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింపచేసుకున్నాడు.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu ye matram kodanu thanu angikarinchetunti vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kodanu kattagarapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kul puttare kauravendruna kane kul variche negativadesenu putrulu leni aa sukunakun pempondeni durgatul.
1: Dhritarashtra had
0: 100 mandi biddalu undinatvanti Dhritarashtraniki ye sukham anubhinchadu.
1: Dhritarashtra has 100 sons. What kind of comfort he had.
0: ఏ పుత్రులు అయినటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు.
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక, దో హీ డిడ్ంట్ హావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ
0: టు రూయిన్. అనికుడు దృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ దృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ దృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్,
0: పెద్దలారా,
1: ఎల్డర్స్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్ ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హింసెల్ఫ్ లేటర్.
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. Antiye kaka, nenu panchalini.
1: Further, I am panchali.
0: Aidu mandi bhattaru naaku.
1: I have 5 husbands.
0: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే వడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
1: When 4
0: ఐదు మంది కూడా అంగీకరించాలి కదా.
1: All the 5 should accept.
0: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
1: She asked, is it justifiable?
0: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
1: Not even one dared to open mouth.
0: పురస్కరించుకుని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: Vidura, that they decided to leave Hastinapura and he has gone to the forest.
0: Atti, pavitramainatvanti gunaseeludainatvanti okka vyaktulu prachina kaalam nundi Bharatadesham lopala maanikyala vale merustu vacharu.
1: Such men of character, noble virtues shined like precious diamonds in Bharat.
0: Kani samaja sevakai వారు జీవితమంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైవ్స్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద ప్రిసెప్టర్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దేర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్. ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ and God.
0: Kani daivadniku viruddhanga veeru pravartinchinappudu tallinaina sare tejinchinaru, tandrinaina kudunu tejinchinaru, guruvunaina kudunu vakyamnu ullanginchinaru, daivaniki arpitamaipoyaru.
1: If the matter in pertaining to God, they are ready to sacrifice mother, father and the teacher.
0: Sri Ramuni aranyaniki pampinchinatvanti okka talli Kaika pavitramainatvanti okka నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ కైకా ద మదర్ టు ఆస్క్ రామచంద్ర టు గో టు ద ఫారెస్ట్ అండ్ రామ ఇస్ సెల్ఫ్
0: రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు.
1: రామ ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్
0: అట్టి ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
1: Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: Kani atti dosha rahitudainatvanti Ramachandruni aranyaniki pampinchinatvanti ee talli mukhame chudakoddu ani taanu ullanginchi taanu aranyaniki povadaniki siddhamayyadu Bharatudu.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: Prakrutamainatvanti deeni kosam kaadu.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి.
1: Embodiment of Dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: భరత disobeyed even mother.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడువమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువనన్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరువను అన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై, బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: తనయావలదు హరి హరి ఘన భోకుమురా.
1: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
0: kaani,
1: and said, why do you say repeat God's name?
0: తల్లిదండ్రులైన వదులుతాను కానీ నేను హరిని మాత్రం విడువను అని పట్టు పట్టి ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
1: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
1: He never conducted himself as per
0: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతించు వచ్చాడు.
1: He disobeyed father and started thinking of God.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
1: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
0: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
0: ఇంకా గురువు,
1: దెన్ ప్రిసెప్టర్,
0: శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య
0: మెత్తగా బలి చక్రవర్తి దగ్గర చేరాడు.
1: ఈ కేమ్ టు బలి చక్రవర్తి ఎంపర బలి.
0: మహాప్రభు వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
1: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
0: కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
1: హీ సో షార్ట్.
0: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
1: బట్ హీ విల్ ఆక్యుపై ఆల్ ద 3 వరల్డ్స్.
0: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
1: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను మహా విష్ణు స్వరూపుడు.
1: హీ ఇస్ విష్ణు హిమ్సెల్ఫ్.
0: అతను నీ దగ్గరికి వచ్చి చేయి జాపుతున్నాడు.
1: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
0: ఎంతటి మహావాక్యమును విన్నాను నేను.
1: బట్ మైటీ వర్డ్స్.
0: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, what more is left for me, how lucky I am.
0: అడుగుతున్నాడు భగవంతుడు.
1: God is asking.
0: ఎవరిని అడుగుతాడు?
1: భూమి
0: బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను ఎంత అదృష్టవంతున్నది.
1: God, who is the lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: బ్రహ్మాండమంతయు బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చబోజ్యము తనకు పెట్టతగున.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి, ఇంతకంటే మహాభాగ్యమా.
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేని కోసం చేశారు?
0: Why did they do like this?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం selfishness. కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు, దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు, దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
1: కానీ బలిచక్రవర్తి తనను తానే దానం చేస్తున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: కానీ ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటినీ సమంగా భావిస్తున్నారు.
0: బట్ మోడర్న్ పీపుల్ కన్సిడర్ చారిటీ అండ్ సాక్రిఫైస్ సినోనిమస్.
1: పొరపాటు,
0: ఇట్స్ మిస్టేక్.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరులకు ఏదో కొంత దానం చేయవచ్చును.
0: ఆఫ్ వాట్ యు హావ్ యు కెన్ ఆఫర్ సంథింగ్ ఇన్ చారిటీ టు అదర్స్.
1: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: యు కెన్ గివ్ వాట్ యు హావ్.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు.
0: యు కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్
1: టు తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడము, ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమనే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: Sacrifice means preparedness to offer even life.
1: తనకు ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: Giving that what you like more.
1: తనకు ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: Giving that what is endearing to you is sacrifice.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: So there is wide difference between charity and sacrifice.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతుడి సే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యుర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: బట్ ది స్పిరిట్
1: మారేది కాదు,
0: ఇట్ ఇస్ చేంజ్లెస్,
1: ఊరేది కాదు,
0: ఇట్ డోంట్ ఫాల్,
1: ఎప్పటికీ ఒక్కటే,
0: ఇట్ రిమైన్స్ సేమ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: Right from the ancient times down to this day, there are men of sacrifice in this country.
1: భారత దేశమనందే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ
1: సోల్స్. శిబి చక్రవర్తి
0: నాట్ ఓన్లీ బలి ఇస్ సిబి ఎంపరర్,
1: శిబి చక్రవర్తి దదీతి ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
0: Sibi and Daditi, they are men of sacrifice.
1: Sibi Chakravarti oka deganu oka garudu dharmukoni vachindi.
0: An eagle was driven
1: kani aa yokka pachi Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the emperor Sibi.
1: Rajananu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ ఇంద్ర, ఇట్స్ ఆల్ డ్రామా టు టెస్ట్ సిబి.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది చక్రవర్తి.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ, ప్రొటెక్ట్ మీ,
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హీ ప్రామిస్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
0: ఇట్స్ ఐ who is after this bird, how can you catch hold of it?
1: Nen tarumkuri raavatam valla kada ee pachi nee daggariki vachi cherindi.
0: Because I am after this bird, this came to
1: you. Kabatti ee pachi naadi,
0: so it belongs to me.
1: Neevu raju,
0: you are the king.
1: Dharmani neevu anusarinchu,
0: you follow dharma.
1: Neevu rajavu, rajarikani neevu paalinchu,
0: you observe all the code expected of a king.
1: Naaku telusunu kaani nannu sarana vachinatundi pachini rakshinchadam naa yokka kartavyam annadu.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో, ఎవరి తిండియో, ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను శరణించుచటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with
1: 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this naravastra and spend 14 years confined there in the forest.
1: Kaani lakshmana ki deento sambandham ledu,
0: there's no relationship with anything either.
1: Kaani ramula pai unnatundi gaurava maryada bhakti prapattula chetane taanu kudunu narachiralu katti naravastramulu dharinchi tanato venta veddadu.
0: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
1: Ramulu oddari enta nivarinchinappudiki paadamulu pattadu.
0: Though Rama said no, but yet

0: రామా, నేను అన్ని విధాల నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, అర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషశయనుడు నీవు.
1: యువర్ శేషశయన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండేటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు యు.
0: నేను ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ది నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైన నీ సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: యు ఆర్ మై లైఫ్. సో సేయింగ్ హి సరెండర్డ్ హింసెల్ఫ్ టు
0: రామ. ఈ డేగ కూడాను శిబి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: దిస్ బర్డ్ ఆల్సో సాట్ సరెండర్.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: అండ్ హీ గేవ్ ప్రామిస్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్ దిస్ బర్డ్.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిబుడు చెప్పేస్తున్నాడు శిబి చక్రవర్తి.
1: శిబి స్టార్టెడ్ సేయింగ్,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: They brought the balance.
0: పక్షిని ఒక వైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: బట్ ఇట్ కుడ్ నాట్
0: ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ కుడ్ నాట్ ఈక్వల్.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసి దాంట్లో వేస్తూ వచ్చాడు.
1: ఆల్ ది బాడీస్, ఆల్ ది పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ వర్ ఆంపుటేటెడ్.
0: కండరములు అన్ని కండరములు కోసి వేశాడు.
1: హి వాస్ కట్టింగ్ ఆల్ ది మజిల్స్.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested
0: Sibi,
1: there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunaku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: ఇదియే ప్రాణం కంటే మించినటువంటి త్యాగం మరొకటిందా?
1: The sacrifice, there is nothing more than offering one's life. కనుకనే
0: త్యాగేనేకి అమృతత్వమానసహు. ఇదియే నా అమృతము.
1: This is nectar.
0: కనుక నా దేహమునైనా కూడా నీకు ఇస్తానని చెప్పిన శిబి చక్రవర్తి చెప్పడం చేత ఇంద్రుడు కూడా నువ్వు ప్రసన్నుడైపోయి ఈ శిబి చక్రవర్తి అనేటువంటి వాడు ఈ భారతదేశమునందు ఎంతటి మానవంతకు ఎంత విలువను అందిస్తూ వచ్చాడు.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy ilanti and
0: Sibilu,
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu bharatadesamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Mood adugulu adigadu vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది
0: ఎంటైర్ స్కై. స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ట్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering.
0: మేనమామని
1: without considering that he is the uncle, he has killed the Kamsa.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలు హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: బాలయని చింత ఇంతయు లేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగ ద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harini. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: అనుకున్నారు తర్వాత కాదు కాదు ఇది పరీక్ష నిమిత్తమే
1: జరిగేటువంటి
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దేర్ ఇస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: In order to get relief out of this pain, we have to suffer from the pain given by doctor.
0: Doctor తీసుకుంటాడు నిర్దయగా కడుపును కోసేస్తాడు.
1: Doctor takes the knife and cuts without any compassion.
0: కానీ డాక్టర్ కు నిర్దయనా కాదు కాదు పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore
0: he's cut. కోస్తే కానీ ఈ అపెండిసైడ్ నొప్పి పోదు.
1: Unless surgery is conducted, you will not be free from
0: pain. నొప్పిని పెట్టిన నొప్పితో మనం నివారణ గావించుకోవాలి.
1: So పుట్టిన నొప్పి, that with the pain which is there, with that we have to bear the పెట్టిన నొప్పి, that given by doctor.
0: కనుకనే ఈ మానవులు తాము చేసుకున్నటువంటి కర్మాన్ని రీతిగా అనుభవించేటువంటి దీనిని భగవంతుడు కూడా పెట్టేటువంటి కర్మను కూడా కొంతవరకు దానికి సహాయం చేస్తుంది.
1: Therefore as man suffers,
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ ఉపకారమే కాని అపకారం కాదు.
1: The man suffers from the consequences of the previous life. In addition to that, God also will make him suffer.
0: భగవంతుడు నిస్వార్థుడు.
1: But God is selfless.
0: అతనికి స్వార్థం కాని సప్రయోజనం కాని తెలియదు.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: అసలు లేదని కాదు తెలియనే తెలియదు.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్టవదు. ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేదే తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్
0: అది వారి యొక్క ఇమాజినేషన్ భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ దిస్ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: ఈ భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నిప్పుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటి సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: Brahma anetundi dani aa simhasanam nunchi teeseste kani Brahma boy dantlo kurchuntadu.
1: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
0: Kanukane Brahmanu Brahmanu rendittini kuda oke chair lo kurchobettanam veelu kaadu.
1: So it's not possible to make both Brahma and Brahman.
0: Kani prabhavam antundi రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యూ మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
1: Well, how am I to take somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of
0: useless land? 10 acres
1: useless land, why 10 acres? What's the
0: use? 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukani manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: ఏమిటి ఆ మంచి గుణము?
1: వాట్ ఆర్ దిస్ గుడ్?
0: దైవానికి ప్రీతికరమైనటువంటి గుణమే మంచి గుణము.
1: వాట్ క్వాలిటీ దట్ ప్లీజెస్ గాడ్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ.
0: దానిని లోకమంతా మెచ్చుకుంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యూ.
0: లోకమంతా ఇతను దైవ స్వరూపుడు రా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడు రా అంటారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యూ హావ్ డివైన్ క్వాలిటీ.
0: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name, we say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకుని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకుని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, వి షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్, ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్ ఫర్?
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ ఎ లాట్.
0: చదువులు దండిగుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుకొని పరమానందం పొందగలిగాడే. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హు హాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇదివది సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యను చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్ ఆఫ్
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ 36, వేరే రావణ హాస్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion, because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులు అన్ని కూడాను ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యదార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణ యొక్క చదువు.
1: Ravana is put another third
0: difficulty. యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెట్ టు రియాలిటీ, యదార్థ.
0: కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
0: ఎన్ని వేల
1: సంవత్సరం
0: కానీ ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand the sacredness.
0: చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడాను పవిత్రంగా విస్తూ వచ్చి.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోక హితే రతః, లోకహితాన్ని మనం ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏమి?
1: వితౌట్ దీస్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: కానీ చదువులు చదవలసిందే.
1: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డు జాబ్.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: ఇలాంటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
0: మనీ. చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటం.
1: ఇట్ వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు సెల్ ఇట్.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
0: విద్య పంచుకునేటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ టు బి షేర్డ్.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు షేర్.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్, ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డూ ఏ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్.
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్ కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంట్ వేసుకున్నాను, బజార్లో ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యూఆర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియన్స్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యూఆర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్. ఎవరి
0: డ్యూటీ వారు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఏ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering,
0: భక్తి కాదు,
1: we come here for harati.
0: పిచ్చి పిచ్చి.
1: It is not devotion, it's pitchy madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము,
1: that's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు, ఇది మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంత కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడు ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము సప్రయోజనము చిల్లులే.
1: The holes
0: of selfishness. ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని చక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒకటి ఉండాలి.
1: Then there's third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: ఆ శాలరీకి తగినంత పని మనం చేయాలి.
1: We should work in tune to the salary we receive.
0: అప్పుడే మన దేశ సేవకు చేసినట్టు వారు మొత్తం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ద కంట్రీ.
0: శాలరీ బాగా దండిగా తీసుకునేది, వర్క్ తక్కువగా చేసేది, అది జగత్తుకు దేశానికే ఒక మోసం చేసినట్టు అవుతుంది.
1: యు రిసీవ్ హై శాలరీ అండ్ యు వర్క్ లెస్, యు ఆర్ ఎ ట్రైటర్ టు దిస్ కంట్రీ.
0: కనుక నీవు శాలరీని పెంచుకోవడానికి నీవు దృష్టిలో పెట్టుకోవద్దు.
1: సో డోంట్ కీప్ ఇన్ యూ ద శాలరీ.
0: ఇచ్చిన శాలరీకి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా?
1: యామ్ ఐ వర్కింగ్ అకార్డింగ్ టు ద శాలరీ?
0: అది ఏ గొప్ప సేవ!
1: దాట్ ఇస్ great service.
0: ilanti sadgunamulu chetane manam seva cheyali.
1: With these good qualities we should serve.
0: nijanga manam ekku jeetam teeskoni ekku panigin chestunte mana bharat desam ee gathiki enduku vachindu?
1: In fact, if we work more equal to the salary, well, country would not be to the in this position.
0: ee salary icche kosamani desh deshamlo ante prime ministers president lu poi bichchalu adugutunnaru, appulu appulu appulu appulu appulu.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా?
1: ఇఫ్ యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యూ రిసీవ్ సాలరీ,
0: నయా పైసాల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ యూ నయా పైసా.
0: న్యాయమా?
1: ఆర్ యూ జస్ట్?
0: ఇది న్యాయమే కాదు.
1: ఇస్ నాట్ జస్టిస్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇస్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇస్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal
0: to that. మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: Or else how do you expect peace?
0: కేవలం చెప్పాల్సిందే శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటా శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
2: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
2: ఆది దైవికము,
0: ఆధ్యాత్మికము,
2: ఆధ్యాత్మికము,
0: మూడింటి యందు శాంతి రావాలి.
2: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి
0: పీస్. అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
2: దేర్ ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి.
2: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి.
2: మెంటల్
0: లెవెల్. ఆత్మరీతిగా శాంతి కావాలి.
2: పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
2: దేర్ ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ద హిస్టరీస్ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడాను లేదు.
2: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుండాలి.
2: దట్ డివినిటీ ఇస్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనా భవతు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
2: Boys did not offer their prayer in full.
0: ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటిది అదే.
2: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
2: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the children of the
0: same చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
2: We should take equal share as we work together.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
2: It is not shareholder business, it's of equal share.
0: నీకెంతను నాకంతని,
2: ఐ గెట్ యాస్
0: నాకెంతను నీకంతని,
2: యు ఆల్సో
0: కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
2: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వల్లీ, దట్ ది టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెట్టు వచ్చారు.
2: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు.
2: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం.
2: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
2: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
2: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
2: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu.
2: You all know this.
0: Ganakokila ani okayam undeetvantadi.
2: There is one Ganakokila.
0: Madras ippudu ledu paavam. Aana kantham etti paadindante kokali vale untundeetvantadi.
2: She is no more. When she starts singing, it is like
0: aana peri Ganakokila.
2: Her name is Ganakokila.
0: Aanaku Tyagaraja kirtanalu chaala ishtamu.
2: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
2: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtanalu anni telugulone untundedi.
2: All songs composed by Tyagaraja are written in Telugu.
0: Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడుకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడుకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే తింటే పొగోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిసే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికపిట్యులేషన్.
0: ఈ విధమైన యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సెక్రెట్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: కుటుంబం క్షేమంగా ఉండవలని నన్నను, సంఘము పురోభివృద్ధి గాంచవలనన్నను, దేశము సస్యశ్యామలము కావాలనన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: ఫర్ ద ఫ్యామిలీ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఫర్ ద సొసైటీ టు ప్రోగ్రెస్ అండ్ ఫర్ ద నేషన్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ ప్రాస్పెరిటీ, దేర్ నీడ్స్ యూనిటీ.

0: పీపుల్.
1: సంఘే శక్తి కలయుగే. ఈ కలియుగమునందు అన్ని శక్తుల కంటే సంఘశక్తి చాలా బలమైనటువంటిది.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ద పవర్ దట్ ఇస్ లేటెంట్ ఇన్ సొసైటీ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ పవర్.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ సొసైటీ?
1: అనేక మంది అనేక భావములతో, అనేక మార్గములతో, అనేక తలంపులతో ఉండినటువంటి వారు, ఏక భావముతో, ఏక తలంపుతో, ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్ లివింగ్ ఇన్ యూనిజన్ విత్ వన్ పాయింటెడ్నెస్ విత్ వన్ ఫీలింగ్ అండ్ వన్ థాట్.
1: వ్యక్తి సాధించలేనటువంటి కార్యమును సమష్టి సులభంగా సాధించగలదు.
0: What an individual cannot achieve, society can accomplish.
1: భారతదేశ సంస్కృతి సమష్టి భావమునే అంగీకరించింది, కానీ వ్యష్టి భావమును ఏమాత్రము అంగీకరించలేదు.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: మన జీవితము సమష్టి జీవితమే కానీ వ్యష్టి జీవితము కాదు.
0: Our life is the one of community, collective and not individual.
1: కనుకనే సమష్టి జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: When once we develop this collective feeling of society, we can lead our lives better.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: Many face this dissatisfaction and suffering.
1: సంతృప్తి అనేటువంటిది మానవత్వాన్ని ఏకత్వం గావించి దివ్యత్వం చేత పవిత్రము చేస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ దట్ గివ్స్ యు ది యూనిటీ అండ్ అటైన్ డివినిటీ.
1: కనుకనే సంఘశక్తి అనేటువంటిది ఎంత వర్ణించినా కూడాను ఇది వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ వి కెనాట్ ఫుల్లీ మెజర్ ద పవర్ ఇన్ ది సొసైటీ.
1: కేవలం ఒక గడ్డిపోచ చిన్న చీమను కూడాను బంధించలేదు.
0: A grass blade cannot bind even a small little ant.
1: కానీ అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధించగలదు.
0: Grass blades woven together can even bind a mighty elephant.
1: కనుకని మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: Therefore, this kind of togetherness, unity are essential in society.
1: కానీ దురదృష్టవశాత్తు ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఈ ఐకమత్యము క్షీణించటం చేతను, సంఘీభావం కూడా రహితమైపోవడం చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధను అనుభవించవలసి వచ్చింది.
0: అన్ఫార్చునేట్లీ ది సెన్స్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ యూనిటీ వానిష్డ్ డిక్లైన్డ్ గ్రాడ్యువల్లీ ఇన్ భారత్.
1: భారతదేశంలో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore, you are going to be future citizens of this country and must cultivate the
1: రాజకీయ నేతృత్వం గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటిని పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నము చేస్తూ వచ్చాయి.
0: This principle of divide and rule divided this country, fragmented this country.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిది మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీనిని ఆచరించడమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యము అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use.
1: వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము. విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ అత్యవసరం.
0: Therefore, the science needs discrimination, which also necessarily requires
1: knowledge
0: practice.
1: Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుకని ఈనాడు knowledge ఉన్నది కానీ action లేదు.
0: Today we have knowledge but not action.
1: Action ఉన్నది కానీ knowledge లేదు.
0: There is action without knowledge.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: Likewise, along with this knowledge, if you have discrimination, it will shine.
1: ఈ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగములు చేస్తూ వస్తున్నాయి.
0: In all fields, the morality, the ethics, the science and technology, we find this kind of division, segmentation.
1: అంతే కాక వికారమైనటువంటి అర్థములు కూడాను దీన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: And we also give distorted, perverted versions.
1: లోకములో స్వార్థరహితమైనటువంటిది ఏది అని మనం చక్కగా విచారించినప్పుడు దైవమే స్వార్థరహితమైనటువంటి వాడు.
0: ఇఫ్ వి క్వశ్చన్ దిస్ వే హూ ఈజ్ సెల్ఫ్లెస్, ఆన్సర్ ఇస్ గాడ్ ఈజ్ ఓన్లీ.
1: ఏ తల్లి తండ్రి భార్య భర్తలు బిడ్డలు తల్లి కూడాను అంతో ఇంతో కొంతవరకు స్వార్థం ఉండవచ్చును.
0: ద ఫాదర్ మదర్ వైఫ్ చిల్డ్రన్ దే హ్యావ్,
1: కానీ దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకు నువ్వు ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: హిరణ్యకశిపుని హింసించాడు.
0: And he has killed Hiranyakashipu.
1: విభీషణుని రక్షించాడు.
0: He protected.
1: రావణాసుని హింసించాడు.
0: And he killed Ravana.
1: కంసుని శిక్షించాడు.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కో దాని పట్టి చూసినప్పుడు ఈ శిక్ష రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: వి మే కన్సిడర్ బేసింగ్ ఆన్ దీస్ డ్యూయల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పనిష్మెంట్ ప్రొటెక్షన్, వెల్ ఇట్ లీడ్స్ దే
1: దుష్టులను శిక్షించడం కానీ శిష్యులను రక్షించడం కానీ దైవం కాదు.
0: Is not the God who protects the pious, is not God who punishes
1: the wicked. ఇది మానవుల యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own qualities.
1: తన మంచియే తన రక్షించుస్తుంది.
0: Your own good will protect you.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: Your own bad punishes you.
1: దేవుడనగా వేరు దేశమందురు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
0: God is not in a foreign land, he is in your body.
1: పాపమనగా వేరు పరదేశములు లేదు, తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు.
0: Therefore punishment or protection are
1: దైవం రెండింటికి సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుకని ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సలపలేకపోవటం చేతని సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయంలో పలు షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకామాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్ల పైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: బిఫోర్ దిస్ ద్వారకామాయ మంటప్ ఇస్ ఎరెక్టెడ్, బాబా వాజ్ వాచింగ్ ద కాపర్ కాయిన్స్.
1: ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు,
0: మెనీ డివోటీస్ వర్ వెయిటింగ్,
1: కానీ ఎవరిని గమనించలేదు.
0: బట్ నో, హీ డిడ్ అబ్జర్వ్ ఎనీబడీ.
1: ఈ చేతికి ఈ చేతి నుంచి ఈ చేతికి ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు.
0: హీ ఇస్ షిఫ్టింగ్ ద కాయిన్స్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్ అండ్ వాచింగ్.
1: కానీ ఎంతసేపు చూసినప్పటికీ తాను కన్నెత్తి ఎవరిని చూడలేదు.
0: దో దే వెయిటెడ్ ఫర్ లాంగ్,
1: ఎవరితో మాట్లాడలేదు.
0: నో వన్ థాట్.
1: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
0: ఇన్ ద మీన్ టైమ్, ధామా
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: ద వన్ హూ ఇస్ ఆల్వేస్,
1: అతని పేరు ధామా.
0: హిస్ నేమ్ ఇస్ ధామా.
1: ధామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయన్స్ అంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
0: దామా కేమ్ అండ్ క్వశ్చన్, బాబా మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ ప్లేయింగ్ షిఫ్టింగ్ ద కాయిన్స్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్, ఆర్ యూ ఎగ్జామినింగ్ దెమ్.
1: అప్పుడు చూచాడు,
0: బేటా
1: చూడు, ఒక్క కాయిన్ కూడా సరిగా లేదు.
0: మై సన్, నాట్ ఈవెన్ వన్ కాయిన్ ఇస్ జెన్యున్.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి,
0: on one side there are no letters.
1: మరొక వైపున రూపం పోయింది,
0: another form there is no.
1: కొన్ని ముక్కలైపోయినాయి,
0: some have lost.
1: కొన్ని సొట్టబడిపోయింది,
0: disfigured.
1: కొన్ని క్రాకులు వచ్చినాయి,
0: cracked.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: I am watching these coins to find out which is genuine and useful.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామ.
0: దామ సెడ్ త్రో అవే విచ్ ఇస్ యూస్లెస్, దెన్ వై డు యు వాంట్ సో
1: లాంగ్. బేటా చక్కగా అర్థం చేసుకో.
0: హి సెడ్ మై డియర్ సన్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: వస్తున్నారు ఇంత మంది భక్తులు,
0: సో మెనీ డివోటీస్ కమ్ హియర్,
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి ఇలా కనిపిస్తున్నారే కాని ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here, they are like the coins on hand, some are disfigured, some have lost the letters, some have lost everything, they are not genuine, some are useless. Kontha mandi
1: sambandhamainattu vanchalu korukodaniki vastunnaru,
0: some come here for worldly desires.
1: Kontha mandi pass kavalani vastunnaru,
0: some come here to secure
1: pass kavalani vastunnaru,
0: students come here to pass. Inka
1: kontha mandi marriage kavalani vastunnaru,
0: some come here to get married. Inka kontha mandi
1: udyogam kavalani vastunnaru,
0: some come here for job. Mari
1: kontha mandi promotion kavalani vastunnaru,
0: some come for promotion.
1: Andaru ee vidhangane okokaru okoka korikato vastunnaru kani aatmagnanam kavalanetundi koreetundi vaadu okkadaina indulo naaku kanipinchaledu.
0: Most of the people come here to have their desires fulfilled, but they don't come here seeking the knowledge of the spirit.
1: వీరందరూ ఈ కాయన్స్ మాదిరి ఉంటున్నారు, ఇందులో ఎవరు నాకు పనికొస్తారా అని నేను చూస్తున్నాను అన్నాడు.
0: You are all like these coins, I am just examining which one of you are useful.
1: ఇందులో ఒక్కరైనా చెప్పిన మాట వినేటువంటి వారు కాదు.
0: Not even one would obey me.
1: మాకు స్వామి కావాలంటారు.
0: You say we want swami.
1: స్వామి ఆజ్ఞను ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: To what extent you follow swami's command?
1: పాటించలేనటువంటి సమయంలో ఇంకా భక్తి అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: When you don't follow him, how can you call yourself a devotee? తక్షణమే
1: దామాని పిలిచాడు. దామ చూడు ఆ మామిడి మొక్క.
0: Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch that.
1: బాగ పూలంతా కొడును కాకులు కనిపించకుండా పూలు విచ్చింది.
0: And the mango tree was full of flowers that you can't see when the leaves
1: are there. ఎన్ని పువ్వులు ఉన్నాయి ఈ యొక్క వృక్షములో.
0: See how many flowers are there in the tree.
1: కట్టకడపడికి ఎన్ని కాయలు కాస్తున్నాయి.
0: How many fruits you get ultimately.
1: ఇంకా కట్టకడపడికి ఎన్ని ఫలములు అయిపోతున్నాయి.
0: How many become ripe fruits.
1: కావటం లేదు.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: ఆర్ ద విండ్
1: కొన్ని పిందెలుగా పలుస్తున్నాయి.
0: సమ్ గోయింగ్ టు టెండర్.
1: ఈ పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి.
0: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్.
1: ఈ కాయలు కూడా పచ్చలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ దే ఆర్ ఈటెన్ అవే బై బర్డ్స్.
1: కొన్ని ఉడతలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం. కట్టకడపడికి
1: పండేటి విన్ను.
0: అల్టిమేట్లీ వి డోంట్
1: గెట్. నిజంగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: అదే విధంగానే ఒకానొక సమయంలో వేమన కూడాను ప్రశ్నించుకున్నాడు.
0: Vemana also said at one time same question.
1: అయ్యా రాళ్ళంతా దేవుళ్ళైతే రాజులంతా మింగరా అన్నాడు.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: అదే విధంగానే వచ్చిన వారందరూ భక్తులేగినైపోతే ప్రశాంతి నీళ్ళు స్థలమే ఉంటుండదు ఇంకా.
0: If all those that visit Prashantilam are devotees, there will be no space in
1: Prashantilam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message.
1: Kalukane nilichi kuda aa vidhanga vetuktu vetuktu vastunde.
0: Therefore there is a constant search for devotees.
1: Vetukuchunnanu nedu vetukuchune unnanu.
0: I am in search, I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. కాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికిరాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెర్రి చెరకు చూచి చెరకని నీవు నమలవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్
1: రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూచినప్పుడు మానవత్వం అనేటువంటి ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: వెన్ వీ గో బై దిస్ క్యారెక్టర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూ మ్యాన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ హౌ సీక్రెట్, హౌ ప్యూర్, హౌ ఐడియల్.
1: దీనిని పరిష్కరించుకునే జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among all the creatures.
1: మీరందరూ చదువుతున్నారు.
0: You study.
1: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు.
0: You want good positions.
1: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు.
0: You want to go abroad.
1: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు.
0: You also earn money.
1: ధనమూలమిదం జగత్తు అని భావిస్తున్నారు.
0: You think that money is everything.
1: కానీ పూర్వమంతా కూడా ధర్మమూలమిదం జగత్తు అని విశ్వసించారు.
0: But in the earlier days they considered that dharma is everything.
1: ప్రాచీన కాలంలో ధర్మమూలమిదం జగత్తు.
0: In earlier days it is only dharma.
1: ఆధునిక యుగములో ధనమూలమిదం జగత్తు.
0: In the modern age money is everything.
1: కానీ సాయి ధర్మమును కాని ధనమును కాని జగత్తు అని భావించటం లేదు.
0: But Bhagavan will not consider either dharma or dhana as the universe.
1: దయమూలమిదం జగత్తు. దయ కావాలి.
0: Bhagavan considers daya, the compassion, which
1: ధనము కాదు.
0: Is not money.
1: ధర్మము కాదు.
0: ఇస్ నాట్ ధర్మ.
1: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
0: యూ కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ చారిటీ.
1: ఇది కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
0: ఇస్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: దయం అనే యొక్క లక్ష్యము.
0: కంపాషన్, దయ.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ హ్యాస్ ఎ హార్ట్.
1: ప్లస్ దయ ఇస్ హృదయ.
0: హృత్ ప్లస్ దయ ఇస్
1: హృదయ. దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
0: దేర్ఫోర్ ఇవెన్ ది హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హార్ట్ ఇస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
1: కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
0: Therefore, the heart full of compassion is true human quality.
1: Kanuka prati manavuniki daya aneetvanti oka hrudayamulo nimpukoni undali.
0: Therefore, one has to fill one's own heart.
1: Ee dayanu taanu maatrame anubhavinchadam gaakunda sarvulokunu deeni panchi pettali.
0: He should not only experience and joy, he should share with his fellow men.
1: Kanukane daya premanu rendi leneetvanti manavattamu idi manavattame kaadu.
0: Therefore, you cannot call it true human life.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: Do you think that all other birds can speak like a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
0: Do you think that all insects that crawl on the flowers are butterflies?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
0: If the pig is very hefty, it cannot be an elephant.
1: కాదు కాదు.
0: No.
1: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువు నాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among the living creatures.
1: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
0: Where should you demonstrate this rare life of a human?
1: శరీర మాధ్యము కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: We should follow the righteous path.
1: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
0: Along treading along the righteous path we should have compassion too.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
0: God is never selfish.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: Selfless, selfless.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్లా కనిపిస్తాడు?
0: How do you expect selfish people to know the selfless?
1: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
0: He can only see the reflection of his own feelings.
1: తద్భవతి.
0: As is your feeling, so is your vision experience.
1: కనుక ఎవరెవరి భావములు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
0: You imagine basing on your own thought.
1: కనుక ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న. ఒక్కొక్క తల వేరువేరుగా ఉండటం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: As our heads vary, our thoughts are also different.
1: కనుక మనము తనువును దండించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి.
0: యూ షుడ్ పనిష్ ద మైండ్.
1: పుట్టపైన మర్దించిన పాము మరణ ముందున.
0: విల్ ఎవర్ ది స్నేక్ డై ఇఫ్ యూ జస్ట్ రబ్
1: దండించిన విషయభోగం అనుగుణ.
0: ఇఫ్ యు పనిష్ ద బాడీ కెన్ యూ కిల్ ది సెన్సిటివ్ ప్లెజర్.
1: వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
0: ఇఫ్ యూ జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్ కెన్
1: ఎవరో తెలియకున్న తత్వము. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం వెతుకుదుగును.
0: ఇఫ్ యూ డు నాట్ నో యువర్ ట్రూ నేచర్ హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ.
1: మొట్టమొదట తానెవరో తెలుసుకోవాలి.
0: ఫస్ట్ నో థైసెల్ఫ్.
1: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
0: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: నేను ఎవడు?
0: హూ యామ్ ఐ?
1: నేను దేహమా?
0: Am I the body?
1: లేక మనస?
0: Am I the mind?
1: లేక బుద్ధి?
0: Or intellect?
1: లేక అంతఃకరణ?
0: Or innocence?
1: కాదు కాదు.
0: No.
1: ఇది నా దేహము.
0: This is my body.
1: నేను వేరే.
0: I'm different.
1: కనుక దేహం నేను కాదు.
0: సో ఐఎమ్ నాట్ ద బాడీ.
1: దేహం ఒక ఉపాధి.
0: దిస్ ఓన్లీ దిస్ చైన్.
1: ఇది మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
0: దిస్ ఓన్లీ ది బెస్ట్ క్లాత్ దట్ హస్ బీన్ పుట్ ఆన్.
1: కనుకనే ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
0: సో యూ కెనాట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ది బెస్ట్ చైన్.
1: మనం చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాం మనము.
0: ఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ వి పనిష్ ద బాడీ.
1: కానీ బాడీలో ఏ దోషము లేదు.
0: నో, దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
1: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
0: ఆల్ మిస్టేక్స్ ఆర్ ఇన్ ద మైండ్.
1: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
0: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
1: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
0: అండ్ ద గవర్నమెంట్ హెస్ పనిష్డ్ హిమ్ దట్ హీ షుడ్ బి హ్యాంగ్.
1: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
0: The crime, is it committed by the body or the mind?
1: Body cheyaledu.
0: Body has not committed.
1: Manasu yokka pradvalam cheta body chesindi.
0: Because the prompting in the mind, the body has committed the crime.
1: Kabattu manasu dehanni cheyinchindi.
0: So it's the mind that made the body.
1: Cheyinchindi cheddaga chesindi cheddaga.
0: What is it that's bad here, body or the mind?
1: Cheyinchindi cheddadi.
0: It is the mind that prompted this action.
1: Kabatti manasu ni chichinchadam ledu dehanni chichistunnavu.
0: You are not punishing the mind, you are punishing the body.
1: Manu shastram yokka nyayama?
0: Is it, are you justified?
1: Kaadu kaadu.
0: No.
1: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
0: Therefore what that has
1: చేసిన చేయించినది మనసు.
0: Is the mind that prompted this action. కనుక
1: మనుష్యానాం కారణం బంధమోచకు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
0: So mind is the cause for liberation and attachment.
1: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: So we should see that our mind
1: ఏది చేసినప్పటికీ నీ మనసు యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
0: Whatever that is done, the mistake lies with the mind, not with the
1: body. నీవు బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు బోధించవలసింది, మనసుకు బోధించు.
0: So you should not teach the human as such, you should teach your mind.
1: కనుక ప్రతి బోధన కూడాను మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
0: So every teaching should be given to the mind.
1: కనుకనే శిరిడి ఎందు కూడాను అనేక పర్యాయములు అనేక విధమైనటువంటి ఒక మార్గంలో అనేక ఉపమానము చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
0: So there in Shirdi also there is so much of teaching of wisdom.
1: దైవము సర్వత్ర ఉండినటువంటి వాడు.
0: God is everywhere.
1: సర్వభూతముల యందు ఉండేటువంటి వాడు.
0: Present in all beings.
1: ఈశావాస్యం విదం సర్వం.
0: God is present everywhere.
1: లక్ష్మీ బాయి దాంగే.
0: లక్ష్మీ బాయి.
1: చాలా శ్రీమంతురాలు.
0: She is a rich lady.
1: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిర్డీలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
0: Though she is very rich, but she was cleaning the whole campus and serving all the devotees that visited there.
1: Okanaadu avakasam chikkindi ganuka baba paadala paina padi namaskaram chesindi.
0: As she could get a chance, she could fall at the feet of
1: Lakshmi
0: baba.
1: Lakshmi bhai, amku bhook hai, aakaliga untundadi annaru.
0: Baba said, Lakshmi bhai, I am hungry.
1: Ayyo, భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు కాలండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం.
0: లక్ష్మీబాయి థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసలో డైరెక్ట్లీ సెడ్ హిస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
1: అడుగని పోటోలకంతా నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రెండు.
0: వీ ఫీడ్ ఎవ్రీవన్ ద టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
1: అప్పుడు బాబా బాగా చేసేవాడు.
0: And Baba eats well.
1: Baba intettu chapatilanta tineetunti vaadu.
0: He eats pile of chapatis.
1: Okkoka chapati naalugu madatalu vesi okkoka thure tineetunti vaadu.
0: He will make four folds and take in one gulp.
1: Kanukani aame vellindi chaala ekku chapatile chesindi.
0: She made many chapatis.
1: Tattalo teesukoni vachindi.
0: She brought in a plate.
1: Mundu pettetappudiki aha chaala baagunnayi, manchi ruchiga unnai antunnadu.
0: And Baba said they are very tasty, they are very fine.
1: Ee lopalu oka nalla kukka toka aadinchukuntu vachindi.
0: In the meantime a black dog came there waving its tail.
1: Dani daggara pilichi dani nimurtu unte aa kukka aa chapatilanni tinesindi.
0: As Baba was patting this dog, it started eating chapatis there.
1: Chustu undadi Lakshmi bhai danki.
0: Lakshmi bhai was watching.
1: Chuchi Baba idena meer chesetunte pani.
0: He said, what is it?
1: ఆకలి ఆకలి అన్నారు.
0: యు సే యు ఆర్ హంగ్రీ.
1: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పండి, నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతి చేసుకుని వచ్చాను.
0: When God asked openly, I brought the chapati for my
1: devotion. కుక్కకి పెట్టేసిస్తున్నారు.
0: In right in front of
1: my eyes.
0: You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
1: ఈ చపాతిని చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భించా?
0: Did I have any bad thoughts as I prepared chapatis?
1: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
0: With full of love and affection I made these chapatis for you.
1: ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
0: Why do you insult me?
1: మీకు న్యాయమా?
0: Are you justified?
1: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
0: She went on speaking as she would talk to her father.
1: లక్ష్మీబాయి.
0: లక్ష్మీబాయి.
1: బయట బయట.
0: Sit down, bite home.
1: నేను నీ తినేశాను, నా కడుపంతా నిండింది అన్నాడు.
0: I have eaten in full, my belly is full now.
1: బాబా నేను ఎట్ట నమ్మేది, కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎట్ట విశ్వసించే.
0: బాబా హౌ కెన్ ఐ బిలీవ్ యూ, ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యు హావ్ ఈటన్.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: మానవుడు ఆకలి అని అడుగుతాడు.
0: The human being will have all the hunger.
1: పశుపక్షి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగడం కాదు.
0: And man asks for food but not the birds.
1: వాటికి కూడా ఆకలి ఉంటుందని.
0: అండ్ దేర్ ఈస్ హంగర్.
1: అవి చెప్పలేవు.
0: దే డోంట్ సే.
1: కానీ అవి కూడా నువ్వు దైవత్వం యొక్క సృష్టియే.
0: బట్ దట్స్ ఆల్సో గాడ్స్ క్రియేషన్.
1: కనుకనే ఆ మృగములు తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
0: వెన్ యానిమల్ ఈట్స్ ఇట్ అమౌంట్స్.
1: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
0: డోంట్ థింక్ దిస్ బాడీ ఇస్ బాబా.
1: ఆ కుక్క కూడా నువ్వు బాబా అని.
0: ఈవెన్ ద డాగ్ ఇస్ బాబా.
1: ఈ పక్షి కూడా నువ్వు బాబా అని.
0: దిస్ బర్డ్ ఇస్ బాబా.
1: ఈ ఎనుము కూడా నువ్వు బాబా అని.
0: దిస్ ఎవరీ
1: సర్వ జీవరాశులు కూడా నువ్వు బాబా అని.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ బాబా.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఈశ్వర సర్వభూతానా.
0: గాడ్ ఈస్ ఇన్ ఆల్ క్రీచర్.
1: అన్నింటి ఎందు ఉండినటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నావు?
0: వెన్ బాబా ఈస్ ఎవ్రీవేర్ వై యు లిమిట్ హిమ్?
1: మన బాబాని మీరు పెంచుకోవడం చేతనే నిన్ను ఈ విధంగా ఏడిపించడానికి కూనుకున్నాను.
0: బికాజ్ యూ హ్యాడ్ దిస్ నారో ఐడియాస్ ఐ హ్యాడ్ టు మేక్ యూ క్రై.
1: భావం పోవాలి, విశాల భావం రావాలి.
0: గివ్ అప్ ది నారో ఐడియాస్, నారో ఫీలింగ్స్, డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
0: హ్యావ్ ద బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ టేక్ ఇట్ ఎస్ డివైన్.
1: ఏ చెడ్డ మంచి జరిగినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, ఇది నా మంచి కోసమే అని భావించు.
0: ఈవ్ ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టేక్ ఇట్ దట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: విధమైనటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటాది.
0: వెన్ సచ్ గుడ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ హార్ట్స్ దెన్ ఇట్ వుడ్ బి ప్రాపర్.
1: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
0: దో సో మెనీ
1: కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు.
0: Some say that
1: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
0: Some say the Swami has not looked at them.
1: పిలచలేదని పోతుంటారు.
0: Say that they have not looked at them.
1: ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
0: Some come.
1: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
0: They are here in Mandir but they have business transactions.
1: అనేక రకాలుగా ఉంటుంటారు.
0: Many people are here.
1: వీళ్ళందరూ భక్తులేనా?
0: Are they all devotees?
1: కనుకని భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ఒక ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
0: If you are a true devotee, you should come here for the knowledge of the self.
1: కానీ అది చాలా తక్కువ.
0: But very few are like that.
1: రాని రాకపోని.
0: They come or not.
1: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటి కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
0: When once you have that knowledge of the self, you will have the bliss of this self.
1: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: You should make every effort to know that nature of the self.
1: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. ఠాకూర్.
0: A ఠాకూర్ came to Shirdi.
1: అతని జోబులో 2 crore ఉంది. 5-5 rupees నోట్ అంతా దండిగా ఉంటున్నాయి.
0: లాట్స్ ఆఫ్ 500 rupee నోట్స్
1: కనిపిస్తున్నాయి.
0: దే ఆర్ క్వైట్ అపేరెంట్.
1: దీన్ని చూచాడు బాబా.
0: బాబా సా దిస్.
1: ఏ దామా,
0: ఆ
1: ఊర్లోకి పోయి పటేల్ దగ్గర ఒక 5 rupees తీసుకునిరా అన్నాడు.
0: హి సెడ్ దామా యు గో టు దట్ విలేజ్ అండ్ బ్రింగ్ 5 rupees ఫ్రమ్ దట్ పటేల్.
1: ఆయన వెళ్ళాడు దామా.
0: దామా వెంట్.
1: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా మాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
0: అండ్ దిస్ Patel prayed that he should have the knowledge of the self, Atmajnana.
1: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
0: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్.
1: కొంతసేపు ఉండు అన్నాడు.
0: హి సెడ్ వెయిట్ ఫర్ సమ్.
1: తిరిగి వచ్చాడు దామా.
0: దామా రిటర్న్.
1: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
0: హి సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్
1: అట్ హోమ్. ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
0: హి సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 rupees.
1: అక్కడికి పోయాడు.
0: హి వెంట్ దేర్.
1: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
0: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: సరే మరి దామా వచ్చాడు.
0: దామా కేమ్.
1: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
0: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
1: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
0: హి సెంట్ దామా 5 to 10 times.
1: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుని రామన్నాడు.
0: హి సెడ్ 5 rupees ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ, బ్రింగ్ ఇట్.
1: అప్పుడు ఈ పటేల్ ను చూసి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
0: బాబా స్టార్ట్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
1: అరే పటేల్.
0: ఓ పటేల్.
1: నీ 5 rupees నోట్ నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
1: నేను ఈ పర్యాయం 5 rupees కోసమని పట్టణానికి పంపించాను.
0: ఐ హావ్ సెంట్ ఫర్ ద మనీ టు ది సిటీ.
1: పోనీ స్వామి, నా దగ్గర ఉన్న 5 rupees తీసుకోండి, నీ ఇచ్చినావా?
0: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
1: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
0: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
1: ఇంత లోభికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
0: You are a miser, how to teach you the knowledge of the spirit?
1: కనుకనే త్యాగేనైకి అమృతత్వ మానసో. త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మ జ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉంటుంది.
0: ద వన్ హూ కెనాట్ సాక్రిఫైస్ విల్ బి ఫార్ ఆఫ్, థౌజండ్స్ ఆఫ్ మైల్స్
1: అవే. కనుకనే వేదం కూడాను నకర్మణ నప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసో.
0: సో నో పొజిషన్, నో అథారిటీ, ఓన్లీ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: నాడు నీవు 5 rupees వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
0: Today you feel sad to give up 5 rupees.
1: కాని ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
0: యూ మస్ట్ గివ్ దెమ్ అప్ వన్ డే ఆర్ అదర్.
1: ఆనాడు ఏమి చేయగలవు?
0: వాట్ కెన్ యూ డూ?
1: ఏం వెంటనే పోగలవు?
0: వాట్ ఇస్ దట్ కెన్ విల్ కమ్ విత్ యూ?
1: ఇది ఏ నిజమైన ఆత్మ జ్ఞానము.
0: దిస్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
0: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
1: జీవితం లోపలే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి.
0: యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం.
1: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానము ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా వారిని విమర్శిస్తుంటారు.
0: When boys start doing bhajans and try to meditate, parents criticize them.
1: ఇంత చిన్న వయసులోపల ఇంత పెద్ద భక్తి నీకెందుకు?
0: Parents tell them at this tender age, why are you doing
1: this? అయిపోయి గొప్ప ఉద్యోగం చేసి తర్వాత మంచి సంబళాలు తీసుకుని తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత నీవు అప్పుడు కావాల్సిన జపమాలు తీసుకుని కూర్చో.
0: Just pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
1: అంతా ఇంద్రియాలు ఉడిగిన తర్వాత పద పద మంచు కింకరులు పాశములాగడి వేళ.
0: When the soldiers of the god of death drive you from this earth,
1: dabadaba baita pettudiki labhamu ledani cheppu vela.
0: Everyone says that the body should be kept out of the house.
1: Labalaba yerchu vela.
0: And wife and family start crying.
1: Namamu notanu palka.
0: Is it possible to chant the name of God?
1: Appudu chesi retired ayipoyi kannulu kaallu anni koolipoyinappudu vaadu emi japam chestadu emi bhajan chestadu.
0: When all the senses and the limbs become weak, is it the proper time?
1: Manchi halamainatundi danni manam bhujinchali gaani kullipoyinatundi pandunu evaraina bhujistara?
0: You should only eat a fruit which is ripe enough, not the one that
1: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యములో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
0: Having wasted all the life, what kind of spiritual sadhana you can do in old age?
1: నీ యుద్ధములో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
0: In order to win the war, you should be recruited while young.
1: ఈ రిక్రూటింగ్ లో పాస్ అయిన తర్వాతనే నీవు యుద్ధంలో పోయి దీన్ని పట్టుకొని సాధించవచ్చు.
0: When once you are recruited into the army, you can join the war.
1: ఈ బాల్యమునందే దీని యొక్క తత్వము రిక్రూటింగ్ కావాలి, దీనికి ఒక ట్రైనింగ్ కావాలి.
0: Right from this young age, you need training.
1: జీవితకాలంలో చేసినటువంటి స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
0: All that smarana chanting will be adarana refuge.
1: ఈ దైవ భక్తి లేకపోతే ఇంకెప్పుడు మనకు దైవ భక్తి వస్తుంది?
0: If you don't have devotion now, when can you cultivate?
1: ఎప్పుడో వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు.
0: It's a mistake to think that you'll have later.
1: ఇప్పటి నుంచే రావాలి.
0: It should be there right from now.
1: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు కూడా చక్కగా అవుతుంది.
0: If the plant is straight, the tree would be straight.
1: మొక్క వంగితే చెట్టు కూడా వంగిపోతుంది.
0: If the plant bends, also the tree.
1: కనుకనే ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క వయసులో చాలా పవిత్రమైన వయసు.
0: This tender age is sacred.
1: దైవ భావాన్ని మనము హృదయంలో నింపుకోవాలి.
0: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
1: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
0: యు షుడ్ ఫిల్ విత్
1: సేవకా వృత్తిలో మనం ప్రవేశించాలి.
0: యు షుడ్ సర్వ్.
1: కనుకని నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మలు చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
0: వాట్ ఎవర్ యు మే డూ, యు షుడ్ ప్లీజ్ గాడ్.
1: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
0: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిది దైవమే.
0: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
0: ఇఫ్ యూ డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్, to think that you'll have them later, it's a big mistake.
1: Kanuka baba modalu minchi kudanu direct ga indirect ga kudanu anek rakamainatvanti oka atma gnanaanni bodhisthu vacheetunte vaadu.
0: Therefore baba has spread this knowledge of the spirit directly and indirectly.
1: Kaani itti gnanam lenatvanti vaaru, itti sushmam telinatvanti vaaru, itti pavitramanu gurtinchukolenatvanti vaaru bhautikaanni laukikaanni prapthaanni chusi bhramistipothuntaru.
0: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
1: కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
0: That's all the trend of the outward.
1: దివ్యమైనటువంటి భావము నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
0: The divine and the novel thoughts are within.
1: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
0: For this unity is essential.
1: దీనిని సంఘీ భావం కూడా చాలా అవసరము.
0: For this unity is absolutely needed.
1: దీనికి ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
0: ధర్మజ has set a very good ideal.
1: ఏమిటి ఆ ఆదర్శం?
0: వాట్ ఈస్ దట్ ఐడియల్?
1: మేమందరూ కూడా 105 మంది అన్నదమ్ములము.
0: ఆల్ ఆఫ్ అస్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 105 బ్రదర్స్.
1: మా బ్రదర్స్ అంతా మేమెవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
0: వీ బ్రదర్స్ నాట్ 5, 105.
1: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
0: వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ అస్, 5 పాండవాస్ ఆన్ వన్ సైడ్, కౌరవాస్
1: మాపైన ఎవరైనా వచ్చిరా మేము 105 మంది కూడా చేరిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ప్రిపేర్డ్ టు ఇన్వేడ్ us, ఆల్ ది 105 వుడ్ జాయిన్.
1: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ ఆల్ భారతీయ షుడ్ బి వన్.
1: భారతీయ సంస్కృతి ఒక్కటే.
0: ద కల్చర్ ఆఫ్ భారత్,
1: భారతీయ ధర్మం ఒక్కటే.
0: ధర్మ ఇస్ వన్.
1: భారతీయ జాతి ఒక్కటే.
0: ద భారత జాతి ఇస్ వన్.
1: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవటం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
0: బికాజ్ వీ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
1: ఏ పార్టీనైనా కానీ,
0: లెట్ ఇట్ బి ఎనీ పార్టీ,
1: ఏ జాతి అయినా కానీ,
0: లెట్ బి ఎనీ రేస్,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: ఎనీ స్టేట్,
1: భారతీయులందరూ ఒక్కటే,
0: ఆల్ భారతీయస్ ఆర్ వన్.
1: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
0: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
1: ఎనీ అదర్ ఫారిన్ ఇన్వేషన్. ఎన్నో ఉండవచ్చును,
0: దేర్ విల్ మెనీ డిఫరెన్సెస్,
1: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
0: యాజ్ పర్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
1: అపార్ట్. కానీ దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ వి షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ధర్మజని యొక్క సూత్రము,
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ.
1: మాలో మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు.
0: వెన్ దర్ ఆర్ డిఫరెన్స్ అమంగ్ అస్ వి 5 ఆర్ అపార్ట్ ఫ్రమ్ దోస్ 100.
1: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ ట్రైస్ టు ఇన్వేడ్ అస్ ఆల్ ది 105 వుడ్ స్టాండ్. ఆ
1: ఐక్యమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
0: దట్ యూనిటీ వి షుడ్ హావ్ అండ్
1: ఫాలో. ఇది ధర్మజన యొక్క ప్రధానమైన సూత్రము.
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మజన.
1: అన్నింటికీ ధర్మమే ప్రధానము.
0: ఫర్ ఎవ్రీథింగ్ ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ధర్మం కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
0: అండ్ దిస్ ధర్మ షుడ్ హావ్ దయా కంపాషన్.
1: కనుకనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి 4 కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
0: దెర్ఫోర్ ఆల్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ కమెన్స్ విత్ ధర్మ.
1: అర్థము ధనము కావాలి.
0: అర్థ మనీ
1: ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
0: యూ షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్ వాంచ్
1: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంఛలుగా ఉండాలి.
0: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
1: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివిగానే ఉంటాయి.
0: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హావ్ విత్ ఇట్ ది కంపాషన్ దయ.
1: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
0: వేర్ డు యు ఫైండ్ దిస్?
1: హృదయం నందే ఉంటుంది.
0: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
1: అదే నిజమైనటువంటి యొక్క దయ. అదే నిజమైనటువంటి హృదయము.
0: దట్ ఇస్ ది ట్రూ హార్ట్.
1: దేహమనే హృదయమందు, దేహమనే జీవి యందు హృదయమనే దేవుడు ఉండే.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
0: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
1: ఆటలాడించే సూత్రధారి ఒకరికొకరు.
0: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
1: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోతుంది.
0: దే ప్లే టుగెదర్ అండ్ దట్ డ్రివెన్ అపార్ట్.
1: కట్టగడమిటి రెండు ఒక్కటే అయిపోతుంది.
0: అల్టిమేట్లీ దే బికమ్
1: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
0: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
1: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
0: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
1: రెండోది రియాక్షన్.
0: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
1: ఒకటి సౌండ్, రెండు రిసీడ్.
0: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
1: కనుకనే అన్ని కూడాను సౌండ్, రిసౌండ్, యాక్షన్, రియాక్షన్. ఈ విధమైన తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్షన్, రియాక్షన్, సౌండ్ అండ్ రిసౌండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీ భావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
0: అలాంగ్ విత్ దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, యూ షుడ్ కల్టివేట్
1: సంఘములో. నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘంలో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
0: యూ గ్రో ఇన్ సొసైటీ, you develop in society, in what way should you be?
1: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారానే నీవు సాధించావు.
0: You have achieved, you have accomplished everything in society.
1: ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
0: Should you not express gratitude to society?
1: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
0: Should you not render service to society?
1: నీవు పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
0: When you accept, receive, should you not give in turn?
1: కనుకనే నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
0: So be ready to give.
1: అది నీ యొక్క సరైనటువంటి మానవత్వం.
0: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ద సీక్రెట్ ప్రిన్సిపల్స్.
1: ఎంబీఏ బాయ్ చెప్పాడు.
0: ఎంబీఏ బాయ్ సెట్
1: సహనావవతు, సహనవగుణవత్తు, సహవీర్యం కలవావహీన్. సహనావవతు, అందరూ కూడా చేరి ఉండాలి.
0: ఆల్ షుడ్ బి యునైటెడ్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్ us develop the intelligence.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: లెట్ us live in friendship without any conflict.
1: వేదం మొట్టమొట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
0: ఇట్స్ ది వేద దట్ టాట్ యూనిటీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కానీ ఇట్ ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
0: సిన్స్ దేర్ ఆర్ నన్ హూ కుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వేద ప్రాపర్లీ,
1: ఏదో చాలస్తులు ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
0: వి జస్ట్ టేక్ ఇట్ యాస్ రిచువల్ ఫుల్ ఆఫ్ మంత్రస్.
1: కాదు కాదు,
0: నో.
1: సర్వశక్తులకు నువ్వు వేదమే మూల కారణము.
0: వేద ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ మైటీ.
1: సమస్తము వేదముని యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ వేద.
1: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింప చేసి సర్వ దేశములకు కూడా సప్లై చేస్తూ పోయింది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ వేద అండ్ రీచ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈనాడు విదేశాల్లో ఉండినటువంటి అస్త్ర శస్త్ర విద్యాలయాలు కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ ద వెపన్స్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ ద వేద.
1: వేదమునుంచినటువంటివే ఇవి ఇన్ని కూడా.
0: ఇట్స్ ఓన్లీ ది వేద దట్స్ ద ఆరిజిన్. ఈ సత్యాన్ని
1: భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్ టు హర్.
1: అన్ని దేశములకు భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
0: ఇట్స్ ఓన్లీ భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
1: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
0: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
1: Gata jeevudagu patim bratikinchi emugelche Savitri Bharata sadvigade.
0: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
1: Tana satya mahimache davadmi challarche tuti chandramati bharatiya kade.
0: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
1: Kulasatittamu adnigundana prakatinche Sita Bharata dharajata gade.
0: It's only Sita who belongs to the sacred land of Bharat.
1: Kinisi
0: who could stand the durmada test of fire.
1: Kiratiyu bhutigavinche damayanti Bharati ramani gade.
0: He's not the Damayanti, the one of Bharat who could show her all.
1: Sattasagana meshti tatmatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannataku gade pantabhumi.
0: Is only that the field and the harvest and the crop that speaks for the wealth of
1: this
0: country.
1: Upajayikade. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
0: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: ద శాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
1: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
0: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ
1: ఈ విధంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
1: ఇంటిలో వండిన పంచభక్ష ప్రమాణముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంట.
0: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
1: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
1: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
0: టుడే వీ థింక్ ఆఫ్ మనీ.
1: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
0: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
1: దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
0: డెవలప్ కంపాషన్.
1: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
0: డెవలప్ ధర్మ.
1: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
0: నాట్ ధన.
1: పతనము చేస్తుంది. పతనమే చేస్తుంది.
0: ఇట్ విల్ రూయిన్ యూ.
1: కనుకని ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
0: మనీ ఇస్ నెసెసరీ టు ది
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను
0: లిమిట్స్.
1: ఈ ధనం అనేటువంటిది మన కాలికి తొడిగేటువంటి ఒక చెప్పులు వంటిది.
0: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
1: కాలికి సరైనటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
0: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
1: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
0: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్.
1: అదే విధంగా మనకి ఎంత ధనమో అంత వరకు ఉండాలి.
0: సో ద మనీ షుడ్ బి దేర్ టు ఎక్స్టెండ్ ఇట్. మితిమీరి
1: ధనము మతిహాని కలిగిస్తుంది.
0: ఇఫ్ ఇట్స్ మోర్ ఇన్ ఎక్సెస్ ఇట్
1: విల్ ఆవిస్తుంది.
0: You'll have all bad qualities.
1: ధనాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
0: You forget everything looking at the money.
1: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
0: Ultimately you will be intoxicated.
1: ఇది కాదు మనం సంపాదించవలసింది.
0: Not the one you should
1: have. గుణధనాన్ని సంపాదించాలి.
0: You should have the wealth of quality.
1: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
0: It's either wealth of virtue.
1: గుణవంతునికే స్థలము.
0: It's only virtuous one who will find a place.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We should know the truth.
1: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను
0: the culture of Bharat since
1: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశముల కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్. ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
0: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
0: వి షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాస్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఒక పెద్ద భవనం నిర్మించాము.
0: యు హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
0: దేర్ సో మెనీ రూమ్స్ దేర్.
1: అదే విధంగానే
0: Likewise.
1: ఈ విశ్వమైనటువంటి ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాము.
0: ఇన్ దిస్ మ్యాన్షన్
1: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్ దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ లైక్ అమెరికా, జపాన్, జర్మనీ.
1: రూమ్ లో నీవు జీవిస్తున్నావు.
0: హౌఎవర్ యు లివ్ ఇన్ యువర్ ఓన్ రూమ్.
1: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
0: బట్ దే ఆర్ ఆల్ ది రూమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ బిల్డింగ్.
1: గదులే ఇవన్నీ.
0: దే ఆర్ ఆల్ ది రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: ఈ ఏకత్వ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
2: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
1: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
2: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
1: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
2: because the absence of unity among
1: జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్వలు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
2: We find so much of agitation everywhere.
1: దైవ ప్రేమను మనం పెంచుకోవాలి.
2: We should develop love for God.
1: దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
2: There's nothing more than that.
1: ఈ ఒక్క ప్రేమ ఉండినా ఇంకా సర్వమును మనం సాధించుకోవచ్చు.
2: When once you have love you can achieve anything.
1: కారణం ఏమిటి? అందరి యందు ఉన్నది ప్రేమని ఒక్కటే.
2: Because this love is in everybody same.
1: అందరి యందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
2: It's the same love that reflects in everybody.
1: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే
2: when we know this true nature
1: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
2: We can know the human quality.
1: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాము.
2: Otherwise we will not know the human value.
1: మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
2: Human being means the meaning is not
1: ఏ మానవుడికి కూడా నమ్మకం అనేటువంటిదే లేదు.
2: Today there is no faith at all.
1: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
2: What is the use in doing so many things without faith?
1: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ యు హావ్ టు డెవలప్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
2: అనర్త్ పీపుల్ ఆర్ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దృడ్డివారమే.
2: వి ఆర్ బ్లైండ్ వెన్ వి లూజ్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: పోనీ నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
2: At least do you have faith in you?
1: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు దేవుని నమ్మినటువంటి వాడు.
2: If you have faith in your own self.
1: అందువల్లే faith in yourself and faith in God. This is the secret of greatness.
2: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
1: నీ పైన నీకు faith ఉంటే చాలు.
2: If you have faith in yourself, that's enough.
1: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంక ఎవరిని నమ్మగలవు?
2: If you have no faith in yourself, on whom you are going to
1: rely? విద్యా విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది. అది ఒకటికి.
2: This is the downward trend of the modern education.
1: విద్యలే కావు.
2: That's no education at all.
1: కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్?
1: విజ్ఞానం బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
2: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
1: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
2: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
1: వివేకాన్ని విచక్షణను మనం కోరుకుండాలి.
2: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
1: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
2: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఏమి విలువ వస్తుందా?
2: All this education will be a zero without
1: MAలు BAలు పాస్ అయి వచ్చియు పేరు గాంచిన పెద్దవారలైనా.
2: You may be big reputed people with degrees like BA and MA.
1: సంపదలుండియు సద్దాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా.
2: You may be reputed in this world as the one of charity with all the fluence and
1: wealth. ఆయుర ఆరోగ్యముల నవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైనా.
2: You may have a long span of life with the physical strength present in this
1: world. సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా.
2: Chanting, repeating, teaching Veda all the time you may be.
1: సాటిరారు ఏనాటికి భక్తులకు.
2: At any point of time they will never equal devotees.
1: భక్తులకు ఏనాటికైనా.
2: Any day they will never be equal to devotees.
1: దైవ భక్తులు కానిదే రాదు ముక్తి.
2: Without being a devotee of God you cannot have liberation.
1: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
2: What else is to be communicated?
1: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులరా విద్యార్థులరా విద్యార్థులారా.
2: ఓ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ విత్ నోబుల్ క్వాలిటీస్.
1: ఇంతకంటే ఏం కావాలి?
2: వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్?
1: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
2: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
2: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్.
1: మంచి వంటవాడుగా చిక్కాడు.
2: యూ కుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కుక్ ఎక్స్పర్ట్.
1: మంచి చక్కని ఉప్పు పప్పు.
2: అండ్ యూ కుడ్ హ్యావ్ ద దాల్ అండ్ సాల్ట్.
1: కొత్త చింతపండు.
2: న్యూ టామరిండ్.
1: మంచి పాత్ర.
2: ఎ గుడ్ వెసల్.
1: దీంతో సాంబార్ వండాము.
2: సాంబార్ ఈజ్ మేడ్.
1: కానీ
2: బట్
1: ఎందుకో చెడిపోయింది.
2: సమో సాంబార్ ఈజ్ స్పాయిల్డ్.
1: ఇది ఏమైపోయింది?
2: వాట్ హ్యాపెండ్?
1: కేవలం పులుసు పట్టిపోయింది.
2: అండ్ యూ నాట్ కెన్ ఈట్ ఇట్ ఇట్ స్పాయిల్డ్.
1: కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్?
1: చింతపండులో దోషమా?
2: మిస్టేక్ విత్ ఇన్
1: కూరగాయల్లో దోషమా?
2: ఆర్ వెజిటబుల్?
1: లేక పప్పులో దోషమా? లేక ఉప్పులో దోషమా?
2: ఆర్ సాల్ట్?
1: పాత్రలో దోషమా? కాదు. ఈ పాత్రలో కళాయి లేకపోవటం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
2: ద వెసల్ ఈజ్ నాట్ టిన్డ్ దేర్ఫోర్ ది హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: కనుకనే మనం ఇన్ని జపములు తపములు ధ్యానములు యోగములు అన్ని భజనలు చేస్తూనే ఉన్నాం కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
2: వీ డూ ఆల్ మెడిటేషన్ వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్ అన్లెస్ వీ టిన్ ది హార్ట్ ద వెసల్ విత్ దట్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
1: ఈ ప్రేమ అనేటువంటి కళ ఈ పాత్రలో ఉంటుండాలి.
2: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్
1: వెసల్. ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికి ఇదంతా పాడైపోతుంది.
2: వితౌట్ దిస్ లవ్, వాట్ ఎవర్ యు మే డు, వాట్ ఎవర్ యు ప్రిపేర్ ద
1: వెసల్, కళకళ లాడుతుంటుండాలి ఫలపుష్పాలతో.
2: దేర్ హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్.
1: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
2: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
1: రేపటి దినమే వాడిపోయింది.
2: టుమారో దే ఫేడ్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
1: దానికి వేరు పురుగు కొట్టింది.
2: బికాజ్ ఇట్ ఇస్ అటాక్
1: బై కన్సిస్టెంట్ లేదు.
2: దేర్ఫోర్ దట్ ఇట్ డస్ సస్టైన్.
1: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికీ,
2: though the tree of life is just progressing
1: towards security, lekapothe durgunam anetundi vere purugu manaku pattite okka chanamlo idi vaadipothundi.
2: Without God's grace, when the root life is attacked by kanaka mana jeevithaniki parama shatruvulu evaru,
1: kama krodha lobhamule parama shatruvulu.
2: Who are our enemies today? The anger, the lust and the greed.
1: Kamamu karmanu chaligodutundadi.
2: And therefore the desire that spoils sex.
1: భక్తిని చెడగొడుతుందాది.
2: And anger that spoils devotion.
1: లోభం జ్ఞానాన్ని చెడగొడుతుందాది.
2: Is greed that spoils wisdom.
1: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటిని కూడా చెడగొడుతుందాయి.
2: Therefore action, the worship and wisdom are spoiled.
1: తర్వాత ఇంకేం ప్రయోజనం నీ ఉంది?
2: What is the use in living thereafter?
1: కనుక మనం కర్మ మార్గంలో అయినా ప్రవేశించాలి.
2: So let's go in the field of action.
1: లేక ఉపాసన మార్గంలో అయినా ప్రవేశించాలి.
2: Proceed in the path of devotion.
1: లేక జ్ఞానములోనైనా మునగాలి.
2: Or at least just drown ourselves in wisdom.
1: ఏం ప్రయోజనం నీ యొక్క జీవితం?
2: Without these three, what for is this life?
1: ఇది ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
2: He is only human in form but not in reality.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: విద్యార్థులారా,
2: students,
1: మీరు ప్రేమను కావలసినంత పెంచుకోండి.
2: Develop love more and more.
1: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
1: ప్రేమ మీ యందే ఉంటున్నది.
2: లవ్ ఇస్ ఇన్ యు.
1: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
2: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేట్ ఇన్ యు.
1: అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
2: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్స్.
1: చదువులు బాగా చదవండి.
2: స్టడీ వెల్.
1: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
2: గెట్ గుడ్ మార్క్స్.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
2: మేక్ యువర్ పేరెంట్స్
1: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
2: మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ, పితృదేవో భవ.
2: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
2: సో యువర్ బ్లడ్ దుడ్ అండ్
1: ఫుడ్ అండ్ హెడ్
2: పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాట్యుట్యూస్ ఇవ్వండి.
2: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యుట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద ఫస్ట్.
1: పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
2: మేక్ దెమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్.
1: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
2: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ. కనుకనే
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
2: సో మదర్ ఇస్ గాడ్,
1: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
2: Mother is God, father is God, all are divine.
1: కానీ నీ మొట్టమొదటి తల్లిదండ్రుల గురించి ప్రారంభించు.
2: So you should start from there.
1: తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో.
2: Then expand to the entire universe.
1: అది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము.
2: That is true bliss.
1: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ కాలాన్ని పవిత్రము గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
2: Therefore you should make proper use of the time and pray every day and make your lives ideal.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

Subramanian, Subramanian, Chandra Nata Subramanian.

0: త్రితమానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికి ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యూ కెన్ సపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరు చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.

0: దిస్ వరల్డ్ ఇస్ లైక్ దాట్.
1: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
0: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
1: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
1: నేను, మీరు అందరూ ఒక్కటే.
0: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
0: దిస్ వన్నెస్ ఈస్ వ్యూడ్ యాస్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ వన్.
1: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
0: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబాడీ.
1: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
0: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: చిన్న బిడ్డను పాపా అంటారు.
0: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
1: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
0: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
1: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
0: లేటర్ షీ ఇస్ ది సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
1: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
0: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
1: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
0: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
1: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
0: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్.
1: అందరినీ మనం ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
0: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవరీ వన్.
1: నా యొక్క పద్ధతి అదే.
0: That is the procedure of Bhagavan, to be close to everybody.
1: Aithe kontha mandi dinni angikarincharu.
0: However, some do not agree to this view.
1: Adi vaari vaari sthayi yokka vyathyasame.
0: The main reason is it all depends upon their viewpoint, their state.
1: Vaari yokka bhavamulu yokka pratyekathe.
0: It is their own separate feeling that is the cause.
1: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు ధరిస్తుంటాడు.
0: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
1: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
0: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
1: ఇంకొకరు నాన్న అని పిలుస్తారు.
0: సమ్ మే కాల్ భగవాన్ డాడీ, ఫాదర్.
1: మరికొంతమంది స్వామి అంటారు.
0: సమ్ వుడ్ అడ్రస్ హిమ్ యాజ్ స్వామి.
1: స్వామి స్వామి గారి కనిపిస్తాడు.
0: స్వామి ఈజ్ స్వామి దెన్.
1: కాబట్టి వారి బంధుత్వము నాకు ప్రత్యేకత కాదు.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వి అట్రిబ్యూట్ మ్యాటర్స్ నథింగ్ టు స్వామి.
1: కానీ దానిని పోయేటువంటి మానవులు అనేక రూపములను ధరిస్తుంటారు.
0: లైక్ వైజ్ దోస్ పీపుల్ దట్ పాస్ బై అపియర్ టు బి డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్.
1: కనుకనే మానవులు ఏ విధంగా తరుస్తుంటారో ఆ విధంగానే రూపొందుతుంటారు దివ్యత్వం.
0: యాజ్ యూ ఫీల్ యూ మేనిఫెస్ట్ యూ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్.
1: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
1: తాత మనవడుగా మారుతున్నాడు.
0: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
1: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
0: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
1: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్లవుతారు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
1: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
0: దట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
1: కనుకని ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
0: Therefore, man is the combination of good and bad.
1: ఒక మనిషి ద్వేషడిగా ఉంటాడు, ఒక మనిషి ప్రీతిగా ఉంటాడు.
0: The same person may develop love at times and may develop hatred.
1: ఒకడు అతనికి విరోధిగా ఉంటాడు.
0: One person may turn to be an enemy.
1: మరొకరికి విశ్వాసంగా ఉంటాడు.
0: The same person would be loyal to another one.
1: ఒకడు ఫ్రెండ్ అయితే ఒకడు ఎనిమీ అవుతుంటాడు.
0: While he is a friend to one, he is enemy to another.
1: ఈ ఎనిమీ ఫ్రెండ్ అనేటువంటిది వీళ్ళల్లో లేదు.
0: This kind of friendship and enmity do not lie in them.
1: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
0: This feeling lies within them.
1: ఇది నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ గారు పొందుతాడు.
0: If he has got the feeling of enmity, naturally he would come across an enemy only.
1: వీడు నా ఫ్రెండ్ అనుకుంటేప్పటికీ ఫ్రెండ్ గా మారిపోతాడు.
0: The very feeling of friendship would turn the other person into a friend.
1: ఈమె తల్లి అనుకుంటేప్పటికీ తల్లిగా మారుతుంది.
0: And if you have got this motherly feeling, you will see your mother there.
1: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
0: When you see someone you call, she is supposed to be a college girl.
1: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
0: The moment she gets married, you say that she is my wife.
1: Bharya, girl, okate.
0: Wife today and the college girl yesterday happen to be the same person.
1: Kanukani, mother, stree, iddaru okate.
0: Therefore, the woman at one time is the very same mother later.
1: Ee vidhamga, rupanamamulanu patti, manavulu, aneka sambandha bandhavyamulanu kalpinchukuntuntaru.
0: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
1: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
0: Therefore we find so many transformations, changes in the world depending upon feelings within.
1: మానవుడి యందు ఏమాత్రము దోషము లేదు.
0: In fact there's nothing wrong in man.
1: అందరి యందు ఒకే ప్రేమనే.
0: The fundamental love is one and the same in everyone.
1: కానీ ఆయన సమయ సందర్భాన్ని ప్రసరించుకుని వారికి కోపము, ద్వేషము, అసూయ, ఆడంబరము ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి.
0: డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ద సర్కమ్స్టాన్సెస్ ప్రివెయిలింగ్ అట్ ద మూమెంట్ ఆఫ్ టైమ్ యు మే హావ్ లవ్ ఆర్ హేట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
1: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కాని దైవమునందు కాదు.
0: దేర్ఫోర్ ద చేంజెస్ హ్యాపెన్ డిపెండింగ్ అపాన్ ద ఫీలింగ్స్ but not in reality, in depth.
1: Gunatitudu bhagavantudu.
0: God is beyond attributes.
1: Gunamulanta kaliginatundi vaadu manavudu.
0: It is a human who is full of attributes or guna.
1: Aa gunamulu manchivu kavachu cheddavu kavachu.
0: The guna or an attribute may be good or bad.
1: Aa manchi cheddi gunamulu manavuni endhe kaani paramatmani endu kaadu.
0: The good and bad are within you. They are not there in God.
1: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
0: ద పర్సన్ మే బి యాంగ్రీ బట్ ది వెరీ సేమ్ పర్సన్ లేటర్ హీ విల్ బి వెరీ ఫ్రెండ్లీ టువర్డ్స్ యూ.
1: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఏదో అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
0: వాచింగ్ ఆల్ దిస్ వీ థింక్ దట్ గాడ్ ఈస్ బ్రింగింగ్ అబౌట్ ఆల్ దిస్ చేంజెస్.
1: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
0: God does not give anything different, anything separate. He doesn't change into anything.
1: He changing santa kudanu kulamullo unnatundi varade.
0: God is changeless and all the changes within us are because of our gunas or attributes.
1: Palu pale.
0: Milk is milk.
1: Palu decay into chesinappudu idi coffee avutundi.
0: When once the milk is mixed with the decoction, you will have coffee.
1: ఈ పాలు అదే పాయసంలో చేరినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
0: ద మిల్క్ వెన్ ఇట్స్ ఇన్ కాంబినేషన్ విత్ రైస్ పుడింగ్ ఇట్ ఈస్ సో స్వీట్.
1: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
0: లైక్ వైజ్ గాడ్ ఈస్ ప్యూర్ మిల్క్.
1: అందువలనే కొన్ని దినాలు పాల్ అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
0: యు కమ్ అక్రాస్ ద క్యారెక్టర్ పాల్. who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
1: కొంతకాలమునకు ఆ పాలే పరమ భక్తుడిగా మారిపోయాడు.
0: The very Paul became a saint, a devotee later.
1: కనుకని ప్రతి మానవుని యందు కూడాను ఇలాంటి గుణమార్పులు ఎన్నియో జరుగుతున్నవి.
0: Therefore there will be so sequential changes in every man.
1: ఈ ఆఫ్రికన్ని చూచాడు అతను నన్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
0: You must have watched this person from Nigeria talking to us now. He knows Bhagavan right from his childhood.
1: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
0: He had immense love for Bhagavan, more and more year after year.
1: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
0: But Bhagavan sent him back because he should act appropriate his age and position.
1: కనుకనే అతన్ని వెళ్ళినాడు.
0: He returned.
1: వెళ్ళినప్పటి నుంచి కూడాను అతను ఏ మార్పు చెందలేదు.
0: Though he returned, he has not changed even a bit.
1: ఎప్పుడు కూడాను భగవంతుడి భగవంతుడు భగవంతుడి బాబా బాబా అనిపించేటువంటి వాడు.
0: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
1: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
0: When Bhagavan visited, many Africans visited him.
1: ప్రతి ఆఫ్రికన్ కూడాను నన్ను చూచి అందరూ స్వామి మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి అని కోరేటువంటి వారు.
0: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
1: అక్కడ పిల్లలందరూ చేతి కొన్ని వందల మంది ఉన్నారు.
0: Hundreds and hundreds of children gathered there.
1: అక్కడ ఆఫ్రికన్స్ కు మాత్రమే చోటు.
0: And it is a place dominated by Africans.
1: ప్రతి ఒక్కరు కూడాను వారి దృష్టి అంతా స్వామి పైంది.
0: All of them had their concentrated attention on Swami only.
1: నేను బయలుదేరి వచ్చే సమయంలో
0: Bhagavan was returning.
1: మీకు తెలుసు అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
0: You know, is he Amin, the commander in chief?
1: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
0: He spent all the time with Bhagavan only during his visit.
1: ప్రొద్దున సాయంకాలం కూడాను నన్ను చూడండి అని పోయేటువంటి వాడు కాదు ఆఫీస్.
0: He never returned without having darshan of Bhagavan day in and day out.
1: అతను చాలా పెద్ద ఎత్తు రావు అంతా ఉండేవాడు.
0: A healthy personality, well built, very tall and fat.
1: నేను చాలా చిన్నగా ఉండేటువంటి.
0: You know, Bhagavan is so tender and delicate and short.
1: అతను కెమెల్ మాదిరి పెద్దగా ఉండే, నేను చిన్న జింక మాదిరి ఉండే.
0: When he was like that of a person, personality of an elephant, Swami is so tender, delicate, like deer.
1: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
0: They all were surprised to watch the scene.
1: 15 దినములకు కంపారాలో ఉన్నాను.
0: Bhagavan stayed for about 15 days there in Kampara.
1: కళాతురికి గురు పౌర్ణమి వచ్చింది.
0: And it was the day of Guru Purnami.
1: Guru Purnami Bombay vastanu ani nenu cheppanu.
0: Bhagavan said that he would return to Bombay by that time.
1: Kari adi tirigi Bombay vachi cheyanta varaku,
0: until Swami reached Bombay,
1: vaaru drishtime na kanipistundali.
0: Bhagavan was thinking of those devotees only who assembled there at the airport.
1: Naa drishti vaari endi etta undado vaaru drishti naa daggara.
0: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
1: Baita bhaktulaku Swami ante ento prema.
0: All the devotees outside, they have ardent love for Bhagavan.
1: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా అంత ప్రేమ ఉండదు, బిడ్డల పైన కూడా అంత ప్రేమ ఉండదు.
0: Their love for Bhagavan is much more than their love towards their parents and towards their children for that matter.
1: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
0: And all the devotees are feeling sad, but Bhagavan could not help it and he had to return.
1: బొంబాయి చేరేటప్పటికీ
0: by time Swami reached Bombay,
1: plane kuda chaala alasya ayipindi.
0: The flight was also delayed.
1: Akkada munshi kaachukoni unnadu.
0: Munshi was waiting to receive Swami.
1: Munshi evaru meeku telusa?
0: You know who is Munshi?
1: Bharatiya Vidya Bhavan.
0: He is the chairman of Bharatiya Vidya Bhavan.
1: Appudu munshi nenu ee desamu velaledu.
0: And he has not been to any foreign country.
1: Ippudu kuda no aa desamku povadaniki kaaranam okati undi.
0: There's one reason for his visit earlier.
1: డాక్టర్ పటేల్ చాలా ప్రార్థించాడు.
0: డాక్టర్ పటేల్ ప్రేడ్ రిపీటెడ్లీ ఫెర్వెంట్లీ,
1: స్వామి మా కోసం వద్దు, అనిమల్స్ అంతా ఉంటున్నాయి.
0: స్వామి, we are not so selfish as to pray your visit for our sake. There is lot of wild life in Africa.
1: కనుక వాటిని ఆశీర్వదించండి.
0: We want you to bless the wild life of Africa.
1: నాలుగు ప్లేన్లు తీశాడు.
0: And he arranged flights.
1: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
0: And he made two people to sit in each of the
1: flights. ఫ్రీగా తిరగడచ్చు, ఫ్రీగా చూడొచ్చు.
0: So that they can move freely all over.
1: అప్పుడు ఆ చిన్న ప్లేన్లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
0: ఇన్ దట్ స్మాల్ ఫ్లైట్ భగవాన్ మూవ్డ్ అబౌట్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంటెడ్ టు గో.
1: డే అండ్ నైట్ అంతా కూడా తిరిగాము.
0: దే మూవ్డ్ డే అండ్ నైట్ కంటిన్యూస్లీ.
1: అన్ని చూచాము.
0: దే సా ఎవ్రీథింగ్ దట్స్ దేర్.
1: విక్టోరియా లేక్ చాలా పెద్దది మీకు తెలుసును. విక్టోరియా లేక్,
0: విక్టోరియా లేక్ ఇస్ బిగ్గెస్ట్ యాజ్ యు నో.
1: విక్టోరియా లేక్ దాటడానికి, ప్లెయిన్ లో దాటడానికి 1.5 hours పట్టింది.
0: టు క్రాస్ దిస్ విక్టోరియా లేక్ యూ నీడ్ 1.5 hours.
1: అంత పెద్ద విక్టోరియా లేక్.
0: సచ్ ఎ బిగ్ వన్ ఇస్ విక్టోరియా లేక్.
1: దాంట్లో ఈ ముసళ్ళు ఉన్నాయి.
0: దేర్ యూ ఫైండ్ దేర్ ఇన్ విక్టోరియా లేక్ సో మెనీ క్రోకడైల్స్.
1: ఒకదానిపైన ఒకటి స్థలం లేదు, ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, ఒకదానిపైన ఒకటి.
0: యాజ్ దేర్ ఇస్ నో సఫిషియెంట్ ప్లేస్ they are all piling up one above the other.
1: Anni ma padavu vaipune chustunnayi.
0: All crocodiles directed their attention towards the boat.
1: Oru pedda techukunnayi.
0: They were just they opened their mouth.
1: Vaatanta be apples vesam.
0: And Bhagavan distributed apples to crocodiles also.
1: Aa tarvata neeti gurramulu annaru.
0: Hippopotamus.
1: అవి కూడా నీటి నిండుకో ఉన్నాయి.
0: అండ్ దే ఆల్సో ఆక్యుపైడ్ ది హోల్ ఏరియా.
1: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
0: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ దేర్ యంగ్ వన్స్.
1: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
0: సో యంగ్.
1: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
0: అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
1: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను అంత పశువులకు కూడా ఉన్నాయి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, animals also have so many desires.
1: Enta prema vaatiki,
0: what lots of love they have.
1: Manushulu kuda anta prema undadu.
0: Man is not having that much of love as those of the animals.
1: Mari andarthi kattukochchavu.
0: And they could all cross all this area.
1: Kattukochchinappudiki ekkada ledu, ekkada chusina gaani gumpulu gumpulu lo veru veru erugulu unnai.
0: When they crossed the shore they could see hundreds and thousands of elephants herds.
1: ఆ ఎలిఫెంట్ చెవులు చాలా పెద్దవి.
0: The ears of the elephants are so big, so wide.
1: ఒక్క తూరి అట్లా విసిరితే పడిపోతాడు.
0: When once the elephant moves its ear, it's enough the man will fall down.
1: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
0: Such type of elephants were there.
1: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
0: And Swami went right into the midst of those elephants.
1: ఏమి చేయలేదు.
0: దే డిడ్ డు ఎనీ.
1: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సర్టన్ ద క్వాలిటీస్ దట్ మ్యాన్ ఇస్ మిస్సింగ్ టుడే ఆర్ నోటీస్డ్ ఇన్ యానిమల్ కింగ్డమ్.
1: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్ అమంగ్ అనిమల్స్.
1: ఇప్పుడు అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
0: దే ఆర్ ఆల్ మింగ్లింగ్ ఫ్రీలీ అమంగ్ దెమ్సెల్వ్స్.
1: కానీ అక్కడ లయన్స్, ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
0: బట్ దేర్ elephants and lions live and move together.
1: Mem oka chotu poyamu, oka guttu paina, oka chinna gundu paina 10 mandi lions.
0: 10 lions were there.
1: Chuttu enugulu tirutune unnai.
0: And elephants started moving hither and thither.
1: Mem kuda dani daggare poi photos teeskunnamu.
0: And the swami and those that accompanied Bhagwan went there had photos.
1: Ye matram kadalled.
0: They didn't move even an inch.
1: మా వైపు చూస్తూ ఉన్నాయి.
0: And all these lions were watching Swami.
1: బిడ్డలకు పాలిస్తూనే ఉన్నాయి.
0: They are feeding the young one.
1: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
0: And animals are full of love.
1: ఈనాడు మనుషులు ఎంత ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
0: There is no trace of love in mankind today.
1: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
0: Each one develops hatred towards the other one.
1: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
0: And there's hatred between mother and the daughter.
1: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
0: There's hatred between husband and wife.
1: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు అనిపించలేదు.
0: But there in the wild life, there's no hatred.
1: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క పృగములు ఆ ప్రదేశంలో చూశాను.
0: That is the order of equality and balance state among the animals there in that place.
1: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
0: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
1: Animals lo enta untunte manushulu enduku undagudu.
0: When animals have so much of love, why not mankind?
1: Vaadiki emi pragnana vijnana sugnanam ye maatramu levu.
0: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
1: Sarva pragnana vijnana sugnanamulu kalukunnatundi గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
0: మ్యాన్ హూ ఇస్ నాలెడ్జబుల్, మ్యాన్ హూ ఇస్ ఫెమిలియర్ విత్ దిస్ టెక్స్ట్ ఎండోర్డ్ విత్ విజ్డమ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ freely, hand in hand, together, intimately.
1: Love all, serve all.
0: Then Bhagavan declared, love all, serve all.
1: అందరిని ప్రేమించండి.
0: Love all.
1: అందరిని సేవించండి.
0: Serve all.
1: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
0: That is the message of Bhagavan.
1: ప్రేమ ఒక్కటి ఉంటే,
0: with this one quality of love,
1: అన్ని సాధించవచ్చు.
0: You'll be able to accomplish everything.
1: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఇస్ లైఫ్.
0: అండ్ లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ లైఫ్ అండ్ లైఫ్ ఇస్ లవ్ అండ్ నథింగ్ టు డు విత్ హేట్.
1: ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
0: ఆల్ ఓవర్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఎనిమిటీ హేట్రెడ్.
1: ఇది మంచిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మనం మానవులమే పుట్టి మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
0: వీఆర్ గివింగ్ అప్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: అనిమల్ క్వాలిటీస్ పెంచుకుంటున్నాం.
0: వీఆర్ ఫాస్టరింగ్ అనిమల్ బీస్టియల్ క్వాలిటీ.
1: అనిమల్స్ చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అనిమల్ క్వాలిటీస్ అట్ టైమ్స్ సీమ్ టు బి బెటర్.
1: అంత మ్యాన్ క్వాలిటీస్ అంత ఉన్నాయి వాటిలో.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ క్వాలిటీస్ మోర్ దాన్ దట్ ఆఫ్ హ్యూమన్స్.
1: కనుక అనిమల్స్ మానవులుగా మారిపోయినారు, మానవులు అనిమల్ గా మారిపోయినారు.
0: టుడే వాట్ హ్యాపెండ్? Animals are behaving like humans and humans are behaving like animals.
1: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా మార్చాలి.
0: And today it's most necessary to decide to human, lead the life of human,
1: human qualities. Human qualities ఇగా ఉండాలి.
0: We should retain the human qualities.
1: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే, ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
0: If you just ask him where do you come from, he speaks recklessly. And he speaks full-throated, in loud voice.
1: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
0: Today, we are used to speak harshly.
1: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
0: We should learn to speak softly and sweetly.
1: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
0: It's only the sweetness of your talk. Love is present.
1: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
0: Therefore we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
1: అప్పుడే మనకు పీస్ వస్తుంది.
0: Then only you will earn peace.
1: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
1: Peace is inside.
0: Peace is inside,
1: not outside.
0: Not outside.
1: Outside pieces ga undadi.
0: Outside you find only pieces.
1: Lopala undi peace.
0: There is peace within.
1: Shanti kavali, naaku shanti kavali.
0: And you say, I want peace.
1: Nu manchiga pravartinchu, aa shanti neeloni aavirbhavistundi.
0: You behave in a perfect way, you'll naturally experience the peace within.
1: Truth ekkada nunchi vastundi?
0: Where is the truth?
1: Grandaru chadukuntama?
0: Is it present in books that you read?
1: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
0: And all the truth that you read, you find in the books, cannot exist in reality.
1: Truth kuda nu inside nunchi undi.
0: The truth is within you.
1: Kanuka neeku truth raavalante unnadi unnattuga cheppalante enti nee nunchi raavali.
0: In fact, to spell out the truth, it should come from within.
1: Truth, righteousness, peace, love and non-violence. ఈ ఐదు కూడా మానవుని యొక్క క్వాలిటీస్.
0: Therefore, the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
1: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
0: Love is God. It lies within you.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
0: Therefore, we should love God in a loving way, in a pleasing way.
1: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
0: for mankind love,
1: శాంతి,
0: peace,
1: అది రెండు చాలా అవసరము,
0: almost essential.
1: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
0: To be peaceful, you may think of constructing huge mansions.
1: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
0: Millionaires have under their care number of buildings.
1: ఎన్నో కార్లు పెట్టారు.
0: They have number of cars.
1: వారికి ఏ సుఖము లేకుండా ఉన్నది.
0: They say that there is no dearth of any comfort.
1: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
0: When Swami questions, are you happy?
1: I am happy. కానీ no peace of mind.
0: Yes, I am happy, but there is no peace of mind.
1: అది మాత్రం లేదు.
0: There is no peace.
1: అన్ని ఉన్నాయి.
0: We have all comfort.
1: ఆ శాంతి లేకుండా ఉండినప్పుడు ఎన్ని ఉండి ఏం ప్రయోజనం?
0: Without peace, what for? All the rest of the comforts in this world.
1: మనిషికి కావాల్సింది ఆరు అడుగులు.
0: After all, you need only 6 feet.
1: 6 feet.
0: 6 feet.
1: అంతకంటే మనకి ఎక్కువ కావాల్సిన అవసరం లేదు.
0: You don't need more than that.
1: ఎవరో చెప్పారు, ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
0: They said, we acquired some land that we can get it easily. Better you go and see.
1: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సింది అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
0: You come to Himalayas, we'll gift you freely any number of acres you want.
1: పోయినాడు ఆశపడి పాపం.
0: With all the desire he went.
1: ఒక దగ్గర బయలుదేరాడు.
0: They start at one point.
1: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
0: Go around the Himalayan range to the extent you could walk, that will be given to you.
1: ఆశపడ్డాడు.
0: He wanted it.
1: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: He went round and round.
1: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక ఆరు అడుగులు ఉన్నాయి. ఆరు అడుగులు దూరం.
0: Oh, they're still 6 feet distant from that point.
1: పడిపోయాడు.
0: He fell down there.
1: ప్రాణమిచ్చాడు.
0: And he died.
1: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు ఆరు అడుగులే, ఇంత భూమి అవసరం లేదన్నాడు.
0: Then the ruler of the Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
1: అంతే.
0: That's all.
1: మంది కూడా అంతే.
0: The same is true with everybody.
1: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
0: You may be the king of many.
1: Alexander చాలా దేశమంతా చుట్టాడు.
0: Alexander the great, the conqueror of the world.
1: అనేక గ్రామాలంతా కూడా జయించాడు.
0: And he could win, conquer everything.
1: భారతదేశానికి వచ్చాడు.
0: He visited Bharat.
1: కానీ వచ్చి,
0: having come here,
1: నది దాటి వస్తున్నాడు.
0: He crossed the river.
1: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
0: And on the way, he had heart attack.
1: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
0: And everybody visited him that night.
1: కనడానికి వీల్లేదు.
0: They said, you cannot travel anymore.
1: నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
0: Now you are suffering from heart attack.
1: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
0: You are sure to leave this world within a couple of minutes.
1: మీకు ఎంత మందు ఇచ్చినా,
0: however, you may be medicated.
1: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
0: There is no possibility of your survival.
1: అప్పుడు తాను అన్నాడు.
0: Then he said,
1: నాకు ఇంత సైన్యం ఉంది.
0: I got big battalion of
1: ఇంత రాజ్యం ఉంది.
0: I got kingdom.
1: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
0: I got gold.
1: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
0: And in fact, I am the one conquered.
1: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
0: Is there anyone who will protect me, who will save me, who will come to my rescue?
1: కనుక వారందరికి పిలిచి చెప్పారు మంత్రులకు.
0: And he summoned all ministers.
1: Ministers,
0: he said,
1: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
0: And he ordered everybody that after he leaves this world, that body should be wrapped in white cloth అండ్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి స్ట్రెచ్డ్ ఓపెన్లీ.
1: అప్పుడు అందరూ ఈ అలజడి చేతులు పైకి పెట్టి బట్టలు దిట్టారు.
0: అండ్ దే లిఫ్టెడ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బాడీ అండ్ దే కెప్ట్.
1: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు,
0: అండ్ పీపుల్ ఆస్క్డ్,
1: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రదర్శన చేస్తున్నారు అని అడిగారు.
0: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్, హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ రాప్డ్ ఇన్ ఎ వైట్ క్లాత్ లైక్ దట్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాండేజ్ అండ్ విత్ లిఫ్టెడ్ హ్యాండ్స్.
1: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
0: ది ఓన్లీ మెసేజ్ ఇస్ with many of the kingdoms under his control with the lots of gold he is returning empty handed,
1: empty handed,
0: empty handed.
1: Andarkudanu ade labinchedi.
0: The same is the message that applies to everybody.
1: Enta rajyam undina, enta dhanam undina, enta palaki undina, enni prajalu undina, enta sainyam undina, manam poyetappudu maatramu evvaru manu ventararu.
0: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
1: ఈ విధంగా అనాటి మహారాజులు అనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
0: That was the teaching of noble souls, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
1: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
0: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
1: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
0: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
1: ఈనాడు హిస్టరీ అంతా కూడాను హిస్టీరియాలు.
0: హౌ ఈస్ హిస్టరీ టుడే? ఇట్ ఇస్ హిస్టీరియా.
1: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ట్రూ హిస్టరీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
1: హిస్టరీ అనేది నిజమైనటువంటి అర్థం ఏమిటంటే హిస్టరీ.
0: What is history? His story is history.
1: కనుక ఎవరి చరిత్రను మనం చదువుతున్నాము వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
0: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
1: మీరందరూ ఇంత చదువుతున్నారు.
0: You study today.
1: ఈనాడు నోబెల్ ప్రైజ్లు ఎంత వస్తున్నాయి.
0: You also find Nobel Prize
1: science and technology చెప్తున్నారు.
0: You also study science and technology.
1: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత టెక్నాలజీ.
0: How about the technology? But it has come down to the level of trick knowledge.
1: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
0: This technology, this kind of technology was put to test by many there in Bombay.
1: కానీ చదివేకి మాత్రం చక్కగా ఉంది కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
0: ఇట్ ఇస్ సో నైస్ టు స్టడీ బట్ ఇన్ రియాలిటీ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఇస్ ఎ బిగ్ జీరో.
1: కనుక మనము ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మనకు తనలో నిలిచవు.
0: దెర్ఫోర్ వాట్ ఎవర్ యు మే రీడ్ దట్ ఈస్ దట్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద లాంగ్ రన్.
1: ప్రాక్టీస్ లో ఒకటి పెడితే కూడా చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లెర్న్ ఈవెన్ వన్ మంత్.
1: అదే మనకు అన్ని విధాల సహాయం చేస్తుంది.
0: దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: మీరందరూ చదివింది ఏదైనా సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైటస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: ఇవి మీరు చదివి ప్రాక్టికల్లో పెట్టండి.
0: యూ స్టడీ దెమ్ వెల్ ఇన్ డెప్త్.
1: తప్పక మీ లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటారు.
0: అండ్ యూఆర్ బౌండ్ టు బి పీస్ఫుల్ సర్టన్లీ బియాండ్ డౌట్.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight, the love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
2: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
2: దీని యొక్క అద్భుతము ఆనందము అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
2: ఇందులో రాత్రి పగలు సుఖ దుఃఖములు చావు పుట్టుకలు ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
2: ఈ విశ్వమునందు చావు పుట్టుకలనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
2: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
2: Dharmamu abhivruddhi nondinappudu adharmamu adugantipothundi.
0: When dharma increases, naturally adharma declines.
2: Adharmamu abhivruddhi nondinappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
2: Dharma adharmamula karinnitikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: ద రీజన్ ఫర్ ధర్మ అండ్ అధర్మ ఆర్ మెన్ అండ్ విమెన్.
2: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకునలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ అనదర్ డిల్యూషన్ బికాస్ హీ కెనాట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్.
2: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
2: Savitri marana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
2: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
2: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondubodadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
2: Itti mahattramainatvanti shakti manavuni yandu antarbhootamai prakashistu unnadi.
0: This powerful strength is within man, invisible.
2: Kamsudu tana sodari aina devaki devini champutaku samsiddham ayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
2: Aa samayamuna
0: at that time
2: tana bharte ainatvanti okka
0: her husband
2: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
2: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and strength?
2: Idi anni kudunu manavuni yandu antarbhootamai undinatvanti mahashaktule.
0: This great strength is imminent in man.
2: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: This strength is not something which you have got.
2: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి.
0: When one tries to manifest within himself the divine strength.
2: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధన సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual ఒకరు
2: practices. రామ అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని, ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
2: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is a strength within.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: That is the very form of Shiva Shakti.
2: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The Shiva Shakti power is all over, pervasive.
2: భవాని శంకర్లు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవాని శంకర్ ఇస్ ద నేమ్ బై విత్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
2: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
0: భవాని మీన్స్ ఎర్నెస్ట్నెస్.
2: శంకర అనగా విశ్వాసము అని అర్థం.
0: శంకర మీన్స్ ఫెయిత్.
2: భవాని శంకరుడు అనగా శ్రద్ధ విశ్వాసంతో కూడినటువంటిది ఈ జగత్తు.
0: భవాని అండ్ శంకర మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఎర్నెస్ట్.
2: శ్రద్ధ వల్లనే
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్
2: ఈ శంకర స్వరూపమైనటువంటి యొక్క
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
2: కార్యక్రమము కొనసాగిపోతున్నవి.
0: యు కెన్ డూ యువర్ వేరియస్ ప్రాక్టీసెస్ బై ద స్ట్రెంగ్త్.
2: ఈ శంకర స్వరూపమైనటువంటిది
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
2: భవాని స్వరూపమే.
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
2: ఈ భవాని అన్నటువంటిది శంకర స్వరూపమే.
0: భవాని ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర.
2: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
2: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: సో ఇన్ దిస్ యూనివర్స్ భవాని అండ్ శంకర ఆర్ సో క్లోజ్.
2: ఏ నామమును ఏ రూపమును స్మరించినప్పటికీ భవాని శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
0: వాట్ ఎవర్ ద నేమ్ వాట్ ద ఫార్మ్ యు వర్షిప్ ఇట్ ఇస్ ఎంబెడెడ్ ఇన్
2: విశ్వాసం లేక దేనిని మనం సాధించలేము ఈ జగత్తునందు.
0: విదౌట్ ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ వి కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
2: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ శ్రద్ధ వల్లనే మనకు జ్ఞానం లభిస్తుండాలి.
0: వి గెట్ విజ్డమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రద్ధ.
2: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్ మ్యాన్.
2: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
2: భవాని శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
2: అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
2: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Shrimati and
2: Shrimati anaga Bhavani.
0: Shrimati means Bhavani.
2: Shri anaga Shankarudu.
0: Shri means Shankara.
2: Shrimati, Shri Bhavani. Ee rendinti yokka ekatvame divyatvamainatu manavatvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
2: Sharirakanga Bhavani.
0: Concerning the body Bhavani.
2: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
2: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these is the third
2: atma tattvamu
0: and the third one is the atmic principle.
2: Kanukane
0: therefore
2: bhakti gnana vairagyam yokka tattvamunu ee yokka divyatvanga manam visvasinchali.
0: So renunciation, wisdom and bhakti ichcha
2: shakti kriya shakti gnana shakti.
0: Ichcha shakti kriya shakti gnana shakti.
2: Ee ichcha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
2: అది ఈ దేహము.
0: దట్ ఈస్ దిస్ బాడీ.
2: క్రియాశక్తి
0: క్రియాశక్తి
2: అది మన యందున్నటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
2: జ్ఞానశక్తి అది ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఈస్ దట్ కన్సర్న్స్ ఇట్
2: సెల్ఫ్. యూఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: You are not one but you are three.
2: The one you think you are adi a physical body.
0: The one you think you are is a physical body.
2: The one others think you are is a mental body.
0: The one others think you are is a mental body.
2: The one you really are adi atma shakti.
0: The one you really are is the strength of the atma.
2: Ichcha shakti kriya shakti gnana shakti tho kudinatundi ee yokka divyamainatundi prapanchamu.
0: So the whole universe is full of the divine ichcha shakti gnana shakti and kriya shakti.
2: Idi sarvatra kudanu vyapinchinatundi.
0: All these things are all pervasive.
2: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
0: One cannot forget these things whatsoever.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every man should try to understand the principle of these three shaktis.
2: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: Wherever you see there is the principle of God.
2: నీవు భగవంతుడివే.
0: You are also God.
2: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: But you are unable to understand this.
2: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ హెడ్స్ ఆర్ ఎవ్రీవేర్.
2: ఎక్కడ చూసినా గానీ పాదములు హస్తములు శిరస్సు ముఖము సంపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: వేర్ ఎవర్ యూ సీ యూ సీ గాడ్స్ హ్యాండ్స్ గాడ్స్ లెగ్స్ గాడ్స్ హెడ్స్.
2: నీవు ఎవరికి తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: యూ థింక్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్.
2: సర్వత పాణిపాదం ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: హీ సీయింగ్ ఎవ్రీథింగ్, హీస్ బిహైండ్ యూ ఆల్వేస్.
2: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: హీస్ డూయింగ్ ఆల్ యువర్ వర్క్ హిమ్సెల్ఫ్.
2: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
2: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్సైడ్.
2: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
2: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
2: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: There are three principles here.
2: స్థూలము,
0: the gross,
2: చిత్తము,
0: the mind,
2: చిత్తేకాగ్రత,
0: and something we
2: know. ఈ మూడు తత్వములు యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: So all these three principles we have got to practice.
2: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సల్పుతున్నాడు.
0: Only if he practices, man can achieve so many things.
2: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
0: వాట్ ఎవర్ ఎండెవర్స్ హి మే పర్ఫార్మ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ భవాని.
2: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరును నియమించారు.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ద రిషీస్ నేమ్స్, ద గాడ్స్ నేమ్స్.
2: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: నాట్ దీస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్.
2: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ చేంజ్.
2: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ
2: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: స్థిరమైనటువంటి ఎట్టని భావిస్తావు?
0: These are not permanent at all.
2: Kanuka indulone satya nityamainatvanti tattvam untunnadi.
0: There is something which is permanent and true within.
2: Adi ye divyattamu.
0: That is divinity.
2: Adi sarvata paanipadam tasarvato chi siromukam sarvata stutimalloke sarvama uttisthisthati.
0: That is God's hands, legs, head.
2: Adi ye satyamainatvantidi.
0: He is all pervasive. That is
2: అది
0: the
2: ఏ నిత్యమైనటువంటిది.
0: That is the only truth.
2: అది ఏ పవిత్రమైనటువంటిది.
0: That is holy.
2: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: This divine principle is there in every person.
2: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన యందు కూడాను ఆ శక్తి ఉన్నది.
0: You will have to try to harness your strength to understand this divine principle.
2: Sumati suryodayam kaakunda nilipettaniki aameku aa shakti ekkada nunchi vachindi?
0: Where did Sumati get the strength to stop the sunrise?
2: Aame endu pati endu unnatundi yokka prema tattvam chetane ee yokka shaktini taaru aavirbhavimpa cheskundi.
0: Because of the love she had for her husband, she could stop even the sun
2: from rising. Aa shraddha aneetundi abhiruddhi gaavinchukovali.
0: The earnestness is what is important.
2: Shraddha abhiruddhi ainappudu vishwasam gaadhanga labhistundi.
0: When earnestness increases, faith automatically
2: increases. Meru lopala dige koladi kudanu chettu kudanu perugutu vastuntadi.
0: The more it goes inside the tree, it grows bigger and
2: bigger. Shraddha aneetundi meru lopala diginappude ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: When the roots of earnestness go inside, only the tree then grows.
2: ఈ శ్రద్ధ విశ్వాసములు లేకుండా ఏ రామమును కాని ఏ రూపమును కాని స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: Without earnestness and faith, no name, no form can ever help you.
2: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: So many people try to do many spiritual practices to get God.
2: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తుల నిమిత్తమే.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
2: Navavida margamulu anta kudanu bodhinchadu Naradudu.
0: Narada explained the 9 types of bhakti.
2: Shravanam,
0: listening,
2: kirtanam,
0: singing,
2: Vishnu smaranam,
0: thinking of God,
2: pada sevanam,
0: serving his feet,
2: vandanam,
0: prostrating to
2: archanam,
0: him, worshipping
2: dasyam,
0: being a servant to him,
2: sneham,
0: being a friend,
2: nivedanam,
0: and then the atma's anguish.
2: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు యందు. ఇది ఒక ప్రాకృతమైన అనిత్యమైనటువంటి సాధనలే.
0: These are all impermanent practices, spiritual practices.
2: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: The only thing that is permanent, you should think that the whole universe
2: విశ్వం
0: is God.
2: స్వరూపం.
0: Universe is a very form of God.
2: విష్ణువు విశ్వము రెండు కూడాను కారకారణ సంబంధమైనటువంటిది.
0: ద ఫార్మ్ అండ్ విష్ణు ఆర్ బోత్ ఇంటర్డిపెండెంట్.
2: ఇది కారణము, అది కార్యము.
0: దిస్ ఇస్ ద ఫౌండేషన్.
2: విష్ణుత్వము కారణము, జగత్తంతా కార్యము.
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ అ కాజ్.
2: ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
0: So the reason and the result are the Vishnu swarupa.
2: Kanukane ee rendintini prakrutamainatundi oka vidyaliyandu idi oka prakrutamaina anityamainatundi sadhanle.
0: These are all impermanent practices, spiritual practices.
2: Sarvadharamainatundi vishwame

0: principle is a cause and the universe. ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము. So the reason and the result are the Vishnu swarupa.
1: కనుకని ఈ రెండింటిని గల్చి ఒక విధమైన ఒక అభత్యామాగము అన్నారు. అనగా ఒక అస్థిరమైనటువంటి తత్వంతో కూడినటువంటి స్థిరము.
0: So there is the permanence in the impermanence.
1: దీనినే వేదము అచరం చరమేవచ అనింది.
0: So this is what is said in the Vedas
1: also. అచరం చరమేవచ.
0: That which is steady makes things move.
1: కదలకుండా ఉంది.
0: It doesn't move.
1: కాని అన్ని పనులు చేస్తుంది.
0: But it does all the work.
1: దీనికి చక్కని ఉదాహరణము.
0: There's a good example.
1: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
0: You are sleeping after you have had your food.
1: నీ దేహము బెడ్ పైన ఉంటుంది.
0: Your body is on the bed.
1: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
0: But in your dream you are doing so many things.
1: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
0: You are going to many places.
1: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: You are subjected to lot of joys and sorrows.
1: ఈ రెండు కూడా నువ్వు ఎక్కడ జరుగుతుండాది?
0: How is it that you are seeing these things?
1: స్వప్నావస్థయందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: In your dream you are moving around.
1: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: But your body is steady on the bed.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడాను కేవలము స్వప్న దృశ్యములే.
0: So all that you experience in the world, in the flux of change, sorrows and joys,
1: ఇవన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
0: These are all the dreams that
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడాను స్వప్న దృశ్యములే.
0: All that we understand today and realize is mere dream.
1: ఒక్కటే స్థిరమైనటువంటిది చరం చరం చరం.
0: Atma is the only permanent,
1: ఇది
0: చరము
1: అది అచరం.
0: This is steady, that
1: ఈ చరాచరముల యొక్క ఏకత్వమే మానవత్వం.
0: That which moves and that is steady is the principle of man.
1: ఈ దివ్యమైన మానవత్వాన్ని పొంది
0: being divine as man.
1: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: You've got the birth of a man which is very precious beyond the
1: animal. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
0: Man's life is very, very precious. సౌజన్యమైనటువంటిది. It's very beautiful.
1: సౌశీల్యమైనటువంటిది.
0: It's full of virtues.
1: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: Not everybody gets the birth of a
1: man. ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడాను దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
1: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices, they want to manifest divinity within themselves.
1: అది మన విగ్రహారాధన.
0: That is idol worship.
1: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
1: ఈ కొడును తాత్కాలికమైనటువంటి దృశ్యములే.
0: This type of worship is only
1: అనిత్యమైన దృశ్యములే.
0: These are all transitory.
1: అసత్యమైన దృశ్యములే.
0: These are not true.
1: నిరుపయోగమైన దృశ్యములే.
0: These are useless.
1: నిర్గుణ స్వరూపములే.
0: These are all without form.
1: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of praying to the magnanimity? Every man
1: సమాజంలో ప్రవేశించి
0: he should go into society.
1: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: You have got to worship the thing.
1: చిత్తమే ధ్యేయము.
0: Which is within.
1: అది శివత్వము.
0: That is శివత్వం.
1: అది బ్రహ్మతత్వము.
0: That is the principle, eternal principle.
1: కనుకని
0: therefore
1: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward things
1: లౌకికమైనటువంటి యొక్క
0: concerning the world
1: ప్రాకృతమైనటువంటి యొక్క
0: which is very material
1: క్రమక్రమేణా మనం సల్లింపజేస్తూ రావాలి.
0: We have got to decrease them gradually.
1: ఆత్మ సంబంధమైన
0: to be one with the atma
1: దైవత్ సంబంధమైన
0: that which is nearer to divinity
1: బ్రహ్మతత్వంతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనము గుర్తియందుంచుకోవాలి.
0: That which leads us to the goal we have got to bear in mind.
1: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: We are forgetting this truth today.
1: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదని నీవు చూసుకుంటున్నావు.
0: You are seeing how God loves human beings.
1: కేవలం నీ ప్రేమను మాత్రమే నీవు కొలత వేసుకుంటున్నావు.
0: You are only measuring your love.
1: కాదు, అది తప్పు.
0: No, that is wrong.
1: భగవంతునికి నాపై ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You have got to measure how much God loves you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవు నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's in the combination of these two things you'll experience the divine.
1: నిర్గుణం.
0: That is without form.
1: నిరంజనం.
0: Without attribute.
1: సనాతనం.
0: It is eternal.
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అది.
0: It is something eternal and permanent and true.
1: అది బ్రహ్మతత్వము.
0: That is the Brahma principle.
1: అది ఈశ్వరత్వము. అదే ఆత్మతత్వము.
0: That is the atmic principle.
1: కనుకని ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణా మరచి
0: all this delusion which concerns itself with the world we have got to forget gradually.
1: భ్రాంతిని మనం అభివృద్ధి పరచుకొని
0: we have got to inculcate great

0: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond the chitta.
0: Chitta managa chaala mandi hrudayam ani anukuntunnaru.
1: People think that chitta means the heart.
0: Adi kaadu chittamu.
1: Chittam is not that.
0: Sat chitti aanandamu.
1: That is sat chit ananda.
0: Sat idi shashvatamu.
1: Sat is permanent.
0: Chittu paripurnamu.
1: That is full.
0: Ee rendintu yokka ekatvame aanandamu.
1: The combination of these two is ananda.
0: Sat
1: sat
0: satyamainatvanti.
1: That's which is true.
0: Trikala bhajyamainatvanti satyam.
1: It is true for all three ages.
0: Yendro idi praveshinchinappudiki idi madhuryame.
1: Any time it's always sweet and nectarine.
0: Alante madhuramainatvanti chakkarini oka chethulo nivu pattukoni.
1: When we have got the sugar in our hands.
0: Paripurnamainatvanti gnaname maroka chethulo pattukoni.
1: When we have got wisdom with the full.
0: Ee paripurna gnaname water vantidi.
1: This full wisdom is like water.
0: Ee satyanityamainatvanti oka chakkare ee oka bhagavatattvamu.
1: The sugar is the atmic principle of
0: God. Ee chakkara water rendu mix chesthe chakkara kaadu water kaadu syrup ayipothundi.
1: When you mix the sugar and the water, it's not sugar and water but it's syrup.
0: Kalvini sat chittini rendittini kuda manam ekam cheyali.
1: So we have got to combine the sat and the chit.
0: Sat aneetundi paripurna tattvanni.
1: So the totality which is
0: Vedam cheptu vachindi. Om tat sat anindi.
1: Veda said om tat sat.
0: Om anaga parabrahmamu.
1: Om is something that
0: tat
1: principle.
0: Tat anaga adi tappa. Adiye.
1: That is it.
0: సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: దీనికంటే ఆనందం మరొకటి లేదు.
1: దర్ ఇస్ నో ఆనంద జాయ్ బియాండ్ ఇట్.
0: మనం ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నాము.
1: వి వాంట్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
0: మనం అనుభవించే ఆనందము.
1: What is the happiness that you experience?
0: తాత్కాలికమైన క్షణభంగురమైన ఆనందమే.
1: The transitory happiness is what you experience. This is not permanent.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have got to strive to experience joy which is endless.
0: Adiye nijamainatvanti yokka antarbhavamto koodinatvanti yokka aatma swaroopam.
1: And that is the only thing which comes from within you, that is aatma.
0: Aakaram ledu.
1: It has no form.
0: Aanandam unnadi.
1: It is full of bliss.
0: Aanandame dani swaroopamu.
1: Bliss is its form.
0: Aanandamunaku roopame undadi.
1: You cannot measure it.
0: Aanandam anubhutiki maatrame labhyamavutundi.
1: You can only experience it.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: ప్రతి మానవుడు కూడా ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ కమ్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు
1: వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వుంబ్
0: కంఠమాలలు ఏమి కానరావు.
1: యు కెనాట్ సీ ఎనీథింగ్ అరౌండ్ హిస్ నెక్.
0: మంచి ముత్యపు సరు.
1: హి డజంట్ వేర్ ఎ గార్లెండ్ ఆఫ్ పర్ల్స్.
0: తునకును లేవు.
1: He doesn't have any other precious stones.
0: Melmi bangaru danda medaku ledu.
1: He doesn't have any golden necklace around his neck.
0: Ratnala haramu.
1: He doesn't have a gold
0: diamond necklace.
1: The diamond necklace doesn't shine around him.
0: Pachala pellanu patakaledu.
1: He doesn't have a chain of
0: kaladu
1: sapphires.
0: Kaladu kaladu kaladu mi yokka kantamandu.
1: There is around your neck.
0: Purva janmala karmalu ponduparachi.
1: According to your previous janma birth.
0: Manchi ainanu chedugaina trunchakunda.
1: Whether you have done bad or good without snapping it.
0: Brahma meekichi pampenu baruvumala.
1: Brahma sends you with a heavy garland.
0: Aa baruvaina malane ee dehamu.
1: That very very heavy garment.
0: ఈ దేహం అనేటువంటిది తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
1: This is the body which comes out of the mother's womb.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: That's why it is said mother is God.
0: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శము, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
1: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
0: ఇది బాగా తెలుసును.
1: All of you know very well.
0: హిందూ పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగ్ నా దగ్గరికి వచ్చాడు.
1: యు నో అశోక్ సింగ్లే.
0: స్వామి, మందిరం కట్టాలని మేము ఎంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
1: హి సెడ్ వి వాంట్ టు బిల్డ్ ఎ మందిర్ టు రామ. స్వామి, ప్లీజ్ షోస్ ద ప్లేస్ వేర్ రామ వాస్ బోర్న్.
0: ఎక్కడ పుట్టాడు, మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మద్ భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
1: Was he born here or where the Mohammedans worship? Swami, please tell us.
0: ఇక్కడ అక్కడ పుట్టినాడు అని పెట్టింది నాకు తెలియదు. కౌసల్య గర్భం అతని స్థానము అన్నాడు.
1: Oh foolish one. హీ వాజ్ నాట్ బోర్న్ హియర్ ఆర్ దేర్ హీ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్
0: గాడ్ ఆమె గర్భమే రాముని యొక్క స్థానము
1: హర్ వూంబ్ ఇస్ అ వెరీ ప్లేస్
0: అదే విధంగా ప్రతి అవతారములు కాని ప్రతి వ్యక్తులు కాని ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది
1: ఎవ్రీ అవతార్ ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూంబ్
0: తల్లి కంటే మిగుల దైవం దగ్గర
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్
0: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు
1: దేర్ ఇస్ నో బడి బెటర్ దెన్ యువర్ ఫాదర్
0: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి వాడు దైవత్వం అతని ఈశ్వరతత్వం
1: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ దట్ ఇస్ ఈశ్వర
0: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి
1: సో దట్ అప్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్స్ ఫ్రమ్ సో
0: ఇక్కడ శ్రద్ధ
1: హియర్ ఇట్ ఇస్ అర్నెస్ట్నెస్
0: అనేటువంటి విశ్వాసము
1: and the other is faith.
0: Soham anetundi rendu chernappude nene daivamu antundadu
1: so when soham starts it is the very principle of god
0: so that
1: so is that
0: ham ade nenu
1: that is that
0: deen yokka antaratme tattvam asi
1: and the underlying meaning is tattvam asi
0: kanukane talli garbham nundi puttinatundi prathi manavudu kudanu
1: so every person is born out of the womb of the mother the fame of the mother
0: talli gauravanni
1: her prestige
0: talli pratishthanu
1: her whatever
0: she is adentunti yukuduga tayar kavali yuthuluga tayar kavali
1: you've got to grow up in such a wonderful way as good youth
0: durmarguduga natinchinatunti okka hiranyakashpini garbhamlo puttadu leelavati garbhamlo puttadu prahladudu
1: out of leelavati who was the wife of hiranyakashapa prahlada was born
0: kani
1: but
0: rendintiki atheetamainatunti sthitini pondadu
1: but he got strength which was beyond
0: atane sarvastram kudu tarvata pani padam tasarvato chi shiromukam sarvata srutimalloki aneetundi divyamaina bhavamto tanu bhavibhetuktu vachadu
1: he had the divine vision that god is all pervasive his hands his legs his head is everywhere kattulato
0: kottina
1: whether he was beaten by the whip
0: narayan narayan
1: he went on repeating narayan
0: bhavamto kanipinchina narayan narayan narayan
1: even when the serpent stung him he went on saying narayan
0: kondala panchi netti vesina narayan narayan narayan
1: when they pushed him down the steep
0: samudramlo nettina narayan narayan
1: when he was thrown into the sea also
0: ఆ విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి విశ్వాసం చేత చిత్తము నుంచి నారాయణ రావటం చేత అంతా సర్వత్రా నారాయణుడే కాపాడుతూ వచ్చాడు
1: out of the tremendous faith which emanated from his chitta and his faith in god saved him
0: కనుకనే మనంతా మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా
1: so the whole world is within our chitta
0: అలాంటి చిత్తమును మీనాడు మర్చిపోతున్నాం
1: you are forgetting that chitta today
0: ఈ లౌకికమైన కోరికలన్నిటిని చిత్తులో పడిపోతున్నాము
1: we are just immersing ourselves in worldly desires
0: atti tallini manam gauravinchi kaapadi aanaku taginatundi kirtini sampadinchame ee naati janmamlo yokka pradhana lakshyam
1: the goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity
0: kanukane 19th teedi november
1: therefore 9
0: ladies day ani pettatamlo unnatundi antaratham idi
1: so the inner meaning of making 19th november the ladies day is this is the meaning
0: kanuka ప్రతి మానవుడు కూడాను
1: therefore every man
0: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి
1: you have got to go according to the wish of the
0: mother ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి
1: if the mother is not as wise as you you will have to tell her in a nice
0: అమ్మా,
1: way
0: నీకు తెలియదు
1: mother you
0: don't చదువుకున్నటువంటి వాడను
1: mother
0: నాకు తెలివితేటలు ఉంటున్నాయి
1: mother you do not know I have studied a lot I have learned many things
0: kanna nattu nu chudali ani aame natta cheppali
1: you have got to tell her in a nice way that she should also
0: appudu iruvuru manasu okkatainappudu ee vidhamaina pretti sambandham undadu
1: when you see her point of view and she sees her point of view
0: ee vedamulu kalpinchavu
1: when there is absolutely no difference between the mother and the son
0: kaani ee naadu
1: but today
0: aa parama pavitramaina pretti bhakti tattvanni kolipothunnamu
1: we are trying to forget this motherhood the
0: bhakti tattvanne kaakunda
1: without the principle of devotion
0: nu kodanu kolipothunnam
1: we are also losing faith
0: laukika vishayam paina unnatundi vishwasamu aadhyatmika tattvalu paina vishwasam abhiruddhi kavatam ledhu
1: you are not increasing your faith in spiritual things but you are going down towards the material things
0: bhakti bhavamu kante veru bhavamu ledhi
1: there is nothing beyond devotion
0: bhakti bhakti bhakti
1: devotion devotion devotion
0: bhakti ee rendu akshramulo unde sarvasvam emunu untunnadi
1: bha and ti there are the two words
0: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది
1: ఇన్ భక్తి బకారం
0: అదే కాంతి స్వరూపము
1: దట్ ఇస్ లస్టర్
0: అదే వెలుగు స్వరూపము
1: దట్ ఇస్ ల్యూమినాసిటీ
0: అదే ప్రకాంత స్వరూపము
1: దట్ ఇస్ ఇల్యూమినేషన్
0: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటి
1: ఫ్రమ్ భా యు గెట్ ద తీ
0: ఆ భక్తినిగా ఆ కాంతిని ఆకర్షించేటువంటి శక్తి
1: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్
0: భక్తి నుండి శక్తి
1: అండ్ ఫ్రమ్ భక్తి యు గెట్ ద శక్తి
0: శక్తి అనగా శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి
1: బాడీ మైండ్ అండ్ సోల్ దట్ ఇస్
0: అనేటువంటి సమానంగానే ఉంటుంది
1: ఇట్ ఇస్ ఇన్ ద స్త్రీ
0: భక్తి శక్తి
1: భక్తి శక్తి
0: ఈ రెండింటి ద్వారా రక్తి ప్రపంచకు సంబంధమైన రక్తి
1: అండ్ దెన్ బిట్వీన్ ద టూ యు గెట్ రక్తి
0: ఈ ప్రపంచ సంబంధమైన రక్తిలో మనం మునిగి తేలటం చేత విరక్తి
1: గెటింగ్ ఇమర్స్డ్ ఇన్ వరల్డ్లీ థింగ్స్
0: కొంతకాలంలో ఈ ప్రపంచం మనం విరక్తిగా చూస్తుంది
1: సమ్ టైమ్స్ వి గెట్ దిస్ టైప్ ఆఫ్ రినన్సియేషన్
0: అప్పుడే దైవ రక్తి
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ గెట్ డిస్గస్టెడ్ విత్ ద వరల్డ్ దర్ ఇస్ గాడ్స్ గ్రేస్
0: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు
1: దట్ గాడ్ గివ్స్ us ద వే టు గో
0: ఈ భక్తి చేత దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి
1: So you've got to go towards this goal and then
0: తర్వాతనే దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది
1: There is something called bhukti
0: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మాధవ దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి
1: సో ద మ్యాన్ హ్యాస్ గాట్ టు టేక్ ద జర్నీ రైట్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్ టిల్ హి అటైన్స్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్
0: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్
1: సో యూ కెన్ టేక్ ద షార్ట్ కట్ ఇన్ మ్యాన్స్ జర్నీ టువర్డ్స్ గాడ్
0: From I to we. ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు
1: We need not go any far.
0: తిరుపతికో కాశీకో గయకో ప్రయాగకో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి
1: If you go to Banaras, Kashi, Prayag, etc. You've got to go a long way.
0: చాలా షార్ట్ కట్
1: This is a very short cut.
0: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి
1: Giving up that narrow principle of my I, going beyond that to the we.
0: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం
1: టు గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు రిక్వైర్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్
0: సచీదేవి
1: సచీదేవి
0: తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది
1: షీస్ కోల్డ్ హర్ సన్ చైతన్య
0: నాయన నీ వివాహమాడు నీ వివాహమాడు
1: యు ప్లీజ్ మ్యారీ
0: నాకు తృప్తి కలుగుతుంది
1: ఐ బి హ్యాపీ
0: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు
1: ఇఫ్ యూ డు నాట్ మ్యారీ అకార్డింగ్ ద మదర్స్ విచ్ ఇస్ నో యూజ్
0: కానీ చైతన్యుడు చెప్పాడు
1: బట్ చైతన్య సెడ్
0: తల్లి నాకు
1: ఐ డు నాట్ వాంట్ టు మ్యారీ
0: కోసం నేను చేసుకుంటాను
1: ఐ డు వాట్ ఎవర్ వర్షిప్ ఐ
0: కానీ అది నీకు కూడా తృప్తి లేదు
1: యు ఆర్ నాట్ ఆల్సో హ్యాపీ
0: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్ల తృప్తి వస్తుంది
1: ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ హౌ కెన్ యూ బి హ్యాపీ
0: వివాహం ఆడాడు
1: దెన్ హి మ్యారీడ్
0: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు
1: హి మ్యారీడ్ లక్ష్మి
0: తిరిగి ఒక బంగాళాదేశమునకు ప్రయాణం చేసి వెళ్ళాడు
1: దెన్ హి వెంట్ ఆన్ హిస్ జర్నీ టు బంగ్లాదేశ్
0: లక్ష్మి అన్నాహారంలో మానేసేసి ప్రాణం విడిచింది
1: అండ్ లక్ష్మి డైడ్ ఫాస్టింగ్
0: దాంతో సచీదేవి చాలా బాధపడింది
1: సచీదేవి ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ
0: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి
1: హీ డిడ్ నాట్ వాంట్ ఇట్ బట్ ఐ గాట్ హిమ్ మ్యారీడ్
0: కట్టకడపటికి ఈ గతి పట్టింది
1: అల్టిమేట్లీ హీ హాడ్ టు ఫేస్
0: చాలా విచారంగా ఉన్నది
1: సో షీ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ
0: తిరిగి బంగ్లాదేశం నుంచి వచ్చేసాడు చైతన్యుడు
1: He came back from Bangladesh.
0: Amma, cheppindi vinnava?
1: Amma, did you listen to what I said?
0: Manasu ishtam lenappudu enni chesi prayojanam emiti?
1: If we do something which is goes against our wishes, what is the use? Ee sambandhamaina
0: vishayanni kuda okokatori Mahabharatamlo kuda jarigindi.
1: So these things have happened even in the Mahabharata.
0: Arjuna vivaham aadane prameena chaala kattuditta pettindi.
1: So that Arjuna should marry.
0: Aneka prayatnalu chesindi.
1: She made a lot of effort, his mother.
0: Prameena kuda rani.
1: Then she was a rani.
0: అర్జునుడు కూడాను రాజు
1: అర్జున వాజ్ ఎ కింగ్
0: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది
1: సో హౌ కుడ్ యు కంబైన్ దిస్
0: అర్జునుడు నాకు ఇష్టం లేదు అన్నాడు
1: అర్జున సెడ్ ఐ డోంట్ లైక్
0: సరే ఈ ప్రమేణ తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది ప్రమేణకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి
1: సో టు ప్రమేణ ద కమాండర్ ఇన్ చీఫ్
0: మలయవతికి చెప్పింది ఈ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది
1: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ
0: మలయవతి చాలా గట్టిది
1: షీఈస్ వెరీ స్ట్రాంగ్ కేవలం
0: అబలనని మీరు భావిస్తుంటారు చాలా పొరపాటు వాడు మహాబలుడు
1: యూ థింక్ విమెన్ ఆర్ ఫీబర్ బట్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్
0: ఆమె యుద్ధం చేసింది అర్జున్ తీసుకుని వచ్చింది
1: షీ ఫౌట్ అండ్ షీ బ్రాట్ అర్జున
0: నాకు ఇష్టం లేనటువంటి యొక్క దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు
1: You cannot do anything which I do not like.
0: Pramila, నా దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినప్పటికీ నా మనసు నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించదు అని.
1: ఈవెన్ ఇఫ్ యు కట్ మై బాడీ టు పీసెస్ ఐ విల్ నాట్ ఫీల్ లైక్ మ్యారీయింగ్ యు, హి సెడ్.
0: అర్జునుడు కృష్ణ భక్తుడు.
1: అర్జున వాస్ వర్షిపింగ్
0: కృష్ణ భక్తురాలు.
1: ప్రేమిన ఆల్సో వాస్ ద వర్షిపర్.
0: ఇద్దరు కూడాను చేరారు.
1: సో బోత్ ఆఫ్ దెం గాట్ టుగెదర్.
0: కృష్ణ నా యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చమని ఈమె కోరింది.
1: She said, Krishna, try to fulfill my personal wish.
0: Arjuna nabe manobishtanni nerveetchamani Arjuna kodaru.
1: Arjuna prayed to Krishna, Krishna fulfill my personal wish.
0: Kali lila manusha vigrahudu natana sutradhari.
1: He is a great actor, a super actor.
0: Ee rendintiki ni taginatundi oka moodo plan edo veyalani chuchadu.
1: So he said he should
0: Bhagavantun eppudu kudunu master plan e master plan e master plan e.
1: So Krishna wanted to have a master plan.
0: Appudiki appudiki veseyatundi plan kaadu adi.
1: It's not a plan just then and there.
0: Taru ఇద్దరిని పిలిచాడు.
1: హీ కాల్ బోత్ ఆఫ్ దెమ్.
0: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
1: హీ టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
0: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
1: హీ టుక్ ద రైట్ హ్యాండ్.
0: రెండింటిని కలిపాడు.
1: హీ
0: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
1: హీ బ్రాట్ బోత్ ద హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాలు.
0: ఆజ్ఞలు ఇంకా జవదాటానికి వీలు లేదు. కృష్ణుని ఆజ్ఞలు శిరసావహించారు.
1: దే హ్యావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
0: కానీ
1: బట్
0: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
1: దే డు నాట్ హ్యావ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: దైవం అన్నీ చేస్తాడు.
1: గాడ్ విల్ డు ఎవ్రీథింగ్.
0: దైవం చేయలేనటువంటి పని ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు. భూమిని
0: ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: హి కెన్ టర్న్ ద ఎర్త్ టు స్కై అండ్ ద స్కై టు ఎర్త్.
0: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
1: బట్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. హి కెనాట్ రికగ్నైజ్.
0: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రమేయంగా తీసుకుని,
1: సో థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్,
0: కేవలం ఆ యొక్క శక్తిపైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
1: దే థింక్ దే కెన్ డిపెండ్ అపాన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్.
0: అన్నింటికి నీ మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
1: ద హోల్ థింగ్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇస్ ద వూమ్ ఆఫ్ ద మదర్.
0: అభిమన్యుడు సుభద్రా గర్భములో ఉండినప్పుడు,
1: వెన్ అభిమన్యు వాస్ ఇన్ ద వూమ్ ఆఫ్ సుభద్రా,
0: అర్జును అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
1: He went on telling so many types of stories.
0: అందులో పద్మ వ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
1: And he also described the Padma Vyuha.
0: ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
1: He went on telling as long as one could enter. In the meanwhile Krishna came.
0: కృష్ణుడు నటన సూత్రధారి.
1: He is a tremendous actor.
0: దైవం ఏ ఒక్క విషయమందు కూడా ఆ కాలమునకు ఆబ్రహ్మణ ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
1: So God comes in whenever it is needed and plays his role beautifully.
0: అర్జునా,
1: అర్జున
0: ఎంత పొరపడుతున్నావో,
1: వాట్ మిస్టేక్స్ యూఆర్ డూయింగ్.
0: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
1: డూ యూ థింక్ ఇట్ సుభద్ర హూ ఇస్ లిస్నింగ్?
0: గర్భమంత ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథ అంతా వింటున్నాడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ ఎ వూమ్ హీ ఇస్ లిస్నింగ్, ద చైల్డ్ ఇస్ లిస్నింగ్ టు యూ.
0: ఆ కసిగంధకు ఈ పద్మ వ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
1: వై యూ టెలింగ్ దట్ టెండర్ చైల్డ్ అబౌట్ దిస్ పద్మ వ్యూహ?
0: రమ్ము బయట,
1: కమ్ అవుట్
0: అన్నాడు. తీసుకుని పోయాడు.
1: And Krishna went away.
0: కృష్ణుడికి ఎవరికి ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
1: Krishna knows at what time how to do it to everybody.
0: కనుకనే ఆ పొయ్యేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అంత జ్ఞాపకం ఉంది.
1: So he told him as far as he could enter it and the child had it in its memory.
0: అందులో తిరిగి లోపల బయటికి వచ్చేదంటో తెలియదు.
1: But he doesn't know how to get out of the view.
0: అందులో కట్టుబడిపోయాడు.
1: That's why he got caught up in it.
0: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
1: Why did Krishna do this?
0: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
1: Because he had to attain the heaven of the heroes.
0: మొట్టమొదట సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
1: First he came to Subhadra and prayed.
0: అమ్మా,
1: మదర్,
0: కౌరవులందరి కుడుననను పద్మ వ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
1: All the Kauravas are calling me to enter the Padma Vyuha.
0: చెప్పింది పాప సుభద్ర.
1: Subhadra told.
0: నాయన,
1: child,
0: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
1: పద్మవ్యూహ ఇస్ నాట్ సంథింగ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
1: ఇట్స్ సంథింగ్ విచ్ ద్రోణాచార్య.
0: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
1: దిస్ హస్ ఆల్ బీన్ కన్సీల్డ్ బై
0: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
1: Your wife is
0: kaalanetunduno cheppalemu.
1: I can't tell all these things.
0: Mee maamayu tandri lerichata. Mee maamanaga Krishnudu, tandri anaga Arjunudu, iddaru leri ikkada.
1: Both your Krishna and Arjuna are not here.
0: Ni talapinka putraka putraka putraka.
1: How can I tell you all these things, oh child?
0: అభిమన్యుడి కోపం వచ్చింది.
1: అభిమన్యు గట్ వెరీ
0: యాంగ్రీ. నేను క్షత్రియుడను,
1: ఐఎమ్ ఎ క్షత్రియ.
0: మన విరుద్ధమైనటువంటి వారు ఉద్యమనకు రామనుచుండగా నేను రాను అని చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
1: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీమోర్.
0: అప్పుడు తల్లి పైన కోపం వచ్చింది.
1: హీ గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
0: వెరువక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగు చెండకండని ఉన్నతి వారల అట్టె నల్లి చల్లి పలుపుచ్చు గెలిచిరమ్ముసుత భద్రము నీకు నుంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిధంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
1: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
0: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
1: When the mother doesn't know, the boy, the child has to tell.
0: కుమారునికి తెలుసును కాని తల్లి ప్రేమ తెలియదు.
1: The boy knew, but the mother's love he could not understand.
0: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు నువ్వు చెప్పవచ్చును.
1: Because of the mother's love, anything can be told.
0: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
1: బియాండ్ ద చంపక్ బియాండ్ ద
0: కన్నా వెన్న కన్నా
1: బియాండ్ బటర్
0: నెమలి కన్నా కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా
1: బియాండ్ ద పీకాక్ అండ్ బియాండ్ ద బ్రైట్ మూన్ లైట్
0: కన్నా ప్రేమ కన్నా మించినది కన్నా ప్రేమలోనే ఉంటున్నది ఈ యొక్క సుఖము.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద లవ్ ఆఫ్ అ మదర్.
0: తల్లి ప్రేమను చూస్తుంది కానీ ఈ యొక్క బయట ప్రకృతిలో ఒకటి చూడదు.
1: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
0: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
1: Because he went against the mother's wishes and got in, so he had to face.
0: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
1: Mother's words are very sweet.
0: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ
1: she might beat you and scold you at times.
0: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
1: But she can never have hatred on her son.
0: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
1: There can be a wicked son, but there can never be a wicked mother.
0: కనుకనే ఈ మాతృదేవ తత్వంను ఈ యొక్క 19వ దినమును అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము మాతృదేవి పండుగ ప్రపంచున్నాం.
1: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
0: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: Beyond everything we should revere the mother.
0: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
1: First one is a mother, in the father, the mother, the guru and
0: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
1: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
0: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళకి అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
1: ఈవెన్ దోస్ హు థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
0: అబల కాని వారి యందు ఉన్నటువంటి సర్వ బలములు కూడాను అందు యందు ఉంటుంది.
1: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ హర్.
0: నిజమైనటువంటి విశ్వాసము,
1: ట్రూ ఫెయిత్,
0: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
1: the strength that is within,
0: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటది.
1: It comes right from the mother's womb.
0: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
1: So we should not treat the mother lightly.
0: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
1: Even mother should not sort of compel the
0: children. ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
0: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
1: She thinks that her children should become very great people.
0: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలని అంటుంటారు.
1: Some mothers say that the children have to become very good.
0: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
1: The thing that she thinks that he should become a great man.
0: గొప్ప రావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు పెట్టుడా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంత ఏకాదు.
1: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing. He should earn a good name by virtues.
0: కనుకనే గొప్పవాడు రావణుడు.
1: The great man was Ravana.
0: మంచివాడు రాముడు.
1: The good person was Rama.
0: చదివినటువంటి చదువులన్నీ కూడాను ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాముడు.
1: Rama put into practice all that he has studied.
0: ఆచరించి చూపాడు రాముడు.
1: And Rama practiced everything.
0: కాని అన్ని చదువులే చదివాడు రావణుడు.
1: Ravana had studied a great deal.
0: కాని ఆచరించలేదు.
1: He did not practice.
0: అజ్ఞానం ఆవరించిపోయింది.
1: He was full of ignorance.
0: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
1: He got a great name, but he did not get a good name.
0: రాముడు ఆచరించి ఆనందించి 10 మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
1: Rav did what he felt was virtuous and that's why he got a good name.
0: భగవంతుడు గానలోడు.
1: గాడ్ ఇస్
0: భగవంతుడు గానప్రియుడు.
1: హిస్ లవ్ సింగింగ్,
0: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
1: వర్డ్స్ కమ్ అవుట్ త్రూ సింగింగ్.
0: ఇందులో పద్యం నుంచి వచ్చినటువంటిది కానీ, పద్యం నుంచి వచ్చినటువంటి కానీ,
1: సో దాట్ విచ్ కమ్స్ లేక
0: మాటల నుంచి వచ్చినటువంటి కానీ,
1: ఓ విచ్
0: మాధుర్యంగా ఉండదు.
1: దట్ ఇస్ స్వీట్. Singing is sweet.
0: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటాయి.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ మ్యూజిక్ ఇస్ వెరీ స్వీట్.
0: రామ నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే థింగ్స్ ప్రొజెక్ట్లీ ఇట్ ఇస్ంట్ వెరీ స్వీట్.
0: అదే మాటలు రామ నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే ఇట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే దెన్ ఆల్సో ఇట్స్ నాట్ స్వీట్.
0: కానీ అదే గానములో ప్రవేశించి రామ నన్ను బ్రోవరా,
1: ద సేమ్ థింగ్ సంగ్ మెలోడియస్లీ,
0: ఆ గానంలో ఎంత మాధుర్యం ఉంటుంటుంది.
1: And that melody has such sweetness about it.
0: Rama nannu brovara.
1: So when you sing it, it sounds very sweet.
0: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntai.
1: So mother's words are as sweet as this.
0: Vachanam maduram,
1: her words are
0: maduram, vakyam maduram, yetram maduram, srotram maduram, sarvam maduram, maduram, maduram, maduram, maduradhipateye maduram, maduram.
1: Everything is sweet and sweet and sweet.
0: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు, తప్పు, తప్పు.
1: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి,
1: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్,
0: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి,
1: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్,
0: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు, మనమళ్ళకు, మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి,
1: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్,
0: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మనము పాప భీతి పెట్టుకోవాలి.
1: We have got to have the fear of sin.
0: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should love God and increase.
0: పాప భీతి లేని,
1: one who doesn't have the fear of sin.
0: పామరత్వము పట్టి,
1: what's the use of anything?
0: దైవ ప్రీతి లేని దాని పట్టి,
1: you have got to hold on to the love of God.
0: మానవత్వం అడంగే మానవులందున,
1: from man you have got to go to the divine principle.
0: Vishya shanti kidiye viplavambu,
1: if you go against it.
0: Ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti?
1: The revolution now today in the world, what is the
0: papa bheeti daiva preeti lekunna potame deeniki moola kaaranam?
1: Because they do not have the fear of sin of the love of God.
0: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
1: యు హవ్ గాట్ టు ఫియర్ సిన్.
0: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
1: యు హవ్ గాట్ టు లవ్ గాడ్.
0: ఈ ప్రీతి ఆ భ్రాతని కూడా అణగదొక్కుతుంది.
1: This love of God will try to vanquish everything.
0: Prema swarupulara,
1: embodiments of
0: divyatma swarupulara,
1: embodiments of the divine
0: manavatvamlo unnatundi divyatvani aavibhavimpu cheskovadaniki prati vyakti kudanu prayatnapurvakanga sadinchali.
1: Every person should endeavor to manifest within himself this atman.
0: Meeru ananda shakti imidi untunnadi.
1: You have got within you tremendous
0: intadi antadi ani kaadu.
1: It's not this or that.
0: Aa shaktinanta kuda manam abhiruddhi cheskunte sumati madri suryodayame kaakunda cheskovachu.
1: If we increase this atmic principle within itself, we
0: Savitri
1: can
0: Savitri madri kulanu maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
1: We can like Sumati and Savitri achieve great things.
0: Kanuka
1: therefore
0: mana endunnatundi shaktini mottamota manam prayatnapurvakanga artham cheskovali.
1: We have got to understand the tremendous strength that is within us.
0: Alanti antarbhutamaina shaktini,
1: that strength which is within you,
0: abhruti parchukuntima
1: if
0: manakante devudu okkadu ledu.
1: Then there will not be any match
0: to us. Sarvasvarupamu nive.
1: You are the form of everything.
0: Sarvanandamu nive.
1: You are the one who is full of bliss.
0: Sarvasthanamu nive.
1: You are there in every place.
0: Idi adi ani cheppadaniki veelledu.
1: You cannot say this.
0: Akkada ikkada ekkada chuchina okkade atmale mokkoi unnadu.
1: Here, there or everywhere there is only one atma.
0: Kalaka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki.
1: Earnestness and faith are very important.
0: భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
1: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవానీ అండ్ శంకర్.
0: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
1: దేర్ఫోర్ లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
0: లోకమంతా సుఖంగా ఉండాలి.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
1: సో ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్ షుడ్
0: రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ ద ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ దేర్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్.
0: సాధించవచ్చును.
1: You can achieve anything whatsoever.
0: పొందవచ్చును.
1: In a moment we can attain liberation.
0: ఆనందాన్ని అనుభవించవచ్చును.
1: We can experience bliss.
0: దీనికి ఏ మాత్రము శ్రమ లేవు.
1: అట్టి
0: శ్రమలేని మార్గాన్ని ఈనాడు వదిలిపెట్టి
1: అనేక
0: శ్రమలు కోర్చుకొని
1: వాయిదాలు
0: నష్టాలు దుఃఖాలు విచారం అన్నిటికీ మనం లొంగి
1: why do you give up this easy way and take upon yourself the burdensome ways of life what are you gaining
0: ee naamamlanni kodunu kevalam oka tripti nimittamai yerpadinatuntive
1: the names are this which only are temporary satisfaction
0: idi kevalam oka chinham kosam pettinatunti perlu maatrame
1: there's something it's only a sign of the
0: nijamaina mana peru emiti
1: what is our real name
0: shraddha vishwasame mana peru
1: it's earnestness and faith
0: naa peru shraddha
1: my name is shraddha
0: naaku vishwasam unnadi
1: I have got
0: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు
1: without faith there is no earnestness without earnestness there is no faith
0: ఈ ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము
1: the combination of these two is the atmic principle
0: కనుక
1: therefore
0: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు
1: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్
0: మన నాస్తిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుండదు
1: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో
0: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైన ఆత్మ
1: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ
0: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా
1: వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ ఇస్ అ డాన్ ఈ
0: తాండవంలో కష్టములు నష్టములు దుఃఖములు విచారాలు ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు
1: The tremendous flux that goes on is in the thunder of dance.
0: ఈ కలలు వస్తుంటాయి పోతుంటాయి.
1: This flux in life, joys and sorrows do come and go.
0: ఈ కష్టములు నష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: Difficulties, joys and sorrows come and go.
0: Passing clouds, passing clouds.
1: These are all the passing
0: comes
1: clouds.
0: Comes and goes. Comes and goes.
1: They come and go.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దాన్ని మనం పెంచుకోవాలి.
1: We have got to increase it.
0: అటువంటి నీతి నియమాలను మనం పెంచుకోవాలి.
1: That type of moral principle and truth we have got to
0: inculcate. తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
1: We have got to respect the mother.
0: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
1: The mother should not say that my son should earn wealth.
0: ఒకవేళ ఆ
1: రాత్రి
0: మన ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
1: God will give it automatically if he deserves it.
0: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏ మాత్రం కూడా శాశ్వతం కాదు.
1: Whatever you wish for is not something
0: permanent.
1: It should come automatically.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
1: So every person should love God.
0: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: There's nothing beyond love for God.
0: అదే ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
1: That is the sadhana, the effort that we should put on.
0: మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు.
1: We think we have got to achieve so many things.
0: సాధించాలనే అభిష్టమే ఉంటే
1: if you have got the desire to achieve
0: anything. నిత్యసత్యమైన భగవంతుని యొక్క ప్రేమను గట్టి ప్రేమను సాధించు.
1: You try to gain the strong faith and love for God.
0: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
1: What's the use of anything else?
0: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
1: This should come from the grace of God.
0: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
1: So it's the grace of God which increases your strength.
0: అది reflection of the inner being.
1: That is the thing when you become a human being.
0: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
1: How many things there are in our heart?
0: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
1: What lot of strength we have?
0: చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
1: Some people sing songs.
0: మీరు చూచారు విన్నారు.
1: You have listened today.
0: MS Subbalakshmi.
1: MS Subbalakshmi.
0: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గానకోకిల అని పేరు.
1: Her name was Gana Kokila.
0: నేను చూచాను. చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
1: When she was young, she took the role of Meera.
0: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
1: So all the dances she done that
0: Meera. కడలి కుడితురు ముత్తడి తేని కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకు.
1: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
0: కరుణయే గిరిధారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిధారి అని అనుకుంటూ అనుకుంటూ ద్వారక్కి వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
1: She went on singing the name of Giridhari and the temples don't open.
0: ఆ గానం చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
1: Because of her music she gained a great fame.
0: నృత్యం చేత కూడా ఎంత మందికో ఎన్ని పేర్లు వచ్చినాయి.
1: Many people have earned a name and fame due to dance.
0: ఈనాడు రేపటి దినము
1: today and tomorrow
0: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు ఉదయ్ శంకర్
1: రవిశంకర్స్ బ్రదర్
0: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు అందులో నృత్యం చేసేటువంటి వాడు.
1: ఉదయ్ శంకర్ వాజ్ ఎ గ్రేట్ డాన్సర్.
0: ఆ ఉదయ్ శంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
1: ఉదయ్ శంకర్స్ డాటర్ ఇన్ లా ఇస్ హియర్.
0: అన్ని కూడాను ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, అనుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
1: they are going to put up a show. This is not
0: deeniki kani oka devanugraham undali.
1: This doesn't come by single effort, but by God's grace.
0: Manusha prayatnam valane labhinchetundi kadu.
1: It's not merely due to man's effort that you get it.
0: Manusha prayatnam negative.
1: Man's efforts can be negative.
0: Devanugraham positive.
1: God's grace is positive.
0: Negative positive rendinti yok ekatvam chetane divyatvam anetundi prakasham.
1: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
0: Vidyarthulara,
1: students,
0: yuvakulara,
1: youth,
0: yuvatulara, కేవలం నెగిటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
1: డోంట్ మెర్లీ థింక్ దట్ యు షుడ్ ఓన్లీ.
0: ఈ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
1: ఇట్స్ ద థాట్స్ దట్ బ్రింగ్ యు టు ట్రబుల్.
0: పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఉండి ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యు డోంట్ హావ్ పాజిటివ్ బట్ ఓన్లీ నెగిటివ్, వాట్ ఇస్ ద యూస్?
0: ఈ నెగిటివ్ ఉంటుందా? ఈ మైక్
1: The mind is negative.
0: దీంట్లో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
1: వాట్ ఇస్ ద యూస్ ఇఫ్ యు డు నాట్ హావ్ ఎ పాజిటివ్ కనెక్షన్?
0: పాజిటివ్ రావాలి.
1: యు హవ్ గాట్ టు థింక్ పాజిటివ్.
0: అది లేకుండా ఈ నెగిటివ్ నిరుపయోగమైనటువంటిది.
1: Negative is absolutely useless.
0: Kanuka,
1: therefore,
0: manamu ye vidhamaina pratinchayalo bhagavantudu anni kuda aarakangalu chestuntadu.
1: Whatever we think, that way God gives it to us in return.
0: Nemali chudandi meeru, nemani chusti ento andanga untuntadi.
1: The peacock is so beautiful.
0: Pedda guddu okati premato cherina anaga నెమలి గుడ్డును తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
1: ఇఫ్ యూ టేక్ ద ఫెదర్స్ ఆఫ్ ద పీకాక్ అండ్ పుట్ ఇట్ టు ద హెన్, హౌ డస్ ఇట్ లుక్?
0: పెద్ద వజ్రం ఒకటి పెంటలు చిక్కిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
1: ఈవెన్ ఇఫ్ ఎ డైమండ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద డంగ్, వెల్ ఇట్ హస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ.
0: మంచి వారికి ఎక్కడ పోయినా కానీ ఆ పేరు వెంటనే ఉంటుంటుంది.
1: Good people, they always get their name and fame wherever they are.
0: Evarini manam dveshinchakoodadu.
1: We should not hate anyone.
0: Evarini manam kopinchakoodadu.
1: We should not get angry with
0: anyone. Kopinchachu konni pannu cheskovatam kosamani dveshinchadam matram tappu.
1: We might sometimes get angry, but we must never hate people.
0: Ahankaram chala tappu.
1: Arrogance and ego is very wrong.
0: Nenu anni chesi meeku choopisthunnanu.
1: I am doing everything and showing it. Meeru anukuntaru
0: swami manam maa paina dveshanga undo emo.
1: You may think that Swami perhaps doesn't like us.
0: Matho matatan lede kopamo emo.
1: He doesn't talk to us, maybe he's angry.
0: Avanni vaala yokka guilty consciousness, imagination lo.
1: That is all their imagination and guilt.
0: Vaallalo unnatundi doshamulu varu talanchukoni aa vidhamaina bhavalu pondutunnaru.
1: Whatever is wrong within them, they reflect it on Swami.
0: Avanni dveshinchane ledu.
1: I do not hate anyone.
0: Kaani kopinchinattuga natinchinanu.
1: I just behave as if I get angry with them.
0: Desham evari paina ledu.
1: I do not have hatred on anyone.
0: Kaani kontha mandi artham chesukoleka.
1: Because people do not understand me.
0: Bhakti bhakti bhakti ani peru cheppukoni.
1: They think they are devoted.
0: Shariram ninduku korikalu pettukoni.
1: They full of
0: their Swami adi kavali idi kavali idi kavali memu grama seva chestunnamu vidhi seva chestunnamu devalayam seva chestunnamu ani vachesti nakanta taraga karugutunda manasu.
1: They come with a lot of dears, Swami, we'll do this service, that service. Will my
0: heart...
1: Will my heart melt so soon?
0: Trust.
1: Put an end to the desires,
0: clean
1: your heart. Then I shall fulfill all your desires. We have got to think of that truth.
0: కనుకని నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని
1: వి హావ్ గాట్ నెగటివ్ థాట్స్ విత్
0: పాజిటివ్ ను ఆశిస్తున్నారు.
1: వి ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ ఫర్ ద పాజిటివ్.
0: ఇది లభ్యమవుతుంది.
1: హౌ వాట్ కెన్ యు గెట్?
0: ఇది చాలా అసాధ్యము.
1: ఇట్స్ సంథింగ్ ఇంపాసిబుల్.
0: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ పాజిటివ్ దీన్ని
1: ఫస్ట్ క్లీన్ యువర్ హార్ట్స్ అండ్ పుట్ ఇన్ టు దెమ్ పాజిటివ్ థాట్స్.
0: ప్రేమను నింపుకోండి.
1: ఫిల్ ఇట్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond love.
0: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
1: In our heart we should be full of love.
0: మనకు టేప్ వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
1: Even the belching.
0: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
1: Our belching.
0: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
1: Our vision.
0: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
1: Within if there is love, everything will transform itself.
0: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకొని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
1: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని
1: the principle of the mother's love
0: chana chanam kudanu manamu napti endunchukoni
1: moment to moment we have got to remember
0: yalanti paristhithulu endaina kudanu తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
1: In whatever circumstance you must make the mother happy.
0: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
1: Without the mother being happy, I will not be happy.
0: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
1: With your efforts, if you make your mother happy, I am also happy.
0: ఆ విధంగా నీవు ప్రేమమయుడుక నేను ప్రేమమయ్యిపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
1: If you fill your heart with love,
0: I and you are one.
1: Then it becomes I and you are one. You have got to go to that state of one.
0: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషం అయిపోతుంది.
1: If you think I am separate, you are separate.
0: ఇది విభాగం అయిపోతుంది.
1: It becomes a difference.
0: ఈ విభాగమునకే చోటు ఉండదుకూడదు మంది.
1: This feeling we should not get.
0: అభావ సంబంధం కలగాలి.
1: There should be an intimate relationship.
0: అన్యోన్య ఆశ్రయం కావాలి.
1: There should always be
0: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
1: The bond of you and I are one.
0: ఒక్క ప్రేమ చేతనే ప్రాణంగా మారుతుంది.
1: We might have two bodies, but the love principle should bind us.
0: కనుక
1: therefore
0: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి
1: we have got to think of
0: ఆ తల్లి ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొడుకును తల్లి ప్రేమగా పెట్టుకుని
1: so you have got to worship the mother and love
0: her. ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గాని
1: the love between both of you is one.
0: అందరిని మనం ప్రేమిస్తూ పోవాలి.
1: We have got to love everybody.
0: విశ్వమాత జగత్తు
1: whole world is the universal mother.
0: పిల్లలే సర్వులు కూడాను.
1: So the children of the whole world.
0: అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెండ్రి.
1: Everybody is brother and sister.
0: మనలో ఏ మాత్రము భేదం లేదు.
1: We should not have any differences.
0: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కాని
1: we might have different qualities but
0: కనుకనే,
1: we are
0: ఎన్ని విధములైనప్పటికీ ఏకత్వం సర్వము.
1: Everything is the oneness.
0: నదిలో జలం ఉంటుండాది.
1: There's water in the river.
0: సముద్రంలో జలం ఉంటుండాది.
1: There's water in the ocean.
0: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
1: There's water in the
0: tank. పాత్రలో జలం ఉంటుండాది.
1: గుంటలో
0: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
1: Everywhere there's water.
0: కానీ అన్ని జలముని యందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
1: But in all the waters only one sun you can see.
0: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
1: ద వాటర్స్ మే బి డిఫరెంట్ బట్ ద సన్ ఇస్ ద సేమ్.
0: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండటానికి వీలు కాదు.
1: Sun cannot be in so many forms everywhere.
0: అదే రీతిగాని మీ హృదయమందు ఉన్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
1: So in the lake of love, the form of God.
0: ఎవరి అందు ప్రతిబింబించినా గాని ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
1: We should not show difference between this God and that God.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
1: There is only one, say the wise people.
0: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
1: God who resides in everyone is only one.
0: నాకు రామిష్టము, నాకు కృష్ణుడిష్టము, నాకు శివుడిష్టము, నాకు విష్ణుమిష్టము, నాకు సాయిబాబిష్టము, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
1: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
0: There is only one God. He is omnipresent.
1: There's only one God and He is omnipresent.
0: Aa satyanni manam gattiga gurtinchali.
1: We have got to recognize this truth.
0: Ye naamulu pettukune gaani dveshinchakoodadu.
1: You should not hate any name.
0: Neevu Christian ga untunnava, neevu pakka Christian ga tayyaruka.
1: If you're a Christian, become a true Christian.
0: Neevu Hindu ga unnava, Hindu ga tayyaruka.
1: If you're a Hindu, become a true Hindu.
0: నీ ముస్లిం గా ఉన్నావా, ముస్లిం గా తయారు కా.
1: ఇఫ్ యూఆర్ ముస్లిం బికమ్ అ ట్రూ ముస్లిం.
0: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
1: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్, ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
0: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
1: Without love one can never be a Christian or a Sikh or a Hindu.
0: కాడు హైందవుండు
1: he cannot be a
0: Hindu. Muslim
1: without love man cannot be anything this or that.
0: Vaade rakshasundu vasudapaina,
1: one who doesn't feel this is a demon on earth.
0: Nijanga vaade rakshasudu,
1: the one who doesn't feel this
0: love. Premane manlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude. Premane manlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude. Premane manlo lekunda nenu christian anukunte vaadu rakshasude. Ee vidhanga preman nimpukunnappudu andaru okate aipothadu.
1: Without love, if you call yourself a Hindu, a Muslim or a Christian,
0: prema
1: you are a demon.
0: Prema lekunda poyina vaadike nenu muslimu, nenu christamundu, nenu jesusastamu, nenu hinduvu, nenu buddhudu, ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
1: It is little minds which think that I am a Christian, I am this, I am that.
0: Okke premanu manam ekanga cheskovali.
1: We have got to inculcate only one love.
0: Atuvanti prema tho pala భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించుతూ వచ్చింది.
1: The very culture and the tradition of Bharat is that it has inculcated this one and only love. ఈ సంస్కృతి
0: స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
1: And it has given importance to women.
0: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have got to recognize the important place given to women.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా. ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
1: Is Harishchandra here today who just walked the path of truth?
0: ఎవ్వరు కూడా ఉండడానికి వీలు లేదు.
1: Nobody can remain forever.
0: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
1: ఎవ్రీబాడీ ఈజ్ లైక్
0: ఈనాడు కాకపోయింది ఏనాడైనా కానీ వదిలిపెట్టిపోతుంది.
1: ఇఫ్ నాట్ టుడే టుమారో ఎవ్రీబాడీ.
0: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
1: డు నాట్ థింక్ ద బాడీ విచ్ పెరిషెస్ ఇస్ పర్మనెంట్.
0: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
1: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
0: Ee satyanni gutinchukoni
1: you have got to recognize this.
0: Ee desapu streelaina sariye
1: whichever country the woman belongs to
0: prasthanu sanskrutini manam kaapaduthu raavali.
1: You have got to save the culture and foster the culture.
0: Ramulu cheppadu janani janmabhoomischa swargaadipu gariyesi anna.
1: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
0: Na talli నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
1: మై మదర్ అండ్ మై మదర్లాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: దేశము తల్లి,
1: మదర్లాండ్ అండ్ మదర్,
0: కల్చరు తండ్రి,
1: కల్చర్ ఇస్ అ ఫాదర్.
0: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
0: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్
0: లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
1: We cannot have the mother without the father, the father without the mother.
0: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుండాలి.
1: Without them there is no children.
0: కల్చర్ ఏ ఫాదర్, దేశమే మదర్.
1: The motherland is the mother, the culture is the father.
0: ఎక్కడైనా మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు అన్నారు?
1: That's why they say motherland, nobody says fatherland.
0: మదర్ లాంగ్వేజ్ అంటారు కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
1: దే సే మదర్లాండ్, దే డోంట్ సే ఫాదర్లాండ్.
0: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించలేదు.
1: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: సంస్కృతి అందించినటువంటిది.
1: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
0: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్ ద
0: సేక్రెడ్. అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
0: Kani bhagavantuni ye naamantonaina meer poojinchavachchu prayatninchavachchu.
1: You cannot worship, you can worship God in any way.
0: Kani devudu maatram binnandu kaadu.
1: God is not different.
0: Okkade okkade.
1: He is only one and only one.
0: Bhajan bina sukh shanti nahi. సారీ భజన బినా సుఖ శాంతి నహీ.

0: అఖండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నెత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో కాంతాంబూల రాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాస్త్రవద్దయ దృష్టితోడ నల్ల ఉలువలు తురుమాడి కొల్లాడు మెరుగు చామన ఛాయ మెలితోడ శ్రీ రాజేంద్రుడు సర్వత్ర ప్రత్యక్షమవును.
1: యుల్ ఫైండ్ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆల్ ఓవర్ ది కాస్మోస్ విత్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ సో క్లోజ్ విత్ ద వాటర్ ఫ్లోయింగ్ విత్ ద వెర్మిలియన్ ఆన్ ద వైట్ ఫార్ హెడ్ దట్ ఆఫ్ ద ఫేస్ సో బ్రిలియంట్ like that of the lotus flower with complexion blessing everybody spread all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: sarvamu dakshinamurti yukamayave,
1: everything is full of the divinity of dakshinamurti.
0: Adani yokka reflection reaction resound ee moolinti yokka prabhavame ee prapancham.
1: The world represents the effect of reaction, reflection, resound of the divinity of Dakshinamurti.
0: Dakshinamurti barude.
1: Dakshinamurti is a young boy.
0: Nadu nedu kudanu eppadiki barude.
1: He continues to be a boy throughout.
0: Kani atani shishyudu maha pavitrulai aneka vidhamulaina prachara prabodhanalu tarutu vacharu.
1: But the disciples of Dakshinamurti are highly sacred. They have propagated, publicized the teachings of Dakshinamurti.
0: Kanuka Dakshinamurti vishayamunu varninchutaku veedu kaadu.
1: Therefore it is not easy possible to comprehend the principle of Dakshinamurti.
0: Chitrambulu lokeha pavitrambulu pavitala vittambulu pat chitambulu varninchu sadhyam kaadu.
1: It is not possible to describe, narrate the mysteries of the divinity which are so peculiar, mysterious, ununderstandable and highly sacred. You can extol Dakshinamurti in myriad ways, but the essence of Dakshinamurti is transcendental, beyond our narration.
0: Atanu maunasthanam.
1: He represents a silence.
0: Aa mauname sarvamunaku sarvajnanamunu prasadinchu.
1: It is conferring the wisdom through his silence.
0: Sugnana vijnana prajnanam nunchi kudanu aa yokka maunam nundiye aavibhavinchutunnavi.
1: The knowledge, the good knowledge, the secular knowledge, the spiritual knowledge, all of them are conferred through silence by Dakshinamurti.
0: Adanu okka swarupam kaadu, moodu swarupamulu.
1: He is not one form, but he represents three forms.
0: Okati ది వన్ యూ థింక్ యు ఆర్, నీవెవరో నీవని తెలుసుకోవడానికి ఈ దేహమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ది వన్ యూ థింక్ యు ఆర్ టు నో వాట్ యు ఆర్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ వన్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ద థర్డ్ వన్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: కనుక తనకు తానుగానే ఉంటుండి తన యొక్క ప్రచార ప్రబోధం వల్ల

0: మానవులను రెండవ రీతిగా తీర్చిదిద్దుతాడు.
1: In fact, remaining at the point of the self, focusing on the self, the radiance of the knowledge, the awareness of the self is spread in the vicinity all around.
0: అతను సహజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించాడు.
1: He has taken upon himself a natural form.
0: కాని తేజస్సు ప్రకాశము ఎప్పుడు కూడా చిరునవ్వులతో తొక్కదిపి.
1: But the radiance and the light and the beautiful smile continue to remain with him.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క సత్వము పండించుట వీలు కాదు.
1: దట్ నేచర్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ దక్షిణామూర్తి ఇస్ నాట్ గివెన్ టు డిస్క్రిప్షన్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం చిత్తశుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్ విచ్ ఇస్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క స్వభావము ప్రపంచంలో ఏ విధంగా వర్ణించినప్పుడు అర్థం చేసుకోలేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దక్షిణామూర్తి విత్ దిస్ వరల్డ్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ అండర్స్టాండింగ్. దక్షిణామూర్తి
0: అనగా అతని మూర్తి ఎలాంటి ప్రకాశవంతమైనటువంటిది.
1: హిస్ మూర్తి ద వెరీ ఫామ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్.
0: అతని మూర్తి ఆనందమయమైనటువంటిది.
1: అండ్ హిస్ ఫామ్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపుని ఏ విధంగా వర్ణించడం వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ డెప్త్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్.
0: సత్యస్వరూపమైనటువంటి యొక్క దక్షిణామూర్తి సత్యమే వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ వెరీ ట్రూత్ ఎంబాడీ పర్సానిఫైడ్.
0: సత్యంబునందుండి సర్వము సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్.
0: సత్యంబునందుండి సర్వం అనగే
1: ద హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము లేని స్థానము ఎక్కడనూ లేదు.
1: దేర్ ఇస్ నో పాయింట్, దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: ఏ పదార్థములకైనా మార్పు కలుగురు కానీ సత్యములకు మార్పే లేదు.
1: దేర్ మే బి చేంజెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ద డే అండ్ నైట్ బట్ ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్.
0: కానీ ఆ సత్యస్వరూపుడైనటువంటి యొక్క దక్షిణామూర్తి యొక్క తత్వము ఎవరు వర్ణించగలరు?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి. హూ కెన్ డేర్ ఎనఫ్ టు డిస్క్రైబ్ హిమ్ ఇన్ డెప్త్ ఇన్ ఆల్ ప్రొఫండిటీ.
0: మొట్టమొదట ఏదైనా కూడా ప్రారంభించడానికి ముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి దక్షిణామూర్తిని స్మరించేది.
1: ఆల్ సేజెస్ అండ్ ఐ ఆల్సో యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి ద మ్యూజిషియన్ కమెన్సెస్ అ కాన్సర్ట్ బై ప్రేయింగ్ టు దక్షిణామూర్తి అట్ ద బిగినింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దక్షిణామూర్తి యొక్క స్మరణ లేకుండా, దక్షిణామూర్తి యొక్క ఇచ్చ లేకుండా, దక్షిణామూర్తి యొక్క సంకల్పం లేకుండా ఏ చిన్న కార్యం కూడాను సాధించలేదు.
1: దేర్ఫోర్ నో వన్ కెన్ అచీవ్ accomplish anything in this world without the grace, without the will of Dakshinamurti.
0: ఆ దక్షిణామూర్తి నుంచి సర్వమూర్తులు కూడా బయలుదేరలేము.
1: And out of Dakshinamurti, all forms have originated.
0: కానీ తన బారుడి.
1: But he is a boy.
0: బారుడు అయినప్పటికీ సర్వం కూడా తనేందే లీనమయ్యున్నవి.
1: Though he being a boy, he has in him the whole of the universe.
0: కనుక దక్షిణామూర్తి యొక్క తత్వము అందరికీ తెలిసినటువంటిది.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి ఈజ్ నోన్ టు ఎవ్రీబడీ.
0: దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈజ్ దక్షిణామూర్తి?
0: సర్వత పాణిపాదం, తర్వతోచి శిరోముఖం, తర్వత స్థితిమల్లోకి.
1: హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్. హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూచే కన్నులు ఎందుకు కూడా దక్షిణామూర్తి ఉన్నాడు.
1: The eye that watches the vision has Dakshinamurti.
0: Vinay Gannamlu endu kodanu Dakshinamurti unnadu.
1: The ears meant for audition has Dakshinamurti.
0: Swasana pilchukuneetuvanti mukkulandu kodanu Dakshinamurti unnadu.
1: And the nostrils that inhale and exhale has got a Dakshinamurti.
0: Palike palukulandu kodanu Dakshinamurti yokka palukule.
1: And all the words that we utter has got this Dakshinamurti principle.
0: Kabatti Dakshinamurti sarvata paadipadam. సర్వులు ఎందుకు కూడా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ దక్షిణామూర్తి ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఆ దక్షిణామూర్తి యొక్క భావమును మనసులో తెచ్చుకుని దాని ద్వారా జీవితాన్ని నడిపించవచ్చు.
1: దేర్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ ద టీచింగ్స్ ఆఫ్ దక్షిణామూర్తి ఎవ్రీ టైమ్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: కనుక ఈశ్వరత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: డివినిటీ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: భగవంతుడి స్థానము భగవంతుడు కానటువంటి వస్తువు ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ వితౌట్ ది డివినిటీ.
0: కనుక ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జీవుడు, ప్రతి క్రిమికీటకాదులు కూడాను దక్షిణామూర్తి యొక్క ప్రభావం ఉంది.
1: Therefore we find the whole thing represents the effect of Dakshinamurti. Right from the material, every object, every insect, the whole world, organic world, humanity represents Dakshinamurti.
0: Manavudu oka vastuvunu aneka vastuvuluga maarchavachu.
1: Man can transform one object into many.
0: Singaramulu veru bangaram okati.
1: Jewels are many but gold is one.
0: పశువులు అన్నీ వేరు, పాలు ఒకటే.
1: The cows are different in their colors, but the milk is one.
0: జీవ జంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
1: There are present many forms, the beings, but the indweller is one.
0: ఇటువంటి పరిస్థితులు యందు దక్షిణామూర్తి యొక్క తత్వము అందరు కూడా గుర్తించవచ్చును.
1: Under these circumstances, it is absolutely essential to know దక్షిణామూర్తి principle.
0: ఏదో రామ కృష్ణ గోవింద నారాయణ అని కొన్ని నామములు మాత్రమే చెప్పవచ్చు.
1: వీ చాంట్ ద మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ శివ అండ్ సో ఆన్.
0: కానీ ఈ నామములు కేవలము పెట్టినవే కానీ పుట్టినవి కాదు.
1: దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్, ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నాట్ బీన్ బోర్న్ విత్ దీస్ నేమ్స్.
0: అన్ని నామములు కూడాను దక్షిణామూర్తి యొక్క వర్ణనలే.
1: ఆల్ దీస్ నేమ్స్ రిప్రజెంట్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి యొక్క తత్వము సర్వులు ఎందుకు వ్యాపించినది.
1: దిస్ దక్షిణామూర్తి ప్రిన్సిపల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: చైతన్య స్వరూపమే దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి రిప్రజెంట్స్ ద వెరీ కాన్షియస్నెస్.
0: కనుకనే ఆ చైతన్యం ఎక్కడ ఉన్నదో అక్కడంతా దక్షిణామూర్తి ఉన్నది.
1: వేర్ ఎవర్ దిస్ కాన్షియస్నెస్ యు ఫైండ్ దక్షిణామూర్తి.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వులు ఎందుకు ప్రాకటించదు.
1: అండ్ దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
0: కానీ మానవుడు తన దేహాభిమానం చేత ఆ యొక్క చైతన్యం గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క భావముల చేతనే ఈ దక్షిణామూర్తి కనిపించకుండా ఉంటున్నాడు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ఎక్స్పీరియన్స్ దక్షిణామూర్తి బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టువర్డ్స్ ద బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఈగో.
0: దానిపైన ఈ కామక్రోధ రూపం మధవాచర్యములు, అరిషట్ వర్గములు కప్పి ఉన్నవి.
1: ఓవర్ దీస్ దేర్ ఆర్ అరిషట్ వర్గాస్, ది డిజైర్ అండ్ ద యాంగర్, ద లస్ట్, ద గ్రీడ్, అవరిస్ కవరింగ్ ద హోల్ డివైన్ ప్రిన్సిపల్.
0: కనుక ఈ కవర్ అయినటువంటి యొక్క మేఘములు మనం ప్రక్కకు నెట్టినప్పుడే ఆ దక్షిణామూర్తి సస్వరూపుడై ప్రత్యక్షమవుతాడు.
1: వెన్ వన్స్ వీ బ్రష్ అసైడ్ దిస్ కవరేజ్, విల్ బి ఏబుల్ టు సీ ద ఇన్ రియాలిటీ దక్షిణామూర్తి.
0: మేఘములు కప్పినటువంటి సూర్యుడు చీకటిగా కనిపిస్తాడు.
1: ద సన్ హూ ఇస్ క్లౌడెడ్ హస్ ఓన్లీ డార్క్నెస్.
0: సూర్యుడు కనిపించలేదే అని అనుకుంటాం.
1: బట్ వీ థింక్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ సన్.
0: కానీ కొంతసేపు కాచుకొని ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ క్లౌడ్స్ విల్ క్లియర్, యూ విల్ బి ఏబుల్ టు సీ సన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనకు కప్పినటువంటి యొక్క ఈ కామక్రోధముల యొక్క తత్వమును కొంచెం దూరం గావించుకోవాలి.
1: మ్యాన్ ఇస్ క్లౌడెడ్ బై ది యాంగర్, డిజైర్ అండ్ హేట్రెడ్ హీ హ్యాస్ టు బి అవే ఫ్రమ్ దెమ్.
0: అవి ఏ రీతిగా పోతాయి? చల్లని గాలి వీచినప్పుడే మేఘములు కదిలిపోతాయి.
1: వెన్ ది విండ్ బ్లోస్ నేచురల్లీ క్లౌడ్స్ విల్ క్లియర్.
0: అదే విధంగానే చల్లని భగవత్ యొక్క నామమును మనం ఉచ్చరించుకుంటూ భగవంతు యొక్క చింతన మనం చేస్తూ ఉంటే తప్పగా ఆ మేఘములు కదిలిపోతాయి.
1: As we sing the glory of God, by constant contemplation of God, like a cool breeze, it will help us to clear the clouds.
0: కామని మానవుడు పుట్టుకతో పాటు ఈ కామక్రోధ లోభము మదమాచర్యములు ఏమాత్రము రావు.
1: In fact, at the time of birth, there is no trace of anger or jealousy or desire.
0: మధ్యలో మనమే మనం కల్పించుకున్నటువంటివి.
1: And these qualities have been developed because they are of our own making. We build up over the period of time. And in fact, there is no question of any religion. One after another follow. And they congregate. Similarly,
0: ఏకం సత్వి ప్రభావదాంతి ఒక్కటిగా ఉండినప్పుడు అన్ని కనిపించవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్, ద ట్రూత్ ఇస్ వన్, దెన్ యూ డోంట్ ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ క్రమక్రమేణా పెరిగే కొన్ని కూడాను బాధ్యత లేకుంటాయి.
1: బట్ యాజ్ ది టైమ్ పాసెస్ ఆన్ యూ విల్ అండర్స్టాండ్ ది డ్యూయాలిటీ గివింగ్ యూ ఆల్ ద పెయిన్.
0: ఒకే కడమ ఉండినప్పుడు చేతిలో శబ్దం ఇవ్వదు.
1: వెన్ యూ హ్యావ్ ఓన్లీ వన్ బ్యాంగిల్ ఇట్ విల్ నాట్ మేక్ సౌండ్.
0: అదే రెండు చేతి శబ్దం ఇస్తుంది.
1: వెన్ దర్ ఆర్ టూ బ్యాంగిల్స్ దే మేక్ ఎ సౌండ్.
0: కనుక మొట్టమొదట మానవుడు ఒకే వ్యక్తిగా ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ఆల్ అలోన్.
0: కొంతకాలమునకు భ్రాంతి అభివృద్ధి అవుతుంది.
1: లేటర్ ఇల్యూషన్ డెవలప్స్.
0: అది ఏ కామము.
1: అండ్ దట్ ఈస్ డిజైర్.
0: దానివల్ల భార్య వస్తుంది.
1: అండ్ దెన్ హి గెట్స్ అటాచ్డ్ టు వైఫ్. అండ్ దెన్ టూ.
0: ఈ రెండు కూడాను క్రమక్రమేణా 12 అయిపోతాయి.
1: అండ్ స్లోలీ ద టూ విల్ బికమ్ 12.
0: అనగా పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు ఈ విధంగా పెరుగుతూ పోతుంది.
1: మీనింగ్ చిల్డ్రన్ ఆర్ యాడెడ్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం పెంచుకునేటువంటివే కానీ ఇవన్నీ భగవంతుడు ప్రసాదించినటువంటివి కాదు.
1: Therefore, these are the features that we have developed for a period of time. They have not been given by God.
0: కనుక చిన్న వయసు నుండి మనం దీనిని చోటివ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, one should take every caution as to see that there will be no scope for these things to exist.
0: దక్షిణామూర్తి చేసినటువంటి సాధన ఇది.
1: This is the spiritual practice that దక్షిణామూర్తి has undertaken.
0: తాను ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడవనే పెరుగుతూ వచ్చాడు.
1: He remained as a boy throughout.
0: తన ఎట్టి బంధములు ఎదుర్కొని చిక్కుపోతే.
1: He has no bondage or any attachment.
0: అలాంటి సమయం లోపల మనం దక్షిణామూర్తిని మనం తలుచుకోవాలంటే దక్షిణామూర్తి యొక్క మార్గమును అనుసరించాలి.
1: If we are to think of దక్షిణామూర్తి, we have to follow the path he has shown.
0: కనుక ప్రతి ఒక్క మానవుడు కూడాను మానవుడు మానవుడుగానే ఉండాలి.
1: Every human being should live befitting the title of a human being.
0: మానవుడు పశువుగా మారకూడదు.
1: Human beings should never be bestial or animal like.
0: అప్పుడే తాను మానవుడు అని చెప్పవచ్చు.
1: Then only he can call himself a true human being.
0: లేకపోతే పశువుగా మారవచ్చు.
1: Or else he may turn into an animal.
0: ఆ పశువునందు ఈ కామక్రోధ రూపములు అధికంగా ఉంటాయి.
1: It's only animal that has got all these qualities like anger, hatred and desire.
0: కనుక మనము ఎప్పుడు కూడా రెండు కాళ్ళ మనిషిగా ఉంటాయి.
1: Therefore we should always remain a human being walking on two feet.
0: మనము పశువుగా మారాలంటే మనకు రెండు కాళ్ళను మనం పూర్తి చేసి నాలుగు కాళ్ళతో మనం నడచాలి.
1: If we behave like an animal, we become a tetrapod walking on four feet.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఎప్పుడు కూడాను మానవుడే మానవుడే మానవుడే.
1: Therefore one has to remind one's own self that I am the human being, I am the human being.
0: నేను హ్యూమన్ బీయింగ్ కాదు.
1: ఐఎమ్ నాట్ మియర్లీ హ్యూమన్ బీయింగ్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ గాడ్.
1: హీ షుడ్ హ్యావ్ అ ఫీలింగ్ ఐఎమ్ గాడ్.
0: తదుపరి మానవులకు మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అహంకారము ఇవన్నీ కూడా వస్తుంటాయి.
1: లేటర్ అపియర్ ద బాడీ ద మైండ్ ఇంటెలెక్ట్ ఈగో అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
0: ఇది నా కర్చీఫ్.
1: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: మా కర్చీఫ్ పేరు నేను వేరు.
1: I'm separate from my kerchief.
0: ఈ టమ్లర్ నాది.
1: And this tumbler is mine.
0: కానీ నీవు టమ్లర్ కాదు.
1: But you are not the tumbler.
0: కాబట్టి ఇది నా దేహము.
1: My body.
0: ఇది మై బాడీ అంటే బాడీ వేరు నీవు వేరు.
1: When you say my body, it means you are separate from the body.
0: ఇది నా మైండ్. నా మైండ్ వేరు నీవు వేరు.
1: When you say this is my mind, you are separate from the body.
0: నీవెవరు?
1: Then who are you?
0: నీవు ఉన్నప్పుడే కదా నీ బాడీ నీ మైండ్.
1: Unless you exist, you cannot claim anything as your own body and the mind.
0: కనుకనే నీవు నీవు నీవే కాని నీవు బాడీ కాదు మైండ్ కాదు చిత్తం కాదు ఇంద్రియం కాదు అంతఃకరణ కాదు.
1: Therefore you are you, that's all. You are not the body, you are not the mind, you are not the intellect, you do not represent senses whatsoever.
0: కనుక ఇవన్నీ కూడా నీవు చేర్చుకోవటం చేతనే నీవు బంధితుడైపోయినావు.
1: You are bound, you are in bondage because of all these things that you have developed over a period of time.
0: ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క విధమైనటువంటి ఒక గుణమును మనం పెంచుకుంటున్నాం.
1: We develop one trait or a quality.
0: ఈనాడు మనం తాంబూలం వేసుకోవాలి.
1: And today you want to have tambul or paan.
0: నట్టు గీవు చున్నము మూడు కూడా కలిపినప్పుడే ఇది తాంబూలంగా తయారవుతుంది.
1: And this paan or tambul requires three. The betel nut, the betel leaf and the lime.
0: అయితే ఈ లైమ్ కూడా చేస్తే ఈ మూడు కూడా నువ్వు కలర్ మారుతాయి.
1: Unless there is lime, there would not be any change in the color at the end.
0: ఆ చున్నం కూడా నువ్వు అధికంగా వేసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ టేక్ మోర్ ఆఫ్ లైన్.
0: అది తక్కువగానే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ లెస్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ.
0: ప్రతి బాధ్యత కూడాను ఒక లిమిట్ లో ఉండాలి.
1: ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనిషి అనేటువంటి వాడు ఒక లిమిట్ లో ఉండినప్పుడే వాడు మనిషిగా మారుతాడు.
1: When a human being observes all the limitations, he can be a true human being.
0: కాని మితిమీరినటువంటిప్పుడు మనిషి కాడు.
1: If he goes beyond limits, limitless, he is no human being.
0: అతను రాక్షసుడు అవుతాడు.
1: He becomes a demon.
0: కనుక మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: So human being should behave like a human being.
0: మానవ.
1: Three letters, మానవ.
0: మానగా మాయా.
1: మా represents మాయా, illusion.
0: మమత.
1: మమత, attachment.
0: నా లేకుండా.
1: నా without it.
0: వా వర్తించడం.
1: వా he should conduct himself.
0: అప్పుడే నీవు మానవుడు కాదు, లేకపోతే మానవుడే కాదు.
1: Then only you are a manava, human being, or else not.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును బోధించినటువంటి వాడే దక్షిణామూర్తి.
1: It is only దక్షిణామూర్తి who has given this teaching, sacred knowledge, wisdom.
0: నీవు దేహంతో ఏమాత్రం ఉండినప్పటికీ దేహానికి ఏమాత్రం సంబంధం పెట్టుకోకు.
1: You may be in the body, having the vistcha, but you should not be attached to the body.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మనలో ఉన్నది ముఖ్యమైనటువంటి ప్రేమని.
1: What is most important within us, that is love.
0: తల్లి మనకు అందించినటువంటిది ప్రేమని.
1: And it is the love that is gifted to us by mother.
0: Love is God. Live in love. నీవు ప్రేమతోనే నీవు జీవించాలి. ఒక దేశుడు కూడా నీకు ఎదురైనప్పుడు వారికి కూడా నమస్కరించు.
1: Even if you confront your enemy, do namaskar, salutation to him.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి మానవుడు అవుతావు.
1: Then only you will be a proper human being.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు సాగు సాక్షి, ముఠాలకు మురుకు సాక్షి. మనము ముఠాలు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి గ్యాంగ్స్టర్స్, జాయిన్ ఇన్ గ్యాంగ్.
0: మనము ముఠాలు అయినప్పుడే మనకు అన్ని విధాల భేదం కలుగుతుంటాయి.
1: వెన్ వన్స్ వీఆర్ గ్యాంగ్స్, దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్షన్.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ముఠాలు కానటువంటి వాడు ఒక్కడు లేడు.
1: Everyone associates himself with one gang or other.
0: కానీ దానిలో కొన్ని కొన్ని స్థానములు వేరు వేరు ఉన్నాయి.
1: బట్ హెవర్ దేర్ ఆర్ సర్టన్ వేరియేషన్స్.
0: నిరంతరము భగవచ్చింతం చేసేటువంటి వాడు చాలా ఉత్తముడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఇస్ అటాచ్డ్ టు గాడ్ ఈస్ నో బ్లెస్డ్ అండ్ గ్రేటెస్ట్.
0: నిరంతరం కూడా నువ్వు భగవచ్చింతనతో ఉండాలి.
1: Spend the time in constant contemplation of God.
0: నీ దేహాన్ని కూడా నువ్వు భగవచ్చింతనలో మార్చాలి.
1: Let the body also spend the time in thinking of God.
0: జీవితమే భగవత్సంతగా మారాలి.
1: The whole life should be divine and spiritual.
0: ఈ మానవుడు డివైన్ లైఫ్ గా మారినప్పుడే అప్పుడు సరి అయినటువంటి యొక్క బుద్ధి మండలంలో ప్రవేశిస్తుంది.
1: When once we lead the divine life, we have correct intellect.
0: మొట్టమొదటి డివైన్ కావాలి.
1: Therefore we should transform ourselves into divine.
0: డివైన్ అయినప్పుడే,
1: when once you are divine,
0: డివోషన్ అయిపోతుంది.
1: Then you are the very personification of devotion.
0: ఈ డివోషన్ అయినప్పుడే,
1: when one there is devotion,
0: పూర్తి మానవత్వం ధరిస్తుంది.
1: Then you will have the vision and the manifestation of the entirety of human being.
0: Human being అయినప్పుడే నీవు దైవత్వానికి మారుతావు.
1: When once you are a true human being, you can transform yourself into divine.
0: రాములు రాములుగానే మార్చుకున్నారు ముందు. రాములు రాములుగానే భావించారు.
1: People consider Rama as Rama only.
0: కానీ క్రమక్రమేణా కూడాను రావణ మర్దన అయినప్పుడు, ఆ దుర్గమును దూరం చేసినప్పుడే రాముడు దేవుడిగా మారాడు.
1: ఆఫ్టర్ రావణ వాజ్ కిల్డ్, వెన్ వన్స్ ది హోల్ ఏరియా వాజ్ రూటెడ్ అవుట్, పీపుల్ కుడ్ రికగ్నైజ్ రామ యాజ్ గాడ్.
0: మనం నిరంతరం కూడాను ఈ కామక్రోధ లోపము పదమాచర్యంతో ఉండినంత వరకు కూడాను మనం మానవులమే.
1: సో లాంగ్ వీ హావ్ గాట్ దీస్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్, ఏవర్స్, హేట్రెడ్ అండ్ డిజైర్, వీ రిమైన్ ఎట్ ది స్టేట్ ఆఫ్
0: ఆనందంగా ఉంటుండు. ఎప్పుడు ఆనందంగా ఉంటుండు.
1: బీ బ్లిస్ఫుల్ ఆల్వేస్.
0: ఎందుకనగా నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి.
1: బికాస్ యూ రిప్రజెంట్ ఎటర్నల్ బ్లిస్, యూ రిప్రజెంట్ ద విజ్డమ్.
0: ద్వంద్వాతీతం గగన సదృశం.
1: యు ఆర్ నాన్ డ్యూయల్ అండ్ ఎథీరియల్.
0: ఇట్టి మనము ఒకటిగానే మనం జీవించాలి.
1: వీ షుడ్ బి నాన్ డ్యూయల్.
0: కనుక ఆ విధంగా ఉండినప్పుడే మనం మానవులుగా మారుతాం.
1: అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ call ourselves a true human being.
0: Evaina durgunala manlo bayilerina dan duram cheyagalku taginaatvanti oka naamanni smarinchu.
1: When one there any bad qualities stepping into your life, by chanting, praying to God,
0: అప్పుడే నీవు దైవంగా మారిపోతావు.
1: Then you become verily God himself.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేకుండా ఒక క్షణమైనా నీవు ఉండలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్ లవ్.
0: దీన్ని ఎన్ని రకములైనటువంటి అంటున్నావు, నీవు మార్చుకోవచ్చు.
1: యు కెన్ గో ఆన్ చేంజింగ్ ఇన్ ఎనీ ఫామ్.
0: కనుక ప్రేమ స్వరూపులుగా మారండి.
1: బికమ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: క్రమక్రమేణా మీ దైవత్వాన్ని పొందండి.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ అటైన్ డివినిటీ.
0: ఇది నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
1: This is the main message of our most beloved Bhagavan.
0: ఇంకా ముందు కాలం ఉన్నది కనుక ఎంతైనా కూడా చెప్పవచ్చు.
1: We have got a couple of days to come. There are lots of things that could be told to you.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam. Baba explained how Lord Dakshinamurti taught the lesson of detachment and urged us all to develop a similar frame of mind. By doing so, we will be able to move away from body consciousness and remain calm and equal-minded under all circumstances. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: రేడియో సాయి బ్రింగ్స్ ఫర్ యూ నెక్స్ట్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ద 9th ఆఫ్ మార్చ్ 2005 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ మహాశివరాత్రి.
1: నిజ కర్మణము చుట్టుచు వచ్చి ఏ గతి పెట్టును పెట్టినట్టనుభవింపక తీరదు. కట్టడైన ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతి పెట్టును పెట్టినట్టనుభవింపక తీరదు. తల క్రిందుక గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే.
2: అండర్టేకింగ్ ది యాక్షన్ దట్ ఈస్ స్టిప్యులేటెడ్ Having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down, closer to the tree?
1: బయట తిరిగేటువంటి యొక్క పక్షులను ఎవరైనా పట్టి తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: హ్యావ్ ఎనీబడి టైడ్ అప్ ద ట్రీస్ ద బర్డ్స్ టు ద ట్రీ?
1: అవి దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అట్లనే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: దేర్ఫోర్ సిమిలర్ ఇస్ ది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, బీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ అదర్ టైనీ క్రీచర్, ద బర్డ్ ఆర్ ద బీస్ట్ ఆర్ అన్ యానిమల్.
1: కానీ లోకములో ప్రతి మానవుడు కూడాను ఏమిటి ఇది చిత్తము, నేనేమి చేయలేదు, చేయకపోయినప్పటికీ ఈ కష్టం అనేటువంటిదని అనుభవించటం వచ్చింది అని అనుకుంటున్నారు. కాదు,
2: ఎవ్రీవన్ బిగిన్స్ టు వండర్ వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ ఫేసింగ్, హౌ ఈస్ దట్ హీస్ ఫేసింగ్ ఆల్ దాట్ ఇన్ లైఫ్, బికాస్ హీస్ నాట్ అవేర్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: ఎవ్రీ మ్యాన్ గెట్స్ ఇన్ టు వన్ యాక్షన్ and also faces the rewards or consequences of action.
1: కాని ఇప్పటి కూడాను ఇది ఎక్కడి నుంచి వచ్చినది, ఈ కర్మ నేను చేసిస్తే వస్తున్నదా లేక సహజంగా లభించినటువంటిదా అనేటువంటి సందేహము ఇంకా తీరటం లేదు మానవులకు.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పశ్చాత్తులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద ఆల్ బర్డ్స్ అండ్ బీస్ ఇన్సెక్ట్స్ విల్ హావ్ టు నెసెసరీ పాస్ త్రూ దిస్ డెస్టినీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవత్వము ధరించి ఈ జగత్తులో మనిషి సమాజంలో కూర్చొని అన్నింటినీ గమనిస్తూ ఉంటున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ద సీక్రెట్ బిహైండ్ దిస్ డెస్టినీ అండ్ వాచింగ్ ఆల్ ది హ్యాపెనింగ్స్ అరౌండ్ హిమ్.
1: ఇట్లు అనుభవించకూడను, గుర్తించకూడను, తానింకను తెలుసుకొని లేకపోతున్నాడు.
2: దో హీస్ ఎక్స్పీరియన్సింగ్, యట్ హీస్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చును.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దట్ ఎవ్రీ యాక్షన్ ఈల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె. ఆమె గొప్ప శ్రీమంతురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వులకు కూడా దారబోస్తూ, ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకుని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఎన్ ఆర్డినరీ డివోటీ, ఎ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యెట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
1: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
2: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
1: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
2: He desired and prayed to Swami that Bhagavan should be there by her side when the last moment approaches, and that he should make her sip water.
1: Tappaka nenu anadu maata ichchanu.
2: Bhagavan promised.
1: Ee maata ichchina tarvata 6 samvatsaramu tarvata nenu Madras ku vellanu.
2: 6 years passed. Bhagavan had been to Madras.
1: ఆమెకి ఎట్టి జబ్బును లేకుండా క్షేమంగానే ఉంటుండాలి.
2: హీ వాస్ వెరీ హెల్దీ విత్ నో ఎయిల్మెంట్స్ వాట్స్ ఎవర్.
1: ఆమె ఈ చింతను కూడా మర్చిపోయినది.
2: హీ హ్యాడ్ నో థాట్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: అప్పుడు వార్ టైం.
2: ఇట్ వాస్ వార్ టైం.
1: ఆ మెడ్రాసులో అన్ని ఇండ్లు కూడాను మూతలు మూసిపోయినాయి.
2: ఇట్ వాస్ ద టైం వెన్ ఆల్మోస్ట్ ఆల్ ద రెసిడెన్సెస్ వర్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ది వార్.
1: పూనామల్లి హైరోడ్ లోపల 16 నంబర్ ఇంటి లోపల ఒక భక్తుడు నా కోసం కాచుకొని ఉంటున్నాడు.
2: అలాంగ్ ది పూనామల్లి హైవే రోడ్ రెసిడెన్స్ 16 నంబర్ ఏ డివోటీ వాజ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: ఆ ఇంటి ఎందు కూడా ఉన్నటువంటి యొక్క ప్రజలందరినీ కూడాను ఎక్కడికో పంపించాడు.
2: అండ్ హీ మేడ్ ఎవ్రీబడి ఆల్ ద రెసిడెంట్స్ లీవ్ ది రెసిడెన్స్.